0: ఆ చక్రమే కాలచక్రము.
1: వీల్ ఆఫ్ టైం.
0: కాబట్టి ఈ శబ్దము కాలము రెండు కూడా భగవంతుని చేతిలోనే ఉంటుంది.
1: దేర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: ఇంకొక చేతిలో గద, గద అనగా బలము, బలం కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
1: స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్.
0: హృదయము పద్మము.
1: లోటస్ స్టాండ్స్ ఫర్.
0: కాబట్టి ఇది కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి. ఇవన్నీ కూడా కేవలం అర్థం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన ఆకారంత నిర్మించుకుంటూ
1: వచ్చాయి.
0: కనుక ఈ ఆకారములు కాదు, మానుష ఆకారమే శాశ్వతమైన ఆకారము.
1: ద హ్యూమన్ ఫామ్ ఇస్ ద రియాలిటీ.
0: అటువంటి దైవం ఆ చక్రమే కాలచక్రము.
1: ద వీల్ ఆఫ్ టైం.
0: కాబట్టి ఈ శబ్దము కాలము రెండు కూడా భగవంతుని చేతిలోనే ఉంటుంది.
1: దేర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్

0: కనుక ఈ ఆకారములు కాదు, మానుష ఆకారమే శాశ్వతమైన ఆకారము.
1: ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ ద రియాలిటీ.
0: అటువంటి దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఈస్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనుష్య స్వరూపం లోపల ఏది ఉత్తమమైనటువంటిదో,
1: దట్ విచ్ ఇస్ నోబ్లెస్,
0: ఏది పవిత్రమైనటువంటిదో,
1: విచ్ ఇస్ సేక్రెడ్,
0: ఏది సర్వకర్మలకు ఆధారమైనటువంటిదో,
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్,
0: ఏది సర్వాధారమైనటువంటిదో,
1: యాజ్ ఎ బేసిక్
0: అలాంటి మానవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సచ్ హ్యూమన్ లైఫ్.
0: మనకి ఇచ్చినటువంటి ఇంద్రియాలను సద్వినియోగపరచాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు మానవుడైపోతావు.
1: దెన్ ఓన్లీ యు కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: మానవుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఎ హ్యూమన్?
0: మూడింటిని ఏకం గావించుకునేటువంటి వాడు.
1: వన్ హూ హస్ గాట్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: మా ప్రాపర్ స్టడీ ఏమిటది?
1: వాట్ ఇస్ ప్రాపర్ స్టడీ?
0: సంకల్పించుకునేటువంటి మనసు,
1: ద మైండ్ దట్ థింక్స్,
0: చెప్పేటువంటి నాలుక,
1: అండ్ ద వర్డ్ దట్
0: చేసేటువంటి చేతులు,
1: అండ్ ద హ్యాండ్స్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
1: ద హార్మనీ ఆఫ్ ద థాట్ వర్డ్ అండ్
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్.
1: దట్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: ఏది సంకల్పించావో
1: దట్ విచ్ ఇస్ థాట్,
0: దాన్ని నీవు నోటితో పలుకు.
1: మస్ట్ బి సేడ్.
0: ఏది నోటితో పలికావో
1: దట్ విచ్ ఇస్,
0: దాన్ని నీవు చేతులతో చేయి.
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద ట్రూ డివినిటీ.
0: త్రిగుణం, త్రినలాకారం, త్రినత్రించ, త్రి ఆయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
1: ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ ద డివినిటీ, ద త్రీ.
0: ఆ హృదయాన్ని భగవంతుడిగా అర్పణ చేసుకుని అది నీ దైవత్వం.
1: దట్ దేర్ లైస్ ది యాక్చువల్ డివినిటీ.
0: ఇలాంటి దైవత్వాన్ని,
1: సచ్ డివినిటీ,
0: మనం వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుకుని మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం.
1: ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్, బట్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఈ విధంగా తిరగటం చాలా కాలం వ్యర్థము.
1: యు ఆర్ వేస్టింగ్ టైం లైక్ దట్.
0: కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: కాలాయన మహాం.
1: గాడ్ ఇస్ టైం.
0: కాలాయన మహాం.
1: ఇస్ మాస్టర్.
0: కాలదప్రమాయన మహాం. కాలాతీతాయన మహాం. కాల స్వరూపాయన మహాం. కాల నియమితాయన మహాం. అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైం. ట్రాన్సెండ్స్ టైం.
0: ఈ కాలం అంతా నీ చుట్టూనే ఉంటుండాది.
1: అండ్ ఇట్స్ ప్రెజెంట్ ఆల్ అరౌండ్.
0: కాబట్టి ఇంతటి గొప్ప భగవంతుని మనం వెంటనే జంటనే ఇంటనే పెట్టుకుని మనం ఎందుకు ఇంత
1: పరితపించడం?
0: కనుక దైవత్వం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ ఈ యొక్క మానవత్వం పవిత్రం గావించుకునేటువంటి యొక్క క్రియలు ఆచరిస్తుందో ఆ మానవత్వాన్ని నీవు విశ్వసించు.
1: వేరెవర్ దేర్ ఇస్ హ్యూమన్ యాక్టివిటీ విచ్ ఇస్ దేర్, విచ్ ఇస్ సీక్రెట్, యూ కెన్ అండర్స్టాండ్.
0: ఎప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: ఆల్వేస్ రెండర్ సర్వీస్ యాక్టివిటీ.
0: హస్తం, భూషణం, దానం.
1: The hand has got the special jewel of charity.
0: ఇంతకంటే గొప్ప ధనం మనకేం కావాలి?
1: What else?
0: హస్తస్య భూషణం దానం.
1: And then the jewel.
0: దానం చేసేటువంటి హస్తమే నిజమైనటువంటి అలంకారం.
1: And the charity is the true decoration.
0: సత్యం కంఠస్య భూషణం.
1: And the truth is the decoration.
0: మన కంఠం ఉండేటువంటిది ఏంటి? నెక్లెస్లు వేసుకోవడానికి కాదు.
1: Necklace is not the true decoration.
0: సత్యస్య భూషణం, సత్యం చెప్పడానికే మన కంఠము.
1: And this is gifted only to utter truth.
0: ఇలాంటి భూషణాలు మనం దగ్గర పెట్టుకుని ఏదో కొన్ని భూషణాలు కావాలని ఆశిస్తున్నాం.
1: విత్ ఆల్ దీస్ జ్యూవెల్స్ వి ఆర్ బోర్న్ విత్ దెం, బట్ వి వాంట్
0: ఈ భూషణాలు మన దగ్గర విలువైనటువంటి పెట్టుకుని బయట ప్రపంచంలో ఉన్నటువంటి భూషణాల కోసం మనం ప్రయాణం చేయటం చేతనే మనకు దూషణలు బయలుదేరుతున్నాయి.
1: ఫర్గెటింగ్ దిస్ గాడ్ గివెన్ భూషణా ద జ్యువెలరీ, వి ఆర్ ఫర్గెటింగ్ గాడ్, దేర్ ఫోర్ వి ఆర్ సబ్జెక్టింగ్ అవర్ సెల్స్ టు దూషణ ఆర్ అక్యూజేషన్.
0: కనుకనే మనం దూషణకు పాల్పడకూడదు.
1: దూషణలో
0: మనం ఉండాలి.
1: అండ్ హ్యావ్ దిస్ భూషణ.
0: ఇది ఏ మానవత్వం యొక్క అలంకారం.
1: దిస్ ఇస్ ద ట్రూ భూషణ.
0: పై ధరించినటువంటి యొక్క వేషములు కాదు.
1: ఇట్స్ నాట్ ద అపారల్ దట్ యు పుట్ ఆన్.
0: నేచురల్. ఇది
1: యూ షుడ్ హ్యావ్ నేచురల్.
0: దీన్ని మనం ఆధారం చేసుకోవాలి.
1: దట్ యూ షుడ్ గో బై దాట్.
0: ప్రేమ స్వరూపులారా, మీ అందరి ఎందు ఉండినటువంటిది ఒక నిజమైనటువంటి ప్రేమనే.
1: లవ్ ఇస్ కామన్ యూనిఫామ్.
0: ప్రేమకు మార్పే లేదు.
1: లవ్ హ్యాస్ నో చేంజ్.
0: కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమను పెట్టుకుని ఎందుకు పెడమార్గంలో మీరు ప్రయాణం అవుతున్నారు?
1: విత్ ఆల్ దిస్ సీక్రెట్ లవ్ లేటెంట్ ఇన్ యు, హౌ ఇస్ దట్ యు ఆర్
0: ఈ ప్రేమను పెడమార్గంలో ప్రవేశపెట్టి దౌకికమైనటువంటి దీంట్లో పోయి నిందలకు పాల్పడుతున్నారు?
1: లవ్ ఇస్ పుట్ టు సెల్ఫిష్ గ్రౌండ్స్, దేర్ ఫోర్ యు ఆర్ క్రిటిసైజ్, పుట్ టు బ్లేమ్.
0: నిందలకు పాల్పడకూడదు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు బ్లేమ్.
0: పది మంది కూడా నువ్వు సై అనిపించుకునేటువంటి దానికి మనం రూపొందింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ఎర్న్ ఎ గుడ్ నేమ్. పీపుల్
0: నీ దేహం అంతా సర్వం అద్భుతం గావించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ టు సాక్రిఫైస్ ఆల్ యువర్ లైఫ్.
0: దైవత్వంగా నీవు భావించాలి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇస్ డివైన్.
0: దైవాధారమైనటువంటి యొక్క దేహము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ డిపెండ్స్ ఆన్ గాడ్.
0: ఇటువంటి దైవాధారమైనటువంటి దేహాన్ని ఎందుకు మనం అపవిత్రం చేసుకోవాలి?
1: వై షుడ్ వి మేక్ అవర్ బాడీ అన్సేఫ్?
0: ఏది చేసినా నీవు మంచి పని చేయి.
1: వాట్ ఎవర్ యు డు, డు గుడ్.
0: డు గుడ్.
1: డు గుడ్.
0: డోంట్ డు ఈవిల్. See no evil.
1: See no evil.
0: See what is good.
1: See what is good.
0: Hear no evil.
1: Hear no evil.
0: Hear about it.
1: Hear what is good.
0: Talk no evil.
1: Talk no evil.
0: Talk no evil. What is good.
1: Talk what is good.
0: Chetulu.

0: Do no evil, do what is good.
1: Do no evil, do what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: మనకి ఇచ్చినటువంటి సర్వ అంగములను కూడాను పవిత్రంగా భావించుకోవాలి.
1: All the limbs of our body should be made sacred.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగంతో నీవు పనిచేయాలి.
1: బి రెడీ టు సాక్రిఫైస్ సెల్ఫ్లెస్లీ.
0: అయితే ఇది అంత సులభంగా మనకు ప్రాప్తించదు.
1: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ.
0: అంతో ఇంతో స్వార్థం అనేటువంటి ఉంటుంది.
1: దేర్ బి ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం ఉండినంత మాత్రం భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కానీ స్వార్థం కూడా ఉండాలి.
1: ఇట్స్ నీడెడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం
1: పెట్టుకోవాలి. ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సముద్రంలో పోయి మనం చేరినాము.
1: You are near the ocean.
0: ఆనంద సాగరంలో మనం మునుగుతున్నాము.
1: And you drown yourself.
0: కానీ ఆనంద సాగరంలో పోయినటువంటి వాడు ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో ఆ పాత్ర ఎందుకు ఆనందం అనేటువంటి దాన్ని తీసుకొని వస్తారు.
1: As is the size of the container, so will be the amount of water that you collect.
0: అంతేగాని మన కంటైనర్ పట్టే దీని యొక్క వాటర్ మనకు లభిస్తుంది.
1: The amount of water would be proportional.
0: ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మనము ఆనందం అధికంగా కావాలనుకుంటే ఈ కంటైనర్ ఎక్కువ పెద్దదిగా చేసుకోవాలి.
1: యు వాంట్ దిస్ వాటర్ ఆఫ్ బ్లిస్ మోర్ అండ్ మోర్, హావ్ బిగ్గర్ కంటైనర్.
0: పెద్దదిగా మనం పెంచుకోవాలి.
1: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
0: ఈ ఎక్స్పాన్షన్ లవ్ లో ఉంటారు కానీ కంట్రాక్షన్ లవ్ లో మనం పడిపోకూడదు.
1: నెవర్ బి ఆఫ్టర్ కంట్రాక్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ అనేటువంటిది చావు.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: అట్టి లవ్ ను మనం పెంచుకోవాలి.
1: సచ్ లవ్ యూ షుడ్ ఫాలో.
0: ఈ లవ్ ను మనం పెంచుకొని 10 మందికి పంచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ మానవత్వంలో ఉన్నటువంటి ఒక త్యాగము.
1: దేర్ లైస్ ద ట్రూ సాక్రిఫైస్ ఇన్ హ్యూమన్.
0: నా కర్మణ నా ప్రజా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: నో అసోసియేషన్ నో అథారిటీ no power would confer you more than
0: దీన్ని మనం అన్ని విధాలకు భగవంతునికి త్యాగం చేయాలి.
1: ఎవ్రీథింగ్ హాస్ గాట్ టు బి సాక్రిఫైస్డ్.
0: అంతా భగవంతుంది.
1: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు.
0: మనం ఇచ్చేది ఏమీ లేదు.
1: నథింగ్ ఆఫ్ యువర్ ఓన్.
0: కాబట్టి ఏ హృదయం నసుకితవు ఈశ నాకు.
1: ఓ గాడ్ దట్ గాడ్ యువర్ గిఫ్ట్ దట్
0: మగిలి దానిని అర్పించు మహితమూర్తి.
1: ఐ ఆఫర్ ద సేమ్ హార్ట్ టు యూ.
0: పరగ వేరేమి తెత్తు నీ పాద అర్చనకును.
1: వాట్ ఎల్స్ హామ్ ఐ టు గివ్ యూ.
0: అంజలికి అందుకోవయ్యా నీవు అన్నాడు.
1: యాక్సెప్ట్ మై హంబుల్ సాల్యుటేషన్స్.
0: కనుకనే భగవంతునికి మనం ఇవ్వాల్సినటువంటిది ఇంతే.
1: దాట్ ఈస్ ది ట్రూ.
0: ఏ హృదయాన్ని తాను అందించాడో ఆ హృదయాన్ని అందిస్తే చాలు.
1: దట్ హార్ట్ గాడ్ యు హావ్ గిఫ్టెడ్ మీ, ఐ యామ్ గివింగ్ ఇట్ టు యు నౌ.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు,
1: ది మోడర్న్ మ్యాన్,
0: ఈనాటి మేధావి,
1: ది ఇంటెలెక్చువల్,
0: అజ్ఞానంలో మునిగిపోతున్నాడు.
1: డ్రౌన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: ఎంత చదువు చదివినప్పటికీ
1: దో ఇస్ ఆన్ ఎడ్యుకేషన్,
0: హీన గుణములు మానలేడు.
1: వెల్ హీ నెవర్ గివ్ అప్ మీ నాట్.
0: చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ మేక్ హిమ్ ఆర్గ్యుమెంటేటివ్.
0: ఈ చదువు దేనికోసం చదువుతున్నాము?
1: వై డు యూ స్టడీ?
0: కేవలము ఒక పొట్టకూటి కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు ఈక్ అవుట్.
0: కాదు కాదు కాదు. చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదవాలి.
1: ఆల్ హావింగ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు డై అల్టిమేట్లీ. స్టడీ
0: ఎంత చదువు పెరిగే కొద్దీ సందేహాలు అధికమైపోతూ వస్తున్నాయి.
1: విత్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ యు విల్ హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డౌట్స్.
0: వీడు నిజంగా మనిషే కాదు.
1: అండ్ హి ఇస్ నాట్ హ్యూమన్.
0: ఈ డౌట్స్ ని పెట్టుకునేటువంటి వాడు మనిషే కాదు.
1: ఎ మ్యాన్ విత్ డౌట్స్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
0: మనిషి అంటే డౌట్స్ లేనటువంటి వాడు మనిషి.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ నో డౌట్.
0: ప్యూర్ హార్ట్.
1: ప్యూర్ హార్ట్.
0: పూర్ణ మనః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చితి.
1: యూ షుడ్ హావ్ ప్యూర్ హార్ట్ దట్ విచ్ ఇస్ ఫుల్.
0: నీ హృదయం అనేటువంటిది పూర్ణంగా తయారు చేసుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ బి టోటల్ అండ్ ఫుల్.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం నీకు అర్థమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
0: ఇంకా మానవత్వం లోపల కన్నులను ఇచ్చాడు.
1: గాడ్ హాస్ గివెన్ హిస్ ఐస్.
0: కన్నులను ఇచ్చి నేను ఎందుకు తెలుసా? అన్ని చూటే చెందుక.
1: యు నో వై ఐస్ ఆర్ గివెన్? టు సీ ఎవరీథింగ్.
0: కాదు కాదు, దైవత్వాన్ని చూచేందుకు.
1: యూ షుడ్ సీ గాడ్.
0: ఇలాంటి దైవత్వం ఎదురుగా వచ్చి కూడా కన్నులు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టే వీడి బూటకపు ధ్యానం.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్. ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: వీడు ఏ జన్మంలోనో గుడ్డివాడై ఉన్నాడు.
1: He must have been blind in the last life.
0: లేక ముందు జన్మంకైనా గుడ్డివాడు అయిపోతాడు.
1: Or in future is going to be blind.
0: కనుకనే దైవం ముందు ఉండి కూడా నువ్వు కన్నులు మూసుకోవటం ఇది కేవలం ఒక అసభ్యమైనటువంటి
1: పని. Therefore it's not proper to close your eyes in front of God.
0: కన్నులు తెరిచి చూడు.
1: Open your eyes.
0: నీ యొక్క భావంతో జ్ఞానకందులు కూడా నేను తెచ్చు.
1: ఆల్సో ఓపెన్ అప్
0: ఈ జ్ఞాన నేత్రములు కూడా నీవు తెచ్చు.
1: ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ.
0: భౌతికమైన నేత్రములే మూసుకున్నప్పుడు జ్ఞాన నేత్రములు తెచ్చుకుంటాయా?
1: క్లోజ్ యువర్ ఫిజికల్ ఐ, హౌ కెన్ యూ ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ?
0: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై టంగ్ ఇస్ గివెన్?
0: నీకు రుచికరమైనటువంటి ముద్దను అందించుకుంటా?
1: ఇస్ ఇట్ మెయిర్లీ టు టేస్ట్ ఆల్ ద డెలికసీస్ అండ్ ప్రిపరేషన్?
0: కాదు కాదు కాదు కాదు.
1: నో నో.
0: కైలాసవాసిని 106 పరిగేది నీకు.
1: టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ.
0: ఒక నామాన్ని నువ్వు పలుకు.
1: చాంట్ హిస్ నేమ్.
0: నిరంతరము భగవత్ చింతన నీవు చేయి.
1: థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
0: మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: పరులకు హితమైన మాటలు మాట్లాడు.
1: అండ్ మేక్ అదర్స్ హ్యాపీ బై యువర్ వర్డ్స్.
0: కానీ ఈ మాటలు ఇచ్చినారు కదా అని భగవంతుని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదు.
1: స్పీకింగ్ ఫ్యాకల్టీస్ గివెన్.
0: ఆ మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: యువర్ వర్డ్స్ నెవర్ హార్మ్ ఎనీబడి.
0: ఇతరులకు నొప్పి కలిగించకూడదు.
1: హర్ట్ ఎనీబడి.
0: మృదుమధురమైన మాటలు మాట్లాడు.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కానీ కొంతమంది మృదుమధురమైన మాటలు చెప్పినప్పటికీ కొంతమంది వినరు.
1: దో ఇట్ ఇస్ సెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది వాళ్ళ కర్మ.
1: ఇట్ ఇస్ దేర్ ఫేట్.
0: కనుకనే నాట్ ఫేట్.
1: ఫేట్ ఫేట్
0: ఫేట్. కనుక వాళ్ళు వింటే వింటారు, పోతే పోతారు.
1: లెట్ దెం లిసన్ ఆర్ నాట్.
0: కనుక మధురమైన మాటలు చెప్పాలి.
1: దెర్ఫోర్ స్పీక్ ఇన్ ఎ ప్లీజింగ్.
0: దివ్యమైనటువంటి పలుకులు పలకాలి.
1: యూ షుడ్ అచర్ ఆల్వేస్ డివైన్.
0: ఆ పలుకులు పలకడానికి నీ చేత కాకపోతే మౌనంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, అట్లీస్ట్ మెయింటైన్ సైలెన్స్.
0: మౌనం కలహం నాస్తి. దీనివల్ల ఏమాత్రం కలహం మనకు రాదు.
1: వెన్ యూ ఆర్ సైలెంట్ దేర్ బి నో కాన్ఫ్లిక్ట్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దైవత్వానికి ఎంత పవిత్రమైనటువంటి పలుకులు చూపులు అర్పితం చేయాలి.
1: ద వర్డ్స్ అండ్ ద లుక్స్ అండ్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నిజంగా దైవత్వాన్ని సరిగా గుర్తించుకోలేకపోవటం చేతనే ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: వి ఆర్ సో ఫూలిష్ ఇన్ అవర్ యాక్టివిటీ బికాజ్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ హిస్ నేచర్.
0: దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడు ఈ మూర్ఖ మార్గంలో ప్రవేశించడు.
1: ద వన్ హూ హస్ రియలైజ్డ్ గాడ్ విల్ నెవర్ బి ఫూలిష్.
0: తానే దైవంగా ఉన్నాడు.
1: హీ హింసెల్ఫ్ ఇస్ గాడ్.
0: కానీ ఆ దైవత్వం అనేటువంటి దాన్ని తాను గుర్తించుకుంటే నేడు కాకపోయినా రేపైనా గుర్తించుకోవాలి.
1: ఇఫ్ హీ నోస్ దట్ హీ ఇస్ గాడ్ హీ హస్ టు నో సమ్ డే.
0: అప్పుడే పూర్ణ మానవుడైపోతాడు.
1: దెన్ ఓన్లీ వి ఎ హ్యూమన్ బీయింగ్.
0: పూర్ణమైనటువంటి పని మనం చేయాలి.
1: అండ్ దెన్ వాట్ ఎవర్ యూ డూ మస్ట్ బి ఫుల్.
0: ఒకానొక సమయం లోపల ఇటీవల లోపల
1: అట్ వన్ టైమ్ ఇన్
0: వైలెన్స్ చేసేటువంటి మెరడ్ ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ హూ యూజ్డ్ టు మేక్ వైల్.
0: ఈ ఆంటోనీ అనేటువంటి వాడు వైలెన్స్ చేసేవాడు.
1: ఆంటోనీ యూజ్డ్ టు మేక్ వైలెన్స్.
0: ఒక సంవత్సరమైనా కానీ ఒక వయలిన్ ను పూర్తి చేయలేకపోతున్నాడు.
1: ఇట్ టేక్స్ వన్ ఇయర్ టైమ్ టు మేక్ ఎ వయలిన్.
0: ఫ్రెండ్స్ అంతా వచ్చారు.
1: ఫ్రెండ్స్ కే
0: ఏమయ్య బ్రదర్.
1: బ్రదర్
0: ఒక సంవత్సరం ఒక వయలిన్ నీవు టైం తీసుకుంటే నీ కుటుంబం ఏ రీతిగా బ్రతుకుతుంది?
1: ఇఫ్ యూ టేక్ వన్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ కెన్ యూ క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: దీన్ని చేయడానికి ఒక సంవత్సరం కావాలా?
1: డూ యూ రిక్వైర్ వన్ ఇయర్?
0: టైం తీసుకుంటున్నావు, వేస్ట్ చేస్తున్నావు.
1: యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: అప్పుడు ఆయన చెప్పాడు అంటోనీ.
1: దెన్ అంటోనీ సెడ్
0: బ్రదర్.
1: బ్రదర్
0: నేను చేసేటువంటిది భగవత్ కార్యము.
1: వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గాడ్స్.
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ హోల్.
0: కాబట్టి నేను చేసే వైరన్ కూడా పూర్ణమైనటువంటిదిగా ఉండాలి.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: ఏ అపస్వరములు కానీ ఏ అశబ్దములు కానీ ఉండకూడదు.
1: There should not be any other faults in that what I mean.
0: ఎవరు దీన్ని తప్పు పట్టకూడదు.
1: Nobody should point out.
0: అంత పరిపూర్ణమైనటువంటి యొక్క వైలిన్ గా చేయాలి.
1: So I should make a perfect violin.
0: కనుకని ఆనాటి నుంచి నేటి వరకును ఆంటోనీ వైలిన్ అంటే చాలా పేరు ప్రసిద్ధి కలిగింది.
1: Right from those days till now, Anthony violin is famous and popular.
0: అదే విధంగానే మనం ఏది చేసినా గానీ భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: God is perfect in full.
0: కనుక మనం చేసింది భగవంతునికి తృప్తికరమైన పూర్తిగా చేయాలి.
1: వి షుడ్ డు ఇన్ సచ్ ఎ వే యాస్ టు ప్లీజ్ గాడ్.
0: అప్పుడే నీ యొక్క పనులు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ లైఫ్ విల్ బి రీడీమ్డ్.
0: నేను చేసే పనులంతా కూడాను
1: వాట్ ఆల్ దట్ ఐ డు
0: పనులకంతా కూడాను హితంగా ఉంటుండాలి.
1: మస్ట్ బి అక్సెప్టబుల్ టు అదర్స్.
0: అప్పుడే వారికి నేను సన్నిహితుడు అయిపోతాను.
1: దెన్ ఐ విల్ బి ఇంటిమేట్ టు దెమ్.
0: కనుక నేను వారికి ఫ్రెండ్షిప్ గా మారిపోతాను.
1: సో ఐ కుడ్ బి ఎ ఫ్రెండ్ టు అదర్స్.
0: ఫ్రెండ్స్ గా నేను ఉండాలంటే నేను సరైనటువంటి మధురంగా ఉండేటట్టు చేయాలి.
1: ఇఫ్ ఐ యామ్ టు బి ఫ్రెండ్లీ విత్ యు ఆల్ మై యాక్షన్స్.
0: ఇంత అన్నం పెట్టినా సరే నీకు వానికి సరైనటువంటిదిగా పెట్టాలి.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్, ఇట్ షుడ్ బి సర్వ్డ్ ఫీవర్.
0: మనం చేసే పని ఎందుకు కూడాను విచక్షణ జ్ఞానంతో సరైనటువంటి అర్థం చేసుకుని మనం పని చేయాలి.
1: వాట్ ఎవర్ యు డు యు షుడ్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిమినేషన్.
0: మంచి ఫ్రెష్ మనం ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్వ్ ఫ్రెష్ ఫుడ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఫ్రెష్ ఇస్తాడు.
1: గాడ్ ఆల్వేస్ గివ్స్ ఫ్రెష్.
0: నేను ఎవరికైనా రింగులు ఇస్తుంటాను,
1: భగవాన్
0: పర్ఫెక్ట్ సైజ్ వస్తుంటది.
1: ఇట్ విల్ బి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్.
0: ఒక గోల్డ్ స్మిత్ అతను ఆల్తి తీసుకుని పోయి చేసుకుని వస్తే కూడాను అక్కడ తప్పు అయిపోతుంటాడు.
1: గోల్డ్ స్మిత్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద మెజర్మెంట్స్.
0: కానీ వాడు గోల్డ్ స్మిత్.
1: ఇట్స్ గోల్డ్ స్మిత్.
0: ఇది లైఫ్ స్మిత్.
1: లైఫ్ స్మిత్ ఇస్
0: కాబట్టి అంత కరెక్ట్ గానే రావాలి.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్.
0: మీరు ఏది చేసినా కానీ మంచి పర్ఫెక్ట్ గా చేయాలి.
1: వాట్ ఎవర్ యు డు షుడ్ బి పర్ఫెక్ట్.
0: చేయించుకున్న వాడు తృప్తి పడాలి.
1: ద వన్ హూ ఇస్ సర్వ్డ్
0: చేసిన వారికి తృప్తి కలగాలి.
1: ద వన్ హూ సర్వ్స్ షుడ్ బి హ్యాపీ.
0: అది నిజమైనటువంటి యొక్క తృప్తి.
1: దట్ ఇస్ ది ట్రూ సాటిస్ఫాక్షన్.
0: తృప్తి తృప్తి తృప్తి.
1: The satisfaction, the content.
0: ఈ తృప్తిలో ఉండేటువంటి ఆనందం ఎక్కడా లేదు.
1: The true bliss lies in satisfaction.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి పిల్లలు మీరు,
1: యువర్
0: రేపటి దినం పెద్దవారు కావచ్చును, మీరే తల్లిదండ్రులు కావచ్చును,
1: యువర్ ఫ్యూచర్ పేరెంట్స్.
0: కాబట్టి ఈనాటి నుంచి పవిత్రమైనటువంటి గుణములు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్ ఫ్రమ్ దిస్ డే.
0: పవిత్రమైన ప్రవర్తనలు కూడా పెంచుకోండి.
1: యూ షుడ్ హావ్ సీక్రెట్ కండక్ట్ ఫ్రమ్
0: పవిత్రమైనటువంటి యొక్క చర్యలు కూడా మీరు పెంచుకోండి.
1: అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: అప్పుడే మీరు పవిత్రమైన జీవితాన్ని గడిపిన వారు అవుతారు.
1: దెన్ యూ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మనిషి జన్మం చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ rarest of all.
0: దీనికంటే మించింది ఏమిటండి?
1: ఉపనిషత్తులో
0: చెప్పారు, మానవుడు చాలా ప్రధానుడు.
1: Man is most important.
0: మానవుని యొక్క విలువ దీనికి దానికి కమ్మ కట్టడానికి వీలు లేదు.
1: Value of the man cannot be estimated.
0: మీరు బంగారుకు వజ్రాలకు పోల్చుకుంటాము.
1: You compare yourself with gold and
0: diamond. బంగారుకు ఎవరు విలువిస్తున్నారు?
1: Who is attaching value to the gold
0: and diamond? మనిషి ఇస్తున్నాడు.
1: Man attaches value.
0: మనిషి విలువ కడితేనే వజ్రాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man the gold is valuable, so also the diamond.
0: మనిషి విలువ కడితేనే బంగారాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man gold is costly.
0: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all the wealth of the world.
0: కనుకనే మానికంటే మనిషి కంటే విలువైనటువంటి వాడు లేడు.
1: There is no other greater valuable costly
0: విలువను
1: మీరు
0: చేసుకోకూడదు.
1: యూ షుడ్ హావ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: మీరంతా పవిత్రమైనటువంటి విలువను పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ వాల్యూ.
0: చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చాలా పొరపాటైపోయి స్వార్థానికి బయలుదేరుతున్నారు.
1: యువర్ సెల్ఫిష్ ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్.
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఫిష్ పోతుంది, నీళ్లలో తిరుగుతుంది.
1: ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్.
0: ఆ నీళ్లలో ఉన్నటువంటి మురికి అంతా తినేసేస్తుంది.
1: క్లీన్స్ ది డర్ట్.
0: నీళ్లను పరిశుద్ధపరుస్తుంది.
1: అండ్
0: ఈ సెల్ఫిష్ మ్యాన్ ఏం చేస్తున్నాడు?
1: సెల్ఫిష్ మ్యాన్
0: సమాజంలో ప్రవేశిస్తున్నాడు.
1: మూవ్స్ ఇన్ సొసైటీ.
0: పవిత్రంగా ఉన్నటువంటి ఒక సమాజంను పాడు చేసి పెడుతున్నాడు.
1: హి ఆల్సో స్పాయిల్స్ ది సేక్రెడ్.
0: దేని వల్ల? సెల్ఫిష్ వల్ల.
1: వై? బికాజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కనుక సెల్ఫిష్ ఉండాలి.
1: యూ క్యాన్ బి,
0: కానీ దానికి ఒక పరిమితం పెట్టుకోవాలి.
1: షుడ్ బి అండర్ కంట్రోల్ లిమిట్.
0: ఇంత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం సెల్ఫిష్ గా పోతే మంచిది కాదు.
1: బట్ ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ లిమిట్లెస్లీ, ఇట్స్ డేంజరస్.
0: స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించండి.
1: యూ షుడ్ అండర్టేక్ సెల్ఫ్లెస్ యాక్టివిటీ.
0: పవిత్రమైనటువంటి చర్యలు చేసుకోండి.
1: డూ ఆల్ సీక్రెట్ యాక్షన్స్.
0: అప్పుడే మీ విలువను మీరు కాపాడుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ కెన్ ఎర్న్ యువర్ ట్రూ వాల్యూ.
0: మనిషి మనిషి అంటే ఎంత గొప్పవాడు మనిషి.
1: మ్యాన్ మనిషి సుప్రీం.
0: మనిషి
1: మనిషి
0: మనిషి
1: మనిషి.
0: తిప్పి పెడితే సినిమా.
1: ఇఫ్ యూ రివర్స్ ఇట్ సినిమా.
0: మనిషి సినిమా.
1: మనిషి సినిమా.
0: సినిమా మనుషులు అయిపోతున్నారు.
1: సినిమా మనిషి.
0: కానీ నిజమైన మనుషులు కావాలి.
1: మానవా.
0: మా అనగా జ్ఞానము.
1: మాయా.
0: నా అనగా లేకుండా.
1: విదౌట్.
0: వా అంటే వర్తించడం.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
1: మానవ ఇస్ ద వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ క్రాసింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే అట్టి మానవుడిగా మీరు తయారు కావాలి.
1: యు షుడ్ బి సచ్ మానవాస్ ఆర్ హ్యూమన్స్.
0: అప్పుడే మీరు చదువుకున్నందుకు చదివినటువంటి కీర్తి వస్తుంది.
1: దేర్ లైస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటించి, ప్రపంచానికి వెలువరిచి, ప్రపంచానికి మీరు దృశ్యంతో చూపించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: లెట్ యువర్ నేమ్ అండ్ కాండక్ట్ be demonstrated to the rest of the world.
0: ee naadu prapancham chaala ayomaya sthitilo untundadi.
1: The world is in a confused state today.
0: ekkada poyina ashanti.
1: Everywhere there is restlessness.
0: ekkada chusina dukkame.
1: There is misery.
0: ekkada chusina paapame.
1: There is sin.
0: ekkada chusina kruname.
1: There is wickedness.
0: ilanti paristhithilo meeraina bayaldeeri deenni shanti parchali.
1: Under these circumstances you go everywhere and pacify the situation, calm down.
0: కనుకనే మీరు పవిత్రమైనటువంటి శాంతిని మీరు అందించండి.
1: అండ్ సీ దట్ యు షేర్ ద సీక్రెట్ పీస్.
0: ఈ శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: నీ యందే ఉంటున్నది.
1: పీస్ ఇస్ విత్
0: నీవే. శాంతి స్వరూపుడవు.
1: యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: కనుక అలాంటి శాంతిని నీవు పెట్టుకుని పైన శాంతి శాంతి శాంతి అని బయట పోయి చూస్తే పీస్ పీస్ ఎక్కడ చిక్కుతుంది? పీసెస్ చిక్కుతుంది.
1: యు ఆర్ పీస్ అంటూ యువర్ సెల్ఫ్, బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అవుట్ సైడ్.
0: దీనికంత మూల కారణము స్వార్థమే.
1: Everywhere we find self.
0: స్వార్థాన్ని త్యజించు.
1: Sacrifice your
0: పదార్థాన్ని వరించు.
1: And then
0: పరాత్మలో చేరిపో.
1: Be spiritual and understand the reality.
0: అది ఏ మానవత్వంలో ఉండేటువంటి సీక్రెట్.
1: And that is the secret of human life.
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకుంటూ రండి.
1: And you also appreciate the sacred feelings and thoughts.
0: ఇందులో కూడా స్వార్థాలు బయలుదేరుతున్నాయి.
1: We find people who are selfish.
0: ఎడ్యుకేషన్ పూర్వం చాలా స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: ఎర్లియర్ టైమ్స్ ఎడ్యుకేషన్ వాస్ సెల్ఫ్లెస్.
0: వైద్యము స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: హెల్త్ కేర్ వాస్ సెల్ఫ్లెస్.
0: కానీ ఈనాడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని కూడా స్వార్థమైపోయినాయి.
1: హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హావ్ బికమ్ బిజినెస్, సెల్ఫిష్ టుడే.
0: పది మందికి మంచిని బోధించాలి.
1: Teach good to others.
0: పది మందికి ఆరోగ్యాన్ని పెంచాలి.
1: And see that people will be healthy around you.
0: కనుక ఇప్పుడు ఎక్కడైనా ఆసుపత్రి కట్టాలంటే దండికి డబ్బు వస్తుందని స్వార్థం పెట్టుకుని హాస్పిటల్ కట్టేస్తున్నారు.
1: The hospitals are constructed on selfish grounds to earn more and more.
0: 10 కోట్లు ఆసుపత్రి రూపాయలు కట్టించేస్తే 100 కోట్ల వరకు వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు.
1: The hospital is built at a cost of 10 crores, they expect 100 crores return.
0: ఈనాడు ఏదైనా చిన్న స్కూల్ గిని కట్టేస్తే,
1: if a school is built today,
0: చిన్న పిల్లాడు కిండర్ గార్డెన్ అంటారు,
1: కిండర్ గార్డెన్ చైల్డ్,
0: ఆ స్టేజ్కి పోయినప్పటికి నువ్వు వాడికి 20 or 25 thousand ఫీజు కట్టాలి.
1: టు గెయిన్ అడ్మిషన్ ఇన్ ద కిండర్ గార్డెన్ క్లాస్,
0: ఇలాంటి వాళ్ళు పాపం బీదవాళ్ళు ఏమిగా తీరుతారు.
1: They have to pay a very high amount.
0: ఇలాంటప్పుడు చదువుకంత కూడా నువ్వు డబ్బు అయిపోయింది.
1: Therefore, education has become business.
0: హెల్త్ కంతా డబ్బు అయిపోయింది.
1: Money for health.
0: కానీ ఈనాడు లోకంలో ఆధ్యాత్మికానికి కూడా డబ్బు అయిపోయింది.
1: Today, spirituality has become business.
0: ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఫ్రీగా పోవాలి.
1: Spirituality should be free.
0: దానికి ఎంత ప్రేమనో పంచాలి.
1: And share the love.
0: కనుకనే ఈ ఆధ్యాత్మికంలో కూడాను ఈ యొక్క షేర్ మనం ప్రారంభించకూడదు. ఈ యొక్క బిజినెస్ లోపల మనం పోతే ఇంకంతా కూడా పాడైపోతుంది. దైవ పేరు కూడా పాడైపోతుంది. కనుక
1: సో
0: ఎంతవరకు అంతవరకు ఖర్చులైనంత మనం తీసుకోవచ్చును.
1: ఎక్స్పెన్సెస్ కుడ్ బి మెట్ విత్.
0: అయితే నాకు చేసేటువంటిది నేను ఏ ఖర్చులు పెట్టను, ఎవరి దగ్గర నేను తీసుకోను.
1: యు హావ్ గాట్ నథింగ్ టు డు విత్ స్వామి. హి హావ్ నో ఎక్స్పెన్సెస్ అట్ ఆల్. హి విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
0: కానీ మిగతా వాళ్ళంతా కూడా కొన్ని ఖర్చులు పెడతారు పాపం.
1: బట్ సమ్ పీపుల్ స్పెండ్ మనీ.
0: ఇక్కడికి రావడానికి భోజనానికి తినడానికి అంత ఖర్చులు పెడతారు.
1: దే కమ్ హియర్.
0: దీనికి తగినంత మాత్రమే మనం తీసుకోవాలి. దీనికి ఫీజు మొత్తం తీసుకోకూడదు.
1: దే షుడ్ నాట్ కలెక్ట్ ఫీజ్.
0: దీంట్లో మెంబర్షిప్ కొంత ఇంత వేళ అని పెట్టకూడదు.
1: మెంబర్షిప్ ఫీ షుడ్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్.
0: ఏమిటి మనకు మెంబర్షిప్? ఆధ్యాత్మిక ప్రేమనే దీనికి మెంబర్షిప్.
1: వాట్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ ఇన్ స్పిరిచువాలిటీ? లవ్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ.
0: ఆ ప్రేమకు మించినటువంటి మెంబర్షిప్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫీ గ్రేటర్ దాన్ హైయర్ దాన్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమనిచ్చి ప్రేమను పుచ్చుకో.
1: దేర్ఫోర్ షేర్ లవ్, రిసీవ్ లవ్.
0: ఇది షేర్ వ్యాపారంగా జరిగితే మంచిది కాదు.
1: బిజినెస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దైవం యొక్క నామాన్ని కూడా మనం పాడు
1: చేసినట్టే.
0: కనుక ఈ విధంగా ఇంకెవరైనా చేయాలనుకుంటే కొన్ని గుర్తులు పెట్టుకుని కొంతవరకు జ్ఞానంగా ఈ ఫీజు లేకుండా కొన్ని మా సంస్థలు స్థాపించాలని ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to establish institutions which are totally free of cost.
0: ఈనాడు మా ఎడ్యుకేషన్ ఏ ఒక్క నయా పైసా దీనికి తీసుకోవటం లేదు.
1: ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీ డోంట్ రిసీవ్
0: అందరికీ తెలుసు. ఎగ్జామినేషన్ ఫీజు కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ ఎగ్జామినేషన్ ఫీ.
0: టెక్స్ట్ బుక్ కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ మనీ ఆన్
0: ఎనీథింగ్. అంతా ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ ఫ్రీ.
0: హాస్పిటల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్.
1: హాస్పిటల్ ఇస్ ఆల్సో.
0: ఆపరేషన్ అంతా ఫ్రీ.
1: ఆపరేషన్స్
0: మందులంతా ఫ్రీ.
1: మెడిసిన్స్ ఫ్రీ.
0: వాళ్ళందరికీ ఇచ్చేసేస్తున్నాము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: నిజంగా మంచిని కోరి మనం చేస్తే మనకు ఏదో ఒక రీతిగా మనకు వచ్చేస్తుంది.
1: In fact, if your motive is good, everything will follow you easily.
0: డబ్బు పైన ఆశ పెట్టుకుని మనం చేస్తే ఇంకా ఎక్కువ నష్టమే వచ్చేస్తుంది.
1: If you have got the money as a motive, you will get a bad name.
0: మనీ వైపుని మనం పోకూడదు.
1: You should never go along.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: అలాంటి మొరాలిటీని మనం పెంచుకోవాలి.
1: That morality you have to.
0: ఆధ్యాత్మిక సంస్థల యందు
1: స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్
0: అంతో ఇంతో కూడా మనం ఏమాత్రం ఫీజు పుచ్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ కలెక్ట్ మనీ.
0: ఆత్మకి ఎంత విలువ?
1: వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ది సెల్ఫ్?
0: దీని విలువ ఇచ్చేవాడెవరు?
1: హూ కెన్ ఎస్టిమేట్?
0: కాబట్టి దీనికి విలువనే లేదు.
1: ఇట్ హస్
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ ఎస్టిమేట్.
0: అప్రమేయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్
0: అప్రమాణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బియాండ్ మెజర్.
0: అలాంటి ప్రమాణమే దీనికి లేదు.
1: దట్ ఇమ్మెజరబుల్.
0: అలాంటి మార్గాన్ని మనం అవలంబించినప్పుడే జగత్తంతా కూడా ఆధ్యాత్మికంలో ప్రయాణం అవుతుంది.
1: And once we follow that path, the whole world will follow you.
0: ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక వైపున తిరుగుతుంది.
1: The whole world will be spiritual.
0: అప్పుడే జగత్తులో శాంతి ఏర్పడుతుంది.
1: Then the peace will be established.
0: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ అశాంతియే.
1: Today everywhere we find restlessness.
0: ఏ పేపర్ చూసినా కానీ భయంకరమైనటువంటి వార్తలే.
1: Every paper shows you all.
0: కనుకనే మనం భారతదేశాన్ని ప్రశాంతమైన దేశంగా మనం తీర్చిదిద్దాలి.
1: That is Bharat be one of peace.
0: మనం పీస్ గా ఉంటుంటే ప్రపంచం కూడా పీస్ అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ ద హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్.
0: కనుక మీరు ప్రపంచానికి శాంతిని కల్పించి
1: మేక్ ఎవ్రీబడి పీస్ఫుల్.
0: మీరు కూడా శాంతిగా జీవించి
1: యు లివ్ ఇన్ పీస్.
0: మీ తోటి మానవులంతా కూడా శాంతిని అందించి
1: మేక్ అదర్స్ ఆల్సో లివ్ ఇన్ పీస్.
0: శాంతి జీవితాన్ని గడుపు.
1: అండ్ వి షుడ్ లీడ్
0: పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపు.
1: వి షుడ్ లీడ్ ఎ టోటల్ లైఫ్.
0: ఆంటోని మాదిరి పరిపూర్ణమైనటువంటి వైరం చేయాలి. మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటిగా
1: ఉండాలి.
0: కానీ కొన్ని దుర్గుణాలు ఉండేటువంటి వారు దురభ్యాసముల చేత, దుర్భావముల చేత, దుర్మార్గమైనటువంటి కర్మలు ఆచరించి దుఃఖానికి గురి అయిపోతున్నారు. వాళ్ళదే రైట్ అని భావిస్తారు. ఇది మొండి వాదన, ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు. పది మందికి మంచి చేసేటువంటిది అది మంచిది.
1: డూ గుడ్ టు 10 పీపుల్ అట్లీస్ట్ దట్ ఇస్ గుడ్.
0: అది నిజమైనటువంటి యొక్క జీవితము.
1: దట్ ఇస్ ఎ ట్రూ లా.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరు ప్రేమ చేతనే
1: త్రూ లా
0: మీ విద్యను కలిపి,
1: యూ స్పెండ్ యువర్ టైం
0: ప్రేమ చేతనే ఉద్యోగాలు చేసి,
1: అండ్ యూ డూ యువర్ జాబ్
0: ప్రేమ చేతనే జగత్తును ఆదరించి,
1: అండ్ ఆల్సో ఫేస్
0: భారతదేశం యొక్క సత్కీర్తిని నిలపండి,
1: అండ్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

कपिता बंधु सखा सबहि राम ना। भक्त जन जीवन जन एक राम जन जीवन जन

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవారు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరవారు సత్యధర్మ శాంతి సత్యధర్మ ప్రేమ శాంతిదాయి సత్యధర్మ ప్రేమ శాంతిదాయి
2: పీపుల్ ఎస్పైర్ దే డిజైర్ గుడ్ టైమ్ గుడ్ పొజిషన్స్ అండ్ గుడ్ లైఫ్ కంఫర్టబుల్ లివింగ్ బట్ దే డోంట్ ఆస్క్ ఫార్ గుడ్ మైండ్ గుడ్ థింకింగ్ విజ్డమ్ అండ్ గుడ్ బిహేవియర్ దే డోంట్ ప్రే ఫార్ the truth, righteousness, love and peace.
1: Vidyarthulara.
2: Students.
1: ee vishala prapanchamanandu charachara jeevarasulu yandu prati jeevi kudanu nirantaramu aanandamune aashistuntadu.
2: In this vast world with animate and inanimate every living creature aspires the state of bliss.
1: ఆ ఆనందం కూడాను శాశ్వత ఆనందాన్ని ఆశిస్తుంటారు.
2: They want permanent bliss.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి మనకు ప్రాప్తిస్తుంది?
2: Where from you get this bliss?
1: అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం.
2: Beauty is bliss and the bliss is the nectar of life.
1: ఈ అందమైనటువంటి ఒక పదార్థం ఈ జగత్తులో ఏది?
2: This world is full of beauty.
1: Aneka padarthamulu aneka margamulu yandu aneka vidhamuluga manishini aakarshistu untai. Andulo chaala andam undinattuga tostundi.
2: All materials, all objects draw the attention of everybody. They are highly attractive in their own way.
1: Manushulu yandu kaani pashupakshi mrugadulu yandu kaani లేక మరొక వస్తువులు ఎందుకు కానీ ఈ ఆనందం అనేటువంటిది అప్పటికప్పటికి మాత్రమే మనకు గోచరమవుతుంది.
2: Either mankind, the birds or beasts or animals, you find the state of bliss, the spirit of attraction only arising for the moment.
1: ఇది ఒక గులాబీ పుష్పం.
2: This is a rose flower.
1: కానీ ఇది చూచుటకు చాలా అందంగా ఉంది.
2: It's so beautiful to look at.
1: ఈ అందములోనే మనకు ఆనందాన్ని అందిస్తుంది.
2: You feel so happy to look at it.
1: అయితే ఈ అందం ఎంత వరకు?
2: How long does it last?
1: నేడు రేపు ఉండవచ్చు. తరువాత ఇది రేఖలు రాలి అందమును కోల్పోతుంది.
2: The beauty may remain this day and tomorrow at the most. Later it will fade away.
1: ఈ అందమును ఎప్పుడు కోల్పోతుందో అప్పుడే ఆనందమును కూడాను కోల్పోతుంది.
2: The moment it loses its beauty, the bliss is also lost simultaneously.
1: జగత్తులో శాశ్వతమైనటువంటి అందము శాశ్వతమైనటువంటి ఆనందము ఎక్కడా మనకు కావటం లేదు.
2: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ ఫైండ్ పర్మనెంట్ బ్యూటీ అండ్ పర్మనెంట్ బ్లిస్.
1: ఆ శాశ్వతమైనటువంటి ఆనందము అది ఒక్క భగవంతుని యందు మాత్రమే మనకు లభ్యమవుతుంది.
2: ట్రూ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ గాడ్ అవుట్ ఆఫ్ హోమ్ వీ కెన్ గెట్ ఇట్.
1: ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే శాశ్వతంగా ఉండేటువంటి వాడు.
2: గాడ్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇంకన్నీ కదిలిపోయేటువంటి మేఘములే.
2: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇలాంటి జగత్తునందు మనము అనిత్యం అసుఖం లోకం, ఇదంతా అనిత్యము అసుఖమైనటువంటి యొక్క లోకమునందు శాశ్వతమైన సత్యమైనటువంటి ఆనందమును ఏ రీతిగా మనం అనుభవించగలం?
2: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ అండ్ ఫుల్ ఆఫ్ మిజరీ, హౌ డు ఎక్స్పెక్ట్ ది పర్మనెంట్ ఎటర్నల్ జాయ్?
1: కనుక శాశ్వతమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్నా కేవలము దైవానందమునే మనం అనుభవించాలి.
2: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద స్టేట్ ఆఫ్ పర్మనెంట్ బ్లిస్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ బ్లిస్.
1: కనుక భగవంతుడే అందమైనటువంటిది, ఆ అందంలోనే మనకు శాశ్వతమైన ఆనందాన్ని లభ్యం చేస్తాడు.
2: గాడ్ ఈజ్ బ్యూటీ దట్ గివ్స్ us పర్మనెంట్ బ్లిస్.
1: కనుక భగవంతుని మనం ఆశ్రయించాలి.
2: Therefore, we have to surrender to God.
1: అప్పుడే మనకు శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది.
2: Then only we can have this permanent bliss.
1: ఇట్టి శాశ్వత ఆనందం మనకు అనుభవించినప్పుడే మనం కూడాను శాశ్వత జీవితం జరిగిపోతుంది.
2: When once we have this state of permanent bliss, we'll reach the state of immortality.
1: కానీ ఈనాటి మానవుడు అప్పటికప్పటికి అనుభవించేటువంటి ఆనందమే శాశ్వతానందమని భావిస్తుంటాడు.
2: Man considers the momentary happiness as the permanent bliss.
1: కనుకనే శంకరుల వారు కూడాను

0: ఇవన్నీ ధన జన గణ ఇవంతా ఎంతసేపు హరతి నిమిష కాలా సర్వం మా కురు ధన జన యౌవన గర్వం.
1: All your wealth, all your youth, all this pride, how long they last, they are just momentary, they pass off.
0: ఒకానొక సమయంలో ఒక విద్యార్థి,
1: at one time a student,
0: ఒక సాముద్రిక శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు.
1: Approach a palmist.
0: అతను ఈ పిల్లవాడి హస్తము చూచాడు.
1: He has seen his palm.
0: ఆహా, గొప్ప నీవు ధనవంతుడిగా మారుతావు నాయన అన్నాడు.
1: Studying his palm, the palmist said to the student,
0: నీ హస్తము ధనరేఖ చాలా పెద్దదిగా ఉంటుందది అన్నాడు.
1: There are lines of prosperity.
0: కానీ ఈ విద్యార్థి చాలా సంతోషించాడు.
1: The student was
0: మరి కొంతసేపు అయిన తర్వాత ఆ శాస్త్రుల వారు, నాయన నీకు గొప్ప విద్యావంతులు అవుతావు అన్నాడు.
1: After some time, the palmist said to the student, you will have very high education.
0: ఇంకా పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు ఈ విద్యార్థి.
1: The boy was ecstatic.
0: మరి ఇంకా కొంతసేపు అయిన తర్వాత నీవు గొప్ప కీర్తిని సంపాదిస్తావు అన్నాడు.
1: After some time, the palmist said, you will be the one of reputation.
0: కానీ ఈ మూడింటికి తను అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు.
1: His joy knew no bounds.
0: కానీ కొంతసేపు అయిన తర్వాత ఈ శాస్త్రులు వారు ఏమీ చెప్పగా కొంతవరకు నువ్వు నిరాశతో ఉండినట్టుగా కనిపించాడు.
1: After some time, the palmist has put on a face of frustration.
0: ఏమిటండి యోచిస్తున్నారు, ఇంకా ఏమో చెప్పండి అన్నాడు విద్యార్థి.
1: The student asked, sir, why are you so serious? What else is left? Tell me.
0: కానీ నాయన ఏమి చెప్పేది, నీ ఆయుష్ చాలా తక్కువగా ఉంది అన్నాడు.
1: The palmist said, boy, what am I to say? You are going to live for short period only.
0: దానితో కృంగిపోయాడు.
1: The boy is totally disappointed.
0: గొప్ప ధనవంతుడే, గొప్ప విద్యావంతుడే, గొప్ప కీర్తివంతుడే, కానీ ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: No doubt he will have all the affluence, education, name and fame. What for all that?
0: ఇది లాంగ్ లైఫ్ లేనప్పుడు ఇవన్నీ కూడా నిరుపయోగమే అవుతుంది.
1: Without this long life, all this will be in vain.
0: అదే విధంగానే మానవుడు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటువంటిది లభ్యం కానంత వరకు తాను నిరాశనే అనుభవిస్తుంటాడు.
1: Likewise, man wants to be happy and blissful. Until he reaches that permanent eternal joy, he will be frustrated and disappointed.
0: జగత్తులో కనిపించేటువంటి ఆనందములందరి కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: All the worldly pleasures, none of them are permanent.
0: బుద్ధుడు కూడాను ఆనాడు తెల్లవారి రాత్రి లేచి తన భార్యను కుమారుణ్ణి చూచాడు. తదుపరి తన యొక్క రాజ్యం యొక్క పరిస్థితినంతా కూడా గుర్తించాడు. ఇవి ఎంతవరకు ఉంటాయి?
1: బుద్ధ గాట్ అప్ ఆన్ ఫైన్ మార్నింగ్. He looked at his wife and son. He also thought of his kingdom. And he felt so. How long do they
0: last?
1: This joy I get out of these is not permanent. I should get that permanent eternal state of liberation. That gives me permanent bliss.
0: అని దానిని గుర్తించి అప్పుడే ఇల్లు వదలలేదు.
1: Recognizing this fact, he left his home.
0: ప్రతి మానవుడు కూడాను ఈ శాశ్వతానందాన్ని అనుభవించాలంటే ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో కొంతవరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: In order to derive eternal joy, we have to observe certain things here on earth.
0: ఇది ప్రవృత్తి లక్షణాలు.
1: All these are outward tendencies.
0: కానీ శాశ్వత ఆనందం నివృత్తి లక్షణము.
1: The permanent joy is an inward thing.
0: కనుకని దేనైనా మనం పట్టినప్పుడు శాశ్వతమైనటువంటి దానిని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to enjoy that which is permanent.
0: కానీ ఈనాటి మానవుడు ఇంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఇంత గొప్ప విద్యావంతుడు అయినప్పటికీ కానీ యథార్థ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: The man today, though he is very intelligent and highly educated, he is not able to know the inner significance of the reality.
0: మహాభారత యుద్ధము చాలా ఘోరంగా జరుగుతుంది.
1: It was the time of the battle of Bharata Yuddha.
0: కాని దానిని చూచే నిమిత్తమై వ్యాసుల వారు కూడాను అక్కడికి వెళ్తున్నాడు.
1: Sage Vyasa went over there to the battlefield.
0: కానీ ఈ వెళ్తున్న సమయం లోపల దారికి అడ్డుగా ఒక చిన్న పురుగు చాలా స్పీడ్ గా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, Sage Vyasa noticed a small insect running very fast.
0: తన రథాన్ని నిలిపాడు.
1: He stopped his chariot there.
0: ఓ క్రిమి, నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తున్నావు?
1: He asked, "Oh insect, why do you run so fast?"
0: దానికి పలికేటువంటి భాషను కూడా అనుగ్రహించి వ్యాసులు దీనికి జవాబు చెప్పమన్నాడు.
1: He conferred to this insect the art of communication language, expecting a reply.
0: అప్పుడు స్వామి, ఇంకా కొంతకాలం లోపలనే చాలా వేగంగా పరిగెత్తేటువంటి రథం రాబోతుండాలి.
1: Said Swami, very soon you will find a chariot approaching very fast, high speed. The whole earth will begin to tremble watching that fast running chariot. I am afraid of this present situation. Before the chariot approaches, I want to return, go back home. Then Vyasa asked,
0: నీకు కూడాను ప్రాణంపైన ఇంత ప్రేమ?
1: He said, "Oh insect, you are so small and subtle. Do you love your life so much?"
0: అప్పుడు ఆ క్రిమి చెప్తుండాలి, స్వామి, మా యొక్క ఆకారములు చిన్నవిగా ఉండొచ్చును, పెద్దవిగా ఉండొచ్చు జగత్తు లోపల, కానీ ప్రాణం ఒక్కటి.
1: The insect start telling, "Swami, our form may be big or small, but the life is one and the same."
0: సర్వ విద్యను నేర్చినటువంటి మానవుడు, సర్వ తెలివితేటలు కలిగినటువంటి మానవుడు, గొప్ప మేధాశక్తి కలిగినటువంటి మానవుడు, ఇంత గొప్పవాడు అనిపించుకున్నటువంటి వాడు ఏ యొక్క సుఖ సంతోషములు అనుభవిస్తున్నాడో, ఏ విషయభోగాలు అనుభవిస్తున్నాడో, అవి మేము కూడా అనుభవిస్తున్నాం.
1: స్వామి, ద మ్యాన్ విత్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎంజాయ్ సర్టన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, వీ టు ఎంజాయ్ ద సేమ్.
0: ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమేత స్పర్శించాలి.
1: ద ఫుడ్, the fear, sleep, procreation are common to mankind and
0: Jnanam
1: the elements.
0: Adhikam visheshaha, nanena sunyaha pasipistamanaha.
1: Wisdom is an extra quality given to mankind. Bereft of that is equal to an animal.
0: Kanuka ikkada aakaramunu chuchi neevu pramanam visheshinchavaddu.
1: So don't go by the form you look at it.
0: Annitiki pranam paina preeti untundadi.
1: Everyone loves life.
0: కానీ ఈ ప్రాణం కలిగినటువంటి ప్రతి ప్రాణికి కూడాను, క్రిమి కూడాను, కీటకాదులు కూడాను, తాము కూడాను మనిషి అనుభవించేటువంటి భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇంక్లూడింగ్ ఇన్సెక్ట్స్ ఎంజాయ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ హ్యాపీనెస్.
0: మానవుడు ఏ మధురమైన పదార్థం ఆరగించి దాని యొక్క మాధుర్యంతో ఎంత ఆనందాన్ని అనుభవిస్తాడో, మేము కూడా ఆ విధంగా అనుభవిస్తాము, ఆనందిస్తాము.
1: జస్ట్ యాజ్ మ్యాన్ రిలీషియస్ ఆల్ స్వీట్స్ అవైలబుల్, వీ ఆల్సో ఈట్ స్వీట్స్ అండ్ ఎంజాయ్.
0: మానవుడు ఏ విధంగా కుటుంబ సంబంధమైనటువంటి విషయం లోపల తాను శాశ్వత ఆనందం అనుభవించినట్టుగా భ్రమిస్తున్నాడో, అట్టనే మా కుటుంబాల్లో కూడా మేము ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తాం.
1: జస్ట్ యాజ్ మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ హీ గెట్స్ పర్మనెంట్ జాయ్ అవుట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్, సో ఆల్సో వీఆర్ డెల్యూటెడ్.
0: ఈ మాటలు విన్నంత తక్షణమే వ్యాసులు వారికి కను తెలియజింది.
1: హియరింగ్ ఆల్ ద వర్డ్స్ ఆఫ్ ది ఇన్సెక్ట్, వ్యాస ఓపెన్ హిస్ ఐస్.
0: చూశావా, కేవలం ఇది చిన్న పురుగు వలె కనిపిస్తుంటుండాలి.
1: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ స్మాల్ ఇన్సెక్ట్.
0: ప్రతి ప్రాణి కూడా ఈ విధమైనటువంటి ఒక భోగములు అనుభవిస్తూనే ఉంటున్నాయి.
1: ఆల్ లివింగ్ క్రీచర్స్ ఎంజాయ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: ఇది చాలా సత్యాన్ని చెప్తూ వచ్చాయి.
1: ఇట్ రియలీ స్పోక్ ఆఫ్ ట్రూత్.
0: కనుక క్రిమికీటకాదులని కానీ మానవునని కానీ దీంట్లో ఏమాత్రమూ భేదం పాటించకూడదు.
1: సో వీ షుడ్ నాట్ అబ్జర్వ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ differences between insects and mankind.
0: Anubhavincheetundi sukha dukkhamulu annintiki okkate.
1: The pleasure and pain are one and the same to both.
0: Manavudu edustunte endukaye edustunnavu ani prashnistaru.
1: When man starts crying, we'll ask, why do you cry?
0: Endukaniga ee yokka edupu aneetundi asahajam.
1: To cry is unnatural.
0: ఒక మానవుడు మరొక చోట చాలా ఆనందిస్తుంటే ఎందుకయ్యా నువ్వు ఏడ్చటం లేదు, ఆనందిస్తున్నావని ఎవరైనా ప్రశ్నిస్తారా?
1: వెన్ వన్ మ్యాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వీ డోంట్ ఆస్క్ వై ఆర్ హ్యాపీ, వై డోంట్ యూ క్రై.
0: ఈ హ్యాపీ అనేటువంటిది వాడి సహజం.
1: దిస్ హ్యాపీనెస్ ఇస్ న్యాచురల్ టు మ్యాన్.
0: ఏడుపు అనేటువంటిది అసహజం.
1: దిస్ గ్రీఫ్ ఇస్ అన్యాచురల్.
0: కనుకనే అసహజమైనటువంటి దాన్ని ఈనాడు సహజంగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దాట్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: సహజమైనటువంటి దానిని అసహజంగా విశ్వసిస్తున్నాము.
1: వీ కన్సిడర్ నేచురల్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కనుక మానవులందరూ కూడాను కేవలం ఇంత మాత్రం విచారణ చేయలేక ఈ యొక్క పురుగులకును, ఇంకే క్రిమికీటకాదులకు మానవునికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్టుగా భ్రమిస్తున్నారు.
1: మ్యాన్ డజంట్ ఎక్సర్సైజ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎంక్వైరీ. On the other hand, he feels that there is wide difference between insects and himself.
0: ఉపాధి యొక్క భేదములే కాని సుఖ దుఃఖముల యొక్క భేదములు కాదు.
1: The difference lies in the vesture put on. Nothing wrong with the pleasure and pain.
0: చిన్న బాధ పెద్ద కీటకానికి పెద్ద బాధ, పెద్ద మనిషికి పెద్ద బాధగా భావిస్తాం. అది చాలా పొరపాటు.
1: You think that a tiny insect will suffer only in a little way and a big man will suffer in a big way.
0: విశాలమైన సముద్రం ఉంటుండాలి.
1: There's a vast ocean.
0: ఈ విశాలమైన సముద్రంలో ఏ రుచి ఉంటుండదో, ఒక డ్రాప్ తీసుకుని మనం నాలుగు పైన వేసుకుంటే ఆ డ్రాప్ కూడా అంత రుచి, అదే రుచి ఉంటుండాలి.
1: The taste of the entire ocean is very much same in a drop of the ocean.
0: అదే విధంగా ఇక ఒక డ్రాప్ లోపల తక్కువ ఉప్పు ఉండాలి కదా అనుకోవచ్చును. ఉప్పు తక్కువగా ఉండవచ్చును కానీ టేస్ట్ ఒక్కటే.
1: ద సెలినిటీ మే బి లెస్ బట్ ద టేస్ట్ బీయింగ్ సేమ్.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను సుఖ దుఃఖములు సమానమే.
1: ఫర్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ప్లెజర్ అండ్ పెయిన్ ఆర్ యూనిఫామ్.
0: మానవుడు మాత్రం ఏ విధంగా ఉండాలంటే సుఖ దుఃఖే సమే కృత్వ లాభోలాభి జయాజయ. సుఖ దుఃఖే సమా, రెండింటిని సమంగా చూసుకోవాలి.
1: Man should maintain the state of equanimity in both the time of
0: pleasure and pain. అది
1: మానవుడికి
0: మేధా శక్తిలో ఉన్నటువంటి గొప్ప సూక్ష్మమైనటువంటి,
1: దట్ ఇస్ ఎ సటిల్ ప్రిన్సిపల్ కంటైన్డ్ ఇన్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ మ్యాన్.
0: లాభ నష్టములు ఎందుకు సమానంగా భావించాలి?
1: హీ షుడ్ కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈక్వల్.
0: లేక దూషణ భూషణం ఎందుకు సమంగా భావించాలి?
1: హీ షుడ్ కన్సిడర్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఈక్వల్.
0: ఆ విధమైనటువంటి ఒక దీనిని మనం అనుభవించినప్పుడే దీంతోనే సమత్వము యోగం ఉచ్యతే అన్నారు.
1: This thought of equanimity is the true yoga.
0: అది ఏ నిజమైనటువంటి యోగము.
1: That is true yoga.
0: ఈ విధంగా మానవుని యందు ఇలాంటి గుణములు ఆరంభించాలని వ్యాసులు అప్పటి నుంచి కూడాను ఈ క్రిమి చెప్పినటువంటి, కీటకం చెప్పినటువంటి ఈ మాటలను ప్రపంచానికంతా చాటుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ వ్యాస స్టార్టెడ్ షేరింగ్ టీచింగ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ ఆల్ దట్ ఈస్ కన్వేడ్ టు హిమ్.
0: ఆకార భేదంలో నీవు ఏమాత్రము చూడవద్దు.
1: డోంట్ గో బై ద ఫార్మ్ అలోన్.
0: ఆచార అనుభూతులు మాత్రమే నీవు దృష్టి అందించుకో.
1: యు కీప్ ఇన్ వ్యూ ద రియాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్.
0: ఇది ఏ మానవునికి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం.
1: దిస్ ఇస్ ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈనాటి మానవుడు కేవలం ఆకారమును మాత్రమే విశ్వసించి దానిని మాత్రమే పరికిస్తూ తన యొక్క భావాన్ని ఇది గొప్పగా ఉండినట్టుగా విశ్వసిస్తూ ఉంటాడు.
1: మ్యాన్ థింక్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ కన్సిడర్స్ హిస్ ఐడియాస్ నోబుల్ అండ్ లాఫ్టీ.
0: పుట్టిన చిన్న బిడ్డకు ఆకలి ఎటువంటిదో తన తల్లి కూడా ఆకలి ఎటువంటిదే.
1: జస్ట్ ఎస్ చైల్డ్ ఇస్ హంగ్రీ సో ఆల్సో ద మదర్ వుడ్ బి హంగ్రీ.
0: కనుకనే అన్నములవి వేరు, ఆకలి ఒకటే.
1: Food is different, but the hunger is same.
0: Amma annam tintundi, bidda paalu raavutadu.
1: Mother eats food, but the child.
0: Kaani iruvuriki aakala matram okkate.
1: But the hunger, appetite is one and the same.
0: Kanuka prati jeevi yendu kudanu ee anubhootulu anninti yendu samatvangane untunnayi.
1: Therefore experiences are one and the same among all living creatures.
0: Inta goppa yogi ainatunti vaadu, inta goppa gnani ainatunti vaadu, vedamulne taanu vivijinchinatunti vaadu వ్యాసులు కూడాను అది చెప్పేంతవరకు మనకు అర్థం కాలేదు.
1: దో సేజ్ వ్యాస ఈజ్ వన్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ అండ్ ద కంపోజర్ ఆఫ్ వేదాస్ కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ అంటిల్ హీస్ టోల్డ్ బై దిస్ ఇన్
0: చిన్న చిన్న క్రిమికీటకాదుల నుంచి కూడా మనం ఎన్నియో మనము మార్పులు నేర్చుకోవాల్సి వస్తుంటుంది.
1: వీ కెన్ లెర్న్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ టైనీ స్మాల్ ఇన్సెక్ట్స్.
0: ఎన్నో ఈ యొక్క క్రిమికీటకాదులు మనకు టీచ్ చేస్తూ ఉంటుండాలి.
1: మెనీ ఇన్సెక్ట్స్ టీచర్స్ మెనీ.
0: ఈ ప్రపంచమంతా కూడా అన్ని రకములైనటువంటి యొక్క దీంట్లో మానవునికి ఎన్నో ఆదర్శమైనటువంటి గుణములు బోధిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ ఆర్ మెనీ దట్ టీచ్ ఐడియల్స్ టు మ్యాన్ కైండ్.
0: కనుక మనము ఈ విధమైనటువంటి యొక్క శాశ్వతానందాన్ని పొందాలనుకుంటే గ్రంథముల వల్ల మనం పొందలేము.
1: యూ కెనాట్ గెట్ ది పర్మనెంట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ బై టెక్స్చువల్ నాలెడ్జ్.
0: లేక ఏ గురువుల యొక్క బోధనల వల్ల కానీ మనం అందుకోలేము.
1: నార్ కెన్ యూ ఎక్వైర్ ఇట్ బై లిసనింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ ప్రిసెప్టర్స్.
0: ఇంకెవరైనా పెద్దల వల్ల గిఫ్ట్ గా తీసుకోలేము.
1: నార్ కెన్ యూ రిసీవ్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఎల్డర్స్.
0: ప్రతి ఒక్క విషయాన్ని మనము చక్కగా విచారణ చేసి డిస్క్రిమినేషన్ చేసి తద్వారా మనము అనుభూతులకు తెప్పించుకోవాలి.
1: యూ హావ్ టు ఎంక్వైర్ ఎవ్రీథింగ్ ఎవ్రీ సటిల్ మ్యాటర్ డిస్క్రిమినేట్ అండ్
0: నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ప్రతి కార్యమునందు కూడాను సత్యాసత్య విషయం పరిశీలించాలి.
1: ఇన్ ఎవ్రీ యాక్ట్ వీ పర్ఫార్మ్ ఇన్ అవర్ డైలీ రొటీన్ లైఫ్ we have to discriminate, inquire, which is ephemeral and which is permanent. This we have to understand the sense of discrimination. We have to understand the kshetra, the field and kshetrajna, the knower.
0: Dehamu kshetramu.
1: Body is kshetra, the field.
0: Ee chaitanya shakti kshetrajnudu.
1: And that spirit of awareness is the knower.
0: Ee chaitanyamainatundi deni valla nee gurtistunnavu.
1: How do you know the knower?
0: Deham valle gurtistunnavu.
1: Because of the body you know the knower.
0: Kaani deham anetundi keval aadharam.
1: Body is only the basis.
0: ఇది కేవలము అదృశ్యమైనటువంటి తత్వము.
1: Whereas the knower is non-apparent.
0: కనుక ఈ చైతన్యం అదృశ్యంగా ఉండేటువంటిది.
1: Therefore this awareness is hidden.
0: దృశ్యమునకు గోచరమయ్యేటువంటిది కాదు.
1: You cannot see with the eye.
0: ఈ గోచరం కానటువంటి దానిని అదృశ్యంగానే మనం అనుభవించాలి.
1: That which is non-apparent must be experienced in a hidden way.
0: అందుకోసమనే మెడిటేషన్ అన్నారు.
1: Therefore meditation is given.
0: అనగా మనము కన్నులు మూసుకొని ఏది మనకు అదృశ్యంగా ఉంటుండదో ఆ అదృశ్యమైనటువంటి దానిని మనం కూడా అదృశ్యంగానే మనం పొందడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ వీ హావ్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ సీ దట్ విచ్ ఇస్ నాట్ సీన్ బై ద నేకెడ్ ఐ.
0: సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా దేవాలయంకు వెళుతుంటారు.
1: Usually everyone visits a temple.
0: దేవాలయానికి ఎందుకోసం వెళ్తున్నారు?
1: Why do you go to a temple?
0: అక్కడ ఉన్నటువంటి దేవుని చూసి నమస్కరించాలని పోతున్నారు.
1: To pay your respects, obeisance to deity there you go.
0: కానీ ఆ సంస్కారం యొక్క ప్రభావము దేవాలయంలో అడుగు పెట్టిన తక్షణమే దేవుడు ముందు పోతానే కన్నులు మూసుకొని నమస్కారం చేస్తాడు.
1: ద మూమెంట్ యూ గో టు ద టెంపుల్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐడల్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: ఇంత దూరం పోయినటువంటి వాడు ఆ విగ్రహాన్ని చూడకుండా కన్నులు ఎందుకు మూసుకున్నావు?
1: హావింగ్ గోన్ లాంగ్ డిస్టెన్స్ వై షుడ్ యూ క్లోజ్ యువర్ ఐస్ దేర్?
0: కన్నులతో ఆనందంగా చూడవచ్చును కదా.
1: Can't you watch it happily opening your eyes?
0: కన్నులతో చూసేటువంటిది దృష్టి కల్పితమైనటువంటిది. ఆ విగ్రహం కూడా దృష్టి కల్పితమైనటువంటిది.
1: సో వాట్ యు సీ విత్ ది ఐ ఇస్ మేడ్.
0: ఆ విగ్రహం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందము అదృశ్యమైనటువంటిది.
1: Whereas the bliss joy you gave out of the idol is not apparent.
0: అదృశ్యమైనటువంటి ఆనందమును ఈ దేహంలో ఉండేటువంటి అదృశ్యమైనటువంటి జ్ఞానంతోనే మనం చూడాలి.
1: Therefore that hidden joy can be experienced by the inner eye of wisdom.
0: కనుక ప్రతి మనిషి ఎందుకు కూడాను ఒక అంతర్భావం అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి.
1: సో ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ఇన్నర్ ఫీలింగ్ దట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్.
0: ఒక అబ్బాయి కూడా చెప్పాడు.
1: ఎ బాయ్ హస్ సెడ్.
0: జనక మహారాజు నిద్రించాడు.
1: కింగ్ జనక స్లెప్ట్.
0: ఆ నిద్ర లోపల ఒక కళ వచ్చింది.
1: దేర్ హీ డ్రీమ్డ్.
0: ఈ కళ లోపల తాను రాజ్యాన్ని కోల్పోయినట్టు.
1: ఇన్ ద డ్రీమ్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: పరరాజులు అతనిపైన వచ్చి దండెత్తి వచ్చడం తను ఓడించడము జరిగినట్టుగా అనుభూతి వచ్చింది.
1: హీ వాజ్ కాంకర్డ్ బై మెనీ ఆఫ్ ద నైబరింగ్ కింగ్స్ అండ్ లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: అప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని పరరాజులకు అప్పగించి తాను అరణ్యంలో ఏకాకిగా సంచరిస్తూ ఉన్నాడు.
1: లీవింగ్ హిస్ కింగ్డమ్ హీ ర్యాన్ అవే టు ద ఫారెస్ట్ అండ్ స్పెంట్ ఆల్ అలోన్.
0: ఆ సంచరించే సమయంలో ఆకలి వేసింది.
1: హీ వాజ్ హంగ్రీ అట్ ద టైమ్.
0: ఎవ్వరూ లేరు తోడు.
1: No one was with him.
0: అందరూ పరివారం అంతా కూడా ఎవరు కనిపించటం లేదు.
1: There were no servants anywhere near.
0: అప్పటికి ఎవరో ఒక మనిషి ఇంత భోజనం తినడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: There he saw a person about to eat.
0: ఆకలి ఆకలి ఆకలి అనికని వెళ్ళాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ ఐఎమ్ హంగ్రీ అండ్ హంగ్రీ అండ్ అప్రోచ్డ్ దట్ పర్సన్.
0: కానీ ఈ రూపణము చూసేటప్పటికి ఆ వ్యక్తి ఇతను ఎవరో మహారాజుగా ఉంటున్నాడని గుర్తించుకున్నాడు.
1: దట్ పర్సన్ కుడ్ ఐడెంటిఫై జనక యాజ్ ద కింగ్.
0: మనిషి యొక్క మంచి చెడ్డలంతా ముఖంలో మనకు ప్రకాశిస్తుంటాయి.
1: గుడ్ అండ్ బ్యాడ్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ ఫేస్.
0: కనుక నేను ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో ఎవ్రీథింగ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఆ వ్యక్తి ఇతని గుర్తించి ఒక ఆకులో ఇంత అన్నం పెట్టి ఇతనికి అందించడానికి వచ్చాడు.
1: దట్ పర్సన్ రికగ్నైజ్ కింగ్ జనక సర్వ్డ్ ఫుడ్ ఆన్ ఎ లీఫ్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్.
0: మరు నిమిషం లోపల ఏదో ఒక గద్ద వచ్చి అన్నాన్ని కొట్టుకుని పోయింది.
1: ద నెక్స్ట్ మూమెంట్ ఎన్ ఈగల్ కేమ్ అండ్ హస్ టేకెన్ అవే ఆల్ ద లాట్ ఆఫ్ ఫుడ్.
0: అన్నం తిని ఆనందించాలని అనుకున్నటువంటి ఈ సమయంలో నా యొక్క దురదృష్టం ఇట్లయిపోయింది అని కొంచెము చాలా వేదన పడ్డాడు. ఆ వేదన లోపల మెలకు వచ్చేసింది.
1: At a time when I am about to partake my food in a state of absolute hunger, here comes the eagle taking away the food. He felt so sad.
0: వేచేటప్పటికి
1: he got up.
0: అంతఃపురంలో తన యొక్క ఇది బెడ్రూమ్ లో ఉంటున్నాడు.
1: దేర్ హీ నోటీస్డ్ హిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇన్ ద ప్యాలెస్ లయింగ్ ఆన్ ద బెడ్.
0: అంతా కూడా తన యొక్క రాజ్యం తన చేతిలోనే ఉన్నట్టు కనిపించింది.
1: ఆల్ కింగ్డమ్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు హిమ్.
0: స్వప్నంలో అరణ్యములో ఆకలితో అలమటించినట్టుగా భావించాడు.
1: He dreamt as if he was hungry, left all alone.
0: ఇక్కడ సర్వసుఖములతోనూ అనుభవించుకుంటున్నట్టుగా తాను భావిస్తున్నాడు.
1: Here in the waking state he is enjoying all comforts, conveniences.
0: Confusion బయలుదేరింది ఈ జనకునకు.
1: There started confusion.
0: ఇతను కర్మయోగి.
1: He is the one of action, కర్మయోగి.
0: Question వేసుకున్నాడు.
1: He felt so sad.
0: లేచేటప్పటికీ
1: he got up.
0: అంతఃపురంలో తన యొక్క ఇది బెడ్రూమ్ లో ఉంటున్నాడు.
1: There he noticed his physical

0: తెలియజేరింది ఈ జనకునకు.
1: దేర్ స్టార్టెడ్ కన్ఫ్యూజన్.
0: ఇతను కర్మయోగి.
1: ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి.
0: క్వశ్చన్ వేసుకున్నాడు.
1: హస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్.
0: అది నిజమా ఇది నిజమా?
1: ఇస్ ఇట్ ట్రూత్ ఆర్ ఇస్ దిస్ ట్రూత్?
0: అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా అని బెడ్ పడక పైన కూర్చొని కేవలం వల్లిస్తూ ఉన్నాడు.
1: హీ వెంట్ ఆన్ రిపీటింగ్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈజ్ దిస్ ట్రూ. హీ వెంట్ ఆన్ రిపీటింగ్.
0: రాణి గారు పక్కనే ఉంటుండి, ఆమె లేచింది. ఏమిటండి ఇది, ఎందుకు ఇట్లంటున్నారని ఎవరి మాట వినిపించుకోవటం లేదు. అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా?
1: Wife got up immediately and asked, what is it you are saying? Why do you say that? But yet he didn't stop. He went on repeating, is that true or is this true?
0: చాలా బాధపడ్డారు.
1: She felt so sad.
0: అతని కులగురువును పిలిపించింది.
1: They brought the family preceptor.
0: వచ్చేటప్పటికి వశిష్ఠుల వారు చూచాడు.
1: హీ సా.
0: ఆయన కూడా ఏం అర్థం కాలేదు.
1: హీ టు డిడ్ంట్ అండర్స్టాండ్.
0: కొంతవరకు ఆయన కూడా జ్ఞాన దృష్టితో పరికించి
1: స్వప్నంలో
0: వచ్చినటువంటి దృశ్యము.
1: He could know that it is all.
0: ఇదంతా జాగ్రత్తలో అనుభవించేటువంటి యొక్క సత్యము.
1: దిస్ ఈస్ ది ట్రూత్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: అందువల్ల ఈ మహారాజుకు ఈ విధంగా ప్రతిపిస్తున్నాడని, మహారాజా చూడు అది నిజము కాదు ఇది నిజము కాదు.
1: Therefore he could understand the confusion in the mind of Janaka and therefore said, O king, that is not true.
0: Jagratalo swapnam ledu, swapnamlo jagrata ledu.
1: When you are awake there is no dream. In a dream you are never awake.
0: Kaani neevu jagratalo na untunnavu, swapnamlo na untunnavu.
1: Whereas you are present both in the waking state and the dreaming state. You are omnipresent.
0: Kanukane adi nijam kaadu idi nijam kaadu neevu nijam annadu.
1: So that is not true, this is not true, but you are truth.
0: Anaga emiti?
1: What does it mean?
0: ఈ జగత్తులో అనుభవించే అన్ని కూడా ఏదో ఒక నాటికి కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
1: What does it mean? All experiences are bound to fade away one time or other.
0: కానీ నీ యొక్క స్వానుభూతులు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుంటాయి.
1: But the experience of the self will be permanent.
0: అది శాశ్వతమైన దైవం చింతన మాత్రమే దాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
1: That is possible to acquire only from God.
0: కనుక నీ నిత్యం సత్యమైనటువంటి ఒక దైవత్వం నందు మాత్రమే ఇది శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: Therefore eternal bliss you can get it only out of eternal God.
0: అందువల్లనే భగవంతునకు నిర్గుణుడు, నిరంజనుడు, సనాతనుడు, నికేతనుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఉన్నారు.
1: Therefore God is beyond all attributes, the formless, the pure, unsullied.
0: అఖిలాన దగ్గర మాత్రమే శాశ్వత ఆనందం ఉంటుంటుంది.
1: ఓన్లీ సచ్ పర్సన్ హూ రియలైజెస్ ద డివినిటీ
0: శాశ్వత ఆనందం మనకు లభ్యం కాదు.
1: All the rest will never give you permanent joy.
0: ఆకలి వేస్తుండాలి.
1: You are hungry.
0: క్యాంటీన్ కి వెళ్ళావు.
1: You go to the canteen.
0: 2 రూపాయలు ఇచ్చేసావు, 2 చపాతి తీసుకున్నావు.
1: You paid money and received 2 chapatis.
0: తిన్నావు, ఆకలి తీరింది, సంతోషమే.
1: You ate it, your hunger is satiated.
0: ఎంత వరకు ఇది?
1: How long?
0: తిరిగి ఒక 2 గంటలు అయితే తిరిగి ఆకలి ప్రారంభమవుతుంది.
1: After 2 hours you will be hungry again.
0: కొరకు ఈ చపాతీ తిన్నటువంటి ఆనందం ఎంత వరకు వచ్చింది నీకు?
1: This kind of satisfaction you got by eating chapatis will last for some time. Later you have to eat again.
0: అది అందుకోసమనే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: You are born again and again, you die again and again.

0: ఇదంతా క్షణభం గురమైనటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏ నిమిషం ఎప్పుడో
1: వెన్ ఎట్ వాట్
0: వై ఈ దేహము నీటి బుడగ వంటిది.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఒక పిచ్చి మంకీ.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుక ఈ మైండ్ ను మనం అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద మైండ్.
0: ఈ దేహాన్ని అనుసరించకూడదు.
1: డోంట్ ఫాలో ద బాడీ.
0: ఈ కాన్షియన్స్ ను అనుసరించు.
1: ఫాలో యువర్
0: ఆత్మసాక్షి.
1: దట్ ఇస్ ఫాలో యువర్ కాన్షియన్స్ విచ్ ఇస్ ది విట్నెస్.
0: కనుకనే అశాశ్వతమైనటువంటి మనసును, అశాశ్వతమైనటువంటి దేహాన్ని మనం ధరించినప్పుడు అన్ని అశాశ్వతమైనవే మనకు వస్తుంటాయి.
1: వెన్ యూ హ్యావ్ ద మైండ్ విచ్ ఇస్ టెంపర్ అండ్ ద బాడీ విచ్ ఇస్ ఈక్వల్లీ ట్రాన్సియెంట్,
0: ఈ లోకంలో, ఈ ప్రాకృత లోకమునందు, ఈ భౌతిక లోకమునందు ఉన్నంత వరకు సుఖాన్ని అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్.

0: ఇన్ దిస్ వరల్డ్
1: కానీ అది కూడా చెప్పడానికి వీలు కాదు
0: బట్ యూ కెనాట్ సే ఇన్ ఆల్ సర్టనిటీ
1: ఎంతమంది ఉన్నంత కాలం కూడా సుఖాన్ని అనుభవించలేరు
0: మెనీ పీపుల్ దే హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ జాయ్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైమ్
1: ధృతరాష్ట్రుడు కావలసినంత ధనం ఉంటుండాలి
0: ధృతరాష్ట్ర
1: సంపద ఇచ్చే కావలసినంత సంపద ఉంటుండాలి
0: సో మచ్ ఆఫ్ వెల్త్
1: అతనికి ఏ కొరతలు లేవు
0: దేర్ ఇస్ నో డర్త్
1: కానీ అతనికి ఆనందం అనేటువంటి కనిపించలేదు
0: బట్ హీ వాజ్ నెవర్ బ్లెస్ఫుల్ ఎనీ
1: అంత తూలికా పాన్పు పైన పవడించాడే కానీ అతని మనసంతకుడు అగ్ని పర్వతాలపై నివసించినట్టుగా కనిపించింది
0: దో హీ వాజ్ రెస్టింగ్ లయింగ్ ఆన్ ఎ కంఫర్టబుల్ బెడ్ బట్ ఇట్ వాజ్ యాజ్ దో హీ వాజ్ రెస్టింగ్ ఆన్ ఫైర్
1: కనుక ఈ కంఫర్ట్స్ అంతా కూడా మన శాశ్వత సుఖాలు కాదు
0: సో కంఫర్ట్స్ ఆర్ నెవర్ పర్మనెంట్
1: ధనంని ఎక్కువ వ్యయం చేసి ఎయిర్ కండిషన్ పెట్టుకోవచ్చు నువ్వు డెన్అప్ సోఫాస్ పెట్టుకోవచ్చు నువ్వు కావలసినంత అనుకూలాలు మనం చేసుకోవచ్చు
0: విత్ ఆల్ ద మనీ యూ కెన్ హ్యావ్ ఎయిర్ కండిషనర్ యూ కెన్ హ్యావ్ డెన్అప్ సోఫా సెట్
1: కానీ ఈ ఎయిర్ కండిషన్ మన దేహానికి చల్లబడుతుందనే కానీ మనసును చల్లబరచుకోలేదు
0: ది ఎయిర్ కండిషనర్ విల్ కీప్ యువర్ బాడీ కూల్ బట్ నాట్ ద మైండ్
1: ఈ మనసును చల్లబరిచేటువంటి ఈ దైవ చింతన చేత మాత్రమే చల్లబడుతుంది
0: The mind is kept cool because of God only.
1: Anduvanne Arjunudu chanchalam vi manakrishna pramadi balavadrudam. Ee pramadamainatundi mahadrudamainatundi chanchalamainatundi ee manastu nenu ee vidhanga aanandanni anubhinchanu.
0: Therefore Arjuna has put the same question. O Krishna, how can I be joyful in state of bliss with this mind which is strong and powerful?
1: Nen cheppinattu vinu.
0: You follow me what I say.
1: Nee manasunu anusarinchu povaddu.
0: Don't follow the mind.
1: Manasune chintinchavaddu.
0: Don't think of the mind.
1: దాని వైపునే చూడొద్దు
0: నెవర్ లుక్ ఎట్ ఇట్
1: నీవు ఎప్పుడు కూడా దైవ చింతన చేయి
0: యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్
1: స్వామి యుద్దము చేసే సమయంలో నేను ఏ విధంగా నిన్ను తలచడం
0: వైల్ ఐఎమ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్
1: ఆ యుద్దంలో కూడా నన్నే స్మరించు
0: దేర్ ఇన్ ద బ్యాటిల్ యూ థింక్ ఆఫ్ మీ
1: యుద్దం జరగవచ్చు యుద్దం దేహం తెలుస్తుంది అది
0: యు మే ఫైట్ దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
1: కానీ నీ మనసు ఏం పనిచేస్తుంది
0: వాట్ ఈస్ దట్ యువర్ మైండ్
1: నీ మనసు నీవు స్మరించు
0: థింక్ విత్ యువర్ మైండ్
1: ఆ విధంగా సర్వకాల సర్వావస్థలు ఎందుకు నీ మనసును భగవంతుని పైన పెట్టినప్పుడు ఈ శాశ్వత ఆనందం మనకు లభ్యమవుతుంది
0: ఎట్ ఆల్ టైమ్స్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్
1: నో
0: డౌట్ అబౌట్ ఇట్
1: మనం సాధించడానికి తగినటువంటి శక్తి మన ఎందు ఉంటుండాలి
0: దేర్ ఈస్ లేటెంట్ పవర్ ఇన్
1: ప్రతి మానవుని ఎందుకు ఈ దివ్య శక్తి ఉంటుండాలి
0: దేర్ ఇస్ డివైన్ పవర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్
1: ఏదో కొంతమందికి మాత్రమే ఉంది కొంతమందికి లేదనుకుంటారు చాలా పొరపాటు
0: ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఫ్యూ ఇట్స్ ఎ మిస్టేక్
1: చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద మనిషి వరకు ఉంటుండాలి
0: రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్ టు ఎన్ అడల్ట్
1: కోటి పేద మొదలుకొని కోటీశ్వరుల వరకు ఉంటుండాలి
0: ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్
1: కీటి గాదులు మొదలుకొని పెద్ద మృగాల వరకు కూడా ఉంటుండాలి
0: రైట్ ఫ్రమ్ ఎన్ ఇన్సెక్ట్ టు ఎ వెరీ వైల్డ్ అనిమల్
1: ఈ ఆకార భేదములే తప్ప అనుభూతులు అందరికీ సమానమే
0: డిఫరెన్స్ లైస్ ఓన్లీ ఇన్ ఫార్మ్ బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ యూనిఫామ్
1: కనుకనే మనము ఎలాంటి పరిస్థితి ఏందైనప్పటికీ దేహమును నీ యొక్క కర్తవ్యాల్లో నిర్వర్తించుకో
0: అండర్ ఈ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ విత్ దిస్ బాడీ
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ
1: నీ చూస్తూ తర్వాత నీకు దాన్ని అంతా కూడా దైవత్వంగానే భావించు
0: కన్సిడర్ ఆల్ యువర్ డ్యూటీ డివైన్
1: ఇదంతా లోక దృష్టితో నీవు చూస్తున్నావు
0: యూ జస్ట్ థింగ్ ఫ్రమ్ వరల్డ్
1: ఇదంతా లోకంగానే కనిపిస్తుంది అది
0: దేర్ ఫోర్ యూ సీ ద వరల్డ్
1: కానీ లోకాన్నంతా కూడా దైవ దృష్టితో నీవు చూడు
0: కన్సిడర్ ద వరల్డ్ యాజ్ డివైన్
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద ఈ తలలన్నీ కూడా భగవంతుని తల్లి
0: ఆల్ హెడ్స్ ఆర్ హిజ్
1: ఈ స్వరూపాలన్నీ భగవంతుని స్వరూపాలే
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిజ్
1: ఈ విధంగా తలుచుకోవటంలో ఎంత సుఖం వస్తుంది మనకు
0: How happy will you be if you think in this way?
1: ఎంత శాంతి మనకు లభ్యమవుతుంది
0: How peaceful will you be if you think that way? ఇతను
1: వేరు ఆమె వేరు ఇవన్నీ వేదములు పాటించుకుంటూ నీవు కూర్చుంటే అన్ని నీలోనే భేదములు ప్రారంభమవుతాయి
0: If you observe all sorts of differences and sit, you'll never be peaceful.
1: ఈ భేదత్వమే మానవుడికి అశాంతికి మూల కారణం
0: It's only the dualism differences that will make you restless.
1: A man with a dual mind is half blind.
0: A man with a dual mind is half blind.
1: కనుకనే మనల్ని బ్లైండ్ చేస్తున్నది ఈ డ్యూయలిజమే
0: That which blinds us is this dualism.
1: నీవు నేను ఒకటే.
0: You and I are one.
1: అనేటువంటి భావంతో ఈ విశ్వంతా కూడా ఒక విష్ణు స్వరూపంగా మనం భావించాలి.
0: With that feeling we should consider the entire universe.
1: సర్వం విష్ణుమయం జగత్.
0: The whole universe is full of Brahman Vishnu.
1: అన్నింటి యందు ఉండేటువంటి దైవ శక్తి ఒకటే.
0: It is the divine power present in all.
1: కనుక ఎవరిని నీవు విస్మరించవద్దు.
0: So never forget.
1: ఎవరిని నీవు దూషించవద్దు.
0: Never accuse anybody.
1: ఎవరిని నీవు విమర్శించవద్దు.
0: Never criticize anybody.
1: ఎవరిని నీవు ద్వేషించవద్దు.
0: Never hate anybody.
1: ఆ విధమైన అందరి యందు కూడా దైవనామం భావించుకుంటూ దైవం చింతనలో మాత్రం నీవు దైవానికి అర్పితం చేయాలి
0: విత్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ ఎవ్రీ వన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్
1: అప్పుడే శాశ్వత ఆనందం మనకు ప్రాప్తిస్తుంది
0: దెన్ యూ విల్ గెట్ పర్మనెంట్ బ్లెస్
1: కనుకనే మనము శాశ్వత ఆనందం కావాలని కోరేటువంటి వాడు తప్పక దైవాన్ని ఆశ్రయించాలి
0: The one who wants this permanent eternal joy should go to
1: God.
0: You don't need to approach anybody if you want this momentary pleasure and the worldly happiness. A small example. Ramayana has got a lot of significance. Ravana is one of penance and power.
1: డిజైర్ అనేటువంటి దాన్ని అరికట్టుకోలేకపోయాడు.
0: బట్ రావణ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్.
1: ప్రకృతిని అనుభవించాలని ఆశించాడు.
0: హీ వాంటెడ్ టు ఎంజాయ్ దిస్ నేచర్.
1: ఆ ప్రకృతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ నేచర్?
1: ఆమె సీత.
0: దిస్ నేచర్ ఇస్
1: సీత భూజాత.
0: సీత ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుక దైవము ఆ ప్రకృతి ఎవరి సొత్తు?
0: Whose property is this nature?
1: దైవం యొక్క సొత్తు.
0: Is God's property.
1: దైవం యొక్క సొత్తును దైవం యొక్క అనుమతి లేకుండా నీవు అనుభవించాలని పోతే ఏం గతి పడుతుంది?
0: You cannot enjoy God's property without God's permission to what fate you will be subject to.
1: రాముని యొక్క పర్మిషన్ లేకుండా సీతను అనుభవించాలని చెప్పి ప్రయత్నిస్తే ఏమి గతి వచ్చింది?
0: Without Rama's permission, he wanted to have Sita. What is that had happened ultimately?
1: కనుకనే ఒకరి సొత్తును ఒకరు అపహరించడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతాడు.
0: When you want to rob some other's property, you'll naturally suffer.
1: కనుకనే తాను తన రాజ్యమును తన బంధువులను అందరినీ కూడా భస్మం చేసుకున్నాడు.
0: Therefore, he, his family, his relations, kingdom, దైవ
1: సొత్తు అయినటువంటి దానిని దైవానుగ్రహం పొంది అతని అనుగ్రహంతో నీవు పొందటం ఎంతైనా అధికారం వస్తుంది.
0: You can enjoy this God's property with God's permission and grace.
1: కానీ రాముని యొక్క అనుమతి తీసుకోకుండా ప్రకృతిని అనుభవించాలని పోతే ఈ అహంకారమే అతని అతపతనం చేసింది.
0: Without permission of Rama, God, he wanted to enjoy nature.
1: అసలు ఈ రామాయణానికి మూల కారణం ఏమిటి?
0: What is the main cause for Ramayana?
1: ఈ మూల కారణం అనేటువంటి క్రోధం అనేటువంటిది మందర.
0: మందర స్టాండ్స్ ఫర్ యాంగర్.
1: ఇంకా అరణ్యం లోపల శూర్పణక.
0: శూర్పణక
1: ఆమె కామం.
0: She stands for.
1: ఈ రామాయణానికి అంతా కూడా ఈ మందర ఈ శూర్పణక రెండే కారణాలు.
0: మందర standing for the anger.
1: అయోధ్యలో ఉండేటువంటి రాముల్ని ఈ మందర అరణ్యానికి చేర్చింది.
0: It was the anger of Mandara which was responsible for Rama being sent to exile.
1: లంకకు చేర్చేసింది ఈ శూర్పణక.
0: It is only the lust of Surpanaka that has driven out.
1: ఈ ఇద్దరి వల్లనే రామాయణం ఇంత గాధగా పెరిగింది.
0: So these two are responsible for the entire story of Ramayana.
1: ఈ రెండింటికి అదే విధంగా ప్రతి మానవునికి కూడాను ఈ కామక్రోధం రెండే మూల కారణాలు.
0: Therefore, every man will be facing these two.
1: అనేక మంది భావిస్తుంటారు నవగ్రహాలే మనల్ని బాధిస్తుంటాయని.
0: People think that we are put to suffering by 9 planets. You are not put to
1: suffering by planets.
0: Planets go in their own way.
1: కానీ మనకు రెండు గ్రహాలు మాత్రమే ఉంటున్నాయి.
0: బట్ వీ హావ్
1: మనల్ని ఇంత బాధ పెడుతుండేది.
0: We are put to suffering because of them.
1: గ్రహములు కామక్రోధం ఈ రెండే పెద్ద గ్రహాలు.
0: The two planets, the planet of desire and the planet of anger.
1: ఈ రెండు గ్రహాలు మానవుని పట్టి మహావీధిగా పీడిస్తుంటాయి.
0: We are put to suffering by these two planets of anger and desire.
1: అంటే ఏం చేయాలి?
0: To control, what should we do?
1: దైవంతో మనం ఫ్రెండ్షిప్ కావాలి.
0: We have to develop friendship with God.
1: ఈ దైవం మనకు ఫ్రెండ్ అయినప్పుడంటే శాశ్వతమైనటువంటి ఫ్రెండ్.
0: God is our permanent friend.
1: అదే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదు కూడా లోకములన్నీ గడియలోన జయించిన వాడవు తండ్రి ఇంద్రియాలోకము జయించలేకపోతున్నావు.
0: ప్రహ్లాద బీయింగ్ ఎ టైనీ
1: టాట్ చిత్తము గెలువదేరవు.
0: ప్రహ్లాద బీయింగ్ ఎ టైనీ టాట్ టోల్డ్ హిస్ ఫాదర్ యూ కుడ్ కాంకర్ ద హోల్ వరల్డ్ బట్ యూ కుడ్ నాట్ కంట్రోల్ యువర్
1: సాధించినటువంటిది.
0: వాట్ ఈస్ దట్ యు అచీవ్డ్?
1: ఏదో సాధించినానని భ్రమిస్తున్నావు.
0: యు ఆర్ డెల్యూటెడ్ దట్ యు అచీవ్డ్.
1: ఏమీ సాధించలేదు.
0: నథింగ్ యు అకంప్లిష్డ్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట నుండి రిపుల నెట్టు పట్టగలడు.
0: హావింగ్ సక్కంబ్డ్ టు ఇన్నర్ ఎనిమీస్ హౌ డు యూ క్యాప్చర్ ద ఔటర్ ఎనిమీస్?
1: కనుక నీవు లోపల ఉన్నటువంటి శత్రువులే నీవు సాధించడం లేదు.
0: యూ కుడ్ నాట్ ఇన్వేడ్ యువర్ ఇన్నర్ ఎనిమీస్.
1: బయట శత్రువులు ఏ రీతిగా నీవు సాధిస్తావు?
0: హౌ డు యూ డిఫీట్ ఔటర్ ఎనిమీస్?
1: ఆ విధంగా ఆ ప్రహ్లాదు తండ్రికే బుద్ధి చెప్తూ వచ్చాడు.
0: లైక్ దాట్ ప్రహ్లాద టాట్.
1: కనుక ఈనాడు మనము లోని శత్రువులను లొంగ తీసుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ అవర్ ఇన్నర్ ఎనిమీ.
1: అది ఎట్లా లొంగుతాయి?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: కేవలం దైవానుగ్రహంతో లొంగుతాయి.
0: విత్ గాడ్స్ గ్రేస్.
1: ఎంతమంది మహనీయులంతా కూడా ఈ యొక్క దివ్యమిత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
0: మెనీ ది నోబుల్ సోల్స్ కుడ్ నాట్ రియలైజ్.
1: ఎంతమంది మహనీయులంతా కూడా భగవత్ ప్రార్థన చేత తపస్సుల చేత ఎంత గొప్ప శక్తిని సాధిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ కుడ్ హ్యావ్ అచీవ్ మైటీ పవర్ త్రూ పెన్.
1: భగవంతుని ప్రేమను ఒక్క అణుమాత్రం సాధిస్తుంటే జగత్తునే నీవు సాధించిన వాడు అవుతావు.
0: దెన్ వన్స్ యు ఆర్ ద రిసిపియంట్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద డివైన్ లవ్ యు కెన్ కాంకర్ అచీవ్.
1: ఆ ప్రేమకు సరైన అర్హతను మనం సంపాదించుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ డిజర్వ్ ద డివైన్ లవ్.
1: కనుక దైవ నామం చేతను దైవ కార్యముల చేతను నిరంతరము మనం పవిత్రం గావించి కాలం భగవత్స్వరూపుడు కనుకనే కాలాన్ని పవిత్రం గావించే నిమిత్తమై మనము స్మరించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, by chanting the divine name, by participating in the divine mission, we should sanctify the time.
1: Prema mudita manasekho.

സത്യം ധർമ്മം അഹിംസയും സ്വാതി പ്രേമ മാനവുനി

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala uttrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Medha vikasamanandu kudanu kudamiyandu gala jeevulanninti yandu ee manavattam uttama sthanam nandukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: Antiye kaadu tana yokka jeevitamu parimitamainatundi.
0: But not only that, his life has to come. It has an end.
1: Parimitamaina jeevitamunandu durbalamattamainatundi manavattamunandu divyatvanni prakatimpajesukuneatundi aatma shakti okka manavuni yandu maatrame unnadi.
0: But then in this life which has an upper limit and which is basically a weakness all around, there is this power of the atma, the atma shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatundi manavudu parimitamainatundi jeevitamunandu ee medha shaktini sattakam gavinchukuneatundi pravartana yende tana jeevitamunu ankitam gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamu nundi Bharata deshamulo ఈ పంచ సూత్రములను ప్రాణములుగా భావించి ప్రచార ప్రబోధములు కలిపినటువంటి పవిత్ర దేశము ఈ భారతదేశం.
0: దిస్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈస్ దట్ సేకర్డ్ ల్యాండ్ వేరిన్ ది ఎఫికసీ అండ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఇన్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ హ్యావ్ బీన్ హైలైటెడ్ అండ్ హ్యాండెడ్ డౌన్ టు మ్యాన్ డౌన్ ద ఏజెస్.
1: భారతదేశమునందు అనేక సాంప్రదాయములు, అనేక తెగలు, అనేక మతములతో కూడి ఉండినప్పటికీ అనేకత్వమునందు ఏకత్వంగా భావించి విశ్వసించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటి దేశం భారతదేశం.
0: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈస్ వన్స్ అగైన్ ఎ ల్యాండ్ రిచ్ ఇన్ ట్రెడిషన్, రిచ్ ఇన్ కస్టమ్స్ అండ్ దేర్ఫోర్ దో ఇట్ హాస్ బీన్ హ్యావింగ్ దీస్ థింగ్స్ లైక్ కాస్ట్ అండ్ రిలీజన్, ఇట్ హాస్ నెవర్దర్లెస్ సస్టైన్డ్ ఇట్సెల్ఫ్ అగైన్స్ట్ ఆన్ సార్ట్స్ ఆఫ్ టైమ్.
1: ఏకత్వమే భారతీయుని యొక్క లక్ష్యము
0: అండ్ హాస్ రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ద మెనీ.
1: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు భారతదేశం యొక్క సాంప్రదాయమును అనేక రీతులుగా కల్పనలు చేసి దీనిని వంచడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
0: బట్ దోస్ హూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రిచ్ ట్రెడిషన్ హావ్ ట్రైడ్ టు గివ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మిస్ఇంటర్ప్రిటేషన్స్ టు దిస్ ఏన్షియంట్ ల్యాండ్.
1: అన్ని మతములను, అన్ని తెగలను, అన్ని సాంప్రదాయములను, అన్ని ఆచారములను ఏకత్వంగా భావించి ఒకే మాత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినటువంటి యొక్క దివ్యత్వం ఒక భారతీయ తత్వం.
0: The great divine principle which is there to be found only in this ancient land is that amongst all these differentiation of religion, caste, traditions and norms, there is a basic oneness of purpose.
1: Adiye mana samskruti.
0: And that is this rich culture of ours.
1: Naranji pandiyandu aneka tonalu veru veruga kanipistuntai.
0: In an orange fruit you can come across the different entities which you
1: orange. అయితే తనను వేరువేరుగా కనిపించినప్పటికీ పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit. But the skin that covers them all is one and the same.
1: అదే విధముగాని అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, కులమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: జాతి కంటే నీతి ముఖ్యమని, మతము కంటే మమత అభివృద్ధి అని బోధించినటువంటి దేశం భారతీయ సంస్కృతి.
0: Rather than the race, it is the character which is important. And rather than the religion, it is one's ideal that's important. This is a lesson given down to us.
1: మతము ప్రధానము కాదు, మమత ప్రధానము.
0: Religion is not important so much as your feeling one with yourself.
1: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే ఇందులో ముఖ్యము.
0: Your caste is not important, your race is not important, but your character is indeed important.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
0: The human nature is that wherein you try to further the cause of this character, strengthen it.
1: కనుక సత్య, ధర్మ, అహింస, శాంతి, ప్రేమలనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: Therefore, the very essential, vital, life-giving forces to man are these five principles of satya, dharma, ahimsa, shanti and prema.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వికసింపజేసి, ప్రకటింపజేసి, ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization and one's own understanding of oneself.
1: మానవునికి చరిత్ర ప్రధానము.
0: For man, history is important.
1: వ్యక్తిత్వము ఆధారము.
0: His own individual nature is the key.
1: జాతీయత ముఖ్యము.
0: His sense of patriotism is important again.
1: పవిత్రము ఆధారము.
0: Sacredness is again his guiding principle.
1: ఐకమత్యమే దీని యొక్క ప్రధమ తత్వము.
0: And the principle of unity is the key to this.
1: కనుకనే చరిత్రము, వ్యక్తిత్వము, జాతీయత, దివ్యత్వము, ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు, భారతీయుని యొక్క శాస్త్రములు.
0: So we also have these five components making up one's existence worthwhile. One's history, character, one's sense of patriotism and the like.
1: దీనిని పురస్కరించుకునియే ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ ద రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ హస్ ఆల్సో బీన్ కాల్డ్ ద ల్యాండ్ హిందూ ల్యాండ్. హిందూ
1: ఆంగ్లేయులు ఈ హిందూ దేశం అని పేరు పెట్టినప్పటికీ భారతీయ సాంప్రదాయమును ఎవరు కూడాను ఏమాత్రం కూడాను మార్చుటకు వీలు కాదు, చేర్చుటకు అలవి కాదు.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Hindulo kudanu varu teliyaka vanchinchi dinni Hindu aneetundi padamulu yerparchinappatikani indulo kudanu panchaprana sutramulu prakatinchu cheye untunnavi.
0: Though as a form of deceit they gave this name Hindu, they have unwittingly given to us again in this term Hindu the five essential principles.
1: Angla bhashalo H-I-N-D-U.
0: Now this word Hindu is constituted by these five letters H-I-N-D-U.
1: Het anaga history.
0: H standing for history.
1: I anaga individual anaga vyaktitvam.
0: I stands for one's individuality.
1: N anaga nationality ade jatiyata.
0: N stands for nationality, sense of patriotism.
1: D anaga devotion. అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
0: ది అగైన్ స్టాండ్స్ నాట్ ఓన్లీ ఫర్ థింగ్ లైక్ డివోషన్ బట్ ఆల్సో ఫర్
1: అదే దివ్యత్వము.
0: దట్ ఈస్ యువర్ డివినిటీ.
1: యు అనగా యూనిటీ.
0: అండ్ యు స్టాండ్స్ ఫర్ ద వర్డ్ యూనిటీ.
1: కనుక ఈ హిందూ అనేటువంటి పదమునందు కూడాను హిస్టరీ, వ్యక్తిత్వము, జాతీయత, డివినిటీ, యూనిటీ అనేటువంటివి ఈ పంచప్రాణములు, పంచసూత్రములుగా నుంచి ఉన్నవి.
0: Therefore, we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity, and unity.
1: ఈ యూనిటీ నే మోక్షం అనియు.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రభువైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మం అనియు,
0: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyu.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyu.
0: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mochamanaku aadharamaniyu.
0: Rather, there will be a thing like divinity, and only when you have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmartha kama mochamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again, we have these purushartas in the form of dharma, artha, kama, and
1: kani. Ee naadu duradrishtavashattu manavulu dharmarthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamunu chesukoni tadwara jeevitamunu gadupatu vastunnaru.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mochamulu variki emo arthame kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga puttagalavu.
0: Without roots in the first place, how can you think of the branches?
1: Artha kamamulane kommalapaina jeevinchetuvanti vyakti ఏనాటికైనా కిందికి దిగదు తప్పదు.
0: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ సూనర్ దెన్ లేటర్ హీ హాస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితమును వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్ హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ట్రాస్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మ మోక్షములను లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములు అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా గుర్తించాలి.
0: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
1: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
0: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
1: Antarathani vicharinchatam ledu.
0: He does not go for the significance contained
1: in any chinna vishayam.
0: Here is a small example.
1: Suryodayamu kagane manam chaala aanandistunnamu.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: Karanam,
0: what's the reason?
1: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevithamunu aanandamainatundi jeevithanga gadapalani mana yokka vaancha.
0: Because it's our desire that we undertake the daily tasks assigned to us and thereby derive some joy and happiness.
1: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసము.
0: బికాస్ వీ టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
1: ఈ కర్మలన్నీ కూడా కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కార్యములకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: Aithe meeriki telisinatundi artham inti karmaacharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka vishranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavuniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: Idi yadartham kadu.
0: But then this is not the significance of these.
1: Nijamuga ee suryodaya suryastamam yokka antarathanni gurtinchinatundi vyakti aanandanni anubhavinchadu.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: Prati suryodaya suryastamam rendu kudanu మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యెట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: సో దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపిస్తూ వస్తున్నాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
1: దీని ఎందు ఉండినటువంటి అంతరార్థం ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: దిస్ బీయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వి గివ్ సమ్ అదర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ టెన్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: పనిబడి పది దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: పనుల నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానము చేరుతుంటాడు.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
0: Just because you have stayed 10 days in a hotel, has that become your home?
1: అదే విధముగానే మానవుడు తల్లి తండ్రి ఆస్తి పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: Likewise, man tends to feel that the mother, the father, his possessions, material and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలము విశ్రాంతి మందిరములక మాత్రమే కాని సొంతము కాదు.
0: బట్ వాట్ యూ హావ్ టు అండర్స్టాండ్ ఇస్ దీస్ ఆర్ దేర్ సో దట్ యు కెన్ టేక్ సమ్ మొమెంట్స్ ఆఫ్ రెస్ట్. దే ఆర్ నాట్ యువర్ ఓన్.
1: కారణము తనతో రావు.
0: రీజన్ బీయింగ్ దే డు నాట్ గో విత్ యు, కమ్ విత్ యు.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: ఇఫ్ దే ఆర్ వెరీలీ హిస్, వై డోంట్ దే అకంపనీ హిమ్?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: బికాజ్ దే ఆర్ నాట్ హిస్, దే డు నాట్ గో విత్ హిమ్.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెన్ టు గో డీప్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్, కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఇస్ రాదర్ లిమిటెడ్.
1: మేధా వికాసము ఎక్కువ.
0: వెరాస్ ద పవర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ స్టూపెండస్.
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: టు ది పవర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ దట్ విచ్ హాస్ ఎన్ ఎండ్ దట్ యువర్ లైఫ్ స్పాన్ ట్రై టు సాంక్టిఫై ఇట్ మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: హౌ కెన్ వి సీక్ దిస్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్?
1: ధనం ఉన్నది,
0: వి హావ్ మనీ.
1: బలం ఉన్నది,
0: వి హావ్ స్ట్రెంగ్త్.
1: గుణం ఉన్నది,
0: వి హావ్ అవర్ ఓన్ క్వాలిటీ.
1: అధికారం ఉన్నది,
0: అండ్ వి హావ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: దీస్ హావ్ టు బి ఛానలైజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే సో దట్ వీ కెన్ గెట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ వీ హావ్ మనీ, వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
1: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడా అందుకుంటుంది.
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి యూజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వీ హ్యావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
1: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: బికాస్ వీ డి నాట్ మేక్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్ ఆఫ్ ఎనీ గివెన్ థింగ్, వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ దేర్ ఫర్.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: సో ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సీక్రెట్ పర్పస్. వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. దేర్ ఇన్ లైస్ ద సాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్స్.
1: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హౌ డస్ వన్ యూజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్?
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు.
0: Now, misuse of money is evil, it's been said.
1: దీనిని దుర్వినియోగం చేయరాదు.
0: We should not misuse money.
1: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించడు కాని నీ విత్తాన్ని ఆశించడు.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: నీ నీతిని మాత్రమే తాను కోరును కాని నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
0: He seeks your character. He does not go to what caste or religion you belong
1: to. మానవ జాతి యందు పుట్టి మహత్తరమైన యొక్క దివ్యశక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
1: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారేంద మొదలు రాత్రి పరుండినంత వరకును స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because of the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
1: swartham ane sankelalo manavudu bandhitudai tadwara అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: హీ ఇండల్జెస్ ఇన్ యాక్షన్స్ విచ్ ఆర్ సెల్ఫిష్ టు ది కోర్ అండ్ హీ లెట్స్ హింసెల్ఫ్ బి బౌండ్ ఇన్ దిస్ ఐడియా ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడే కానీ పరార్థ నిమిత్తమై ఏమాత్రం కూడా ప్రాకులాడతలేదు.
0: వాట్ ఎవర్ హీ విషెస్ టు డూ ఇట్ ఈస్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. హీ డజంట్ కేర్ ఫర్ అదర్స్.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనం త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: Or how does he try to understand what lies beyond the Paratha Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu dhyanamulu japamulu ityadi karmalu acharinchatam matrame bhakti kaneradu.
0: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajan.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
0: వి షుడ్ హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, వి షుడ్ క్రిటిసైజ్ దెమ్, వి షుడ్ రిడిక్యూల్ దెమ్, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ ట్రై అండ్ గో అండ్ హెల్ప్ దెమ్.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
0: అండ్ వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అమంగ్స్ ఆల్ మెన్.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
0: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ వెరీలీ బికమ్ హెవెన్.
1: దినదినములకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
0: Day by day, this broad outlook and attitude is
1: disappearing.
0: More and more of narrow-mindedness is creeping in.
1: Tanu tanavaru aneetvanti yokka swartham tappa tarulu paravaru aneetvanti prema tattvanni emaatram kuda nu penchukuntaledu.
0: More and more it's a case of I, mine and thine, this differentiation. You're all the while bothered about yourself. You don't care about others.
1: Nenu aneetvanti pradesham nunchi manamu aneetvanti gamyam cheratame jeevitham yokka antarartham.
0: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: Jeevitam antayi kodanu nenu nenu nenu aneetvanti yokka thai ende undina gamyam ni eritiga cheragalanu.
0: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
1: Kanukane deshamulo dhanamu pradhanami.
0: But then as far as our existence goes, money is important, no doubt.
1: Gunamu avasarame.
0: You need character also.
1: Balam kudanu chekuchukovasinadi.
0: And certainly you must strengthen yourself.
1: Aithe dinni enta varaku yetti margamulo ye vidhamaina pavitramulo manam dinini anubhavinchali.
0: But how far do we go catering towards these needs, and what is the way in which you make the best use of them?
1: Govu perugukoladi kommunu kudanu perugunattuga mana dhanamu perugukoladi ahankaram kudanu perugutundi.
0: Now as the cow grows, so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
1: Dhanamechina manamechunu madamechina durgunambu manakayechun dhanamu negina madamudugunu madamudugina durgunambu manunu vema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamulainatundi ahankaramulaku abhimanamulaku guriyai tana manavatvanne marachi taanu jeevithamunu vyartham gavinchukunnadu.
0: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
1: Bharat deshamulo annam leka alladetunti varu kotanu kotlagalaru.
0: In this country of Bharat, there are any number of people who do not have enough to eat.
1: Manavudu durasalacho munigi dukkamche kungipovuchunnadu.
0: And man is weighed down by a sense of burden of troubles.
1: Ee dukkamunu nivritti gavinchukune nimittame aasalanu arikattukomani bodhincham.
0: Now by way of putting an end to this sorrow and grief, put a ceiling
1: arikattukunnappude aanantam chekurutundani kudanu deeni yokka antarattham.
0: Put a ceiling on your desires, because therein lies the key to happiness.
1: Aithe sadhakulainatundi meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
0: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
1: Ceiling on desires అనగా దీని యొక్క అర్థం ఏమిటి? మన యొక్క ఆశలను అరికట్టుకోవటం అని దీని అంతరార్థం.
0: నౌ వాట్ డస్ దిస్ మీన్ సీలింగ్ ఆన్ డిజైర్స్? ఇట్ మియర్లీ మీన్స్ కర్బింగ్ అవర్ డిజైర్స్.
1: ఈ విధమైనటువంటి ఆశలను అరికట్టుకోవటం వల్ల ధనమును కూడా కొంత నిలబెట్టుకున్న వారం అవుతాం.
0: నౌ ఈవెన్ యాజ్ వీ కర్బ్ అవర్ డిజైర్స్ దస్ వీ కెన్ ఆల్సో అక్యూములేట్ సమ్ మనీ.
1: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
0: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
1: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
0: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్ కాజ్.
1: తన కుటుంబములో చెలరేగినటువంటి సమస్యలను కూడాను ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
0: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూస్డ్ టు ఎలివియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
1: కలియుగము ధనమూలం ఇదం జగత్తు. ధనము లేకపోతే ఏ యొక్క చిన్న కార్యం కూడాను మనం చేయలేము.
0: బికాస్ వితౌట్ మనీ వీ కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
1: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము సీలింగ్ ఆన్ డిజైర్స్ ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
0: దెర్ఫోర్ టు సపోర్ట్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, టు ఎక్స్టెండ్ హెల్ప్ టు అదర్స్ అండ్ టు క్యారీ అవుట్ సమ్ సీక్రెట్ అండ్ నోబుల్ టాస్క్ మనీ ఈజ్ నెసెసరీ. దట్స్ వై వి హావ్ స్టేటెడ్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: మన సమస్యలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు ప్రధానములైనటువంటివి.
0: అండ్ దెన్ అగైన్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ ఫోర్ ఫోల్డ్.
1: ధనమును వ్యర్థం చేయవద్దు.
0: The first one is do not waste money. Do not misuse money.
1: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
0: Second is do not waste food.
1: కాలమును వ్యర్థము చేయవద్దు.
0: Third thing is do not waste time.
1: మీ యొక్క శక్తిని మేధస్సును వృథా కరపవద్దు.
0: And then do not misuse, fritter away your sense of energy, your sense of purpose.
1: కనుక don't waste money. Don't waste food. Don't waste time. Don't waste energy. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనము స్థాపించాము.
0: Therefore in this fourfold path you have do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
1: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు నువ్వు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు నందు కడుతున్నారు.
0: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money no doubt and they try to put aside in the bank in their own accounts.
1: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
0: Sai has not launched this organization for the sake of money.
1: Nee yokka aasananu arikattukoni vairagya margamanandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
0: It has been my hope that you'll curb your desires, develop this sense of detachment and thereby experience untold bliss and joy.
1: అతి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
0: So you have lost sight of this sacred hope of mine and you have given yourself away to feeling that if you save enough money it's more than enough under the ceiling on desires.
1: ఇది సరైనటువంటి మార్గం కాదు.
0: This is not the correct way of interpreting this.
1: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రము అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
0: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్ పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
1: నేను ధనాన్ని నాశించేటువంటి యొక్క పిచ్చుభావం నాలో లేదు.
0: ఐ నెవర్ హ్యావ్ దిస్ డర్టీ ఫీలింగ్ ఆఫ్ ట్రైంగ్ టు గో ఫర్ వెల్త్.
1: ఈనాడే కాదు ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
0: నాట్ ఓన్లీ టుడే బట్ ఆల్సో ఇన్ ద పాస్ట్ నెవర్ హ్యాస్ దేర్ బీన్ ఎ మోమెంట్ ఆర్ ఎ సెకండ్ వెన్ ఐ హావ్ క్రేవ్డ్.
1: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
0: వెన్ ఐ హావ్ క్రేవ్డ్ ఎ లాంగ్ ఫర్ మనీ. All these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
1: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనము నాకు అక్కరలేదు.
0: So what you have to give me today is this sacred concept of love, not this filthy money.
1: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము సలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
0: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
1: Janasevane, Janardhanasevane anetunti vishala bhavanni penchukovali.
0: Have this broad feeling that serving man is verily serving God.
1: Nenu naadi anetunti sankuchita bhavanni trinchiveyali.
0: Try to let go, discard the feeling of mine and thine. Today's problems of the world could be solved only through the medium of love.
1: అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
0: బికాస్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్, మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
1: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని త్రుంచుకొని
0: అండ్ బీ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ప్రొక్లెయిమ్ ద లా ఆఫ్ డివినిటీ ద వరల్డ్ ఓవర్ అండ్ క్యారీ దిస్ నోబుల్ మెసేజ్ అండ్ ద సేకర్డ్ మెసేజ్.
1: జనసేవనే జనార్దన సేవనే అనేటువంటి విశాల భావాన్ని పెంచుకోవాలి.

0: sense of love, man is behaving worse than the beast in the jungle.
1: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని తృంచుకొని దివ్యమైనటువంటి ఒక విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
0: So have the sense of love growing in you. Cut down all your narrow feelings. Develop a broad vision and jump into service of
1: society. ఈనాడే కాదు ఏనాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
0: It's not only today, but certainly any time forever. It's my hope, fond hope and feeling that there's no link between society organization and money.
1: చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: Because the link between money and any organization is a very dangerous one.
1: ఇంతే కాదు సంస్థ యొక్క పేరును కూడా నువ్వు చెడగొడుతుంది.
0: నాట్ ఓన్లీ దిస్, ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
1: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నునకు వెన్నెముక వంటి వారు.
0: మెన్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ లైక్ ద స్పైనల్ కాలమ్ ఆఫ్ ద బాడీ.
1: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
0: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
1: కనుక సమస్తను పెడమార్గమునందు పట్టించకండి.
0: So see to it that the organization does not decay.
1: అన్ని సమస్తలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
0: This SSI organization, which is a trendsetter for all the other organizations, try to see to it that it attains a glorious name.
1: ధనమునకు సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
0: There is no link, no relationship between money and the organization.
1: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
0: And the SSI organization, any organization having a link with money is not the SSI organization.
1: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
0: Love for love and a heart to heart link. This is the aim and purpose of the SSI organization.
1: కనుక ఈనాడు మన భారతదేశం నందు ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారు, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
0: సో టుడే వేర్ ఇన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యూ హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ in the districts and in your own cities and towns.
1: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు దక్క ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను సెలిపి దీనికి దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
0: I'm returning to each state what all it has collected and the money that you have collected from each of your districts, try to get the funds back to the concerned districts and use it for the sake of the poor, the destitute and the helpless ones.
1: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
0: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ జస్ట్ ఫర్ వన్ థింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ దట్ ఈస్ ప్యూర్
1: లవ్.
0: లవ్ విచ్ ఈస్ సెరీన్ అన్సలీడ్ లవ్ అన్టెయింటెడ్ లవ్.
1: ఇంకా దేనికి నీ నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తెలియదు.
0: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
1: కనుక నేను ఏ నాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
0: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, satsai has nothing to do with this.
1: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
0: I will never seek. And I am not seeking this money.
1: కనుక నేను ఆశించినది ఒక్క పవిత్రమైనటువంటి భావమే.
0: What I seek and hope for is this noble idea.
1: ఈ పవిత్రమైన భావం కూడాను నా కొరకు కాదు.
0: This sacred feeling and response from you.
1: లోక కళ్యాణం కొరకు.
0: That again is not for my sake, it's for the well-being of the world at large.
1: ఈ లోక కళ్యాణం కొరకు సత్యసాయి సంస్థలో ఉండినటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
0: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్ ట్రై టు క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద సొసైటీ అరౌండ్ యూ అండ్ బ్రింగ్ బ్యాక్ టు ఇట్ ద ఓల్డ్ ఫర్గాటన్ వాల్యూస్ ఆఫ్ లైఫ్.
1: మన పని సేవ సేవ సేవ ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: ద ప్రైమరీ టాస్క్ అహెడ్ ఆఫ్ us ఈస్ వన్ ఆఫ్ సర్వీస్ అండ్ నథింగ్ బట్ సర్వీస్.
1: ఇంకా రెండవది
0: ద సెకండ్ థింగ్,
1: ప్రతి వ్యక్తి కూడాను

0: సంకుచితమైన భావంతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదమును ఉపయోగపెడుతున్నారు.
1: Now every person that you come across keeps uttering these words, brothers and sisters of the Sai family. The emphasis being on the Sai family, the Sai family. This is a narrow-mindedness on your part.
0: కనుక ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదమును ఉపయోగపెట్టకండి.
1: Henceforth, do not use this word Sai.
0: అందరూ మానవ కుటుంబమే.
1: Because all belong.
0: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారు ఉన్నారు.
1: బికాస్ దిస్ ఈస్ ఎ యూనివర్సల్ ఫ్యామిలీ, దే కుడ్ బి పీపుల్ హూ హావ్ ఫాండ్నెస్ ఫర్ ది నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
0: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
1: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
0: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
1: యు ఆర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ, యు డు నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యు ఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
0: ఒక్క పేరు ఒక్క రూపము సంక్షిప్తమైనటువంటిది.
1: వన్ నేమ్ వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
0: అన్ని రూపములు అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
1: We should try and give us this feeling that all names and all forms are equally valid.
0: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
1: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
0: మొట్టమొదటిది జనని జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడాను అటువంటిది.
1: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you
0: kanuka satti manavudu kudanu desi abhimanam kaligi untundali.
1: So every person should have the sense of feeling for one's motherland.
0: ee desam varu aa desa abhimanamunu abhivruddhi parchukuntunnalo dosham ledu.
1: Whatever country you belong to, you have the sense of patriotism.
0: Tana desamunu taanu abhivruddhi parichinanta matramuna paradeshamunu kudanu manamu vimarsincharadu.
1: There is nothing wrong in it, but also you should not indulge in criticizing some other country or people belong to some other nation.
0: Kaluka oka deshamunu visheshinchatam cheta maroka deshamunu deshinchatam anetundi undakoodadu.
1: By having trust and faith in your own country, you should not try and put down some other country.
0: Kaluka kala yendu matram kaani inke e vidhamainatundi ohalu yendu kaani desha drohamunaku e matram kodano avakasam andincharadu.
1: So either in your thoughts or even in your remotest dreams, there should be no room for bringing grief and sorrow to your country.
0: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
1: So for every person, this pride in one's own motherland is important.
0: అది మొదటిది.
1: That's the first principle.
0: రెండవది, సర్వ మతములను కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
1: The second principle is, never have any hatred towards any religion. Try and honor and respect all religions equally.
0: ఈ దేశాభిమానంతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
1: సో ఈవెన్ యాజ్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు యువర్ మదర్ ల్యాండ్, ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
0: ఇంకా మూడవది,
1: ది థర్డ్ వన్.
0: ఈ మూడవది, ప్రతి ఒక్క మానవత్వం కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
1: ది థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ డెవలపింగ్ ది సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. లుక్ అపాన్ ద నెక్స్ట్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
0: మన జాతి ఒక్కటే మానవ జాతి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
1: ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు ద హ్యూమన్ రేస్, సో ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్, దే బై లవ్ ఈచ్ వన్.
0: ఇంకొక లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటం, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధపరచుకోవటము ఇది నాలుగవది.
1: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్ ఇన్ ఎ వరల్డ్లీ వే, కీపింగ్ వన్స్ ఓన్ హౌస్ క్లీన్, ద సరౌండింగ్స్ ప్యూర్ అండ్ క్లీన్. దిస్ ఇస్ ద ఫోర్త్ ఇంజంక్షన్.
0: ఈ గృహమును, గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవటం చేత కొంత ఆరోగ్యము ఆనందము కూడాను చేకూరుతుంది.
1: దిస్ విల్ గివ్ రైజ్ టు ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ హెల్దీ అండ్ ఆల్సో దేర్ బి సెన్స్ ఆఫ్ హైజీన్ అరౌండ్.
0: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
1: దిస్ ఇన్ టర్న్ విల్ హెల్ప్ యువర్ ఓన్ వరల్డ్లీ లైఫ్.
0: దానము దానమనగా మన దేశమునంత బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
1: దిస్ వర్డ్ చారిటీ డస్ నాట్ మీన్ దట్ ద పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫుల్ ఆఫ్ బెగర్స్.
0: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కానీ మనము దానము చేయకూడదు.
1: నౌ we can provide some support and means to support for the beggars, but should not try and give in the form of charity.
0: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము వారికి వస్త్రము వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరారు.
1: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
0: మనము బిచ్చం ఇవ్వటం చేతనే ప్రతి పట్టణములయందు ప్రతి పల్లెలయందు కూడాను అందరు కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
1: You are helping in the growth of these beggars, thereby this country has become synonymous with beggars and laziness also has crept in. This is not proper and correct.
0: ఇంకా ఆరవది,
1: the sixth point,
0: లంచం ఇచ్చి పని చేసుకోవటం కాని లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకుని పని చేయటం కాని సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
1: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్ అండ్ గెటింగ్ యువర్ వర్క్ డన్, దిస్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ ఫ్రేమ్ వర్క్.
0: సత్యం పుచ్చుకోవటం కానీ లంచం ఇచ్చుకోవటం కానీ సత్యసాయి సంస్థలకు చాలా ద్రోహం జరుగుతుంది.
1: ఐదర్ గివింగ్ బ్రైబ్స్ ఆర్ యాక్సెప్టింగ్ బ్రైబ్స్ ఈజ్ అగైన్స్ ద వెరీ డిక్టేట్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్.
0: కనుక ఈ వ్యక్తులందరూ కూడా ఈ యొక్క లక్ష్యం తన యొక్క దృష్టిని ఉంచుకొని ప్రతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
1: దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ మస్ట్ బేర్ ఇన్ మైండ్ కంటిన్యూస్లీ అండ్ కేర్ఫుల్.
0: ఇంకా ఏడవది,
1: నౌ ద సెవెంత్ పాయింట్,
0: మానవత్వంలో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ వన్ హ్యాస్ టు ఫేస్ ఇట్.
0: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
1: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
0: Manalo konni vidhamainatundi deshamulu asuyalu perugutuntayi.
1: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
0: Ee oka desha asuyalu kontha varaku arikattukune nimittamai kontha vishala bhavanni penchukovalsi vastundi.
1: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
0: Ee oka vishala bhavam kalagalante జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: సో ఇఫ్ యూ విష్ టు బ్రాడన్ యువర్ విజన్ అండ్ అవుట్లుక్, దే షుడ్ బి నో డిఫరెన్సెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్ ఆర్ కాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ కంట్రీ.
0: జాతి మతములను పాటించరాదు.
1: వి షుడ్ నాట్ గో బై వాట్ ఈస్ లేడ్ డౌన్ స్ట్రిక్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్
0: నీ యొక్క పద్ధతులు నీ గృహంలో నీవు ఆచరించవచ్చు
1: ఆర్ వన్స్ కంట్రీ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు యూ ఇన్ యువర్ ఓన్ హోమ్.
0: కానీ సమాజంలో వీటిని పాటించడం చేత కొన్ని ప్రమాదములు కూడా సంభవిస్తాయి.
1: Follow these in your house, all right, but try to carry them.
0: ఒకరిని వంచించటము మరొకరిని అభివృద్ధి గావించటము జరుగుతుంది.
1: If you carry these to the society, there could be difficulties around you.
0: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి. కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
1: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
0: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
1: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
0: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
1: The members of Satya organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
0: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
1: There could be many wealthy people, all right.
0: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
1: They could have people, servants to assist.
0: లేదు, కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి కానీ తన సొంత పనిని కూడా ఆ పరివారంతో చేయించుకోవటం ఇది సోమరత్వం.
1: దీస్ సర్వెంట్స్ అండ్ అసిస్టెంట్స్ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఎ ఫ్యూ టాస్క్ నో డౌట్, బట్ యువర్ ఓన్ వర్క్ యూ మస్ట్ డూ యువర్ సెల్ఫ్.
0: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
1: బికాస్ ఎ పర్సన్ దట్ ఇస్ ఎ లేజీ వన్ అండ్ హీ కెన్ నెవర్ డూ సర్వీస్ టు సొసైటీ.
0: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
1: వన్ హూ కెనాట్ బి ఆఫ్ సర్వీస్ టు సొసైటీ హాస్ నో రైట్ టు బిలాంగ్ టు ది సాయి ఆర్గనైజేషన్.
0: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
1: సో ఇఫ్ యూ విచ్ టు సర్వ్ ద సొసైటీ, సర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: ఇది తొమ్మిదవది.
1: This is the eighth point.
0: Inka padavadi.
1: Now we come to, sorry, this is the ninth one. We come to the tenth point.
0: Daiva preeti papa bheeti kalagali.
1: You must have love for God and fear of sin.
0: Nirantaramu bhagavantunni preminchu.
1: Love God incessantly.
0: Papanni dveshinchu.
1: And have hatred for fear, sin.
0: Papamu chesinanta kalamu kuda nu daivamu neeku chikkadu.
1: So long as you keep committing sin, God can never be yours.
0: పది లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
1: these injunctions, it is necessary and imperative for the SSI organization members to follow.
0: Inte kaakunda marokati idi general ga annitiki samanyamainatundi oka samasya.
1: In addition to all this, there is yet another point which is in a general one in nature.
0: Prabhutvam yokka anaga chattam yokka nimiddanalu manam em matram kodunu mitimiri poradu.
1: We should never go against the law of the land.
0: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
1: వి మస్ట్ గో బై, వి మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు అస్.
0: సత్యాయి సంస్థల యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడాను ఆదర్శాన్ని నిరూపించాలి.
1: సో మెంబర్స్ ఆఫ్ ససాయ ఆర్గనైజేషన్ షుడ్ ఫాలో దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అండ్ బి మోడల్స్ ఫర్ ద గవర్నమెంట్ టు
0: గవర్నమెంట్
1: ఇన్ ద స్పిరిట్. Whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others.
0: కనుక చట్ట విరుద్ధమైనటువంటి ఒక కర్మలు మన సంస్థలో చేయరాదు.
1: So something which goes against the law, we should never embark on doing that.
0: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ట గావించుకుని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: You should firmly implant these 10 points as your guiding principles, and I am hoping and blessing you that you shall succeed in your endeavors and bringing this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985, during Bhagwan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: Radio Sai now presents A Divine Discourse delivered by Bhagavan Sri Satya Sai Baba on the 22nd of November 1988 on the occasion of the 7th convocation of the Sri Satya Sai University.
1: విద్యానామనరస్వరూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగకరీ యశస్సుభకరీ

0: విద్యా పరం లోచనం, విద్యా రాజ సుపూజ్యతే నహి ధనం, విద్యా విహీనం పశు. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్ విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్ ఎంబోడిమెంట్ ఆఫ్ లా, ది పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ది టీచర్స్.
0: విద్యని మానవులకు సౌందర్యం.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ బ్యూటీ ఆన్ మ్యాన్.
0: విద్యని మానవులకు గుప్త ధనం.
1: దట్ ఇస్ ఎడ్యుకేషన్ అలోన్ ప్రొవైడ్స్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
0: విద్యని కీర్తి, విద్యని సుఖము, విద్యని భోగము.
1: ఇట్ కన్ఫర్స్ రెప్యుటేషన్, ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద సస్టెనెన్స్ అండ్ ఇట్ గివ్స్ హిమ్ ద రైట్ టు ఎంజాయ్ లైఫ్.
0: విద్య గురువులందరికంటే గొప్ప గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ టీచర్, గ్రేటర్ దాన్ ఆల్ ద అదర్ టీచర్స్.
0: విదేశీయాత్ర తెలిపినప్పుడు విద్య మనకు గొప్ప బంధువు వలె తోడ్పడుతుంది.
1: When any person visits a new foreign country, it is education which comes to his rescue.
0: Vidya maroka netram drishti.
1: Education confers a new vision.
0: Rajul cheta poojimpabadetundi vidya kaani dhanam kaadu.
1: It is the education which confers the capacity to be honored by king and not the wealth.
0: ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి విద్యను నోచుకోలేనటువంటి వాడు పశువుతో సమానం.
1: ఎనీ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి ఎడ్యుకేటెడ్ దస్ ఈజ్ వర్స్ దాన్ ఎన్ ఎనిమల్.

0: who does not have love in his heart, he is like a barren land. How can he provide sustenance and help?
1: కనుక నాలుగు గుణములు నాలుగు క్రమము తప్ప పట్టుదలతోడ సాధింప

0: Education, therefore, consists of acquiring these four qualities of truth, right conduct, peace, and love. And what other thing can be called true education? Oh, people who have assembled here, noble ones.
1: Premaswarupulara.
0: Embodiments of divine love.
1: Stula jagattuku, jiva lokamunaku, మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉన్న సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ప్రొవైడ్ విచ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ అండ్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద గ్రాస్ వరల్డ్ అండ్ టు లివ్ ఎ లైఫ్ ఇన్ ద వరల్డ్ అండ్ టు అటైన్ ద హైయెస్ట్ అండ్ ద సుప్రీం.
1: మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సవాళ్లను ఎదుర్కొనేటువంటి మానసిక ధైర్య స్థైర్యం యొక్క శక్తిని చేకూర్చున్నదే విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ దాట్ వన్ కెన్ బి కాల్డ్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ కన్ఫర్ అస్ ద మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ దట్ అకర్ ఇన్ డైలీ లైఫ్ అండ్ సక్సీడ్ ఇన్ లైఫ్.
1: సృష్టి యొక్క రూపనామములను తీర్చిదిద్దునటువంటిది విద్య.
0: ఇట్ ఇస్ ది ఎడ్యుకేషన్ అగైన్ విచ్ కెన్ మేక్ లైఫ్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్.
1: దివ్య మానస తత్వాన్ని గుర్తించినప్పుడే ప్రపంచమునకు సంఘమునకు తనలో ఉండేటువంటి సమస్త శక్తులకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యము ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ correct relationship between the mind, the world and every living being only when we understand that education properly.
1: Yavat manava jatini okka kutumbamuga nirupinpa cheyunade divyamaina vidya.
0: Education alone can make everyone feel that there is only one family of all human beings.
1: Samajamuloni samasta shaktulanu ekibhavinchi ఐకమత్యముతో అనుభవింప చేయునదే విద్య.
0: ఎడ్యుకేషన్ ఎనేబుల్స్ టు బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ది సొసైటీ అండ్ మేక్స్ ఎవ్రీ వన్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ కోఆపరేషన్ అండ్ యూనిటీ.
1: కానీ ఈనాటి విద్యా విధానము మనము సరి అయినటువంటి స్థితిలో అనుభవించుకుటకు తగిన అవకాశం లేకపోతున్నది.
0: బట్ టుడే ద ఎడ్యుకేషనల్ మెథడ్స్ అండ్ పాలసీస్ do not provide us an opportunity to enjoy education in the proper way.
1: Lokamulo aneka mandi medhavulu untaru,
0: there are quite a few
1: vidyanulu kalaru,
0: intelligent people and scientists in the world.
1: Kani itti medhavulanu itti vaidyanulanu sakramaina margamulu anusarimpa chesetundi sariyaina vidya lekapovatam chetane ee medha shakti vaidyanamu peda margam patti జగత్తులో అనేక విధములైనటువంటి అశాంతులకు గురి చేస్తున్నవి.
0: యూ డు నాట్ కమ్ అక్రాస్ ద మెథడ్స్ విచ్ కెన్ యూజ్ ద ఇంటలెక్చువల్ పవర్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ప్రాపర్ వే. దేర్ఫోర్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ టుడే.
1: ఈనాటి విద్యా విధానము ఇంద్రియములను తృప్తిపరిచే నిమిత్తమే అదే పరమ లక్ష్యమని భావిస్తూ ఉన్నారు.
0: ఎడ్యుకేషన్ టుడే ఈజ్ కీపింగ్ సాటిస్ఫైయింగ్ ది సెన్స్ ఆర్గన్స్ as the supreme goal of education.
1: Teenati vidya kevalamu telivitetalu maatrame cheekuchutunnadi kaani gunamulane ee maatram kodunu abhivruddhi cheyatam ledu.
0: Today's education is helping people only to develop the cleverness, but it is not conferring people the qualities which can help them, virtues.
1: Anti vidya vidhanamulu samskarimpa chese nimittamai mana Bharata నాయకులు అనేక విధములైనటువంటి ప్రయత్నములు సల్పుతూ వచ్చారు.
0: అవర్ లీడర్స్ ఆఫ్ ది కంట్రీ హావ్ మేడ్ ఎ నంబర్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ సమ్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఎడ్యుకేషనల్ మెథడ్.
1: ఎన్నో కమిటీలను కూడా స్థాపించినారు.
0: ఎ నంబర్ ఆఫ్ కమిటీస్ వర్ ఎస్టాబ్లిష్డ్.
1: కానీ ఇవన్నీ కూడా కేవలము కంఫర్టీ ఇంత మాత్రం చోటనే ఇది విరమించుకున్నవి కానీ విద్యా విధానమును సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఎవరు కూడా గట్టి సంకల్పము చేయలేదు.
0: బట్ ఆల్ దీస్ కమిటీస్ హావ్ ఎండెడ్ అప్ in coming fertile rather than in just trying to find out methods which are absolutely model and ideal.
1: కావలసినవి మీ ప్లానులు వేసినారు కానీ అది ఆచరణలో నిరూపించలేదు.
0: There are paper plans, but they have not transformed all those plans into action.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this state?
1: భారతీయులు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కట్టుబడి లెక్క చేయక స్వరాజ్యమును మాత్రమే సాధించగలిగి కానీ ఐకమత్యమును సాధించలేకపోయారు.
0: With great effort and difficulty, facing innumerable problems, Indians have been able to acquire freedom, but they have not been able to establish unity.
1: ఐకమత్యము లేకపోవటమే ఇన్ని దురవస్థలకు మూల కారణం.
0: It is lack of unity which is responsible for all these problems.
1: ఐకమత్యమే జీవితమైనటువంటి పరమ ధర్మము.
0: Unity is the very essence of life's goal.
1: ఇట్టి ఐకమత్యం చేత మానవుడు సాధించలేనటువంటిది జగత్తులో ఏమీనూ లేదు.
0: With unity, there is nothing which cannot be accomplished in this world.
1: అట్టి జీవితమునకు మూలాధారమైన ఐకమత్యమును విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క స్వరాజ్యమును ఆశించడం చేతనే భారతదేశము ఇన్ని కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావలసి వచ్చింది.
0: Not paying proper attention to such an important factor as unity and merely concentrating on winning of the freedom is responsible for all these problems which you are obtaining today.
1: విద్యా విధానములు కావలసినన్ని మార్పులు చేయాలి.
0: There is a need for making a number of changes in the educational policy.
1: ఈ విద్యా విధానములకు తగినటువంటి వివేక విజ్ఞానములు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ విజ్డమ్ అండ్ డిస్క్రిమినేషన్ అలాంగ్ విత్ దిస్ ఎడ్యుకేషన్.
1: కానీ దురదృష్టవశాత్తు విజ్ఞానం పెరిగినది కానీ దానికి తగిన వివేకము పెరగలేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ అ గ్రోత్ ఇన్ సైన్స్, బట్ దెర్ ఇస్ నో ప్రొపోర్షనేట్ గ్రోత్ ఇన్ డిస్క్రిమినేషన్.
1: వినయము లేని విజ్ఞానము కేవలము నిరుపయోగము.
0: సైన్స్ without having the power of discrimination
1: vinayamu pradhanamaina pranamu.
0: Humility is essential life force of education.
1: Ilanti prana samanamaina vinayamunu ee naadu manam kolipoyinaamu.
0: Today we do not get that humility in the educated people.
1: Desham yokka bhavishyattunu lakshyamunandu ee maatram kuda nu unchukovatam ledhu.
0: We are not caring for to keep the future of our country in whatever we do.
1: Kanukane manavuni yendu సుజ్ఞాన ప్రజ్ఞానములు అనేటువంటివి శూన్యమైపోయినవి.
0: దట్ ఈస్ వై ది విజ్డమ్ అండ్ సచ్ పవర్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ అండ్ కన్స్ట్రక్టివ్ ఆర్ నాట్ ఒబ్టైన్ ఇన్ మ్యాన్ టుడే.
1: కానీ ఈనాటి భారతీయుల యొక్క భావము విద్య విరివిగా పెరిగినదని, ప్రతి పల్లె ఎందుకును విద్యా సంస్థలు స్థాపింపబడినవని, విద్య చాలా ప్రోగ్రెస్ సరైనటువంటి అభివృద్ధిలో ఉన్నదని భావిస్తున్నారు పాపం వెర్రివారు.
0: Unfortunately today, quite a few people wrongly believe that the education has made tremendous progress. Institutions have been established in villages in innumerable numbers.
1: Kevalam vidya samasthalu periginanta maatramuna vidya perigindani bhavinchukovadam veritarame.
0: It is rather foolishness to believe that a mere growth in the number of education institutions is the same thing as
1: kotlu kharchu pettunnaru. Kani vidya nidhanamulu గుర్తించుకొనక కేవలం విద్యా సంస్థలను అభివృద్ధి పరుస్తున్నారు.
0: క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆర్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ వితౌట్ రియలైజింగ్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ప్రాపర్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్.
1: దీని యొక్క ప్రోగ్రెస్ ఏమిటి నువ్వు చక్కగా మనం లోతునందుకు విచారించినా,
0: ఇఫ్ యు మేక్ ఎన్ ఇన్డెప్త్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్.
1: మేలు చేసిన వాని కూడు పెట్టిన దాతనే కూలద్రోయు. విద్య చెప్పిన గిరువునే వెక్కిరించు, ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య ఎందు.
0: టుడేస్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ కన్సిస్ట్ ఆఫ్ బీయింగ్ అన్గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ హావ్ డన్ సో మచ్ గుడ్ ఫర్ అస్ and not caring for people who have fed us and who have brought us up in life, and also ridiculing the masters and teachers who have taught us. This seems to be the progress which we have achieved in education.
1: Samskaramantayu gangagalase గంగ సంస్కారమంతయు గంగ గలసే మనుజ జాతికి తృప్తియే మాయమయ్యే శీల నీతులు జగతిలో చీణమించే ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య ఎందు
0: all the cultural culture and tradition of the society which has been established over a long period of time is thrown overboard and thrown into winds and there is absolutely lack of satisfaction and contentment character and integrity also are ignored today this is all the progress that we have achieved in education
1: bhavya bhavalu erigina bharatiya సంఘ సంస్కృతి గుర్తింప నేరగైరి భవ్య భావాలు కలిగిన భారతీయ సంఘ సంస్కృతి గుర్తింప నేరగైరి
0: పీపుల్ హ్యావ్ నాట్ రియలైజ్డ్ ద గ్రేట్ ఐడియల్స్ అండ్ గ్రేట్ ఫీలింగ్స్
1: భారతీయుల యత్నింప నేరకున్నా
0: And the Indian culture, which is based upon great values and great traditions, is not properly understood. What great misfortune and bad luck can there be than this state of affairs which you obtain today?
1: Sarva samskruti endukudanu aariteerinatunti oka Bharat desamu ee naadu aa samskruti ni gurtinchadaniki prayatninchutundi.
0: Bharatiya culture, which has attained the aim of excellence is not being realized today
1: samskrutini gurtinchinatundi oka bharatiyuni deenini acharanayandu pettutaku yatninchatam ledu
0: those people who have recognized the greatness of indian culture are not making any efforts to practice
1: asalu samskruti enti emito ee naati vidyarthulike artham kaadu
0: today students have not understood what really culture means
1: divyamaina manavatvanni పరిపూర్ణత్వం గావించేటువంటిదే సంస్కృతం అనేటువంటి సత్యాన్ని విస్మరించిపోతున్నారు
0: పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ లైఫ్ ఇంటూ డివైన్ లైఫ్
1: శరీర మనస్సు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి యొక్క ప్రయత్నములే చేయటం లేదు
0: పీపుల్ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ఫంక్షనింగ్ అండ్ ద సటిల్ ప్రిన్సిపల్స్ విచ్ అండర్లై ద ఫిజికల్ ద ఇంటెలెక్చువల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్
1: నిత్య జీవితంలో సమగ్రతా భావాన్ని సాధించేటువంటిది సంస్కృతి
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ఒబ్టైనింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ డైలీ లైఫ్
1: శరీరమునకు మనస్సునకు ఆత్మకు ఉండినటువంటి యొక్క సరైన సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఏకత్వాన్ని భావించడమే సంస్కృతి
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ద అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ద ఫిజికల్ ద మెంటల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మానవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క భావంతో అనుభవింపజేయదే సంస్కృతి
0: కల్చర్ ఈజ్ వన్ విచ్ కెన్ మేక్ పీపుల్ టు ఎంజాయ్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్
1: జాతి మత భేదములకు ఏమాత్రం కూడా లొంగక
0: నాట్ టేకింగ్ నోట్ ఆఫ్ ఎనీ
1: ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తింపచేయదే సంస్కృతి
0: superficial differences based upon caste creed and realizing the supreme divinity which exists in everyone that is culture
1: anekatvamlo ekatvani kudano nirupimpa cheyaledi sanskruti
0: culture is one which can prove the unity in multiplicity and diversity
1: itti pavitramaina sanskrutini enta varaku vartinchinappatikini tanivi teeradu
0: it is impossible to describe all the aspects of culture which
1: అతిదివ్యమైన భవ్యమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
0: సచ్ గ్రేట్ ఈజ్ ఇండియన్ కల్చర్ బట్ అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ టుడే ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ కల్చర్
1: కనుక ఈ భారతీయ సంస్కృతిని కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమునకే ఇది నాయకత్వాన్ని దివ్యమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపింపచేయలేదే సంస్కృతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి
0: We have to recognize the truth that Indian culture is not merely setting a goal and proper path for Indians alone, but for the entire humanity. This truth must be recognized by all of us today.
1: Papa bhiti daiva pritini kudamu samskarimpa cheyudhi samskruti.
0: Fear of sin and love for God are the two important aspects of Indian culture.

0: ఇంత కన్నను దౌర్భాగ్యమేమి కలదు.
1: Without having the fear of sin and without having love of God, the human feelings and human qualities are suppressed in human beings. What great misfortune can there be than this state of affairs?
0: ఈనాడు ఎట్టి చదువులు ఎరుగునట్టి పల్లెజనులు ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావములు, చదువుకున్న పట్టణంలో ఎందున్న విద్యావంతులు ఎందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Sacred feelings and qualities which are obtained in uneducated people in the rural areas are so great, but today, unfortunately, citizens in the cities do not have such great qualities.
0: Konda jati varu koi jati variki undinatunti yokka neeti niyamalu kodanu ee naadu vidyavantulalo ee kanipinchatam ledu.
1: The tribals and the rural people have qualities which are ideal, which are not obtained in the other people.
0: ఎక్కడ విద్యా సంస్థలు, ఎక్కడ విశ్వవిద్యాలయములు, ఎక్కడ కోర్టులు కచేర్లు అధికంగా పెరిగినవో అక్కడే అన్యాయములు, అక్రమములు, అనాచారములు అధికమైపోతున్నాయి.
1: యు గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ అట్రాసిటీస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్ ఓన్లీ ఇన్ ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, growth of courts and other such aspects of modern civilization.
0: ఈ కోర్టులు కచేరీలు విద్యా సంస్థలు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు అంటే నీతి నిజాయితీలు ఇంతో అంతో అని కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ఒబ్టైన్ ఇన్ ద రూరల్ పీపుల్ వేర్ యూ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కోర్ట్స్ అండ్ సచ్ అదర్ ఆఫీసెస్.
0: కనుక ఈ విద్యా అభివృద్ధి వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్?
0: మానవత్వాన్ని మరచి కేవలం పశుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాము.
1: వీఆర్ ఫర్గెటింగ్ ద రియల్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ డెవలపింగ్ ద బీస్ట్లీ అండ్
0: స్వేచ్ఛా విహారాన్ని ఆశిస్తున్నాము.
1: లైసెన్షియస్ బిహేవియర్ ఈజ్ లవ్డ్ బై అస్.
0: ఇంద్రియ భోగాల కోసమే పాటు పడుతున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ ఓన్లీ ఫర్ సాటిస్ఫైయింగ్ ది
0: మానస శాంతి నోచుకోలేక అతి దూరమైపోతున్నారు.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు మెంటల్ పీస్.
0: కానీ విద్యార్థులు ఉన్న ప్రదేశము శాంతి భద్రతలు కలకలలాడవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు భయభ్రాంతితో కుళ్ళి కుమిలి కూలిపోతున్నవి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు బి లర్నింగ్ హ్యావ్ బికమ్ ప్లేసెస్ ఆఫ్ అన్రెస్ట్ అండ్ టోటల్ డిస్ట్రక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పీస్.
0: ఈ విద్య యొక్క విశిష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కైండ్?
0: మనం నేర్చినటువంటి విద్యను సమాజంలో సమన్వయం గావించుకుని సక్రమమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే విద్య యొక్క పరమ లక్ష్యం.
1: The most important goal of education is to practice whatever you have learned for the benefit and for the progress and welfare of the society.
0: Intiye kaadu inkanu inkanu inkanu enniyo vidhamulaitunti yokka avaneeti margamulandu idi pravesha pettunnadi ee vidya.
1: But today's education is making man take to wrong paths and paths of immorality in a number of ways.
0: Inaadu science and technological kavalsinanta perigipothundadi.
1: Today, science and technology has made tremendous progress.
0: ఈ విద్యా విధానం లోపల వైజ్ఞానిక శాస్త్రం మరింత మితిమీరిపోతున్నది.
1: In the educational field, especially in this field of science is making
0: ఈ విజ్ఞానం సమాజంలో పరిజ్ఞానమును అభివృద్ధి గావించినటువంటి నిజమే.
1: We have made good progress in science. This is a fact.
0: కానీ ఈ విధమైన పరిజ్ఞానము మనకు చేసినటువంటి మేలు కంటే కీడునే అధికంగా కనిపిస్తుంది.
1: బట్ ది నాలెడ్జ్ విచ్ హావ్ ఆబ్టైన్డ్ బై సైన్స్ హాజ్ ఓన్లీ హార్మ్డ్ అస్ మచ్ మోర్ దాన్ ది హెల్ప్ దట్ ఇట్ హాస్ కన్ఫర్డ్ ఆన్ అస్.
0: ఈ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవులకు అందించేటువంటి యొక్క సుఖం కంటే దుఃఖముని అధికంగా చేకూరుస్తున్నది.
1: వాట్ ఎవర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ విచ్ దిస్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆర్ కన్ఫరింగ్ ఆర్ నాట్ యాజ్ మచ్ యాజ్ ది హార్మ్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ టు హ్యూమానిటీ.
0: నిజమైన శాంతి భద్రతలు మానవ జీవితంలో అనుభవించడానికి ఏమాత్రం కొన్ని అవకాశం లేకుండా చేస్తున్నవి.
1: దే ఆర్ మేకింగ్ మ్యాన్ నాట్ ఎంజాయ్ రియల్ పీస్ ఇన్ ఎనీవే ఇన్ ది డైలీ లైఫ్.
0: ఈనాడు వైజ్ఞానిక శాస్త్రంలో వీడియోలు రేడియోలు అధికమైపోయినవి.
1: అన్ అకౌంట్ ఆఫ్ గ్రోత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అండ్ రేడియోస్ మల్టీ
0: సినిమాలు విమానాలు కూడా అధికమైపోయినవి.
1: సినిమాస్ అండ్ ఏరోప్లేన్స్ ఆల్సో హావ్ ఇంక్రీజింగ్ నంబర్.
0: టెలివిజన్లు అనేక విజన్లు కూడా చాలా అధికమైపోయినాయి.
1: అండ్ ద నంబర్ ఆఫ్ విజన్స్ ఇంక్లూడింగ్ టెలివిజన్స్ హావ్ ఆల్సో గ్రోన్.
0: టీవీ విజన్ మాత్రం కనిపించటం లేదు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ ద ద డివైన్ విజన్ టుడే.
0: దీనివల్ల మానవుని యొక్క నిత్య జీవితము మరింత భారంగా కోస్తున్నది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ డివైన్ విజన్ మ్యాన్స్ లైఫ్ ఈస్ బికమింగ్ బర్డెన్సమ్.
0: మానవ జీవితము చాలా వ్యయముతో కూడి ఉంటున్నది.
1: Man's life consists of very heavy expenditure.
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం మానవునికి మనశ్శాంతికి దూరం చేస్తున్నది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాన్ ఇస్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
0: మానవుని యొక్క దేహ పరిస్థితి ఎందుకు దినదినమునకును క్షీణించి కేవలము బలహీనత గావించుతున్నది.
1: ఫిజికలీ ఆల్సో మ్యాన్ ఇస్ లూజింగ్ హిస్ హెల్త్ అండ్ బికమింగ్ వీకర్ డే ఆఫ్టర్ డే.
0: నీతి నిజాయితులను నేలిమట్టం గావించుతున్నది.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ హావ్ రీచ్డ్ ది రాక్ బాటమ్ లెవెల్.
0: ఏ విధంగా?
1: హౌ యు మే ఆస్క్.
0: ఈనాడు కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అనుగుణంగా తీసుకుంటే ఎంతైనా కూడాను ఈ యొక్క అవినీతికి మూల కారణము ఈ విజ్ఞానం అనే స్పష్టంగా వచ్చిస్తున్నది.
1: ఇఫ్ యు టేక్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్ టుడే ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ విల్ బి ప్రూవ్డ్.
0: వీడియోలు, రేడియో,
1: యు టేక్ వీడియోస్ అండ్ రేడియోస్,
0: ఇవి అందరి ఇండ్ల ఎందు కూడాను అతి కఠినంగా ఉండే తీరాలి.
1: Every family essentially wants to have these things in their houses.
0: Video lenetunte vi oka illu adi kevalam oka ashastriyamainatunte oka gruhanga dostundadi.
1: People consider a home without a video
0: ini anagarikitanga dostundadi.
1: They consider that as an uncivilized home, unculture.
0: Madhya taragitilo jeevinchetunte adhikari oka స్థితి ఎటువంటిది అనేటువంటి దాన్ని మనం కొంచెం విచారిస్తే ఈ యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క జీవితం చాలా అశాంతికి గురి అయిపోతున్నది.
1: ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఆఫీసర్స్ పీపుల్ ఆర్ ఆక్యుపైంగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూ కెన్ జస్ట్ సీ ది టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ దట్ దే ఆర్ ఫేసింగ్ టుడే.
0: అతనికి వచ్చేటువంటి జీతము 1000, 1500 ఉంటాయి.
1: హీ మే బి డ్రాయింగ్ ఎ సాలరీ ఆఫ్ 1000 or 1500 rupees.
0: కానీ ఈ ధనముతో తాను వీడియోలు తీయగలడా, రేడియోలు తీయగలడా, టెలివిజన్లు తీయగలడా, ఏమి తీయగలడు?
1: విత్ దిస్ అమౌంట్ ఆఫ్ సాలరీ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు గో ఇన్ ఫర్ ఐదర్ రేడియో అర్ వీడియో?
0: ఇవి లేకపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆరు బిడ్డలు అనేక విధముగా బాధపడతారు.
1: ద ఫ్యామిలీ అండ్ ద చిల్డ్రన్ విల్ ఫీల్ టెరిబ్లీ అప్సెట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ దీస్ థింగ్స్.
0: ఆరు బిడ్డలను సంతోషపరిచే నిమిత్తమై ఈ వీడియోలు రేడియోలు కూడా కొనవలసి వస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ది వైఫ్ అండ్ చిల్డ్రన్ దే గో ఇన్ for buying all this
0: video. ఈ కొనడానికి చేతిలో డబ్బు ఉండదు.
1: బట్ ఫర్ బయింగ్ దీస్ థింగ్స్ హీ డస్ నాట్ హ్యావ్ మనీ.
0: ఈ కారణం చేతనే లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లీడ్స్ టు కరప్షన్.
0: ఈ లంచాలకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్?
0: సాంకేతిక విజ్ఞాన శాస్త్రమే మూల కారణం.
1: ఇట్ ఈస్ దిస్ గ్రోత్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ హాస్ లెడ్ టు ది హై కరప్షన్ నౌ.
0: కనుక ఈ విధముగా కింద మొదలు పై వరకు కూడాను తమ యొక్క ఇంటి వారిని సంతృప్తిపరిచే కోసమని, పిల్లలను ఆనందపరిచే నిమిత్తమై, అనేక విధములైనటువంటి యొక్క ఈ వస్తువాహనాలు సేకరించే నిమిత్తమై ఈ యొక్క కరప్షన్ అనగా లంచాలకు ప్రారంభిస్తున్నారు.
1: రైట్ ఫ్రమ్ ద లోయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు ద హైయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దేర్ వైఫ్, దేర్ ఫ్యామిలీ, దేర్ చిల్డ్రన్ దే గోయింగ్ ఫర్ బయింగ్ థింగ్స్ విచ్ దే కెనాట్ అఫోర్డ్.
0: తమ పిల్లలకు చదువును నేర్పించాలంటే అది మరింత కష్టంగా వస్తుందని.
1: యు టేక్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ది చిల్డ్రన్ దట్ ఈస్ అనదర్ వెరీ.
0: ఒకటో తరగతి చదివేటువంటి పిల్లవాడిని ఒక స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో చేర్చాలంటే 5,000, 10,000 డొనేషన్ కట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ సీట్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ వన్ హాస్ టు పే డొనేషన్.
0: వాడు నేర్చుకునేటువంటి చదువు కంటే వాని యొక్క యూనిఫామ్, డ్రెస్ కు మరింత ఖర్చు కావాలి.
1: In addition to expenditure on his education, expenditure on his uniform has to be added on.
0: ఆ విధంగా డొనేషన్ లేకుండా లేక యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో ఆ పిల్లలు చేర్చుకోరు.
1: If you do not give donation or if you do not provide the uniform, there is no...
0: ఈ మధ్య తరగతి ఆఫీసరు ఈ ధనమును ఎక్కడి నుంచి తెస్తాడు?
1: How can a middle class man provide so much of expenditure?
0: కనుకనే వీడు పెడమార్గం పట్టడానికి ప్రయత్నిస్తుంది.
1: Therefore he goes in the wrong way and the wrong path.
0: ఈ విధంగానే ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మానవుని నిత్య జీవితంలో అక్కడ గొప్ప అశాంతిని కలిగింపు చేస్తున్నది.
1: దట్ ది సో కాల్డ్ సైన్స్ ఇస్ మేకింగ్ మ్యాన్ లూజ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ డైలీ లైఫ్.
0: ఇంకా మన ఇంటిలో ఎన్ని విధమైనటువంటి బాధలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ మే హావ్ ఇన్ అవర్ హోమ్,
0: పరిస్థితుల యొక్క ప్రభావములకు మనకు గురి అయినప్పటికీ,
1: సబ్జెక్టెడ్ టు వేరియస్ డిఫికల్టీస్ అండ్ సిచ్యుయేషన్స్ ఇన్ డైలీ లైఫ్,
0: తినడానికి ఉండడానికి కూడా అతి కష్టంగా అనుభవించడానికి వీలైనప్పటికీ,
1: ఈవెన్ యూ డు నాట్ హ్యావ్ సఫిషియంట్ వార్తే,
0: కానీ బయట మాత్రము మన ఆడంబరము మితిమీది పోతూ ఉండాలి.
1: Even if you do not have minimum things, but outside you want to indulge in all sorts.
0: ఈ ఆడంబరం చేత కూడాను అహంకారం చేత కూడాను మానవుని యొక్క జీవితము అతి వ్యయంతో కూడి ఉంటుండాలి.
1: This ostentatious life outside means a lot of expenditure.
0: ఈనాటి డాక్టర్స్ అనుకోండి, లేక లాయర్స్ అనుకోండి, ఎవరైనా కానీ ఈ చదువుకున్నటువంటి అధికారులంతా కూడాను బయట తిరగాలంటే ఏదో ఒక వాహనం కావాలి.
1: Whether it is a doctor or lawyer or any other educated officer, if he wants to move out outside, he needs.
0: ఇంట్లో ఎన్ని విధములైనటువంటి అనుకూలం ఉండినప్పటికీ బయట మాత్రము ఈ కార్ లో మోటార్ సైకిల్ లో తాను సంచారం చేయాలి.
1: There may be any number of financial difficulties at home, but still he would have to have a vehicle, a car.
0: ఈ విధమైనటువంటి ఆడంబరమే చేయకపోతే డాక్టర్ దగ్గర పేషెంట్లు రారు, లాయర్ దగ్గర క్లయింట్స్ రారు.
1: If they do not indulge in this kind of showy, ostentatious life, doctor will not get patients and lawyers will not get
0: clients. సహజ జీవితం లోపల జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు.
1: These are the problems which are faced naturally by people in day-to-day living.
0: ఈ సమస్యలను తప్పించుకునే నిమిత్తమై,
1: in order to free themselves from these kinds of problems,
0: వీటిని సాధించే నిమిత్తమై,
1: in order to achieve and provide for these things,
0: ఈ అవినీతిలో పాల్పడుతున్నారు.
1: They are entering into the path of immorality.
0: ఏతామాతా దీని యొక్క అవినీతికి కారణమేమనగా ఈ సైన్స్ యొక్క అభివృద్ధియే మూల
1: కారణం. సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఇట్ ఇస్ సైన్స్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ బ్యాడ్.
0: అది వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది అది దోషం.
1: బట్ ఇట్ ఇస్ ది డిఫెక్ట్ లైస్ ది వే దట్ యూ యూజ్ దిస్ సైన్స్.
0: కనుక ఆ వినియోగించుకునేటువంటి విధానముల గురించినటువంటి విద్య ఈనాడు మనకు అత్యవసరం.
1: బట్ టుడే వాట్ వి నీడ్ ఇస్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ మేక్ అస్ యూజ్ ద సైన్స్ ప్రాపర్లీ.
0: విద్య అనగా కేవలం పరిపూర్ణమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానం అనియే చెప్పచ్చు.
1: ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఇలాంటి విద్యను నేర్చవలసినటువంటి ఈనాటి విద్యార్థులు కేవలము ఈ ఆధునిక విద్య లోపల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురవుతున్నారు.
1: స్టూడెంట్స్ హూ షుడ్ అక్వైర్ దిస్ ఆప్టిక్ నాలెడ్జ్ ఇన్స్టెంట్ ఆర్ సబ్జెక్ట్ టు ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఓన్లీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఆవిగించేంత ఆ ఆధునిక విద్యను నేర్చితే గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతుంది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఈగో ఇస్ హ్యాస్.
0: ఇలాంటి విద్యావంతులే భారతీయ సంస్కృతి పైన కేవలము విసుగు పుట్టు ఉండాలి.
1: Such students naturally develop hatred for Indian culture.
0: ఇది సరైనటువంటి విద్య కానేరదు.
1: దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ముఖ్యమైనటువంటి విద్యను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ వాట్ రియల్ ఎడ్యుకేషన్ మీన్స్.
0: విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క సంబంధాన్ని మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ నాట్ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ మేకింగ్ అట్ ఎ లివింగ్ అండ్ గెటింగ్.
0: సమాజంలో మనం గౌరవంగా న్యాయంగా జీవించడానికి తగినటువంటి యొక్క సహాయం గావించినటువంటిది విద్య అని మనం విశ్వసించాలి.
1: Education is that which can confer us to a life, which can make us live a happy life in the society and a useful life in the society.
0: సమాజములు గౌరవాన్ని కోల్పోయినప్పుడు తర్వాత మనకి ఈ విద్యను కాపాడేటువంటి ఏమిటి?
1: If we lose honor in the society, what is the use of having that kind of education at all?
0: మానవ యొక్క నీతి నిజాయితీలను మనం పోషించడానికి తగినటువంటి కృషి చేయాలి విద్య ద్వారా.
1: Through education we should develop integrity and morality in our lives.
0: కృతజ్ఞతా జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్.
0: కానీ ఈనాడు అట్టి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: బట్ యూ కెనాట్ గెట్ గ్రాటిట్యూడ్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్.
0: తన తల్లిదండ్రులను కూడా గౌరవించడానికి వెనుకంజ వేస్తున్నాడు విద్యావంతుడు.
1: పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ హెసిటేటింగ్ ఈవెన్ షోయింగ్ రెస్పెక్ట్ టు దర్ ఓన్ పేరెంట్స్.
0: తన బ్లడ్ తన ఫుడ్ తన హెడ్ పేరెంట్స్ గిఫ్ట్ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: దే ఆర్ ఫర్గెటింగ్ ది ట్రూత్. దేర్ బ్లడ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు కూడా సరైన మార్గంలో గౌరవించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ షోయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్ ఈవెన్ టు దేర్ ఓన్ పేరెంట్స్ ఇన్ అ ప్రాపర్ వే.
0: ఇది అవిద్యనే చెప్పవచ్చును కానీ విద్యను కానేరా.
1: దిస్ కెన్ బి కాల్డ్ ఇంప్రాపర్ ఎడ్యుకేషన్. ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: జ్ఞానం ఎంత పెరుగుతున్నదో తనతో పాటు అజ్ఞానం కూడా అంత నీడవలే వెంటాడుతూ వస్తున్నది.
1: ఇగ్నరెన్స్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ యాజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: విద్యార్థులారా, మీరు విద్యాభ్యాసం చేయవాలంటే కేవలం దేశం నిమిత్తమై మీ విద్యను అభ్యసించండి, కానీ మీ నిమిత్తమై మీ స్వార్థ నిమిత్తమై విద్యను అభ్యసించకండి.
1: స్టూడెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఎడ్యుకేషన్ అండ్ అక్వైర్ నాలెడ్జ్, ఇట్ మస్ట్ బి ఫర్ ఎంటైర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్.
0: మన భారతదేశం యొక్క సంస్కృతి శాశ్వతంగా నిలిచాలనుకుంటే మీరు పవిత్రమైనటువంటి యొక్క మన సంస్కృతిని అర్థం చేసుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇండియన్ కల్చర్ ఆన్ ఎ ఫర్మ్ ఫుటింగ్ యు మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇండియన్ కల్చర్ ఇస్.
0: భారతీయ సంస్కృతి ఉండినంత కాలమే భారతదేశం సుక్షేమంగా ఉంటుంది.
1: ఇండియా కెన్ బి సేఫ్ ఓన్లీ ఆస్ లాంగ్ యాజ్ ఇండియన్ కల్చర్ ఇస్ సేఫ్.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి మనం ఏనాడు కోల్పోటమో అప్పుడు భారతదేశమే మనకు లేదు.
1: The moment we lose Indian culture, we lose our country itself.
0: ఇట్ దివ్యమైనటువంటి ఒక సంస్కృతిని మీ యొక్క దేశంలో లేక దేశం నందు ఒక రక్త సమానంగా మీరు విశ్వసించాలి.
1: Consider such Indian culture as your very lifeblood.
0: ఇది కేవలము ఇండియన్స్ దీన్ని పోషించడం చేతనే దీనికి ఇండియన్ కల్చర్ అని వచ్చింది. కానీ ఇది ప్రపంచమునకే ఒక విధమైనటువంటి యొక్క సంస్కృతి.
1: The name Indian culture is given to this culture because Indians have fostered it. Otherwise, it is a culture.
0: మానవత్వం దివ్యత్వాన్ని పోషించడానికి తగినటువంటి యొక్క ఆధారమే ఈ సంస్కృతి.
1: Indian culture provides the basis for developing the supreme knowledge of the whole divinity.
0: ఈనాడు మానవుడు కనిపించుతున్నాడు కానీ మానవత కనిపించటం లేదు.
1: Today you can come across humans only in form.
0: But మానవత లేని మానవత్వం ఏమిటి?
1: What is a human being without human qualities?
0: సారూప సందర్శనం నందు మాత్రమే మానవుడు గారు నిరూపిస్తూ ఉన్నాడు.
1: Only in form and in appearance one is appearing like a human being.
0: అతనికి ప్రాణ సమానమైన మానవత్వం కోల్పోవడం చేతనే ఈ జగత్తు నందు ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అయిపోయేవి.
1: బట్ హీఈస్ లూజింగ్ హ్యూమన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ది వెరీ లైఫ్ బ్లడ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ దేర్ఫోర్ హీఈస్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ టుడే.
0: కనుక సమాజమును మనము విసర్జించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ గివ్ అప్ అవర్ సొసైటీ.
0: సమాజాన్ని మనం పోషించాలి.
1: వీ హావ్ టు ఫాస్టర్ ది సొసైటీ.
0: ఇలాంటి విద్యా సంస్థలన్నీ కూడా కేవలం పట్టం అందించేటువంటి కర్మాగారములుగా నిరూపిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అపియర్ టు బి ఫ్యాక్టరీస్ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ గ్రాడ్యుయేట్స్.
0: కానీ ఇది కాదు విద్యా సంస్థల యొక్క విశిక్షణము.
1: దిస్ ఈస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: విద్యయందు వివేకమును వివేకమందు విద్యత్తును కొంతవరకును అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం గావించేటువంటి స్థితిని మనము సంపాదించాలి.
1: మ్యూచువల్ రిలేషన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ డిస్క్రిమినేషన్ అండ్ నాలెడ్జ్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: కనుక మనము చదివిన విద్యను కేవలం ఒక పట్టమును అందుకునేటువంటి నిమిత్తమై ఏదో ఒక పుస్తకమును కంఠస్థం గావించి ఎగ్జామినేషన్ లో పాస్ చేయడంత మాత్రమున మన విద్యావంతనం కాము.
1: వీ కెనాట్ కాల్ అవర్ సెల్వ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బై మియర్లీ స్టడీయింగ్ సంథింగ్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ పాసింగ్ అండ్ గెటింగ్ డిగ్రీస్.
0: మన జీవితం అంతా
1: ఇట్స్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: విద్యయందు వివేకమును వివేకమందు విద్యత్తును కొంతవరకును అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం

0: educated people who are merely studying something and writing an examination, passing and getting degrees.
1: మన జీవితమంతా ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి రీతిగా సమాజంలో మనం సేవ చేయాలి.
0: We have to serve the society in an ideal way throughout our life.
1: సమాజమే మన యొక్క ప్రాణము.
0: We must consider society as a
1: సమాజమునకు దూరముగా మనం క్షణమైనా జీవించలేము.
0: We can't live life away from the society even for a moment.
1: ఈనాడు తాను తన కుటుంబము తాను క్షేమంగా ఉండాలంటే మాత్రమే స్వార్థము సప్రయోజనంతో పాట పడుతున్నాడే కాని విద్యావంతుడు సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి యొక్క సమాజాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
0: టుడేస్ మ్యాన్ ఇస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అండ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ బట్ హి ఇస్ నాట్ కేరింగ్ ఎ జాబ్ ఫర్ వాట్ ది సొసైటీ వాంట్స్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: ఆ కాలమునందు విద్యకు ఎంతయో విలువనిచ్చేటువంటి వారు.
0: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఎడ్యుకేషన్ కమాండెడ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్.
1: కేవలము ఆనాటి విద్యార్థులు కూడాను కేవలం సింపుల్ లైఫ్ సహజమైన జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
0: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ హ్యాడ్ సింపుల్ అండ్ వెరీ నేచురల్ లివింగ్ అండ్ లైఫ్.
1: ఈనాటి ఆడంబరాలు ఆనాడు లేవు.
0: టుడేస్ షోన్ ఆస్టెంటేషన్ ఆర్ నెవర్ ఆబ్టైన్డ్ ఇన్ దోస్ డేస్.
1: వారి దుస్తులు కానీ వారి ప్రవర్తనలు కానీ చాలా గౌరవమైనటువంటి రీతిగా వారు ధరించేటువంటి వారు.
0: Whether it is their clothes or is their behavior, everything was most respectable.
1: వారి బిహేవియర్ అనగా వారి నడతలు వారి చర్యలు ఎంతయో గౌరవంగా ఉండేటువంటిది.
0: దేర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ ప్రైజ్ వర్తీ.
1: ఈనాటి విద్యావంతులు ఎందుకని లేక విద్యా అధికారులు ఎందుకని ఈ యొక్క వినయ విధేయతలు ఏమాత్రం కూడా నువ్వు కనిపించవు.
0: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్.
1: మేనర్స్ ఉంటే ఏమంటే వాళ్ళకి అర్థం కాదు.
0: They do not know what meaning.
1: Behavior ante vaadiki entra artham kaadu.
0: They do not understand what behavior means.
1: Discipline ante asale artham kaadu.
0: They do not understand what
1: ilanti moodu mummurtuluga undinatundi oka gunamulle manam ee naadu artham cheskolalekapoyina mana vidya yokka vilu emiti.
0: If we cannot understand these three essential qualities, what is the use of our education at all?
1: Kanaka manam ee naadu mana samajamulo okka gauravanga bratiki సమాజమును సరైనటువంటి రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క వ్యక్తులుగా మనం రూపొందాలి.
0: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఆర్వర్స్ ఇన్ టు పీపుల్ హూ కెన్ లివ్ ఎన్ ఆనరబుల్ లైఫ్ ఇన్ ద సొసైటీ అండ్ హెల్ప్ ద సొసైటీ ఫర్ ఇట్స్ ఓన్ వెల్ఫేర్. అండ్
1: కేవలం ఆధ్యాత్మిక మార్గమునందు కూడా ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశించడం కాదు ప్రధానం. ఆత్మ నుండి ప్రకృతిలో ప్రవేశించామని చూడాలి.
0: వీ షుడ్ ఆల్సో ఫాలో ది స్పిరిచువల్ పాత్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫ్రమ్ నేచర్ టు స్పిరిట్. From spiritual to natural life, that should be the transformation.
1: కేవలము ప్రకృతిని పరిపాలన చేసేటువంటి దక్షిణగా మీరు తయారు కావాల్సినటువంటి విద్యావంతులు ఈనాడు ప్రకృతికి వశమైపోయి దాసులుగా జీవిస్తున్నారు.
0: స్టూడెంట్స్ హూ హెడ్ బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ నేచర్ అండ్ రూల్ ద నేచర్ హెడ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ నేచర్ అండ్ ఆర్ సఫరింగ్ అండ్ అది
1: సత్యం వద ధర్మం చర అనేటువంటి యొక్క ఈ రెండు సూక్తులను మీరు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
0: You have not been able to understand in the correct sense what to speak the truth and follow the right righteous path.
1: The jeevitam anetundi vikala bhajyamto kudinatundi satya jeevitam vikala bhajyam.
0: The life based upon truth transcends all the three times.
1: Bhuta bhavishyat vartamanama kalam kudanu samanamayam gavinchinatundi.
0: It reconciles the past, the present and future and makes everything. విస్మరించినారు.
1: ధర్మం అంటే వారి ఇష్టానుసారం ప్రవర్తించడమే ధర్మం అని భావిస్తున్నారు.
0: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ కండక్టింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎనీ వే దే లైక్ ఈజ్ ది రైట్ కాండక్ట్.
1: కనుక ఆనాటి గురుకులంలో పూర్తి విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో చేరడానికి పోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి యొక్క గురువులు వారిని చెంత చేర్చి శ్రేయోమార్గమును బోధించి ఆనాడు పిల్లలను వదలలేక కంటి దారాలతో గురువులు ఇంటికి పంపేటువంటి వారు.
0: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ వుడ్ కలెక్ట్ దెమ్ అండ్ టెల్ దెమ్ ది పాత్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఇన్ నెక్స్ట్ లైఫ్.
1: గురువులకు శిష్యులకు ఇంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యం ఉండేటువంటిది.
0: దేర్ వాస్ సచ్ life based upon mutuality and affection that they would not like to part.
1: Kani ee naati guruvulaku atti vatsalya bhavam kani shishulaku kevalam pitru bhavam kani guru bhavam kani kanipinchatam ledu.
0: But you do not come across such feeling of love on the part of teachers and such feeling of respect on the part of students.
1: Kanukane ee naadu vidya samasthalanta kodalu pillalu eppudu eppudu baita potara ani aasha padutuntaru.
0: That is why in today's

0: Medical assistants, they will always be offering. When would these people, the students will get
1: a letter? విద్యార్థులను చూచి అధ్యాపకులు భయపడవలసి వచ్చింది కానీ అధ్యాపకులను చూచి విద్యార్థులు భయం అనేటువంటిది ఏమాత్రము లేదు.
0: Today's what we is obtained is students are not at all afraid of teachers. On the other hand, teachers
1: ఇలాంటి విద్యార్థులకు సరైనటువంటి విద్య ఏ రీతిగా చేకూరుతుంది?
0: How can such students get true education and good education?
1: Kola guruyo hi hita upadesha hitamunu bodhinchadame guruvu yokka pradhanamaina kartavyam.
0: Teacher always teaches what is good for the student.
1: Shishyasthi koyo guru bhakti eva gurunuku sevinchi guruvu yokka aadana chintava ichchadame shishyulu yokka pradhanamaina lakshyamu.
0: Students main duty is to serve the teacher and to give him joy.
1: Ee varaga rendu kudanu ee maatram kudanu kanipinchatam ledu.
0: It is not possible to obtain either of them in today's world.
1: Aanati vidyarthula sankhya chaala chinnadiga undeyuntundi.
0: The number of students in the ancient days was very small.
1: Vidyavidhanam chaala garamga undeyuntundi.
0: But the quality of education was of a very high order.
1: Kaani ee naadu vidyarthula sankhya perigey kodadi vidyavidhanam tarugutu vastundadi.
0: But today the trend is reverse. With the growth in the number of the students, the quality of education has declined.
1: Ee vidhanga gunavata taragatamu sahajame. Aanati vidyarthulu okoka class lo 5 mandi 6 mandi maatrame.
0: In those days, in each class the number of students was either 5 or 6.
1: Ee naati vidya vidhanamlo okoka class ku 3 4 sections pettunnaru. Okoka section lo 60 mandi 80 mandini chestunnaru.
0: Today in each class there are 3 or 4 sections. In each section there are 50-60 students.
1: ఈ విధమైనటువంటి విద్యాభివృద్ధి దీని వల్ల జగత్తునకు ఏమి మేలు చేకూరుతుందని ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: టుడేస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ రికగ్నైజింగ్ వాట్ ఈస్ ది గుడ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్ బై ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఏదో వచ్చిన వాళ్ళందరినీ స్కూల్లో చేర్చుకోమని చెప్పని ఆర్డర్స్ వేస్తుంటారు.
0: ది ఆర్డర్స్ ది గవర్నమెంట్ టుడే ఎక్స్పెక్ట్ ఎవ్రీ స్టూడెంట్.
1: ఇందులో చదివేటువంటి వారు ఎంతమంది, చదవని వారు ఎంతమంది చేరడానికి వీలు లేదు.
0: It is, they are not caring to know who is interested in education, who is not interested in education.
1: ఈ విద్యా విధానంలో ప్రభుత్వం తరిగినటువంటి శ్రద్ధను వహించటం లేదు.
0: Government is not showing enough interest in the educational policy.
1: వారు వారి కుడుము సమయం చిక్కటం లేదు.
0: They are not getting sufficient time for this either.
1: వారి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి కోసం పోరాటమే సరిపోతుంది అది కారణం.
0: Parental time is spent in safeguarding their own position, not to speak of education.
1: ఈనాడు విద్యా విధానం లోపల అమితమైన మార్పు రావాలి.
0: Therefore, there is a need for bringing about great change.
1: సరైనటువంటి విద్యను అభ్యసింపజేయడానికి ప్రయత్నించాలి.
0: Would make efforts to give proper education, good education.
1: ఆ విద్య వల్లనే దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఈ విద్య దినదినానికి తరిగిపోతుంటే ఇంక దేశం యొక్క అభివృద్ధి ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేదు.
0: Country can attain progress only when there is good education. Otherwise, the reverse would be the trend.
1: విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను ఒట్టమొట్ట గౌరవించండి.
0: Dear students, respect your parents in the very first instance.
1: సమాజం లోపల మీరు ప్రవేశించి సేవల లోపల మీరు కొంతవరకు శ్రద్ధ వహించండి.
0: ఎంటర్ ఇన్ ది సొసైటీ, సర్వ్ ది సొసైటీ విత్ ఆల్ ఇంట్రెస్ట్.
1: దేశమే మన దేహముగా మనం భావించాలి.
0: కన్సిడర్ ది కంట్రీ యాజ్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ.
1: దేశ నిమిత్తమైన విద్యను అభ్యసించగానే ఊహించాలి.
0: యూ ఆల్వేస్ ఫీల్ దట్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ.
1: శరీర మనసు ఆధ్యాత్మిక శక్తులు అన్ని కూడా దేశమునకే దారపోయాలి.
0: ఆల్ యువర్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ కెపాసిటీస్ ఫర్ ది యూస్ ఫర్ ది
1: దేశభక్తి యొక్క జీవితము కేవలం వ్యర్థంతో కూడినటువంటిది.
0: ఎ లైఫ్ విచ్ ఇస్ నాట్ డెడికేటెడ్ ఫర్ ద నేషన్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వేస్ట్.
1: కనుక ఇది నాదు మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నాదు మాతృభాషని.
0: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
1: ఎదగొట్టి నుడవనీరని బతికిన పీనుంగొక్కండు వసదలు కలడా.
0: యూ హెడ్ డిక్లేర్
1: దేశాభిమానం ఉండాలి.
0: యూ హ్యావ్ ద లవ్ ఆఫ్ ది నేషన్.
1: సమాజంతో సరైనటువంటి గౌరవ మర్యాదలను సంపాదించుకోవాలి.
0: యూ హెడ్ డిక్లేర్ ఆల్ ఓవర్ ఫ్రమ్ ద సొసైటీ.
1: తల్లిదండ్రులకు ప్రేమకు పాత్రలు కావాలి.
0: యూ ఎర్న్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకి ప్రేమకే పాత్రగా రోచుకోలేనటువంటి ఈ దురదృష్టవంతులు దేశానికి ఏమి సేవ చేయగలరు?
0: దోస్ అన్ఫార్చునేట్ వన్స్ హూ కెనాట్ ఎర్న్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్, హౌ కెన్ దే సర్వ్ ది నేషన్?
1: కానీ ఇలాంటి కొన్ని సంస్థలు ఈనాడు అభివృద్ధి అయిపోయినప్పుడు దేశమును ఎంతైనా కొన్ని శాంతి భద్రత చేకూర్చవచ్చు.
0: బట్ ఇఫ్ దేర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దట్ వీ ఆబ్టైన్ హియర్ టుడే, ఇట్ ఇస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ prosperity and protection and safety in the country.
1: Prema swarupulara, vidya yokka vishayanni chakkaga gurtinchandi.
0: Embodiments of divine love. Understand what a true education is.
1: Vidya kevalamu chaduva nerchinatundi matramna vidyarthulu kadu.
0: By merely లెర్నింగ్ అండ్ బుక్ లెర్నింగ్ యూ కెనాట్ బి కాల్డ్ ఎడ్యుకేటెడ్.
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: కెన్ యూ కాల్ ఎవ్రీవన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్?
1: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగున?
0: బై అక్వైరింగ్ మేర్లీ డిగ్రీస్ ఇన్ ఎ కాలేజ్ కెన్ యూ కాల్ మీ
1: సుజ్ఞానము సుకృతి లేక విద్య విద్యలగున?
0: Without having wisdom and knowledge, can you call education as education?
1: బ్రతుకుటకే విద్య అన్న పచ్చిపక్షులు బ్రతుకులేదే.
0: If education is meant for living, are not animals and birds living?
1: కనుక బ్రతుకు కోసం కాదు మన విద్య.
0: Education is not for living.
1: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించండి.
0: This truth must be very clearly recognized by you.
1: చదివి నేర్చినంత మాత్రం నా విద్యావంతులు కాదు.
0: By merely reading and writing you cannot
1: రాయొచ్చు చదవచ్చు.
0: You may read and you may write.
1: ఇది విద్యకు సంబంధం కాదు.
0: This is not
1: ఇది కేవలం అభ్యాసంతో చేకూరినటువంటిది.
0: This can be acquired by mere practice.
1: విద్య హృదయంతో చేరాలి.
0: Education is associated with the heart.
1: హృదయం వరకు పోయినటువంటి విద్య విద్య అవుతుందా?
0: Education which cannot reach the heart.
1: హృదయంతో కూడి దానినే మనం ప్రాక్టికల్ లో ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆత్మ విద్య అన్నారు.
0: Education which is associated with the heart and which is practiced.
1: ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
0: ఆత్మ విద్య అలో ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: విద్య నాం ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
0: అమంగ్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్ ఈజ్ ఆధ్యాత్మిక విద్య.
1: లౌకికమైనటువంటి విద్యలు అన్ని ఇప్పుడు నువ్వు చిన్న చిన్న కాలువలు వంటివి.
0: ది వరల్డ్లీ ఎడ్యుకేషన్ విల్ కాల్ డిస్క్రైబ్ యాజ్ స్మాల్
1: ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ యూజువల్ అన్ని రకమైనటువంటివన్నీ చిన్న చిన్న చీటి కాలువలు.
0: నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విల్ కంపేర్డ్
1: ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది.
0: The knowledge of Atma and spiritual knowledge.
1: ఈ సర్వ విద్యలు కూడా ఆ సముద్రంలో చేరిపోసినది.
0: All these streams will mix.
1: నది నామ సాగరోగతిహి.
0: Just as all the rivers will mingle.
1: కనుక ఈ సర్వ విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నువ్వు అభ్యసించడం అత్యవసరం.
0: All along with this worldly education, you must acquire spiritual education also.
1: ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఇది మానవత్వమే దానించదు.
0: Humanity cannot shine without spiritual education.
1: ఆత్మవిశ్వాసం అత్యవసరము.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
1: కానీ మనం దేని దేనికో ఏడుస్తున్నాం.
0: వి గో ఆన్ క్రైయింగ్ అండ్ వీపింగ్ ఫర్ ఎవ్రీ స్మాల్ లిటిల్ థింగ్.
1: ఏది మనం సాధించాలో దాని నిమిత్తమై మనం ఏడ్చడం లేదు.
0: వి ఆర్ నాట్ కేరింగ్ టు అక్వైర్ వాట్ వి షుడ్ అక్వైర్.
1: పుట్టినప్పుడు ఏడ్చినాం.
0: When we are born, we cry.
1: వచ్చినప్పుడు ఏడ్చినారు.
0: When a person dies, we cry.
1: మధ్య మధ్య ఎన్నెన్నో విషయాలకు ఏడ్చినారు.
0: Throughout the life, we go.
1: చెప్పడానికి ఉంటుందా ఉద్ధరింప ఏడ్చినారా?
0: If there is decline of Dharma, have we been able to cry and weep?
1: దేనికోసం ఏడ్చినారు?
0: Why have you cried for?
1: ఏడుపు కోసం ఏడ్చినారా?
0: Have you cried for the sake of crying?
1: ఇది నా మీ ఏడుపులు.
0: All these the cries which you are
1: నిత్యమైన అనిత్యమైనటువంటి యొక్క విషయభోగంలోకి ఏడ్చుతున్నారు. కానీ నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మభావంలోకి ఏడ్చేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఈవెన్ వన్ పర్సన్ హూ ఈస్ క్రైయింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ ఫర్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఫర్ ధర్మ. బట్ పీపుల్ ఆర్ ఇన్యూమరబుల్.
1: ఈ విద్యను నేర్చినంత మాత్రం మన హృదయం ఉల్కాసించదు.
0: By merely learning this kind of education, your heart, it does not blossom.
1: Putta paina madhyanchina paavu marana munduna.
0: If you go on hitting on the
1: tanumta dandinchina vishayabhogamulu anuguna.
0: If you
1: tanumunu ta dandinchina vishayabhogamulu anuguna.
0: By merely placing the physical body, can you just work up?
1: Aakarita vakkunu marananta aatmagani taraguna.
0: By merely overcoming the thirst and ది హంగర్ ఎనిమి
1: కాలెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటు కుదురును.
0: ఇఫ్ యూ డు నాట్ నో హూ యూ రియలీ ఆర్
1: నీవెవరో నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్.
1: ఇంకా ప్రపంచంలో జరిగేటువంటి అన్ని న్యూస్లు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు.
0: యూఆర్ ట్రైంగ్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్ అబౌట్ ద వరల్డ్.
1: ఎన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నుంచి నువ్వు తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం?
0: వాట్ ఎవర్ న్యూస్ యూ హియర్. If you do not know how nuisance comes from you, what is the use of all
1: this? You are useless. అయిపోతున్నావు.
0: That is how you are becoming useless.
1: మొట్టమొదటి నిన్ను నీవు తెలుసుకునేప్పుడు చేసేటువంటిదే విద్య.
0: In the very first instance, education must teach you who you really are.
1: ఈ విద్యను మనం అభ్యసించాలి.
0: You should learn that type of education.
1: నేను మానవుడను మానవుడని మీ కేవలం మానవాకారం ధరించినంత మాత్రం మానవుడు కానేరు.
0: By merely declaring that you are a human being, you cannot be called a human being.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలకల వలె పలుకున్నా.
0: ఆల్ ది గ్రీన్ రిపీట్ లైక్ ప్యారెట్స్.
1: పువ్వులపై పారాడిన పురుగులు తుమ్మెదలగున.
0: సో స్మాల్ ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ దే బి డిస్క్రైబ్డ్.
1: పురిచర్మము కప్పినట్టు ఏనుగు తాపుడియ గాడిదు తాపుడియగున.
0: ఎ డాంకీ విచ్ కవర్స్ ఇట్సెల్ఫ్ విత్ ది స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ యూ కాల్ ఇట్ ఎ టైగర్?
1: ఏనుగంత పరిచి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: However, that a pig may grow, can you ever call it an elephant?
1: కనుక మనం మానవుల వరకున్నందుకు, మానవాకారం ధరించినందుకు మానవత్వాన్ని మనం వరించాలి.
0: Just by having a human form, you cannot be called human being. You would have the human qualities, then only you can call human
1: being. కనుక మానవతా విలువను పెంచుకోవడానికి విద్యార్థులు ముందంజ వేయండి.
0: Students should come forward to develop human values in them.
1: ఈ యుక్తులతో కుయుక్తులతో మీరు కేవలము మత్తులు కావద్దండి.
0: By merely these tricks and trickery, you should not get intoxicated.
1: మీ యొక్క భావములు విశాలము గావించుకోండి.
0: Broaden your feelings.
1: హృదయములు దివ్యమైనటువంటి యొక్క భావంగా రూపొందింప
0: చేసుకోవాలి.
1: ప్రేమ తత్వాన్ని పెంపొందింప చేసుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: యావత్ సమాజం కూడా నా యొక్క గృహంగా మీరు భావించుకోవాలి.
0: Consider the society as your home.
1: అప్పుడే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: Then only
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని నీవు దర్శించగలవు.
0: Then only you can get a vision of unity in diversity.
1: యాచ్చునారా, తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని అర్పితం గావించుకున్నప్పుడే ఇదే సరైనటువంటి విద్య.
0: Respect your parents, honor your teachers, have faith in God. Then only you can
1: ఇదే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వ మానవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించండి.
0: This is the meaning of respect your mother, respect your father, respect your teacher, respect the God.
1: నిన్ను నీవు గౌరవించుకోవడానికి పూనుకుంటావు.
0: ఓన్లీ వెన్ యూ సీ గాడ్ ఇన్ ఎవరీ అదర్ హ్యూమన్ బీయింగ్ కెన్ యూ రెస్పెక్ట్.
1: నీ జీవితం దివ్యమైనటువంటి ఆనందంతో వర్ధిల్లుతుంది.
0: యువర్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ, బి హ్యాపీ. Happy, make others happy. All will be happy. God will be happy.

0: On 19th of November 2001, on the holy occasion of Ladies' Day, Bhagawan has delivered an inspiring discourse for women. Bhagawan exhorted mothers to teach their children not just to acquire worldly education and wealth, but to become pure and selfless beings. Some touching incidents from the life of Bhagawan's chosen mother, Ishwaramba, can be heard.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగెల్చే సావిత్రి భారత సాధ్వికాదే.
2: A woman who brought back to life her dead husband, that is Savitri, is she not remembered and memorable?
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: Was not Chandramati an Indian woman who extinguished the tremendous fire that was burning?
1: కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారత రమణిగాదే.
2: Is not Damayanti the greatest woman of India who did so many things which are so memorable and rememberable?
1: సత్పసాగర వేష్టి తస్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
2: ఇండియా భారత్ ఈజ్ ద ఫ్లరిషింగ్ ఫీల్డ్ ఆఫ్ మెనీ ఇలాస్ట్రియస్ విమెన్ హవ్ బీన్ ఫేమస్ ఫర్ దర్ ఉమెన్హుడ్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
2: Is not India the teacher of the whole world?
1: Prema swarupulare,
2: embodiments of love.
1: Anadi kalamu nundi Bharata deshamunu aneka adarshamulanu teta aandimpajechu vachinatuvanti varu streelu.
2: In the land of Bharat, from times immemorial, women have not only upheld womanhood but have given joy to everyone.
1: Kanukane srutti adi nundi kudanu stree purushulu aneetundi stree peru mundu purushunu peru venuku pettu vacharu.
2: Therefore, from creation of the beginning of creation, we always say the name of the woman first as stree and then only purusha, the man.
1: Stree anaga prakruti yokka swarupame.
2: స్త్రీ, ద వర్డ్ స్త్రీ మీన్స్ షీ ద ఎంబాడిమెంట్ ఆఫ్ క్రియేషన్.
1: కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు.
2: సో ద రిషీస్ ఆఫ్ ఓల్డ్ టుక్ ఉమెన్ అస్ ఎ ఐడియల్ అండ్ ట్రై టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ త్రూ ద విమెన్.
1: అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు.
2: టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఉమెన్స్ హార్ట్ ఈస్ అట్ ద బాటమ్.
1: ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు కష్టసుఖములు కూడా కంటికి కనిపిస్తున్నవి.
2: Today in this whole wild world we see nothing but chaos, suffering, hatred and so many other negative qualities.
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: పవిత్ర హృదయులైనటువంటి యొక్క స్త్రీ పురుషులు లోపం కావటమే ఈ దేశమునకు ఇట్టి కష్టములకు మూల కారణం.
2: Because there isn't harmony between the men and the women, this is the reason for all the chaos and trouble in the world.
1: దేశము యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను పవిత్ర హృదయులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క చర్యల వలనే దీనికి మంచి చెడ్డలుగా రూపొందుతున్నది.
2: So whether it is good or bad, everything is represented only by the purity that resides in both men and women.
1: Deshamulo pavitra hrudayulainatundi stree purushule undina desha kshemamunaku etti korata kudanu undadu.
2: If there were only women and men of purity, then there would be nothing lacking in the peace and joy in the world.
1: Ee naadu atti pavitra hrudayamulu aneka vidhamulainatundi malinyam cheta కలుషితమైపోయినవి.
2: Today the pure hearts have been besmirched with so much of dirt, of human negative thoughts.
1: ఇది కాగితం.
2: That is a paper.
1: ఇది ప్యూర్ వైట్ గా ఉంటుంది.
2: It is pure white.
1: కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యం అయిపోయినది.
2: Because something is written on the reverse, it has become a
1: little dirty. మానవ హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది.
2: Even the pure heart is like the pure paper that we have.
1: కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది.
2: On this pure paper, because we write so many things that are insolvable, negative, it becomes dirty.
1: మీకు అందరికి తెలుసును, తెల్లవారు లేచిన మొదలు న్యూస్ పేపర్ వైపు చూస్తూ ఉంటారు మీరు.
2: We all know that from the time you get up in the morning,
1: ఆ న్యూస్ పేపర్ పూర్వం చూసినప్పుడు ఎట్టి వాసనలు కానీ ఎట్టి ఒక కళంకం కానీ ఎట్టి ఒక గలీజు కానీ కనిపించదు.
2: You look to the newspaper which is pure, which has no dirt, which has no bad smell, nothing whatsoever.
1: కానీ అదే నేటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది.
2: టుడేస్ న్యూస్ పేపర్ బికమ్స్ టుమారోస్ వేస్ట్ పేపర్.
1: ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టి పెట్టినప్పుడు ఆ పేపర్ కు మల్లెపూలు వాసనే వస్తుంది.
2: ఇఫ్ ఇన్ దిస్ వేస్ట్ పేపర్ యు ర్యాప్ ఫ్లవర్స్, జాస్మిన్ ఫ్లవర్స్, ఇట్ గెట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్.
1: అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగిన పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది.
2: ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యు ర్యాప్ అప్ పకోడాస్ విచ్ హావ్ ఎట్ సమ్ కైండ్ ఆఫ్ అ స్మెల్, ఇట్ టేక్స్ ద స్మెల్ ఆఫ్ ద
1: ఆ పేపర్ పైననే తిరిగి డ్రై ఫిష్ అంతా కట్టినప్పుడు డ్రై ఫిష్ వాసన వస్తుంది.
2: అండ్ ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యు పుట్ డ్రై ఫిష్, ఇట్ గెట్స్ ద స్మెల్ ఆఫ్ డ్రై ఫిష్.
1: ఎట్టి భావంలో అట్టి పవిత్రమైనటువంటి యొక్క చింతన మనకు మానకు కలుగుతుండాలి.
2: వాట్ ఎవర్ ఆర్ థాట్స్, సచ్ ఇస్ వాట్ ట్రాన్స్పైర్స్.
1: కనుకనే మానవుని యొక్క హృదయమునందు పవిత్ర భావములు మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే మన హృదయము పవిత్రమైనటువంటి యొక్క కరుణ చేత రాజదిలుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి ఇన్కల్కేట్ ఇన్ అస్ గుడ్ థాట్స్ అండ్ కైండ్ థాట్స్ దట్ వీ బికమ్ కైండ్.
1: ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడా కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి.
2: టుడే ఇన్ మ్యాన్ వాట్ ఎమినేట్స్ ఫ్రమ్ ద హార్ట్ ఇస్ ఆల్వేస్ నెగటివ్, ఫుల్ ఆఫ్ బ్లెమిషెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్?
1: ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మందమైనటువంటి యొక్క వాచనలు చేర్చుకుంటూ ఉన్నాయి.
2: ఇట్స్ బికాస్ ఇట్ ఇస్ ప్యూర్ హార్ట్ ఆల్ సోర్ట్స్ ఆఫ్ డర్టీ థింగ్స్ అక్యూములేట్.
1: దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవడం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది.
2: బ్యాడ్ థాట్స్ అండ్ ఆల్ నెగటివ్ థింగ్స్ గెట్ ఫిల్డ్ అప్ అండ్ సో హార్ట్ బికమ్స్ బిస్మర్చ్డ్.
1: ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు.
2: Women from time immemorial have tried to keep up this purity of the heart.
1: Gatajeevudagu patin pratikinchi emugalche savitri bharata sadvigade
2: is not
1: chachinatvanti yokka pattanu pratikinchinatvanti streelu unnaru kani chachinatvanti bhayanu pratikinchinatvanti purushudu ekkada kanipinchalemle ye charitralu kodunu manaku teliyadu.
2: In the whole of history, there have been women who brought back like Savitri dead husbands to life, but there is not a single example of a man who has brought back to life a dead wife.
1: Itti pavitramaitvanti yokka gunamulu kaliginatvanti yokka streelu anadi kaalam nundi Bharata desham nandu enniyo vidhamainatvanti aadarshaaru nirupistu vacharu.
2: In Bharat, from time immemorial, there have been many women of such good unsullied character that we can hold them as illustrious examples.
1: Yinadu ఈ స్త్రీల యందు ఒక విధమైనటువంటి యొక్క సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది.
2: ఇట్స్ బికాస్ టుడే ఉమెన్ ఇస్ నాట్ ఏబుల్ టు బి టోల్డ్ హిస్ వాల్యూస్ దట్ ద హోల్ సొసైటీ ఇస్ టర్నింగ్ దిస్ వే.
1: ఈనాడు ఆధునిక యుగం మార్గం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి.
2: బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఆఫ్ దిస్ మోడర్న్ వరల్డ్ ఆల్ న్యూ ఫ్యాంగల్ థాట్స్
1: సద్భావములకు, సత్చర్యలకు, సత్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు.
2: దర్ ఇస్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ ఫర్ గుడ్ థాట్స్, ఫర్ గుడ్ యాక్షన్స్, ఫర్ ఎనీ టైప్ ఆఫ్ గుడ్ డీడ్స్.
1: కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం.
2: ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ and then it is the woman who should uphold it. And so there are various organizations of Sri Satya Sai, like Mahila Vibhag and so many other type of things.
1: Kanukane stree lu koodinappude jagatantai kunnu oka pavitramaitundi deshanga roopondutundi.
2: It's only when the women get together that the whole nation becomes something exemplary.
1: Ee streela yokka sanghamu entano goppa viluvanu sampadinchindi.
2: So this society of women lends it a lot of dignity.
1: ఇటువంటి స్త్రీల యొక్క తత్వమును ఈనాటి పురుషులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: So men should make an effort to understand this value in women.
1: దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు.
2: These women are those who can really do such things in the world.
1: స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి యొక్క బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు.
2: Men think that women are just subordinate to them.
1: కాదు కాదు.
2: ఇట్స్ నాట్ సో.
1: వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు.
2: వెన్ దే జస్ట్ థింక్ దే కెన్ జస్ట్ బండిల్ అప్ ద వరల్డ్.
1: అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నది.
2: ఇట్స్ బికాస్ వి ఆర్ బిలీటింగ్ సచ్ విమెన్ హూ కెన్ డూ సచ్ ట్రెమెండస్ టాస్క్ ద వరల్డ్ హెస్ కమ్ టు దిస్ స్టేజ్.
1: స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో.
2: దేర్ ఇస్ నథింగ్ దట్ ఎ ఉమెన్ కెనాట్ అచీవ్.
1: అలాంటి స్త్రీల యొక్క తత్వంను మనం దినము కూడా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహము కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి.
2: Recognizing this quality in woman, we will have to give her support and try to encourage her and see that she becomes the pillar in society.
1: అలాంటి ఎంకరేజ్మెంట్ ఏ మాత్రము చేయటం లేదు స్త్రీలకు.
2: The women do not get encouragement at all.
1: ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారా అంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంది.
2: If they go to satsang, the men become angry.
1: వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు.
2: దే ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిషెస్ ఆఫ్ ద సెల్ఫ్ కంఫర్ట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ త్రూ విమెన్ అలోన్ దట్ సొసైటీ కెన్ ప్రోగ్రెస్ ఇన్
1: చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి.
2: Women have got a heart which is devoid of selfishness.
1: Daya premana cheta vaadu hrudayam nindi untadi.
2: Their heart is full of compassion and kindness.
1: Pillalanu poshinchetunte vishayam lopala entano jagrataga untuntaru.
2: In bringing up their children they are so careful.
1: Okka chanamaina kudunu bhartha sahinchukoledu.
2: Even one moment the husband cannot
1: kali aa pillalanu poshinchetunte vidhanamlo raatrim pagalu kudunu streelu entano paatu padutuntaru.
2: Night and day the woman will strive to look after her child.
1: ఆ పిల్లల యొక్క ప్రవర్తన కోసం ఎన్నో విధమైనటువంటి యొక్క తోడ్పాటు కూడా చేస్తుంటారు.
2: And she will always support the child in many of its actions and thoughts.
1: ఈనాటి చదువుల వల్ల ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది.
2: Today because of this modern education the children are getting little degraded.
1: పూర్వమంత పిల్లలకు ఏదైనా అక్షర స్వీకారం చేయాలనుకుంటే
2: in the early days when a child had to be initiated in letters
1: om namah shivaya om namo narayanaya ani cheppetunte varu
2: and the women would teach the child say om namah shivaya om namo narayanaya
1: aa yokka peratheetane aa pillalu yokka hrudayalu kramakramina hrudayamlo chitrinchukoni pothochu
2: and with this type of training that the children's hearts would expand.
1: ఈ నాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి?
2: వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్?
1: వాళ్ళకి అక్షర స్వీకారం చేయాలనుకుంటే
2: ఇఫ్ దే వాంట్ టు బి ఇనిషియేటెడ్
1: చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే
2: ఇఫ్ దే హ్యావ్ టు రీడ్ స్మాల్ బుక్స్
1: తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు?
2: హౌ డు ద పేరెంట్స్ వాట్ టైప్ ఆఫ్ బుక్స్ టు
1: దే బ్లాక్ షీప్ అంటారు. ఇది వాళ్ళకు నేర్పించేటువంటిది.
2: సో దిస్ ఇస్ వాట్ దే టీచ్ దెమ్ బాబా బ్లాక్ షీప్
1: కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకంతా నేర్పిస్తున్నాము.
2: సో వీఆర్ టీచింగ్ చిల్డ్రన్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
1: ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు.
2: Earlier children when any elders came to the house they would do namaskar.
1: ee naadu atti vine vidhedale purti kolipoyinaru.
2: There is no humility these days in children.
1: Kanukane motta motta pillalaku chakkani gunamulu nerpinchali.
2: So first and foremost the children should be
1: ee naadu pillalu kalimi balimi chelimini maatrame korutu unnaru.
2: Today's children are taught only to think of money and so many other things which are worldly.
1: కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు.
2: బట్ దే ఆర్ నాట్ టీచింగ్ దెమ్ గుడ్ హ్యాబిట్స్.
1: గుణము లేని బలము ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ such type of training.
1: గుణములేని కలిమి ఉండి ప్రయోజనం ఏంటి?
2: What's the use of having education which has no values?
1: గుణములేని కలిమి ఉండి ప్రయోజనం ఏంటి?
2: What's the use of having wealth when you do not have any values?
1: ధనం వస్తుంది పోతుంది.
2: Money comes and goes.
1: కానీ మొరాలిటీ వాళ్ళకి చేర్చాలి.
2: But you must teach them morality.
1: నీతి నిజాయితీ ఆ పిల్లలకు బోధించాలి.
2: You've got to tell them what is honesty and truth.
1: ప్రాచీన కాలంలో ఇలాంటి పవిత్రమైన చదువులు పిల్లలకు చెప్పించేటువంటి వారు.
2: In the olden days, children were taught such type of education.
1: కానీ ఈనాడు
2: మా
1: పిల్లలు పెద్ద చదువు చదవాలని
2: they think that
1: గొప్పవారు కావాలని ఆశిస్తున్నారు.
2: Today parents think that their children should study very high and they should become very important. In olden times the parents never thought that the children should become some great person. They desired that the children should become good people.
1: ఆ మంచి వారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశంలో ఇంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు.
2: బికాస్ దే ఆల్ డిజైర్ దట్ ద చిల్డ్రన్ షుడ్ బి గుడ్ పీపుల్ దట్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ హాస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు కాలేజీకి పోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు చక్కని బోధలు చేపదు కదా.
2: టుడే ద పేరెంట్స్ హావ్ గాట్ టు గివ్ దెం గుడ్ అడ్వైస్.
1: కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు.
2: బట్ టుడే చిల్డ్రన్ డోంట్. As soon as they come home,
1: amma TV switch chestundi.
2: Mother switches on the TV.
1: Nanna vachi kurchuntadu.
2: Father comes and sits down.
1: Nanna kodukulu kuda TV chusukuntu aanandanni anubhistuntaru.
2: And then the father and son see the TV and feel very happy.
1: Ivatti nerpinchedi.
2: Is this what one teaches the children? Not at all.
1: Aanaati talli dandrulu intiki vachina tachaname pooja room daggara pinchukoni poyeyatundi vaaru.
2: In those days the parents, as soon as the children came from school,
1: teachers cheppinatundi vishayalanta kuda nu variki chakkaga arthamayyetattuga bodhinchetundi vaaru.
2: They would take them to the prayer room and then tell them what the teachers had told them again and again so that they could understand.
1: Inaati college pillalakanta kuda talli dandrulu mare nu goppa chadavali kavarra.
2: Today parents say to the
1: double degree pondali.
2: You have got to become a great person.
1: Cheyali
2: double degrees, post graduation.
1: Lakshadhivantulainatundi mama garu niku chikkutaru untaru.
2: It's only then that the whole world will respect you and regard you.
1: Appudu father in law
2: and the father in law.
1: Kani alanti vanadu koreetundi varu kadu.
2: But those days the mothers and fathers didn't desire
1: mama garu chikkalani aashinchetundi varu kadu.
2: They never thought they should get a great status and power.
1: Goppa gunavanturalaina bari chikkalani koreetundi varu.
2: They thought that you should become a really good person.
1: Kanuka aanadi kaalam nundi vachinatundi paristhithilu entayo mrudumadharamainativiga undedi.
2: In those days all these type of habits were so very enjoyable and pleasant.
1: Teenadu prapanchamlo
2: today
1: rakamainatundi avasthalanu manam vintunnamantante deeniki moola kaaranam enti.
2: If today's world we are listening to so many adverse things, what is the reason?
1: గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు.
2: బికాజ్ ద పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్
1: ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావడం లేదు.
2: ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ గుడ్ బై దెమ్సెల్వ్స్ ద చిల్డ్రన్ రియలీ కెనాట్ బికమ్ గుడ్.
1: కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూల్.
2: సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ద హోమ్ అండ్ ద స్కూల్.
1: రెండవది సొసైటీ.
2: Second, a society.
1: ఈ సొసైటీ లోపల పోయినప్పుడే పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు.
2: When they go into society, it is that the children learn how to behave.
1: ఈ నాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా గుర్తించవలసింది మొట్టమొదటి.
2: Every student today has got to recognize.
1: నేను ఇన్ని విద్యను నేర్చాను.
2: I have studied so much. Where have I got it? The society has given it to me.
1: నేను ఎన్ని తెలివిలో పోషించుకున్నాను.
2: I have tried to learn so many things.
1: ఎక్కడి నుంచి పోషించుకున్నాను?
2: From where did I get it?
1: ఈ సొసైటీ నుంచి నేను పోషించుకున్నాను.
2: I got it from the society.
1: నా యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను సొసైటీ నుంచినే వచ్చాయి.
2: All the good and bad I have got from the society.
1: పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘము నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను.
2: From this good society that I have progressed so much.
1: కానీ
2: but
1: నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను?
2: బట్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ టు ద
1: సొసైటీ? నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏమి మంచి చేస్తున్నాను?
2: ఐ హావ్ లెర్న్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ
1: అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి.
2: బట్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఇన్ టర్న్ ఫర్ ద సొసైటీ?
1: ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏమి ఉపకారం చేస్తున్నాము?
2: టు ద సొసైటీ హూ హస్ డన్ సచ్ గుడ్ టు మీ, వాట్ ఇన్ టర్న్ ఆర్ ఐ డూయింగ్?
1: సొసైటీ నుంచి మంచిని అందుకుంటున్నాము.
2: ఐ యామ్ టేకింగ్ సో మచ్
1: సొసైటీ చెడ్డగా మార్చివస్తున్నాము.
2: ఐ యామ్ ట్రైయింగ్ టు చేంజ్.
1: కానీ అట్టిది చేయకూడదు.
2: You should not do that.
1: అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది.
2: That is the fault here.
1: మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు.
2: Man has no gratitude today.
1: ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి.
2: From whomsoever we have learned good things, we must be grateful
1: forever. If
2: we cannot give them respect, what is the use of
1: సాధించిన శక్తి సామర్థ్యం ఏమిటి?
2: then all our education is no good. What is it that we have
1: inculcated?
2: What is it that we really inculcated? All this becomes
1: useless.
2: First and foremost, we have got to hold and regard
1: society.
2: Because we are born in
1: society.
2: We have grown in
1: society.
2: We are living in
1: society.
2: We have got to show respect to society. It's only then our lives will become exemplary. In olden days, the mothers should tell these things. Mothers should tell these things to the children. I also told the other day, Abhimanyu came. He told his mother that he was going to the battle and prostrated to her. And she taught him so many good things. The butt of the
1: lotus.
2: Dronacharya was a teacher. The wife was pregnant. We cannot say what
1: transpired. నాయనా నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు.
2: యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్ అర్జున ఆర్ నాట్ హియర్.
1: ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుండాలి.
2: నాట్ ఓన్లీ దాట్ యువర్ వైఫ్.
1: ఇలాంటి పరిస్థితిలో నీవు యుద్ధంలో ప్రవేశించకూడదు.
2: యూ షుడ్ నాట్ గో టు వార్ అట్ ద స్టేజ్
1: అని ఎంతో బోధించింది.
2: షీ టోల్డ్ హిమ్ సో మచ్.
1: కట్ట కలపటికి ఆ యొక్క అభిమన్యుడు వినలేదు.
2: దెన్ అభిమన్యు డిడ్ నాట్ లిసన్.
1: అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు.
2: Is this the advice you
1: give me? Are you trying to obstruct
2: me from going into the war when it is so essential to do so?
1: తల్లి, మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు, మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటం న్యాయం కాదు.
2: యూ షుడ్ బ్లెస్ మీ అండ్ టెల్ మీ టు గో టు ద వార్. యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: అప్పుడు ఆమె తెలుసుకుని నీవు చిన్నవాడు.
2: She told him, child, you're small.
1: You have
2: got to live for a very long time.
1: You have
2: got to get fame and name.
1: తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సినటువంటి వాడు.
2: అండ్ యు హావ్ గాట్ టు అటైన్ ద గ్రేస్ ఆఫ్ యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్.
1: ఇంకొక పారాయణ పాదములకు రాసి.
2: అండ్ షీ రోట్ ఆల్ దిస్.
1: అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు.
2: అండ్ దెన్ షీ బ్లెస్సెస్ హిమ్.
1: ఏమని ఆశీర్వదిస్తుంటుండాలి?
2: హౌ డస్ షీ బ్లెస్ హిమ్?
1: ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన.
2: ట్రూత్,
1: కుమారుడు పుట్టినందుకు విజయాన్ని సాధించడము, గౌరవాన్ని పోషించడము, కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి.
2: దేర్ నథింగ్ గ్రేటర్ దన్ ట్రూత్. యువ్ గాట్ టు ఎస్టాబ్లిష్ విక్టరీ అండ్ యువ్ గాట్ టు షో యువర్ కరేజ్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్
1: కీర్తిని నిలబెట్టు
2: అండ్ ట్రై టు అటైన్ ఫేమ్.
1: అట్టి కనరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ రచ్చలందరూ శ్రీమ దివ్యమౌ శ్రీరామరచ్చ తోడు నీడై నిన్ను కాపాడుగాక అని.
2: గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బీ విత్ యూ. యువ్ గాట్ టు బికమ్ ఫేమస్ అండ్ అ గ్రేట్ పర్సన్ ఇన్ వర్చ్యూ అండ్ ఇన్ వాల్యూస్.
1: కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు.
2: సో ఫర్ అ సన్ హూ ఇస్ బోర్న్ హీ హస్ గాట్ టు ఆబ్టైన్ ఫేమ్.
1: కానీ ఈనాడు ఆధునిక యుగం లోపల బిడ్డలకు ఆ విధమైన బోధన చేయటం లేదు.
2: బట్ మదర్స్ దీస్ డేస్ డు నాట్ టెల్ ద చిల్డ్రన్ దిస్.
1: కొడుకు పుట్టిన తక్షణమే
2: అస్ సూన్ అస్ ద సన్ ఇస్ బోర్న్
1: ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు.
2: దే ఫీల్ దట్ హీ మస్ట్ బికమ్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ దే డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
1: కానీ పూర్వం అట్లా చేసేటువంటి వారు కాదు.
2: బట్ ఇన్ ది ఓల్డెన్ డేస్ దే వర్ నాట్ డూయింగ్ దట్.
1: వారు ఆశీర్వదించి
2: దే వుడ్ బ్లెస్.
1: ఎప్పుడు పుట్టిన పండుగ చేసుకునేటువంటి వారు.
2: వెన్ వుడ్ దే డూ ద బర్త్డే ఆఫ్ ది చైల్డ్?
1: పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు.
2: The birthday is not to be celebrated.
1: ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసేటువంటి.
2: It's when he gets great name from society. That is his birthday, not the day when he is born.
1: ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు.
2: Today's birthday is
1: not నీ ఇంటి పేరు నిలబెడతావో.
2: When you establish
1: నీ కీర్తిని సాధిస్తావో.
2: The prestige of your home
1: నీ తండ్రి పేరు గౌరవం తెస్తావో.
2: When you get respect ఆనాడు
1: నీకు సరైన పుట్టిన దినము.
2: And that is the day of your birth.
1: పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
2: ద జాయ్ ఆఫ్ హావింగ్ ఎ సన్ డజంట్ స్టార్ట్ వెన్ ద చైల్డ్ ఇస్ జస్ట్ బోర్న్.
1: పుత్రుని జన్మను కనుగొని పొగడగా పుత్రోత్సాహము కలుగు.
2: When everybody praises him, it is then the father feels proud.
1: ఈ నాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహం.
2: It is when the whole society praises your son as a very great person. There's a lot of difference between what in the olden times they held as values in comparison to today.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను బిడ్డలను పోషించేటువంటిది తల్లియే.
2: సో ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ద
1: మాతృమూర్తి అన్నారు.
2: ద మాతృల సో ఇట్ ద మాదర్ హూ ఇస్ ద వన్
1: ఆశీర్వదించడం కూడాను వేదంలో.
2: వెన్ షీ బ్లెస్
1: మాతృదేవో భవ, పుత్రదేవో భవ, ఆచార్య దేవో భవ.
2: So we say Matrudevo Bhava, mother is God first, and then God
1: is
2: God. First we have the name of the mother. Wherever you may take it. Even in history which is so
1: hallowed.
2: We say Sita Rama, we don't say Rama Sita.
1: Krishna Radha ani pettara ledu. రాధా కృష్ణ అని పెడతారు.
2: వీ డోంట్ సే కృష్ణ రాధ, వీ సే రాధా కృష్ణ.
1: పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పారు?
2: వీ సే పార్వతి పరమేశ్వర, వీ డోంట్ సే పరమేశ్వర పార్వతి.
1: స్త్రీల పేరే మొట్టమొదటిదాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
2: సో ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ ఇట్ ఇస్ అ ఉమెన్స్ నేమ్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్?
1: మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే.
2: ఇట్ ఇస్ అ ఉమెన్ హూ ట్రైస్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ ద గుడ్.
1: తప్పు చేసినప్పుడు మందలించవచ్చునే కానీ
2: yes, she may get correct you when you go wrong.
1: పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్గము తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే.
2: బట్ ద మదర్స్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఇస్ షీ హూ ట్రైస్ టు ఎన్కరేజ్ ద చైల్డ్ టు బికమ్ ఎ గ్రేట్ అండ్ వర్చ్యువస్ పర్సన్.
1: కనుక అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి.
2: సో సచ్ టైప్ ఆఫ్ మదర్స్ షుడ్ కమ్.
1: అప్పుడే భారతదేశం పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది.
2: ఇట్స్ ఓన్లీ దెన్ భారత్, ద ల్యాండ్ ఆఫ్ భారత్ విల్ బికమ్ ఎ గ్రేట్
1: భవనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
2: ఇట్ ఇస్ ద ఫోర్బేరెన్స్ ఇన్ ద ఇండియన్ ఉమెన్ దట్ ఇస్ ప్రైజ్ వర్ది.
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద పెనెన్స్ ఇస్ దట్ అబ్సల్యూట్ ప్యూరిటీ అండ్ చాస్టిటీ.
1: మధురభావంబేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెతి.
2: Exalted love you can find only in the mother.
1: కనుకని మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు.
2: మదర్హుడ్, నథింగ్ కెన్ మ్యాచ్ ఇట్, నథింగ్ కెన్ ఈక్వల్.
1: అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి.
2: బట్ వీ హావ్ గాట్ టు హావ్ చిల్డ్రన్ హూ విల్ సాటిస్ఫై సచ్ ఎ టైప్.
1: అలాంటి మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి ఉండాలి.
2: అండ్ సచ్ టైప్ ఆఫ్ మదర్స్ షుడ్ ఇన్క్రీజ్ టుడే.
1: ఈ అభివృద్ధిని కోరే.
2: ఇట్ ఇస్ ఫర్ దిస్ ఇన్క్రీజ్.
1: నవంబర్ 19th దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాము.
2: సో నవంబర్ 19th హస్ బీన్ ఇయర్ మార్క్ ఆఫ్ ద లేడీస్ డే.
1: కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్.
1: కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది.
2: ఫర్ దిస్ బాడీ దెర్ వాజ్ ద మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు.
2: షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, షీ వాజ్ యాక్చువల్లీ ఇల్లిటరేట్. బట్ వాట్ వండర్ఫుల్ థింగ్ షీ ఇస్ టు టెల్.
1: ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరి.
2: స్వామి, దేర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ బట్ లిటిల్ లిటిల్ చిల్డ్రన్ గో వాకింగ్ టు ద స్కూల్ ఇన్ బుక్కపట్నం ఫ్రమ్ మార్ విలేజ్. స్వామి, కుడ్ యూ ప్లీజ్ బిల్డ్ అ స్కూల్ ఫర్ ద చిల్డ్రన్.
1: నా దగ్గర డబ్బు లేదే అన్నాను.
2: అండ్ ఐ సెడ్ ఐ హావ్ నో మనీ విత్ మీ.
1: తన మెడలో తీసింది దండ. దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అనేది.
2: షీ రిమూవ్ ద గోల్డెన్ చైన్ ఫ్రమ్ హర్ నెక్ అండ్ దెన్ షీ సెడ్ సెల్ ఇట్ అండ్ దెన్.
1: తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయడం కోసం నేను అడిగాను, నేను తప్పక కట్టిస్తానన్నాను.
2: డోంట్ బి హేస్టీ, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ యు.
1: రెండవ దినమే పునాది వేశాను.
2: ఐ షల్ బిల్డ్ ద స్కూల్ ఆన్ ద సెకండ్ డే.
1: వారం లోపలనే కొట్టడం తయారైపోయింది.
2: ద ఫౌండేషన్ వాజ్ లేడ్ అండ్ ఇన్ వన్ వీక్
1: పిల్లలందరినీ స్కూల్లో చేర్చాను.
2: వన్ వీక్ ఇట్ వాస్ కంప్లీట్ అండ్ ఆల్ ద చిల్డ్రన్ వర్ అడ్మిటెడ్ టు ద స్కూల్.
1: ఒక వారమైన తర్వాత
2: ఆఫ్టర్ ఎ వీక్
1: తృప్తి అయిందా ఈనాడు నీకు అని అడిగాను.
2: ఐ ఆస్క్డ్ ఆర్ యూ నౌ సాటిస్ఫైడ్.
1: కానీ తృప్తిగా చెప్పడం లేదు.
2: షీ డిడ్ సే షీ వాస్ హ్యాపీ.
1: కానీ కొంచెం తృప్తి అయింది, కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని.
2: She said, I am somewhat satisfied, but there is something more.
1: ఏం కాలేదు నీకు అన్నాను.
2: What is it? You tell me.
1: చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్క పట్టిన ఆసుపత్రికి ఆ తల్లి ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అనింది.
2: When little children have little ailments like cold and fever and all that, the mothers should walk to Bukkapattanam and take them. And in the meanwhile, anything can happen. Swami, could you please build a hospital for these little ones?
1: So, a hospital kuda oka chinna di kattincharu.
2: So I built a small hospital here.
1: Ee vidhanga okoti okoti pavitramaitundi oka prajalaku upayogamayetundiga bojincheetundi varu.
2: So she was a person who should tell things which were for the good of all mankind.
1: Swami, mana gramamlo maatrame undi prayojanam kaadu, anni gramamlo variki kuda aanandanni andinchu.
2: Swami, it is not enough if it is in our own village. All the villages should have these facilities.
1: Kanaka prati manavudu kuda sugamga undali.
2: Every man should be happy.
1: Meer bhajan laipothane cheptunnaru.
2: You say after the
1: bhajan. Loka samasta sukhino bhavantu ani.
2: That the whole world should be happy.
1: Kani lokamanta sugamga unda ippudu.
2: But when the whole world has to be happy.
1: Enduku lokarikanta sugana andinchukodu.
2: Why shouldn't we give happiness?
1: Inta mandi vastunnare.
2: So many people are coming.
1: Tappani lokaniki sugana andinchali swami anindi.
2: And she said, you have got to give them all happiness, Swami.
1: Iskuru poyanu Bengaluru.
2: I took her to Bangalore.
1: Akkada summer class prarambham chesanu.
2: We started the summer course.
1: Akkada prapanchamlo aniga anni deshal nunchi kuda nu students ni pinpincham.
2: And all students from all over the world, they came. Akkada
1: college maatrame kaadu.
2: It was not only our college.
1: Anni deshamlo yokka college pillalni kuda nu pinpincham.
2: The children of all the colleges also could come.
1: Vallu pinpinchi vaari classlu cheppi vaari sayankala samayam lopala manchi bodhana chestunte.
2: So they were having classes, and in the evening we would tell them such good things.
1: Anavutu undetundi.
2: She would smile with joy.
1: Tirigi bhojanani poyinappudu em niku aanandanga untunnava ippudu ani adigetundi vaadu.
2: When I stopped to take my food, I would ask her, are you happy?
1: Ante aanandam em kavalaga swami?
2: Swami, what more joy?
1: Inta mandi deshasthulanta baagu padutunte naaku adhe baagu anni.
2: When so many people in the world are procuring such happiness. She had a heart which was large and expansive. Today we are very, very small. A small heart. Only our children should be happy. She was not the one who had such a... She never had such a narrow mind. If everybody is happy, only we can live in this
1: village.
2: Even if she had no education, she would always tell such wonderful, valuable things. Because mothers like her were there from time immemorial. So India gained such tremendous reputation.
1: ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇండియా టు గెట్
1: ఆల్ దిస్? ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు.
2: బికాస్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఓల్డ్ ఇన్ ఇండియా వర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ విత్ సచ్ వండర్ఫుల్ వాల్యూస్.
1: పిల్లలకందరికి నీ టిఫిన్లు పెట్టించాను.
2: సెకండ్ డే వి గేవ్ టిఫిన్ టు ఆల్ ద చిల్డ్రన్.
1: అప్పుడు ఈమె కూడా కొంచెం తినింది.
2: షీ ఆల్సో ఎయిట్ ఎ లిటిల్.
1: తినింది, కూర్చుంది.
2: షీ సాట్.
1: నేను పైన ఉన్నాను.
2: I was upstairs.
1: Swami, Swami, Swami ani moodu thulu pilichindi.
2: She called thrice, Swami, Swami, Swami.
1: Vastunnanu, vastunnanu, povaddu annanu.
2: I said, I'm coming, coming, don't go.
1: Povaddu annanu.
2: I said, don't go.
1: Don't go. Nenu vastunnanu annanu.
2: I'm coming, I said.
1: Papam Gokak unnadu.
2: Gokak was there.
1: Gokak emiti Swami ki cheptunnade?
2: But Gokak,
1: ame ekkadiki povalanindi? అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
2: హీ థాట్ వై స్వామి
1: పరిగెత్తి వచ్చాను కింద.
2: వేర్ ఇస్ షీ గోయింగ్? సో ఐ కేమ్ డౌన్ క్విక్లీ.
1: నా చేతులు పట్టుకుంది.
2: కాట్ హోల్డ్ ఆఫ్ మై హ్యాండ్స్.
1: నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి.
2: షీ సెడ్ యూ హావ్ డన్ టు మై హార్ట్స్ కంటెంట్ స్వామి.
1: స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది.
2: Not only students have gained the benefit of the summer class.
1: నాకు గొప్ప విశాలమైన హృదయం వచ్చింది.
2: I have expanded my heart.
1: ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసింది.
2: I am going, she said. She caught hold of my hand.
1: పడిపోయింది.
2: And then she did, and then she
1: ఆమె యొక్క జీవితము అంత సులభంగా పోవడం కారణం ఏమిటి?
2: What is the reason for her to go?
1: అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ.
2: Everyone wants a quick death.
1: అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది.
2: If we have got wicked thoughts inside, we will have an uneasy death.
1: కానీ ఆమెకి ఏమాత్రము ఆయాసం లేదు.
2: She never had any type of
1: ఆనందంగా ఉండేటువంటిది.
2: Any disability, she was always
1: 96 సంవత్సరాలు అయినప్పటికీ
2: even when she was 96
1: వయసు నుంచి
2: from Whitefield.
1: Kalyanapuramani Gokaneni vaari illu untunte 3 miles nadchukoni poyetundi.
2: When Gokaneni's house was 3 miles away from Whitefield.
1: Enduku vaari intiki pothunnavu?
2: She went walking.
1: Chinna car lo kavasunte pokoodada ani nenu adigite,
2: I asked her, why are you going walking? Couldn't you go in a car?
1: Papu vaari maatadichi raavalani aase undi swami.
2: Swami, I've given them the word, so I have to go.
1: Ee car lo kochunte naaku sukham undadu.
2: I will not be happy if I sit in the
1: car. Lekapaina naaku paravaledu.
2: I do not mind if there is a car.
1: Unnai anindi.
2: I've got the legs, swami.
1: Kaalu naaku unnai.
2: I've got legs.
1: Kaalapaina aadharapadetundi ame.
2: I've got to be on my legs.
1: Amanta itadi oka cheemani koreetundi chaalu goppadi.
2: She was so desirous.
1: అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే
2: డిజైరస్ ఆఫ్ ఎవ్రీబడీస్ హ్యాపీనెస్
1: ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది.
2: బికాస్ సచ్ మదర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ దోస్ టైమ్ ద హోల్ వరల్డ్.
1: సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా,
2: వన్స్ వెన్ ఐ వాస్ ఇన్ సుబ్బమ్మస్ హౌస్,
1: అప్పుడు 12వ సంవత్సరం,
2: ఐ వాస్ 12 ఇయర్స్ ఓల్డ్.
1: అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను.
2: ఐ సెడ్, సుబ్బమ్మ గెట్ అ లాంగ్ గౌన్ స్టిచ్ ఫర్ మీ.
1: ఆమె కూడా ఇష్టం లేదు.
2: షీ ఆల్సో డిడ్ లైక్.
1: స్వామి, మీరు పంచకవసంతి కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు?
2: స్వామి, యూ కెన్ టై అ ధోతి, వై డు యు వాంట్ టు వేర్ అ గౌన్?
1: లేదు, ఇది సమయం ప్రారంభమైంది.
2: ఐ సెడ్ నో నో, ద టైమ్ హస్ బిగన్.
1: స్వామి మాట కట్టు చెప్పకూడదని ఒక గౌన్ కుట్టించుకొని వచ్చింది.
2: సో షీ డి నాట్ వాంట్ టు గో అగైన్ స్వామీస్ వర్క్.
1: అప్పుడు నాకు ఒక గౌన్ కూడా ఎంత కావాలా?
2: షీ గాట్ ఎ గౌన్ స్టిచ్.
1: రెండు అణాలు ఇస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది.
2: So two annas would fetch a gown in those days.
1: Vekku vilu kuda nu kaadu.
2: It was not very costly either. She got the gown.
1: Aa kutte vaadiki enti ivali? Oka bottu ivali.
2: And to the person who stitched, you have got to give him one.
1: Ninna naa bottu chethe naaku gown tayaraipindi.
2: So in 2 days my gown was ready.
1: Adi vesukunna tacharame
2: subbamma
1: cheppampichindi, Isharamma maa intiki raa ani.
2: And as soon as I put on the gown, she sent word to Isharamma saying,
1: aa vachinappudiki nenu akkada chusinappudiki chaala continue pettindi.
2: And as soon as she saw me, she shed tears.
1: Yem swami ee roopane chuttaru kada nannu pilipinchaaru ikkadiki.
2: Why did you call me to see this appearance of yours?
1: Chaalu chaalu,
2: enough.
1: Jagatkanta kodunu aadarshavantamaina andistunnanu.
2: I am trying to be exemplary to the whole world.
1: Kashaya vastram kattinappudu kashayam buddhulanta pothuntai.
2: When I wear the ochre robes, all those dirty wicked thoughts will go.
1: ఈ విధంగా వారికి బోధించి
2: దిస్ వే ఐ షుడ్
1: ఎన్ని విధాలుగానో చెప్పించేసేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు.
2: అండ్ ఇన్ సో మెనీ వేస్ ఐ వుడ్ సాటిస్ఫై దెం.
1: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
2: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడీమెంట్
1: పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితుడు.
2: హీ హాస్ అబ్సల్యూట్లీ నో సాటిస్ఫై.
1: భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థరహితులే కావాలి.
2: సో దోస్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్ వుడ్ షుడ్ బి కమ్
1: ప్రేమ స్వరూపంగా మారిపోవాలి.
2: యువర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది.
2: So when you get that love, the whole world
1: ఏకాత్మ భావనగా నిలుస్తుంది.
2: And you will have only one
1: ఏకాత్మ భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరి ద్వేషాలు కూడా రావు.
2: When you have just only one thought, there can be no room for hatred.
1: అవకాశమే ఉండదు.
2: There's absolutely no room for hatred.
1: I am one అనేటువంటి ప్రేమ తత్వం కుదిరిపోతుంది.
2: And the love makes you feel I and you are one.
1: కనుక దైవత్వం చొప్పున దైవ ప్రేమను అనుసరించి దైవ ప్రేమ కోసమే పాటుపడేటువంటి వ్యక్తులు ఎంతనో అదృష్టవంతుడు.
2: Those people who just follow God are extremely fortunate.
1: ఇంకా నాకు కాలం నుంచి తలవలకు కూడా ఎక్కడికేగా నాకు స్వార్థం లేదు.
2: I have absolutely no selfishness from top
1: to toe. స్వార్థరహితమైన ప్రేమను మీరు అనుసరించడం చేత మీరు కూడా స్వార్థరహితులైపోతారు.
2: If you imbibe the selfless love, you will also become selfless. మీ ప్రేమ
1: ఆశిస్తుంది.
2: And you will love everybody.
1: ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపిస్తుంది.
2: You will become exemplary to many.
1: కనుకనే
2: therefore there is absolutely no room for hatred.
1: I am one అనేటువంటి ప్రేమ తత్వం కుదిరిపోతుంది.
2: And the love makes you feel I and you are one.
1: కనుక దైవత్వం చొప్పున దైవ ప్రేమ

0: మారుస్తుంది.
1: And you will love
0: everybody.
1: You will become exemplary to many.
0: Kanukane,
1: therefore,
0: premanu anusarinchandi.
1: You
0: లోకంలో తల్లి తండ్రి మిత్రులు ఎంతమందో ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అయినా అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది.
1: ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ద బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ హస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఏ మాత్రమే స్వార్థం ఉండదు.
1: బట్ ఇన్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెల్ఫిష్నెస్.
0: సేవ కోసం ఎందుకు మీకు ప్రాకులాడుకోవటం?
1: Why do you want to strain yourself?
0: కేవలం భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమమైనటువంటి ఈ ప్రేమ కోసం పాటుపడుతున్నారు?
1: You are taking so much of pains for this little love of the world.
0: అన్ని ప్రాకృతమైనటువంటివే.
1: దిస్ ఇస్ ఆల్ వరల్డ్.
0: ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే.
1: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్.
0: దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్.
1: గాడ్స్ లవ్ ఇస్ ది ఓన్లీ పాజిటివ్.
0: పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే,
1: it is when you understand this positive love,
0: powerful ainatundi pannulu meer cheyagalaru,
1: then you will be able to do such
0: aadarshavantamaina karmalu meer aacharinchagalaru.
1: You can do work that is really exemplary.
0: Evvaru emanukunnappudiki paravaledu.
1: Doesn't matter who
0: premalo
1: thinks what.
0: Premalo dosham lenappudu bayapadanakkaledu.
1: When you have absolutely no blemish in your love,
0: you need prema tattvanni mottamotta penchukovali.
1: First you have got to inculcate this love
0: with you. Paapa bhiti leni paavaratvam patti,
1: without fear of sin, if you go towards the world,
0: దైవ ప్రీతి లేని దాని పట్టి,
1: ఇఫ్ యు ఫాలో ద పాత్ విదౌట్ గాడ్స్ లవ్,
0: మానవత్వం అణగే మానవులందున,
1: ద మ్యాన్ వుడ్ అబ్సల్యూట్లీ డిక్రీస్ అండ్ వానిష్ అండ్ గో టు నథింగ్.
0: ఇది విప్లవము.
1: అండ్ దిస్ విల్ బికమ్ ఎ రెవల్యూషన్ ఇన్ ద హోల్ వరల్డ్.
0: వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు.
1: బిలీవింగ్ దిస్ వన్ ఆర్ దట్ వన్, వీ షుడ్ నాట్
0: లోంగ్లో కాకుండా.
1: The whole world are like crows. They will do so many things. They will tell you so many negative things. But we have got to look into our hearts and then think. How pure is my heart? I will not be afraid of anything. Why, when we have no blemish, why should we be afraid? I have only one atma, one heart, and it's full of love.
0: ఇంకోటి వచ్చి చేరడానికి అక్కడ స్థలమే లేదు.
1: There is nothing that can enter inside.
0: కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను, అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు.
1: సో పీపుల్ ఆర్ జెలస్ అండ్ హూ కెన్ నాట్ విత్స్టాండ్ దీస్ థింగ్స్, దే విల్
0: స్ప్రెడ్. మంచి కోసమని.
1: Those are also things, and negative things are also for our good.
0: పురస్కారం పురస్కారం లని కూడాను మన మంచి కోసమే.
1: All these things which come as obstacles are good for us.
0: నసుకార లప్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు.
1: You don't get happiness out of
0: happiness. కష్టం నుంచి మనకు సుఖం వస్తుంది.
1: We get happiness out of suffering.
0: కొన్ని మనకు నిందల నుంచినే ఒక విధమైన పూజలు కలుగుతుంటాయి.
1: It is because of blames it is that we
0: దైవం యొక్క కీర్తిని పవిత్రంగా అభివృద్ధి గావించాలంటే కొన్ని మధ్యలో ఇలాంటి దుండగమైనటువంటి నిందలు రావాలి.
1: If we have got to inculcate the firm faith in God, we will have to confront these things.
0: దాంట్లో ఏ మాత్రం మనం భయపడనక్కర్లేదు.
1: We need not be afraid of it at all.
0: కాకులు.
1: Whole world is like crows.
0: Yes anu variki yes anu ra.
1: You have to say yes to yes.
0: No anu variki no anu ra.
1: Tell no to those who say no.
0: Yes anu mi noti gani saik sarvam. Yes yes yes.
1: You may have no and yes, but sai is always yes.
0: So nenu eppudiki ye vidhamaitundi dinikunnanu no aneetundi raadu.
1: So out of me can never come the word no.
0: అన్నిటికీ ఆనందంగానే ఉండేటువంటి వాడిని.
1: I am always happy.
0: ఆనందం తప్ప నాకు అన్యమైనటువంటి మార్గం నాకు.
1: I do not know anything except bliss.
0: స్వామి నా భర్త చనిపోయినాడు అని వచ్చేస్తే చాలా ఆనందం అంటాను.
1: Oh swami, my husband is dead, if they say, I say I am very happy.
0: స్వామి చెప్తున్నాడు నా భర్త పోయినాడు అంటే వినిపించుకోలేదేమో చాలా ఆనందం అంటున్నాడు.
1: Why is he saying happy when my husband is dead? Maybe he did not hear properly.
0: అన్ని మంచి కోసమే.
1: Everything is for the good.
0: భర్త డెత్ భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా?
1: When he is a husband, would he not die?
0: ఈ రెండు కూడా జంట పక్షులే.
1: These are two things that go together. They go as two birds.
0: నేను అన్నిటికీ ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: For everything I'm always very happy.
0: కనుకనే నా స్థితి జంతినానికి పెరిగిపోతూ ఉంటుంటుంది. ఈనాటి వరకు నాకు ఏ వట్టి ఆంచలు లేవు.
1: I do not have any desires till today.
0: ఒకే డిజైర్.
1: There's only one desire.
0: అందరూ ఏకం కావాలి.
1: All should unite.
0: అన్ని ఆత్మల యొక్క ఏకత్వాన్ని వీడు గుర్తించాలి.
1: You will have to find out the unity behind every
0: person. ప్రేమ తత్వంలో మీరు పూజించాలి.
1: You will have to always live in love.
0: జీవితంలో అందరిని కూడా మనం గౌరవించాలి.
1: We will have to respect everyone in life.
0: తల్లిదండ్రుల్ని ప్రేమించాలి.
1: And you will have to love your parents.
0: కోరుతుండేటువంటిది.
1: This is what I desire.
0: కనుక
1: therefore
0: మీరు ఏదో తెలుసో తెలియకునో కొన్ని తప్పులు చేయవచ్చును.
1: So children, you may do some wrong, I don't know
0: English,
1: but we'll not have to think of the faults.

0: Forget the past.
1: Forget the past. Past is past.
0: Future is not sure.
1: Future is not sure. How can you think of the future?
0: Present is very important.
1: The present is very important.
0: This is not ordinary present.
1: This is not ordinary.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: కనుక మీరు చూసి ఆనందించండి.
1: So be happy in the present.
0: ప్రజెంట్తో మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: Try to be blissful in the present.
0: కనుక నీ తల్లిదండ్రులంతప్పుడు గొప్ప గుణవంతులుగా ఉండి మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: So parents also not only should be of character, but they should also make their children character, full of character. The parents should always desire the goodness and the prosperity. Let us not desire that they should become great people. They should become good people.
0: Good boy, good boy, good boy.
1: Good boy.
0: Good boy, God boy.
1: The good boy will become God boy.
0: Bad boy, God boy.
1: Bad boy will never become a good boy.
0: Good boy అనిపించుకోవాలి.
1: You will have to become good boy.
0: ఎంత పూర్వం ఎట్ట వచ్చింది?
1: How did it come?
0: పూర్వమంతా కూడా బ్రిటిష్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు,
1: when the Britishers were here earlier,
0: వాళ్ళంతా కూడా గుడ్ బాయ్ అనేటువంటి వాళ్ళు.
1: They would say good boy, good boy.
0: కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు.
1: Then it became good boy.
0: తర్వాత గుడ్ అనేటువంటిదే పోయింది.
1: Then the good vanished.
0: Bye bye bye bye అనుకుంటూ వచ్చారు.
1: Bye bye bye it became.
0: ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి.
1: విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సో మెనీ థింగ్స్ చేంజ్.
0: సాధించవలసింది గుడ్ బాయ్.
1: వి హావ్ గాట్ టు డూ ద థింగ్ వెన్ వి బికమ్ గుడ్ బాయ్స్.
0: గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి తప్పట కడపటికీ గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
1: యూ విల్ హ్యావ్ టు బికమ్ గుడ్ బాయ్స్ అండ్ గ్రాడ్యువలీ బికమ్ గాడ్ బాయ్స్. దట్ ఈస్ మై డిజైర్.
0: ఎక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు పది మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ వెర్ ఎవర్ యూ గో యూ విల్ హ్యావ్ టు థింక్ ఐ మై డూయింగ్ దట్
0: ఫర్ నా నిమిత్తం కాదు నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి.
1: విల్ ఇట్ మేక్ అదర్స్ హ్యాపీ? ఇట్ షుడ్ నాట్ బి సెల్ఫిష్ ఇన్ ఎనీథింగ్.
0: ఈ సెల్ఫిష్నెస్ పోవాలి.
1: The selfishness should go.
0: Selfless రావాలి.
1: You must become selfless.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selfish.
0: కనుక ఆ యొక్క లవ్ అనేది సెల్ఫ్లెస్ గా ఉండాలి.
1: So the love should become selfless.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక తల్లిదండ్రులను మీరు అభివృద్ధి పరచుకొని ఆ తల్లిదండ్రుల ఆజ్ఞను మీరు శిశ్రావహించి ఈ క్రమక్రమేణ ఇంకా ముందుకు ముందుకు కావలసినటువంటి మీరు కూడా తల్లిదండ్రులుగా రూపొందాలి.
1: So the parents also should inculcate values in the children. The children should listen to the parents. And tomorrow when you become parents, you will have to tell your children the same values.
0: కనుక ఇలాంటి ప్రబోధన చేసే నిమిత్తమైపోయి ఈ 19వ తేదీ నవంబర్ 19వ తేదీ ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశారు.
1: సో టు గివ్ యూ దిస్ మెసేజ్ నవంబర్ 19 హ్యాస్ బికమ్ ఎ వెరీ హోలీ డే.
0: నవంబర్ 19 ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు.
1: నవంబర్ 19 ఇస్ నాట్ దేర్ ఫర్ మియర్.
0: తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి.
1: To disseminate the mother's love to the whole world.
0: పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపచేయాలి.
1: And the children should become pure.
0: ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి.
1: They must become exemplary children.
0: అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశాము.
1: For this reason, this 19th is become a hallowed day.
0: కనుక ఈ 19th అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏనిటికి మారదు ఇంకా.
1: So time may pass, eons may pass, but 19th will remain forever. Many, many years may go by, but the November
0: 19th
1: will never change because it is the outcome of Swami.
0: And on 19th,
1: November 19th, many, many people do celebrate it.
0: కనుకని ఈ 19వ తేదీకి భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసింది మీరు భావించాలి.
1: సో యూ మస్ట్ థింక్ దట్ నవంబర్ 19th హస్ బీన్ ఇయర్ మార్క్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us టు ఆబ్టైన్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ప్రేమముదిత మనసు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

ஆஸ்தி சத்ய சமம் தப நாஸ்தி ராக சமம் துக்கம்

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యు డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవులకు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ద ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ద ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాదులు వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: బై మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యమే నిజమైన తపస్సు.
1: ట్రూత్ ఇస్ ద ట్రూ పెనెన్స్.

0: మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: Desires come, originate like waves, one after the other.
0: Kanuka, korikalanu adupulo ninchukovatame nijamainatundi aanandam.
1: The true bliss lies in exercising a control over the desire.
0: Korikalanu adupulo ninchukonakunna deenikante mirinta dukham marokati ledu.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగము కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదము న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagamu pradhana pranamu.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamunu nerpinatundide vedamu.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vit anu dhatuvu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vit.
0: Vedam anaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavunaku nitya jeevitamulo satya jeevitanni garukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదమనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్.
0: జ్ఞానము
1: విజ్డమ్.
0: ఎరుక
1: అవేర్నెస్.
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivitetulanu penchukunnanta maatramana chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Yerukanu gurtimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వీ కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: ది వెరీ వర్డ్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ఈస్ నాట్ ఆల్ ట్రూత్ అండ్ విజ్డమ్.
0: జ్ఞానం.
1: It has two here, one jna na.
0: Jna, jnanamu. Na, kaadu. Idi nijamaina jnanamu kaadu ani jnanam cheptundadi.
1: Jna means wisdom, na means negation. It's not true wisdom.
0: Trikala jnanamu, jnanamu.
1: Which is indivisible in all the three times is wisdom.
0: Advaita jnanamu, jnanamu.
1: Non-dualism is wisdom.
0: Itti jnanamu, okka daivame.
1: That wisdom is just the divine.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితంలో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: Veda helps to have this comprehensive fullness vision of life.
0: వేదమనగా కేవలం కొన్ని మంత్రములతో కూడినటువంటి స్వరూపమని భావించవచ్చు.
1: We may consider that Veda is a form of mantras.
0: అనాది మంత్ర ద్రష్టలైనటువంటి మహనీయులు ఆవిర్భవించినటువంటి ఆవిష్కరించినటువంటి సత్యవాక్య స్వరూపమే వేదం.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: ఇట్టి సత్యవాక్ స్వరూపమైనటువంటి ఈ వేదము త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగింపజేస్తున్నది.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: It also hands over the peace and the truth to society.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నట్లుగా అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: Veda also teaches several devices to sacrifice all our dislikes and to achieve our likes.
0: మానవుని సుఖమునకు దుఃఖమునకు వేదమే మూల కారణము.
1: For the pleasure and the pain is the Veda that's responsible.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: When we follow Veda, we'll have all happiness. When we transgress, we'll have misery.
0: వేదము అనంతమైనటువంటిది.
1: Veda is infinite.
0: ఈ అనంతమైన వేదమును మానవుడు సామాన్యమైన తన జీవితంలో అధ్యయనము చేయటం చాలా కష్టమే.
1: To learn this infinite Veda in the ordinary human life is very difficult.
0: మానవులకు కేటాయించిన ఆయుష్ ప్రమాణము అల్పమౌట చేత ఈ అనంత వేదములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: As the life span is quite limited, it becomes very difficult to learn the entire Vedic text.
0: వేదమును అధ్యయనం చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough if we learn Veda.
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: There's no time to practice it.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యలను గుర్తించే వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: Having understood these problems, Saint Vyasa divided Veda into small sections.
0: అనంత వేదములలో ఉన్నటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: He separated Ruks from Veda and called it Ruk Samhita.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: This Ruk Samhita is the one that separated out రుక్కులు.
0: తరువాత యజుస్ సంహితములను వేరు చేసి దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: Later he segregated యజుస్ సంహితా and called it యజుస్ సంహితా.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: He classified and segregated the Sama aspect also.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: All mantras of Adharvana are separated out and called Adharvana Samhita.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: Though Vedas are four, this Yajurveda has two aspects. One is Shukla Yajurveda.
0: ఈ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: With all said and done, there are five.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: He classified every Samhita into three parts.
0: దీని బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తులు అని.
1: These three are బ్రాహ్మణ ఆరణ్యక and ఉపనిషత్.
0: ఈ బ్రాహ్మణ భాగమంతా కూడాను మంత్రములతో కూడినటువంటిది.
1: The first part, Brahmana, is full of mantras.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది క్రతువులను సూచింపజేసేటువంటిది.
1: These mantras will indicate all sorts of rituals.
0: దాన ధర్మాలకు కూడాను ఇది తోడ్పడేటువంటిది.
1: It also helps all acts of charity.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు తాన శక్తిని కూడాను కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: Mantra is the one which has got this life force behind recapitulation and repetition.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: That which explains the complete meaning is mantra.
0: ఈ మంత్రములు అన్ని కూడాను దైవ సంబంధమైనటువంటి మంత్రములు.
1: All these mantras relate to the divine.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: The next one is ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుచున్నటువంటి సమయంలో అధ్యయనము చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: Having spent the state of householder, having taken the state of a recluse, spending time in the forest, consuming all roots, he learns this part of Veda, Aranyaka.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటుంది.
1: There is wide scope for ritualistic aspect.
0: ఇది మంత్రముతో సమానముగా కర్మలు కూడాను ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపముచే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: It lays much emphasis on mantra, the repetition, and also the karma, the activity.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: Just as all the consequences, positive results we get out of listening and recapitulation and practice, we'll also have the same out of this action and mantra.
0: Madhura padarthamulu yokka perunu vinnanta mathramuna manamu dani yokka ruchini manamu anubhavinchina varam kalemu.
1: By merely listening, we cannot claim to have enjoyed the taste of it.
0: Madhura padarthamulu bhujinchinappude dani madhuryam manaku swanubhavaniki vastundi.
1: When sweet is actually consumed, partaken, you know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: బై మియర్లీ రిసైటింగ్ ఇట్ అమౌంట్స్ టు మియర్ లిసనింగ్ ఓన్లీ.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: వెన్ ఇట్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇట్ అమౌంట్స్ టు ఈటింగ్.
0: వినటం వేరు తినటం వేరు.
1: లిసనింగ్ ఇస్ వన్ థింగ్ అండ్ ఈటింగ్ అనదర్.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై మియర్లీ లిసనింగ్ టు ద న్యూస్ ఆఫ్ లైట్.
0: రోగపీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్న.
1: బై మియర్లీ లిసనింగ్ టు ది ఎఫికసీ ఆఫ్ ది డ్రగ్ డూ యూ థింక్ దట్ యుల్ బి క్యూర్డ్ అవుట్ ఆఫ్ ఆల్ ఎయిల్మెంట్.
0: నిరుపేద వారి పేదరికంబు పోగున విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever the poverty will ever leave by merely listening to the finance and economy?
0: Agunna manavuni aakali teeruna panchabhachyambula paakam vina.
1: Will hunger of any man be appeased by merely listening to the menu?
0: Ee paakamunu manam bhujinchinappude mana aakali teerutundi.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: Shaktivantamainatundi ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదమును ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దానిని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one have to take to practice. Then only they will enjoy
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: లర్నింగ్ ఆఫ్ వేద ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ రైట్ రాయల్ రోడ్ బట్ we are treading along the road of all stones.
0: Sati manavuni kudanu gamyamu atyavasaram.
1: Destination is essential for
0: everyone. Cheraka tappadu.
1: One must reach someday.
0: Manavuni yokka lakshyame adi.
1: That is the aim of man.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనము చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణము చేసినప్పుడు కూడా చాలు.
1: It's enough if you listen to Veda, chanting of Veda wholeheartedly.
0: ఇది వేదము, ఇది వాణి.
1: Veda is voice.
0: ఈ వాణి యందే ఉంటున్నది సర్వసారం.
1: In this voice lies the essence.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: That is the infinite in the form of sound.
0: ఆ శబ్ద బ్రహ్మము ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: That infinite sound is present everywhere.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: What faculties does it possess?

0: ఈ శబ్ద బ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈజ్ అలాంగ్ ది నైన్ పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్ర వ్యాపించి ఉంటుంది.
1: ది సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టౌన్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి, మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన, నిత్యమైన, సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీద్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధం అవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: The air should be purified.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: The water should be pure.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: Sound should be pure.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: All these are based on our actions.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: Whatever word that we utter, it will spread like electric vibrations.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుకనే వేదమంత్రముల చేత, పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ by the repetition of the Veda, singing the glory of the Lord.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, the everything will be purified.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఢిల్లీ లోపల ఈ 5:30 ఏదో ఆకాశవాణిలో ఒక ప్రోగ్రాం పెట్టారు.
1: They are in Delhi at 5:30, there is radio program.
0: కానీ ఆ ప్రోగ్రాం ఇప్పుడు మన ప్రశాంతంలో కూడా వినిపిస్తుంది.
1: You can listen to that program even here.
0: Bengaluru kuda vinipistundi.
1: You listen.
0: Madras lo vinipistundi.
1: It can be listened in
0: America lo vinipistundi, Japan lo vinipistundi.
1: You can hear there in America and Japan.
0: Ee shabdam ye reethiga prayanam chestundadi.
1: How does the sound travel?
0: Vidyut tarangamulato cheri,
1: having been mixed with electric waves,
0: ati shikramuga vyapinchu chestundadi.
1: They spread very fast.
0: Deeni yokka vyapti vetulu kante ati shikramuga pothundadi.
1: The way how they spread is faster than the light.
0: అదే విధముగా మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకం గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాం.
1: By reciting the sacred mantras, we will be sanctifying the entire atmosphere and helping the country.
0: కనుకనే ఆనాటి మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయనం చలుపుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లెర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదనే చెప్పవచ్చు.
1: It can be said that Bharatiyas have not understood the potentialities and the capacities of
0: it. Gutichiye undina veedini inta sulabhanga vadali undeyatundi varu kaadu.
1: Had they realized, they wouldn't have left it so easily like this.
0: Chalagi madhumu grola chedu ruchinchuna.
1: Having relished all the sweetness, would ever anybody accept the bitterness?
0: Mudda kajjuram tinnadatundi vaaniki chintapandu ruchi.
1: The one who releases that kind of the grape which is all sweet will never accept the tamarind.
0: Kanuka ee vidhamainatundi yokka vedam yokka madhuryani vedadhyayanam cheseetundi vaaru kuda nu gurtinchaledani cheppavachchu.
1: The sweetness of Veda is not realized by those who learn Veda.
0: Edo jeevanopadi nimittame dinini upayoginchukuntunnare kaani jeevita paramavadhi nimittame yerpadinatundi vedam ane satyanni artham chesukotam ledu.
1: They have not realized the fact that the Veda is meant for life, not to carry on a living.
0: Inka upanishattulu,
1: the next upanishads,
0: ee upanishattulanni kuda manava jeevitamlo dharma artha kama moksham ane chaturvidha purushartamulanu prabodhinche nimittam vachinavi.
1: The upanishads are meant for these four objectives of human life: the righteousness, the desire, the liberation.
0: Vedamulu dvaitamu,
1: Veda is dualism.
0: Vedantamu advaitam,
1: the Vedanta is non-dual.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: This Upanishad is the
0: వేదములకు అంత్యములో ఉండేటువంటి కనుక వేదాంతములు అని కూడా మరొక పేరు.
1: As they are towards the end of Veda, it's called Vedanta.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటిని మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyamavutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudanu apara vidyalu.
1: These three, the righteousness, the desire and
0: wealth, are para vidya.
1: Liberation is only para vidya.
0: కనుక అట్టి para vidyanu matram manam pondalanukunnappudu daniki ee prakrutamainatundi yokka vidyalu kani abhyasamulu kani sadhanalu kani deeniki akkaraledu.
1: To have this spiritual knowledge, the other practices and the secular knowledge are not needed.
0: Ivanni kudunu dvaitamunaku sambandhinchinatundivi.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku paniki vastundi.
1: The vision of truth is needed for the spiritual
0: life. Prachina kalam nundi bharatiyulu ee vedamulanu aneka vidhamuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times, bharatiyas have taken the learning of Veda, the very breath, the very life principle.
0: Vedamulaku 9 పేర్లు ఉన్నాయి.
1: Veda has 9 names.
0: ఒకటి శృతి,
1: one శృతి.
0: రెండవది అనుస్వరం,
1: second అనుస్వర.
0: మూడవది త్రయి,
1: third one త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము,
1: fourth one ఆమ్నాయ.
0: ఐదవది సమామ్నాయము,
1: fifth సమామ్నాయ.
0: ఆరవది ఛందస్సు,
1: sixth ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం,
1: seventh అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం,
1: ఎయిత్ వన్ నియమం.
0: తొమ్మిదవది ఆగమం,
1: నైన్త్ వన్ ఆగమం.
0: ఈ తొమ్మిది రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: దిస్ వేద ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ దిస్ 9 అట్రిబ్యూట్స్ ద నేమ్.
0: శృతి అనగా
1: శృతి మెంట్
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్టుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: Sruti meant is an association between the preceptor and the disciple. The disciple follows the rhythm and the meter as revealed to him by the preceptor.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని గ్రామ్ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text, nor gramophone plate, nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: డే అండ్ నైట్ దే షుడ్ ఫాలో ద ప్రిసెప్టర్ రిపీటింగ్ ద సేమ్ రిథమ్ అండ్ ఫాలో హిమ్.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: the words, there may be some dislocation in the order of the words.
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: But to tune the meter is necessary.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakane, Ekku Pradhanata Istu Vacharu.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in Adarvada
0: Rigvedamu. యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు ఎందుకు కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషమే దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ అఫ్రైడ్ దట్ ద మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయము.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంతో ఛందోబద్ధమైనటువంటి దీనిక దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: taratarulaga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: taatalu taatalu tanrulu kodukulu manamallu munimu ee vidhanga taratarulato kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayam.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agamam.
0: భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కనుకనే తీసుకోవటము వదలటము దీనివల్ల ఏర్పడినటువంటిది కనుకనే ఈ వేదము దీనికి నిగమాగమం పేరు వచ్చింది.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigamagama.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేద స్వరూపములు.
1: The inhalation exhalation of God is this Veda.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: Take a small example.

0: సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: హమ్ వదలటము.
1: హమ్ అండ్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ దౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థం అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతుండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: What is the lesson that is taught?
0: Soham, soham, I am that, I am God, I am God, I am God, I am God. Nene gaadu, nene daivamu, aneetundi uchcharistunnadu.
1: The lesson taught by this exercise is I am that, I am God.
0: Kanuka daivamu yokka uchchwas nishwasamule kaadu, sarimanamu yokka uchchwas nishwasamulu kodanu sakramayinatundi yokka daivatvanni uchcharistunnadu.
1: It is not merely the breath of God himself, it is the breath of every human being.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఇస్ నాట్ దేర్ దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈస్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే.
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేర్లు లేకుండా
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామ కృష్ణ గోవింద
0: మహాకర్మణే మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు? ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ వి ఆఫర్ యువర్
0: సాల్యుటేషన్. సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ది వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ ది అండర్ టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విత్ ఇన్?
0: తమస పరస్తాత్, అంధకారం అనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: Is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: The attachment to senses.
0: Indriyamulanu anusarinchadame tamassu.
1: Following senses is darkness.
0: Atmanu anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasah parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: Ee vidhanga prati vedamulandu kudanu ati sulabhamga kudanu bodhisthu vachindi.
1: Like this many things are taught easily in Veda.
0: Inka vedamu vedamulanta bodhinchindani cheptuntaru.
1: Some say that Veda taught differently.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములు ఏనాడు లేదు.
1: సమ్ సే సమ్ కెన్ చాంట్, సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నట్ సచ్ థింగ్ ఇన్ వేద.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి, తేజస్విన సహనా భవతు. ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదమును ఎట్టి భేదము లేదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ వేద.
0: వేదమున్నది వేదము కాదు.
1: ఇట్ ఈస్ నో వేద ఇఫ్ ఎంటర్టైన్స్ డిఫరెన్సెస్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: Let's grow together.
0: కలిసి మెలిసి తిరుగుదాం.
1: Let's move about together.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let us develop the intelligence which we have learned.
0: కలిసి మెలిసి కలత లేక చెలివితో జీవించుదాం అనింది.
1: Let us live together without any conflict.
0: కలత లేక చెలివితో జీవించుదాం.
1: Let us live in friendship without conflict.
0: ఎంత విశాలంగా బోధించింది.
1: With all vastness, broad-mindedness, he taught.
0: కనుకనే మొట్టమొట్ట అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make an effort to know the meaning first.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: It's enough if we know the fraction of the meaning.
0: గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మమైనటువంటి విషయంలో కూడాను సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: There are subtleties in Veda that propagate the principle of unity, the equanimity and the equality.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటుంది.
1: Each Veda has so many branches.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: In Rigveda there are 28 branches.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: Unfortunately, out of the 28 branches, 26 are lost. Only 2 are present today.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: There are 17 branches in యజుర్వేదా.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: Only 2 withstood the test of time.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: In Samaveda there are 1000 branches.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి. ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ కొన్ని శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా పోగొట్టుకుంటామో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
0: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: Sacred Bharat is the land of penance, is the land of action, is the land of all sacredness.
0: ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా తిప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
1: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
0: ఆశించడం చేతనే అనేక రోగములకు గురి అయిపోతున్నాం మనం.
1: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
0: భోగము కాదు మన జీవితము, యోగం.
1: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
0: కనుక వేద విద్యలు అనేటువంటిది చాలా అనంతమైనటువంటి అర్థములతో కూడినటువంటిది.
1: The Vedic knowledge has infinite meanings.
0: సమస్త దేశమును, సమస్త లోకమును కూడాను వేదములే పోషిస్తున్నాయి.
1: All countries in all world sustain up to
0: ఇతర దేశస్తులకు వేద సంబంధం తెలియకపోయినప్పటికీ అది ఒక విధమైనటువంటి శబ్ద తరంగములతో వ్యాపించిపోతుండాలి.
1: The foreigners may not be aware of this Veda, but they are spread by way of
0: కేవలం వేదం ఒక భారతదేశమునందు మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేదా ఇస్ లిమిటెడ్ టు భారత్.
0: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: The sound waves are present everywhere.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని,
1: that earth has got force of gravity.
0: ఏదో ఒక విదేశీయుడు కనిపెట్టాడు,
1: a foreigner discovered.
0: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వము కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
1: Even prior to the discovery of the gravitational force, it existed.
0: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దానికి ప్రత్యేకమైనటువంటి సాధన చేసి దాన్ని కనిపెట్టాడు.
1: న్యూటన్ డిస్కవర్డ్ విత్ స్పెషల్ డివైస్.
0: అంతేకాని సాధన చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమవుతుంది.
1: ద వన్ హూ టేక్స్ టు ప్రాక్టీస్ క్యాన్ అకాంప్లిష్.
0: అదే విధంగానే భారతదేశం లోపల మహర్షులందరూ కూడా ఈ వేద శబ్ద తరంగములను వారు సాధన చేసి దాన్ని సాధించారు.
1: Similarly, ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
0: వీరిని సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
0: దానిని సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
0: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒకటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
0: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యు కెన్ అకంప్లిష్.
0: దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: దిస్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమనగా త్రికాల భాజ్యం సత్యం.
1: ట్రూత్ ఇస్ బియాండ్ ఆల్ ద త్రీ టైమ్.
0: మూడు కాలములు ఎందుకు మారనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్.
0: సత్య స్వరూపము వేదము.
1: వేద ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వేద.
0: హాస్యం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రం లేదు తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
1: We have no faith in it. We take it as the one repeated just verbally.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meeku aksharamu telikapoyinappudiki nee paravaledu.
1: Doesn't matter even if you don't know letters.
0: Aa yokka shabdamunu meeru shravanam chesthe chaalu. Andulone untundadi aanandam.
1: Listen to the sound, there lies happiness.
0: Puttina chanti biddanu ooyallo vesi amma paata paadutu kammani kantamto jolalu paadutuntadi.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby.
0: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
1: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
0: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: Because of the singing of the tune of the song, the child sleeps.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ నీ పర్వాలేదు, ఆ వేదోచ్చారణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: Similarly, it doesn't matter even if you don't know the meaning. Listen.
0: ఆ శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: Out of that listening you will have all the bliss.
0: ఆ శ్రవణమే మననం చేయండి.
1: That listening has got to be
0: విద్యాసగా రూపొందుతుంది.
1: And that will transform into practice.
0: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుంది.
1: There is great bliss in listening.
0: అది ఒక నాదము.
1: It is a sound.
0: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో, కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: బికాస్ ఆఫ్ సింగింగ్ ఆఫ్ ద ట్యూన్ ఆఫ్ ద సాంగ్ ద చైల్డ్ స్లీప్స్.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పుడు

0: bliss in listening.
1: అది ఒక నాదము.
0: It is a sound.
1: ఈ నాదము అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
0: The sound is highly powerful.
1: మన దేవాలయంలో కూడా గంటలు పెడుతుంటాం.
0: We have got the bells in temples.
1: పోయిన వారంతా ఒకసారి గంట అక్క కొడతారు.
0: Everyone that goes there rings the bell.
1: ఎందుకోసం గంటలు పెట్టారు?
0: Why are the bells kept?
1: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
0: Are they meant merely to wake up the God who is sleeping?
1: కాదు కాదు కాదు.
0: No.
1: వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేతులు వినిపిస్తుంటారు.
0: Those who have no knowledge of Veda will ring the bell and take it as the sound of Veda.
1: అంతేకాదు భగవంతుడు సర్వరక్షకుడు.
0: Not only that, God protects everyone.
1: అనేక విధములైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతుంటుంటాడు.
0: He listens to everything.
1: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
0: He may be absent minded but still protect people.
1: మనం ఎవరైనా ఇప్పుడు మారిన ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తాం అతనికి.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
1: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
0: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
1: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
0: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
1: అదే విధంగానే దేవాలయంలో ఉండినటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
0: Similarly, mighty God is present in the temple. When once you ring the bell, God will look at you.
1: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తనపైన మరల్చుకుంటున్నాడు.
0: The vision of God can be directed towards us by ringing the bell.
1: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
0: We should not make any kind of sound.
1: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
0: It should be proper sound, combination of akara
1: ukara. అది అతని సరైనటువంటి అడ్రస్.
0: That is his correct address.
1: ఊరికే తట్టకుండా మీరు కొట్టే ఎవడో పిల్లలు అడ్రస్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
0: If you just ring the bell whimsically, it is something like a child's play.
1: కనుక ఆ ఓంకారం కూడాను ఎంతనో సౌమ్యంగా సీతిగా మధురంగా సున్నితంగా పలకాలి.
0: ఓంకారా షుడ్ బి రిపీటెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. నిత్యం వింటారు పట్టణ వాసులు, లేని ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
0: Many the urban people know as the plane lands.
1: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
0: As it is nearer, you can hear louder.
1: తిరిగి పోయే సమయంలో తక్కువగా వినిపిస్తూ పోతుంది.
0: As it leaves, takes off, you can gain this sound.

0: ఇది తక్కువ పైకి పోన మరి ఇది నిజమైనటువంటి ఒక స్వరం.
1: Therefore, it should ascend and reach and gradually slow down.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది స్పెల్లింగ్
0: G-O-D పెట్టే గాడ్ అంటున్నాము.
1: ఇఫ్ ది స్పెల్లింగ్ ఇస్ G-O-D గాడ్
0: అదే విధంగా ఓంకురు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: సిమిలర్లీ ది త్రూ త్రీ లెటర్స్ అకార ఉకార మకార ఇస్ ఓంకార.
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు పిక్ అప్ ది స్పెల్లింగ్.
0: ఓంకారంలో స్పెల్లింగ్ల కోసం అని పేస్తుంటారు ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవ్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వీ సే
0: కనుకనే ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్ ఇన్.

0: ఇలాంటివన్నీ కూడా నువ్వు చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లిస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్ టుడే.
0: అయ్యో వేదం చదివితే మా పొట్ట గురి కరిగేది ఎట్లా, మా జీవితం జరిగేది ఎట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉండింటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు?
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: మహర్షులు కాని బ్రాహ్మణులు కాని వీరికి ఏ విద్యను నేర్చుకున్నారు?
1: Ancient saints and Brahmins, how have they learned?
0: వేదం వేదం వేదం.
1: So they carried their living by Veda.
0: కనుక దీనికి తగినటువంటి ప్రోత్సాహం ఉత్సాహం లేకపోవటం చేత,
1: because of lack of encouragement,
0: ee vedaktaanni sakramainatvati rithilo prachara prabodham salpatam cheta salpalekapovatam cheta,
1: because it's not publicized in the proper way,
0: vedam dinidinaniki tarigipothuntundali.
1: Veda is declining day by day.
0: Kanuka ee unna konni sekaralaina kudanu దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఎక్స్పెక్ట్స్ దట్ విల్ సర్టన్లీ అప్హోల్డ్ అండ్ ప్రిజర్వ్ ద ఫాస్టర్ ద లిమిటెడ్ సస్టైనింగ్ బ్రాంచెస్ ఆఫ్ వేద.
0: మా విద్యా సంస్థలో,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: 1700 మంది పిల్లలు ఉంటున్నారు.
1: దెర్ ఆర్ 1700 స్టూడెంట్
0: ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ ఇన్స్టిట్యూట్ వీళ్ళందరికీ తెలుసుని వేదం.
1: ఆల్ స్టూడెంట్స్ ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్ ఇన్స్టిట్యూట్ ఆల్ స్టూడెంట్స్ నో వేద.
0: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
1: యు మస్ట్ హావ్ సీన్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ ఏజ్డ్ 5 హౌ క్లియర్లీ దే చాంట్ వేద.
0: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివే తీరాలని పెట్టాం.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: ఇది బలవంతం కాదు.
1: It's not out of force.
0: పిల్లలే ఆనందంగా వచ్చి నేర్చుకుంటున్నారు.
1: Children are learning with pleasure.
0: మిగతా వేద పాఠశాలలో మీకు 50 రూపాయలు ఇస్తాము 500 రూపాయలు ఇస్తాం నేర్చుకుంటే తీసుకుంటారు వెళ్లిపోతున్నారు.
1: In other Vedic schools, they are paid 50 rupees, 500 rupees, they receive money and get
0: out. ఏమిటి వాళ్ళకి ఆ అభిరుచిని వాళ్ళకి బోధించడం లేదు.
1: వాట్ ఇస్ ద రీజన్?
0: దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళకి అందించడం లేదు.
1: దే ఆర్ నాట్ మోటివేటెడ్, దే డోంట్ రికగ్నైజ్ ద స్వీట్.
0: కనుకనే ఇక్కడ ఈ పిల్లలు మేము నేర్చుకోవాలి ఉత్సాహంగా వస్తున్నారు.
1: బట్ హియర్ స్టూడెంట్స్ లర్న్ ఎంథూజియాస్టికలీ.
0: ఈ ఉత్సాహంగా వచ్చేటువంటి వేదమే సరైనటువంటి వేదం.
1: ఇట్ ఈస్ ట్రూ వేద ఇఫ్ యూ లర్న్ విత్ ఆల్ ఎంథూజియాజం.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఇస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: దాట్ విచ్ ఊజెస్ అవుట్ విల్ నెవర్ ఫాల్.
0: ఊరేది ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ స్టఫింగ్ ఇట్స్ బౌండ్ టు కమ్ అవుట్ అట్ వన్ టైం.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: దేర్ నెవర్ బి రెమినెంట్ ఆర్ రెసిడ్యువల్ దేర్.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ లర్న్ వేదా.
0: వారికి ఉత్సాహం రావాలి పిల్లలకు కూడాను.
1: దే షుడ్ హ్యావ్ ఆల్ ది ఎంథూజియాజం జీల్.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేద దట్ హాస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హాస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేద, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్ధను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore, the public at the individual level should support and encourage.
0: ఇంక వేదంలో ఎంతో విలువైన రత్నాలంతా ఉంటున్నాయి.
1: In Veda there are many valuable precious gems.
0: రేపటి నుంచి,
1: from tomorrow,
0: ఈ వేద సారమైనటువంటి,
1: the essence of Veda,
0: ఉపనిషత్తులు,
1: the Upanishads.
0: ఈ ఉపనిషత్తులను గురించి మనం కొంతవరకు విన్నప్పుడు ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we will understand that Upanishad is our very life.
0: Mahabharatam idi.
1: It's Mahabharata.
0: Bharata desham idi.
1: This is
0: Mahabharatam lo anetundi madhyalo undinatundi okka naabhi vantidi Bhagavad Gita.
1: The Bhagavad Gita is the navel in this Mahabharata.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మసూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుక.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ స్టోరీస్ దేర్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గంలో అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పార్ట్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: 1008 ఉపనిషత్తులు అంతా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 1008.
0: కానీ వాటిని కూడా ఒకదానికొకటి కుదించి
1: but we have to sum up them.
0: 11 ఉపనిషత్తులుగా నిర్ణయం చేశారు.
1: And there are 11 ఉపనిషత్స్.
0: అందులో మొదటి ఉపనిషత్తు,
1: the first of them,
0: ఈశావాస్యోపనిషత్తు
1: is ఈశావాస్యోపనిషత్.
0: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
1: ద ఫస్ట్ వర్స్ ఇస్ ఈశావాస్యం.
0: సర్వము అందులోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైఫ్
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈశావాస్యమిదం జగత్.
1: అందులోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ లైస్ దేర్.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైన చరిత్రలు పురాణములు మీరు చదువుకోవడం లేకపోవడం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: సిన్స్ యూ హావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్, యూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత్.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు, ఇంకా చదవడం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యలో చదువుకోండి, తప్పులేదు.
1: There's no mistake in having English education.
0: కాని మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which really upholds our culture, gives all kinds of refinement.
0: సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human life.
0: సంస్కరింపజేసేటువంటిది సంస్కారము.
1: That which refines is culture.
0: కనుక ఈ ఉపనిషత్తులని కూడాను చక్కగా మానవుని సంస్కరింపజేసి చక్కని ఒక దివ్యమైనటువంటి మూర్తిగా తయారు చేస్తూ వచ్చున్నాయి.
1: ఇట్ రిఫైన్స్ అండ్ ప్యూరిఫైస్ ఇంట్ నోబుల్ వన్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: సో ఫ్రమ్ టుమారో వి షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన వినా సుఖ శాంతి నహి.

हरि भजन विनाशित शांति नदी

0: పాడ తొడగిరి పచ్చపూల జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల ముఖములలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
1: ద సన్ అపియర్డ్ సెరీన్లీ పీస్ఫుల్ ద డే స్టార్టెడ్ టు గెట్ షార్టర్ అండ్ ద చిల్ విండ్ బ్లూ ఫియర్స్లీ ద ఫీల్డ్స్ వర్ రైప్ విత్ గోల్డెన్ క్రాప్ The farmers rejoiced in singing. The birds of flowers blossomed on the banks of rivers like garlands. Farmers were bringing home the newly harvested grain and hailed the arrival of the sweet festival of Sankranti.
0: Dushanambulu veru durambu ganetti Dushanambulu వేరు దూరంబుగా నెట్టి ప్రేమ భావములను పెంపు చేసి సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనుల వలనే భూమి స్వర్గమగును ఇట్టి జనుల వలనే భూమి స్వర్గమగును
1: వి హావ్ టు బ్రష్ అసైడ్ కీప్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆల్ దట్ ద క్రిటిసిజం అండ్ ఆల్ ద బ్లేమ్ అండ్ వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అండ్ దోస్ పీపుల్ విత్ సచ్ అన్ ఇంటెలెక్ట్ విల్ మేక్ దిస్ ఎర్త్ ద వెరీ పారడైజ్
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినియులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్
0: గడచిన 4 దినముల నుండి ప్రశాంతి లేయము ప్రత్యేకమైన ఒక ప్రపంచంగా గోచరిస్తూ వచ్చింది
1: ఫర్ ద లాస్ట్ 4 డేస్ ప్రశాంతి నిలయం హ్యాస్ వర్న్ ఏ న్యూ లుక్ ఏ న్యూ వరల్డ్ ఆల్ టుగెదర్
0: ప్రశాంతి నిలయం క్యాంపస్ కానీ అనంతపురం క్యాంపస్ కానీ బెంగళూరు క్యాంపస్ కానీ ప్రైమరీ స్కూలు హైయర్ సెకండరీ స్కూలు సంస్థలు కానీ ప్రతి ఒక్క విద్యార్థి కూడాను అన్ని రంగముల యందు కూడాను అత్యంత శ్రద్ధాభక్తులను నిరూపించి శ్రమించి పనిచేస్తూ వచ్చారు
1: Students of all institutions, be that of Prashanthi Nilayam campus, Ananthapur campus, Bangalore campus, higher secondary school, the primary school, every student struggled hard with all the sincerity, steadfastness and worked all along.
0: Kevalam vidyarthulu maatrame kaaku adhyapakulu kudanu yavvanulu modalukoni vruddhula varaku kudanu ento sreminchi ground lo దీనికి సహాయం చేస్తూ వచ్చారు
1: నాట్ ఓన్లీ స్టూడెంట్స్ టీచర్స్ యంగ్ అండ్ ఓల్డ్ సీనియర్స్ దే ఆల్సో వర్క్ దేర్ ఆన్ ద గ్రౌండ్
0: ఈ విధమైనటువంటి ఐకమత్యము ప్రేమ భక్తి ప్రపత్తులతో కూడినటువంటి యొక్క సంస్థలు నిజముగా విచారించిన జగత్తులో ఎందుకూడను కానరాదు
1: Such principles of unity, love, devotion and sincerity, the institutions with such qualities are present nowhere in the world.
0: Itti samasthalu jagattulo vyapinchina jagattu yokka samasyale pariharam avutundi.
1: If such institutions increase more and more day by day, there will be no problems in this world.
0: Vidyarthulu విద్యార్థినీయులు అధ్యాపకులు ఎంతో అద్భుతమైనటువంటి యొక్క చర్యను కావిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ టీచర్స్ హావ్ డన్ వండర్ఫుల్ థింగ్స్.
0: కేవలం విద్యా విషయమునందు మాత్రమే కాక అనేక రంగములు ఎందు కూడాను ఈ విద్యార్థులు తమ యొక్క శక్తిని విశాలము గావిస్తూ వచ్చారు.
1: నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్ ఫీల్డ్ స్టూడెంట్స్ హావ్ డెమాన్స్ట్రేటెడ్ దేర్ టాలెంట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆల్సో.
0: అవేర్నెస్ ఈజ్ లైఫ్ అని అన్నింటి యందు పరిపూర్ణంగా గుర్తించినటువంటిదే నిజమైనటువంటి జీవితం అని.
1: ద ట్రూ లైఫ్ లైస్ ఇన్ ది అవేర్నెస్ ఆఫ్ లైఫ్, ద టోటల్ అండర్స్టాండింగ్.
0: ఆటలు ఎందే కాక పాటలు ఎందే కాక ఈ యొక్క బ్యాండు నాదస్వరము ఇత్యాది అనేక విద్యలు ఎందు కూడాను మా యొక్క విద్యార్థులు ఎంతనో అభివృద్ధిగాంచి జగత్తునకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
1: Our students made everybody happy, not only in the academic field, but also in areas of music and also in Nadaswaram, which you have witnessed. They made everybody happy.
0: ఈ లయన్స్ డాన్స్ లోపల కేవలము చిన్న క్లాసు విద్యార్థులు మాత్రమే కాదు, ఎంఏ ఎంఎస్సీ ఎంటెక్ ఎంబీఏ పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు కూడాను ఇందులో ప్రవేశించి చాలా ఉత్సాహంగా ప్రోత్సాహాన్ని కల్పించి ప్రజలకు ఆనందాన్ని అందించారు.
1: యు మస్ట్ హావ్ ఎంజాయ్డ్ ద లయన్ డాన్స్ పార్టిసిపేటెడ్ బై సీనియర్ స్టూడెంట్స్ ఫ్రమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎంఏ ఎంబీఏ ఎంటెక్ అండ్ సో ఆన్.
0: ఇంతే కాక అనంతపురం విద్యార్థినులు స్వామి యొక్క పుట్టిన పండుగ కని కాన్వకేషన్ ఫంక్షన్ కని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క నాదస్వరం నేర్చుకోవాలని వాళ్ళు కేవలం పెద్ద పండితుల దగ్గర పోయి కొంతకాలంను వినియోగపరిచి ఈ విధంగా నాదస్వరం నేర్చుకుని వచ్చి ఈనాడు కూడాను తెల్లవారి స్వామి యొక్క మేలుకొలుపుల లోపల ఆ నాదస్వరమును వినిపించారు.
1: Girls from the Anantapur campus, they have undergone training under experts and they have learned this Nadaswaram particularly to be played on the occasion of Bhagwan's birthday and convocation and this morning also.
0: ఈ ఆటలు పాటలు అన్ని కూడాను తమ తృప్తి నిమిత్తమై కాదు, స్వామిని తృప్తిపరచాలి స్వామిని ఆనందపరచాలి అనేటువంటి యొక్క అగాధమైనటువంటి యొక్క ప్రేమోత్సాహంతో దీనిలో పాల్గొన్నారు.
1: The sports and games and music is not for their satisfaction, to make Swami happy, to please him, they have done all these activities.
0: Enni vidhamulaitvanti yokka kashtamulakainanu orchi sahinchi barinchi tattukoni nettukoni munduku saagutu vacharu.
1: They could bear all the difficulties and problems on their way and could proceed.
0: Enta maatramana evvaru talachina anta maatrame nenu.
1: God manifests in the way you estimate, in the way you imagine him to be.
0: వారి వారి సంకల్పమును పురస్కరించుకొనియే నా యొక్క సంకల్పం కూడాను అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: Basing on your thoughts, Bhagavan responds and reacts.
0: ఈనాటి లోకము లోపల పిల్లలు కాని పెద్దలు కాని ఎన్నో విధమైనటువంటి యొక్క కార్యములు యందు దీక్షను వహించి చేతగానటువంటి దాన్ని కూడాను సాధిస్తూ అనేక విధమైనటువంటి విజయాన్ని పొందుతూ వచ్చారు.
1: You find many people, the youngsters and elders, who are victorious from different parts with all the determination.
0: Kani inta kaalam ainappatikini ye vyakti aina kudanu manassu padarthamu aneetuvanti rendinti yokka tarathamyanni gurtinchukolekapothunnaru.
1: Though times have passed, no one has ever recognized the difference between the matter and the mind.
0: ప్రతి మానవుని యొక్క జీవితం కూడాను తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు కూడాను ఈ మనస్సు పదార్థముల యొక్క సమ్మిళిత స్వరూపంతోనే కాలం గడుపుతున్నారు.
1: Man spends his life sojourn from dawn to dusk relating to these two aspects, the mind and matter.
0: కానీ ఈనాటికి కూడాను ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ what is mind ani prashna veste ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీవన్ వాట్ ఈస్ మ్యాటర్ హీ విల్ సే డస్ నాట్ మ్యాటర్ వాట్ ఈస్ మైండ్ హీ డజంట్ సే డజంట్ మ్యాటర్
0: దాన్ని తెలుసుకోవటం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమాత్రము లేదు అని వాదిస్తారు.
1: అండ్ హీ గోస్ ఆన్ ఆర్గ్యూయింగ్ దట్ హీ డజంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దట్
0: వాట్ ఈస్ మ్యాటర్ అని పెడితే డెడ్ డస్ మైండ్ అంటారు.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఈస్ మ్యాటర్ హీ డజంట్ హీ సేస్ డస్ నాట్ మైండ్
0: దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటారు.
1: హీ సేస్ హీ డజంట్ నీడ్ టు నో.
0: ఈనాడు మానవుడు తెలుసుకోవాల్సినటువంటిది మైండ్ పదార్థం యొక్క విజ్ఞానతను గుర్తించాలి.
1: What man has to know today is this differentiation, distinction between the mind and man.
0: మనసును తెలియనటువంటి మానవుడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
1: Man who does not know the mind is a fool.
0: కనుకనే మనసును గుర్తించినటువంటి వాడే మానీయుడు.
1: So the one who knows the nature of the mind is noble.
0: అయితే ఈ మనసు యొక్క స్వరూపం ఏమిటి?
1: Then what is the form of the mind?
0: ఇది ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
1: Where from it has originated?
0: దీని యొక్క క్రియలు ఏమిటి?
1: What is its nature?
0: దీని యొక్క మహత్వం ఏమిటి?
1: What is mystery behind it?
0: విచారణ చేస్తే,
1: if we inquire,
0: ఆత్మకు మూడు శక్తులు ఉన్నవి.
1: Atma, the spirit, has three powers.
0: ఒకటి మనస్సు.
1: One is the mind.
0: రెండవది బుద్ధి.
1: Second, intellect.
0: మూడవది సంకల్పము.
1: The third one is the will.
0: మనోబుద్ధులు సంకల్పముల యొక్క స్వరూపమే ఆత్మ.
1: Atma, the spirit, is the combination of the mind, intellect and the will.
0: కనుకనే ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిదే ఈ మనస్సు.
1: Therefore the mind has originated out of this self.
0: ఈ మనస్సు యొక్క విశాలత చెప్పుటకే సాధ్యం కాదు.
1: The vastness of the mind is beyond all measure.
0: దీనినే సంస్కృతం నందు సర్వత పాణిపాదం తత్సర్వతో శిశిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. దీన్ని సంకల్పించిన ఎంత దూరమైన క్షణంలో ప్రయాణం చేస్తుంది.
1: This is what is said in philosophy, that by mere will it can go to any far of distance.
0: Sarvatra chanamalo vyapinchipothundi.
1: In a moments of time it would be so vast.
0: Ee manasu yokka shaktini evaru kodanu gurtinchaleru vicharinchaleru.
1: The power of the mind cannot be estimated by anybody.
0: Deenini varninchutaku bhashane chaladu.
1: And the language will not be able to reach.
0: Kanukane మనస్సు యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నిర్ణయించడం సాధ్యం కాదు.
1: ద మైటీ పవర్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ నాట్ డిసైడెడ్
0: మనస్సు అనేటువంటి యొక్క శక్తి లేకుండా ఏ చిన్న కార్యాన్ని కూడా మనము సాధించలేము.
1: వితౌట్ ద పవర్ ఆఫ్ ద మైండ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీ టైనీ టాస్క్.
0: అయితే మనస్సు అంటే ఏ విధంగా ఉన్నది?
1: Then how is the mind?
0: ఈ మనస్సుకు రూపం లేదు.
1: Mind has no form.
0: మనస్సు చేసే పని అంతా కూడాను ఆత్మశక్తి ద్వారానే చేస్తూ ఉంటుండాలి.
1: Mind works only with the help of the atmic power.
0: కనుకనే ఈ లోపల ఉండేటువంటి ఆత్మనే ఈ మనస్సు ద్వారా ప్రపంచంలో సర్వకర్మలు కూడాను ఆచరిస్తూ వస్తుండాలి.
1: Therefore it is the inner self that operates through the mind and functions in the outer world.
0: ఈ మనో యొక్క వికారమును మనో యొక్క వికాసమును గుర్తించవలన కొన్ని సంవత్సరములైన కూడా చాలదు.
1: Few of the years are not enough if you go into the depth of the nature.
0: కొన్ని యుగములు కూడా వీలు కాదు.
1: Even ages also would not be adequate.
0: రెండవది బుద్ధి.
1: The second is intellect.
0: ఇది ప్రకాశవంతమైనటువంటిది.
1: Intellect illumines.
0: ఇది వికాసవంతమైనటువంటిది.
1: And it blossoms.
0: ఇవి కేవలం విచారణకరమైనటువంటిది.
1: It investigates.
0: విచారణ చేసినమే ఈ బుద్ధి యొక్క సత్యం.
1: Intellect discriminates. It is its quality.
0: ఆ డిస్క్రిమినేషన్ లోపల కూడా స్వార్థ స్వప్రయోజనములకు ఏమాత్రము స్థానం లేకుండా డిస్క్రిమినేషన్ చేసేటువంటిది బుద్ధి.
1: ఇట్ ఇస్ ది ఇంటెలెక్ట్ దట్ డిస్క్రిమినేట్స్ ఇన్ ద జనరల్ ఇన్ ద ఫండమెంటల్ వే నాట్ అలాంగ్ ది ఇండివిజువల్ డైరెక్షన్.
0: ఇంకా సంకల్పము.
1: అండ్ దెన్ ద విల్.
0: ఈ సంకల్పములు ఈ జన్మంలో చేసినవే కాక వచ్చే జన్మంలో కూడాను ఇంకా ఎన్నియో దీని యొక్క ఫలితములను అందిస్తూ వస్తుంటాది.
1: ద థాట్స్ ఆఫ్ ది యెస్టర్డేస్ వి ఫైండ్ బై దెం బీయింగ్ fruitful than now and also would bear
0: samskaravantamainatundi
1: and it's a one of culture in the
0: samskaram anage emti.
1: What do you mean by
0: chedunu duram chesi manchini poshinchadame?
1: The refinement or culture meant removing all that is bad.
0: Nitya jeevithamlo manam ee karmalu aacharistunnamo aa karmalu yokka doshamulanu nirmoolam gaavinchi dosharahitamainatundi yokka karmalaga teechididdukotame samskaram.
1: All the human activity must be free from all adulteration or pollution. Make it pure and crystal clear.
0: Samskaram ante oka pedda shramaga shramato koodinatundi kaadu.
1: This cultural refinement is not straightforward.
0: Ee vidhanga manobuddhulu yokka samskrutini varninchavalanna ye grandhamulu kudanu saadhyam kaadu.
1: It's not possible for any book to narrate in full the power of the mind and intellect.
0: Kani ee naati sankalpam naaku ee manassu buddhi ee samskaramulu moodintini gurinchi chakkaga ee naati nunchi pillalaku bodhinchalane aasha kalugutundadi.
1: Bhagavan wants us to know, and he is willing to teach us the relationship between the mind, the intellect and the thought.
0: What relationship? Powers.
1: The powers of the mind, intellect and the thought.
0: కనుక మొట్టమొదటి ప్రతి మానవుడు కూడాను మనస్సు మ్యాటర్
1: టు బిగిన్ విత్
0: పదార్థము
1: టు బిగిన్ విత్ ద మైండ్ అండ్ మ్యాటర్
0: పదార్థం లేకుండా మనసు లేదు మనసు లేకుండా పదార్థం లేదు
1: వితౌట్ మ్యాటర్ మైండ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద మైండ్ మ్యాటర్
0: ఇది గులాబీ పుష్పము ఇది ఒక పదార్థము
1: దిస్ ద రోజ్ ఫ్లవర్ దిస్ మ్యాటర్
0: అయితే ఇది పదార్థం లేకుండా నేను గులాబీ పుష్పమని మనసు ప్రవేశించదు
1: Without this matter, the rose flower, it cannot get into your head.
0: Manase lekunda pote ee oka gulab pushpam anetundi kanti kanipinchadu.
1: Without the mind, you cannot see this rose flower.
0: Ee manasu prapanchamlo unnatundi padarthamulu reaction, resound and reflection ani.
1: This mind carries with it three important features: reaction, reflection and resound.
0: Kanuka manasu yokka prabhavamu chaala goppadi.
1: The effect of the mind is very mighty.
0: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని ఒక్క మానవుడైనా కూడా గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు
1: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్
0: మనస్సు యొక్క ప్రభావాన్ని మొట్టమొదటి గుర్తించినటువంటి వాడే మానవుడు
1: ఈజ్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యూ నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్
0: ఏదో సంకల్పముల యొక్క ప్రభావమే మనస్సు యొక్క స్వరూపం అనుకుంటారు
1: యూ థింక్ దట్ మైండ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్
0: కానీ ఆ సంకల్పం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి
1: వేర్ ఫ్రమ్ ద థాట్ హ్యాస్ అరిజన్
0: కాబట్టి సంకల్పములు కూడాను ఒక విధమైనటువంటి ఆధారం ఉంటున్నది
1: ద థాట్ ఆల్సో హ్యాస్ అ ఫౌండేషన్
0: అది కూడాను ఆత్మ నుండి ఆవిర్భవిస్తుండాలి
1: ద థాట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ద సెల్ఫ్
0: అది చైతన్య శక్తి ద్వారా ఆవిర్భవించేటువంటిది
1: అండ్ ఇట్స్ ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ అవేర్నెస్ చైతన్య
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది వికసిస్తూ ఉంటుంటుంది
1: In everyone there is this principle of vijnana that blossoms
0: కాని కొంతమంది మూర్ఖులు గ్రంథ పరిచయం వల్ల ఏదో కొన్ని పెద్దలు చెప్పినటువంటి మాటల వల్ల అనేక రకములైనటువంటి విద్యను మేము అభ్యసించామని గర్విస్తుంటారు
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ లర్నింగ్ దేర్ టెక్స్చువల్ లర్నింగ్ విచ్ దే హావ్ లెర్న్ ఫ్రమ్ ఎల్డర్స్
0: ఈ విధమైనటువంటి నేర్పులు నేర్చుకున్నటువంటి వారు కేవలము నిజమైనటువంటి విద్యావంతులు కాదు
1: అక్విజిషన్ ఆఫ్ సచ్ స్కిల్స్ విల్ నెవర్ మేక్ యూ ఎడ్యుకేటెడ్
0: ఇప్పుడు నిజమైనటువంటి విద్యావంతులంటే ఏ దాన్ని గుర్తించాలి అనేటువంటిది చక్కగా విచారణ చేయాలి
1: A truly educated man must know what is to be known, what is to be recognized.
0: Atma vidyanamulu gurtinchaleinatundi vaadu enni vidyalu nerchiyakudanu moorkude.
1: Without this knowledge of the self, whatever form of education you may acquire, it is all useless and you are a fool.
0: Vidyavantude untuntadu.
1: We have an educated man.
0: Atan daggari poi meeru oka prashna veyandi.
1: If you go and put a question,
0: ayya meeravaru ani prashninchandi.
1: If you ask him, sir, who are you?
0: అంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ దీనికి సరైన జవాబు చెప్పలేడు.
1: In spite of all of his high education, he will not give you correct answer.
0: అయ్యా నా పేరు నేను రామశాస్త్రి గారు అంటాడు.
1: He will say, my name is Ramashastri.
0: రామశాస్త్రిని దేహాన్ని పెట్టినటువంటిది కానీ నీవు కాదే.
1: Ramashastri's name given to you, but not your true self.
0: మరి మీరెవరు అని రెండో తొలి ప్రశ్నించండి.
1: If you ask him again, then who are you?
0: నేను ఒక పండితుడను అంటాడు
1: అండ్ హీ రిప్లైస్ ఐఎమ్ ఎ స్కాలర్
0: అది కూడా సరైన జవాబు కాదు
1: ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఆన్సర్
0: పాండిత్యం నీ యొక్క ప్రభావం చే నీవు అభ్యసించినటువంటి యొక్క విద్యనే కానీ నీవు కాదు అంటాడు
1: స్కాలర్షిప్ ఈస్ ద వన్ దట్ యు హావ్ అక్వైర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యు ఆర్ నాట్ ది ట్రూ
0: మరి మూడో ప్రశ్న ఏంటి మీరెవరని
1: ఇఫ్ యు ఆస్క్ హిమ్ ఫర్ థర్డ్ టైమ్ హూ ఆర్ యూ
0: అయ్యా నేను ఇండియన్ నేను అమెరికన్ నేను బ్రిటిష్ వాడి అని దేశం యొక్క పేరును ఉచ్చరిస్తాడు
1: అండ్ హి గివ్స్ ఆన్సర్స్ లైక్ దిస్ ఐఎమ్ ఇండియన్ అమెరికన్ రిఫరింగ్ టు హిస్
0: నేటివ్ ఎవరు అని అడిగినటువంటి ప్రశ్నకు దేహం పేరు వృత్తి పేరు దేశం పేరు మాత్రమే వర్ణిస్తున్నాడు కానీ తానెవరనేటువంటిది తనకు ఏమాత్రమూ గుర్తించుకోవటం లేదు
1: రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ హూ ఆర్ యూ హీ రిఫర్స్ టు హిస్ నేమ్ దట్ ఈస్ గివెన్ ద ప్రొఫెషన్ అండ్ హిస్ నేటివ్
0: కారణం తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకున్నాక కేవలం దేహతత్వాన్ని విద్యాతత్వాన్ని వృత్తితత్వాన్ని మాత్రమే దృష్టి అందించుకున్నాడు
1: ద రీజన్ ఈస్ దట్ హీ హాస్ నో నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ He has got the knowledge of his body, the profession, and the place he belongs to.
0: Atma jnanam lenetunti vaadu deha jnanamto enta varaku jeevinchagaladu.
1: Without this knowledge of the self, how long can you live? By merely knowing the body.
0: విద్యను అభ్యసించినటువంటిది దేహమే.
1: It is the body that has learned.
0: విద్యను పోషించినటువంటిది దేహమే.
1: The body sustains the knowledge.
0: ఈ విధంగా చూస్తే ఇవన్నీ నీ చేతిలో ఉన్నటువంటి ఒక పరికరములే.
1: They are of your own making. They are your own instruments.
0: నీ పరికరములు నీవా లేక పరికరములకు ఆధీనుడైనటువంటి వాడు నీవా?
1: In fact, are you the instrument or are you the holder of the instrument?
0: కాబట్టి ఈ పరికరములంత కూడాను నీ యొక్క స్వాధీనంలో ఉండేటువంటి పనిముట్లు.
1: These are all the instruments that are under your control.
0: You are the master.
1: You are the master.
0: అందుకోసమని వేదాంతం చెప్తుందది, master the mind, be a master mind.
1: So Vedanta says, master the mind, be a master mind.
0: కనుక నీవు ఈ యొక్క దీనికంతా నీవు మాస్టర్ కావాలి.
1: So you should be a master for all these.
0: ఈ విధంగా విచారణ పూర్తి చేసిన తర్వాత మరి నీవు అడగండి, ఎవరండి మీరు అని.
1: After thorough inquiry, now put this question, who are you?
0: అప్పుడు ఆయన చెప్పగలడు.
1: Then he can give the answer.
0: అయ్యా, దేహాభిమానం చేత నేను అనేక విధమైనటువంటి అజ్ఞానంలో పాల్పడి దేహం యొక్క వృత్తులు, దేహం యొక్క పేర్లు, దేహం యొక్క పరిస్థితులు, కాలం యొక్క దీన్ని నేను చెప్తూ వచ్చాను. కానీ కాలాతీతమైనటువంటి వాడు, దేహాతీతమైనటువంటి వాడు, విద్యాతీతమైనటువంటి వాడు ఆత్మ, అదే నేను అంటాడు.
1: So long I have been referring to my name because of ignorance and the place I belong to associated the passage of time. Now I realize that I am beyond the time and the body.
0: దేహమును, విద్యను, సంస్కృతిని సర్వం కూడాను తాను ఆడిస్తూ ఉంటుండాలి.
1: If you have the knowledge of the self, you know that is the foundation for all the rest of the aspects of life.
0: కానీ నాయకుణ్ణి మర్చిపోతున్నాడు.
1: But he is forgetting the very master.
0: నాట్యాన్ని చూచి భ్రమిస్తున్నాడు.
1: He is deluded by the dance.
0: ఈ నాట్యం ఆడేది దేహమే.
1: And the body that dances.
0: దేహాన్ని చలింపజేసేటువంటి ఆత్మ.
1: It is the self that makes the body move.
0: కనుకనే దేహాభిమానం నీవు అభివృద్ధి పరుచుకొని
1: I have developed body attachment.
0: ఈ దేశంలో నీవు దేశం యొక్క పేరు కాని, విద్య యొక్క ప్రభావాన్ని కాని నీవు వర్ణిస్తూ వస్తున్నావు.
1: I go by the name of my country and the profession and the knowledge I acquire.
0: ఇవి ఏది కూడాను శాశ్వతమైనటువంటివి కాదు.
1: None of them are permanent.
0: ఇవన్నీ కూడాను క్షుద్రమైనటువంటివి.
1: After all, they're so low.
0: క్షణములో నశించిపోయేటువంటివి.
1: They vanish in a moment of time.
0: నీవు సత్యమైనటువంటి వాడు.
1: You are the truth.
0: సత్యమే నీ పేరు.
1: Your name is truth.
0: అది ఆత్మ.
1: That is the self.
0: కనుకనే నీవు ఆత్మాన్ని ఆధారంగా తీసుకుని ఆత్మజ్ఞానమును ప్రచారం చేసుకుంటూ నీవు దేహాభిమానమును తగ్గించుకుంటూ రావాలి.
1: Totally relying on the self or atma. Developing that the knowledge of the self, you have to give up the body attachment.
0: ఆత్మజ్ఞానమైనటువంటి అణు మాత్రం కూడా అర్థం చేసుకోలేరు.
1: So long there is దేహాభిమాన body attachment, you will not have ఆత్మజ్ఞానం.
0: ఏదో కొన్ని గ్రంథముల నుంచి చదివినటువంటి కొటేషన్స్ తీసుకుని నీవు జవాబులు చెప్పవచ్చును.
1: You may give the reply basing on the information from textual knowledge.
0: ఈ కొటేషన్స్ అంతా కూడా కేవలము సరైనటువంటివి కాదు.
1: The quotations are not correct anyway.
0: ఇది డైలీ జరిగేటువంటి యొక్క మ్యాజిక్లు.
1: It's all the gimmicks and the magics of the daily routine.
0: ఇది నీవు కాదు.
1: That's not your true self.
0: నీవు కమకమేన అన్నిటికీ ఆధారమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు.
1: You are the very master, the power, the center of all.
0: ఆత్మశక్తిని అర్థం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: You have to make every attempt to know the power of Atma, the self.
0: మొట్టమొదట నీవు మనసు యొక్క తత్వాన్ని గుర్తించుకునరా.
1: To begin with, know the nature of the mind.
0: మనసు యొక్క ప్రభావము ఎంత గొప్పదో దీనికి అప్పుడు నీకు తెలుస్తుంది.
1: Then you will understand how great the mind is.
0: ఈ మనసు యొక్క ప్రభావము ఇట్టిది అట్టిదని కాదు.
1: The effects of the mind cannot be decided in a way.
0: మనిషి ఎందే పుట్టి, మనిషి ఎందే పెరిగి, మనసునందే జీవించి, మనసునందే అంత్యమగును ఆనందం.
1: It is the bliss that is born in man, sustained in man, and ultimately annihilated.
0: కర్మలన్నీ మనసు. కర్మలన్నీ మనసు.
1: ఆల్ యాక్షన్స్ రిలేటెడ్ టు ది
0: మైండ్. కష్టములు అది ఒక మనసు.
1: ది డిఫికల్టీస్ ఆల్సో.
0: జీవించుట ఒక మనసు.
1: ది డికే.
0: చెడుపు మనసు.
1: ది ఫెయిల్యూర్.
0: ఇవన్నీ కూడా మనసు యొక్క ప్రభావములే.
1: దే ఆర్ ఆల్ ది ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ది మైండ్.
0: కనుకనే మనసు యొక్క ప్రభావం ఇట్టిది అట్టిదని ఎవరు నిర్ణయించలేరు.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: కనుక మనసు యొక్క ప్రభావమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should know the effect and the influence of
0: mind. మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించినప్పుడు మ్యాటర్ యొక్క స్వరూపాన్ని నీవు గుర్తించడానికి శక్తి ఉంటుంది.
1: When once you know the impact of the mind, you can also know the nature of the matter.
0: నీ ఇంద్రియాలను నీవు అరికట్టుకోలేనటువంటి వాడు ఇతర యొక్క దీన్ని ఏ విధంగా అధికారం కాగలవు?
1: If you cannot control your senses, how can you be the master of others?
0: నీ సెన్సెస్ నీవు అధికారంలో పెట్టుకున్నప్పుడే ఇతరులకు నీవు మాస్టర్ కాగలవు.
1: If you control your senses, you can be the master of the
0: కనుక మొట్టమొదట నీ మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించు.
1: So first know the effects of the mind.
0: పుట్టుట ఒక మనసు.
1: The birth.
0: భూమి నుండిట మనసు.
1: Life.
0: సంసారం ఒక మనసు.
1: Family.
0: చావు మనసు.
1: Death.
0: బాల్యమంతా ఈ మనసు. వార్ధక్యం ఒక మనసు. జీవించుట ఒక మనసు. చెడుపు మనసు. కర్మలన్నీ మనసు. కష్టములు ఒక మనసు. సంతోషం ఒక మనసు. చింత మనసు.
1: And the mystery. They're all the effects and the manifestations of the mind.
0: మనసు యొక్క ప్రభావములే.
1: The whole thing is nothing but the reflection of the mind.
0: ఇలాంటి శక్తి కలిగినటువంటి మనసు నీ దగ్గర పెట్టుకుని
1: with that powerful mind in you
0: నీవు అల్పునిగా భావించుకొని
1: you consider yourself low
0: అణుమాత్రమైనటువంటి విద్యకే నీవు అనంతమైన గర్వాన్ని అనుభవిస్తున్నావు
1: you are simply egoistic because of the fraction of the knowledge you
0: అది ఏ పెద్ద మూర్ఖత్వము
1: it is the sign of
0: ఇంతకంటే మూర్ఖుడు మరొకటి జగత్తు
1: there is no other greater fool than you
0: నీకు అన్ని తెలుసు అనుకుంటున్నావు
1: you think you know all
0: కానీ ఒక్కొక్క దాన్ని లెక్క చేయకుండా పోతున్నావు
1: sometimes you neglect others
0: ఆత్మతత్వాన్ని ఏమాత్రం గుర్తించుకోలేకపోతున్నావు
1: you don't know this knowledge of the
0: self ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటూ పోతున్నావు
1: you go on knowing
0: అందువల్లనే ఈనాటి మానవుడు నిరంతరము దుఃఖముల చేత కష్టముల చేత కృంగిపోతున్నాడు
1: that's the reason why man has drowned himself in misery and sadness and failure
0: మానవుని యొక్క సుఖముకు దుఃఖములకు మూల కారణం ఏమిటి
1: what is the primordial cause for the pleasure and the pain
0: ఈ సుఖదుఖములకు మూల కారణం నీవే
1: You are the cause for the pleasure
0: and the pain. మరొకరు కారణం కాదు
1: No one else.
0: కారణం ఏమిటి
1: Why?
0: నీ సత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం చేత
1: Because you don't know your own self.
0: నీ సుఖదుఖాలను నీవు పెంచుకుంటూ వస్తున్నావు
1: You go by your pleasure and the pain in life.
0: నీ సత్వాన్ని నీవు గుర్తించుకుంటే సుఖదుఖములను నీ వెంట రావడానికి వీల్లేదు
1: When once you know your true self, you'll not be affected by pleasure and pain.
0: నిన్ను తాకుటకు సాధ్యం కాదు నిన్ను తాకుటకు కూడా సాధ్యం
1: No one can touch you anyway.
0: కనుకనే సుఖదుఖములకు మూల కారణము నీవే
1: ఫర్ ఆల్ యువర్ ప్లెజర్ అండ్ పెయిన్ యువర్
0: వారు వీరు వీరు వారని అనేక రకమైనటువంటి యొక్క దీన్ని ఆదర్శంగా తీసుకుని చెప్పుకుంటున్నారు
1: యు గో ఆన్ బ్లేమింగ్ అదర్స్ దట్ పర్సన్ అండ్ దిస్ పర్సన్
0: ఇది మరింత పాపం
1: ఇట్ ఈస్ ఎ సిన్
0: నా కష్టములకు వాడు కారణము నా దుఃఖములకు వీడు కారణము అని అనుకుంటున్నాము
1: యు థింక్ దట్ సో అండ్ సో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పెయిన్ అండ్ మిజరీ
0: చాలా పాపము
1: It is a sin.
0: ఎవరు నీ కష్టములకు కారకులు కాదు.
1: No one is responsible for
0: ఎవరు నీ దుఖములకు కారకులు కాదు.
1: No one is the cause for your misery.
0: నీకు నీవే కారకుడు.
1: You are responsible for your own pain.
0: కనుక నీకు నీవే responsibility కానీ బరువుల పైన వేసుకోవటం మరింత పాపం.
1: You have to own your own responsibility. You cannot blame others.
0: కారణము
1: The reason.
0: నీ యందు సరైనటువంటి నీతి భావం లేకుండా ఉంటుంది.
1: You don't have morality within you.
0: అనగా చక్కని నడత.
1: Meaning proper conduct.
0: ఈ నడత వల్లనే ఈనాటి నడతనే రేపు సంస్కృతి అవుతుంది
1: ద ప్రెసెంట్ డే కాండక్ట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ కల్చర్ సంస్కృతి
0: నేటి సంస్కృతమే రేపటి స్వభావం అవుతుంది
1: అండ్ ది వెరీ కల్చర్ దట్ యు అక్వైర్ టుడే విల్ మేక్ యువర్ స్వభావ
0: నేటి స్వభావమే రేపటి గమ్యమవుతుంది
1: అండ్ ది వెరీ హ్యాబిట్ స్వభావ విల్ బి ది గమ్య ద గో
0: నీ సంస్కృతమునకు నీ భావమునకు నీ గమ్యమునకు నీ సంకల్పమునే మూల కారణం
1: దేర్ ఫోర్ ఫర్ యువర్ కల్చర్ ద ఫీలింగ్ అండ్ ద గోల్ యువర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్
0: కనుక నీ గమ్యం ఎట్టిదంటే నీ యొక్క కర్మ ఎట్టిదో గమ్యం అట్టిది
1: యాజ్ ఈజ్ యువర్ పాత్ సో ఈజ్ ద గోల్
0: కనుకనే నీతిని మొట్టమొదట మనం గుర్తించాలి
1: Therefore you have to know the morality in the beginning.
0: ఆ నీతి యొక్క ప్రభావమే ఈ యొక్క లోకంలో ఉండేటువంటి కర్మ యొక్క సిద్ధాంతము
1: And the results of all the moral principles that you adhere to
0: ఈ కర్మ యొక్క సిద్ధాంతమని కూడాను మనసు ద్వారా ఆవిర్భవించినటువంటివి
1: All these things will have the mind as their origin.
0: ప్రేమ స్వరూపులారా
1: embodiments of love.
0: మనస్సు మన వెంటనే ఉన్నది
1: Mind is with you.
0: మనసు లేకుండా మనిషి కాదు
1: No human can exist without mind.
0: కానీ మనిషి అయినటువంటి మానవుడు మనసును గుర్తించుకోలేకపోతున్నాడు
1: And this human is not able to know the mind which is in him within.
0: నీవు మనసును గుర్తించుకోలేకుండా నేను మానవుడని ఎట్లా చెప్పగలుగుతున్నావు
1: Without knowing the mind how can you call yourself
0: చెప్పే అధికారం కూడా లేదు
1: You have no authority to declare yourself
0: నీవు ఏనాడు మనసును గుర్తిస్తావో అప్పుడే నీవు మానవుడని చెప్పడానికి వీలవుతుంది
1: That day when you know the nature of the mind you can call yourself a human being
0: ఇది సరైనటువంటి వేదాంతం యొక్క సారము
1: This is the essence of Vedanta
0: కనుక వేదాంతం అనగా సర్వ వేదముల యొక్క అంత్యమే వేదాంతము
1: Vedanta means the purpose, the goal of all Vedas.
0: దానిని ఆత్మజ్ఞానము అన్నారు.
1: That is the knowledge of the self.
0: ఆ ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని మర్చిపోయి దేహజ్ఞానాన్ని పెంచుకుంటూ నేను ఇది అది అని వాదించుకోవటము ఇది కేవలం మూర్ఖత్వం కాదా
1: We go by only the knowledge of the body and we go on arguing with others. Is it not a sign of a fool?
0: ఈ ఆత్మ అనేటువంటిది కంట్రోల్ రూమ్
1: And this ఆత్మ, the self, is the control room.
0: ఆ కంట్రోలర్ రూమ్ నీవు స్వాధీనం చేసుకో
1: యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ కంట్రోల్ రూమ్.
0: అన్ని ఇంద్రియములు కూడా క్షణంలో నీకు కంట్రోల్ అయిపోతాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి అండర్ యువర్ చెక్ కంట్రోల్.
0: ఇంటిలో ఉన్నటువంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని రూముల్లో ఉన్నటువంటి లైట్లు కూడా ఆఫ్ అయిపోతాయి.
1: ఇఫ్ యూ పుట్ ఆఫ్ ది మెయిన్ స్విచ్, వెల్ దేర్ విల్ బి నో లైట్ ఎనీవేర్ ఇన్ అదర్ రూమ్.
0: మెయిన్ స్విచ్ ని ఆన్ చేస్తే అన్ని రూముల్లో కూడా దీపాలు వెలుగుతాయి.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్ యూల్ హ్యావ్ ద లైట్ ఇన్ ఆల్ ద రూమ్.
0: కాబట్టి మెయిన్ స్విచ్ అనేటువంటిది నీ ఆత్మ.
1: So Atma, the self, is the main switch.
0: నీ యొక్క చూపు, నీ యొక్క మాటలు, నీ యొక్క పలుకులు, నీ యొక్క శ్రవణము, నీ యొక్క పనులు, ఇవన్నీ కూడా రూముల్లో ఉన్నటువంటి స్విచ్ వంటివి.
1: Therefore your looks, your words and your listening, audition, they amount to bulbs. ఇది
0: నీకు నీవు కల్పితముగా ఆవించుకున్నటువంటివి.
1: And these are of your own making.
0: ఇప్పుడు నువ్వు ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నావు.
1: You have built a big mansion.
0: ఇది బెడ్రూమ్.
1: This is the bedroom.
0: ఇది బాత్రూమ్.
1: This is the bathroom.
0: ఇది స్టోర్ రూమ్.
1: స్టోర్ రూమ్.
0: ఇది కిచెన్ రూమ్.
1: This is the kitchen.
0: ఇవన్నీ ఈ రకంగా పేర్లు వేరు వేరు పెట్టుకున్నావు.
1: And you have categorized them as different rooms for purpose.
0: ఎవరు పెట్టుకున్నటువంటిది?
1: Who made them so?
0: నీవు పెట్టుకున్నటువంటివి.
1: They are of your own making.
0: నీవు నిర్ణయించుకున్నటువంటివి.
1: That's your decision.
0: ఇది బాత్రూమ్ కు ఒక రూమ్ గోడ అడ్డం ఉంది.
1: And there is a wall separating the bathroom from the rest.
0: బెడ్రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: There lies a wall there near bedroom.
0: డ్రాయింగ్ రూమ్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: So also the drawing room.
0: డైనింగ్ హాల్ కు ఒక గోడ అడ్డం ఉంది.
1: The dining hall also has a wall.
0: ఈ గోడల వల్లనే ఇన్ని రూములుగా రూపొందింప చేసుకుంటున్నావు.
1: Only the walls separate the building into different rooms.
0: Walls anta kotti vesesesthe oka vishalamaina hall ga tayaravutundi.
1: If you remove walls, you'll find a very big hall there.
0: కనుకనే ఈ యొక్క పద్ధతులు నీవు సరైనటువంటి విచారం చేయకుండా ఈ వాళ్ళను పెంచుకుంటూ పోతున్నావు.
1: యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ యూ గో ఆన్ బిల్డింగ్ వాల్స్.
0: ఈ రూములు ఇంతంత వాల్స్ ఏ ప్రధానమైనటువంటిగా తీసుకుంటున్నావు.
1: అండ్ యూ గో బై దిస్ వాల్స్ ఇన్ ద రూమ్స్ దేర్ ఆర్.
0: కాదు కాదు.
1: నో.
0: విశాలత్వాన్ని పొందాలి.
1: హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లార్జ్ హార్టెడ్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అది ఏ అనంతమైనటువంటిది.
1: దాట్ ఈస్ ఇన్ఫినిట్.
0: అట్టి అనంతమైనటువంటి అమృతమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించగా
1: యూ హావ్ ఫర్గాటన్ దట్ ఇన్ఫినిట్ నెక్టార్ నెక్టార్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అల్పమైన స్వల్పమైన దేహాభిమానం పెంచుకుంటున్నావు.
1: అండ్ యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సో లో.
0: కనుక అనేక జన్మల నుంచి ఈ దేహాభిమానాన్ని పెంచుకుంటూ వస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఓవర్
0: ఈ జన్మలో క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ పోవాలి.
1: అట్లీస్ట్ దిస్ లైఫ్ టైమ్ యూ కట్ షార్ట్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఏమిటి ఈ దేహం?
1: వాట్ ఇస్ దిస్ బాడీ?
0: ఎంత నాది అంటున్నావు.
1: అండ్ యూ క్లెయిమ్
0: ఎంతవరకు నీది?
1: హౌ లాంగ్?
0: ఈ దేహం ఉండేంత వరకే.
1: So long you live.
0: తర్వాత ఎవరిదో?
1: లేటర్?
0: ఏ పేరు వస్తుందో?
1: వాట్ నేమ్ ఇట్ వుడ్ గెట్?
0: కాబట్టి నీవెందుకు దీనికి నాది అనుకుంటున్నావు?
1: దెన్ హౌ డు యూ క్లెయిమ్ దట్ ఇట్ బిలాంగ్స్ టు యు?
0: కొంతవరకు ప్రపంచ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఈ నేను అనేటువంటి ఒక ఉపయోగపడుతుంది.
1: హౌఎవర్ ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ అండ్ ద కాంటాక్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ యూ షుడ్ హ్యావ్ ఎ నేమ్.
0: దీంట్లో నేను నాది ఈ రెండే ఉంటుండే.
1: హియర్ వీ ఫైండ్ టూ ఐ అండ్ మైన్.
0: నేను అనేటువంటిది ఆత్మ.
1: I is the self, Atma.
0: Nadi anetvadi matter.
1: Nadi, mind, is matter.
0: Ee Atma yokka tattvame manasu.
1: Therefore the nature of Atma is the mind.
0: Manasu yokka prabhavame ee padarthamu.
1: The effect of the mind is
0: kaabatti manasu padarthamu yokka prabhavanni mattamatta manam gurtinchukunnappudu sarvamu okkatai pothundi.
1: Therefore when once you know the nature of the mind and of the matter, everything else will be known.
0: Vidyarthulara,
1: students,
0: మీరు లాంగ్ లైఫ్ దీర్ఘకాలం జీవించగలిసినటువంటి వారు.
1: యు హావ్ గాట్ లాంగ్ లైఫ్ అహెడ్ ఆఫ్ యు.
0: కనుక ఏదో వృద్ధాప్యం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుని పోవటం తాత్సారం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ది అడ్వాన్స్డ్ ఓల్డ్ ఏజ్.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఈ వయసు లోపలనే మనం చాలా జాగ్రత్త పడాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎట్ దిస్ ఏజ్ యూ షుడ్ బి కేర్ఫుల్.
0: ఈ వయసు లోపల మనం కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటే తిరిగి మనకు చిక్కదు దక్కదు.
1: వెన్ వన్స్ యూ వేస్ట్ దిస్ టైమ్ యూ విల్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్.
0: కనుక ఈ వయసును చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏజ్.
0: ఈ వయసు నుండే మనం తెలుసుకోవాల్సినవన్నీ చక్కగా తెలుసుకోవాలి.
1: యూ హావ్ టు నో ఆల్ దట్ యు ఆర్ సపోజ్ టు నో అట్ దిస్ ఏజ్.
0: లేకపోతే ఇంకెప్పుడు నీవు తెలుసుకుంటావు?
1: వెన్ ఆర్ యూ గోయింగ్ టు లర్న్?
0: మసలలేవు. కన మసగలు మోమును మడతల పడిక తల నరిచే కదా. ముసిలికోతి అని పనివా పసివాలను నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ, తైతే తైతే తై బొమ్మ, దీని తమాష దూరం తోలు బొమ్మ.
1: There will be cataract in the eye, arthritis, you cannot move about. What is it you want to learn? Later, it is impossible. People call you a monkey.
0: Andamu, prayamu, undani chikkaku roranna.
1: Oh man, don't pride yourself because of your beauty. And you...
0: Munnunnadira tondaraloni musulitanamana musulla pandaga.
1: There lies the festival of the old age at the very doorstep.
0: అప్పుడు నిన్ను ఎవరు చూస్తారు?
1: దెన్ హూ విల్ లుక్ ఎట్ యు?
0: అప్పుడు నిన్ను నీవు చూసుకోగలవా?
1: కెన్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్?
0: సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: సర్వ సహాయాన్ని నీవు ఆశించాలి.
1: యూ నీడ్ ది హెల్ప్ ఆఫ్ సంబడీ ఎల్స్.
0: కనుక నీవు ఉండినంత వరకు ఎవరి సహాయం లేకుండా నీవు సాధించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫార్ యు ఆర్ హియర్ నౌ, డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ రిలయంట్ అండ్ అచీవ్.
0: కనుక ఏ క్షణం లోపల ఈ దేహం యొక్క పరిస్థితి ఏ విధంగా మారుతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఎట్ వాట్ మూమెంట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దిస్ బాడీ నోబడీ కెన్ సే.
0: కనుక బాడీ అభిమానాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
1: సో డోంట్ హ్యావ్ టూ మచ్ అబౌట్ ఇట్.
0: అయితే పరాధీనం కాకుండా క్షేమంగా ఉండడానికి తగిన ప్రోషన్ చేసుకోవాలి.
1: సీ దట్ యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. జస్ట్ క్యారీ ఆన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్.
0: డూ యువర్ డ్యూటీ. నీ దేహాన్ని పరాధీనం కాకుండా చూసుకో.
1: సీ దట్ యూ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మెయింటైన్ యువర్ సెల్ఫ్.
0: నీ స్వాధీనంలోనే ఉంచుకోవాలి.
1: హ్యావ్ ఇట్ అండర్ యువర్ కంట్రోల్.
0: నీవెవరు?
1: Who are you?
0: నేను అనేటువంటిది ఆత్మ. ఆత్మ స్వాధీనంలో పెట్టాలి.
1: అండ్ దట్ వెరీ ఐ ఈస్ ద సెల్ఫ్. యూ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అన్నింటి ఎందు ఉండేటువంటిది ఐ ఒక్కటే.
1: ది ఐ ఈస్ కామన్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: రామయ్య ఎవరు ఉంటే నేను అని ఒకరు లేస్తాడు.
1: ఇఫ్ యు సే రామయ్య, వన్ విల్ సే ఐ.
0: అనిల్ కుమార్ ఎవరంటే ఈయన అని లేస్తాడు.
1: ఇఫ్ యు సే అనిల్ కుమార్, దిస్ పర్సన్ విల్ గెట్
0: అప్. ఈయన ఎవరు ఉంటే ఆయన లేస్తాడు.
1: హూ ఈస్ దేర్, హీ విల్ గెట్ అప్ దేర్.
0: శాస్త్రి గారు ఎవరంటే ఆయన లేస్తాడు.
1: హూ ఈస్ శాస్త్రి?
0: నేను నేను నేను అని అంటున్నాడు.
1: సో దిస్ ఐ
0: ఆయన నేను అంటున్నాడు, ఈయన నేను అంటున్నాడు, ఆయన నేను అంటున్నాడు. కాబట్టి నేను అనేటువంటిది అందరి ఎందుకు ఉండేటువంటిది ఏకాత్మ భావమే.
1: సో ఈచ్ వన్ స్టార్ట్ రిప్లైయింగ్ ఐ ఐ అండ్ దిస్ ఐ ఈస్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఐ అనేటువంటిది ఫండమెంటల్.
1: దిస్ ఐ ఈస్ ఫండమెంటల్.
0: ఐ నుంచినే వచ్చినటువంటి సర్వ ఐలు కూడాను.
1: It is out of this eye the remaining things followed.
0: మీకు తెలుసు ఉంటాది, ఇన్ని దీపాలు ఇక్కడ వెలుగుతున్నాయి.
1: You find so many bulbs here burning.
0: అదే రీతిగా దీపావళి రోజు ఒక దీపం నుంచి అనేక దీపాలు అంటించుకుంటూపోతుంటాం.
1: Same thing happens during the time of Deepavali when you light so many lamps there.
0: కానీ ఇన్ని దీపాలు వెలగడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని నిప్పులు పీయాలి? నేను నేను అని అంటున్నాడు.
1: సో దిస్ ఐ
0: ఆయన నేను అంటున్నాడు, ఈయన నేను అంటున్నాడు, ఆయన నేను అంటున్నాడు. కాబట్టి నేను అనేటువంటిది అందరి ఎందుకు ఉండేటువంటిది ఏకాత్మ భావమే.
1: సో

0: happens during the time of Deepavali when you light so many lamps there.
1: కానీ ఇన్ని దీపాలు వెలగడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని నిప్పులు పీయాలి అని అనుకుంటావు.
0: How many times you should light every lamp? How much time you should spend?
1: అంటే ఎందుకుంటుంది ఒకే కరెంట్.
0: In fact, same current flows through all bulbs.
1: ఆ కరెంట్ అనేటువంటి ఇంజిన్ నించిపోతే ఈ బల్బ్స్ అంతా నించిపోతాయి.
0: When there's power cut or failure, you don't get any light.
1: కనుకనే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవుడు కూడా ఒక బల్బు వంటి వాడే.
0: So every man in this world is a bulb.
1: కానీ భగవంతుడే దీనికి తగినటువంటి ఒక జనరేటర్.
0: God himself is the generator.
1: ఇది ఏ జనరేటర్?
0: God is generator.
1: రేటర్ అంటే
0: జనరేటర్.
1: అదే జనరేటర్.
0: That is generator.
1: జనులంతా కూడా నువ్వు ప్రకాశింపజేసేటువంటిది.
0: జనరేటర్, మేకింగ్ ద పీపుల్ షైన్. జనరేటర్.
1: ఆ జనరేటర్ ను నీవు చూసుకోకుండా బల్బులు మాత్రమే పట్టుకొని కూర్చుంటే ప్రయోజనం ఏంటి?
0: యూ ఫర్గెట్ దిస్ జనరేటర్ అండ్ గో బై ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్.
1: కనుక ఎవరైనా వచ్చి ఎవరయ్యా మీరు అని అడిగితే సరైన జవాబు చెప్పాలి.
0: సో ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు హూ ఆర్ యూ, యూ షుడ్ గివ్ ప్రాపర్ రిప్లై.
1: వాట్ ఈజ్ మైండ్ అంటే నా మైండ్ అనేటువంటిది ఆత్మ యొక్క అంశమే అని చెప్పాలి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ వాట్ ఇస్ ద మైండ్, యూ షుడ్ సే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఇట్ ఈజ్ నాట్ మ్యాటర్.
0: ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్
1: అని చెప్పకూడదు.
0: యూ షుడ్ నాట్ సే సో.
1: అదే విధంగానే నీ మనసు అంటే ఏమిటంటే అదే ఆత్మ యొక్క ప్రతిబింబమే.
0: దెన్ వాట్ ఈస్ మైండ్? ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: నీ బుద్ధి అంటే ఏమిటంటే ఆత్మ ప్రతిబింబమే.
0: ఇంటెలెక్ట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: నీ సెన్సెస్ అంటే ఏమిటి? ఆత్మ యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్సో సెన్సెస్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: దీని అంశాలే.
0: దేర్ ఆల్ ద స్పార్క్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అంశమునకంతా ఒక్కటే ఆధారం.
0: అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: మైసూర్పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ అన్ని చేసుకున్నాము. దీంట్లో ఏది ప్రధానం అంటుంటే చక్కెర ఒక్కటే. చక్కెరని తీసేస్తే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
0: యూ హావ్ గాట్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో అండ్ సో ఫోర్త్, బట్ వితౌట్ షుగర్ నో స్వీట్.
1: అదే విధంగానే గాడ్ ఈజ్ డివైన్.
0: గాడ్ ఈజ్ ఓన్లీ డివైన్ మాస్టర్.
1: డివైన్ అనేటువంటి షుగర్ ఉండటం వల్లనే నీవు ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నావు, ఇన్ని రకమైనటువంటి యొక్క వంటలు నీ వండుకో తింటున్నావు.
0: అండ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ ద షుగర్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సో మెనీ స్వీట్స్ ప్లెంటిఫుల్లీ.
1: కనుకనే మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ రైట్ ను మనం పట్టుకోవాలి.
0: సో వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ఫండమెంటల్ రైట్.
1: ఈ ఫండమెంటల్ రైట్ అనేటువంటి మానవునికి మనసే.
0: ద ఫండమెంటల్ రైట్ రిలేట్స్ టు ద మైండ్.
1: ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఇది.
0: బికాజ్ ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: మనసు అనేటువంటిది మంకీ మైండ్ అనుకుంటారు, చాలా పొరపాటు.
0: యూ థింక్ దట్ మైండ్ ఇస్ మంకీ మైండ్, యువర్ మిస్టేక్.
1: నీవు మంకీగా ఉన్నప్పుడు అది నీకు మంకీ మైండ్ గా కనిపిస్తుంది.
0: సిన్స్ యు ఆర్ మంకీ, ది మైండ్ ఆల్సో టర్న్స్ ఇన్ టు ఎ మంకీ.
1: కానీ నీవు మ్యాన్ గా వచ్చినప్పుడు దట్ ఈస్ నాట్ మంకీ మైండ్.
0: ఈవెన్ వన్స్ యూ బిహేవ్ ఎస్ అ మ్యాన్, ద మైండ్ కెన్ నాట్ బి మ్యాన్
1: కైండ్.
0: ఓ, దెన్ ఇట్ బికమ్స్ మ్యాన్ కైండ్.
1: మ్యాన్ కైండ్ గా మారిపోతుంది.
0: అండ్ ఇట్ టర్న్స్ ఇంటూ
1: మ్యాన్ కైండ్. మ్యాన్ కైండ్ ని సంపాదించుకోవాలి.
0: అండ్ యూ షుడ్ బి
1: మంకీ మైండ్ ని పెంచుకోకూడదు.
0: ఇట్ షుడ్ బి ఆఫ్టర్ మ్యాన్ కైండ్.
1: మ్యాన్ గా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ ఎ మ్యాన్.
1: నీవు మంకీగా కాకూడదు.
0: నెవర్ బిహేవ్ లైక్ ఎ మంకీ.
1: ఆ విధంగా ఉంటున్నప్పుడే నీవు నిజమైనటువంటి మానవుడు.
0: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ప్రతి దాని కూడా ఏమిటండి మీ మనసు ఎట్టు పడుతుందా అంటే ఎంత ఒక కోతి వాదిరి పోతుండదండి అంటారు.
0: అండ్ ఇఫ్ ఎనీ ఆస్క్ వాట్ అబౌట్ యువర్ మైండ్, యూ విల్ సే దట్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ మంకీ.
1: కోతే ఎంతో మేలు.
0: ఇన్ఫాక్ట్ మంకీ ఇస్ మచ్ బెటర్.
1: ఆ కోతి రామాజ్ఞ శిరసా వహించి లంకను దాటి సముద్రాన్ని దాటి సీత యొక్క దీన్ని ముద్రికను తీసుకుని వచ్చింది.
0: ఇన్ఫాక్ట్ ద వెరీ మంకీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామా, కుడ్ గో ఓవర్ టు లంక, క్రాసింగ్ దట్ మైటీ ఓషన్.
1: అప్పుడు కోతి చెప్పిందట, వరే పిచ్చివాడా మానవుడా, నేను కోతి కోతి కోతి నేను నన్ను హాస్యం చేస్తున్నావు, నీకంటే కోతి మరొకడున్నాడా?
0: And then this monkey goes on replying, oh man, you started making fun of me.
1: You daiva karyamlo em palgonnavu?
0: What is your role in this divine program?
1: Nen daiva karyamlo palgonnanu.
0: I participated in the divine activity.
1: Kabatti nen ramagnana sirsavahinchanu.
0: I followed the command of Rama.
1: Ramana daga deenudiga unnanu.
0: I was so humble in front
1: Ramana
0: of Ramana
1: daga deenudiga unnanu.
0: But in front of Ramana I was mighty.
1: Chettadan daga deenudai nilchali.
0: Therefore in front of a bad you should be courageous and strong.
1: Manchidan daga deenudai nilchali.
0: In front of the mighty one you should be so humble.
1: అది కోతే మనకు బుద్ధి చెప్తుంది.
0: And that is the lesson by that monkey.
1: కాబట్టి మనం కోతులు కాకూడదు.
0: So we should never be a monkey.
1: ఆ కోతికి ఒక తోక ఉంటున్నప్పుడు కోతే అయిపోయింది.
0: And that monkey is monkey.
1: ఆ తోక లేని కోతులే మీరందరూ.
0: And we are all monkeys without tails.
1: టెయిల్ లేకుండా ఉండేంత మాత్రమే మేము మానవుడు అనుకోకూడదు.
0: బికాస్ వీ డోంట్ హ్యావ్ టెయిల్స్ వీ కాంట్ కాల్ అవర్ సెల్ఫ్.
1: టెయిల్ పోయింది కానీ దాని గుణములంతా మనలో ఉన్నాయి.
0: దో టెయిల్ ఈస్ మిస్సింగ్ ద క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
1: కనుక మే ఆ గుణములు పూర్తి విమోచన గావించి
0: దేర్ఫోర్ షుడ్ డిస్ట్రాయ్ ఆల్ ద మంకీ.
1: పవిత్రమైన మార్గంలో ప్రవేశించి
0: అండ్ యూ గెట్ ఇన్ టు సీక్రెట్ పాత్.
1: ఆత్మతత్వాన్ని లక్ష్యంలో ఉంచుకుని
0: అండ్ కీపింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్.
1: అంశమే నేను యొక్క తత్వాన్ని పెంచుకుని
0: అండ్ యూ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద స్పార్క్ ఆఫ్ ద

0: మనస్సు బుద్ధి సంస్కారము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం కోరుతూ రావాలి.
1: అండ్ వి షుడ్ ఆల్సో నో ద హార్మనీ అండ్ ద యూనిటీ బిట్వీన్ ద మైండ్ ద మ్యాటర్ అండ్ ద థాట్.
0: సంస్కారం కూడా చాలా విచిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఇస్ ఆల్సో వెరీ పెక్యూలియర్ మిస్టీరియస్.
0: నేను చిన్న మాటలతో చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం కావటం లేదు.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే, యెట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: ఈ సంస్కారం అనేటువంటిది నేటి చేసింది రేపటితో పోదు.
1: అండ్ దిస్ after all it doesn't
0: కొన్ని జన్మల వరకు వెంటాడుతూ ఉంటుంటది.
1: అండ్ ఆల్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ థ్రూఅవుట్ యువర్ లైఫ్.
0: ఎక్కడ పోయినా మన వెంట నీడ మాదిరి వస్తుంటది.
1: ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్ విల్ ఫాలో యూ లైక్ ఎ షాడో.
0: కనుక నీ సంస్కారం చాలా గొప్పది.
1: అండ్ దేర్ ఫోర్ దిస్ కైండ్ ఆఫ్
0: సంస్కరింపబడినటువంటి సంస్కారము అన్న
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ సంస్కార కల్చర్.
0: ఆ సంస్కారం మనము అలక్ష్యంగా భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దట్.
0: మీలో ఆ సంస్కారం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్
0: రిఫైన్మెంట్. సంస్కరించుకునేటువంటి శక్తి ఉంది.
1: బట్ యూ హావ్ గాట్ దట్ పవర్.
0: కానీ సంస్కరింపలేక చేసుకోలేకపోతే.
1: బట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు పాలిష్ ఇట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
0: కానీ సంస్కరింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్.
0: ఆ సంస్కారం చేసుకున్నప్పుడే సరైనటువంటి యొక్క సంస్కృతిలో మీరు ప్రవేశిస్తారు.
1: అండ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ మేక్ యూ కల్చర్డ్.
0: కనుకనే భారతీయ సంస్కృతి అంటే ఏమి? మహాభాగ్యవంతమైనటువంటి సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ అఫ్లూయెంట్ సో పవర్ఫుల్.
0: మహాబంగారం వంటి వంటిది.
1: ఇట్ ఈస్ గోల్డ్.
0: అపరంజి.
1: ఇట్ షైన్స్.
0: మరణం ఏమాత్రము ఇందులో కానరాదు.
1: అండ్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అటువంటి అపరంజి యొక్క మన సంస్కృతి మనం ఈనాడు వ్యక్తం చేసుకుంటున్నాం.
1: ద షైనింగ్ culture of Bharat is forgotten today.
0: పెద్దలను చూస్తే గౌరవించడం అనేటువంటి మర్చిపోతున్నాం.
1: We have forgotten to respect elders.
0: గొప్పదాన్ని చూస్తే మనం వినయ విధేయతను చూపించడం మర్చిపోతున్నాం.
1: We are not humble in front of my
0: తల్లిదండ్రులను ప్రేమించడం కూడా మర్చిపోతున్నాము.
1: And in fact we are not loving respecting your parents.
0: దేని మర్చిపోంది?
1: What is that you have not forgotten?
0: చదువుకుంది మాత్రం నీకు నిలుస్తుండాలి.
1: But you only retain that what you study. How long?
0: ఇది కేవలము నీ తల ఉండినంత వరకే ఇది సంస్కృతి.
1: And you will have all this knowledge so long the head exists.
0: తర్వాత ఏ మాత్రము మనం వెంట రాదు.
1: Thereafter it will never follow.
0: ఏ మానవుడికైనా
1: for any man
0: ఎప్పటికైనా
1: ఎనీ టైం
0: కట్టగడిపటికి మానవుడు పోయే సమయం లోపల సంస్కారమే వస్తుంది కానీ సంసారం రాదు.
1: for any man at any point of time nothing will follow him as he departs from this world.
0: ఇది సంసారం వస్తుంది సంసారం వస్తుంది అనుకుంటున్నా.
1: సంస్కారం
0: నీ వెంటనే రాదు.
1: ఇట్ ఇస్ ఓన్లీ సంస్కార దట్ ఫాలోస్ యూ నాట్ ద సంసార ద ఫ్యామిలీ. ఇట్ విల్ నెవర్ ఫాలో.
0: కనుకనే నీకు సంస్కారమే నీ వెంట వచ్చేది.
1: Therefore the samskara that follows
0: అట్టి వెంట వచ్చేటువంటి సంస్కారాన్ని సంపాదించుకోకుండా
1: without acquiring it, possessing it,
0: ఎక్కడో తుమ్మితే తూలిపోయేటువంటి ఈ సంసారాన్ని నీవు కట్టుకుని
1: and in fact you are after this momentary ephemeral
0: family ఇది ఏ సత్యం నిత్యమని భావించి
1: and you consider it eternal
0: అనేక రకమైనటువంటి అశాంతికి గురి అయిపోతున్నావు.
1: And you are highly restless in every way.
0: చాలా పొరపడుతున్నారు.
1: You are mistaken.
0: ఇన్ని చదువులు చదివి
1: with all this knowledge
0: చదువులన్నీ చదివి
1: having all education
0: చాలా వివేకి అయి
1: being so intelligent
0: మగిడి తన్నెరు కూడా మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎవడు తాను
1: who is
0: తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకోవటం.
1: And the one who does not know the true self
0: మగిడి తన్నెరు కూడా మందమతుడు.
1: And the fool does not know
0: ఎంత చదువు చదివి
1: with all knowledge
0: ఏ నీతి ఉన్నను
1: he may be anyway
0: హీనుని గుణము మానలేడు.
1: A mean fellow will never give up his bad quality.
0: తరచు చదువు చదువ
1: with all the knowledge
0: తర్కవాదమే కాని
1: only argumentation
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: He will not have total knowledge.
0: చదువు చదివి చదివి
1: having education
0: చావంగ నేటికి
1: after all you
0: చావులేని చదువు చదువవని
1: you should study so as to be immortal.
0: అది ఆత్మతత్వం చావులేదు.
1: And that the knowledge of the self is immortal.
0: అట్టి ఆత్మ చదువును చదివినప్పుడే మనము నిత్య సత్యమైనటువంటి స్వరూపాలుగా ఉంటాం.
1: When once you have the knowledge of the self you will be eternal and immortal.
0: నిద్ర నుండి లేచి
1: right from the time you
0: నిద్ర పోయేడు దాకా
1: until you retire
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: for your living you have no limitations
0: జీవితంబు
1: and you spend your life
0: నిత్య దారబోసి
1: and you spend time
0: అరవింద దలాచుని విస్మరించి
1: and you forget God
0: ఏ పెద్ద సుఖము పొందితే
1: what kind of pleasure you have.
0: ప్రీతికి తెలుపు విద్యార్థి.
1: Oh student understand what kind of pleasure you have spending all your life.
0: చెప్పు చూస్తాం.
1: యూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వాట్ ప్లెజర్ యూ హ్యావ్.
0: ఎవరు చెప్పలే.
1: నో వన్ కెన్ ఆన్సర్.
0: దాన్ని విస్మరించి దీన్ని విశ్వసించి ఏమి సంపాదించావు నీవు?
1: యూ ఫర్గెట్ గాడ్ విస్మరించి బట్ యూ థింక్ ఆఫ్ దిస్ గాడ్ విశ్వసించి వాట్ ఈస్ ఇట్ దట్ యూ హ్యావ్.
0: పోయినాను దేశాలంతా చుట్టి వచ్చాను.
1: యూ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్
0: కోట్ల కొద్దీ సంపాదించాను.
1: యూ ఎర్న్ క్రోర్స్ ఆఫ్ వెల్త్
0: తెచ్చావు.
1: యూ బ్రాట్ ఇట్.
0: ఎవరికి వస్తుంది అది?
1: హూ విల్ గెట్ ఇట్?
0: పోయే సమయంలో మై వెంట ఒక కాసైనా రాదు.
1: As you leave from this world you cannot take
0: ఇంత చుట్టినావు నీవు చుట్టి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
1: You went around the world what is the use?
0: కేవలము మ్యాప్ లో చూసి ప్రపంచాన్నంతా తెలుసుకున్నట్టుగా ఉంటుండాలి.
1: It's something like claiming that you have gone around the world by looking at the map.
0: మ్యాప్ను చూసి ఇది ఇంగ్లాండ్, ఇది అమెరికా, ఇది జపాను, ఇది ఇండియా అని తెలుసుకున్నంత మాత్రం నీవు పూజ చూచినట్టు అవుతుందా?
1: యు కెన్ పాయింట్ టు డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ఎ మ్యాప్, బట్ దట్ డజంట్ మీన్
0: యాక్చువల్ సాధ్యం కాదు.
1: నో,
0: ఒక స్పూన్ ఉంటుంది,
1: హియర్ లైక్స్ ఎ స్పూన్,
0: ఆ స్పూన్ పచ్చడిలో చేరుతుంది, పచ్చడి.
1: You take this spoon to collect chutney.
0: Sambarlo cherutundi.
1: And also sambar.
0: Rasamlo cherutundi.
1: Rasam.
0: Payasamlo cherutundi.
1: Also rice pudding.
0: Annittlo idi praveshistundi.
1: And the spoon will get into any preparation delicacy. But the spoon does not taste.
0: Attade neevu anni desalu chuttunnavu.
1: You go around all the world.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూస్?
0: అన్ని గ్రంథాలు చదువుతున్నావు.
1: యు రీడ్ ఆల్ బుక్స్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది రిజల్ట్?
0: గంధమే నీలో లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో గంధ, ది ఎసెన్స్ ఇన్ యూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్, ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
1: నో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు బిగిన్ విత్.
0: మీ ప్రేమను మీరు పెంచుకోండి.
1: గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమను 10 మందికి పంచండి.
1: అండ్ షేర్ ద లవ్ విత్ ద రెస్ట్.
0: పంచి ప్రపంచమంతా ప్రేమమయంగా చూడండి.
1: అండ్ సీ దట్ కన్సిడర్ ద హోల్ వరల్డ్.
0: ఏ విధమైనటువంటి దుఃఖములు ఉండవు.
1: అండ్ దేర్ విల్ బి నో మిజరీ, సాడ్నెస్.
0: కానీ ఇవన్నీ కూడా మన మనసు ద్వారానే ఏర్పడతాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే మనస్తత్వాన్ని గుర్తించండి.
1: సో నో ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడే మీకు ధన్యులైపోతారు.
1: దెన్ యుల్ బి రిడీమ్డ్.
0: ఆటలు ఆడినారు.
1: యూ ప్లేడ్ వెల్.
0: ప్రైజులు పొందారు.
1: యూ గాట్ ప్రైజెస్.
0: గొప్ప చాకచక్యాన్ని చూపించారు.
1: అండ్ యూ హావ్ ఎక్స్‌ప్రెస్ యువర్ స్కిల్స్.
0: ఇదంతా ప్రపంచ సంబంధమైనటువంటి అవసరమే.
1: దట్స్ ఆల్ నెసెసరీ ఫర్ స్పోర్ట్స్
0: అండ్ గేమ్స్. ఈ హుమనసుకంపే హేమతారక విద్య.
1: అండ్ దిస్ నాలెడ్జ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: పరమనసుకంపే బ్రహ్మ విద్య.
1: అండ్ టు బి హ్యాపీ ఇన్ ద లైఫ్ ఆఫ్టర్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యను చూడాలి, పరవిద్యను చూడాలి.
1: అండ్ యూ నీడ్ ద సెక్యులర్ నాలెడ్జ్ ఇన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: పరవిద్య రైట్ లెగ్.
1: The spiritual knowledge is the right leg.
0: Left leg.
1: And the secular knowledge is the left leg.
0: Left and right, left and right, left and right. Marching.
1: Oh, if you have got the secular knowledge, the spiritual knowledge, it is something like right, left, that is marching.
0: Marching jarugutunnadi ante em marching jarugutundadi?
1: Marching is happening. How is
0: left,
1: it?
0: Right, left, right, left, right.
1: In marching you find these two steps, left, right, left, right.
0: Left, edamadi.
1: The left side.
0: The left.
1: And the left has got to be left.
0: Right, always right.
1: And the right step is always right. Always right.
0: ఇంకా ఒకటి మీరు సరిగా అర్థం చేసుకోవాలనుకుంటే లౌకికమైనటువంటి విషయాల్లో కూడాను చక్కని ఆదర్శవంతమైనటువంటి అర్థాలు ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ నోబుల్ ఐడియల్స్ విచ్ యూ కెన్ నో.
0: దానికి రైట్ హ్యాండ్ అని దీన్ని ఉపయోగపెడుతున్నాము.
1: అండ్ వీ మేక్ యూజ్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఫర్ ఎవ్రీ టాస్క్.
0: కానీ రైట్ హ్యాండ్ ఎందుకోసం దీన్ని ఉపయోగపెడుతున్నావు?
1: వై డూ యూ మేక్ యూజ్ ద రైట్ హ్యాండ్?
0: రైట్ పనులంతా చేయాలి.
1: డూ రైట్ థింగ్స్.
0: పది మంది మెప్పించాలి.
1: మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: దైవాన్ని ఆనందపరచాలి.
1: అండ్ మేక్ భగవాన్ హ్యాపీ.
0: అప్పుడే నీ రైట్ హ్యాండ్ చాలా సద్వినియోగం అవుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ రైట్ హ్యాండ్ హ్యాస్ డిజర్వ్డ్ ఇట్స్ ప్లేస్.
0: లెఫ్ట్ ఏమవుతుంది?
1: లెఫ్ట్ వాట్ విల్ హ్యాపెన్?
0: ఎప్పటికీ లెఫ్ట్.
1: ఇట్ హ్యాస్ టు బి లెఫ్ట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ లెఫ్ట్ హ్యాండ్ మంచి పని చేయదు.
1: లెఫ్ట్ హ్యాండ్ ఇస్ నాట్ యూస్ఫుల్ ఫర్ గుడ్ పర్పసెస్.
0: గలీజ్ అంతా క్లీన్ చేస్తుంది.
1: ఇట్ క్లెన్సెస్ డర్ట్.
0: లెఫ్ట్ ఎప్పుడు వెనక్కి పోతుంది, రైట్ ఎప్పుడు ముందుకు వస్తుంది.
1: లెఫ్ట్ గోస్ బిహైండ్ ద రైట్ గోస్ టు ద ఫ్రంట్.
0: చక్కగా గుర్తించుకోండి మీరు.
1: నో క్లియర్లీ వెల్.
0: కనుకనే రెండింటి ఎందుకు పనులు కూడా వేరు వేరే ఉంటాయి.
1: జాబ్స్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
0: కనుక ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: మనం లెఫ్ట్ ని ఎప్పుడైనా లెఫ్ట్ చేసుకోవాల్సింది.
1: ద లెఫ్ట్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ సమ్ డే రాదర్.
0: రైట్ ని ఎప్పుడు దాన్ని పాటించవలసింది.
1: ద రైట్ హ్యాస్ గాట్ టు బి అడ్హియర్డ్.
0: రైట్ ని మనం సాధించవలసింది.
1: అండ్ ఇస్ ద రైట్ దట్ హ్యాస్ టు బి అచీవ్డ్.
0: అది ఏ మన జీవితం యొక్క లక్ష్యము.
1: అండ్ దట్స్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గేమ్ ఏమిటి?
1: వాట్ ఇస్ ది గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
0: అది ఏ మన ఏం?
1: And that should be our
0: fundamental truth. And we
1: have to know the fundamental truth.
0: అదియే నేను అనేటువంటిది.
1: That fundamental truth is this principle of I.
0: నేను అనేది మీలో ఉంటుండాలి.
1: That I is in you.
0: దాన్ని గుర్తించుకో.
1: Know this.
0: దాన్ని ఎట్లా గుర్తించాలి?
1: How do you know?
0: మైండ్ ద్వారానే గుర్తించాలి.
1: It's the mind that helps you to know.
0: ఎందుకంటే మైండ్ ఈ యొక్క ఆత్మ యొక్క ప్రతిబింబమే.
1: Because mind is the reflection of the self.
0: ఈ ఆత్మ యొక్క ప్రతిబింబాన్ని మనం విసర్జించి
1: we forget that.
0: లౌకికమైన క్షణికమైన ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించాలి. అయితే దాన్ని సాధించాలి.
1: వి మే గెట్ ఇన్ టు ద వరల్డ్ బట్ ఇస్ మూమెంటరీ అండ్ ఫ్లీటింగ్, బట్ యెట్ వి షుడ్ అచీవ్ ద గోల్.
0: విభజించవలసింది, వేరే వేరే విభజించాలి.
1: అండ్ వి హావ్ టు క్లాసిఫై.
0: దానినే బుద్ధి అన్నారు.
1: అండ్ దిస్ క్లాసిఫికేషన్ అది
0: డిస్క్రిమినేషన్ పవర్ అన్నారు.
1: అండ్ దట్ ఈస్ ద డిస్క్రిమినేషన్ పవర్.
0: ఒక చిన్న ఒక ముసంబి మనం తీసుకుందామంటే
1: అండ్ ఇఫ్ యు గాట్ ద ఆరెంజ్ ఫ్రూట్
0: దాని పైనంతా ఒలుస్తావు.
1: You remove all the skin.
0: వచ్చిన పిప్పినంతా పారవేస్తావు.
1: And you remove the whole pulp.
0: లోపల జ్యూస్ ని మాత్రమే తీసుకుంటావు.
1: And you accept the juice.
0: ఇది ఏ బుద్ధి యొక్క లక్ష్యం.
1: And this is the quality of intellect.
0: చెడ్డని పారవేస్తావు.
1: You remove the bad.
0: మంచిని స్వీకరిస్తావు.
1: And you accept good.
0: కనుకనే రుచికరమైనటువంటి దాన్ని స్వీకరించాలి. రుచిహీనమైనటువంటిది పారవేయాలి.
1: యాక్సెప్ట్ దట్ ఇస్ టేస్ట్ఫుల్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ నాట్ సో.
0: కేవలం మానవుడే కాదు,
1: నాట్ ఓన్లీ హ్యూమన్,
0: మీరు ఎక్కడైనా చూచింటారు కోతులు కూడా ఆ పని చేస్తాయి.
1: మంకీస్ ఆల్సో డిస్క్రిమినేట్.
0: ఒక అరటి పండు దానికి విసిరివేయి,
1: ఇఫ్ యు త్రో ఎ ప్లాంట్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్
0: ఒలుస్తుంది,
1: ఇట్ రిమూవ్స్ ఇట్స్ పీలింగ్స్,
0: కోతి లోపల ఉన్న దాన్ని మాత్రమే తింటుంది,
1: అండ్ ఇట్ జస్ట్ ఈట్స్ ద ఫ్రూట్ ఇన్ సైడ్.
0: నీవు కోతేనా?
1: And are you also simply a monkey like that?
0: నీవు అదే పని చేస్తున్నావే.
1: You do the same thing.
0: కాబట్టి నీవు కోతి కాదు.
1: You're not a monkey.
0: నీవు mankind.
1: You belong to mankind.
0: నీవు చేసే పనులు కోతులు కూడా చేస్తున్నాయి.
1: The other activity you do is
0: నీవు చేసే పనులు పశువులు కూడా చేస్తున్నాయి.
1: Also animals.
0: అది కాదు.
1: That's not great.
0: పశువుకైనా ఒక స్వార్థం లేదు.
1: The animals have no selfishness.
0: మొట్టమొట్ట పంటలో ప్రవేశిస్తాయి.
1: And they get into the fields.
0: పంటలో ప్రవేశించి నాలుగు కందినంతా తింటుంది.
1: And it just gives Jesus on the grass there. And it goes on eating the grass.
0: తిరిగి స్వస్థానానికి పోయి చేరుతుంది.
1: And it goes to its place.
0: స్వస్థానానికి చేరిన తర్వాత తిరిగి తీసుకొని నెమరు వేసి తిరిగి మింగుతుంది.
1: All that it has eaten before is mastigated once again.
0: కాబట్టి మనం ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మంచినంతా స్వీకరించాలి.
1: So as we go around the world, we have
0: don't
1: to accept all
0: the time.
1: This food. Don't waste time.
0: ఈ టైం నంతా కూడా నువ్వు పవిత్రమైన దానికి ఉపయోగించు.
1: We should sanctify our time.
0: అక్కడ ఏ మాత్రమూ కూడా నిదానం చేయవద్దు.
1: Don't delay to do
0: మంచిని చక్కగా తినేసేయి.
1: And you eat, accept all that is
0: good. తర్వాత నీ స్వస్థానానికి పోయి నీ రూమ్ పోయిన తర్వాత తిన్న నెమరు వేసుకుంటూ రావాలి.
1: And as you go back to your place, the room, you should bring back to memory.
0: అప్పుడే జీవశక్తి నీలో ఆవిర్భవిస్తుంది.
1: And there lies the divinity which you can experience.
0: నిజమైనటువంటి దేహశక్తిని అందిస్తుంది.
1: And that will give you all the physical power, దేహశక్తి.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను ఎంతో విజ్ఞానం ఉంటుండాలి.
1: Birds and animals
0: ఎంతో ప్రజ్ఞానం ఉంటుండాలి.
1: And they have got that awareness.
0: కానీ ఎంతో సుజ్ఞానం ఉంటుండాలి.
1: They too have got spiritual.
0: కానీ ఇంత చదువులు చదివి కూడాను ప్రజల లోపల ఈ సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు ఏమాత్రం లేకుండా పోతున్నాయి.
1: బట్ పీపుల్ విత్ ఆల్ దే హై ఎడ్యుకేషన్ నాలెడ్జ్ డు నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: కనుకనే ఆ సుజ్ఞానాన్ని ప్రజ్ఞానాన్ని విజ్ఞానాన్ని సాధించండి.
1: దేర్ఫోర్ వి హావ్ టు అక్వైర్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: చాలా మంది విద్యార్థులంతా కూడాను పరమ మూర్ఖులుగా మారిపోతున్నారు.
1: మెనీ స్టూడెంట్స్ ఆర్ బిహేవింగ్ లైక్ ఫూల్స్.
0: ఎందుకంటే నాలో దీంట్లో మంచి ఫిజిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
1: బికాస్ హీస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ హై
0: కెమిస్ట్రీలో మంచి మార్క్స్ వచ్చాయి.
1: ఐ గాట్ వెరీ హై మార్క్స్.
0: మ్యాథమెటిక్స్ లో మంచి మార్క్స్ వచ్చాయి.
1: మ్యాథమెటిక్స్ ఐ గాట్ హై స్కోర్.
0: ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చింది.
1: ఐ గాట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్
0: అనుకుంటారు.
1: యూ థింక్ సో?
0: ఏమిటి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్?
1: వాట్ ఇస్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్?
0: ఈ భౌతిక విద్యలో నేర్చుకునేది అక్కడ పోయి కక్కావు.
1: ఆల్ ద వరల్డ్లీ నాలెడ్జ్ యూ జస్ట్ వామిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్.
0: కానీ అందులో మాత్రమే వచ్చావు.
1: దట్స్ ఆల్.
0: ఫండమెంటల్ ఎంతవరకు టచ్ చేశావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ హావ్ గాన్ టు ద ఫండమెంటల్?
0: ఆధ్యాత్మికంలో ఏం పాస్ చేశావు?
1: ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ హావ్ యూ పాస్?
0: దీంట్లో ఫస్ట్ క్లాస్.
1: హియర్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ క్లాస్.
0: దాంట్లో లాస్ట్ క్లాస్.
1: ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ క్లాస్.
0: దీంట్లో ఒక విధమైనటువంటి ఫస్ట్ ప్రైజ్.
1: అండ్ యూ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద వరల్డ్.
0: దాంట్లో లాస్ట్ ప్రైజ్.
1: లాస్ట్ ప్రైజ్ ఇన్ స్పిరిచువల్.
0: దీంట్లో మార్క్స్.
1: హియర్ మార్క్స్.
0: దాంట్లో రిమార్క్స్.
1: దేర్ యూ గెట్ రిమార్క్స్.
0: కాబట్టి ఆ రిమార్క్స్ మనం చోటు ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ రిమార్క్స్ ఎనీవేర్.
0: దాంట్లో కూడా మనం మార్క్స్ తెచ్చుకోవాలి.
1: యూ షుడ్ గెట్ మార్క్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: పట్టుదల కావాలి.
1: దట్ డిటర్మినేషన్ నెసరీ.
0: ఆ నమ్మకం రావాలి.
1: దట్ ఫెయిత్ ఇస్ నెసరీ.
0: కనుకని ఎంత మాత్రమని ఎవరు తలచినా అంత మాత్రమే నీవన్నాడు పురందర్దాస్.
1: అండ్ సో ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ మేనిఫెస్ట్ యాజ్ పర్ యువర్ ఎస్టిమేట్ అండ్ యాజ్ పర్ యువర్ థాట్.
0: దైవం రెండు చేస్తాడు.
1: గాడ్ డస్ బోత్.
0: కీడు చేస్తాడు, మేడు చేస్తాడు.
1: హార్మ్ అండ్ ద హెల్ప్.
0: అది ఏ పురందర్దాస్ కూడా చెప్పాడు.
1: దట్స్ వాట్ ఇస్ సెడ్ బై పురందర్దాస్.
0: రామా,
1: రామా,
0: నీ నామాన్ని స్మరించుకుంటూ
1: ఐ చాంట్ యువర్ నేమ్.
0: ఎన్నో విధములుగా కూడాను తరింపజేసినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నాను.
1: And though I chant your name, I am not able to know the nature of the self or the spirit.
0: నీవు నన్ను రక్షించే సమయంలో రాముడవు.
1: As you protect me, you are Rama, God.
0: శిక్షించే సమయంలో యముడవు.
1: As you punish me, you are Yama.
0: నీవే రాముడు, నీవే.
1: You are Rama, God, the Yama, God of death. You are both.
0: కంసునికి రాములే, కృష్ణుడే యముడిగా పోయినాడు.
1: And to Kamsa, Krishna appeared as Yama, the God of death.
0: కానీ కంస దూతలుగా నిలిచినట్టు అడగత రాములుగా నిలిచాడు.
1: Whereas for the rest they could see the divine.
0: కనుక మనం ఏ ఒక్కదాని కూడాను దేవుడు వేరు, కీడు చేసిన వాడు, మేడు చేసిన వాడు అని అనుకోకండి.
1: We should never think God punishes you or rewards you.
0: కీడు చేస్తాడు, మేలు చేస్తాడు.
1: He rewards you and he punishes you.
0: ప్రహ్లాదునికి మేలు చేశాడు.
1: And in fact he rewards
0: him. కీడు చేశాడు.
1: And he punished him.
0: హిరణ్యకశిపు దృష్టిలో యముడు.
1: So from the point of Hiranyakashipa is Yama.
0: అదే యముడే ప్రహ్లాదుని దృష్టిలో నారాయణుడు.
1: అండ్ ది సేమ్ యమ ఇన్ ది సైట్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ నారాయణ.
0: కాబట్టి ఒకరికి నరుడు, ఒకరికి రెండోటి నారాయణుడు.
1: సో టు వన్ నారాయణ నారాయణ,
0: యముడు ఒకరికి నారాయణుడు.
1: అండ్ సో ది యమ అండ్ నారాయణ అంటూ,
0: కాబట్టి యముడికి నారాయణుడికి వ్యత్యాసం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యమ అండ్ నారాయణ.
0: హెల్ప్ చేసినప్పుడు నారాయణుడు అవుతాడు.
1: అట్ టైమ్స్ ఆఫ్ హెల్ప్
0: చేసినప్పుడు యముడు అవుతాడు.
1: యాజ్ యు ఆర్ హర్ట్
0: హి హర్ట్ ఎందుకోసం చేస్తున్నాడు?
1: వై షుడ్ హి పనిష్ యు?
0: చెడ్డని హర్ట్ చేస్తున్నాడు.
1: అండ్ హి పనిషెస్ యు బికాజ్ ఆఫ్
0: హెల్ప్ చేస్తున్నాడు.
1: సో బికాజ్ హి
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: దీనిని వ్యాసుడు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్
0: బై వ్యాస్. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: That's what is said, the help ever hurt never, in the statement of Vyasa.
0: Bhagavantuni manasam noppincheste vaadikante yamadevuta marakadu ledu.
1: And in fact, if you hurt God, there can never be worse person.
0: Bhagavantuni vimarsiste vaadikante yamudu marakadu ledu.
1: And if you criticize God, there cannot be worse than that yama.
0: Bhagavantuniki dooram ayipothe vaadikante inga narakam marakadu ledu.
1: If you distance from God, there cannot be much worse than the hell.
0: Anukuntaru devunu talchinatuvanti vaallu lokamlo entha mandi bratakaledu.
1: And you say that there are many people who are living who have forgotten God.
0: Bratukutunnaru bratukutunnaru. ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: దే లివ్ హౌ ఆర్ దే లివింగ్?
0: నక్కల వలె కుక్కల వలె బ్రతుకుతున్నారు.
1: దే ఆర్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ ఫాక్స్ అండ్ ఎ డాగ్.
0: మనుషుల వలె, భక్తుల వలె, పవిత్రుల వలె బ్రతకటం లేదు.
1: దే ఆర్ నాట్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ద లైఫ్ ఆఫ్ ఎ డివోటీ, ఎ సేక్రెడ్ లైఫ్.
0: కనుకనే మనము క్వాలిటీని పెంచుకోవటం మంచిది.
1: సో వీ షుడ్ డెవలప్ ద క్వాలిటీ.
0: క్వాంటిటీకి పోకండి.
1: వీ షుడ్ నాట్ బి ఆఫ్టర్ క్వాంటిటీ.
0: భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి.
1: అండ్ వీ షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: దానికి తగినటువంటి యొక్క మన ఆ ఇన్స్టిట్యూట్ యొక్క పేరును ప్రచారంగా మంచి అభివృద్ధిగా ఆదర్శవంతమైనదిగా చూపించండి.
1: అండ్ వీ షుడ్ కీప్ ది గుడ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. అండ్ వీ షుడ్ బి ఐడియల్స్ టు ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
0: మీరు ఫ్రీగా ఇంతకాలం ఇక్కడ చదివినందుకు,
1: ఫర్ హావింగ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ టోటలీ ఫ్రీ,
0: పేరును మాత్రం చక్కగా నిలపండి.
1: Keep up the good name of the institute.
0: ఎందుకోసం?
1: Why?
0: మీ యొక్క చీరికి చేసినట్టు ఉపకారానికి తగిన కృతజ్ఞత.
1: Because the institute has helped you.
0: ఎక్కడే గాని ఏ ఇన్స్టిట్యూట్ గాని డబ్బు పెట్టండి, ఒక్కదేని కూడా సై చీటు కూడా ఇవ్వరు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెనాట్ గెట్ అడ్మిషన్ వితౌట్ మనీ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్.
0: ఆ మెయిన్ ద్వారంలో కూడా ప్రవేశపెట్టరు.
1: దే వోంట్ పర్మిట్ యూ ఇన్ టు గెట్ ఇన్ టు ద మెయిన్ గేట్.
0: అంతా డబ్బు డబ్బు డబ్బు.
1: మనీ మనీ ఎవ్రీవేర్.
0: మనీ మనీ మనీ.
1: Money is needed everywhere.
0: ఏం ప్రయోజనం మనీ? Money comes and goes.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దానిని పెంచుకోండి మీరు.
1: We have to develop morality.
0: ఇంత ప్రేమని పెంచి,
1: with all the love,
0: ఇన్ని విధాలు మీకు ఇది చేసినప్పుడు,
1: giving you all help,
0: ఈ కృతజ్ఞత రక్తంలో ప్రతి బొట్టు లోపల కూడా నిలిచిపోవాలి.
1: Every drop of blood should be full of gratitude.
0: ఈనాటి చదువులు ఎట్లున్నాయంటే,
1: and how the present position,
0: common sense, general knowledge zero.
1: The common sense, general knowledge are a big zero today.
0: కానీ పాఠాల లోపల మాత్రం మంచి హీరోస్.
1: బట్ ఇన్ అకాడమిక్ ఎక్సలెన్స్ దే ఆర్ హీరోస్.
0: అడిగిన ప్రశ్నకంతా జవాబు చెప్తారు.
1: అండ్ దే విల్ రిప్లై ఎనీ క్వశ్చన్ యూ పుట్.
0: దాంట్లో హీరోలు కానీ ఈ జనరల్ నాలెడ్జ్ ఇస్ జీరో.
1: బట్ ఇన్ జనరల్ నాలెడ్జ్ యూర్ ఇస్ జీరో.
0: ఏం చేయాలి వారికి అనేటువంటి తెలియదు.
1: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్. యూ షుడ్ నాట్ స్టాప్.
0: ప్రతి పిల్లవాడి యొక్క విషయం కూడాను, ప్రతి ట్రైనర్ యొక్క విషయం కూడాను స్వామి స్వయంగా చూస్తూ వచ్చాడు.
1: స్వామి అటెండ్స్ పర్సనలీ ఆన్ ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ ట్రైనర్.
0: మీరు అనుకుంటారు స్వామి ఎక్కడో ఉన్నాడే దీనికి తెలియదు అనుకుంటారు.
1: యూ థింక్ స్వామి మూవ్స్ అబౌట్, హీ డజంట్ నో దిస్.
0: కానీ ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో వక్కువై ఉన్నాడు.
1: భగవాన్ ఈజ్ హియర్ ఇక్కడ, భగవాన్ ఈజ్ దేర్ అక్కడ, భగవాన్ ఈజ్ ఎవ్రీవేర్ ఇక్కడ.
0: డబ్బు కోసం వరీనే చేయవద్దు.
1: నెవర్ వరీ ఫర్ మనీ.
0: మన కృతజ్ఞతను నిలుపుకోవాలి.
1: బట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
0: ఆ గ్రాటిట్యూడ్ మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్.
0: ప్రతి వచ్చినటువంటి వారికి కూడా సంతృప్తి పరుస్తూ ఉంటాను.
1: Everyone is satisfied by Bhagavan.
0: మీరు చేసే పనులు అన్నింటి యొక్క నష్టము కష్టమంతా నేనే భరిస్తుంటాను.
1: భగవాన్ బేర్స్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ లాసెస్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో దాట్.
0: దీన్నే గుర్తించుకోలేని చుట్టూ వారు మీ తత్వాన్ని మీరు ఏ విధంగా గుర్తించుకోవాలి?
1: ఇఫ్ యు డోంట్ నో దిస్ హౌ ఇస్ ఇట్ దట్ యు విల్ బి ఏబుల్ టు నో యువర్ ట్రూ సెల్ఫ్.
0: అందరూ ఎంతో శ్రమించి,
1: ఆల్ హావ్ స్ట్రెయిన్డ్.
0: టీచర్స్ చాలా శ్రమ పడ్డారు.
1: టీచర్స్ ఆల్సో హావ్ స్ట్రెయిన్డ్ ఎ లాట్.
0: యంగ్ టీచర్సే కాదు,
1: నాట్ ఓన్లీ యంగ్ టీచర్స్,
0: వృద్ధులైన టీచర్స్ కూడాను,
1: ఆల్సో సీనియర్ టీచర్స్,
0: రిటైర్డ్ అయిపోయి కూడా తిరిగి మన కాలేజ్ లో పనిచేస్తున్నారు.
1: దే ఆర్ వర్కింగ్ ఈవెన్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్.
0: వాళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేస్తూ వచ్చారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ రెండర్డ్ హెల్ప్.
0: ఎవరికి తగింది వాళ్ళ శక్తి?
1: పీపుల్ డు నాట్ నో దేర్ పవర్.
0: అందరూ చేశారు.
1: ఆల్ వర్క్డ్.
0: కనుక
1: సో
0: మనము, మీరు ఎప్పుడు కూడాను యూనిటీగా ఉంటుంటే ఎంతైనా మనం డివినిటీని సంపాదించుకోవచ్చు.
1: విత్ యూనిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
0: ఆ డివినిటీ ఒకటి ఉంటే ఇంకన్నీ మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: విత్ డివినిటీ ద రెస్ట్ విల్ ఫాలో.
0: కనుక మీరందరూ శ్రమించి పనిచేశారు.
1: యూ స్ట్రెయిన్ ఎ లాట్.
0: తగినటువంటి కృషి చేశారు.
1: యూ ఆల్సో ఎక్సలెంట్.
0: ఇంత విజయాన్ని సాధించారు.
1: అండ్ యూ
0: ఈ విజయానికి మూల కారణం ఎవరంటే నీ ఒకటి కాదు, అందరూ ఒకటే.
1: ఫర్ ద సక్సెస్ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్ మాదిరి ఇంకొక ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎక్కడ కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఈక్వల్ టు దిస్ ఇన్స్టిట్యూట్ ఎనీవే.
0: ఎంత అన్యోన్యంగా, ఎంత అనుకూలంగా, ఎంత ప్రేమతో ఉంటుంటారు.
1: The friendliness, the coordination, the harmony, the cooperation.
0: అన్నింటికీ మూల కారణము ఈ ఒక్కటే, ఇది ఒక్కటే.
1: భగవాన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్.
0: ఈ యూనిటీ కంటే అప్పుడు దీని నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమతత్వమే ఈ యొక్క యూనిటీకి.
1: దిస్ యూనిటీ ఇస్ బ్రాట్ ఫోర్త్ బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ విదిన్.
0: కోర్టు అయినా కూడా నేను లెక్క చేయను.
1: భగవాన్ ఈజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్
0: పిల్లలు బాగుపడాలి, దేశానికి ఆదర్శాన్ని అందించాలి.
1: ఆల్ బాయ్స్ షుడ్ బి గుడ్, దే షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ.
0: కానీ ఇంత అనుభవించి కూడా కొంతమంది కృతజ్ఞత లేకుండా పోతుంటారు.
1: సమ్ పీపుల్ ఆర్ నాట్ గ్రేట్ఫుల్ విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్.
0: వాళ్ళ కర్మ అంతే,
1: దట్ ఈస్ దేర్ డెస్టినీ.
0: నష్టం రాసిన రాజకన్న కలదాను ఊరేండు చింతిల్లి నన్ను.
1: ఈవెన్ యు వరీ ఫర్ 100 ఇయర్స్ యు కెనాట్ చేంజ్ యువర్ డెస్టినీ.
0: కనుకనే వాళ్ళ కర్మ అంతే,
1: దే హావ్ టు ఫేస్ దేర్ ఫేట్.
0: మీ ప్రాప్తి ఇంతే,
1: దాట్స్ ఓన్లీ యువర్ డిజర్వ్డ్నెస్.
0: కనుక ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పేరును నిలబెట్టడానికి తగిన కృషి చేయండి.
1: యూ మే గో ఎనీవేర్, కీప్ అప్ ది గుడ్ నేమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
0: అది నేను ఆశించేది.
1: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: ఏది కావాల్సిన నేను సిద్ధంగా ఉన్నాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్.
0: కానీ కీర్తిని, ఇన్స్టిట్యూట్ కీర్తిని నిలబెట్టాలి.
1: అండ్ యూ షుడ్ ఆల్సో కీప్ దిస్ గుడ్ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్.
0: వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఈ ఇన్స్టిట్యూట్ విషయంలో ఆనందిస్తూ ఉంటారు.
1: మెనీ పీపుల్ హావ్ బీన్ విజిటింగ్ దిస్ ప్లేస్, ఆర్ వెరీ హ్యాపీ విత్ ది ఇన్స్టిట్యూట్.
0: అనంతపురంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా, చాలా ఆడబిడ్డలు కూడా ఎంతో శ్రమ పడి వచ్చారు.
1: ద గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్, దే ఆల్సో ఎక్సర్టెడ్ స్ట్రెయిన్డ్ అలాట్.
0: నిజంగా పుట్టపర్తిలో ఉన్నటువంటి వారిది గొప్ప అదృష్టము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ హూ ఆర్ ఇన్ పుట్టపర్తి ఆర్ వెరీ లక్కీ.
0: ప్రొద్దున సాయంకాలం స్వామి దర్శనానికి రావటం, స్వామి సంభాషణ తీసుకోవటం, స్వామి స్పర్శలు కావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
1: దోస్ హూ ఆర్ ఇన్ పుట్టపర్తి దే ఆర్ లక్కీ ఎనఫ్ టు హావ్ భగవాన్స్ దర్శన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
0: అనంతపురంలో ఉండేటువంటి స్త్రీలకు ఏది లేదు పాపం.
1: గర్ల్స్ ఫ్రమ్ అనంతపూర్ డోంట్ హావ్ దీస్ ఛాన్సెస్.
0: నేను 12 సంవత్సరాలు అయిపోయింది అనంతపురం పోక.
1: భగవాన్ విజిటెడ్ అనంతపూర్ 12 ఇయర్స్ బ్యాక్.
0: కానీ నేను పోకపోయినప్పటికీ వారు స్వామి అక్కడ ఉన్నట్టుగా భావించుకుని వారు శ్రద్ధగా భక్తిగా పనిచేస్తున్నారు.
1: దో భగవాన్ హాజ్ నాట్ గాన్ దేర్, దే ఆర్ ఫీలింగ్ హిస్ ఫిజికల్ ప్రెసెన్స్ అండ్ వర్కింగ్.
0: కాబట్టి వారి యొక్క భక్తి ప్రపత్తులు త్వరలో ఉండే వారిది కూడా విజయాన్ని సాధిస్తారు.
1: అండ్ వెరీ సూన్ దే ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ విత్ దేర్ సిన్సెరిటీ అండ్ డివోషన్.
0: అనంతపురం పోయి
1: భగవాన్
0: త్వరలోనే అనంతపురం పోయి
1: భగవాన్ విల్ బి విజిటింగ్ అనంతపురం వెరీ షార్ట్లీ.
0: ఇంతకాలము వారు నిరాశతో, నిస్పృహతో ఉండేటువంటి వారిని,
1: దే వర్ ఆల్ డిసప్పాయింటెడ్ టిల్ నౌ,
0: ఆనందాన్ని పరిచి వస్తాను.
1: భగవాన్ విల్ కన్ఫర్ బ్లిస్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక మొట్టమొదట మనం వేచి ఉండాలి.
1: ఫస్ట్ యు హావ్ టు వెయిట్.
0: ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుండాలి.
1: దేర్ ఈస్ రిజల్ట్ ఫర్ ఎవ్రీ యాక్షన్.
0: కాబట్టి ఈ కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు.
1: అండ్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ ద రివార్డ్.
0: త్వరలోనే పవిత్రమైనటువంటి ఫలితం కూడా వస్తుంది.
1: వెరీ సూన్ యూ విల్ హావ్ సేక్రెడ్ రిజల్ట్.
0: ముఖ్యంగా భారతదేశానికి చాలా శుభం ఏర్పడుతుంది.
1: అండ్ భారత్ విల్ హ్యావ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఆస్పీషియస్ పీరియడ్.
0: అనేక మంది భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
1: మెనీ పీపుల్ ఆర్ ఫియర్ స్ట్రికెన్.
0: ఏ నిమిషంలో వార్ వస్తుందో,
1: వార్ మైట్ కమ్,
0: ఏ నిమిషంలో పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం జరుగుతుందో,
1: వెన్ దేర్ విల్ బి వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్.
0: ఏది జరగదు,
1: నథింగ్ విల్ హ్యాపెన్.
0: భారతదేశము పవిత్రమైన దేశము, ఎప్పటికీ సుక్షేమంగానే ఉంటుంది.
1: భారత్ ఈజ్ సేక్రెడ్ ల్యాండ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బి సక్సెస్ఫుల్.
0: చిన్న చిన్నవన్నీ కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటుంటాయి.
1: స్మాల్ థింగ్స్.
0: ఒక నలుగురు ఉన్నటువంటి కుటుంబంలోనే లడాయి వేస్తుంటారు.
1: దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫ్యామిలీస్.
0: ఇన్ని కోట్ల కొలది ఉన్నటువంటి దేశంలో చిన్న చిన్న లడాయిలు రాకపోదు.
1: భారత్ విత్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్, దేర్ విల్ బి
0: ఫైటింగ్. కానీ వార్ అనేటువంటిది లేదు.
1: బట్ దేర్ విల్ బి నో వార్ ఎట్ ఆల్.
0: వారు వీరు వారు అందరూ కూడా ఒక ఏకోన్ముఖులైపోయి బ్రదర్స్ మాదిరి జీవిస్తారు.
1: ఆల్ విల్ స్టాండ్ యునైటెడ్ అల్టిమేట్లీ యాజ్ వన్ ఫ్యామిలీ.
0: మీరు కూడాను నిత్యము చేసేటువంటి ప్రార్థనకు తగినట్టుగా ఇంకా హృదయపూర్వకంగా లోక సమస్తా సుఖినో భవంతు అనే ప్రార్థనలు చేయండి.
1: ఇన్ యువర్ డైలీ ప్రేయర్స్ ఆఫర్ ప్రేయర్స్ హోల్ హార్టెడ్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: ఈ లోక సమస్తాన్ని మనం ఆశించాలి.
1: ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
0: మనం లోకాన్ని బట్టే మనం జీవిస్తున్నాము.
1: యు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: లోకమే లేకపోతే నీవెవరు?
1: వితౌట్ దిస్ వరల్డ్ హూ ఆర్ యూ దెన్?
0: నీవే లేకపోతే లోకం ఎక్కడ?
1: వితౌట్ దిస్ వరల్డ్ విత్ దెన్ వెరీ
0: థింగ్. వితౌట్
1: యూ దేర్ ఇస్ నో వరల్డ్.
0: సన్నిత్ సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద వరల్డ్.
0: కాబట్టి భగవత్ నామస్మరణ చేసుకుంటూ,
1: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్,
0: లోక క్షేమాన్ని ఆశిస్తూ,
1: ఆల్వేస్ ప్రే ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
0: క్షేమాన్ని నీవు పాల్గొని,
1: అండ్ యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్
0: సేవల్లో కూడా దీర్ఘ సేవలు చేయండి.
1: అండ్ యూ ఆల్సో టేక్ అప్ సర్టన్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: பிரேம சொல்லப்புள்ள
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: చదివితినిన్ని శాస్త్రములు చదివినవి కలవి పెక్కులు చదువులలో శస్త్రమెల్ల భౌతికమే కాని లౌకికమే కాని ఆధ్యాత్మిక నైతిక ధార్మికములు ఏమాత్రము కనిపించలేదు.
1: వి హావ్ గాన్ త్రూ many of the textbooks and many disciplines of knowledge. All of them are physical, mundane and secular, nothing to do with the spiritual content or the righteous conduct of life.
0: ప్రపంచంలో ఈనాడు పిల్లలను చదివించే నిమిత్తమై తల్లులు తండ్రులు అనేక విధముల పాటుపడుతున్నారు.
1: In this world, parents, mother and father struggle hard to bring up their children and educate them.
0: కానీ చదువు అంటే ఏమిటి అనేటువంటి విషయములు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But no one is attempting to know the meaning of learning or education.
0: గ్రంథమును చదివినంత మాత్రమున పుస్తకమును పఠించినంత మాత్రమున మాట్లాడినంత మాత్రమున వీరు గొప్ప చదువులని భావిస్తున్నారు.
1: By being familiar with many of the sacred books, by going through many textbooks, being an expert in communication, you cannot call yourself educated.
0: కాదు కాదు ఇది అక్షర శ్రీకారమే తప్ప అన్యము కాదు.
1: It is only learning of the alphabets, letters, nothing more than that.
0: మొట్టమొదట చదువనగా అక్షరం యొక్క అర్థం తెలుసుకోవాలి.
1: To begin with, one must know the meaning of letters, akshara.
0: Aksharamato cherinatundi padamulu yokka arthanni kudanu gurtinchali.
1: They should also understand the meaning of words which are composed of these
0: letters. Ee words tho cherinatundi yokka padamulu kudanu sentence ni kudanu gurtinchali.
1: One has to recognize the value of the sentence comprising words.
0: Kaani aksharam telisinatha matramuna vaadu chadukunnatundi vaadani cheppadaniki veedu.
1: By learning alphabets, one cannot call himself literate or educated.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని కృష్ణదేవరాయలు ఒక గొప్ప సభను ప్రారంభించాడు.
1: Having known this fundamental truth, Krishnadevaraya convened a big assembly.
0: ఒకనాడు పండితులను కౌరులను కూర్చి ఒక ప్రశ్నలు వేశాడు.
1: He was putting questions to many of the scholars that assembled at that meeting.
0: Aya, meerandaru goppa kavulu goppa sisampadalu kaliginatundi vaaru.
1: You are all experts in your own composition, poets. You are affluent in your own way.
0: Vidyamata yokka putrudu.
1: You are the children of the goddess of knowledge.
0: Aithe nenu oka padamunu maatram cheptunnanu.
1: But I give you a single word.
0: మీరు ఎవరైనా సరే నన్నయ్య భట్టు తిక్కన శోభయాది ఎర్రాపక్రడ మాధవగారి మరణ ఇంకటి సువర్ణ రామరాజు భూషణుడు తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజాన్ని చేర్చుకొని అనేక పండితులను కూడా చేర్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ కంబైన్డ్ ఇన్ హిస్ వర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ అష్టదిగ్గజ ద ఎయిట్ ఎమినెంట్ వెల్ నోన్ రిప్యూటెడ్ స్కాలర్స్ ఆఫ్ హిస్ టైమ్స్.
0: ఇప్పుడు చెప్పాడు నాయన ఒక్క పదము.
1: ఇట్స్ జస్ట్ వన్ వర్డ్.
0: నేను ఒక పదమును మాత్రమే పలుకుతాను.
1: ఐ జస్ట్ అటర్ వన్ వర్డ్.
0: ఈ పదములో ఐదు అక్షరములు ఉంటుండాలి.
1: దిస్ వర్డ్ హ్యాస్ ఫైవ్ లెటర్స్.
0: ఒక్కొక్క అక్షరము ఏ భాషలో ఉంటుంటారో అదే రీతిగా అనే ఐదు అక్షరములు కూడాను ఐదు భాషల్లో ఉండాలి.
1: ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఎ లాంగ్వేజ్ and the content is conveyed in all of the languages.
0: Oka padamulo unnatundi bhashalo unnatundi aksharam yokka artame aidu padamulo endukodanu aidu bhashalo endukodanu oke artame undali.
1: The meaning conveyed by the letter is one and the same as in the case of the rest of the letters.
0: Ee vidhanga tayar chesukoni rep tellavari suryodayamunaku mundugane vachi naaku jawabu cheppali.
1: He said, you get ready with such a word where the every letter will have a similar meaning as of the rest. Compose it and meet me tomorrow morning.
0: Sare. Krishnadevarayalu ee vidhamainatundi aagna chesetappatiki andaru kodunu bayapadipoyaru.
1: When that was the command of Krishnadevaraya, all were fear stricken.
0: Okka bhashalo oka aksharam untunte aidu bhashallo kodunu ade aksharame undalante adi etta sadhyam avutundi adi artham avutundi ani cheppi chaala sandehincharu.
1: They began doubting how to compose such a word because each letter has to convey the same meaning as the rest in other languages too.
0: Krishnadevaraya daggara Tenali Ramakrishnudu unnadu.
1: He is Tenali Ramakrishna.
0: Tenali Ramakrishnudu ayya naaku permission kavali annadu.
1: Tenali Ramakrishna pleaded the king to permit him.
0: Nenu naa gramamuku velli vachetappatiki nee tellavari chaala త్వరగా అవుతుంది నా చేతి కాదు కనుక నేను ఈనాడు ఈ గ్రామం నుండే ఉంటుండి నేను రాత్రికి అంతా కూడాను నేను తయారు చేసుకుని రేపు తెల్లవారి 7 గంటలకు తిరిగి జవాబు చెప్తాను అన్నాడు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టు మై నేటివ్ విలేజ్ అండ్ రిటర్న్ ఆన్ టైమ్, దేర్ఫోర్ ఐ వుడ్ స్టే హియర్ ఓన్లీ అండ్ ఫినిష్ ది కంపోజిషన్.
0: భావమర్ది ఇంటికి వెళ్లి అయ్యా నాకు ఈనాడు భోజనం నాకు అక్కర్లేదు.
1: He went to the residence of his brother-in-law and said that he doesn't want to eat that night.
0: నేను మాట ఇచ్చాను.
1: And in fact, I made a promise.
0: రేపు తెల్లవారు 7 గంటలకి నేను ఆ సభలో ప్రవేశించాలి.
1: I'm supposed to be there in the court by 7 o'clock tomorrow morning.
0: కనుక నాకు లోపల పండుకుంటే నాకు నిద్ర రాదు.
1: If I sleep inside, well, it's not possible to sleep.
0: నీకు పశువులు అంటే చాలా ఇష్టము.
1: And you like cows.
0: ఈ పశువులు కొట్టమని నన్ను పండబెట్టండి.
1: You make me sleep along with them.
0: నేను తెల్లవారేటప్పటికి తీ జవాబు తీసుకొని వస్తాను.
1: I'll bring back the answer tomorrow morning by the sunrise.
0: పండుకున్నాడు నిద్ర రాలేదు.
1: Though he was lying down, he could not sleep.
0: పశువులంతా చాలా శబ్దం ఇస్తున్నాయి.
1: Cows were making lot of sound, noise, disturbance.
0: వారి భావమర్ది

0: ఆవులంటే చాలా ఇష్టం.
1: హిస్ బ్రదర్ ఇన్ లా హస్ గాట్ ఇమెన్స్ లవ్ ఫర్ దిస్ కౌ.
0: ఒక్కొక్క దాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
1: హి హస్ నేమ్డ్ ఈచ్ కౌ.
0: లక్ష్మి, సరస్వతి, రాధ, ఈ విధమైన పేర్లు పెట్టుకున్నాడు.
1: హి హస్ నేమ్డ్ ఈచ్ కౌ యాజ్ లక్ష్మి, సరస్వతి, రాధ.
0: రాత్రి అర్ధరాత్రి వేళలో ఏదో ఒక ఆవు ఈంటూ ఉన్నది.
1: ఇట్ వాస్ మిడ్ నైట్ టైమ్ అండ్ ఎ కౌ వాస్ డెలివరింగ్ ది బేబ్.
0: అప్పుడు తలుపు కొట్టి బావా బావా ఒక ఆవు ఈంటున్నది అన్నాడు.
1: హి నాక్డ్ ది డోర్ అండ్ సెడ్ అండ్ హియర్ ఇస్ ద కౌ దట్ వాస్ బేరింగ్ ది చైల్డ్ డెలివరీ.
0: లోపల నుంచి బావ మరిది ఏ ఆవురా నా బావా అన్నాడు.
1: బ్రదర్ లా ఫ్రమ్ ఇన్ సైడ్ సెడ్ దిస్ ఏ ఆవురా బావా బ్రదర్ లా విచ్ కౌ.
0: దాన్ని మనసులో పెట్టుకున్నాడు.
1: హి కెప్ట్ ఇట్ ఇన్ హిస్ మైండ్.
0: ఏ ప్రశ్నకు ఎక్కడ జవాబు చిక్కుతుందో దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఆన్సర్ హీ సపోజ్ టు
0: ఏ ఆవ్ రా బావా. ఐదు వచ్చారు.
1: హియర్ దేర్ ఫైవ్ లెట్స్ ఏ ఆవ్ రా బావా.
0: దీనికి ఒకే పదము.
1: దిస్ ఇస్ జస్ట్ వన్ వర్డ్.
0: ఏ భాష లోపల ఆ అక్షరమునకు ఏ అర్థం ఉందో అన్ని భాషలు ఎందుకు అలాంటి అక్షరములకు అలాంటి అర్థమే ఉండాలి.
1: ద లెటర్ of that particular language conveys the meaning, so also it should be the same with the rest of the letters of other languages.
0: అప్పుడు తెల్లవారు సభకి చెప్పాడు.
1: Next morning he said,
0: బావా, నేను నాడు మహారాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి నేను సభకు వెళుతున్నాను.
1: In obedience to the command of the king, I am going to attend the court today.
0: దీని అర్థం మీకు ఎవరికి తెలియదు.
1: The meaning you do not know.
0: అని సభకు వెళ్లి కూర్చున్నాడు.
1: Then he was proceeding to the court.
0: వేస్తూ వచ్చినప్పటికి ఎవరూ చెప్పలేకపోయారు.
1: No one could answer.
0: ఈ తెలంగాణ రామకృష్ణ దగ్గరికి వచ్చి, అయ్యా నీవైనను దీనికి జవాబు చెప్పగలవా.
1: The king said, at least Tenal Ramakrishna, would you answer my question?
0: తప్పక చెప్పగలను అన్నాడు.
1: He said, I'll certainly answer.
0: ఏమిటి నీ జవాబు?
1: What's your reply?
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, విచ్ కౌ.
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, ఫైవ్ లెటర్స్.
0: ఏ
1: ఏ
0: మరాఠీలో రా అని.
1: ఇన్ మరాఠీ లాంగ్వేజ్ ఏ మీన్స్ కమ్.
0: ఆవ్ హిందీలో రా అని.
1: ఆవ్ హిందీ కమ్.
0: రా తెలుగులో రా అని.
1: రా ఇన్ తెలుగు కమ్.
0: బా కన్నడంలో రా అని.
1: బా ఇన్ కన్నడ మీన్స్ ద సేమ్ కమ్.
0: వా
1: వా
0: తమిళ్లో రావాలి.
1: తమిళ్ మీనింగ్ కమ్ హియర్ తమిళ్.
0: మరాఠీ, హిందీ, తెలుగు, కన్నడము, అరబు.
1: హియర్ వీ హ్యావ్ ఆల్ ది లాంగ్వేజెస్ మరాఠీ, హిందీ, తెలుగు, కన్నడ అండ్ తమిళ్.
0: అరబు,
1: తమిళ్.
0: ఈ ఐదు అక్షరములు చేరితే ఒక పదం అయిపోయింది.
1: All these five letters constituted one word.
0: అక్షరమునకు ఏ అర్థం ఉందో అన్నిటికి రా రా రా రా రా.
1: Each letter gives you the same meaning. Come, come.
0: అదే విధముగానే నీవు అక్షరాలు చదువుతున్నావు.
1: Likewise.
0: ఒక అక్షరమునకు ఒక అర్థాన్ని నీవు గుర్తించాలి.
1: Likewise, you are reading. You should know the meaning of every letter.
0: ఈనాడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు.
1: People go through big books, volumes.
0: ఒక్క పదం యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు.
1: బట్ నన్ కేర్ టు నో ద మీనింగ్ ఆఫ్ వన్ వర్డ్ అట్లీస్ట్.
0: కానీ ఆనాడు చదువు అంటే ఒక్కొక్క అక్షరం యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: బట్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ ఇస్ నెసెసరీ టు నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: కనుక తెనాలి రామకృష్ణుడు ఐదు భాషల లోపల ఐదు పదములు చెప్పి ఐదు పదముల్లోనూ ఒకే అర్థం వచ్చేటట్టుగా గుర్తింపజేస్తారు.
1: దట్ వాజ్ ది కంపోజిషన్ ఆఫ్ తెనాలి రామకృష్ణ బై కలెక్టింగ్ వన్ లెటర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: రామకృష్ణుడు చాలా గొప్పవాడని అతనికి నవరత్నముడు.
1: సిన్స్ రామకృష్ణ ఇస్ ఎన్ ఎమినెంట్ పర్సన్ ప్రెసెంట్ జెమ్స్
0: బంగారు ముక్కలు
1: అండ్ ఆల్సో గోల్డ్ పీసెస్
0: ఒక పొట్టం కట్టి
1: అండ్ దేవర్ కెప్ట్ ఇన్ ఎ ప్యాక్
0: ఒక బండిల్ మాదిరి ఇచ్చి తన చేతికిచ్చాడు.
1: Made into a bundle and presented to him.
0: ఈ నాడు నీకు గొప్ప బహుమతి ఇస్తున్నాను అన్నాడు.
1: Today I am giving you a big gift.
0: ఈ బహుమతిని నేను సంపాదించుకున్నాను కానీ నేను దక్కించుకోగలనా అని సందేహిస్తాడు.
1: He was doubting. I got the gift, but would I be able to maintain it, deserve it, keep it?
0: కానీ తీసుకొని పోతాను. అన్నాడు. అయితే ఒక్కటి కోరాడు, నాకెవరైనా ఇద్దరు నాకు బంటు నాకు సహాయంగా ఇస్తే నేను ఇంటికి పోయి చేరుతానన్నాడు.
1: He was prepared to carry this bundle of gold and precious metals and requested two of the people to follow him.
0: Bodyguards ఇచ్చాడు.
1: Two bodyguards were asked to escort him.
0: రాజు దగ్గర నుంచి ఈ బాడీగార్డ్స్ తీసుకుని ఆ తటను మోసుకొని ఇంటికి వెళ్ళాడు.
1: Along with the bodyguards, he reached home carrying this plate.
0: గొప్ప గొప్ప విలువైనటువంటి నవరత్నములు,
1: highly valuable precious 9 gems,
0: బంగారం ముక్కలు,
1: and pieces of gold.
0: ఇవన్నీ నేను ఎక్కడ పెట్టేది?
1: Where am I to keep them?
0: నాకు ఏ గోడ్రేజ్ లేదు.
1: I don't have any godrej iron safe.
0: నాకు ఏ పెట్టెలు లేవు.
1: I don't have any boxes.
0: ఇలాంటి పరిస్థితిలో నేను ఎక్కడ చేసేది అని చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: He was just inquiring where to keep them.
0: ఇప్పుడు భార్య చెప్పింది.
1: And then wife said,
0: ఎందుకండి మీరు ఇంత విచారిస్తారు?
1: Why do you worry like this?
0: మా దొడ్డిలో పెద్ద బావి ఉంది.
1: And there's a big well in our backyard.
0: ఒక మూట కట్టి ఆ బావిలో పడవేస్తాము.
1: And put this whole bundle into the well.
0: బావిలో పడేస్తామని చెప్పినటువంటిది ప్రక్కన దొంగలు ఉండి విన్నారు.
1: And there were thieves at that moment. They could also overhear what she was telling.
0: వాళ్ళు వినేసేసి మీరు పండుకొని నిద్రపోయినట్టుగా నటించారు భార్యాభర్తలు.
1: And that night they were just pretending to have gone to sleep.
0: తెల్లవారు రాత్రి అంతా కూడాను ఈ దొంగలు ఆ బావి నుంచి ఏతమెత్తారు.
1: And throughout night the thieves were attempting to get in out of this well.
0: ఆ ఏతమెత్తిన జలం అంతా కూడాను అన్ని చెట్లకు కట్టించాడు.
1: And then all this water was just drilled out of this well.
0: తను వేసిన పంటకు కూడా పండించాడు.
1: And in fact it was also used for his feet.
0: కానీ నీరు కరిగిపోలేదు.
1: But still there was water.
0: కరిగిపోలేదు.
1: And there's no dearth of water.
0: కానీ నిలిచిపోయింది.
1: And it came to his
0: home. తెల్లవారులేస్తానే వాడు దొంగలు వెళ్లిపోయారు.
1: Next morning thieves left that spot.
0: చూచారా, భాష యొక్క అర్థాన్ని పదం యొక్క అర్థాన్ని గుర్తించితే ఎంత తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: If you know the meaning of every word, every letter, it would be possible for you to find an escape.
0: Kanuka ee vidhanga akshartanni padarthanni vakyarthanni moodintini gurtinchinatuvanti vaade nijamainatuvanti kavi.
1: Therefore he is a true poet. If he knows the meaning of every letter, of every word,
0: kavi pranam anusasthamasah parastat.
1: In fact God himself is the original composer, the poet of poets, and the one out of whom the whole letters literature emanate.
0: కనుక ఈనాడు అక్షరార్థాన్ని గుర్తించుకోవడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
1: Today no one is making an attempt to know the meaning of the letter.
0: వాక్యార్థాన్ని మాత్రమే తెలుసుకొని,
1: by knowing the meaning of the sentence,
0: ఆ వాక్యార్థాన్ని మీరు అనుసరిస్తూ వస్తున్నారు.
1: And we follow, we go by that meaning.
0: కనుకనే వారికి ఏమాత్రము ఫలితం లేకుండా పోతుండాలి.
1: That's the reason why we are not able to comprehend.
0: ఈనాడు భౌతికమైనటువంటి వాక్యములు,
1: today all the worldly words,
0: kevalam laukikamainatuvanti vakyamulu,
1: and the worldly words that we speak, sentences,
0: unnare kaani naitikamu dharmikamu aadhyatmikamu sambandhinchinatuvanti arthamulu evvaru bodhinchatam ledhu.
1: But no one is teaching the moral content, the righteousness over there, not the spiritual stuff.
0: Ramakrishnudu vachi cheppadu, nayana ee naati upadhyayulu లౌకికాన్ని భౌతికాన్ని పోషిస్తూ ఉన్నారు.
1: రామకృష్ణ డిక్లేర్డ్ ఓపెన్లీ ద టీచర్స్ ఆర్ సింప్లీ డెవలపింగ్ వరల్డ్ నాలెడ్జ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను చంపివేశారు.
1: దే హ్యావ్ కిల్డ్ ఆల్ టుగెదర్ ఆల్ దట్ నాలెడ్జ్ దట్ రిలేట్స్ టు స్పిరిచువాలిటీ మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
0: నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటిని మీరు పోషించాలి అని శాసించారు.
1: And then he commanded, that is your responsibility to uphold morality, spirituality and righteousness.
0: అదే నిజమైనటువంటి చదువు.
1: That is true education.
0: ఈనాటి పిల్లలందరూ చదువుతున్నారు.
1: All students learn today.
0: ఎక్కడ పోతున్నావు నాయన? చదువుకోవటానికి పోతున్నాను.
1: If you ask them, where are you going? We are going to study.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాం. We are buying education today.
0: కొంటున్నాను, చదువుకుంటున్నాను.
1: We buy education today. కొంటున్నాం.
0: ఇలాంటి చదువు చదువులు కాదు.
1: That's no true education at all.
0: ప్రతి దాని అర్థములు కూడా గుర్తించి వర్తించాలి.
1: We have to know every meaning of every word and conduct accordingly.
0: కనుక ఈనాటి చదువులన్నీ కూడా కేవలం భౌతికమైనటువంటి చదువులే.
1: All the knowledge that we acquire today is worldly,
0: ephemeral.
1: In spite of all our learning, we have to give it
0: up.
1: And we have to leave that, all that you
0: acquire.
1: That education which makes you immortal. The other forms are useless. We should acquire knowledge so as to be deathless, immortal. There are only five.
0: మొదటిది సత్యం.
1: ఫస్ట్ ట్రూత్.
0: సత్యములకు మరణం లేదు.
1: ట్రూత్ ఈజ్ డెత్లెస్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్,
0: నాట్ టూ.
1: నాట్ టూ.
0: ధర్మం ఒకటే, ఒకటి.
1: ధర్మ ఈజ్ వన్.
0: శాంతి మనసుకు శాంతి, అదే నిజమైన ఆనందం.
1: పీస్, ద మెంటల్ పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, శాంతము లేక సౌఖ్యం లేదు.
1: It was Chagaraj who said, you cannot be happy without being peaceful.
0: Prema.
1: Then love.
0: Puttina bidda madukoni sachche tata varaku kodanu aa prema penchutune untundali.
1: Right from the time of birth, the child, to the level of the grandfather, they go on
0: imparting love.
1: In fact, that education lacks this love.
0: Ahimsa.
1: Then we come across ahimsa, non-violence.
0: Ahimsa margam ikkada undi.
1: Non-violence is also deathless.
0: అహింసక కోసమని బుద్ధుడు ఎంతనో ప్రార్థించాడు.
1: బుద్ధ ప్రేడ్ ఫర్ దిస్ నాన్ వైలెన్స్.
0: అహింస పరమో ధర్మ.
1: అహింస ఇస్ ద కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ.
0: కనుక ఈ ఐదు చదువులు చదువు మీరు.
1: యు అక్వైర్ ద నాలెడ్జ్ టు అక్వైర్ దీస్ ఫైవ్ వాల్యూస్.
0: సత్యాన్ని చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్ లెర్న్ టు బి ట్రూత్ఫుల్.
0: నీవు సత్యమనే పలుకు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మాన్ని ఆచరించు.
1: అండ్ ట్రెడ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: శాంతిని అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ పీస్.
0: ప్రేమను ఆనందంగా పంచుకో.
1: అండ్ షేర్ లవ్ బ్లిస్ఫుల్లీ.
0: అహింసగతో జీవించు.
1: అండ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ నాన్ వైలెన్స్.
0: ఇవే నిజమైనటువంటి యొక్క చదువు యొక్క అర్థములు.
1: దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ఆయన ప్రపంచంలో మీరు వచ్చినటువంటి ఈ అష్టదిగ్గజములు, ఈ ఐదు పంచాక్షరములు కూడా ప్రధానమైనటువంటి రీతిగా ప్రపంచానికి మీరు బోధించండి.
1: దట్ వాజ్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, దట్ దీస్ కంపోజర్స్ పోయట్స్ షుడ్ ప్రాపగేట్ దీస్ ఫైవ్ వాల్యూస్ విచ్ రిప్రజెంట్ ద క్వింటెసెన్స్ ఆఫ్
0: ఈనాటికి చచ్చినవి కావు.
1: దే వుడ్ నెవర్ ఎండ్ ఎట్ ఎనీ టైం.
0: కనుక ఈనాడు మనము ప్రపంచంలో మనం అన్ని చచ్చేటువంటి దాటిని చూస్తున్నాము కానీ, చంపేస్తూ ఉన్నాము కానీ, దాన్ని బ్రతికించేటువంటిది ఒక్కటైనా మనకు కల్పించలేదు.
1: వీఆర్ టుడే వీఆర్ అక్వైరింగ్ ఆల్ దట్ ఈస్ పెరిషబుల్. But we are not after that which is imperishable.
0: Mana Bharatadesham president chaala mukhyamaina vishayalanta cheptu vachu.
1: The president of India mentioned most important things.
0: Ani nijamga manavulu aacharisthe enta goppa gunam vastundi.
1: In fact, if man follows all that he said,
0: manavulu anaga kevalam sadhutadavina vaadu kaadu.
1: He cannot be manava human by just learning.
0: Manavudi andi ee panchagunamulu untunnavi.
1: The human has got these five human values.
0: ఈ పంచగుణములను మనం పోషించుకుంటే మనమే పరమాత్ముడు అవుతాం.
1: When once we foster these human values, we'll be divine.
0: తత్వం అసి అని అన్నారు.
1: Your తత్వం అసి, that thou art.
0: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరంలోపలనే ప్రపంచమంతా నిమిడి ఉంటుంది.
1: Therefore, తత్వం అసి, in these three are the present the quintessence of knowledge.
0: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికంతా ఆనాటి నుండి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ ఐదింటిని కూడా మనం బోధించి ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పోషించాలి.
1: దర్ఫోర్ దీస్ ఫైవ్ ప్రిన్సిపల్స్ హావ్ గాట్ టు బి పబ్లిసైజ్డ్, హావ్ గాట్ టు బి ప్రొపగేటెడ్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్.
0: సత్యమైనటువంటిది మనం నిర్ణయం చేసుకుంటే మనం ఎంతైనా సాధించగలం.
1: When once you rely on truth, base on truth, you can attain anything.
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: దైవం ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: అందరూ మానవ స్వరూపులే.
1: You are all humans here.
0: అందరూ దైవ స్వరూపులే.
1: You are all divine.
0: అందరికీ ఆత్మ ఒక్కటి.
1: And that soul consciousness is one in everyone.
0: కనుక ఈ సోల్ అనేటువంటి దానిపైన అనేక పేర్లంతా పెట్టి దీన్ని అనేక రకములుగా మారుస్తూ వస్తున్నారు.
1: We have given several names like soul and we go on changing the nomenclature. So let's develop self-confidence. I may face difficulties or problems, pain or pleasure. They are all my reflections. Therefore, whatever you see is mere reflection. God is beyond action. He is attributeless. We have given several names like soul and we go on changing the nomenclature. So let's develop self-confidence.

0: God is beyond action. He is attributeless.
1: Na karmana na praya tyage neki amritatva manasu tyagame pradharamainatundi.
0: Therefore, you are the son of eternity, immortality, for which sacrifice is essential.
1: Nimu tyagam chey.
0: Anything you should be prepared to sacrifice.
1: Anni navi.
0: They all belong to me.
1: Nene bhagavantundi.
0: I am God.
1: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే తప్ప అన్ని పదార్థాలు ఎక్కడ కనిపించవు.
0: వేర్ ఎవర్ ఐ సీ గాడ్ ఓన్లీ నథింగ్ ఎల్స్.
1: నీకు పేర్లు రూపములు వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది అందరి ఎందు ఒకే ఆత్మ.
0: ద నేమ్ అండ్ ఫామ్ మే బి అట్ వేరియన్స్ బట్ ది సింగిల్ ప్రిన్సిపల్ కాన్షియస్నెస్ ఇస్
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ సోల్ దట్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది నా యొక్క కర్మ యొక్క ప్రతిఫలమే అని భావించాలి.
0: Therefore, whatever we come across in our life, we should take it as the reflection, reaction to our own actions.
1: కాలం అతీతమైనది.
0: Time is transcendental.
1: నేను ఇంకా మరింత ఇంకా బోధించి మీకు కొంత విసుగు పుట్టించకూడదు.
0: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ మోర్ దాన్ దిస్.
1: మీకు విసుగును పుట్టించకూడదు.
0: అండ్ హీ డజంట్ వాంట్ టు ఫీల్ వెక్స్డ్ ఆర్ టైర్డ్.
1: ఐదు పదములు మాత్రమే మీరు మనసునందు పెట్టుకుని మీరు నిత్యము నిత్య జీవితంలో కూడా దాన్ని ఆచరణలో పెడుతూ రండి.
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ రికగ్నైజ్ దీస్ ఫైవ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కాంప్రిహెండ్ టోటలీ అండ్ ప్రాక్టీస్.
1: కానీ చదివిని కానీ అర్థములు కావు.
0: అండ్ వాట్ యూ జస్ట్ హ్యావ్ లెర్న్డ్ బట్ యూ హ్యావ్ నాట్ నోన్ ద మీనింగ్.
1: ఆచరణే ప్రధానమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ఆచరణ లేని విద్యలు అవిద్యలే కానీ నిజమైన విద్యలు కాదు.
0: That which is not practiced is not learning at all.
1: Kanuka meeru em okati chesina okati rendaina meeru aacharanalo pettandi.
0: You may learn many, at least practice one or two.
1: Appudu meeru dhaniyulaipotharu.
0: Then only your lives would be redeemed.
1: Ento meeru punyulaipotharu.
0: And you will be virtuous, meritorious.
1: Ento sariyinatundi margaanni anusarinchinattu aaravtharu.
0: And you will be following the correct path in life.
1: Naa maatalu gaani ana kala maatalu gaani enno vinnaru meeru. కానీ విన్నటువంటివి ఈ చెవుతో విని ఈ చెవుతో పంపిస్తే ప్రయోజనం లేదు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టండి.
0: యు హర్డ్ మెనీ ఫ్రమ్ భగవాన్, యు హర్డ్ ఫ్రమ్ ద టాక్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యు షుడ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ.
1: ఇలాంటి పవిత్రమైన పదములు చిక్కటము మీకు చాలా అరుదు.
0: ఇట్స్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్ టు లిసన్ టు సచ్ సీక్రెట్ వర్డ్స్.
1: ఇవి చిక్కినటువంటి దాన్ని దక్కించుకోండి.
0: హావింగ్ హర్డ్ దెమ్ యు షుడ్ హోల్డ్ ఆన్ టు దెమ్.
1: ఇదే మానవుడి యొక్క జీవిత లక్ష్యము.
0: This is the aim of life.
1: Mamai vamso jeevaloke jeevabhoota sanatana. Meerandaruna amsamle.
0: You are all the sparks of the divine.
1: Meer pratyekamainatundi manavulu kaadu.
0: You are not separate as humans.
1: Naa amsamle. Naa amsan tagnattuga meer nattukondi.
0: As you are the spark of the divine, you should have all the divinity and the power.
1: Antekaani kotti maatalato kaalamnu vyaktam cheyakoddu.
0: Don't waste time by merely speaking.
1: Kanuka ee prema vishayamle nippitvi. సత్య విషయంలో అనేటువంటివి, ధర్మ విషయంలో అనేటువంటివి కేవలం దైవం నుంచి వచ్చినవే కానీ అన్యమంగా పుట్టినవి కాదు.
0: దీస్ ఫైవ్ వాల్యూస్, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఆర్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దీస్ వాల్యూస్.
1: ఎక్కడ చూసినా నీవు నేను ఒకటే.
0: వేర్ ఎవర్ యు గో యు ఫీల్ వన్నెస్.
1: నన్ను అడుగుతుంటారు ఎవరు మీరు, ఎవరు మీరు, ఎవరు మీరు, ఏ పేరు, ఏ పేరు అని.
0: మెనీ ఆస్క్ భగవాన్, హూ ఆర్ యూ భగవాన్, వాట్స్ యువర్ నేమ్.
1: I and you are one.
0: Bhagavan's answer is this: I and you are one.
1: Ante gaani nenu vere, neevu vere, avaru vere kaadu.
0: Bhagavan will never say I am separate from you, you are different from me.
1: Varu veeru nenu anetvanti difference of words e tappa veru kaadu.
0: Mine and thine, they are just words.
1: Kaduka meerandaru kodunu ekaatma swarupulaipoyi ఈమె నా చెల్లెలి, ఈమె నా అక్కనే, ఇతను నా తమ్ముడే, ఇతను నా అన్ననే అని ఒకరి ఒకరి సంబంధ బాంధవ్యాన్ని మనం బలపరచుకోవాలి.
0: విత్ ఆల్ ద ఫీలింగ్స్ ఆఫ్ హార్మనీ అండ్ యూనిటీ, లెట్ అస్ మింగిల్ టుగెదర్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
0: వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్.
1: కోపతాప అసూయ ధర్మములు ఏమాత్రం ఉండకూడదు.
0: దేర్ షుడ్ నెవర్ బి స్కోప్ ఫర్ ఎనీ యాంగర్ ఆర్ టెంపర్.
1: ఇవన్నీ మనల్ని దూరం చేసేటువంటి ఒక దుగ్గుడములే.
0: దే ఆర్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అవే యువర్ హ్యూమన్ నేచర్.
1: కనుక మనము దూరం చేసుకునేటువంటి కాకుండా దగ్గర సమీపం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బ్రింగ్ దెమ్ టు బ్రింగ్ దోస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ క్లోజర్ అండ్ క్లోజర్.
1: నేను ఈ కాలం లోపల నేను ప్రవేశించాను.

0: ఇంక మీరు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ అకాలం లోపల మిమ్మల్ని బాధ పెట్టి నేను ఆనందించడం నాకు ఇష్టం లేదు.
1: యాజ్ ఇట్ ఇస్ టైమ్ అప్ భగవాన్ డజంట్ వాంట్ టు డిటైన్ యూ కీప్ యూ హియర్ ఫర్ లాంగ్.
0: విన్నవి రెండైనా కూడా మీరు మనసులో పెట్టుకోలేదు.
1: Having heard these things, at least preserve them, one or two that you
0: heard.
1: Hand over everything. God will take
0: care.
1: That is the message of Bhagavan. Leave everything to God. He will take care of you.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds.
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk.
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower.
0: ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice.
0: కట్టెలయందు అగ్ని నిమిలి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside.
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: వెలుగొందు చైతన్యమే ఆత్మరూపు. మణులయందున సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యూ డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. Just as you find the thread that brings together all the precious gems, you find the Brahman pervading all over the universe.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manava jeevitam ante emiti?
1: What is meant by human life?
0: Deeni gamyam emiti?
1: What is its goal?
0: Deeni lakshyam emiti?
1: What is its aim?
0: Deeni yokka visishtata emiti?
1: What is its significance?
0: Aneetvanti vishayanni ఏ మానవుడు కూడాను మనస్ఫూర్తిగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో మ్యాన్ ఇస్ ఎవర్ మేకింగ్ ఎ సిన్సియర్ ఎఫర్ట్ టు నో ది ఆబ్జెక్ట్ అండ్ ది పర్పస్ అండ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: ఆహార నిద్రలు భోగభాగ్యములే ఈ మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యములని భావించి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ హిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్, ద ప్లెజర్స్ అండ్ ద కంఫర్ట్స్ as most important, forgetting the essential, the eternal truth behind it.
0: Kaadu kaadu,
1: it's not so.
0: Manavattamulandu unnatvanti yokka divyatvanni gurtinchi samajamunaku bodhinchi swayamga anubhavinchi aanandinchatame deeni yokka kartavyam.
1: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
0: Annintikini bhavam atyavasaram,
1: it is the feeling which is most important.
0: Bhavame sarvamunaku moola karanam,
1: and it is the feeling which is the prime cause.
0: Oka chinna letter rayalante,
1: if you want to write a small letter,
0: emi rayali,
1: what is to be written,
0: evariki rayali,
1: to whom,
0: etta rayali,
1: how,
0: ye vishayam rayali,
1: what is to be written
0: ani modalu taniyandu chintinchukoni tadupari ఈ యొక్క పేపర్ నందు లిఖింపచేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: భావము మొదలు, ఆచరణ తరువాత.
1: So it is a thought first and a practice next.
0: కనుకనే మొట్టమొదట మానవత్వం ఏమిటో అనేటువంటి విషయాన్ని భావంతో గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore we have to know the divinity, the realm of thought.
0: దీనినే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతం.
1: The Vedanta says the knower of the Brahman becomes Brahman.
0: దేనిని మనము చింతింతుమో ఆ స్వరూపమే మనయందు రూపాన్ని ధరిస్తుంది.
1: As you think so you become, you assume the same form as you think.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: The robber Ratnakara, though he has no idea of the divinity, because he paid heed to the teaching of the saints, he could become noble later.
0: కానీ ఆ రామనామాను స్మరిస్తూ స్మరిస్తూ రామ రూపాన్ని కూడాను చింతిస్తూ వచ్చాడు.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, Rama tejasu, ee ratnakarudu yandu utti padinayi.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: Ee yokka valmiki yokka mukhamunandu Ramulu yokka tejasu aavibhavistu vachindi.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద టైనీ థాట్, హు థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ, ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జన్స్ ఆఫ్ నారాయణ.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు
1: At one time when Darwin was the student,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: His teacher Henslow was full of sacred thoughts.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు.
1: One day the student thought,
0: నా గురువు వలె నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనము స్మరిస్తుమో, దేనిని మనము చింతిస్తుమో, దేనిని మనం ఆలోచిస్తుమో, దేనిని మనం విచారిస్తుమో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore, you become a true human if only you think good, if only you act good, if only inquire good things.
0: కనుకనే వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నాయంశమే, మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore, in Vedantic parlance, it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No. Verily, you are the spark of the divinity.
0: Kanuka, neevu naa amshamainappudu, naa bhavamulu neekudunu, neelo aavirbhavinchali.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: Itti satyamunu gurtinchinatundi anekamandi sadhuvulu kudanu, meemu baadhalaku guri avutunnamu. మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: The many pious people who know this truth but yet they feel that they are suffering, passing through so many difficulties and problems.
0: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: When you think that you are passing through difficulties, then you can feel that you are
0: పరమాత్మ
1: యొక్క
0: కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are suffering.
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము కాదు.
1: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్
0: థింగ్. ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
0: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ నోస్ ద లేటెంట్ డివినిటీ.
0: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: బ్రతుకుతున్నారు నిజమే.
1: They live, no doubt.
0: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: What sort of a life they
0: live? దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
1: Those that lead their life without thinking.
0: పశుగుణముల వలె ప్రవర్తిస్తున్నారు.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: They entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: The man who is the spark of the divine will enjoy the divine bliss.
0: నిత్యానందమని పొందుతాడు.
1: He will have eternal bliss.
0: పరమ సుఖమును ఆనందిస్తాడు.
1: He will have supreme happiness.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో, మమైవాంసో జీవభూత సనాతనః. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: Therefore, the divine thought should originate in human heart.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొనిపెట్టుకుని నుగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ acted as a charioteer, making Arjuna sit there on the throne in that chariot.
0: కేవలం ఆ సమయమును పురస్కరించుకొని కృష్ణుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: At that moment, Arjuna started putting some questions to Krishna.
0: కృష్ణ నిరంతరము నీ స్మరణనే చేస్తున్నాను.
1: కృష్ణ I think of you always.
0: కానీ నాకు ఈ కష్టములు ఎందుకు?
1: Then why should I have these difficulties?
0: బంధువులను మిత్రులను సర్వలోకులను కోల్పోయి నేను ఏలేటువంటి రాజ్యం ఏమిటి?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: ఎవరి కోసం ఈ రాజ్యం నాకు?
1: For whose sake should I have this kingdom?
0: నాకు అక్కర్లేదు.
1: I don't want this.
0: వెనుకు తిరిగి ఇంటికి పోదాం పొందండి.
1: He wanted to turn back.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
1: Then Krishna started telling.
0: అర్జున
1: స్మరణ
0: చేసినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు జస్ట్ థింక్.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: యూ షుడ్ ఆల్సో రిపీట్ అండ్ యూ థింక్ అగైన్ అండ్ అగైన్ అనుస్మరణ.
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును ఒక కర్తవ్యాన్ని ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: Smarana is a process which is done at a specific period of time at a particular place.
0: Kani anusmarana mana sarvakala sarvavasthali endukudanu smarinchitame.
1: Anusmarana means thinking of God at all times everywhere.
0: Arjuna ni oka kalamunu oka neemamunu puraskarinchukoni nee smaristunnavu kani idi sariyaina smarana kaadu.
1: Arjuna, you think of God limited by space and time.
0: Anusmarana cheseyatamlo nenu eppatiki nu untanu.
1: But if you think continuously anusmarana, you'll enjoy
0: it. Anusmarane mamanu anusmaryajyatya. Anusmarana.
1: Anusmara, think of me
0: continuously. Yuddham chestu kuda nu nannu smaristu undu.
1: Even in the regular warfare,
0: mamanu smaryajyatya. Yuddhamulo kuda nu nannu smarinchu.
1: Even in the battlefield, think of me.
0: Adi nee yokka kartavyam.
1: That's your duty.
0: Adiye neeku sarva sahayamulu chekurchunnatvanti sutramu.
1: That is the principle that will come to your help.
0: Kani indulo maroka vishayam kodanu gurtinchali.
1: There is another point to be known here.
0: Manavattvamlo undinatvanti oka divyatvanni andaru gurtinchukolekapothunnaru.
1: It's not possible for everybody to know the divinity within.
0: Oka principle untuntadu oka kalashalalo.
1: A college has a principal.
0: Atanu aa kalashala principal ga undinanta varaku kodanu ఆ యొక్క కాలేజీ యందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థములు యందు కూడా తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడా తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా నువ్వు విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతూ ఉంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హీ విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ ఫోర్త్వేర్.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హి విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ది రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ది ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద క్యాంపస్.
0: ఏది కారణము?
1: వాట్ ఇస్ ద కాజ్?
0: ఇది మారకమే, ఇది నాది కాదు, ఇదంతా ఏ సొసైటీదో ఏ గవర్నమెంట్ వో ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి యొక్క అలక్ష్య భావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఇస్ మారకం ఆర్ జస్ట్ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తానొక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ అ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి యొక్క భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: This is called మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకము?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మార్పు అయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడాను లారీలో పడేస్తాడు.
1: హీ విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ది లారీ.
0: పరకు కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామగ్రిని అంతా కూడాను కూర్చొని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైన్ దట్ దే ఆల్ బిలాంగ్ టు మీ.
0: తారకము.
1: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
0: సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: Edi nadi kaadu ankotame marakamu.
1: Marakamu is the feeling that nothing belongs
0: to me. Ee tarakamu marakamu yokka madhyalo unde manavattamu jeevistu vastundadi.
1: The human life is carried between these two points, tarakamu and marakamu.
0: Annintini manam anubhavinchavachunu.
1: We can experience all.
0: Kaani ivani nadi kaadu.
1: But none belongs to me.
0: Idantha daivam yokka ide.
1: It's all God's only.
0: Edi naa santati kaadu.
1: Nothing belongs to me.
0: Edi naa vastuvu kaadu.
1: Nothing belongs to me.
0: Idantha daivam anugrahinchinatundi prasadame.
1: This is all the gift of God for that matter.
0: Anta government dani ee reetiga principle vadalipothunnado attani manamu kudanu idantha bhagavantunde.
1: Just as principal leaves all the property to the government when he transfers, we should also leave.
0: బాధ్యత ఉండినంత వరకు నేను చేస్తూ వచ్చాను.
1: I carry on this so long, the responsibility is
0: అదే కర్తవ్యం యోగముచ్యతే. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we consider this my property, my family, my wife, my children. Yes, no doubt you have to take care of them.
0: Kani, Bhagavantudu ichinatuvanti duty.
1: But this is all the duty entrusted to you by God. Bhagavantudu
0: anugrahinchinatuvanti prasadame.
1: It's all the gift of God.
0: Idi oka badhyataga manam teesukovali kani నాది అనేటువంటి యొక్క మమత్వాన్ని దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు.
1: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: We consider all this as the basis of life.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: How long does it last?
0: ఇది ఏది సత్యము కాదు.
1: Nothing is true.
0: ఎప్పుడు దీన్ని వదులుతాము?
1: When you are going to give it up.
0: ఎవరికి తెలియదు.
1: No one would know.
0: కనుకనే
1: So
0: మానవత్వములో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదం అనే భావించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
1: హౌఎవర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెఫినెట్లీ వి డౌట్.
0: హే అర్జున,
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: యూ మేడ్ మీ సిట్ ఆన్ ది సీట్ ఆఫ్ దిస్ చారియట్.
0: కాదు కాదు,
1: నో,
0: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: హట్ మేక్ మీ seated on the altar of your heart.
0: Yantramu neevu.
1: You are the machine yantra.
0: Mantramu nenu.
1: I am mantra.
0: Yantramu baitadi, mantramu lopaladi.
1: Machine yantra is outside, mantra is within.
0: Kani nannu baita kurchobettavu kani lopala kurchobettukoledu.
1: But you made me seated outside, but you never asked me to sit within.
0: Idiye nijamainatuvanti okka mantram anukuntunnavu.
1: You consider this true mantra.
0: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
1: ఇట్ షుడ్ బి అనుస్మరణ కంటిన్యూస్ చాంట్.
0: బయట ఉండాలి, లోపల ఉండాలి.
1: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్సైడ్.
0: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్సైడ్.
0: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు సీ అవుట్సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
1: Krishna, what all you say is true, but I am ordinary human being.
0: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu.
1: How can I reach that exalted altitudes?
0: Arjuna, neevu chaala porabadutunnavu.
1: Arjuna, you are mistaken.
0: Nenu edo aaru adugula vyaktiga neevu bhavistunnavu.
1: You consider that I am just
0: aaru adugula vyaktini kaadu nenu.
1: I am not just that.
0: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
1: In order to know my nature, you have to take some more time.
0: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
1: గోపాల వాజ్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
0: ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద బాయ్ వాజ్ ప్లేయింగ్.
0: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
1: ఇట్ వాజ్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
0: ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడి కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
0: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
1: దర్ వాజ్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
0: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
1: గోపాల సమండ్ ఎవ్రీబడీ.
0: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
1: హి సెడ్ ఐ లిఫ్ట్ దిస్ మౌంటైన్, లెట్ ఆల్ ఆఫ్ యూ కమ్ అండర్ దాట్.
0: కృష్ణుని వాక్యములపైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళారు.
1: ఆల్ దోస్ దట్ హాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అసెంబ్ల్ దేర్.
0: ఎట్టి సందేహము లేదు.
1: దే హాడ్ నో డౌట్.
0: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
1: వాట్ గాడ్ సేస్ విల్ హ్యాపెన్.
0: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్ళారు.
1: దే నెవర్ డౌటెడ్. దే వెంట్.
0: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
1: సమ్ స్టార్టెడ్ డౌటింగ్.
0: బాలుండీతడు.
1: Is after all a boy.
0: Konda doddadi.
1: It's a big mountain.
0: Mahabharambu itandu moyanga jalada.
1: Can he bear the weight of that heavy mountain?
0: Sandehistunnaru.
1: They started.
0: Inta pedda parvathanni ee reethiga moyagaladu.
1: Such a big mountain, how can he lift it up?
0: Sandehinchina varu sandehamlone kumilipoyaru.
1: All those doubted, they were frustrated and totally depressed.
0: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
1: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ద ట్రూత్.
0: అమ్మా,
1: మదర్,
0: కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా.
1: యూ సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
0: ఎందుకంటే కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
1: దిస్ ఇస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ద ట్రూత్, ద రియాలిటీ.
0: యశోద చేయి పట్టుకుంది.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ ఈటన్ ద మాట్?
0: మన ఇంటిలో వెన్నలేదా?
1: Don't you find butter inside?
0: కావలసిన పదార్థములు లేవా?
1: A lot of eatables.
0: నీవు మను తిన్నావు?
1: వై హావ్ ఈటన్ ద మాట్?
0: అప్పుడు చెప్తున్నాడు.
1: దెన్ హి స్టార్టెడ్
0: తల్లి కూడా నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
1: to teach divinity clearly started
0: manu
1: saying,
0: mother,
1: am I a child to eat the mud like that?
0: Akuntina,
1: am I hungry?
0: Erina,
1: am I hungry or am Amma, I mad?
0: Nannu balunu madri nu chustunnavu. Nenu balunna kaadu kaadu.
1: You consider me as a child? No, I am not a child.
0: Neem verivanna kaadu kaadu.
1: Am I a fool, mad? No.
0: Chudu na noru.
1: You see me now.
0: Chuchindi.
1: He saw.
0: అన్ని లోకములు కనిపిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద వరల్డ్స్ ఆర్ ప్రెజెంట్ దేర్.
0: అప్పుడు ఆమె భయపడిపోయింది.
1: దెన్ షీ వాస్ ఫేస్డ్

0: Is it all the dream or own of creation of the creator? Is it true?
1: ఇదంతా నాకు కలన లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: షీ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్. ఈజ్ దిస్ ఆల్ ఎ డ్రీమ్? ఈజ్ ఇట్ ఇల్యూషన్? వాట్ ఈజ్ ఇట్? షీ స్టార్టెడ్ వండరింగ్.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. It has nothing to do
1: body
0: with
1: the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకనే ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: ఓన్లీ గోపికస్ కుడ్ ఎంజాయ్ దట్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
1: ఈ గోపిక యొక్క వియోగ భారం భరించుకునలేక
0: గోపికస్ కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: కృష్ణ సెంట్ ఎ మెసేజ్ త్రూ ఉద్ధవ.
1: ఉద్ధవుడు వచ్చి, గోపికలారా, కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి, రండి అన్నాడు.
0: ఉద్ధవ కేమ్ అండ్ సెడ్, ఓ గోపికాస్ కమ్ హియర్, లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: గోపికలు చెప్పారు.
0: గోపికాస్ సెడ్,
1: ఉద్ధవ,
0: ఉద్ధవ,
1: మా హృదయం నిండుకుడను కృష్ణు యొక్క ప్రేమ భావములే నిండి ఉంటున్నాయి.
0: అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: మా నాలుగు పైన కృష్ణుని యొక్క నామాన్ని నాట్యం ఆడిస్తున్నాము.
0: లార్డ్స్ నేమ్ డాన్సెస్ ఆన్ అవర్ టంగ్.
1: భగవంతుని యొక్క ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణులో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
1: ఈ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వీ కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వీ హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: There in Vrindavan, while they are playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpatti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yendu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికా స్వయం
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్ ట్రీస్.
1: ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ ఆర్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్?
1: ప్రతి వృక్షము కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హాస్ ఎ
1: ప్రతి వృక్షం నందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ ట్రీ.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్.
1: ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: ఎవ్రీ ట్రీ కెన్ రెస్పాండ్.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: ఎవ్రీ ఫ్లవర్ కెన్ గివ్ ది జాయ్.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: దిస్ ట్రూత్ ఇస్ నోన్ టు గోపికాస్ ఓన్లీ.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళుతున్నారు.
0: గోపికాస్ హూ న్యూ దిస్ ట్రూత్ వెంట్ టు ఎవ్రీ బుష్ దేర్.
1: నల్లని వాడు,
0: ద వన్ విత్ డార్క్ కాంప్లెక్షన్,
1: పద్మ నయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పింఛము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడు వాడు,
0: and the one full of love,
1: ఒకడు,
0: one only,
1: మా సర్వము తోచుక వచ్చే,
0: he has captivated, he has robbed all
1: our
0: hearts.
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే, ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: గోపికాస్ వెంట ఆస్కింగ్ ఆల్ ది బుషెస్ ఓవర్ దేర్, ఓ జాస్మిన్ ఫ్లవర్స్, హస్ కృష్ణా హస్ హిడెన్ బిహైండ్ యూ, కృష్ణా ఇస్ హియర్ హూ రాబ్డ్ ఆల్ ఆఫ్
1: అవర్ హార్ట్స్. మాట్లాడతాయని ఏమి తెలుసిన,
0: do they ever feel that jasmine flower can talk to them? Yes, they know.
1: నిరంతరం కూడాను కృష్ణ సంచారం జరిగేటువంటి యొక్క ఈ బృందావనంలో కృష్ణుని తెలియనటువంటి వాడు ఒక్కటి కూడా లేదు.
0: In fact, there are none actually there who are not aware.
1: మల్లెకు తెలుసును, కొమ్మలకు తెలుసును, ఎమ్మలకు తెలుసును, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణ యొక్క లీలలు.
0: The bushes over there, the branches and the flowers and the buds, they are all familiar with Krishna.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లెనారా,
0: so Gopika spoke to
1: me, podala chaatuna ledu kadamma chappare,
0: o jasmine flowers, by any chance has Krishna hidden behind you?
1: Itti ekatma bhavamunu kaliginatundi aa gopikalu yandu nirantaram kudundu daivatvame prakatistu vachcha.
0: This spirit of oneness of divinity is expressed by Gopika.
1: Adi గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికల్.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికల్స్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికల్స్.
1: యశోద కూడా చెప్పింది,
0: యశోద ఆల్సో సెడ్,
1: కృష్ణ
0: కృష్ణ,
1: పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్,
1: నే పెట్టినది తినవు,
0: యు డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్,
1: పుట్టలకు పోయి వెన్న నో గుట్టున తినదవు.
0: యు విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యు స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ,
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు,
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్,
1: కానీ గోపికల ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికల్.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా,
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్,
1: ఇంటి వెన్న నీకెంత రుచినా,
0: డూ లైక్ ది బటర్ ఆఫ్ ద నైబర్హుడ్.
1: అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానము లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీక దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్, వేర్ యాజ్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలకు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ
1: అటాచ్మెంట్. అత్తలు
0: మదర్స్ ఇన్ లా మే అబ్జెక్ట్,
1: మరి భర్తలు కత్తులు నూరుచున్న,
0: హస్బెండ్స్ మే బి రెడీ టు ఫైట్,
1: నోరెత్తరు,
0: దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్,
1: కోపగించరు,
0: దే ఆర్ నాట్ యాంగ్రీ,
1: ఎటకేగరు,
0: దే డోంట్ గో ఎనీవేర్,
1: భీతిల బోరు,
0: దే ఆర్ నాట్ ఎఫ్రైడ్.
1: గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ద ఫిజికల్ మదర్ హాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపత్రం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యు.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈస్ a treacherous enemy to mankind.
1: Kanuka ahankaramulaku avakasam ivvakoodu.
0: Never give scope to ego.
1: Mamakaramunu penchukokoodu.
0: Don't have too much of it.
1: Abhimanamunu abhruddhi gavinchukokoodu.
0: Don't grow your attachment.
1: Divyatmaina atma tattvanni visvasistu raavali.
0: Have full faith in the divine atmic principle.
1: Kanukane దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ విదౌట్ దిస్.
1: కానీ మానవుడు ఇంత లోతులకు దిగటం లేదు.
0: బట్ మ్యాన్ డజంట్ గో టు దట్ డెప్త్.
1: కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫిమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: there in Italy
1: Antonio అనేటువంటి ఒక మహా భక్తుడు ఉండేటువంటి వాడు.
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంటోనీ.
1: అతను వయలిన్ అంటే అంటోనీ వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంటోనీ వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రుడు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ ఎవరీ యాంగ్రీ.
1: ఏ అంటోనీ, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంటోనీ, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్.
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: He never felt sad.
1: My dear friend.
0: He said, my dear friend.
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైన భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever we say should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity.
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be
1: received. అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. టోటల్ ఓన్లీ.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore in order to satisfy that God who is totality you should have total love.
1: కనుక నేను వయలిన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore I should make this my
1: violin. అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Once God is pleased I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్
1: టు మీ. ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు?
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్. ఇట్ డస్ నాట్
1: లాస్ట్. ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్ నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: You should never worship God with a desire.
1: లేకపోతే ఏ జబ్బైనా చేస్తే ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: You should never pray for a cure of any disease for that.
1: ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: Because diseases are so common.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరే ఉంది.
0: And all diseases are
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుండాలి.
0: The whole world is of wealth.
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుండాలి.
0: Lot of money.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: Mansions.
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: All comforts.
1: ఇన్ని మరి నేను ఎందుకు కోరాలి?
0: Then why should I desire them?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి.
0: I should ask that which is not in me.
1: నా దగ్గర ఏది లేదు.
0: What is that missing?
1: నా దగ్గర శాంతి లేదు.
0: I don't have peace.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: This peace is with God.
1: శాంతాకారం భుజగశయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: God is embodiment of peace.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుణ్ణి.
0: I pray to God.
1: నా దగ్గర లేదు. లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give.
1: ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక నేను ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peaceful.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: హ్యాపీనెస్.
1: ఈ సుఖం ఎవరి దగ్గర లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: ద వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ హ్యాపీనెస్ బ్లిస్ ఇస్ విత్
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: పర్మనెంట్ బ్లిస్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్డ్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్ యు.
1: భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యు.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందములను ప్రార్థించుతున్నానే కాని నేను లౌకికమైన దానికి ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly.
1: అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు అంటోనీ.
0: అంటోనీ was such a sort of devotee.
1: ఈ ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in
1: full. మీకందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రామునకు.
0: No, త్యాగరాజు is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: At any point of time, he never left Rama's name.
1: కానీ ఒకనాడు
0: one day
1: పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
0: Rama, in order to test him, he created some thoughts in him.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు,
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, వై షుడ్ ఐ లివ్,
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా,
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్,
1: విచారించాడు.
0: ఎన్క్వైర్.
1: నేను ఎప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్, దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది,
0: దేర్ ఇస్ డివోషన్,
1: నీలోనే శక్తి లేదు,
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ,
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్, హి సెడ్.
1: తర్వాత యోచించాడు.
0: లేటర్ హి థాట్,
1: చీచి నేను చాలా పొరపడుతున్నాను.
0: What a shame it is, I am mistaken.
1: రాముల్లో శక్తి లేదా,
0: దేర్ ఇస్ పవర్ ఇన్ రామ.
1: కాదు కాదు, ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు,
0: దేర్ ఇస్ నో డివోషన్ ఇన్ మీ.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: మై డివోషన్ ఇస్ వేవరింగ్.
1: నీలో శక్తి లేకపోతే రామ,
0: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ,
1: కపివారది దాటున
0: విల్ దట్ మంకీ క్రాస్ ద బ్రిడ్జ్,
1: కలికి రోట గట్టున
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు బైండ్ ద మోటర్,
1: లక్ష్మీదేవి వలచున
0: విల్ లక్ష్మీ లవ్ యూ,
1: లక్ష్మణుండు కొలచున
0: విల్ లక్ష్మణ సర్వ్ యూ.

0: That intelligent Bharata, will he ever serve you? The power of Rama is so great.
1: Nee shakti cheppadaniki veelu kaadu Rama.
0: Rama is not possible to estimate your power.
1: Lakshmi Devi vachi nee paadalu ottutunda.
0: If you have no power, will Lakshmi come and press your feet like
1: that? Sukshamuddhi gala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gate ni vaddistunnade.
0: Will that Bharata serve you? Will he press your feet?
1: Lakshmanudu elanti vaadu adisheshude.
0: Lakshmana is adishesha himself.
1: Atanu nirantaramu nidra aharamulu maani ninnu sevistunnade.
0: He has sacrificed his food and drink and
1: serving. Nee shakti lekapothe aa koti hanumantudu inta pedda lankanu కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాస్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎందెంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ద మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో మళ్ళీ ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ద నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్.
1: రామ క్షమించు అని కోరాడు రామ.
0: And then Chagaraja prayed for the pardon.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసములు కూడా వెంట తగులుతుంటాయి.
0: When every devotee has got such a feeling, and that the disbelief will follow like a shadow.
1: భగవంతుని పూర్తి విశ్వసిస్తారు.
0: They have full faith in God.
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: But certain times they act in a contradictory way.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్.
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములను పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోటీ.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింప చేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యు వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటి జలమే వస్తుంది.
0: ఇఫ్ యు క్యారీ విత్ యూ ఎ స్మాల్ టంబ్లర్ యు విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యు టేక్ విత్ యూ ఎ బిగ్ వెసల్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్
1: ఫ్రమ్. ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల కేవలం వ్రతముల వల్ల ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మెయిర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్.
1: ఇవన్నీ ధ్యానములు జపములు యోగములు తపములు ఇవన్నీ కూడాను గుడ్ వర్క్స్ మంచి పనులు.
0: ద మెడిటేషన్ ద పెనెన్స్ ఇన్ ద వర్షిప్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యు డు గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డు విత్ స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఇస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ద ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో ఏ ధ్యానమో యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇఫ్ యు అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: అట్టి సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యుల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకని చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు
0: నో బిగినింగ్ అండ్ ఎండ్ హిస్ ఎటర్నల్.
1: చావక పుట్టక చంపబడక
0: హి డజంట్ కిల్ హిమ్ యు కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి వెలయునందు
0: హీ స్టాండ్స్ ఎస్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు.
0: హీ స్టాండ్స్ ఎస్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి
0: but we are after momentary things.
1: కాలమును కూడాను వ్యర్థము గావించుకొని
0: and we waste time.
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నాం
0: and we waste our body.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్ నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వీ చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్?
1: భావం మార్చినటువంటి భజనలు ఎందుకోసం?
0: వితౌట్ ఏ ఫీలింగ్ వై షుడ్ యు డూ భజన్స్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్.
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు,
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుక నీ లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్ అయినా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వెయిట్.
1: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వి చేంజ్ ద.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యు కెన్ నో మాధవత్వ దివినిటీ.
1: కనుకనే మనం భజనలు చేస్తున్నాము.
0: సో వి డు
1: ఈ భజన అన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వి గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వి మే డూ భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావముల చేత మనసును నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్ నేచురల్లీ యు విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: సో మెనీ ఆర్ హియర్.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్ సో దట్ ఎవరీ
1: హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవరీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి ఈ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్, వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్. ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: ఆర్ యు కోసమే పాడావు?
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్.
1: పది మంది కోసం కాదు ఇది.
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడా అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్, ది అసెంబ్లీ, ది గ్యాదరింగ్ అండ్ అకేషన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల యందు కూడా ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఓన్. ఎవరి కోసం పాడావు?

0: ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
1: దట్ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క బిజీ లేనప్పుడు పాడి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ దట్ లైఫ్
0: సస్టైనింగ్ ప్రయోజనం ఏమిటి?
1: చూచి
0: ప్రయోజనం ఏమిటి? చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అన్నింటి
0: ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
1: దట్ఫర్ వి షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
0: భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
0: కబీర్ దాస్ చెప్పాడు.
1: కబీర్ దాస్ సెడ్,
0: రామా
1: రామా,
0: నేను ధ్యానం చేయలేను.
1: ఐ కాంట్ మెడిటేట్.
0: నేను జపము చేయలేను.
1: ఐ కాంట్ డూ జప.
0: యోగము ఆచరించలేను.
1: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
0: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
1: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
0: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
1: బట్ వన్ ఐ హావ్.
0: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
1: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
0: ఏమిటి ఆ సూత్రము?
1: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
0: అది నా ప్రేమ సూత్రము.
1: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
1: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
0: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
0: ప్రేమకే భగవంతుడు వశం అవుతాడు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
0: ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనమే?
1: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
0: ఎన్ని భజనలు చేసి ప్రయోజనమే?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
0: ఎన్ని పూజలు చేసి ప్రయోజనమే?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
0: అన్నింటికి ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
1: లవ్ ఇస్ లైఫ్.
0: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ లవ్ విచ్ ఇస్ అవర్ లైఫ్.
0: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
1: సో గోపిక సెడ్,
0: ఓ కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
1: మై హార్ట్ హాస్ బికమ్ ఎ బ్యారన్.

0: sing in such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: O Lord Krishna, talk to us so sweetly so that our heart would be full of
1: Veda
0: love.
1: Saramanta jesi.
0: Collecting the essence of Veda.
1: Nada brahma muganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali, the
1: gana roopa muganu maachi.
0: And changing into the form of your
1: Vata paadu ma Krishna.
0: Oh Krishna, sing for us.
1: Niyokka వేద సారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూ అవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
1: ఏది మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
1: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
1: నవరంధ్రములు. నవరంధ్రము.
0: ఇట్ హస్ గాట్ 9 ఓపెనింగ్స్.
1: మన దేహమే మురళి.
0: అవర్ వెరీ బాడీ ఇస్ మురళి.
1: ఇది నవరంధ్రములతో కూడినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ 9 పోర్ట్స్ ఓపెనింగ్స్.
1: అయితే
0: దెన్
1: ఈ వేణువునందు మధ్యలో ఏమాత్రం కూడా ఏది అడ్డు రాకూడదు.
0: బట్ దిస్ ఫ్లూట్ ఇట్ ఇస్ నో ఆబ్స్టకల్ దేర్ ఇన్ సైడ్.
1: ఇది ఏమాత్రం ఏ పదార్థం అడ్డు వచ్చినా ఇది సుస్వరంగా ఉంటుండదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ ఇన్ సైడ్ ఎ ఫ్లూట్.
1: కనుక నా యొక్క దేహమనేటువంటి మురళి లోపల ఏ వాంఛలు అనేటువంటివి అడ్డు లేకుండా దీన్ని నువ్వు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
1: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దేర్ హార్ట్స్.
1: కానీ కలి ప్రభావము చేత నేడు కూడా అనేక మంది భక్తి శ్రద్ధలతో కలిగిన వారు కలరు.

0: Though in spite of the effects of
1: దివ్యమైన భావముతో రూపొందాలి.
0: ద డివోషన్ అండ్ సిన్సరిటీ షుడ్ బి డివైన్ టోటలీ.
1: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: బట్ ఆన్ ఫెస్టివల్స్ వీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: రెండవ దినమే ఈ భావాలు మారుగైపోతాయి.
0: ఆన్ ది ఫాలోయింగ్ డే దే ఆర్ గాన్.
1: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: ఎవ్రీ మూమెంట్ ఇస్ సీక్రెట్ ఫర్ దట్
1: మ్యాటర్. ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: ఎవ్రీ డే ఇస్ సీక్రెట్.
1: క్షణ క్షణం కూడా పవిత్రమైనటువంటిది.
0: మూమెంట్ టు మూమెంట్ దే ఆర్ సీక్రెట్.
1: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ ద సీక్రెట్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: దైవం సర్వత్రా ఉంటుండాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతో చీ శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతి.
0: God is present all over, all heads.
1: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
1: భగవంతుడు లేని స్థానం లేదు.
0: There's no place where you're missing.
1: నీవు దానిని చూడటం లేదు.
0: But yet you are not finding.
1: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషుని చూస్తున్నాను.
0: You see that you watch a man there.
1: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: But the man in front has got in
1: him. నీవు రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుని చూడటం లేదు కదా.
0: You see the form of the man in front but you don't see the feeling.
1: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: Without the divinity how do you find the man existing?
1: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: There's air around you.
1: కానీ నీ కంటికి కనిపించదు.
0: But you don't see that.
1: నీ చేతికి చిక్కదు.
0: You can't catch.
1: కానీ గాలి లేదంటావా?
0: But can you deny?
1: గాలి లేకపోతే నీవు ఎట్లా ఉండగలిగావు?
0: Without air how do you live?
1: గాలి ఉంది.
0: There is.
1: నీకు కనిపించదు.
0: You don't see.
1: నీ చేతికి చిక్కదు.
0: You can't catch.
1: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: Likewise God is around you.
1: కంటికి కనిపించదు.
0: You don't see him.
1: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: When you let him.
1: నిర్మలమైనటువంటి హృదయం కలిగినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: And once your pure heart, God will step in.
1: కనుక నీ పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should develop sacred heart.
1: ఏది పవిత్రమైనది?
0: What is that sacred?
1: అందరి యందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: The feeling of oneness that God is present in all, that is the real.
1: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you accuse,
1: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you love, it amounts to love of God.
1: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: This is real piousness.
1: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
1: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: Do you think a pious man is the one with ochre robe?
1: అతని కాదు సాధువు.
0: No.
1: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పయస్ క్వాలిటీ ఇస్ పయస్ మ్యాన్. సాధువు
1: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు.
1: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
1: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ థింగ్.
1: మనం చేసే సర్వ కర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: All our activities take us near God.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏ మాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: When once we know the truth, we'll never resort to bad activity.
1: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: Krishna is all pervasive.
1: కృష్ణ అంటే ఏమి అర్థం?
0: What is the meaning of Krishna?
1: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: The word Krishna has three meanings.
1: కృషితి ఇతి కృష్ణః అన్నాడు.
0: The first కృషితి ఇతి కృష్ణః.
1: కృషి అంటే ఏమిటి?
0: What is కృషి?
1: భూమిని దున్ని దుక్కు చేయటమే కృషి.
0: Just is tilling the land is కృషి.
1: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
1: ఈ హృదయం అనేటువంటి క్షేత్రం లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హ్యాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
1: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
1: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్
1: మస్ట్ బి ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
1: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వీ షుడ్ సో ద సీడ్స్ ఆఫ్ లవ్.
1: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
1: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి కృష్ణ.
1: కర్ష అనగా అంటే ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హూ అట్రాక్ట్.
1: మాటలతో పాటలతో ఆటలతో అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చాడు.
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్ బై హిస్ ప్లే బై హిస్ మ్యూజిక్.
1: కనుకనే ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవర్.
1: అందరూ కృష్ణ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
1: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వీ వాంట్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వీ వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
1: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
1: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యూ టు బి.
1: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబాడీమెంట్.
1: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యూ డు నాట్ నో దాట్.
1: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విత్ ఇన్.
1: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్. ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
1: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యూ డోంట్ ఆస్క్ వై ఆర్ హ్యాపీ వై డోంట్ యూ క్రై.
1: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడీ వుడ్ అసెంబుల్ గ్యాదర్ అరౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
1: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
1: కనుక అందరు గుంపుగా చేరి వాణ్ణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
1: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
1: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు ప్రశ్నించరు.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడీ విల్ క్వశ్చన్ వై యు ఆర్.
1: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజము.
0: సో వీ షుడ్ బి హ్యాపీ కంటిన్యూస్లీ. దట్స్ అవర్ నేచురల్ క్వాలిటీ.
1: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యు హ్యాపీ? యు ఆర్
1: గోయింగ్ టు బి హ్యాపీ.
0: సో బి హ్యాపీ ఆల్వేస్.
1: ఎప్పుడు చూసినా గానీ ఆనందంగా ఉంటుండు.
0: యు షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: ఏ మాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: విచారపడితేప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవత్ అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్, సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
1: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go on get feeling sad, do you think you
1: should భగవంతుని అంశమే నేను
0: అండ్ ది స్పార్క్ ఆఫ్ గాడ్?
1: ఈ చింత ఉండకూడదు.
0: సో థాట్ యాంగ్జైటీ షుడ్ నాట్ బి.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన పోలికలంతా మనం చేసుకున్నప్పుడు మనలో ఆనందం ఉట్టి పడుతుంది.
0: When you entertain such sacred thoughts, you will be blissful.
1: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరైనటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్, నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల. చేస్తున్నారు
1: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్, బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
1: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్.
1: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
1: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
1: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫైడ్.
1: అంతా తనది.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఈ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటిని వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానని వెళ్ళిపోతుంటారు చూడు, అట్లా మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది.
0: జస్ట్ యాజ్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్,
1: నీవి కాదే.
0: Because they don't belong to you.
1: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్, యాజ్ అ విట్నెస్.
1: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్.
1: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యూ ఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్.
1: నీ పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యూ కెనాట్ టేక్
1: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్.
1: ఇవంతా బాధ్యతని ఇచ్చాడు.
0: నీ
1: పని చేసుకోమని చెప్పాడు.
0: యూ వాంట్ టు డు యువర్ డ్యూటీ.
1: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యూ హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
1: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ గాడ్.
1: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: వెట్ ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
1: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: వెన్ వన్స్ వీ హావ్ దట్ ఫీలింగ్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: గాడ్ ఈజ్ లవ్.
1: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
1: కనుకనే గోపికలు కూడా చెప్పారు.
0: గోపికస్ ఆల్సో సెడ్,
1: ఏ హృదయమును సగితివు ఈశమాకు.
0: ఓ గాడ్, దట్ హార్ట్ యు హావ్ గివెన్ us.
1: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: వి ఆఫర్ ద సేమ్ హార్ట్ బ్యాక్ టు యు ఓ గాడ్.
1: పరగ వేరేమి జెత్తు నీ పాద అర్చనకును.
0: వాట్ ఎల్స్ ఐ కెన్ ఐ బ్రింగ్ అండ్ ఆఫర్ టు యు. అంజలగిటింతు
1: అందుకోవయ్య నీవు.
0: ఆల్ మై నమస్కార్ సాల్యుటేషన్స్ కైండ్లీ.
1: ఏది ఇచ్చావో అదే నీకు ఇస్తున్నాను.
0: ఐ గివ్ యు ద సేమ్ థింగ్ యు హావ్ గివెన్ మీ.
1: నేను తెచ్చుకున్నది ఏమీ లేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్.
1: అంతా నీవిచ్చింది.
0: ఎవ్రీథింగ్
1: నీవిచ్చింది, నీకే ఇస్తున్నాను.
0: ఐ యామ్ జస్ట్ గివింగ్ యు దట్ వాట్ యు హావ్ గివెన్ మీ
1: ఎర్లీ. ఈ పవిత్రమైన భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: దట్ సీక్రెట్ థాట్ ఈస్ ద ట్రూ ఆఫరింగ్.
1: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: నెవర్ థింక్ దట్ యు హావ్ గివెన్ సో మచ్ టు గాడ్.
1: ఓ, నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: వైఫ్, ఐ ఫెడ్ 500 పీపుల్.
1: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: ఐ డిస్ట్రిబ్యూట్ సారీస్ టు
1: 500 మందికి. పంచలు ఇచ్చాను.
0: ఐ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ టు 500.
1: ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో, కానీ భగవంతునికి చెప్పొద్దు.
0: ఆల్ దిస్ నీడ్ టు బి స్టేటెడ్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
1: గాడ్ చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: You should always be mindful of the thought, the spirit behind that offering.
1: Prema bhavamto inta tulasi dalani ichina kuda adhe goppadiga marutundi.
0: With the feeling of love, even if you offer the leaf of tulsi plant, it is enough.
1: Premato ivvali. Premane pradhanamaitundi yokka viluva.
0: You should offer with all love. Because it's made.
1: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's all
1: useless. హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
1: ఎందుకనగా నీవు కూడా నువ్వు ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment of love.
1: బ్రహ్మైవ భవతి.
0: It's all known as the Brahman.
1: ఏమి స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
1: డార్విన్ అట్నే అయ్యాడు.
0: డార్విన్ బికేమ్ లైక్ దాట్.
1: ప్రహ్లాదుడు అతనే అయ్యాడు.
0: సో ఆల్సో ప్రహ్లాద.
1: నారదుడు అతనే అయ్యాడు.
0: సో ఆల్సో నారద.
1: వాల్మీకి ఆ విధంగానే
0: మారాడు.
1: ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెమ్ రీచ్ దట్ హైట్.
1: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో, ఏ రూపం నీకు ఇష్టమో, ఆ రూపనామంలో నీ యొక్క జీవితమును అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
1: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
0: డూ యువర్ ఆల్
1: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
1: ఎనీథింగ్. అందువల్లే మామను స్మర యుద్ధచ, యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్.
1: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ ద
1: ఆఫీస్ వర్క్. ఇది కూడా భగవత్ కార్యమే అని భావించుకో.
0: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
1: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
1: ఏ పనులు తెచ్చుకోలేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
1: తీసుకుని పోవటం లేదు.
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
1: నీకు ఇచ్చింది నీకే.
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు హావ్
1: గివెన్. ఈ విధమైన విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ ఫీలింగ్.
1: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: Without that broad-mindedness,
1: సంకుచితమైన భావం చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
0: We convert this life with all narrow feelings and narrow thoughts.
1: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సేఫ్.
1: సంకల్పములు ఎప్పుడు కూడాను పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్స్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
1: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ.
1: నా ఆకారం మానవత్వము.
0: సారీ,
1: నా భావములంతా కూడాను క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్టవుతాను?
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ యానిమాలిటీ విదిన్, హౌ కెన్ యు బి ఎ హ్యూమన్?
1: పశువులు ఉండేటువంటి పాక లోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్, డూ యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
1: కనుక నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
1: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి యొక్క భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైన భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
1: దుష్ట గుణములు, దుష్ట భావములు, దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: ది వికెట్ సెంటిమెంట్స్, ది వికెట్ ఫీలింగ్స్,
1: వికెట్ వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్, జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
1: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
1: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: గాట్ ద డోర్స్ దేర్.
1: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్?
1: మనం బయటికి పోవడానికి, రావడానికి, మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి, విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
1: ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలికి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్, యూ డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
1: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యూ హావ్ టు డ్రైవ్ దెమ్.
1: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అనేది వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ ఆర్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దమ్ అవుట్ ఇమీడియట్లీ.
1: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రైవ్ దమ్ అవుట్, పుష్ దమ్ అవుట్.
1: మంచి భావాలు వస్తే వెల్కమ్ చేయాలి.
0: వెల్కమ్ గుడ్ థాట్.
1: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
0: దే ఆర్ ది గుడ్ యాక్టివిటీస్ టు బి అండర్టేకెన్ బై ఆల్ ద సెన్సెస్ ఆఫ్ ది
1: బాడీ. మానవత్వంలో ఉండినటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: మైటీ డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టూడ్ ఇన్ by anyone of us.
1: జీవితం బ్రతకాలి.
0: Yes, we have to live.
1: జీవితాన్ని పోషించుకోవాలి. కానీ మానవుడు అంటే ఏమిటి?
0: But keep our life.
1: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
0: మానవ, the word means the one with faith.
1: ఏం విశ్వాసం కావాలి?
0: What sort of faith?
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
0: You have got a very good safari suit.
1: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
1: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
0: దెన్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ టు వాష్ రూమ్.
1: చాకలవాణికి వేస్తున్నావు.
0: యూ గివ్ ఇట్ టు హిమ్.
1: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
0: యు నో, ఇఫ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ దోబీ ఆర్ ద వాష్మన్, యూ విల్ నాట్ గివ్ యువర్ డ్రెస్.
1: నీ తల పెరిగింది.
0: Yes, the hair.
1: నేను కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
1: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
0: ఫర్ ద హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
1: వాడు కత్తి తీసుకుంటాడు, నీ తలపైన పెడతాడు.
0: యాజ్ హి కట్స్ ద హెయిర్,
1: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
1: ఇంత బంగారం తీసుకుని పోతున్నావు.
0: యూ టేక్ సమ్ గోల్డ్.
1: కమిషన్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పావు.
0: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
1: చేంజ్. ఇంకా వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వానికి ఇస్తావా?
0: ఇఫ్ నో ఫెయిత్ వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్.
1: మార్కెట్ కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
0: యూ గో టు ద మార్కెట్ టు బై.
1: మార్కెట్ కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ మార్కెట్ కి వస్తావా?
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ that you return safe after buying what you really want. You have faith in all these, but you have no faith in God.
1: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
0: You have strong faith that God will certainly protect you.
1: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, సాగలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
0: You believe the washerman, you believe a barber, you believe, but you don't believe God.
1: ఇది ఏ మానవుని యందు బలహీనత?
0: He's a weakness in humanity.
1: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
0: Where is God? He's in you.
1: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
0: It means you have no faith in
1: yourself. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
0: If you have no faith in yourself, you cannot believe anyone.
1: కనుక మొట్టమొదట నిన్ను నీవు నమ్ము.
0: First have faith in
1: yourself and faith in God. This is the secret of greatness.
0: Faith in yourself, faith in God. This is the secret of greatness.
1: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
0: That's real greatness.
1: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులు ఎట్లా నమ్మగలరు?
0: If you have no faith in yourself, how do you have faith in others?
1: మొట్టమొదట నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
0: First we must have faith in God.
1: మిగతాంతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter if we don't have faith in others.
1: నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే.
0: The only one whom we have to believe.
1: మంగవులందరూ వాకిటి దాకని వల్లకాటికే వత్తురు.
0: Relations would come up to the main door and to the burial
1: ground. నిన్పాయని ఆపద్ బంధువు భగవన్ నామమేర.
0: Only God's name will follow you here and here.
1: ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడేది దైవం ఒక్కడే.
0: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హీస్ ఇన్ యూ విత్ యూ అరౌండ్
1: యూ. ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
0: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఉన్నంత వరకు పెరక తింటారు.
0: సో లాంగ్ యూ హావ్ గాట్ మనీ దే విల్
1: కానీ దైవం అది కాదు. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించేది?
0: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
1: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చావు.
0: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ ద గాడ్ విల్ ప్రొటెక్ట్.
1: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్తు లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
0: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
0: అట్ టైమ్స్ వి డూ
1: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
1: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
0: యూనో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
1: పరమ భక్తుడు అతను.
0: ఇస్ అన్ ఆర్డెంటి వాట్ ఇంటెన్.
1: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి, రామునికి నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
0: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్.
1: దానివల్ల తానిషా అతని జైల్లో పెట్టాడు.
0: సో తానిషా హస్ ఇంప్రిజన్డ్ హిమ్.
1: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
0: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
1: ఈయన ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
0: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
1: నేనంతా రాముని మందిరాన్ని కట్టించాను.
0: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
1: సీతారామ లక్ష్మణులకంతా కూడా నగలు చేయించాను.
0: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
1: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
0: రామ హూ ఇస్ ఎక్స్పోజ్ టు సివియర్ హీట్ అండ్ రైన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
1: నో
0: నో.
1: ఇది ఏ మాత్రము తప్పు కాదు.
0: ఇస్ నో మిస్టేక్ ఎట్ ఆల్.
1: నీ కోసమే చేశాను రామ.
0: ఫర్ యు ఓన్లీ రామ
1: చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర, ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాలు.
1: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే,
0: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ,
1: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ స్పెండ్ 10,000 వరహాలు ఫర్ దాట్
1: రామచంద్ర.
0: రామచంద్ర
1: అది కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
0: You are there with all this style and the jewels. Whose property is that?
1: కోపం వచ్చింది. ఇంత పెట్టుకొని తిరుగుతున్నావే, ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
0: You are just shining with all the jewels. Whose property? Whose father's property is that?
1: తక్షణమే మనం చాలా విచారించాడు రామదాసు.
0: Immediately రామదాస్ felt so sad.
1: అప్పా తిట్టితనని ఆయాస పడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టితనయ్యా.
0: Rama, don't be angry because I accused. I could not bear this suffering, therefore I said so.
1: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
0: I could not bear this suffering, therefore I
1: appealed. క్షమించమని కోరాడు.
0: Please pardon me.
1: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
0: We do have emotions.
1: అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: They come and go like passing clouds.
1: ఏది కూడా నువ్వు పర్మనెంట్ గా ఉండదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కో సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
0: Though we love God intensely, sometimes we hate him also.
1: జయ విజయులు నారాయణ వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
0: జయ విజయ హూ వర్ దేర్ ఎట్ ద మెయిన్ డోర్ నెవర్ వాంటెడ్
1: టు పార్ట్. కానీ శాపవశాత్తు వారు రాక్షసులై పుట్టారు.
0: బికాజ్ ఆఫ్ ద కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
1: కానీ నారాయణుని ప్రార్థించారు.
0: అదే ప్రయత్నం నారాయణ.
1: నారాయణ నిన్ను వదిలి మేము ఒక క్షణమైనా ఉండలేము.
0: నారాయణ వి కాంట్ బి అవే ఫ్రమ్ యూ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
0: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్.
1: నాయన మీరు నిరంతరం కూడా రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
0: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, యు గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
1: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
0: హి వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
1: నిన్న ఆ దూషణలకు మీరు పోకండి.
0: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
1: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
0: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
1: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
0: This hatred will never help you.
1: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
0: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
1: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ
0: వచ్చాడు. కంసా హేటెడ్ కృష్ణ.
1: కట్టకడపటికి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
0: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
1: ఒక శిశుపాలుడు నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: డిసైడ్ కృష్ణ కంటిన్యూస్లీ.
1: ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధంగా విమర్శించారు.
0: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
1: కట్టగడపటికీ ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది.
0: విత్ దట్ వీలర్ చక్ర వెన్ హి వాస్ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
0: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ throughout.
1: ఆ రక్తం కృష్ణుడి పాదాలకి అర్పితమైపోయింది.
0: దట్ బ్లడ్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్
1: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
0: వాట్ ఎవర్ మే బి ద వే,
1: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రిటిసైజ్.
1: ప్రేమతో పూజించండి.
0: అవుట్ ఆఫ్ లవ్ విత్
1: దూషణతో 100 నామములు స్మరించేదానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
1: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
0: టు టీచ్ టు ప్రాపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ద
1: సంక్తి ఏ రీతిగా తీసుకోవాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికే వస్తూ ఉంటాయి.
0: గాడ్ డిసెండ్స్ ఆన్ అర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు అస్.
1: చూడండి, పూలు సూది దారం ఉంది.
0: హియర్ వి హావ్ దిస్ ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
1: కానీ పుష్పమాల తానగునా?
0: Can that be a garland?
1: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
1: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
0: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్ దేర్.
1: కానీ సొమ్ములు నిర్మాణమగునా?
0: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూవెల్.
1: చేసేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్.
1: ప్రణతి నూనె ఒత్తి గలదు దీపపు వెలుగు కలుగునా?
0: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. డు యు గెట్ ద లైట్?
1: కానీ ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి వన్.
1: అదే రీతిగానే ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
1: బుద్ధి గలదు విద్య గలదు కానీ విద్యాధికారత అనగునా?
0: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
1: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి టీచర్.
1: అదే విధంగానే
0: లైక్ వైస్
1: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
0: గాడ్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
1: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
0: యూ హావ్ టు నో దిస్ ట్రూత్.
1: ఎందుకు అవతారం వచ్చిందంటే
0: వై ఇన్కార్నేషన్?
1: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
0: ఇట్స్ నాట్ ద పర్పస్ లెస్.
1: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్.
1: మానవులు జంతువు నాం నరజన్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
0: హ్యూమన్ బర్త్ ఈస్ రేర్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
0: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో అస్ టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
1: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెన్ టు రిమైండ్ అస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్.
1: పశువులు ఎట్లా ఉంటాయో తెలిసిన
0: యు నో హౌ కౌస్ ఆర్.
1: పంటను చూసేదానికే ముందు దాంట్లో పడిపోతాయి.
0: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
1: బాగా త్వరగా తినేసేస్తాయి.
0: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
1: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప చేసుకుంటారు.
0: కౌస్ యాస్ దే గో బ్యాక్ దే మాస్టిగేట్ వన్స్ అగైన్ అండ్ దెన్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ పార్ట్.
1: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
0: So on these sacred occasions we have to swallow all the good things that are
1: తర్వాత మీ స్వస్థానంలో పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
0: By time we go back to our places we should recall, remind ourselves.
1: అదియే ఈ యొక్క బోధనలంతా.
0: That is the teaching.
1: నాయన మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
0: యూ హావ్ బీన్ లిసనింగ్ బట్ నెవర్ ఫర్గెట్ వాట్ యు లిసన్.
1: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
0: ద మూమెంట్ యు గో బ్యాక్ రికాల్
1: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
0: అండ్ దెన్ ప్రాక్టీస్.
1: ఈ ఆచరణ చాలా అత్యవసరము.
0: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
1: విన్నంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్.
1: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
0: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
1: ఏది చేసినా దైవ కార్యమే.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
1: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
0: వీ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైమ్.

0: కష్ట సుఖములు ఒకటి నా కాంచవనయు.
1: You have to consider the pleasure and the difficulties alike in the same way.
0: కలిమిలేములు విడదీసి కలుగరాదు.
1: You cannot take these two things apart, the affluence and the shortage of money apart.

0: चल बुढ़े भक्ति गुनु बाबा मंदु में तला छूटे भक्ति गुनु
1: टू कंसिडर ब्लेम एंड प्रेज इक्वल दैट वेरी फीलिंग इटसेल्फ अमाउंट्स टू डिवोशन
0: प्रेम स्वरूप विद्यार्थुरा
1: स्टूडेंट्स एंबॉडीमेंट्स ऑफ लव
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ద ల్యాక్ వెల్త్ అండ్ పవర్టీ రిప్యూట్ అండ్ డిస్రిప్యూట్ They exist like twin birds.
0: Sukham leka dukham ledu.
1: Without pleasure, you don't find the pain.
0: Dukham leka sukhamunaku vilavu raadu.
1: Without pain, the pleasure will not have any value.
0: Nasukar labhyate sukham. Sukham nundi sukham praptinchadu. Dukham nundiye sukham manaku praptistundi.
1: You don't get pleasure out of pleasure. It's only out of pain you derive pleasure.
0: అదే విధంగానే కలిమి లేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
1: లైక్ వైజ్ ప్రాపర్టీ అండ్ పవర్టీ ఏ రిచ్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్
0: దరిద్రునకు ఏదో ఒకనాడు తాను శ్రీమంతుడు కాగలడు.
1: అండ్ ఏ పూర్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్ విల్ బికమ్ రిచ్.
0: ఈనాడు కీర్తివంతుడు కావచ్చు, రేపు అపకీర్తిని పొందవచ్చు.
1: యు మే బి ప్రైజ్డ్ రిప్యూటెడ్ టుమారో యు మే బి పుట్ టు డిస్రిప్యూట్
0: అయితే ఈ కీర్తి అపకీర్తులను కష్ట సుఖములను సిరి సంపదలను సమముగా భావించి సమముగా విశ్వసించి సమస్థితిని పొందటమే మానవుని ప్రధానం యొక్క విశిష్టత.
1: The importance and the greatness of man lies in considering these twins, the pleasure and the pain, the poverty and the property, repute and the disrepute, equally.
0: Sama, dukkham, sukham, anandhi gita. Sukha dukkhe samikrutva labho labham jaya jaya. Sukha dukkhamaru labha nashtamalu kudanu samanga bhavinchve anubhavinchinatunti vanike నిజమైనటువంటి మానవ జీవితం యొక్క రుచి తెలుస్తుంది.
1: వన్ విల్ నో ద టేస్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ ఈస్ ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ దీస్ సిచ్యువేషన్స్ ప్లెజర్ ఇన్ పెయిన్ ప్రాఫిట్ అండ్ లాస్.
0: నిజముగా దుఃఖమే లేకుండా మానవులకు సుఖం యొక్క విలువనే తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ నో పెయిన్ యూ డోంట్ నో ది వాల్యూ ఆఫ్ ప్లెజర్ ఎయిదర్.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్న దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో The value of the happiness, one should necessarily face difficulties.
0: Kashta sukhamulu rendu nunnu kalisi undu.
1: The pleasure and the pain go together, mixed.
0: Deeni vidaveya evvari vasemu kaadu.
1: It is impossible for anyone to separate them out.
0: Sukhamu pratyekamuga yendu chudavom.
1: You don't find happiness separately existing on its own.
0: Kashtamu phalinchaneni sukham batandru.
1: It is the pain that fructifies ultimately and ends in happiness.
0: Intati bhavamullo intati vishayamullo andarukunu artham chesukoni vartinchadaniki chaala kashtam avutundi. Nitya jeevithamlo pagale lekundina raatriki e maatramu viluvaledu, raatriye lekundina pagatiki viluvaledu.
1: It's rather very difficult for ordinary people to understand these ideas. A simple example from our daily life. Without the day, there cannot be night. Without the night, day will not have value.
0: Kani ee satyanni gurtinchukolenatundi manavudu nirantaramu nenu sukhangane undali ani aashistadu.
1: Man who doesn't know this truth wants to be happy all the time.
0: Nirantaramu nenu aanandanni anubhavinchali ani bhramistadu.
1: He is deluded with the feeling that she should be joyful.
0: Idi asadhyam.
1: It's impossible.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖమనేటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖము ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, the happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టములు ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదనే చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కానీ కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
0: ఈనాటి విద్యా విధానమునందు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ రెండు జీరో అయింది.
1: In the modern education, common sense and general knowledge are totally missing, zero.
0: ఆకలే లేకుండినా అన్నమును ఎవరు ఆశిస్తారు?
1: Without appetite, how do you expect to eat?
0: హీటే లేకుండినా ఎయిర్ కండిషన్ ఎవరు కొంటారు?
1: Unless you find severe heat, who will buy the air conditioner?
0: కనుకనే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ కష్ట సుఖముల యొక్క విషయం అర్థమవుతుంది.
1: The one who knows the difference between these two, he will understand the spirit behind it.
0: అనేక రకములు యందు ఆధ్యాత్మిక రంగమును కాని, నైతిక రంగమును కాని, భౌతిక రంగమును కాని, లౌకిక రంగమును కాని, ఏ రంగమునందైనా కూడాను ఈ కష్టముల వల్లనే మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, స్పిరిచువల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మ్యాన్ ఎర్న్స్ రెప్యుటేషన్ బికాస్ హీ పాసెస్ త్రూ ది క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సత్యము నిమిత్తమై అనేకంగా తాను కష్టములకు గురి అవుతూ వచ్చాడు.
1: టు హోల్డ్ ఆన్ టు ట్రూత్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఏమి అయినప్పటికీ సత్యాన్ని నేను వదలకూడదు.
1: Whatever may happen, I should not give up truth.
0: సత్యమును రక్షించే నిమిత్తమై భార్య బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: సత్యమును నిలబెట్టే నిమిత్తమై రాజ్యమును కూడాను కోల్పోయాడు.
1: To keep up to the truth, he lost even his kingdom.
0: కడపటికి తనకు తానే బానిసగా నిలిచాడు.
1: Ultimately, he remained a slave.
0: ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, అపకీర్తులకు లోనైనప్పటికే తాను సత్య హరిశ్చంద్రుడు అని శాశ్వతమైనటువంటి పేరును పొందగలిగాడు.
1: Because he passed through all these difficulties, the problems, the pain and anxieties, ultimately he won reputation.
0: లేకపోతే అతను హరిశ్చంద్రుడు అని పేరు మాత్రమే నిలిచి ఉండేది.
1: Or else he would have remained as Harishchandra only.
0: దేని నిమిత్తమై తాను సర్వస్వమును కోల్పోయినాడో ఆ కోల్పోయినటువంటి యొక్క బాధలే తనకు సత్యత్వాన్ని నిలుపుగలుగుతూ వచ్చింది.
1: He lost everything to hold on, to cling on to truth. It is only that brought him all the fame and name.
0: ఇదే డిటర్మినేషన్. ఈ పట్టుదలను మానవుని యందు అమితంగా రావాలి.
1: This determination should be strong enough.
0: ఎలాంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడినప్పటికీ దానిని లెక్క చేయక తన లక్ష్యాన్ని సాధించే నిమిత్తమై దేహమును అర్పితం గావించాలి. ఇది ఏ సత్యాన్వేషణ యొక్క సహజ లక్షణం.
1: Whatever may happen on the way, you may find so many problems and the difficulties, but one should work out to achieve the goal, and this is the spirit behind the search of truth or inquiry.
0: కష్టములు ఎందే సుఖం విలువే తెలుస్తుంది.
1: It's only during the period of difficulties we'll know the value of happiness.
0: మీకందరికీ తెలుసును.
1: You all know this.
0: చిన్న బాలుడు, 5 సంవత్సరముల యొక్క బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద is an young boy, aged 5.
0: అతను దైవాపేక్షతో నిరంతరం కూడాను నారాయణ చింతన చేస్తూ వచ్చాడు.
1: Out of intense love for God, he has been repeatedly chanting.
0: కన్న తండ్రియే అనేక కష్టములకు గురిగావించాడు.
1: It's only his father that had put him to difficulty.
0: కడపటికి ప్రాణమును కూడా తీయడానికి సిద్ధమయ్యాడు.
1: He was ready even to kill him.
0: ఇంతటి దుర్మార్గంతో సంకల్పించుకున్నటువంటి యొక్క తండ్రి హృదయాన్ని కూడాను కరిగించి కదిలించి మెదిలించి విజయాన్ని సాధించుతూ వచ్చాడు.
1: Though the father is full of wickedness and wicked thoughts, he won over him by melting his heart, that he was deeply touched and moved by the devotion of his son.
0: Inni vidhamulaitundi kashtamulu anubhavinchatam chethanu kada prahladuniki shashitamaitundi kirti sampadinchukogaligadu.
1: Because of the difficulties they went through, he remained permanent and his name is known down this
0: day. Ee kashtamulike emaina longina leka kashtamulku emaina chikkipoyada ledu kashtamulu sadinchutu vachadu.
1: He had not succumbed to these difficulties, but he emerged victoriously.
0: Kanukane కష్టములు యందు మనకు అనంతమైనటువంటి కీర్తిని ప్రతిష్టను గౌరవాన్ని ఆనందాన్ని కూడాను అందించగలుగుతుంది కష్టము.
1: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్ విల్ గివ్ యూ ద ప్రెస్టీజ్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ ఫైనలీ.
0: కనుక మానవుడు కష్టమంటే కానీ దుఃఖమంటే కానీ ఏమాత్రమూ అంగీకరించడు.
1: యట్ మ్యాన్ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు ఫేస్ మిజరీ ఆర్ డిఫికల్టీ.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: మానవ జీవితం యొక్క రహస్యాన్ని మనం గుర్తించవలనన్న కష్టము సుఖము రెండు కూడాను మనం అనుభవించే తీరాలి.
1: If we know the secret of human life, we must necessarily experience both.
0: ఇవి అనుభవించకుండా నిజమైనటువంటి శాంతిని నిజమైన ఆనందాన్ని మనం పొందలేము.
1: Without experiencing both, you can never have the permanent peace.
0: సత్యనిత్యమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్న కష్ట నష్టములకు కూడాను మనం గురి కావాలి.
1: In order to enjoy that eternal peace once for all, you must pass through these difficulties.
0: Kanukane the pleasure is an interval between two pains annaru.
1: The pleasure is an interval between two pains.
0: Rendu badhala madhyalone oka sukham untuntadi.
1: The pleasure is an interval between two pains.
0: Ee satyanni gurtinchinatundi vyakti kashtamulaku ematramu kungadu nashtamulaku ematramu kungadu sukhamulaku aanandamulaku ematramu pongadu.
1: The one who recognizes this truth will not be elated by joy nor depressed because of problems.
0: Kani ee naati manavudu tuchchamaina alpamaina chanikamaina tunti yokka lokaanandamula nimittamai shashwata kirtini naasaram cheskuntunnadu.
1: The modern man, because of his mean and low momentary pleasures, he is losing the permanent good name.
0: Chanikamaina tunti aanandanni pondhe nimittamai శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకుంటున్నాడు.
1: ఫర్ మొమెంటరీ ప్లెజర్ హీస్ డిప్రైవింగ్ హిమ్సెల్ఫ్ ఈస్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: అపకీర్తుల పాలవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కారణం ఏమిటి? అల్పమైనటువంటి విషయంలో తాను అనేక విధమైన పెడమార్గం పడుతున్నాడు.
1: హీ టేక్స్ టు ఆల్ రాంగ్ డైరెక్షన్స్ కీపింగ్ లో అండ్
0: కాని ప్రభావం అనుకోవచ్చు, లేక ఈ యొక్క ఆధునిక యుగం యొక్క ప్రభావం అనుకోవచ్చును. కానీ ఈనాటి మానవుడు అల్ప విషయములకే అమితంగా కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత సంతోషమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి దానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: మేబీ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ మ్యాన్ స్ట్రగల్స్ వెరీ హార్డ్ ఫర్ లో అండ్ మీన్ థింగ్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఫర్ పర్మనెంట్ జాయ్.
0: ఒక బస్ ట్రాఫిక్ జరుగుతుంది. ట్రాఫిక్
1: దేర్ ఇస్ ట్రాఫిక్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ ద బస్సెస్.
0: బస్సులు ఒక గ్రామం నుంచి ఒక గ్రామం నడుస్తూ ఉంటాయి.
1: బస్సెస్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: కానీ ఈ బస్సు లోపల 50 సీట్లు అని ఉంటుంటాయి.
1: ద బస్ హ్యాస్ 50 సీట్స్.
0: ఈ యొక్క వచ్చేటువంటి 2 రూపాయల ఆశ నిమిత్తమై 50 సీట్స్ ఉండేటువంటి బస్సు పైన 70 సీట్స్ అనగా 70 మందిని ఎక్కించుకుంటాడు.
1: బికాస్ ఆఫ్ ది 2 రూపీస్ దట్ హీ వుడ్ గెట్ ఎక్స్ట్రా హీ విల్ ఓవర్లోడ్ ఇట్ విత్ 70 పీపుల్.
0: కానీ వచ్చే 2 రూపాయలు మాత్రమే చూస్తున్నాడు. కానీ అల్పబుద్ధి చేత 2000 రూపాయల టైర్ పంచర్ అవుతుందనేటువంటి దీన్ని వాడు గుర్తించడం లేదు.
1: విత్ ఎ మీన్ ఐడియా టు ఎర్న్ 2 రూపీస్ హీ ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ హీ విల్ లూజ్ ద టైర్.
0: అదే విధంగా ప్రాకృతమైనటువంటి అల్ప విషయం లోపల పెడమార్గం పట్టి శాశ్వత కీర్తిని కోల్పోతున్నాడు మానవుడు.
1: లైక్ వాయిస్ man takes the wrong direction thinking of the low and mean things.
0: Manavudu anaga yuvakudu anetunte vaadu ee reethiga pravartinchali.
1: Young man, how should he conduct himself?
0: యువకుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పుడు సత్కీర్తిని మనం సాధించవచ్చును?
1: As a young man, how can you win reputation?
0: మన దృష్టి ఎటువంటిదిగా ఉండాలి?
1: What sort of looks should you have?
0: మన శ్రవణం ఎటువంటిదిగా ఉండాలి?
1: What kind of listening?
0: మన మాటలు ఎటువంటివిగా ఉండాలి?
1: What kind of word?
0: అనేటువంటి దాన్ని మొట్టమొదటి ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: We have to keep all these three under control.
0: కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడటానికి ప్రవేశపెట్టటము.
1: As we have eyes, we should not look at everybody.
0: ee kannulu denin chudalo danin chudalu kaani annintini chuttamu andanni chuttamu idi kevalam apavitrame.
1: You are making your eye unsacred by looking at everybody and everything.
0: idi chaala paapaniki kudanu dupanga untadi.
1: It is a sinful act.
0: కనుక ఎట్టి పాప దృష్టి లోపల మనము ప్రవేశించడం చేతని దృష్టి కేవలం అల్పమైన దృష్టి నీకేం కడుపు నిండింది?
1: After all the sinful looks,
0: ఏదో ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీని చూస్తే ఏదో సంతోషమని చూస్తున్నాడు, అల్పతృప్తి వల్ల తనకు ఎంత అపకీర్తి పారైపోతున్నాడు.
1: యూ జస్ట్ లుక్ ఎట్ ఎ ఉమన్, ఇట్స్ జస్ట్ ఎ మీన్ సాటిస్ఫాక్షన్.
0: పది మంది లోపల మొగమెత్తి తిరిగేటువంటి ఒక అధికారం కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And on the other hand, you lose very authority to look at.
0: చూడవలసినటువంటి వాటినే మనం చూడాలి, కానీ చూడతగినటువంటి దాన్ని చూడకూడదు.
1: యూ షుడ్ లుక్ ఎట్, యూ షుడ్ వాచ్ దాట్ యు ఆర్ సపోజ్ టు.
0: ఎందువలనగా
1: వై
0: యువకులు మీరు వేరుగా భావించకూడదు. జగత్తులో జరిగేటువంటి విషయాలంతా కూడా చెప్పి మీకు సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం నా యొక్క కర్తవ్యము.
1: భగవాన్ కన్సిడర్స్ హిస్ డ్యూటీ టు టెల్ us what all that is happening in the world.
0: ప్రపంచం ఎట్ట ఉందంటే,
1: హౌ ఇస్ ది వరల్డ్ టుడే?
0: 25 సంవత్సరంలో అన్న,
1: brother 25 years
0: age, elder
1: brother 25 years,
0: 20 years sister, younger sister,
1: younger sister age 20.
0: ఇరువురు కూడా ఎక్కడో ప్రయాణమై పోతున్నారు.
1: Both of them are going.
0: కానీ ఈ వయ ప్రమాణమును పురస్కరించుకొని సమాజము వీరెవరో భార్యా భర్తలు అంటారు.
1: Because of the age, the society will mistake them as husband and wife.
0: ఈ యొక్క ప్రయాణం వల్ల ఎంత అపకీర్తి వచ్చింది.
1: Because they are going together,
0: nijamga
1: kind of bad name they got. They are brother and sister.
0: Kanukane prachina sampradayamunu puraskarinchukoni bharatiya sanskruti yokka visheshtatanu puraskarinchukoni anna chellalaina kani iruvuru kudunu oke prayanamlo iruvuru kalisi pokukoddu.
1: As per the ancient tradition and culture of Bharat, they may be brothers and sisters, but they will never go together.
0: Oka cinema kani kani, oka beach kani kani, oka shopping kani kani, anna chellaina kudunu pokukoddu, amma tho paatu povali leka tandri tho paatu povali.
1: It may be a matter of going to cinema or beach or shopping.
0: ఈ నిబంధనలు ఆనాటి కాలం లోపల సత్య నిబంధనలుగా మనం శాసిస్తూ వచ్చారు.
1: They should necessarily have father or mother with them. That was the command in the ancient days.
0: ఇప్పుడు
1: now
0: చెడ్డ భావంతో
1: bad feeling
0: 60 సంవత్సరం ముసలివాడు,
1: old man 60 years
0: 16 సంవత్సరం యొక్క కన్య,
1: a girl of 16 years
0: ఇరువురు కూడాను ఎక్కడైనా ప్రయాణం అయిపోతుంటే
1: when they go together
0: grandfather granddaughter అంటారు.
1: People think one is grandfather and the girl.
0: కాని లోపల చింతలు చాలా చెడ్డవి.
1: But all thoughts are bad.
0: దుర్మార్గమైనటువంటి భావములు,
1: all wicked thoughts.
0: కాని బయట భావ ఊహలు ఇవి grandfather granddaughter.
1: But outside everything is grand.
0: ఉత్తమమైన భావంతో పోయేటువంటి అన్న చెల్లెలు కూడాను వీళ్ళకు చెడ్డ భావం బయలుదేరుతుంది.
1: Though they are noble, the brother and sisters, as they go together,
0: మంచి భావం ఉండినప్పటికీ లోకము సమాజం వారిని చెడ్డగా భావిస్తుంది.
1: Though they have good feelings within, the world will think bad of them.
0: కనుకని ఇలాంటి అపకీర్తులకు మనం అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు.
1: So we should never give scope to
0: ఏదైనా అవసరం వస్తే నీ ఒకడు వెళ్ళు.
1: If necessary, go alone.
0: Sister, నీ ఇప్పుడు వద్దు అంటూ లేకపోతే నీ తల్లిని తీసుకెళ్ళు.
1: Or take your mother with you.
0: కనుకనే తల్లి అయినా కూడాను సిస్టర్ అయినా కూడాను జవాబు దీంట్లో ఎక్కడైనా ప్రయాణం చేస్తా ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.
1: One may mother or sister, only two should not go alone together.
0: దేని కోసమని?
1: Why?
0: కీర్తి ప్రతిష్టల కోసమని.
1: Only for the prestige.
0: మన ఇంటితనమును నిలుపుకోనే నిమిత్తమై.
1: To keep up the prestige of the family.
0: మన కుటుంబం యొక్క మర్యాదను కాపాడుకునే నిమిత్తం.
1: And to maintain the respect of the family.
0: కనుకని ఈనాటి యువకుల లోపల కనుదృష్టులు చాలా చెడ్డగా మారుతున్నాయి.
1: Today the modern youth, they have bad looks.
0: ఇది కనుదృష్టి కాదు కాకి దృష్టి అని చెప్పవచ్చు.
1: We can say that the looks of a crow.
0: ఇది ఒక్కతూరి
1: చూడవచ్చు.
0: కనుకనే తల్లి అయినా కూడాను సిస్టర్ అయినా కూడాను జవాబు దీంట్లో ఎక్కడైనా ప్రయాణం చేస్తా ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.

0: looks.
1: ఇది కను దృష్టి కాదు కాకి దృష్టి అని చెప్పవచ్చు.
0: We can say that the looks of a crow.
1: ఇది ఒక్కతూరి చూడదు.
0: It doesn't look once.
1: ఇటు అటు చూస్తుంటాడు.
0: ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దానికి అది సహజం.
0: ఇట్స్ నేచురల్ టు ఎ క్రో.
1: దేని వల్ల?
0: వై?
1: కొంచెం ముక్కు పొడుగుగా ఉండటం చేత ఈ కన్నుకు ఆ కంటిది కనిపించదు, ఆ కన్నుకు ఈ కంటిది కనిపించదు.
0: యాజ్ ఎ క్రో హ్యాస్ ఎ లాంగ్ నోస్, ది అదర్ ఐ విల్ నాట్ బి నోయింగ్ వాట్ ద అదర్ ఐ హ్యాస్ బీన్ వాచింగ్.
1: కాకి యొక్క ముక్కు లేదే.
0: యూ డోంట్ హ్యావ్ ది నోస్ ఆఫ్ ఎ క్రో.
1: కనుక నీవెందుకు కాకి దృష్టిగా చూస్తున్నావు?
0: దెన్ వై షుడ్ యు హావ్ ది లుక్స్ ఆఫ్ ఎ క్రో.
1: కనుకనే నీవు మన దృష్టిని స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
0: సో హ్యావ్ స్ట్రైట్ లుక్స్.
1: ఇది యువకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సద్దృష్టి.
0: దిస్ ఇస్ గుడ్ విజన్.
1: దీనినే సుదృష్టి.
0: దిస్ ఇస్ గుడ్ లుక్.
1: దీనినే సునేత్రము.
0: సునేత్ర గుడ్.
1: దీనినే సుదర్శనము.
0: దిస్ గుడ్ లుక్ సుదర్శనము.
1: ఇంత గొప్ప కీర్తిని అనుభవిస్తుంది ఈ దర్శనం.
0: అండ్ దిస్ దర్శన ది లుక్స్ దట్ విల్ గివ్ యూ గుడ్ నేమ్.
1: ఇంకా నోరు.
0: Then the mouth.
1: ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి?
0: The tongue, how
1: ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి.
0: Students also should know when to smile and when not to smile.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటుంది.
0: At times they look and then smile.
1: నవ్వు నాలుగు అందాల చేటు అన్నారు.
0: ద స్మైల్ విల్ పుట్ యూ టు ఆల్ డిఫికల్టీస్.
1: ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం.
0: ద్రౌపది ఇస్ పుట్ టు ఆల్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ దిస్ లాఫ్టర్.
1: మయసభ అని ఒకటి కట్టించాడు ధర్మజుడు.
0: ధర్మజ బిల్ట్ మయసభ.
1: మయ కట్టించి ధర్మజుడికి అందించాడు.
0: మయ బిల్ట్ ఇట్ అండ్ గేవ్ ఇట్.
1: ఆ సభ ఎటువంటిదనగా
0: వాట్ సార్ట్ ఆఫ్ మయసభ?
1: డోర్స్ ఉంటా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.
0: It appears as though there are doors, though they are not present there.
1: Doors unna daggara lenattuga kanipistundi.
0: There are doors, it appears as if there are no doors.
1: Neellu lena daggara neellu undinattuga kolanu maadiri kanipistundi.
0: Though there is no water, it appears there is a lake there.
1: Kolanu len daggara kolanu undinattuga kanipistundi.
0: Where there is no lake, it appears that there is a lake.
1: Anduvalla ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన ఎంటర్డ్ ఇంటు దట్
1: మయసభ. గొప్ప మయసభ జరిపించాడు ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు.
0: దుర్యోధన స్టెప్డ్ ఇంటు దట్ మయసభ బికాజ్ ఇట్స్ బిల్ట్ బై ధర్మజ ఇన్ సచ్ ఎ గ్రాండ్ వే.
1: నేరుగా వెళుతున్నాడు.
0: హీ వాస్ గోయింగ్ స్ట్రైట్.
1: డోర్ లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది.
0: He saw a door which is not there actually speaking.
1: Door ఉన్న దగ్గర డోర్ లేనట్టుగా కనిపించింది.
0: Where there is a door, it appears as if there is no door like that.
1: కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది. సర్రన్ పోతూ వచ్చాడు, టక్ అని కొట్టింది.
0: థింకింగ్ దట్ దేర్ ఇస్ నో డోర్ దేర్ హీ ప్రొసీడ్ స్ట్రైట్ అండ్ హీ హాస్ గాట్ హిస్ ఫోర్హెడ్ హిట్ దేర్.
1: తాను ఏదో సర్దుకున్నాడు, సరిపోయినాడు.
0: సమ్హౌ అడ్జస్టెడ్.
1: మరి కొంత దూరం పోయేటప్పటికీ
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
1: క్లీన్ గా కనిపించింది. ఏమి ఒక లేక్ గాని ఒక వాటర్ గాని ఉండినట్టు కనిపించలేదు.
0: ఎవ్రీథింగ్ అపియర్డ్ క్లీన్ అండ్ ప్లేన్.
1: సర్రన్ పోతూ వచ్చాడు, దీన్ని అటు ఇటు చూసుకుంటూ
0: వాచింగ్ దట్.
1: ఒకవైపున లోపల అసూయ ఉంటుండాలి.
0: He was full of jealousy.
1: అసూయనే ఈ అతపతనంకు మూల కారణం.
0: It's only jealousy that has ruined him.
1: పోతూ లేనట్టుగా కనిపించింది అంటూ ఒక కొలంలో పడ్డాడు.
0: As he was proceeding, he just fell down in a lake.
1: ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది.
0: Naturally anybody would laugh the situation.
1: కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కున నవ్వారు.
0: All the servants laughed.
1: న్యాయంగా చూస్తే ద్రౌపది లేదప్పుడు పాపం.
0: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ వాజ్ నో ద్రౌపది.
1: ఈ చెరికత్తు ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూసి లోపల నుంచి ద్రౌపది వచ్చింది.
0: వెన్ సర్వెంట్స్ వర్ లాఫింగ్ లౌడ్లీ ద్రౌపది కేమ్ ఫ్రమ్ ఇన్సైడ్.
1: దురదృష్టవశాత్తు
0: అన్ఫార్చునేట్
1: ఈ దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరీన.
0: దుర్యోధన నోటీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది
1: అని అపవాద చేసుకున్నాడు అపోహ.
0: అండ్ హీ థాట్ దట్ ఇట్ వాస్ ద్రౌపది హూ లాఫ్డ్ అట్ హిమ్.
1: నన్ను చూచి నవ్వింది కనుక నిన్ను చూచి సభలో సర్వులు నవ్వేటట్టుగా చేస్తారని అప్పుడు ప్రతిజ్ఞ పట్టాడు.
0: దెన్ హీ వౌండ్ బికాస్ యూ లాఫ్డ్ ఎట్ మీ ఐ విల్ సీ టు ఇట్ దట్ ఎవ్రీబడి విల్ లాఫ్.
1: కనుక మనం ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి, ఎట్ట నవ్వాలి, ఏ విధంగా నవ్వాలి అని ఈ రెండు ఉంటున్నాయి, హసన్ ప్రహసన్ అని రెండున్నాయి.
0: We should know when, where and how to laugh. One is hasan, other is prahasan.
1: Hasan anaga chirinavuto navatam.
0: Hasan is smile.
1: Prahasan anaga navatam.
0: Prahasan is loud laughter. Smile and laughter.
1: Idi chala cheddadi.
0: It's very bad.
1: Iddaru muguru mitru cheri navukuntuntaru.
0: Three and two or three or four.
1: Aa darlo evaru streelu velutuntaru.
0: Ladies pass by.
1: Aapohala padtaru. Neevu deni kosam navvamo adi veru.
0: they will be mistaken. Why you laugh is a different thing altogether.

0: விஷயம் நடந்து கேட்கக்கூடாது. நவக்கூடாது.
1: If any lady passing by, whatever may be the situation,
0: never laugh.
1: If you just laugh at anyone, the others also will laugh at your people later.
0: కొంతమంది పని లేకుండా కూడాను షాపింగ్ ముందర పోయి కూర్చుంటారు టౌన్స్ లో.
1: In towns, in front of shops, some people sit without any purpose.
0: ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను ఇటు పోయే వాళ్ళను అటు పోయే వాళ్ళను ఊరికే నవ్వుతుంటారు చూసి.
1: They go on laughing at those people that come there for shopping.
0: ఇలాంటి దుర్మార్గమైనటువంటి యొక్క దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా?
1: Their ladies also will go one day or other for shopping.
0: వారి ఇంకొకరు నవ్వుతారు.
1: The others also will laugh at them.
0: కాబట్టి ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: Therefore you cannot escape from the reaction, reflection, resound.
0: కనుక ఈ కర్మఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి.
1: You must suffer the consequences.
0: దానివల్ల దైవాన్ని కూడా దూరం చేసుకుంటారు.
1: Therefore you will be far off from God.
0: ఎందువల్ల అప్రతిష్టం తెప్పించేటువంటి వాడు దైవ సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదు.
1: Because the one with a bad name cannot be near God.
0: కనుకని మన నవ్వును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ అవర్
0: మన చూపును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: అవర్ లుక్స్ షుడ్ బి అండర్ కంట్రోల్.
0: అంతే కాదు మన మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: ఆల్సో అవర్ వర్డ్స్.
0: ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి?
1: వేర్ అండ్ హౌ వీ షుడ్ టాక్.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: ఎవరైనా వెళుతూ ఉంటే స్త్రీలు పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు.
1: వెన్ సమ్ లేడీస్ జస్ట్ పాస్ బై
0: ఆ టంగుతో పాడవలసింది.
1: Should you sing with such
0: ఎంత పవిత్రమైన నాలుక, ఎంత హాస్యాస్పదమైనటువంటి యొక్క పదవులు.
1: అండ్ ద వర్డ్స్ దట్ యూ
0: ఈ పదవులు ఉపయోగపెట్టడం చేతనే నీ యొక్క కీర్తిని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు.
1: బై యూజింగ్ సచ్ అబ్యూజివ్
0: పాడైపోతున్నావు.
1: యూ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: కేవలము హాస్యాస్పదానికి గురి అవుతున్నావు.
1: యు బికమ్ రిడిక్యులస్ అబ్సర్డ్.
0: కనుకనే మనము మన మాటలను మన చూపులను మన నవ్వులను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ అవర్ వర్డ్స్ అవర్ లుక్స్ అండర్ చెక్.
0: కనుక మనం గౌరవాన్ని సంపాదించుకోవాలంటే గౌరవానికి సంబంధించినటువంటి యొక్క చేష్టలు మనలో ఉంటుండాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
0: మనం మంచిగా ఉన్నప్పుడే మన గౌరవం కూడా పెరుగుతుంది.
1: వెన్ యు ఆర్ గుడ్ యు విల్ బి రెస్పెక్టెడ్.
0: గౌరవ అగౌరవములు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: వి షుడ్ టేక్ దీస్ టు రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్.
0: మంచి చెడ్డలు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ షుడ్ బి టేకెన్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: కీర్తి అపకీర్తులు కూడాను రెండు సమంగా తీసుకోవాలి.
1: ఆల్సో రిప్యూట్ అండ్ డిస్రెస్పెక్ట్.
0: అది మానవుని యొక్క సమత్వము.
1: దట్ ఈస్ ఈక్వానిమిటీ ఆర్ ఈక్వల్ మైండ్.
0: అప్పుడే ఈ మానవుడు మాధవుడు కావడానికి ఛాన్స్ ఉంటుండాలి.
1: దెన్ దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ మ్యాన్
0: అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్కోప్.
0: కానీ మానవుడు అని అనిపించుకొని మానవుడు చేయవలసినటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా చేసినప్పుడు పశువుగా మారిపోతాడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ బీయింగ్ కాల్డ్ ఎ హ్యూమన్ ఇఫ్ హి కండక్ట్స్ హిమ్సెల్ఫ్ లైక్ అనిమల్ హి బికమ్స్ ఎన్ అనిమల్.
0: అనగా ఏమిటి? రివర్స్.
1: ఇట్ మీన్స్ రివర్స్ ట్రావెల్.
0: పశువు నుంచి వచ్చాడు,
1: హీ కేమ్ అవుట్ ఆఫ్ అనిమల్,
0: తిరిగి పశుత్వానికి వెళ్ళిపోతున్నాడు.
1: దెన్ హీ గోస్ బ్యాక్ టు అనిమల్.
0: వెంట పోవాలి కానీ బ్యాక్ పోకూడదు.
1: యూ షుడ్ గో టు ద ఫ్రంట్ నాట్ టర్న్ బ్యాక్.
0: కనుకనే అనేక మంది ఆఫీసర్స్ కూడా రివర్స్ అని చూస్తుంటారు.
1: దేర్ఫోర్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్సో దే ఫేస్ దిస్ రివర్షన్.
0: అనగా ఏమిటి? ప్రమోషన్ రావాల్సినటువంటిది రివర్షన్.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ రివర్షన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఏదో అక్కడ దోషం ఉంది.
1: దేర్ సమ్ మిస్టేక్.
0: దోషం ఉండినప్పుడే ఈ రివర్షన్ వస్తుంది. కానీ దోషం లేకపోతే ప్రమోషన్ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్ ఓన్లీ దిస్ ఈస్ ది రివర్షన్.
0: ఒక చిన్న ఆఫీసు,
1: స్మాల్ ఆఫీస్,
0: చిన్న ప్రాకృతమైనటువంటి ఉద్యోగములు,
1: వరల్డ్లీ జాబ్,
0: దీని వల్లనే ప్రమోషన్ రివర్షన్ వస్తుంటే దైవత్వం అనేటువంటి అనుగ్రహం లోపల ఇంకా ఎంత గట్టిగా మనం చూసుకోవాలి.
1: వెన్ యు ఆర్ పుట్ టు ప్రమోషన్ రివర్షన్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్ లైక్ దాట్,
0: నీవు ఎంత పవిత్రమైన మార్గంలో నీవు ప్రవేశిస్తుంటావో దానికి తగినంత ప్రమోషన్ కూడా నీకు ఇస్తుంటాడు.
1: ఇఫ్ యు ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్ యు ఆర్ బౌండ్ టు బి ప్రమోటెడ్.
0: నీవు ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter even if you do any sadhana.
0: నీ సద్గుణమే నన్ను మెచ్చుకుంది. రా, కమాన్ కమాన్ కమాన్ అని పిలుస్తాడు.
1: God will call you. I am pleased with your character. Come along.
0: Neevu prarthinchanakkaraledu.
1: You don't need to pray.
0: Taane welcome chestadu.
1: He himself will welcome you.
0: Kaaranam emti?
1: Why?
0: Aa vishwasamu.
1: That is the faith.
0: Aa aagnanu pariparana.
1: You followed his command.
0: Aa divyamaina bhavalu.
1: The divine feeling.
0: Pettukovali.
1: That you should have.
0: Lekapothe maadavulu aashinchinattundi maanavudu neeminchinattu maadavudu neeminchinattundi neemamulku viruddhanga poyinappudu దాన్ని రివర్స్ చేస్తాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు యాక్ట్ జస్ట్ అగెన్స్ట్ గాడ్స్ కమాండ్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ దిస్
0: శాశ్వతనం. ఇది శాస్త్రం అన్నారు. ఏది శాస్త్రము? ఏది చేయకూడదో దాన్ని ఒకటి శాసించాడు.
1: శాస్త్ర మీన్స్ ఇట్ క్లియర్లీ మెన్షన్స్ వాట్ యూ షుడ్ నాట్ డూ.
0: దృష్టి వద్దు.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ పలుకు వద్దు.
1: డోంట్ స్పీక్ బ్యాడ్ వర్డ్స్.
0: చెడ్డ వినటం వద్దు.
1: డోంట్ ఎంటర్ బ్యాడ్ లిసనింగ్. ఇట్స్ నాట్ గుడ్.
0: సీ నో యు విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యు విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యు విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యు విల్ హియర్ వాట్ ఈస్.
0: టాక్ నో యు విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యు విల్ టాక్.
0: థింక్ నో యు విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యు విల్ థింక్.
0: డూ నో యు విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యు విల్ డూ వాట్.
0: శాసనం.
1: This is command.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ శాసనం ఉన్నప్పుడే గాడ్ నిన్ను వెల్కమ్ చేస్తాడు.
1: When you follow this command, God will welcome you.
0: దీనికి విరుద్ధమైనటువంటిగా చేసినప్పుడు గాడ్ నిన్ను దూరం చేస్తాడు.
1: When you act against God's command, you'll be far off from him.
0: దూరం చేయటమే కాదు, వాని మొహం కూడా చూడడు.
1: He will not look at your face also.
0: కారణం ఏమిటి?
1: Why?
0: శాసనాన్ని ఉల్లంఘించాడు.
1: Because you disobeyed him.
0: ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
1: యు లాస్ట్ యువర్ రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రతిష్టను నిర్మూలం గావించుకున్నాడు.
1: యు లాస్ట్ ఆల్ యువర్ నేమ్.
0: తన సిరి సంపదను కూడా కోల్పోయాడు.
1: యు లాస్ట్ యువర్ ప్రాపర్టీ.
0: ఇలాంటి వాడిని ఏ రీతిగా చేసుకోవటం?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి నియర్ గాడ్?
0: కనుకనే మనం మొట్టమొదట మన యొక్క గుణములు సరైనటువంటివిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ అవర్ క్యారెక్టర్.
0: ఈ సమత్వాన్ని మనం పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: సమత్వం యోగం ఉచ్యతి. యోగం సుఖంద కౌశలం.
1: ఇట్ ఇస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ యోగ. ఇట్ ఇస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
0: ఈ యోగం మాత్రమే కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ఓన్లీ యోగ.
0: ఈ సమత్వమనేటువంటి ఎన్నో ఎంతో మంది మనం దూషిస్తారు.
1: Many people criticize you, accuse you.
0: దూషించినారని మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated for that reason.
0: దూషించినారని మనం పొంగిపోకూడదు.
1: Because they praise you, don't be.
0: మనలో దోషం లేనప్పుడు ఎవరు దూషిస్తే మనకేమి?
1: When there's no mistake, why do you bother?
0: నాలో లేదు దోషం.
1: Well, there's no mistake.
0: నేను ఎందుకు కృంగిపోవాలి?
1: Why should I be depressed?
0: కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి.
1: I'm ready to resist and face.
0: ఇది నాది కాదు.
1: It's not mine.
0: This is not my fault.
1: This is not my fault.
0: అనేటువంటి ఒక ధైర్యంతో దాన్ని సాధించాలి.
1: You should have that courage.
0: కనుకనే అట్టి ధైర్య సాహసాన్ని మనము కోల్పోకుండా ఉండాలంటే సక్రమమైనటువంటి మార్గాన్ని నడచాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డోంట్ లూజ్ ద కరేజ్, వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్.
0: కనుక పిల్లలు కూడా ఒక్కొక్కరి గట్టిగా నవ్వుతూ ఉంటారు.
1: స్టూడెంట్స్ ఆల్సో సమ్ టైమ్స్ లాఫ్ లౌడ్లీ.
0: కానీ కొన్ని సమయంలో నవ్వవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్
0: అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటారు, కొన్ని హాస్యాలు చేస్తుంటారు, అప్పుడు నవ్వవలసి వస్తుంది. నేను కూడా నవ్వుతుంటాను.
1: దెర్ బి సిచ్యువేషన్స్ వెన్ యూ లాఫ్ బికాస్ సమ్ జోక్స్ అండ్ వెన్ డ్రామా ఆర్ ఎనాక్టెడ్.
0: 10 మంది సమాజంలో మనం ఉండినప్పుడు ఈ నవ్వును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: బట్ ఇన్ ఎ కాంగ్రిగేషన్ వెన్ యూర్ ఎన్ అసెంబ్లీ యూ షుడ్ హావ్ టోటల్ చెక్ ఆన్ దిస్.
0: 56 దినములు శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు.
1: భీష్మ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దిస్ బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
0: కృష్ణుడు పాండవులను తీసుకెళ్లాడు.
1: కృష్ణ టుక్ పాండవ.
0: సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ పాండవస్ టు కన్వర్స్ విత్ భీష్మ ద ఏజ్డ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
0: ఈ భీష్ముడి యొక్క గొప్పతనము మహాజ్ఞానతత్వము అందరూ విన్నటువంటి వారే మహర్షులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: ఆల్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హర్డ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్
0: రిలేషన్స్ అంతా ఒకవైపు
1: భీష్మ ఆల్సో కేమ్. రిలేషన్స్ వర్ అసెంబ్లడ్ ఆన్ వన్ వే.
0: ఇంకెవరు కౌరవులు లేరు కదా.
1: దేర్ వర్ నో కౌరవస్.
0: ఊడ్చుకొని పోయారు.
1: దే డై.
0: వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలా క్లీన్ చేసింది.
1: ఇట్స్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీ దట్ హావ్ స్వెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: పాండవులు మాత్రమే ఉన్నారు.
1: పాండవస్ రిమైన్.
0: శకుని కూడా పోయాడు.
1: శకుని
0: కర్ణుడు కూడా పోయాడు. ఎవరూ లేరు.
1: నో వన్ దేర్.
0: పాండవులు పంచ పాండవులు మాత్రమే ఉన్నారు.
1: ఓన్లీ 5 పాండవస్ రిమైన్.
0: అయితే ఆ సమయానికి విదురుడు కూడాను వచ్చాడు.
1: అట్ దట్ టైం విదురు ఆల్సో కేమ్.
0: పాండవులను వదిలి ఒక క్షణమైన ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు. పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు.
1: ద్రౌపది వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పాండవస్. సో ఆల్సో పాండవస్ విత్ ద్రౌపది.
0: కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది.
1: ద్రౌపది ఆల్సో కేమ్ అండ్ సాట్ దేర్.
0: పితామహునికి నమస్కారం చేసింది.
1: ద ఫస్ట్ పేడ్ దేర్ ఒబేసాన్.
0: అనగా భీష్ముడికి నమస్కారం చేసింది, కూర్చుంది.
1: షీ పేడ్ హర్ రెస్పెక్ట్.
0: చాలా గౌరవమైన యొక్క ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
0: ఆమె అగ్ని నుండి ఆవిర్భవించినటువంటిది.
1: షీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
0: ఆమె యొక్క సద్గుణములు అనేటువంటిది కృష్ణుడు కూడాను ఎంతో ఆమెను మెచ్చుకున్నాడు.
1: కృష్ణ ఆల్సో ప్రైజ్డ్ హర్ క్యారెక్టర్.
0: ఎటువంటి దాన్ని మెచ్చుకున్నాడు?
1: వాట్ ఈస్ దట్ షీ?
0: ఎవరు పతివ్రత అంటే సత్యభామ కూడా కాదు అన్నాడు. రుక్మిణి కూడా కాదు అన్నారు. ఎవరూ కాదన్నాడు కృష్ణుడే.
1: ఇట్స్ కృష్ణ హూ సెడ్ ఇట్స్ ఓన్లీ ద్రౌపది హూ
0: ఐదు భర్తలు ఉన్నటువంటి యొక్క ద్రౌపది పతివ్రత అన్నాడు.
1: ద్రౌపది విత్ 5 హస్బెండ్స్ ఇస్ ఎ చేస్ట్ వన్.
0: అందరూ నవ్వుకున్నారు.
1: ఎవ్రీబడి లాఫ్డ్.
0: దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ లిసన్ టు మీ ద రీజన్ బిహైండ్ దిస్.
0: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగబోదు.
1: వాట్ ఎవర్ హస్బెండ్స్ సే షీ విల్ నెవర్ అపోజ్ ఇట్.
0: వారి సేవలు చేయగా తీరదనదు.
1: She will never say, I have no time to serve you.
0: తనకు ఉన్న దానిచే తృప్తి గనుచునుండు.
1: She has got highest satisfaction with the lot she has.
0: ద్రౌపది కి సాటి ఏ పతివ్రతయు లేదు.
1: No one would ever equal Draupadi in chastity.
0: కనుకనే ద్రౌపది చాలా పతివ్రత అన్నాడు.
1: So Draupadi is a chaste woman.
0: అలాంటి పరిస్థితిలో ఎవరు పంచపాండవులు అంటే పంచపాండవులు పంచ ప్రాణములే.
1: పంచపాండవస్ ఫైవ్ పాండవస్ ఆర్ ఫైవ్
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అవి పది ఐదు రూపాలుగా కనిపిస్తున్నాయి. ఐదు మంది భక్తులు కాదు పంచ ప్రాణములకు తాను పతి.
1: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఆమెకు పంచ ప్రాణములే పతి.
1: ఆల్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుండాది.
1: ఈచ్ ప్రిన్సిపల్ ఇస్ అ మాస్టర్.
0: వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి. వాయుపుత్రుడే భీముడు.
1: ద సన్ ఆఫ్ విండ్ ఇస్ భీమ.
0: ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు.
1: సన్ ఆఫ్ ఇంద్ర
0: ఈ విధంగా పంచ ప్రాణములు కూడాను ఆమె యొక్క భర్తలుగా మారారు.
1: Therefore all the five life principles are
0: ఐదు మంది భర్తలు కాదు ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు.
1: నాట్ వరల్డ్లీ ఫైవ్ హస్బెండ్స్.
0: ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు.
1: At that time Bhishma was teaching principles of dharma.
0: Dharmaja,
1: Dharmaja,
0: rajyam jayinchavu.
1: You conquered this kingdom.
0: Krishna yokka anugraham chetha nee ee pavitrathmaina danni pondagaligavu.
1: Because of Krishna's grace you could come to this level.
0: Nee emanukunnavu మీ మిత్రునిగా భావిస్తున్నావు భావమతిగా భావిస్తున్నావు నీ యొక్క సంబంధిగా భావిస్తున్నావు చాలా పొరపడుతున్నావు. కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు.
1: హూమ్ డూ యూ థింక్ కృష్ణ ఇస్? యూ థింక్ దట్ హీస్ యువర్ బ్రదర్ ఇన్ లా, దట్ హీస్ ఫ్రెండ్? నో నో, హీస్ వెరీలీ గాడ్.
0: దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
1: డోంట్ గో బై ది బాడీ రిలేషన్.
0: అలాంటి భగవంతునితో నీ వాడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ బీన్ స్పెండింగ్ ద టైమ్ ప్లేయింగ్
0: విత్ పాండవులారా మీది.
1: హౌ లక్కీ యు ఆర్ పాండవ
0: అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
1: సో సేయింగ్ హి
0: మానవుడు ఏ రీతిగా ఉండాలి,
1: హౌ షుడ్ మ్యాన్
0: ఏ విధంగా నడుచుకోవాలి,
1: హౌ షుడ్ హి బిహేవ్,
0: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి,
1: హౌ షుడ్ హి పిక్ అప్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించిన ధర్మాలు బోధిస్తున్నాడు.
1: సో హి వాస్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ విచ్ హస్
0: పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు.
1: Pandavas were listening to all these things.
0: కాని
1: బట్
0: ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది.
1: ద్రౌపది కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెనింగ్.
0: ఒక హాస్యంగా నవ్వలేదు.
1: She didn't laugh sarcastically.
0: అవమానంగా నవ్వలేదు.
1: Not out of shame. అది
0: ఏదో ఒక విధంగా వచ్చేసి అని నవ్వింది పాపం.
1: She just laughed in praise of the teaching.
0: ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి.
1: Because Draupadi laughed loudly, Bhima was furious and just moving his muscles.
0: Dharmamu tena dharmadu mari em cheyaledu kalletu Draupadi vaipu chuchadu.
1: Dharmaja, the embodiment of dharma, stared at her stern look.
0: Inka Arjunudu,
1: Arjuna,
0: aamenu oka vidhamainatundi oka desamto chusinattuga kannulato chuchadu.
1: He opened his eyes, Arjuna, and looked at her with all anger and fury.
0: Ide neeku common sense lekunda untundari.
1: You don't have common
0: sense. General knowledge lekunda untundari.
1: You don't have general knowledge.
0: కాబట్టి కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభ లోపల నీ విట్టు నవ్వటం ఎట్టు అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు.
1: హిస్ లుక్స్ కన్వేడ్ ద ఫీలింగ్ దట్ ద్రౌపది డిడ్ంట్ హ్యావ్ దీస్ టూ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
0: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి భీష్ముడు,
1: భీష్మ హూ హాస్ నోన్ ద ట్రూత్,
0: ధర్మజ,
1: ధర్మజ,
0: అర్జున,
1: అర్జున,
0: నకుల సహదేవ,
1: నకుల సహదేవ,
0: తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ద్రౌపదిని.
1: డోంట్ బి మిస్టేకెన్.
0: ద్రౌపది చాలా పవిత్రతర.
1: ద్రౌపది
0: ఆమె యొక్క గుణము ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగానూ తప్పు పెట్టడానికి వీలు లేదు.
1: నోబడి కెన్ పాయింట్ అవుట్
0: కారణం లేకుండా ఆమె నవ్వలేదు.
1: షీ వోంట్ లాఫ్ వితౌట్ ఎనీ రీజన్.
0: కారణము
1: ఐఎమ్ ది కాజ్ ఫర్ ఇట్.
0: నేనే కారణము,
1: ఐఎమ్ రెస్పాన్సిబుల్
0: అని చెప్పి అమ్మా ద్రౌపది రా అని దగ్గర పిలిచాడు.
1: హి సెడ్ ద్రౌపది కమ్ హియర్.
0: అమ్మా నీవు నవ్వినందుకు కారణమేమిటో చెప్పు. పది మందికంతా కూడా సత్యం గుర్తించుకొని ఈ యొక్క దోషమునకు నిర్మూలం గావించుకోవచ్చు.
1: లెట్ ఎవ్రీవన్ నో ద ట్రూత్, ప్లీజ్ టెల్ వై యూ హ్యావ్ లాఫ్డ్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది,
1: పితామహ,
0: మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము.
1: ద్రౌపది స్టార్టెడ్ టెల్లింగ్,
0: సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్,
0: ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము.
1: వి హావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్.
0: అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీలు లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు లాఫ్ అట్ ఇట్.
0: మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుండి కౌరవులకంతా కూడా సైన్యాధిపతిగా నిలిచారు.
1: However, you have been supporting Kauravas all the time.
0: Chinna
1: and you are the chief of their army.
0: Kauravulu madhyalone meeru perugutu vacharu.
1: You always spent the company spent your time in the company of Kauravas.
0: ఈ ధర్మాలు మీరు కౌరవులకు ఎందుకు చెప్పిండకూడదు?
1: But why did you not teach this dharma to Kauravas?
0: సత్యమూర్తులైనటువంటి ధర్మమూర్తులైనటువంటి నా పతులకు మీ ధర్మాలు చెప్పనక్కర్లేదే.
1: Your teaching is not necessary to my husbands who are men of truth and dharma.
0: వాళ్ళు సత్యము ధర్మము సార్ పూర్తి తెలుసు.
1: They know సత్య and dharma well.
0: కానీ సత్య ధర్మము తెలియనటువంటి కౌరవులకు మీరు ఎందుకు ఈ బోధలు మీరు ఎందుకు చేయలేదు? దానివల్ల నాకు నవ్వు వచ్చింది.
1: Kauravas do not know anything about such
0: and dharma. ఎవరికి బోధ చేయవలన వారికి చేయలేదు. కానీ ఎవరికి బోధ అక్కర్లేదో వాళ్ళు చేస్తున్నారు.
1: యూ డిడ్ నాట్ టీచ్ దోస్ దట్ రిక్వైర్ యువర్ టీచింగ్ అండ్ యువర్ టీచింగ్ దోస్ హూ డోంట్ నీడ్ ఇట్.
0: మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కాదు అని సత్యం చెప్పింది.
1: She said this truth openly. It's not proper for you to
0: appudu bhishmudu satyanni gurtinchutan chepparu avunu idi na tavasame.
1: Bhishma understood.
0: Aithe nenu modal nunchi kudanu kauravula tindi tintu vachanu.
1: In fact, I have been carrying on my living in the
0: company of Kauravas.
1: I spent my life amidst Kauravas. Aayaka
0: paapa tindi nenu tinatam chetane.
1: Because the food I have partaken there,
0: naalo unnatundi dharma sutrullanta kudunu attaduguna padipoyinayi.
1: All dharma is at the bottom level.
0: Naa baavam bhavamulanta kudunu payana theeritu vachayi.
1: All sinful ideas are on the top.
0: Ee naadu nee bhartha vesinatundi ambulo cheta,
1: because of the arrow shot by your husband,
0: naa pai raktam antha kaaripoyindi.
1: All the blood on the top,
0: aa chedda raktam antha kudunu పోయింది.
1: ద బ్యాడ్ బ్లడ్ ఇస్ లాస్ట్.
0: ఆ దుర్బుద్ధుల యొక్క దుర్భావముల యొక్క రక్తం అంతా కూడా కారిపోయింది.
1: ఆల్ ది బ్యాడ్ ఐడియాస్ బ్యాడ్ థాట్స్ దట్ కేమ్ అవుట్.
0: ఇప్పుడు నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క బ్లడ్ నా నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దట్ ప్యూర్ సీక్రెట్ బ్లడ్ ఇస్ నా.
0: అందువల్ల నేను ధర్మాన్ని బోధిస్తున్నాను.
1: దేర్ఫోర్
0: ఇంతకాలం నేను ధర్మాన్ని బోధించకుండా ఉండడానికి మూల కారణము ఈ పాపులైనటువంటి యొక్క కౌరవుల యొక్క భోజనం నా యొక్క దీంట్లో ఈ విధమైన దోషం కల్పించింది.
1: ఐ డి నాట్ టీచ్ ధర్మ బిఫోర్. ఐ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ దిస్ బ్లడ్
0: తినే తిండి యొక్క దోషాలు కూడా అధికంగా ఉంటున్నాయి.
1: సో దేర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్ సో మెనీ డిఫెక్ట్స్.
0: పాపపు తిండి మనం భుజించినప్పుడు పాప భావములే మన నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ పార్టేక్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్స్ గొప్ప జ్ఞాని
0: భీష్మాచార్య.
1: భీష్మ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్. కానీ
0: ఇట్టి దుర్భావములు అతనికి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్
0: ఈ పాపపు సొత్తంతా భుజించాడు?
1: బికాజ్
0: నా రక్తమంతా పాపపు రక్తమే.
1: His blood is full of this.
0: నా ఫుడ్ ఎలాంటిదో నా హెడ్ అలాంటిదిగా మారిపోయింది.
1: As is the food, so is the head.
0: కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుందని ఒప్పుకున్నాడు.
1: He accepted his mistakes.
0: ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు.
1: There is no mistake in the laughter of
0: ద్రౌపది. నేను మీకు బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమెకు నవ్వింది.
1: It's only my mistake that made her laugh.
0: అప్పుడు రాజులు తర్వాత ఋషులు మునులు యోగులు అందరూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఫుడ్ లోపల తిండి తీర్థాది లోపల ఇంత దోషం ఉన్నదా అని ఆనాడు గుర్తించారు.
1: Then at that time kings, sages, saints and seers recognized
0: ఒక అర్హత ఉండాలి.
1: Even to laugh there must be appropriate time.
0: అర్హత ఉంటుండాలి.
1: ద్రౌపది has got that right.
0: ఆమె సత్య సూక్తుల లోపల జీవితం గడిపినటువంటిది.
1: She spent her life
0: ధర్మాచరణ లోపల తన జీవితాన్ని అంతా అంకితం చేసినటువంటిది.
1: She dedicated her life in following the principles of dharma.
0: ఒకానొక సమయం లోపల దుర్వాసుడు ఎంతో మంది శిష్యులతో పల అరణ్యంలో ప్రవేశించాడు.
1: At one time Durvasa came with many of his disciples.
0: పాండవులను అవమానపరచాలని వచ్చాడు.
1: Only to humiliate Pandavas.
0: కానీ ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
1: He may be a great sage, but he can't harm anybody.
0: ధర్మజులు వచ్చాడు.
1: ధర్మజక్కే
0: ద్రౌపది ఇన్ని వేల మంది శిష్యులతో పల దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి, మనం ఏం చేయాలి?
1: దుర్వాస కేమ్ హియర్ విత్ థౌసండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. హౌ టు ఫీడ్ దెమ్?
0: లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి యొక్క నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా పోతున్నాను.
1: దీస్ హ్యాండ్స్ సర్వ్డ్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ ఎర్లియర్. నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యు. హి ఫెల్ట్ సో సాడ్.
0: అప్పుడు కూడా ద్రౌపది, మనమేమీ విచారించనక్కర్లేదు మాత.
1: దెన్ ద్రౌపది సెడ్, డోంట్ వరీ నౌ.
0: ఆపద్ బాంధవుడు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ దేర్.
0: అనాథ రక్షకుడు ఉంటున్నాడు.
1: హీ విల్ ప్రొటెక్ట్ ద ఫోర్
0: సమయ స్ఫూర్తిగా సార్ సంరక్షించేటువంటి భగవంతుడు మనకున్నాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ అట్ ది రైట్ మోమెంట్.
0: మనం విచారం ఎందుకు చేయాలి?
1: దెన్ వై షుడ్ యూ వరీ?
0: కృష్ణుడిని ప్రార్థించింది.
1: షీ ప్రేయ్ టు కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ,
0: ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు మాకు.
1: అట్ దిస్ మోమెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యూ.
0: నీవే మమ్మల్ని రక్షించాలి.
1: యూ షుడ్ ప్రొటెక్ట్.
0: అందులో ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిస్తి.
1: దుర్వాస
0: అతని కోపానికి నా పతులు బలి కాకుండా ఉంటుండాలి.
1: సీ దట్ మై హస్బెండ్
0: నేను బలి అయినప్పుడు పర్వాలేదు.
1: Because of him,
0: చూడండి, తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసింది.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ,
0: పర్వాలేదు, నా పతులు మాత్రం బలి కాకూడదు.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ, సీ దట్ మై హస్బెండ్స్ వుడ్ బి సేఫ్.
0: కనుక వారిని రక్షించమని కోరాడు. కోరింది ఈమె.
1: అండ్ షీ ప్రేడ్. that her husband should be protected.
0: అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: కృష్ణ అపియర్డ్ దేర్ అట్ దట్ మూమెంట్.
0: ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెప్తూ వచ్చాడంత ద్రౌపదికి.
1: He started telling as if he started there, his journey long back.
0: మీరు అడవికి వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వలె తాను కూడా చెప్తూ వచ్చాడు. వాడు వచ్చినట్టుగా ఊరికి చూచి ఆనందించకూడదు.
1: Can't he be happy
0: about this
1: meeting? And then he started acting there.
0: Draupadi. Chala aakali vestunnadu.
1: I am very hungry.
0: Durvasude annam pettalekunda pothunnamu. Neekekkada mem annam pettagalamu. Brahmandamantade boddalo unnatti neeku bachchabodyam nem pettataguna.
1: We could not serve food even to Durvasa. Oh Krishna, how could we serve you food?
0: Neevu vere ortichina oka peddaga. నాకు అన్నం కావాలంటున్నావు.
1: బట్ యూ సే దట్ యు వాంట్ ఫుడ్.
0: ఎక్కడ నుంచి తెచ్చేది?
1: వేర్ ఫ్రమ్ కెన్ ఐ గెట్ ఇట్?
0: మేము అడవుల పాలైపోయినాము.
1: వేర్ ఇన్ ద ఫారెస్ట్?
0: కనుక కందమూలాదులతో మనం కాలం గడుపుతున్నాము.
1: వి ఆర్ స్పెండింగ్ టైం ఈటింగ్ లీవ్స్ అండ్ ట్యూబర్స్.
0: కృష్ణ నీవే చెప్పు, ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను, నా ప్రాణాన్ని నేను ఇస్తానంటుంది.
1: కృష్ణ టెల్ మీ సమ్వేర్ అదర్, ఐ రాదర్ గివ్ మై లైఫ్.
0: ద్రౌపది, ఇద్దరు వండినటువంటి పాత్ర ఏదైనా ఉంటుంటే తీసుకుంటారా?
1: బ్రింగ్ ఎనీ వెసల్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
0: దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమన్నా.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ సీ.
0: ద్రౌపది ఏ పని చేసినా కానీ పరిశుద్ధంగా చేసేటువంటిది.
1: వాట్ ఎవర్
0: కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది.
1: షీ విల్ కీప్ ఆల్ ద వెసల్స్ క్లీన్, ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ.
0: అంతా కూడా క్లీన్ గా ఉండేటువంటి,
1: ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: కృష్ణ నీకు తెలీదా,
1: కృష్ణ
0: పాత్ర బాగా తోవి పెట్టేశాను, అందులో ఏమాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని.
1: ఐ వాష్డ్ ఆల్ ద వెసల్స్, దేర్ ఇస్ నో
0: బ్యాడ్ అన్నాడు.
1: హి సెడ్ బ్రింగ్ ఇట్.
0: సరే, కృష్ణ ఆజ్ఞను శిరసా వహించింది.
1: సో షీ ఫాలోడ్ కృష్ణాస్ కమాండ్.
0: ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం.
1: ద్రౌపదిస్ నేచర్ ఇస్ టు డూ ఇన్ టోటో వాట్ ఎవర్ దట్ ఇస్.
0: అతను అటు ఇటు చూచాడు, వెనక తట్టు ఒక కంఠం దగ్గర ఒక చిన్న బలుసాకు ఖర్చుకొని ఉంటుండాలి. ఆనాడు ఆకుకూర వండింది పాపం.
1: దట్ వాస్ ది డే వెన్ షీ కుక్డ్ గ్రీన్ లీవ్స్ and Krishna tossed that vessel on both sides and found little leaf towards the neck of the vessel.
0: Kinda koncham idi karichundi.
1: And she saw
0: danni ve naaku annadu
1: and said, give me, offer that.
0: Danni teesindi Krishna ani vesindi paapam.
1: And she just offered it to him, Krishna saying,
0: akshayam annadu.
1: He said, akshayam, let it be infinite.
0: Danito కృష్ణుని యొక్క కడుపంతా నిండిపోయింది.
1: కృష్ణాస్ హంగర్ ఇస్ టోటలీ.
0: భగవంతుని తృప్తి అయినప్పుడు ప్రపంచమంతా తృప్తి అయిపోతుంది.
1: When God is satisfied, the whole world will be satisfied.
0: నీకు గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత. ఎప్పుడు భగవంతుని కానప్పుడు ఎవరికి కాడు వాడు.
1: When God denies you, nobody would ever accept you.
0: భగవంతుడు ఎస్ అన్నాడు, అందరూ ఎస్ అంటారు వాడు.
1: When God says, everybody will say yes.
0: కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు.
1: కృష్ణ ఇస్ సాటిస్ఫైడ్.
0: ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి.
1: ది స్టమక్స్ ఆఫ్ ది డిసైపుల్స్
0: స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా అక్కడ నుంచి అట్టనే వెళ్ళిపోయారు, ఇంక వీళ్ళ దగ్గరికే రాలేదు.
1: దే స్టార్టెడ్ టర్నింగ్ బ్యాక్, దే డిడ్ నాట్ రీచ్ ది స్పాట్.
0: ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతని ఆమె యొక్క పేరు ప్రతిష్ఠలు భగవంతుడే మెచ్చుకున్నాడు.
1: దట్ వాస్ ది క్యారెక్టర్ నొబిలిటీ వర్చ్యూ ఆఫ్ ద్రౌపది, ప్రైజ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
0: కనుక మనం వారి మెప్పులకు వీరి మెప్పులకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ వర్క్ టు విన్ ది నేమ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఇటువంటి యొక్క విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు.
1: నాట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
0: భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ సో యాజ్ టు విన్ గుడ్ నేమ్.
0: ఆ మెప్పును ఒకదాన్ని మనం పొందితేనా ఇంకంతా మనం పొందినట్టే, ప్రపంచాన్నే మనం పొందినట్టే.
1: వెన్ వన్స్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద హోల్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
0: భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతం అయిపోతుంది.
1: వెన్ వన్స్ గాడ్ లవ్స్ యూ, యూ విల్ హ్యావ్ ద హోల్ వరల్డ్ అండర్ యువర్ కంట్రోల్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: దట్స్ వాట్ త్యాగరాజు సే.
0: నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటే చాలు రామా, సర్వగ్రహమును నా హస్తగతం అయిపోతాయన్నాడు.
1: త్యాగరాజు సేడ్, ఓ రామా, if I have got the strength of your grace, the rest of the planets will be under my control.
0: Karuka bhagavantuni anugrahaniki paatrudu kavalante,
1: in order to deserve
0: manam kashtam nashtamulu sukhadukhamulu keerti apakeertulaku annitini manam edurukovali.
1: We should face both of these twins, the pain and the
0: anni
1: samayamuni endukunu profit and loss.
0: Bhagavantuni yokka naamanni manam smarinchali.
1: At all times we should chant the name of God.
0: Bhagavantuni premaku manam paathrulu kaavali.
1: We should deserve the love of God.
0: Aa premaku paathrulaithe inga deeniki manam veravanakkarledu.
1: When once you are the recipient of God's
0: sarvamu
1: love,
0: nivu
1: you don't need to fear. It amounts to achieving everything else in this world.
0: Kanuka manamu bhagavantuni anugraham kosamani mana yokka సమత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: టు విన్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈక్వానిమిటీ.

0: ప్రేమస్వరూపులు వారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు.
1: All these festival occasions of Bharatiyas carry with them inner significance.
0: Kani ee naati bharatiyudu baahyamaina laukikamaina aacharamulake atyanta avakasam nandinchi nityamaina satyamaina antarathamainatunti yokka ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: బట్ భారతీయస్ ఆర్ అటాచింగ్ వాల్యూ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ ఫర్గెటింగ్ ది ఎటర్నల్ ట్రూత్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్.
0: పార్వతీ తనయ ఓయి గణాధిప, పార్వతీ తనయ ఓయి గణాధిప అని వర్ణించింది వేదము.
1: వేద ఎక్స్టోల్డ్ ఓ సన్ ఆఫ్ పార్వతి ఓ గణాధిప.
0: ఎవరు ఈ పార్వతి?
1: హూ ఇస్ పార్వతి?
0: ఇతని కుమారుడు ఏమిటి?
1: హూ ఇస్ ద సన్?
0: తల్లి కుమారుడు యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతునకు దిగి విచారించటలేదు.
1: No one goes deep enough to know the inner significance.
0: Ganadipa ani hecharinchadi vedamu.
1: Veda refer to this title Ganadipa.
0: Ye ganamulu ivi? Sura ganamula, asura ganamula?
1: What are these ganas? Are they demonic or angelic?
0: Sura ganamulu.
1: They are one of the angels.
0: Ee ganamulu ekkada untunnavi?
1: Where are they?
0: బాహ్య ప్రపంచంలో సంచరించుచున్నవా లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?
0: సురముల యొక్క గణపతి గనుకనే ఇతనికి గణాధిపతి అన్నారు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ ఈస్ కాల్డ్ గణాధిపతి.
0: గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియములు యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపం.
1: ద ఫార్మ్ ఆఫ్ గణాస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ కొగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ టెన్ సెన్సెస్.
0: కనుకనే ఇంద్రియములకు నాయకుడైనటువంటి యొక్క మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు.
1: ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఇస్ ఇంద్ర.
0: ఈ మనసుకు కూడాను పతి అయినటువంటిది బుద్ధి.
1: ద మాస్టర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఇంటెలెక్ట్.
0: కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు.
1: సో ద టైటిల్ గణాధిపతి ఈజ్ గివెన్.
0: ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో ద మీనింగ్ క్లియర్లీ ఆఫ్ దిస్ టైటిల్ గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా ఈజ్ ఇంటెలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ఇస్ విజ్డమ్.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ ఈస్ కాల్డ్ గణపతి.
0: బుద్ధి మనసుకు అధిపతి.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఇంద్రియములకు అధిపతి.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: అన్ని గణములకు అధిపతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఇస్ ది హెడ్ ఆఫ్ ఆల్ గణస్ ఈస్ కాల్డ్ గణపతి.
0: అనగా ఈ జగత్తునందు సర్వేంద్రియములు కూడాను మానవుని యొక్క అంతర్భాగములే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది సెన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: సృష్టి కంటే అత్యంత అధికమైనటువంటిదే ఈ వ్యక్తిత్వం.
1: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ ఫార్ ఫార్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టి యొక్క అంతర్భాగమే.
1: దిస్ ఇండివిజువల్ నేచర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వము మానవత్వము నందే ఇవిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: విగతో అధిపతి అనగా ఏమిటి? విగతో నాయక ఇది వినాయక. అనగా వినాయక అనగా ఇతను సర్వస్వతంత్రుడైనటువంటి వాడు.
1: వినాయక మీన్స్ ద వన్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్.
0: ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: హి హస్ నో అదర్ మాస్టర్.
0: ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఏ శక్తికైనా ఒక నాయకత్వం ఉంటుంటుంది.
1: ఎనీ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకులకు మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో వన్ ఎల్స్.
0: కనుకనే ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సో హీ ఈస్ కాల్డ్ వినాయక.
0: సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్.
0: ఈ వినాయక పూజ అనేటువంటిది ఇది అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి చెందినటువంటిది.
1: ద వర్షిప్ ఆఫ్ దిస్ లార్డ్ వినాయక హ్యాస్ బీన్ దేర్ ఎన్షియంట్ టైమ్స్.
0: ఋగ్వేదమునందును నారాయణకోపనిషత్తునందును తైత్తరీయోపనిషత్తునందు కూడాను ఈ యొక్క వినాయకుని యొక్క స్మృతి శృతి అనేక విధములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: వినాయక హ్యాస్ బిన్ రిఫర్డ్ టు ఇన్ ఋగ్వేద నారాయణకోపనిషత్ తైత్తరీయోపనిషత్ అండ్ శృతీస్.
0: ఇది కేవలం గాయత్రీ మంత్రమందు కూడాను అంతర్భాగమై ఉంటున్నది.
1: ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాయత్రి మంత్ర.
0: తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో ప్రచోదయాత్. అనగా తన యొక్క దివ్యత్వాన్ని గణపతి యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి మంత్ర ఈజ్ ఆల్సో దేర్ రిఫ్లెక్ట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గణాధిపతి.
0: కనుక గణపతి అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్య శక్తియే.
1: సో గణపతి మీన్స్ ది ఆల్ పర్వేసివ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: అయితే ఈనాటి మానవత్వం నందు ఈ గణపతి పార్వతీ పుత్రుడు అన్నారు.
1: బట్ ఫ్రమ్ ది ఆర్డినరీ పార్లన్స్ ఇట్ ఇస్ గణపతి సన్ ఆఫ్ పార్వతి.
0: పార్వతి అనగా ప్రకృతియే పార్వతి.
1: పార్వతి సింబలైజెస్ నేచర్.
0: ప్రకృతి యొక్క పరమాత్మని యొక్క దివ్య తత్వమే దివ్య శక్తియే ఈ యొక్క మానవత్వము.
1: Human life is the divinity in this nature.
0: ప్రతి మానవుడు కూడాను వినాయకుడే.
1: Every human is divine.
0: తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే.
1: He is a drop reflecting the principle of the nature and divinity.
0: కనుకనే ప్రకృతియే పార్వతి.
1: Nature is Parvati.
0: పురుషుడే ఈశ్వరుడు.
1: పురుష ఇస్ ఈశ్వర.
0: ఈ ప్రకృతి పురుషుల యొక్క సంబంధమే ఈ యొక్క మానవత్వం అనే వ్యక్తిత్వము.
1: హ్యూమన్ ఇండివిజువాలిటీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డివినిటీ అండ్ ద నేచర్.
0: కనుక వినాయకుడనగా పార్వతీ పుత్రుడు ఈశ్వరుడు ఎక్కడో ఉంటున్నాడు, పార్వతి అనేటువంటి యొక్క శక్తి ఒకటి ఉన్నది అని మనం భావిస్తుంటాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ అ మిస్టేక్ వెన్ వీ ఫీల్ దట్ వినాయక ఇస్ ద సన్ ఆఫ్ పార్వతి అండ్ శివ ఇస్ ప్రెసెంట్ సమ్వేర్.
0: సర్వము ప్రకృతి నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అంశములే సర్వభూతములు.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ పార్ట్స్ ఆఫ్ ది నేచర్.
0: అట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై పర్వదినములన్నీ కూడాను ఒక ఆధ్యాత్మికమైన అంతరార్థంతో కూడి వస్తున్నవి.
1: All festivals are meant to recognize its sacred meaning and the divine principle.
0: ఈ వినాయకునకు ఏనుగు ముఖం ఏమిటి, ఎలుకు వాహనం ఏమిటి?
1: What is this? The Vinayaka has the face of an elephant and rat as his chariot.
0: ఎలుకకు మూషికము అంటారు.
1: Rat is called మూషిక.
0: మూషికం అనగా ఏమి? రాత్రికి చిహ్నమే మూషికం.
1: మూషిక rat symbolizes night.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ ఇస్
0: చీకటికి ఒక గుర్తే ఒక మూషికము.
1: ద పిచ్ డార్క్నెస్ ఇస్ సింబలైజ్డ్ హియర్ బై ఎ రాట్.
0: చీకటిని వినాయకుడు తాను అణగదొక్కున్నటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహనుడు అని పేరు వచ్చింది.
1: యాజ్ వినాయక వుడ్ కీప్ దిస్ పిచ్ డార్క్నెస్ అండర్ హిస్ చెక్ హీస్ కాల్డ్ ది మాస్టర్.
0: చీకటిని పారద్రోలి వెలుగును జగత్తునకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ హూ డిస్పెల్ ద డార్క్నెస్ అండ్ టేక్ యూ టువర్డ్స్ లైట్.
0: ఇంతే కాకుండా మూషికమునకు వాసన యొక్క చిహ్నం కూడాను చెప్పవచ్చు.
1: హియర్ ద రాట్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద వాసనస్ ది క్యారెక్టరిస్టిక్స్.
0: అనగా ఈ యొక్క మూషికము వాసనను పురస్కరించుకునియే తన ప్రయాణమును సాగిస్తూ ఉంటుంది.
1: ద రాట్ ప్రొసీడ్స్ బేసింగ్ ఆన్ దిస్ క్వాలిటీ ఆఫ్ స్మెల్.
0: అనగా కోరికలు వాంఛలు అజ్ఞానము అనేటువంటి యొక్క ఈ మూషికమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వినాయక ఇస్ ద వన్ హూ హస్ పుట్ ఎ చెక్ ఆర్ కంట్రోల్ ఓవర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో ఇగ్నోరెన్స్.
0: కనుక వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు.
1: సో ర్యాట్ ఇస్ ద చారియట్ ఆఫ్ వినాయక.
0: వాహనం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద చారియట్?
0: తన క్రింద వేసుకున్నట్టుమే వాహనము.
1: దట్ విచ్ ఇస్ యూస్డ్,
0: దాని ఎక్కినటువంటి వాడు నాయకుడు.
1: ద వన్ ఓవర్ దట్ ఇస్ లీడర్.
0: కనుకనే వాసనలను కోరికలను అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: Therefore, Vinayaka has put under check all the desires, the previous traits, and also ignorance.
0: సమస్త దుఃఖములను, సమస్త బాధలను, సమస్త కష్టములను దూరం గావించుకునేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoil.
0: విఘ్నములకు శత్రువు వినాయకుడు.
1: Vinayaka is enemy to all obstacles.
0: విఘ్నములను ఏ మాత్రం కూడాను చేర్చేటువంటి వాడు కాదు.
1: He will never allow any obstacle to come in the way.
0: విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka will kill all obstacles on the way.
0: సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka confers peace and happiness.
0: సిద్ధి బుద్ధులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka is the master, the fulfillment and the intellect.
0: సిద్ధి దేనికి సిద్ధి?
1: What is this fulfillment here?
0: మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది.
1: When mind is pure, you will have the fulfillment in acquiring wisdom.
0: కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు.
1: Therefore, Vinayaka is the master of the both.
0: ప్రతి మానవుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి.
1: Every man should have a control over the intellect.
0: ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం.
1: On this auspicious day of Vinayaka Chaviti, we will have so many preparations.
0: కానీ వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటుంది.
1: But however, there is a speciality today.
0: తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు.
1: That which is offered to Vinayaka, the sacrificial food, is not made out of oil.
0: కేవలము ఆవిరితో ఉడికినటువంటి యొక్క వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాము.
1: The sacrificial food is made of vapor, nothing to do with the oil.
0: Anaga enduku idi kevalam ayurveda yokka tattvam nandu kudanu ee aavirito udikinatvanti oka vantalu taraga jeernam avutayani kudanu deeniki oka artham.
1: The ayurvedic science also speaks that which is not made up of oil except in the vapor is easily digestible.
0: Intiye kaaka,
1: not only this,
0: bhadrapada masamulo vacchetundi ee vinayaka chavitiki మనం పండించేటువంటి పంటలలో నువ్వులు బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి.
1: ఇన్ దిస్ మంత్ భాద్రపద వాట్ వీ హ్యావ్ ఇస్ ది తిల్ సీడ్స్ అండ్ ది జాగరే.
0: ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్యం పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో పూసిపెట్టి దీనిని కుడుములు ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: ద సాక్రిఫైస్ ఫుడ్ స్పెషల్లీ ఆఫర్ టు వినాయక, దట్స్ కాల్డ్ ఉడుములు ఆర్ ఉండ్రాళ్ళు, మేడ్ అప్ ఆఫ్ దిస్ రైస్ ఫ్లోర్ ద తిల్ సీడ్స్.
0: బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము.
1: జాగరీ ఈస్ ది క్యూర్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎయిల్మెంట్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కపపిత్తాదులను నివారణ గావించేటువంటిది.
1: ఇట్ ఆల్సో క్యూర్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ది ఫ్లెమ్ అండ్ ది
0: బాడీ. నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడాను అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వుల యందు ఉంటున్నది.
1: ది తిల్ సీడ్స్ విల్ ఇంప్రూవ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో హెల్ప్ ఫర్ ఐ సైట్.
0: బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు ఉండ్రాళ్ళు అని.
1: Therefore, it has got the external application besides that, the inner significance.
0: Bharatiyulu ye karmalu aacharinchinappatikini attarahitamainatundi karmalu ye naadu kudanu vaaru aacharinchaledu.
1: Bharatiyas have never undertaken meaningless festivals.
0: Prati padamunaku prati parvadinamunaku oka visishtamainatundi oka aadhyatmika antaratham koodi untunnadi.
1: Everything they utter, every festival they observe has got special significance.
0: Tine tindi nadiche nadaka palike paluku యోచన చేసేటువంటి యోచన ఇవన్నీ కూడాను ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ కన్సూమ్ ద స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ ద వర్డ్స్ దట్ వీ అటర్ అండ్ అవర్ థింకింగ్ హ్యాస్ గాట్
0: సర్వ విద్యలకు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: విద్యలనగా ఏమిటి?
1: What is this knowledge?
0: కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యలా?
1: Is it textual knowledge?
0: కాదు కాదు, ప్రపంచంలో సర్వము విద్యలే.
1: In this world everything is knowledge.
0: నడచడము ఒక విద్యనే.
1: Walking is knowledge.
0: మాట్లాడటం ఒక విద్యనే.
1: Speaking is knowledge.
0: నవ్వటం ఒక విద్యనే.
1: Smile.
0: కూర్చోవటం ఒక విద్యనే.
1: Sitting.
0: తిరగటం ఒక విద్యనే.
1: Eating.
0: తిరగటం ఒక విద్యనే.
1: Moving about.
0: యోచించటం ఒక విద్యనే.
1: Thinking.
0: అన్ని విద్యలే.
1: All are forms of education.
0: కల్కనే సమస్త విద్యల కుడును నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటి విద్య అనుకుంటున్నాం.
1: Today we think education means giving information.
0: జ్ఞానమును అందించేటువంటి విద్యలు అనుకుంటున్నాము.
1: We consider that education is the one that gives information. అలాగే
0: జ్ఞానంతో పాటు విజ్ఞాన జ్ఞానం కూడా ఉంటుంది.
1: Along with the material knowledge, the
0: ఈ పదార్థ విజ్ఞానంతో పాటు రసాయన జ్ఞానం కూడా ఉంటుంది.
1: Along with the material knowledge, the spiritual knowledge is also.
0: ఈ రసాయన జ్ఞానంతో పాటు శృంగార జ్ఞానం కూడా ఉంటుంది.
1: Along with the knowledge, the community is also necessary.
0: ఈ శృంగార జ్ఞానంతో పాటు లలిత కళల జ్ఞానం కూడా ఉంటుంది.
1: Along with it, fine arts are also there.
0: Chitra, silpi, dance, anni oka tattvamulu kodanu oka vidyale.
1: All forms like the architecture.
0: Itti sarva vidyala kodanu.
1: Dance, they're all education.
0: Nayakudainatundi vaadu vinayakudu.
1: Vinayaka is the master of all forms of knowledge.
0: Vidyanaga kevalam buddhiki sambandhinchinatundi.
1: Education is related to the intellect.
0: కేవలం గ్రంథముతో చదివేటువంటిది మాత్రమే విద్య కాదు.
1: It's not the one that you merely go through a
0: book. అది కేవలం చదువు.
1: That is only study.
0: దీనికి విద్య అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరు కాదు.
1: It doesn't justify through education.
0: జీవితం అంతయకును ఒక విద్యా స్వరూపమే.
1: The whole life is a very form.
0: విద్యామయమే.
1: Full of knowledge.
0: కనుకనే ఏ విచారం చేసినప్పటికీ విచార జ్ఞానం అంతయకును విద్యతో కూడినటువంటిది.
1: So whatever that we do, what we inquire, is full of this
0: education. విజ్ఞతతో కూడి ఉండాలి.
1: So this sort of inquiry should have this knowledge.
0: Nitya anitya parisirana jnanam anetundi vignata.
1: The knowledge comprises in making a distinction between that which is permanent.
0: Kalukune vidyarthulu ee naadu vinayakuni amitanga prarthistuntaru.
1: Therefore students pray to Vinayaka more and more today.
0: కేవలం తాము చదివేటువంటి చదువుకు మాత్రమే సహాయం చేసేటువంటి వాడు కాదు వినాయకుడు.
1: Vinayaka is not the only one who supports in your learning process.
0: జీవిత పర్యంతం కూడాను అడుగడుగున కూడాను అడు అడుగున కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు.
1: వినాయక హెల్ప్స్ యూ ఎవ్రీ స్టెప్ త్రూఅవుట్ యువర్ లైఫ్ టైమ్ మూమెంట్ టు మూమెంట్.
0: సులభ ప్రసన్నుడు.
1: యు కెన్ హ్యావ్ హిమ్ ఈజీలీ.
0: అతన్ని పూజ చేయాలంటే
1: టు వర్షిప్ హిమ్
0: ఒక తుమ్మి పువ్వులు
1: ద ఫ్లవర్స్ ఆఫ్
0: అనగా మానవులకు అక్కరలేనటువంటివన్నీ కూడాను వినాయకుడికి పూజ చేస్తుంది.
1: దట్ విచ్ ఆర్ ఆఫ్ నో యూస్ టు మ్యాన్ కైండ్ ఆర్ ఆఫర్డ్ టు వినాయక.
0: జిల్లేడి పువ్వులు.
1: And the flowers of the calatropis.
0: ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు.
1: And if anyone eats those flowers, one will turn mad.
0: జిల్లేడి పువ్వులతో వినాయకుడిని పూజ చేస్తారు.
1: Those flowers are used in worshipping Lord.
0: కనుకనే గడ్డితో పూజ చేస్తారు.
1: Worship is done with grass.
0: ఈ విధంగా వినాయకుడిని పూజ చేయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance in worshipping sir?
0: అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడాను పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం.
1: ద మీనింగ్ ఈస్ దట్ వినాయక వాజ్ వర్షిప్ బై అనిమల్స్ ఈవెన్ బిఫోర్.
0: కనుకని అతని ముఖము ఏనుగు ముఖము.
1: సో హిస్ ఫేస్ ఈస్ దట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: అతని వాహనము మూషికము.
1: చారిట్ ఇస్ ద ర్యామ్.
0: ఇవన్నీ కూడాను మృగముల యొక్క చిహ్నములు.
1: దే ఆర్ ద సైన్స్ ఆఫ్ అనిమల్స్.
0: కనుక వినాయకుణ్ణి కేవలము మానవులు మాత్రమే కాక పచ్చిపచ్చి మృగాదులు కూడాను పూజించేటువంటి వారు అని.
1: Vinayaka is worshipped not only by mankind but also by birds and animals.
0: Sarva jeevulakunu nayakudainatunti vaadu sarva jeevulakunu poojimpabadeetunti vaadu vinayakudu.
1: Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
0: Okka deshamu okka kaalamu okka vyakti yokka tattvamto koodinatunti vaadu kaadu.
1: Vinayaka is not limited to the time and space.
0: Sarva deshamulaku sarva manavulaku sarva kaalamulakunu sambandhinchinatunti vaadu vinayakudu.
1: He has got something to do with all countries, with all people of all nationalities.
0: Deeniki purana gaahanto konchemu konni prabodhalu gaavistu vachayi.
1: A teaching is also given in this connection by
0: kani puranamulu konni హాస్యాస్పదమైనటువంటి మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఎపిక్స్ ఆల్సో పోర్ట్రేడ్ ఇన్ ఎ ఫనీ వే.
0: ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట.
1: ఎట్ వన్ టైమ్ పార్వతి అండ్ శివ వర్ ప్లేయింగ్ డైస్.
0: అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి.
1: దేర్ నీడ్ టు బి జడ్జ్.
0: ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి.
1: Who won? Who lost?
0: అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు.
1: The Nandi, the bull is brought there as a witness.
0: ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానులు ఎక్కువ.
1: This Nandi, the bull, is favorite of Shiva.
0: నందివాహనుడు ఈశ్వరుడు.
1: Ishwara has this bull as the child.
0: అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది.
1: Though Ishwara lost the game, Nandi declared that he won.
0: నీవు జూదములో కూడా నువ్వు పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట.
1: పార్వతి cursed this Nandi because of standing giving a wrong judgment.
0: ఏ విధంగా శపించింది?
1: What way she was cursing?
0: నీవు నయము కాని వ్యాధితో నీవు నశించిపోదువు కాక.
1: Let you die with an incurable disease.
0: అప్పుడు నంది వచ్చి తల్లి పాదముల పైన పడి, అమ్మా నన్ను క్షమించు, నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా.
1: Nandi fell at the feet of the mother and said, should I not show the gratitude to
0: my నాయకుడు ఓటమి గెలిచింది చెప్పటం నాకు కూడా నువ్వు ఓటమే కదా.
1: To say that my master lost, it amounts to loss to me.
0: అతన్ని గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది, నిజమే.
1: I uttered the lie only as a matter of respect.
0: ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం.
1: But punishment should not be so severe.
0: నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది.
1: Nandi prayed for the pardon.
0: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం తల్లి పాదముల పైన పడి, అమ్మా నన్ను క్షమించు, నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా.
1: Nandi fell at the feet of the mother and said,

0: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది.
1: అండ్ నంది వాస్ పార్డన్డ్ అండ్ ఆల్సో షీ టాట్ హిమ్
0: భాద్రపద చతుర్దశి దినము. భాద్రపద చతుర్దశి దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ.
1: భాద్రపద చతుర్దశి ఇస్ ద బర్త్డే ఆఫ్ మై సన్ వినాయక.
0: ఆ దినము నీవు భుజించేటువంటిది, నీకు అమిత ప్రీతి అయినటువంటిది, నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని.
1: ఆన్ హిస్ బర్త్ డే లెట్ యు ఆఫర్ ద మోస్ట్ డెలీషియస్ యువర్ ఫేవరెస్ట్ గ్రాస్ టు మై.
0: అనగా ఏది ఎవనికి ఏది ప్రీతిగా ఉందో ఆ ప్రీతికరమైన దానిని అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు కూడా నువ్వు విమోచనవుతాయి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ యు ఆఫర్ దాట్ యు లైక్ మోస్ట్ యు విల్ బి అటోనింగ్ ఆల్ యువర్ సిన్స్.
0: కనుకనే తాను భుజించేటువంటి యొక్క ఆహారము పరిశుద్ధమైన ఆహారము గరిక.
1: దేర్ఫోర్ ద ప్యూర్ ఫుడ్ ఈజ్ హియర్ ద గ్రాస్.
0: ఆ గరికను తెచ్చి ఈ యొక్క పుట్టిన దినము గణపతిని పూజ చేశాడు.
1: ఆన్ బర్త్ డే హీ ప్రేడ్ అండ్ వర్షిప్ విత్ హిస్ గ్రాస్.
0: అప్పుడు నంది యొక్క అనారోగ్యము నిర్మూలమైంది.
1: ఇట్ వాస్ దెన్ నంది ఇస్ క్యూర్డ్ ఆఫ్ ది డిజీజ్.
0: ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చింది.
1: దెన్ ఇట్ పిక్డ్ అప్ హెల్త్.
0: దేవి కటాక్షం చేత శాప విమోచనమైంది.
1: బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ మదర్ హీ అటోన్ ద సిన్స్.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని మానవుని ఎందుకులను ఎక్కడైనా కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రాలు పోయినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని నీవు వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ పీపుల్ సే దట్ వెన్ యూ విజిట్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ యూ జస్ట్ గివ్ అప్ లవ్ మోస్ట్.
0: ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటాదో దానిని భగవంతునికి అర్పితం చేయి.
1: దట్ వాట్ యూ లవ్ ఇంటెన్స్లీ బెటర్ యూ ఆఫర్ టు గాడ్.
0: అతి ఆత్మనే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేనిది అర్పణ చేస్తే అర్పణం కాదు.
1: సచ్ ఎన్ ఆఫరింగ్ ఇస్ ట్రూ ఆఫరింగ్ నాట్ ద వన్ దట్ యు డోంట్ లైక్.
0: కూరగాయలు ఎందుకు కాని లేక తిను ఫలములు ఎందుకు కాని నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి.
1: దట్ వాస్ వెజిటబుల్స్ ఆర్ ద డెలీషియస్ ఐటమ్స్ దట్ యు లైక్ మోస్ట్.
0: అనగా ఏమి, ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ ఫలమును కాని ఆ కూరగాయను కాని నీవు భుజించకూడదు.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ యూ షుడ్ నాట్ పార్టేక్ దట్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ లేటర్.
0: ఇది ప్రాచీన కాలము నుండి భారతీయ యొక్క సాంప్రదాయాన్ని పురస్కరించుకుని కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ట్రెడిషన్ పీపుల్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ దే ఆఫర్ దట్ వే.
0: చాలా మంది ప్రయాగ.
1: Now, prayaga.
0: Prayaga ఏమిటి?
1: What is prayaga?
0: కాశీ అనగా ఏమిటి?
1: What is కాశీ?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన క్షేత్రమే కాశీ, దేహమే కాశీ.
1: Body is కాశీ.
0: ఈ కాశీ మధ్య లోపల గంగా ప్రవహిస్తూ ఉంటుంది.
1: The Ganges flows across.
0: ఆ గంగనే మన యొక్క జ్ఞానము.
1: This Ganges is the wisdom.
0: ఈ జ్ఞానం అనేటువంటి గంగ యందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి.
1: Two other rivers, Yamuna Saraswati, Bhakti, Devotion, Shraddha, Sincerity, Merge.
0: Bhakti, Shraddha, Jnanamu, ee moodinti yokka ekatvame prayaga.
1: Prayaga is the combination of all this trinity, the devotion, sincerity, wisdom.
0: Mana yokka hrudaya sthayame.
1: Prayaga is present in the altar of
0: Kabat,
1: our heart.
0: Kabatti hrudayaniki pavitramainatundi yokka, preetikaramainatundi yokka padarthani, phalamunu arpitam cheyali.
1: Therefore it offers sweet fruits to our heart.
0: Kani duradrishtavashattu. ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి.
1: అన్ఫార్చునేట్లీ ద ట్రెడిషన్స్ హావ్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
0: ప్రయాగకు పోతున్నారు.
1: దే గో టు ప్రయాగ.
0: అక్కడ పండాలు చెప్తారు. ఏదైనా నీకు ఇష్టమున్నటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మకి అర్పితం చేయమంటారు.
1: దేర్ ద ప్రీస్ట్ టెల్ యూ ఆఫర్ దట్ యూ లైక్ మోస్ట్.
0: యోచన చేస్తారు అక్కడ.
1: హిల్ బి థింకింగ్.
0: నిజంగా ప్రీతికరమైన దానికి యోచన చేయనక్కర్లేదు.
1: టు టెల్ దట్ యు లైక్ మోస్ట్ యు డోంట్
0: నీడ్ కూరగాయను లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు.
1: ఆఫర్ ఏదర్ వెజిటబుల్ ఆర్ ఎ ఫ్రూట్ టు గాడ్.
0: కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది.
1: సమ్ విల్ టేక్ టైమ్ అండ్ సే వాట్ ఇస్ ఇట్ దట్ ఐ లైక్.
0: నాకు కాకరకాయ ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ బిట్టర్ గోడ్.
0: ఈ బిటర్ గోల్ నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఇట్.
0: ఇదిగో నాకు ఇష్టం లేని నీకు అర్పితం చేస్తున్నాను.
1: దేర్ఫోర్ బిటర్ గోల్ ఐ డోంట్ లైక్ ఐ ఆఫర్ ఇట్ టు యూ.
0: తనకు ఏ ఫలం ఇష్టం లేదో దానిని భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
1: ద ఫ్రూట్ దట్ హి డజంట్ లైక్ హి ఆఫర్స్ టు గాడ్.
0: అది కాదు అర్పితము.
1: దాట్స్ నాట్ ఆఫరింగ్.
0: ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి.
1: యూ హావ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి.
1: యు షుడ్ హావ్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ యు ఆర్ ప్రిపేర్.

0: to offer that you like most with all your love.
1: ఇష్టాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు.
0: But they are not offering what they like, they are offering what they dislike.
1: ప్రేమనందున్నటువంటి హృదయస్థుడు తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు.
0: And therefore God in our heart says let that happen.
1: నీవు చేసినట్టుగానే జరుగుగాక.
0: Let it happen as
1: అనగా ఏంటి, భగవంతునికి ద్రోహం చేస్తున్నావు.
0: He told me you are betraying God.
1: నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి.
0: In fact you like one thing but you offer another.
1: కూడాను తనకి ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి, ఇష్టం లేనిది వీనికి కూడాను అనుగ్రహిస్తుంటాడు.
0: Therefore God also confers you that what you dislike.
1: నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు.
0: Though he prays for health but he gives you ill health.
1: నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు.
0: The fellow who wants wealth, well, he gets all poverty.
1: ఈ ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యద్ భావం తద్ భవతి.
0: This is the result of his own action.
1: నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు?
0: In fact, if you offer good wholeheartedly, you'll have in turn all good.
1: నీవు చెడ్డని అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు.
0: As you offer bad, you get in turn bad.
1: కనుక నీ భగవంతునికి అర్పితం చేయనటువంటిది నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి.
0: Therefore what you have to offer to God is wholeheartedly that what you like.
1: అదియే హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటిది సత్యం సత్యం సత్యం.
0: హరిశ్చంద్ర కన్సిడర్స్ ది ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెడ్.
1: ఈ సత్యముకు నిమిత్తమై నేను ఏమైనా త్యాగం చేస్తానన్నాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
1: నీకందరికీ తెలుసును ఈ సత్య నిమిత్తమై తన ఆలు బిడ్డలను కూడా అమ్ముకున్నాడు.
0: For the sake of truth, he has sold even his wife and son.
1: రాజ్యాన్ని కూడా దానం చేసుకున్నాడు.
0: He sacrificed his kingdom.
1: కట్టకడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు.
0: Ultimately, he sold himself.
1: సత్యం కోసం పాటుపడ్డాడు.
0: He struggled for truth.
1: సత్యం భగవత్స్వరూపము.
0: Truth is God.
1: సత్యం యొక్క పేరు భగవంతుడు.
0: Truth is God.
1: భగవంతుని యొక్క పేరు సత్యము.
0: The name of God is truth.
1: ఎక్కడ సత్యము అక్కడే భగవంతుడు.
0: Where there is truth, there is God. కనుక
1: సత్యాన్ని ఆరాధన చేయండి.
0: Therefore worship truth.
1: సత్యభావమును అర్పితం చేయండి.
0: Offer truthful feelings.
1: సత్య సంకల్పం చేతనే సత్యస్థానాన్ని పొందిపోతాం మనము.
0: Because of these thoughts which are based on truth, you will reach the state of truth.
1: బ్రహ్మైవ భవతి.
0: The knower of Brahman becomes Brahman.
1: కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం.
0: As you offer, so will be the result in experience.
1: ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము.
0: వినాయక స్పీక్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి.
0: దర్ అదర్ ప్రూఫ్స్ ఆల్సో ఎవిడెన్సెస్.
1: వినాయకుడు
0: వినాయక
1: ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు.
0: హీ విల్ నెవర్ మేక్ ఎనీ వన్ సఫర్.
1: ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు.
0: హీ విల్ నెవర్ హార్మ్ ఎనీ వన్.
1: అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట.
0: ఫర్ దట్ రీజన్ దట్ యు ఆర్ అఫ్రైడ్ దట్ వినాయక మే కమ్ ఇన్ అవర్ వే వి ఫీడ్ హిమ్.
1: కుంభకర్ణుడు కాదు
0: వినాయక, ఇస్ నాట్ కుంభకర్ణ.
1: అతని పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు.
0: వి థింక్ ఆఫ్ హిస్ స్టమక్ అండ్ వి టేక్ హిమ్ అస్ కుంభకర్ణ.
1: గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ వన్ డెమన్ బై నేమ్ గణాసుర.
1: గణాసుర
0: గణాసుర
1: అనగా గణములపైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు.
0: మీన్స్ హి హడ్ గాట్ డెమోనిక్ టెంపర్మెంట్.
1: అతను కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ పెనెన్స్.
1: ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్.
1: ఈశ్వరుడు సులభ ప్రియుడు.
0: ఈశ్వర వుడ్ మేనిఫెస్ట్.
1: ఎవరు ఏది అడిగితే ఇస్తుంటాడు పాపం.
0: హి కన్ఫర్స్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్.
1: ఇది మంచా చెడ్డా అని కూడా విచారణ చేయడు.
0: హి డజంట్ థింక్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: పరాధీనుడు కనుకనే భక్తులు ప్రార్థించినటువంటి దానంతా కూడా అందిస్తుంటాడు.
0: యాజ్ హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ డివోటీ హి గ్రాంట్స్ ఆల్ దట్ హి ఆస్క్ ఫర్. సేమ్ థింగ్ భస్మాసురుడు.
1: నా హస్తం సోకిన వారంతా భస్మమైపోవాల వరాన్ని నాకు అందించమన్నారు.
0: హి వాంటెడ్ దట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బోన్ హూమ్సోవర్ దట్ హి టచెస్ విల్ బి
1: సరే. అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మమైపోదురు గాక అని ఆయన అనుగ్రహించాడు.
0: హి సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బి బర్న్ టు యాషెస్ ఇఫ్ యు టచ్.
1: చెడ్డను కోరినటువంటి వాడు కనుకనే తన హస్తము తన్నే సోకి తన్నే భస్మం చేసి
0: యాజ్ హి డిసైడ్ బ్యాడ్ థింగ్స్
1: అదే విధంగా భగవంతుని ప్రార్థించాడు.
0: సో హీ ఆల్సో ప్రేయర్ టు గాడ్.
1: ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: ఈశ్వర మేనిఫెస్టెడ్.
1: ఏం కావాలి నీకు?
0: యాస్ వాట్ యూ వాంట్.
1: స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
0: హి సే స్వామి లెట్ యు బి ఇన్ మై స్టమక్.
1: ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
0: ఈశ్వర షుడ్ బి ఇన్ మై స్టమక్.
1: సరే చేరిపోతానన్నాడు. మాట ఇచ్చి అతని కడుపులో చేరిపోయాడు.
0: హి సెడ్ ఫ్రమ్ హీ ప్రామిస్డ్ అండ్ దేర్ హీ ఎంటర్డ్ హిస్ స్టమక్.
1: గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు.
0: ఈశ్వర ఇస్ ఇన్ ది స్టమక్.
1: ఈశ్వరుడు ఎక్కడ పోయినాడో ఏమిటోని పార్వతంతా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పోతుంటుండాలి.
0: పార్వతి వెంట సర్చింగ్ ఈశ్వర వేర్ హీ ఇస్.
1: కట్టగలిపటికి ఎక్కడా కనిపించలేదు.
0: ఫైనల్లీ షీ కుడ్ లొకేట్ ఎనీవేర్.
1: తన సోదరుడైన విష్ణువు దగ్గరికి వెళ్ళింది.
0: షీ అప్రోచ్డ్ హర్ బ్రదర్ విష్ణు.
1: బ్రదర్ ఎక్కడో వెళ్లిపోయాడు నా హస్బెండ్ ఇతను ఎక్కడైనా వెతికి నువ్వు తెప్పిస్తావా అని అడిగింది.
0: షీ సెడ్ బ్రదర్ ఐ డోంట్ నో వేర్ మై హస్బెండ్ ఈస్. ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్. వుడ్ యూ బ్రింగ్ హిమ్ బ్యాక్.
1: తెలుసు ఎప్పుడు ఈశ్వరుడు ఈ విధమైనటువంటి యొక్క విచక్షణ జ్ఞానం లేకుండా అందరికి వరాలిచ్చి అనేక విధములుగా అవస్థలు గురి అవుతుంటాడని.
0: హీ నోస్ ప్రిటీ వెల్ దట్ ఈశ్వర విల్ పుట్ హింసెల్ఫ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ వితౌట్ ఎక్సర్సైజింగ్ డిస్క్రిషన్.
1: అమ్మా పార్వతి నాకు తెలుసు నువ్వు ఊరుకుండి అన్నాడు.
0: సార్ పార్వతి ఐ నో బీ సైలెంట్.
1: నీ ఇంటి దగ్గరికి పోయి నేను తీసుకుని వస్తానన్నాడు.
0: బెటర్ యూ గో హోమ్ ఐ విల్ బ్రింగ్ హిమ్.
1: అతని దగ్గర నంది ఉంది.
0: దేర్ ఈస్ నంది దేర్.
1: ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు.
0: నంది వాజ్ డెకొరేటెడ్.
1: ఈ గంగిరెద్దు మాదిరి దీనికి తీర్చిదిద్దాడు.
0: ఇట్ షేప్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆక్స్.
1: తాను మేడం వాయించుకుంటూ గంగిరెద్దుని వెంట తీసుకుని పోయాడు.
0: అలాంగ్ విత్ ది మ్యూజిక్ ది నంది వాజ్ ఆస్క్డ్ టు ప్రొసీడ్.
1: ఈ మ్యూజిక్ కు తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది.
0: Appropriate to the tune and the rhythm of the music, this Nandi started dancing.
1: Vishnu Leela Manasa Vigrahudu.
0: Vishnu is the very form of the mystery.
1: Karuna atani leelalu anekanga nirupistu vachadu jagatraku.
0: All his mysteries are taught in various
1: ways. Vadarlo velutuntunte aa madamunaku aa yokka taalamunaku aa yokka natyamunaku sannitha sambandhamainatunte yokka leenatvam yerpadipoyindi.
0: There is absolute coordination integration between the music and the rhythm and the dance of the world.
1: Ee drishyanni chuchadu ఈ యొక్క రాక్షస రాజు.
0: దిస్ డెమన్ కింగ్ సా దిస్ సినారియో.
1: చూచి చాలా సేపు దీన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ వాచింగ్ దిస్ హోల్ సీన్.
1: ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు.
0: గణాసుర వాజ్ సో ప్లీజ్ విత్ దిస్ మ్యూజిషియన్స్. హి సెడ్ దట్ యు వుడ్ గ్రాంట్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్.
1: చెప్పిన మాట తప్పకూడదు.
0: యు షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
1: నీవు గణాసురుడు.
0: ఐఎమ్ గణాసుర.
1: గొప్ప రాజు.
0: ఐఎమ్ ఎ గ్రేట్ కింగ్.
1: కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నేను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు.
0: దేర్ఫోర్ యూ షుడ్ కీప్ అప్ యువర్ ప్రామిస్ అండ్ గ్రాంట్ మీ వాట్ ఐ ఆస్క్ ఫర్.
1: తప్పక ఇస్తానన్నాడు.
0: ఇజ్రాయెల్ సర్టన్లీ గివ్ ఇట్.
1: నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
0: హి సెడ్ గివ్ మీ ఈశ్వర ప్రెసెంట్ ఇన్ యువర్ స్టమక్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణువు తప్ప మరొకరికి తెలియదు.
0: ది ట్రూత్ ఈజ్ ఓన్లీ నోన్ టు విష్ణు నో వన్ ఎల్స్.
1: అప్పుడు ఈ గణాసుడు ఈ యొక్క విష్ణు పాదముల పైన పడి
0: గణాసుర ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ విష్ణు.
1: స్వామి నా రహస్యము నీకు తప్ప అన్యులకు ఎవరికి తెలియదు.
0: హి సెడ్ స్వామి ది సీక్రెట్ ఇస్ నోన్ టు యూ ఓన్లీ.
1: నా మాట ప్రకారము ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను.
0: టు కీప్ అప్ మై ప్రామిస్ ఐ విల్ లూజ్ ఈవెన్ మై లైఫ్.
1: ఒక్క కండిషన్ ఉంటుండాలి.
0: హౌఎవర్ దేర్ ఇస్ వన్ కండిషన్.
1: ఏమిటంటే
0: వాట్స్ దట్?
1: నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు.
0: సీ దట్ మై హెడ్ ఇస్ వర్షిప్డ్ బై ఎవ్రీబడీ. యు మోల్డ్ దట్
1: చర్మమును నీవు ధరించాలి అన్నాడు.
0: లెట్ యు పుట్ ఆన్ మై స్కిన్.
1: తప్పక ధరిస్తానని చెప్పాడు.
0: హి సెడ్ ఐ విల్ సర్టన్లీ డు.
1: కనుక ఏనుగు చర్మాన్ని విష్ణువు ధరిస్తాడు.
0: ఫర్ దట్ రీజన్ విష్ణు పుట్స్ ఆన్ ది స్కిన్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
1: ఈ యొక్క గణాసురుని యొక్క శిరస్సును ఆ గణపతి పైన పెట్టడం.
0: ది హెడ్ ఆఫ్ ది గణాసు.
1: ఇవన్నీ అనేక కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు.
0: సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
1: ఇవన్నీ స్టోరీస్ స్టోరీస్.
0: దర్ ఓన్లీ స్టోరీస్.
1: అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి.
0: టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
1: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
0: If we enquire clearly, divinity
1: is one. God
0: is one in all.
1: వినాయకుడు మనకంటే భిన్నమైనటువంటి వాడు కాదు.
0: వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మన హృదయవాసి అయినటువంటి ఒక తత్వమే దివ్యత్వమే ఆత్మతత్వము.
0: హీఈస్ ఇన్ డ్వెలర్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్. దట్ ఈస్ ఆత్మిక్ క్వాలిటీ.
1: అతడే అన్ని గణములకు నాథుడు.
0: ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ గణ.
1: గణములు ప్రత్యేకంగా ఎక్కడనో లేవు.
0: దే ఆర్ నాట్ సెపరేట్.
1: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఈ దశేంద్రియములే గణములు.
0: ద టెన్ సెన్సెస్ కాగ్నిటివ్ అండ్ కొనేటివ్ దే ఆర్ గణ.
1: ఈ దశేంద్రియముల కంటే నాయకుడైనటువంటి మనస్సే ఈ యొక్క శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
0: మైండ్ ఈస్ సో పవర్ఫుల్ లీడింగ్ అవర్ లైఫ్.
1: ఈ మనసును కూడా అధీనుడైనటువంటి వాడు అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి.
0: బుద్ధి హాస్ గాట్ అండర్ హిస్ కంట్రోల్ ద మైండ్.
1: గణ అనగా ఏంటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానమునకు నాథుడు.
0: గణ మీన్స్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు.
0: Therefore from the worldly sense it is said the wives of Vinayaka are these two, the buddhi and siddhi.
1: ఈ బుద్ధికి జ్ఞానములకు అధిపతి వాడు కనుక వినాయకుడు, ఈ రెండింటి కూడా పతిగా భావిస్తూ వచ్చారు.
0: హీస్ కన్సిడర్డ్ ద మాస్టర్ బికాస్ హీ హ్యాపెన్స్ టు ద మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: ఈ విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము జ్ఞానము ఆనందం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ విల్ బి హ్యాపీ, విల్ బి బ్లిస్ఫుల్.
1: కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే
0: in order to lead a happy life
1: indriyamulanu bhagavat arpitam gavinchali,
0: we have to offer our senses to God,
1: mana manasunu bhagavantuni vaipu mararchali,
0: we have to direct our mind towards God,
1: buddhike manu swadhinam aipovali,
0: we should all
1: dinine buddhi grahyam ati indriyam annaru,
0: we should submit to the intellect, buddhi grahyam ati indriyam,
1: adugu bhagam di,
0: the body is at the bottom,
1: idi kevalamu oka vidhamainatti matter,
0: body is matter,
1: padarthamun yokka cherika
0: is a combination of matter,
1: iniki payana unnatundi ఇంద్రియములు.
0: అబౌ ద బాడీ ఇస్ ద సెన్సెస్,
1: ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు,
0: ఓవర్ దట్ మైండ్
1: మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి,
0: అబౌ ద
1: బుద్ధికి పైన ఉన్నటువంటిది ఆత్మ,
0: ఓవర్ దట్ ఆత్మ.
1: ఆత్మ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి అందు మాత్రమే చేరుతుంటారు.
0: సో దేర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్
1: దాని కిరణములు, దాని యొక్క ప్రకాంతి కూడాను బుద్ధికి సోకుతుంది మొదలు.
0: ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ రిఫ్లెక్ట్.
1: కనుకనే బుద్ధిని సరి అయిన బుద్ధిగా మనము పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలెక్ట్.
1: మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరైనటువంటి జ్ఞాని అవుతాడు.
0: ద వన్ విత్ గుడ్ ఇంటెలెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు.
0: ద ప్యూరిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ ది ఫుల్ఫిల్మెంట్ ఎక్విజిషన్ ఆఫ్ విజ్డమ్.
1: కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
0: ద స్టోరీస్ ఆఫ్ వినాయక్ ఆర్ వెరీ మిస్టీరియస్.
1: ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము,
0: ది నేచర్ ఆఫ్ వినాయక,
1: ఈ కుమారులకు కూడా ఒక స్పోర్ట్స్ పెట్టాడట.
0: దట్ ఎస్ put a competition force between sons,
1: evaru ee trilokamunu kudanu tirigi vastaro variki motta motta nenu bahumatu isthanu unnadu.
0: The one who go around the three worlds will receive the award.
1: Kani kartikeyudu chaala sulabha prasannudu.
0: Kartikeya also would manage
1: anaga subramanyam
0: ee subramanya
1: idarike kumara swami ani kuda peru,
0: is also called kumara swami.
1: Itanu తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచమంతా చుట్టడానికి బయలుదేరాడు.
0: As the peacock happens to be chariot, he started going round.
1: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
0: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
0: ఈ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: అందువల్లనే సర్వత పాణిపాదం త సర్వతో చీ శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి, ఎక్కడ చూచినా ఉన్నది నా తండ్రే నా తల్లియే.
0: Everywhere my mother, my father are present.
1: ఇది ప్రకృతి పరమాత్మలు.
0: This is the matter and divinity.
1: పరమాత్మలేని ప్రకృతి, ప్రకృతిలేని పరమాత్మ ఎక్కడ కనిపించదు.
0: There cannot be nature without God, there cannot be God without nature.
1: ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విశ్వము.
0: Therefore the universe is the combination of nature and God.
1: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka has recognized the truth. If he goes round the parents, it amounts to going round the world.
1: వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు.
0: సుబ్రహ్మణ్యేశ్వర ఇస్ కమింగ్ వెరీ ఫాస్ట్.
1: అది చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు, నాన్న నేను వచ్చాను అన్నాడు.
0: He saw that Subramanya Swami coming, then he went round his parents, he said, father I return.
1: పార్వతి నవ్వుతూ ఉండాలి.
0: పార్వతి వాజ్ స్మైలింగ్.
1: లేవిరాని తెలివితేటలు, ఎంత సులభంగా నీవు తప్పించుకుని పోతున్నావు, ఈ నాక్ ఒక క్రాక్ గా మార్చుకోవద్దు అనింది.
0: Parvati said, you are very intelligent, don't convert this knack into crack.
1: Kanaka ee knack nu sarainatvanti yokka divya bhavamulo nivu upayoginchukovali.
0: Make use of all this knack to have divine thoughts.
1: Appude Ganapati idinnanta gurinchi cheppadu, talli idi knack kaadu parama satyam.
0: Then Ganapati said, mother, it's not knack, it's supreme truth.
1: Mullokamulu ekkada untunnavi?
0: There are the three worlds.
1: Bhuta bhavishyat vartamana kalam annaru.
0: We say the past, present and future.
1: Bhulokam bhurlokam swargalokam annaru.
0: We say the earth, bhurlokam and heaven.
1: Patalalokam bhulokam swargalokam annaru.
0: We say the patala,
1: hell,
0: heaven,
1: heaven and earth.
0: Heaven and earth.
1: ఈ మూడు లోకములు చుట్టూలో మూడు లోకములు యందు ఉన్నది ఒక్కటే దైవము.
0: One God is present in all the three worlds.
1: కాబట్టి దైవాన్ని మనం ప్రదర్శన చేస్తే, దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు పరిసిద్ధి ఏర్పడుతుంది.
0: Therefore when once you offer to God, everything else you can accomplish.
1: అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయన ఈ విధమైనటువంటి సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటి నిమిత్తమై నీవు నాయకుడుగా నుండువు కాక, సర్వులు కూడా నిన్ను వారు అనగా పూజించరు కాక అన్నాడు.
0: In order to teach this principle of truth, the wisdom and the infinity, well, let you be the master of this world.
1: ఈ ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుని పూజ.
0: Any auspicious occasion will begin with prayer to Vinayaka.
1: Sangeetam vaallu kuda vaatapi ganapatim bhaje mottamottu vaatapini prarthistaru.
0: Musicians start praying to Ganesha first.
1: Oka illu punadulu velante mundu Vinayakuni poojistaru.
0: To lay the foundation.
1: Oka pendikaina mottamotta Vinayakuni poojistaru.
0: Every act we pray to Vinayaka.
1: Ye subakaryamulaku Vinayakuni poojistaru.
0: For all auspicious occasions we pray to Vinayaka.
1: Sarva karyamulaku kuda ప్రథముడైనటువంటి పూజారుడు వినాయకుడు.
0: ఫర్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీ ది వన్ హూ షుడ్ ప్రే టు ఇస్ వినాయక.
1: ఎక్కడ ఉండినటువంటి వినాయకుడు మనం పూజించాలి?
0: దెన్ వేర్ ఇస్ హీ హూమ్ షుడ్ యు ప్రే?
1: బయట లేడు వినాయకుడు.
0: వినాయక ఇస్ నాట్ ఇన్ అవుటర్ వరల్డ్.
1: నీ హృదయ స్థాయి.
0: హీస్ ఇన్ ద ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుకనే ఎక్కడ ఉన్నాడు నా సాక్షిగా నేను చెప్తున్నానని ఇక్కడ హృదయం కొట్టి చెప్తున్నాం మనం.
0: We say, thumping our chest, that he is here as a
1: witness.
0: That is your conscience.
1: అదియే నీ యొక్క విట్నెస్.
0: దాట్ ఈస్ యువర్ విట్నెస్.
1: అదియే నీ సాక్షి.
0: దాట్ ఈస్ యువర్ ఇటర్నల్ విట్నెస్.
1: ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ యు మే డూ యువర్ కాన్షియన్స్ టు స్టాండ్ యాజ్ ఎ విట్నెస్.
1: ఏదో ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు.
0: వి షుడ్ నాట్ స్పీక్ ఓన్లీ టు ఈచ్ అదర్.
1: తప్పించుకోవాలని చెప్పిన మనం మాట్లాడకూడదు.
0: నాట్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్.
1: ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు.
0: యు కెన్ ఎస్కేప్ ఎనీవన్ బట్ యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్.
1: ఎవరినైనా నీవు మోసం చేయవచ్చును.
0: You can deceive anybody.
1: కానీ దైవాన్ని మాత్రం మోసం చేయలేదు.
0: But you can never deceive God.
1: కనుకని దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore you should understand the nature of God very clearly.
1: ఇవన్నీ కూడా దేహ తత్వాలే మనం.
0: We stand for the body.
1: ఈ దేహంతో కూడినటువంటిది ఎంత కాలం సత్యము?
0: How long does it last?
1: అందువల్లే తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోల్ బొమ్మ.
0: ఇట్స్ ఎ డాన్సింగ్ డాల్. అండర్స్టాండ్ ఇట్స్ మిస్టరీ.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న ముందున్నదిరా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోల్ బొమ్మ.
0: వాచ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ డాన్సింగ్ డాల్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ఇట్స్ బ్యూటీ అండ్ ద ఫన్ అండ్ ద ఫ్రోలిక్. There lies ahead the old age.
1: ఇది కేవలం ఒక తోలు బొమ్మ.
0: ఇట్స్ ద వన్ ఆఫ్ దిస్ స్కేల్.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్న.
0: డోంట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ.
1: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి? ఎంతకాలం ఈ యూత్?
0: How long this youth?
1: ఎంతకాలం నీ యవ్వనము?
0: How long this youth?
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: There lies ahead the old age.
1: అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు?
0: Then whom do you pray?
1: కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్.
1: మసలు లేవు.
0: యూ కెనాట్ మూవ్ అబౌట్.
1: కానీ మసకలు
0: ఫుల్ ఐస్.
1: మోమును మడతలు పడే తల నరిసే కదా.
0: ద హోల్ ఫేస్ ఇస్ ద
1: ముసలి కోటి అని పసివారలు నేను ముసిముసి నవ్వు ఒక తరసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ తమాష చూడన తోలు బొమ్మ.
0: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ బాడీ. అండర్స్టాండ్ దిస్.
1: అదే రీతిగానే ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావించాలి. మన సంకల్పంను పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి.
0: వి షుడ్ ఆఫర్ అవర్ సీక్రెట్ థాట్స్ టు గాడ్.
1: అది ఏ వినాయక చవితి యొక్క పరమార్థం.
0: దట్ ఈస్ సుప్రీం ఎయిమ్ ఆఫ్ వినాయక.
1: అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక
0: వితౌట్ అండర్స్టాండింగ్
1: ఏదో మట్టితో చేసినటువంటి బొమ్మలు తెచ్చిపెట్టి
0: వీ బ్రింగ్ ద డాల్.
1: దానికి అంతా కూడా ఏదో పనికిరాని పువ్వులంతా చెత్తంతా పడవేసి
0: టు దిస్ ఐడల్ ఐడల్ మేడ్ అప్ ఆఫ్ మడ్ వీ ఆఫర్ ఆల్ ద డర్టీ
1: స్టఫ్. అవసరం లేనటువంటి అంతా భగవంతునికి ఇచ్చి
0: వీ గివ్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ.
1: భగవంతుని గురించి మనకు అవసరమైన పొందుతున్నాము. ఇది పెద్ద వడ్డీ వ్యాపారం.
0: బట్ వీ వాంట్ టు హ్యావ్ ఆల్ దట్ వీ లైక్. But it's just a bargain.
1: ఇక్కడ మనం చేయవలసినటువంటిది వ్యాపారం.
0: It's not the business that we are supposed to take.
1: భగవంతుడ నీకు ఇవ్వవలసినటువంటిది పవిత్రమైనటువంటిది ఇవ్వాలి.
0: Oh God, what I am supposed to offer is the one which is sacred.
1: లోకములో మీరు చక్కగా విచారణ చేసి చూడండి.
0: You think well in this world.
1: పశువులు ఉంటున్నాయి.
0: Here an animal.
1: ఆవు ఉంటుండాలి.
0: It's a cow.
1: ఆవుకు మనం పరికరానటువంటి గడ్డిని వేస్తున్నాము.
0: We just feed it with grass.
1: మనం వంచి పారవేసినటువంటి గంజిని వేస్తున్నాము.
0: We offer also the.
1: కానీ ఆ పనికి మారినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుంది.
0: ఇట్ పార్టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ టు యూ బట్ ఇట్ గివ్స్ యు మిల్క్.
1: పవిత్రమైనటువంటి దానిని అందిస్తుండాలి.
0: కౌస్ గివ్ యూ సీక్రెట్ థింగ్.
1: కానీ ఈనాటి మానవుడు
0: బట్ మ్యాన్ టుడే
1: పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు.
0: బట్ హీ కీప్స్ టు హిమ్సెల్ఫ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ ఆఫర్స్ అన్సీక్రెట్ థింగ్.
1: ఇది కాదు.
0: This is not there.
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి.
0: We should offer that what we like most.
1: భగవంతుడా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆశిస్తున్నాము.
0: వి గో అండ్ ఆస్కింగ్ గాడ్ ఐ వాంట్ దిస్ గాడ్
1: ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది?
0: దెన్ వెన్ డు యూ హ్యావ్ దిస్ రైట్ టు ఆస్క్?
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది.
0: వెన్ యూ యాక్ట్ దట్ వే దట్ వుడ్ ప్లీజ్ గాడ్ దట్ యూ హ్యావ్ ద రైట్ టు ప్రే.
1: ప్రీతికరమైనటువంటి యొక్క కర్మను నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటివి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు.
0: Without undertaking action that would be pleasing God, you cannot get that what you like from him.
1: భగవంతునికి ప్రీతికరమైనటువంటి మనం చేయాలి.
0: Therefore we should do that would please God.
1: భగవంతుడు కూడాను నీకు ప్రీతికరమైనటువంటి నీకు అందిస్తాడు.
0: Then God will give you in turn what you
1: like. ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము.
0: This truth is well explained by Vinayaka.
1: కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు.
0: Vinayaka is a master of life.
1: నీ స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు.
0: You should never be bound by your selfishness.
1: స్వార్థాన్ని త్యాగం చేయి.
0: Sacrifice your
1: పరాత్వాన్ని చేపట్టు.
0: And then take the spiritual end.
1: దివ్యత్వాన్ని అనుభవించు.
0: Experience divinity.
1: ఇది నిజమైన వినాయకు యొక్క తత్వము.
0: This is the true nature of Vinayaka.
1: కనుక వినాయకుడనగా కేవలం ఏదో ఒక ఎలుక తల పెట్టుకుని ఒక ఎలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు.
0: It's a mistake if you think that Vinayaka has merely the head of an elephant moving about with a rat as the chariot.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి.
0: A small example.
1: సరస్వతికి వాహనం ఏమిటి?
0: What is the chariot of Saraswati?
1: సరస్వతికి వాహనం స్వాన్, హంస అంట.
0: The chariot of Saraswati is swan.
1: ఈ యొక్క హంసను ఎక్కి సరస్వతి పోతుండాలంటే ఎట్ట పోతుంది?
0: How can she move?
1: ఈ సరస్వతి అంటే ఎవరు?
0: Who is Saraswati?
1: సరస్వతి వాగ్దేవత స్వరూపిణి.
0: Saraswati is the presiding deity of the faculty of speech.
1: సరస్వతి.
0: The very speech is Saraswati.
1: వాక్ అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి?
0: In order to have this faculty, what is it that we should have as the basis?
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది.
0: When you breathe in and breathe out, then only you can speak.
1: Breathe in and breathe out, ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా వాక్ మన దగ్గర నుంచి రాదు.
0: Without this breathing exercise, breathing and breathing out,
1: కాబట్టి వాక్ అనేటువంటి సరస్వతికి ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదు, దీనికి వాహనము.
0: Therefore, for the speech faculty presiding deity, Saraswati has the swan and the chariot.
1: వాగ్దేవత స్వరూపుడైనటువంటి సరస్వతికి ఈ యొక్క హంస వాహనము అన్నారు.
0: Therefore Saraswati has the swan as the chariot.
1: ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
0: వేదాంత has so much
1: of meaning. ఎంత పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
0: It has got the inner secrets there.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు.
0: But we don't go by the sacred interpretation.
1: హంసనికి వెళ్లిపోయింది సరస్వతి.
0: Saraswati moves about with
1: ఇలాంటి భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ రియలైజ్ ట్రూత్.
1: కనుక మొట్టమొదట మనం భగవంతుడికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్ లైక్స్.
1: భగవంతుడికి ఏది ఇష్టం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డజంట్ లైక్ ఎనీ.
1: తన యందే ఉంటున్నవి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
1: కానీ మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు.
0: టు రిడీమ్ యూ హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ లైక్స్ సర్టన్ థింగ్స్.
1: మీరు ఎక్కువ మాట్లాడకండి.
0: Don't talk too much.
1: నీ పని నువ్వు చక్కగా చెయ్యి.
0: Do your duty.
1: దైవ చింతన చెయ్యి.
0: Think of God.
1: ఇలాంటివంతా చెప్తుంటే ఇది తనకు కోసమా చెప్పేటువంటిది?
0: These things are not thought for his own sake.
1: కాదు కాదు. ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే.
0: Whatever is said, whatever is done, it's for you.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
0: Know this truth first.
1: ఇదే నా యొక్క మంచి కోసము అన్నాడు.
0: This for my good.
1: అనేక పర్యాయాలు చెప్పాను మీకు కూడాను.
0: Swami said repeat.
1: ఏది జరిగినా ఇది నా మంచి కోసమే.
0: Whatever may happen, it's for my good.
1: కథ మీకు చెప్పాను.
0: Swami said a story.
1: ఒక రాజు ఉండేటువంటి వాడు.
0: The king.
1: ఆ రాజు ఏమైపోయింది? ఎప్పుడు కూడాను ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకును బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు.
0: As happened to be the king, there are number of servants moving about. They used to remove the peeling and cut the vegetables.
1: Sugar cane.
0: The sugar cane.
1: కానీ ఒక రోజు ఏమైంది రాజుకు, నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది.
0: One day king wanted to cut the sugar cane himself.
1: ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు.
0: While holding it, he had cut it with a knife.
1: వేలు తెగిపోయింది.
0: While his finger was cut.
1: రక్తం కారుతుండాలి.
0: Blood was bleeding.
1: ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూచాడు.
0: The minister saw this.
1: చేతులు కట్టుకున్నాడు.
0: He folded hands.
1: మహారాజా, it is good for you. ఇది నీ మంచి కోసమే అన్నాడు.
0: The minister said, oh king, this happened for your own good.
1: ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా?
0: What, my finger is cut, do you think it's for my good?
1: నా ప్రమాదాన్ని నీవు ఆశిస్తున్నావా?
0: You are thinking of that.
1: నా కష్టాన్ని నీవు కోరుతున్నావా?
0: You are thinking your desire.
1: ఇలాంటి మంత్రి నా దగ్గర ఉండకూడదు.
0: Yes, you shouldn't be here anyway.
1: ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు.
0: He called one soldier there and imprisoned the minister.
1: అతను జైలుకి పోతూ కూడాను, మహారాజా, this is my good.
0: While he was getting into the jail, he said, this also for my good.
1: చెప్పాడు, it is good for you అన్నాడు, it is good for me అన్నాడు.
0: Then he said, it's good for you, now he says, it's good for me.
1: రాజుకు కొంచెం తల తిరిగింది.
0: The king could not understand all.
1: వేరు తీయటము నా మంచి కోసం అన్నాడు.
0: My finger is good for my.
1: జైలుకి పోవటం అతని మంచి కోసం అంటున్నాడు.
0: The imprisonment is for
1: మంచి అవుతుంది.
0: How can that happen?
1: అని ఒక ఆలోచనలో మునిగాడు.
0: He went on thinking.
1: ఈనాటి రాజులకంతా కూడాను తలపైన వజ్రవైడూర్య మలకత మాణిక్యం మీదకి పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది, తల లోపల రాగి ఉంటాది.
0: Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head.
1: ఎందుకంటే అందరూ కూడా ఇతరుల యొక్క ఒక సహాయంతో వాళ్ళు జీవిస్తుంటారు.
0: Because they live with all the help of
1: the మంత్రులు పెట్టుకోవటము.
0: Therefore they have ministers.
1: అప్పుడు వెళ్ళాడు, అయిపోయింది.
0: He went.
1: ఒక మూడు నాలుగు దినం అయిన తర్వాత ఈ రాజు వేట మార్గం అయిపోయి అరణ్యానికి వెళుతున్నాడు.
0: After 3 and 4 days, the king was proceeding on hunting.
1: రాజు సహాయం లేదు.
0: King had no help.
1: మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు.
0: Sipahis, they don't sit in
1: ఈ మంత్రి లేకుండా పోవటం వల్ల రాజు ఒక్కడే రథంలో వెళ్ళిపోతున్నాడు.
0: కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆల్ అలోన్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ది మినిస్టర్.
1: తిరిగాడు తిరిగాడు తిరిగాడు.
0: He went round.
1: అలసిపోయాడు.
0: Was tired.
1: ఎవరింత నీరిచ్చేవాడు కూడా లేదు.
0: Nobody was there to offer water.
1: పండుకున్నాడు.
0: He sat under a tree.
1: ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా ఉంటుంటారు, అడవి జాతి వారు.
0: The tribals there in the forest.
1: చాలా గజదొంగలు.
0: They are thieves, big robbers.
1: వారికి ఒక పండుగ వచ్చింది.
0: That was a festive day.
1: పండుగ ఏమిటది?
0: What's that?
1: తమ కులదేవతకు ఒక మంచి దేహాన్ని బలి ఇవ్వాలి.
0: It is the day, auspicious day, that they have to sacrifice a very good body.
1: అప్పుడు తన యొక్క సిపాయిలందరినీ అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి.
0: He sent all his soldiers to go around and bring a body which is to be offered to God.
1: ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు.
0: They saw the king lying there sleeping under a tree.
1: చూచారు ఆ దొంగలు.
0: Those thieves saw that.
1: మంచి వాడు చిక్కాడు.
0: He said they were happy.
1: మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు.
0: Here is the body which is equal to a laddu to our deity.
1: చిక్కాడు, అతన్ని పట్టుకున్నారు.
0: They caught hold of him.
1: తీసుకుని ఆ దొంగల రాజు దగ్గరికి వెళ్లారు.
0: They have taken him to the king there.
1: సరే, మంచి వాడు చిక్కాడు, రేపటి దినం తగినటువంటి ప్రయత్నాలు చేయండి అన్నారు.
0: He said yes, we could have a good body. Make preparation for tomorrow.
1: భోజనం పెట్టారు.
0: He was fed.
1: అతనికి తగినటువంటి ఆహారం అందించాడు.
0: He gave him food.
1: ముఖం పైన కుంకుమ రాశారు.
0: And they applied kumkum on his
1: forehead. ఒళ్ళుకంతా కట్టారు.
0: And so many
1: దేవి దగ్గరికి తీసుకుని పోతున్నారు.
0: The body was taken to the presiding deity, mother goddess.
1: అక్కడ తీసుకుని పోయి తలగొట్టేసే కోసం అని.
0: He was ready to be beheaded.
1: అక్కడ ప్రీస్ట్ ఉన్నాడు.
0: There was priest.
1: ఆ ప్రీస్ట్ చూచాడు, దైవమునకు అర్పితం చేసేటువంటి దానికి ఎలాంటి దోషము ఉండకూడదు.
0: Any offering to God should not have any defect or a mistake
1: there.
0: You cannot offer any handicapped body. So they are checking up this body now.
1: చూచారు.
0: దే సా.
1: అంతా చూచారు, వేలు దగ్గరకు వచ్చింది.
0: బట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫింగర్స్.
1: వేలు కట్ అయిపోయింది.
0: ద ఫింగర్ వాస్
1: చీచీ చీచీ. అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసేసారు.
0: Then they said, the mother goddess would not accept this handicapped body without a finger. They left him go.
1: Mantri cheppinatvanti vaaku athiniki manasulo cheripoyindi.
0: Then he could think of what the minister said.
1: It is good for you annadu.
0: He says good for you.
1: Ee velu lekapothun chetha ee naadu naa pratham pranam bratikindi.
0: As my finger is cut, I could be alive today.
1: Mantri cheppindi parama satyamu ani vishwasinchadu.
0: So then he had full faith in whatever that minister said.
1: ఈ మంత్రికి ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు, అది జైల్లో ఉంటున్నా అతనికి ఏం మంచిది.
0: బట్ ద మినిస్టర్ ఆల్సో డిక్లేర్ దట్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్.
1: ఆ ఫారెస్ట్ నుంచి నేరుగా జైలు దగ్గరికి వెళ్ళాడు.
0: రైట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ హి వెంట్ స్ట్రైట్ టు ద జైల్.
1: మంత్రి, నీవు చెప్పినది నిజం అయిపోయింది, పరమ సత్యము.
0: ఓ మినిస్టర్, వాట్ యు సేడ్ ఇస్
1: నా వేలు పోవటం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ద ఫింగర్ ఇస్ కట్, yes, it's good for me.
1: ఎందుకంటే అక్కడ దేవి నన్ను అంగీకరించలేదు, నా ప్రాణంతో వెనుకకు పంపించింది.
0: బికాస్ గాడెస్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్డ్ బాడీ.
1: కానీ నిన్ను జైలుకి పంపేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు, ఏమిటి నీ గుడ్ అన్నాడు.
0: బట్ వెన్ యూ ఆర్ సెంట్ టు ప్రిజన్ యూ సెడ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ, వై డిడ్ యూ సే దట్?
1: రాజా, నేనే గిన బాగా ఉంటే, జైల్లో లేకుండా గిన ఉంటే నేను కూడా నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనమైపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు.
0: And the minister said, O king, because I was there in the prison, I could not follow you. Had I followed you, they would have left you and they would have beheaded me.
1: కనుక నన్ను జైల్లో పెట్టడం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: సో ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: నా ప్రాణం కూడా బ్రతికింది.
0: సో ఐ కుడ్ బి అలైవ్.
1: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. నీ ప్రాణము బ్రతికింది.
0: సో ఇట్స్ గుడ్ ఫర్ యూ.
1: కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: సో వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది.
0: వెన్ యు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ విల్ బి డిజర్వింగ్, యూ విల్ ఎర్నింగ్ గాడ్స్ గ్రేస్.
1: నీ యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించేది?
0: ఇఫ్ యు ఫాలో యువర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, వెన్ డు యూ అండర్స్టాండ్?
1: దైవం ఏది చెప్పినా ఏది చేసినా అంత నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకో.
0: వాట్ ఎవర్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ ఈస్ డన్ బై గాడ్, ఇట్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్.
1: అదియే మన ఆ భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ
0: ఇస్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయర్స్.
1: ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఎవ్రీ ఫెస్టివల్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిచువల్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ పార్ట్.
1: కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు, ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
0: బట్ ది టెండర్ హార్ట్స్ అండ్ ద మోడర్న్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ.
1: ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
0: ది స్ట్రగుల్ ఫర్ దిస్ మీన్ లైఫ్.
1: కాదు కాదు,
0: నో,
1: మన చదువు అంతా కూడాను మన యొక్క జీవిత నిమిత్తము, జీవనోపాధి నిమిత్తం కాదు.
0: All our education is for life.
1: Education should be for life, not for living.
0: Education should be for life and not for a living.
1: కానీ ఈనాడు లివింగ్ నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
0: But we struggle for a living.
1: లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
0: But we should work for the ideal.
1: ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
0: We should set an ideal.
1: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది.
0: సో ది నేచర్ ఆఫ్ వినాయక హస్ గాట్ సో మచ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు.
0: సో వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: హృదయ పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు.
0: వినాయక ఇస్ ఇన్ ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్.
1: అనగా సర్వ విఘ్నములు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు.
0: సో హీ గోస్ ఆన్ కాస్టనింగ్ ఎవ్రీ
1: టైం. చెడ్డదేమైనా చేయటానికి పోతే అరే బాయ్ ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
0: If you commit anything, any mistake, he will caution you, don't do that.
1: కాని నీవు దానిని లెక్క చేయటం లేదు.
0: బట్ యూ డోంట్ మైండ్, యూ డోంట్ పే హీట్ టు దాట్.
1: పోతున్నావు,
0: యూ ప్రొసీడ్.
1: కట్టకడపటికి బాధలు పడుతున్నావు.
0: అల్టిమేట్లీ యూ సఫర్.
1: నిజంగా దానిని నువ్వు ఫాలో చేస్తే,
0: బట్ యూ ఫాలో ది డిక్టేట్,
1: ఎంత బాగుపడతావు నీవు.
0: వెల్ యూ విల్ బి ఫైన్.
1: దీనిని పరిష్కరించుకుని ఫాలో ది మాస్టర్.
0: Basing on this, it is said, follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: Follow the master.
0: Follow the master.
1: Face the devil.
0: Face the devil.
1: Fight to the end.
0: Fight to the end.
1: Finish the game.
0: Finish the game.
1: ఇది నీ యొక్క జీవితం యొక్క పరమావధి.
0: This is the main aim of life.
1: మొట్టమొదట దైవాన్ని మీరు ఫాలో చేయండి.
0: First follow God.
1: దైవాజ్ఞను శిరసా వహించండి.
0: Follow the command of God.
1: దైవ శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి.
0: Never transgress.
1: అది ఏ నిజమైనటువంటి రక్ష, అది ఏ నిజమైనటువంటి పరమాత్మని యొక్క ప్రేమ భిక్ష.
0: దట్ ఈస్ ది ట్రూ ప్రొటెక్షన్ అండ్ ద ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో స్పెషల్ గ్రేస్ గివెన్ టు యూ.
1: ఇది ఏ ప్రేమతత్వం యొక్క మహాశక్తి.
0: దిస్ ద పవర్ ఇన్ ద ట్రూ లవ్.
1: గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడు అంటే గణపతి మాత్రమే కాదు, అందరూ పార్వతి పుత్రులే, అనగా పృథ్వీ పుత్రులే.
0: నాట్ ఓన్లీ గణపతి, the son of Parvati, all of us, everyone is the son
1: Anek
0: of Parvati.
1: పర్యాయం చెప్తుంటాను.
0: స్వామి సేస్ రిపీటెడ్
1: పార్థ పార్థ పార్థ అని కృష్ణుడు పార్థ పార్థ అని కలవరిస్తూ వచ్చాడు.
0: కృష్ణ గోస్ ఆన్ రిపీటింగ్ దిస్ నేమ్ పార్థ.
1: పార్థ అనగా ఎవరు?
0: హూ ఇస్ పార్థ?
1: పృథ్వీపుత్రుడే పార్థుడు.
0: ద సన్ ఆఫ్ అర్త్ ఇస్ పార్థ.
1: కాబట్టి ఒక అర్జునుడు మాత్రమే కాదు,
0: నాట్ మీర్లీ అర్జున,
1: అందరూ పృథ్వీపుత్రులే.
0: ఆల్ ఆర్ ద సన్స్ ఆఫ్ మదర్ అర్త్.
1: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో ద ట్రూత్.
1: ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయమునందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి.
0: వెన్ వన్స్ యూ ఫీల్ దట్ వినాయక ఇస్ విత్ ఇన్ యూ, యుల్ బి ఆల్ పవర్ఫుల్.
1: పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై, గాంధీవాన్ని సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు.
0: యు అక్వైర్డ్ దట్ పాశుపతాస్త్ర అండ్ గాంధీవ, అర్జున అండర్ టు పెనెన్స్.
1: ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ కేమ్.
1: ఏమిటి?
0: వాట్?
1: భూమి లోపల పాతినారు ఈ ఏకస్తంభం.
0: అండ్ దిస్ సింగిల్ పిల్లర్ ఇస్ ప్రెసెంట్.
1: ఇతని తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ బీ ఆబ్స్టికల్ ఫర్ ఆల్ హిస్ పెనెన్స్.
1: ఈ తపశక్తి చేత,
0: బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ దిస్ పెనెన్స్,
1: అగ్ని వచ్చి ఆ చెదలను కాల్చివేసింది.
0: ద ఫైర్ వెంట్ ఆన్ బర్నింగ్ దిస్.
1: ఈ విధంగా ఒక్కో దానిని ఆధీనం చేసుకుంటూ వచ్చాడు.
0: And he went on conquering all these
1: elements. Arjuna
0: could have full control over
1: this fire. He could
0: have control of the wind.
1: Agni swadhinam chesukunnadu.
0: Fire.
1: Jalamunu swadhinam chesukunnadu. Water. Shabdanni swadhinam chesukunnadu.
0: Sound.
1: Person swadhinam chesukunnadu.
0: Also sense of touch.
1: Deni valla.
0: How?
1: Tapasshakti.
0: It is the power of penance. What is this penance?
1: త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
0: The unity of the three attributes is penance.
1: The proper study of mankind is man. Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: The proper study of mankind is man. The unity of thought, word, and deed. అందుకోసమే
1: ప్రాచీనులంతా కూడాను ఈ అర్జున యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు.
0: For that reason, ancients went on praising the nature of Arjuna. ఇప్పుడు
1: పల్లని ఎంతంతా కూడాను గొప్ప ఉరుము మెరుపులు అంటుంటే అర్జున అర్జున అర్జున అనే అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు.
0: ఈవెన్ నౌ వెన్ దిస్ థండర్ అండ్ లైట్నింగ్ పీపుల్ గో ఆన్ రిపీటింగ్ అర్జున.
1: అనగా ఏమి, పంచభూతమును స్వాధీనం చేసుకునేవాడు కాబట్టి అర్జునుడు, అర్జున పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పి వారి విశ్వాసం.
0: ఇట్ ఓన్లీ మీన్స్ అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్. వెన్ యూ రిపీట్ హిస్ నేమ్ యూ నెవర్ సఫర్ బికాస్ ఆఫ్ థండర్.
1: పంచభూతమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka has got full control.
1: అట్టి దివ్యతత్వాన్ని ఒక్కతూరి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి.
0: When once you think of the divinity, you'll be free from all ailments.
1: కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు.
0: So Vinayaka is not ordinary one.
1: సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం.
0: Is the manifestation of all power.
1: అతనికంటే మరొక నాయకుడు లేడు.
0: There's no other master.
1: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka has no other master.
1: కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మన విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం ఏ యొక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల కూడా మొట్టమొదట వినాయకుడి పాట పాడతాం.
0: ఇన్ అవర్ భజన్స్ వి సింగ్ వినాయక సాంగ్.
1: ఎందుకు పాడాలి?
0: వై?
1: మనం ఓం మొదలు ప్రారంభిస్తాము.
0: వి బిగిన్ విత్ ఓం.
1: ఇది ప్రణవము.
0: ఇట్స్ ప్రణవ.
1: ప్రణవం అనేటువంటి ముందు వెనుక రెండు ఉండాలి.
0: ద ప్రైమల్ సౌండ్ ఓం షుడ్ బి ప్రిసీడింగ్ అండ్ టు బి లేటర్.
1: ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను వెనుక గాడ్ పెట్టే.
0: ప్రణవ ఇస్ ది ఇంజన్ బిహైండ్ ఇస్ ప్రెసెంట్ ది కంపార్ట్మెంట్.
1: ప్రణవం ఈనాడు లేకపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి.
0: దిన్ దేర్ ఇస్ నో ప్రణవ ప్రైమల్ సౌండ్, దేర్ ఇస్ ప్రళయ ఎనిహిలేషన్.
1: కనుక మొట్టమొదట ఓం.
0: So we should chant Om in the first instance.
1: ఈ తత్వంలో ఎప్పుడు మొట్ట రెండవది వినాయకత్వం.
0: The second is one of Vinayaka.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
0: When both are combined, our life will be redeemed.
1: భజన వినాశిత శా

నాణ్యబోధేశ్చ బోధరూప తయాత్మనః।

0: പ്രേമ സ്വരൂപമാണ്,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്.
0: പ്രകാശിച്ച ജ്യോതിനി ചൂടവലിനുന്ന മറൊക ജ്യോതിനി മനം വെതുക്കനക്കറിലേദു.
2: To see the light that illumines, you don't need another light.
0: സ്വപ്രകാശമേന ആത്മ സർവ്വുളി എന്തു പ്രകാശിച്ചുചുന്നപ്പടികിനി దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకనక్కరలేదు.
2: The self is self-effulgent. You don't need any other wisdom to watch, to visualize that Atma, the self.
0: ఆత్మకు మార్పు లేదు, బుద్ధికి స్వత జ్ఞానం లేదు.
2: The self has no change and intellect has no knowledge on its own.
0: Buddhi kevalam oka bulb antidi.
2: Intellect is merely a bulb.
0: Vidyut chaktiye ee oka bulb nu prakashimpa cheyuchunnadi.
2: It is the current that makes this bulb illumine.
0: Kanuka buddhi kevalam మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విజ్ఞతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు. కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భక్తృత్వంతో కూడినటువంటిదే మానసికము.
2: ఇస్ ద మైండ్ దట్ హెస్ గోట్ ది టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డూవర్ అండ్ ద వన్ దట్ ఎక్స్పీరియన్సెస్. ఇట్ ఈస్ ఆల్సో ది అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: Kani gaadha nidra yandu ee manasu layamai kevalamu manasika prabhavamunu ye maatramunu kudunu prakashimpa cheyaka kambinchi pothundi.
2: While in the deep sleep there is no mind and therefore it doesn't function.
0: Ikkada super intellectual consciousness అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటది.
2: It is in this deep sleep it shines, it radiates in a state of super intellectual consciousness.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: Though this consciousness is everywhere, it appears separately, manifests separately as it makes this intellect functional.
0: Agni kante agnito koodinatunti inumu marinta vedini andistundi.
2: It is the iron which is red hot is more burning than that of the fire.
0: Kalukuni sarvatra undinatunti yokka vishya chaitanyam kante kudanu ఇంటలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది.
2: దేర్ఫోర్ మోర్ దెన్ దట్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్నెస్ దిస్ ఇంటలెక్చువల్ కాన్షియస్నెస్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్.
0: ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: అట్ దిస్ మోమెంట్ ద మైండ్ ఈజ్ విత్ డ్రాన్.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the supermind begins to act.
0: Anaga manasuku atheetamainatunte sthitini manavudu andukunnappudu nidravasthayandu ee vidhamainatunte yokka charanamulu leka bhramtulu kudanu leka ee vidhamainatunte nischintato unduno aa vidhamuga ee yokka supermind aneetundi nischintaga untundi.
2: In a deep sleep, man is not fear-stricken, he has no anxiety. Similarly, in the state of supermind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీతి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus, the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: Manasunu prabhavamuga visvasinchi danini aadharam cheskunnatvanti yokka manavattamu kevalamu manavuni gane jeevinchutu ostadu.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, atma, as the basis will have that awareness of the self.
0: మనో ఇంద్రియముల యొక్క కూడిక చేతనే బంధింపబడుతున్నాడు మానవుడు.
2: Man is bound by mind and senses.
0: మనం ఈనాడు బోధించున్నది మానవులకని మనం భ్రమిస్తున్నాము. మానవులకు కాదు బోధించేది, మనసుకు బోధించాలి.
2: వి ఆర్ వేవర్డ్, వి ఆర్ కన్ఫ్యూజ్డ్ దట్ వి ఆర్ టీచింగ్ హ్యూమన్ సొసైటీ, బట్ వి షుడ్ షో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ది హ్యూమన్ నేచర్.
0: పరతత్వాన్ని పరులకు బోధించవలనన్నను లేక తాను తాను గ్రహించవలనన్నను మొట్టమొదట నిశ్చల చిత్తుడుగా నిర్మాణం కావాలి.
2: టు ప్రాక్టీస్ అండ్ టు ప్రాపగేట్ స్పిరిచువాలిటీ హీ షుడ్ హ్యావ్ దట్ స్టడీ మైండ్.
0: ఈ నిశ్చల తత్వము చేరినప్పుడే ఇది కేవలం.
2: మ్యాన్ ఇస్ బౌండ్ బై మైండ్ అండ్ సెన్సెస్.
0: మనం ఈనాడు బోధించున్నది మానవులకని మనం భ్రమిస్తున్నాము. మానవులకు కాదు బోధించేది, మనసుకు.

0: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ మైండ్.
1: ఈ నిశ్చలతత్వము చేరినప్పుడే ఇది కేవలము ఒక ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
0: వెన్ హీ హాస్ గాట్ ది స్టడీ మైండ్ హీ విల్ రీచ్ ద నెక్స్ట్ స్టేట్ ఓవర్ మైండ్.
1: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
0: ఇన్ ది స్టేట్ ఆఫ్ ఓవర్ మైండ్ దెర్ బి నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ ఫిజికల్ ట్రాన్సియెంట్ వరల్డ్లీ ఫీలింగ్స్.
1: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
0: సో లాంగ్ దెర్ ఇస్ డర్ట్ యు ఫైండ్ ఆల్ పాయిజనస్ స్నేక్స్ అండ్ స్కార్పియన్స్ దే ఆర్ ఫైండింగ్ ఎ ప్లేస్.
1: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
0: వెన్ దిస్ హౌస్ ద మైండ్ ఈస్ ప్యూర్ విత్ ఆల్ ద లైట్ నో స్నేక్ నో స్కార్పియన్ కెన్ ఎవర్ ఎంటర్.
1: కనుక ఈ మనస్సు అనేటువంటి గదినందు పవిత్రమైనటువంటి భావములు ప్రవేశించినప్పటికీ ఇది ప్రకాశవంతమైనటువంటి నిర్మలమైనటువంటి యొక్క జ్ఞాన స్వరూపంగా రూపొందుతుంది.
0: దేర్ఫోర్ దిస్ మైండ్ విచ్ ఇస్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ఎ రూమ్ ఇఫ్ ఇట్ ఇస్ క్లీన్ విత్ లైట్ దెన్ ఇట్ షైన్స్ వెల్ ప్యూరిటీ.
1: ఇది దివ్యమైనటువంటి మనస్సు యొక్క ప్రభావం యొక్క పరితత్వము.
0: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద డివైన్ నేచర్ ఆఫ్ ద మైండ్.
1: మానవత్వం అనేటువంటిది మనస్సు కూడినదని మనము గుర్తించాము.
0: వీ హ్యావ్ రికగ్నైజ్డ్ దిస్ హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ ద మైండ్.
1: ఎంతవరకు ఇతను మానవుడు, మనస్సు ఉండినంత వరకు ఇతను మానవుడే.
0: టు వాట్ ఎక్స్టెంట్ హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్ ద మైండ్ హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవుడిగానే జీవిస్తుంటాడు.
0: సో లాంగ్ హీ పుట్స్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ మైండ్ హీ కంటిన్యూస్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఈ మనస్సు ఒక పరిమితంతో కూడినటువంటిది.
0: ద మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్.
1: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
0: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
0: We have constructed a beautiful building.
1: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
0: The whole area in which the building is built is a sort of a ground.
1: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
0: This ground is quite vast.
1: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
0: బట్ ఇన్ దిస్ బిగ్ బిల్డింగ్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ సో మెనీ రూమ్స్ లైక్ ద బెడ్రూమ్, ద డ్రాయింగ్ రూమ్, ద కిచెన్ అండ్ ద లేటిన్, సో ఆన్ సో ఫోర్త్.
1: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: As we made rooms in this building, they appear to be small.
1: Aithi ee chinna gadulaku edi moola kaaranam?
0: What is the basis for these small rooms?
1: Oka gadiki madhya lopala oka godanu nirminchukunnam.
0: Between a room and another room, we constructed a wall in between.
1: Ee godala valane gadulu chinnaviga kanipistunnayi.
0: Because of these walls, the rooms appear small.
1: Ee nirminchukunnatvanti okka godalanu manamu నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
0: When once we remove these walls, it will appear to be a very big hall.
1: అవియే ఉపాధి యొక్క భేదములు.
0: That is the difference in vestures.
1: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక్క దేహము, ఇతనిదొక్క దేహము అని దేహ నిర్మాణములను మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
0: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies and become narrow minded.
1: ఈ రూప నామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
0: When once we get away from this feeling of name and form, everything will be one.
1: ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
0: This is called universal consciousness.

0: యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
1: దిస్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై, స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
1: ఫర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ వీ హ్యావ్ ఆల్ నారో లిమిటేషన్స్.
0: ఒకదానికొకటి అంగ అంగీ భావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బిల్ట్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఆర్గన్ అండ్ అనదర్ ఆర్గన్.
0: ఇది చెయ్యి.
1: This is hand.
0: ఇది చెవు.
1: This ear.
0: ఇది కన్ను.
1: This eye.
0: ఇది ముక్కు.
1: This nose.
0: ఇది నోరు.
1: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహములకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
1: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణమైపోతున్నాయి.
1: They all constitute the limbs of this entire body.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
1: యాజ్ ద లిమ్స్ రిమైన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ దిస్ బాడీ,
0: ఈ దేహములు సమాజమునకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
1: ద బాడీస్ ఆల్సో రిమైన్ యాజ్ పార్ట్స్ ఇన్ సొసైటీ.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
1: జస్ట్ యాజ్ బాడీస్ బికమ్ ద లిమ్స్ ఆఫ్ ద సొసైటీ షుడ్ బి ఎ లిమ్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
1: దిస్ హ్యుమానిటీ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ ది నేచర్.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
1: ది నేచర్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ ది డివైన్.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
1: దిస్ నేచర్ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ ది డివైన్.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
1: ఈజ్ హ్యుమానిటీ ఇస్ ఎ లింబ్ ఆఫ్
0: మానవత్వములకు అంగము సొసైటీ.
1: ది సొసైటీ ఈజ్ ఎ లింబ్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
1: Body is the limb of the society.
0: దేహములకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
1: The different parts of the body are the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీ భావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
1: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: కనుక అంగ అంగీ భావములను మనం దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
1: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
1: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వం అనేటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాం.
1: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకునియే ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
1: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మనం భుజిస్తున్నాము.
1: We eat.
0: ఈ భుజించుటమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
1: As we eat, we consume so many of the particles.
0: Kani ivi 1 2 3 ani manam ye mathramo deeni total cheyatam ledhu.
1: But we don't make total of the rice particles that we eat.
0: Yo vandala annam metukulanta lopala praveshisthunnayi.
1: Hundreds and thousands of rice particles we partake.
0: Kani 1 2 chinna raallu mana pantikindiki padina annamlo anta raallu unnayani ee alpattam cheta adigatvanni kulanu kinchit parustunnam.
1: The moment when we find one or two small stones in the rice, we just neglect the whole rice.
0: Kanuka manamu ee alpatvaniki manam abhyas padipoyamu.
1: We got used to this meanness.
0: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledhu.
1: We are not making an effort to understand the natural quality.
0: Ee sahajatvanni manam vismarinchi,
1: forgetting the natural quality,
0: asahajanni vishwasinchi,
1: believing what is false,
0: divyatvanni manamu కోల్పోతున్నాం.
1: వి లాస్ట్ ది డివినిటీ.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
1: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
1: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తూ ఉండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
1: I have done, I have seen. That only gives a feeling of the doer and the experiencer.
0: నీవు చేసింది ఏమీ లేదు.
1: I have not done anything.
0: నీవు చూసింది ఏమీ లేదు.
1: I have not seen
0: anything. నీవు అనుభవించింది ఏమీ లేదు.
1: I have not experienced.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
1: They are all the inner feelings coming out of the power of the self.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతునంచు ఊహలు అల్లి అలసిపోకు.
1: Don't get tired yourself with all the illusion imagination that I will do this, I will do that and something else.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: You have come down here sowing the seeds in the past and you will reap those fruits now.
0: విత్తనం ఒకటేన ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
1: If the seed is the one species, one variety, you cannot have another fruit.
0: కనుక మనము చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
1: బికాస్ హి హస్ గాట్ దట్ ఫీలింగ్ ఆఫ్ డూయర్, హి ఇస్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వాట్ హిస్ డన్.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే.
1: ది యాక్చువల్ ఎక్స్పీరియన్సర్ ఈస్ ద సటిల్ బాడీ.
0: ఇది ఏ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
1: This is the form of the sheath of life, the sheath of mind, and the sheath of wisdom.
0: దీనిని వేదము ఋతం సత్యం బృహత్తం అన్నారు.
1: This Veda calls it ruta,
0: సత్యం బృహత్తం
1: అండ్ బృహత్తం. బృహత్వం
0: అనగా విశాలత్వం,
1: మీనింగ్ వాస్ట్నెస్.
0: దీనిని ఉపనిషత్తులంతా కూడాను
1: దిస్ ఉపనిషత్
0: మహాతత్వము అన్నారు.
1: Described it as mahatattva.
0: దీనినే భూమము అన్నారు.
1: ఇట్ ఆల్సో డిస్క్రైబ్డ్ ఎస్ భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
1: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
1: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
0: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటారు.
1: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
1: This quality of expansion vastness is of
0: గాలి సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
1: The air spreads everywhere.
0: ఇది పంచభూతములలో ఒకటి.
1: It's a part of five elements.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
1: All five senses are in the hands, control of man.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందుంచుకొని ఎంతో అధికుడిగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
1: యాజ్ ఎ బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్
0: తాను సర్వములకు బద్ధుడైపోతున్నాడు.
1: ఈస్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక మనము బద్ధులము కాదు.
1: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్, బౌండెడ్.
0: బుద్ధులమే.
1: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
0: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాము.
1: వి డివైడ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్.
0: ఉత్కృష్టమైనటువంటిది.
1: ఇట్స్ నోబుల్.
0: సౌజన్యమైనటువంటిది.
1: ఇట్స్
0: సౌశీల్యమైనటువంటిది.
1: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ నథింగ్ మోర్ దాన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
1: హావింగ్ హ్యాడ్ దట్ డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్
0: అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి
1: వీఆర్ ఆఫ్టర్ దట్ మీన్ బాడీ ఫీలింగ్.
0: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
1: వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ వే.
0: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం.
1: వి స్టడీ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం.
1: వి హావ్ డిస్కవర్డ్ మెనీ మెషీన్స్.
0: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివి గాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివి గాను గోచరిస్తున్నాయి.
1: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
1: ఇట్ గోస్ ఫోర్త్, ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
1: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానం.
1: The heart is the position of God.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించటకు వీలు లేదు.
1: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హ్యూమానిటీ. ద బాడీ అండ్ ఆల్ ద లింబ్స్
0: దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమే దీనిని ఏర్పడినటువంటివే కానీ
1: దే ఆర్ మెంట్ టు షైన్ దట్ ఆఫ్ ద డివినిటీ.
0: అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
1: They are not meant for other purpose.
0: Manam illu kattam.
1: We constructed a house.
0: Manam kitkilu pettamu.
1: We have windows.
0: Dwaramulu nirminchukunnamu.
1: We opened the door.
0: Ee dwaramulu endukosam nirminchukunnamu.
1: Why have you kept that door there?
0: Manam vachi poye nimittam.
1: Why for exit and entrance?
0: Mana yokka bandhumitrulu lopala raavadam povadamu jariye nimittam.
1: It's only for our relatives and friends to get in.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
1: We open the door to make those people that have authority to enter.
0: వారు ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
1: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
1: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియముల ద్వారే ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములు ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావంలో ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావంలో దీని లోపల ప్రవేశపెట్టాలి.
1: దీస్ లింబ్స్ విచ్ ఆర్ ద డోర్స్ షుడ్ పర్మిట్ ద నోబుల్ ఫీలింగ్స్ ద సేక్రెడ్ నిమిత్తమై
0: ఈ దేహములకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ పర్పస్ ద బాడీ హ్యాస్ ఇంద్రియస్ ఆర్ ఆర్గన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు
1: ద మ్యాన్ హూ డజంట్ రియలైజ్ ది ట్రూత్
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
1: We permit all bad feelings and bad thoughts.
0: తద్వారా మన హృదయము మాలిన్యమైపోతుండాలి.
1: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనిటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
1: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనదిగానే కనిపిస్తుండాలి.
1: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను ఐదు సెన్సెస్ కూడాను ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
1: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
1: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
1: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
1: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
1: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
1: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
1: హౌ డు ఎక్స్పెక్ట్ ది హ్యూమానిటీ టు హ్యావ్ ది వెల్ఫేర్?
0: పంచభూతముల నుండి మనం మాలిన్యపరచుకుంటున్నాము.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ వి పొల్యూట్.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
1: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాది మన అంతర్బోధ.
1: ది ఇన్నర్ టీచింగ్ లైస్ ఇన్ దిస్ రియలైజేషన్.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
1: Whomsoever you pray, you should inquire within, not outside.
0: Adi realization of cosmic energy annaru.
1: That is called realization of cosmic energy.
0: Ee cosmic energy anikuti ekkada untundadi?
1: Where is this cosmic energy?
0: Sarvatra untundadi.
1: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవే ఒక కాస్మిక్.
1: యూ యువర్ సెల్ఫ్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: దిస్ ట్రూత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: అగస్త్య మహర్షి,
1: సెయింట్ అగస్త్య,
0: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి ఒక నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి ఒక శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
1: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్?
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
1: ఇట్ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
1: వీ హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
1: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోన్ చేస్తున్నాం మనం.
1: వీ ఈట్
0: ఎవరి కోసము?
1: ఫర్ హూ సేక్?
0: దేహరక్షణ కోసమే.
1: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
1: దేర్ఫోర్ వేదా సేస్ ద ఫుడ్ ఈస్ ఫర్ ద బాడీ.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
1: వీ పుట్ ఆన్ డ్రెస్.
0: దేనికోసము? అలంకారం కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
0: వస్త్రం శీత నివారణం.
1: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
1: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
0: దప్పి,
1: థర్స్ట్,
0: ఇది ఒక రోగం.
1: దిస్ ఈస్ ఎ డిజీజ్.
0: నీరు త్రాగటము, ఇది ఒక ఔషధము.
1: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగం.
1: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
1: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడాను రోగంగానే రూపొందుతుండాలి.
1: Everything shapes as a disease.
0: మన రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
1: Desires form constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire
0: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
1: We take all kind of perverse directions.
0: కనుక మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
1: So we should cure ourselves from the disease of desire.
0: ఏమిటి ఈ రాగము?
1: What is this attachment?
0: వాంఛనే రాగము.
1: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
1: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
1: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
1: The desires are of two types.
0: పేరాశ దురాశ.
1: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము, ఇది ఏమాత్రము దోషము లేదు.
1: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
1: You need food, raiment and shelter to eat, to live and to put
0: on. ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
1: There is no mistake in having desires.
0: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే.
1: But if you make it excessive desire.
0: ఆ దురాశనే రాగము అని అంటూ వచ్చారు.
1: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
1: Man may have desire.
0: కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
1: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను,
1: all the desires,
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
1: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts as well eat and sleep as per the time.
0: కాని వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
1: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి,
1: having been born as a human being,
0: దివ్యత్వంగా తాను ప్రకటింపజేస్తు,
1: expressing the divinity,
0: ఈ అల్పత్వమైనటువంటి భావములను ప్రవేశపెట్టుకోవటం చేత,
1: because of the mean feelings in him,
0: మానవత్వాన్ని స్వతసిద్ధంగా కోల్పోతూ వస్తుంది.
1: He loses the natural quality of a human being.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఒక ఇనుప ముక్క ఉంటుండాలి.
1: Here is iron piece.
0: ఇది ఎంత భద్రంగాను, ఎంత స్ట్రాంగ్ గా, ఎంత విధమైనటువంటి కఠినంగా ఉంటుంది.
1: It is very strong and safe.
0: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు,
1: when once you put it in the dust,
0: ఈ డస్ట్ అంతా పట్టి,
1: because of the dust,
0: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
1: The iron gets rusted.
0: ఈ రస్ట్ పట్టడం చేత,
1: because of the rust,
0: ఐరన్ శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
1: The power of the energy bursts.
0: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
1: As the iron piece bursts, it should be tested in fire.
0: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
1: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
0: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
1: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
1: Iron which is black in form becomes shines brilliantly.
0: కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
1: But we should not mistake it with the true color black.
0: Black nu white ga marchukovadaniki prayatninchali.
1: We should make an effort to make the black shine white.
0: Kaani ee naati manavudu,
1: man today,
0: kevalam telivitetulu బలిచిపోవటం చేత,
1: బికాస్ ఆఫ్ ది ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్,
0: అహంకారం అధికమవుట చేత,
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్
0: జ్ఞానం శూన్యమై,
1: బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ విజ్డమ్,
0: మరింత అజ్ఞానంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు.
1: హీ కండక్ట్స్ హింసెల్ఫ్ మోర్ ఇగ్నోరెంట్లీ.
0: ఎట్లా?
1: హౌ?
0: నల్లగా ఉండినటువంటి బొగ్గును తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
1: మ్యాన్ హస్ డిటర్మైన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోపు వేసి తిక్కుతూ వచ్చాడు.
1: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
0: సోపు కూడా నల్లగా మారిపోతూ వచ్చాడు.
1: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
0: ఈ సంఘ దోషమే.
1: ఇట్ ఈస్ ది మిస్టేక్ ఆఫ్ ద కంపెనీ.
0: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ సోప్ హీ బ్రాట్ నౌ వైట్ మిల్క్ స్టార్ట్ వాషింగ్ ద బ్లాక్ కోల్.
0: కానీ మిల్క్ కూడా నల్లగా మారిపోయింది.
1: మిల్క్ ఆల్సో టర్న్ బ్లాక్.
0: ఇది కాదు పద్ధతి.
1: దిస్ ఈస్ నాట్ ద ప్రొసీజర్.
0: ఇది లౌకికమైన భౌతికమైన అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
1: దీస్ ఆర్ వరల్డ్లీ లో ప్రొసీజర్స్.
0: లో చింతన చెయ్యాలి.
1: Then you should think within.
0: ఇది బొగ్గు, ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి.
1: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
1: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
1: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It is not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
1: It has no natural form.
0: Purna swarupamu kadu.
1: It has no earlier form.
0: Madhya swarupani pondi malinyanga untundadi.
1: It has a form in the middle and turns black.
0: Aithe dinini ye reetiga tirigi purna swarupani ga marchali.
1: How is it possible to bring it to perfection?
0: Idi ye agni cheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
1: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ
0: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
1: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
1: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ దెన్ ఇట్ బికమ్స్ వైట్.
0: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడా మారిపోతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ వైట్ అండ్ లైట్.
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: This procedure we should recognize.
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
1: That is inner vision.
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
1: This is sacred super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
1: The super mind with all its sanctity becomes over mind.
0: కర్ర కాదు, బొగ్గు కాదు.
1: It is not wood nor coal.
0: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
1: It is the vibhuti that adorns the face.
0: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
1: It is this vibhuti that teaches wisdom to the dirt.
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: ఈ ప్రపంచములో ఉన్న సమస్త పదార్థములు కూడాను,
1: all the material in the world,
0: కట్టకడపటికి అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
1: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఇస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నష్టదాతను బట్టి భస్మమే.
1: The body is also is something that is vibhuti on the forehead. Nothing is permanent.
0: ఒక్కటే శాశ్వతము.
1: Only one is permanent.
0: అదే అంతర్వాణి.
1: That is inner voice.
0: అదే ఆత్మతత్వము.
1: That is itself.
0: అదే దివ్యత్వము.
1: That is divinity.
0: అదే పవిత్రము.
1: That is sacred.
0: అదే నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
1: That is the true significance in the human life.
0: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
1: having the divinity in the human life,
0: manam telusukolekapothunnam.
1: We are not able to understand.
0: Kavasanta nidhi mana kaala kindane untundali.
1: There is so much of wealth right under your feet.
0: Ee kanaka vastuvadulu kuda mana kaala kindane untunnayi.
1: All the gold, every the objects are beneath your feet.
0: Kaani manaku teliyinanta kaalamu,
1: so long you are not aware,
0: manam ekkado prapanchamulo manam vetukutu pothunnamu.
1: We search for them all over the world.
0: Kaani ee bhoomi yandu ee vidhamainatundi yokka దివ్యమైనటువంటి యొక్క మణులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
1: హావింగ్ నోన్ రైట్ అండర్ ద ఫీట్ దేర్ ఆర్ ప్రెషస్ జెమ్స్ యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణని అరుగనేలా.
1: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
1: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడనగ నీ దేహమందే ఉంటుండగా,
1: when God is in your body,
0: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ,
1: why should you search for God?
0: కాదు కాదు,
1: నో,
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
1: సో లాంగ్ యూ డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
1: యు నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ,
0: ఇంకెక్కడా పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్,
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: దట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్,
0: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
1: దట్ విల్ గివ్ యూ ఆల్ ఫ్యాకల్టీస్ పవర్.
0: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ between you and that.
0: Chana para anetundi bedarahitamaipothundi,
1: it becomes, there will be no differences between mine and thine.
0: Sarvabhuta antaratma, oke atma sarvabhutamuli kulunu antaratma ga untundali.
1: The self is indweller in all the beings.
0: Kanuka manamu manavulamu manavulamani kevalamu oka vidhimainatundi oka alpajeevuluga manam vishwasincharadu.
1: Taking our lives as human lives, we should not consider them low.
0: Enni janmalu nunchino kuda neevu maarpu chendinappudiki nee dehamulu neevu vastune untunnavu.
1: You are just continuing yourself in spite of so many past lives.
0: Deeniki ye maatram kuda nu antyam ledu.
1: It has no end.
0: Ee dehamulu maarpu chendutunnave kaani aatma tattvamulaku antyame ledu.
1: Bodies change, but there is no end for the self.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Neevu samudram daggariki vellu.
1: You go to sea.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
1: Waves go forth one after one.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది.
1: The place, that point where you start counting the waves, that becomes the first.
0: ఎప్పుడు నీకు అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది.
1: At that time when you stop counting the number of waves, that is the end.
0: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
1: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేదానికి అంత్యమే లేదు.
1: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి ఒక ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
1: Because of the vesture of body, you feel the end.
0: కనుకనే మానవ.
1: So this word manava,
0: ee padamulu endu kuda nu chakaga meer arthanni gurtinchali.
1: You have to understand the meaning in this word manava.
0: Ma kaadu,
1: ma no,
0: nava kotta,
1: nava new,
0: kotta kaadu neevu paatavaade.
1: You are not new, the same old one.
0: కనుక నీవు పాతవాడే.
1: యూఆర్ ది ఓల్డ్ వన్.
0: కానీ పాతవాడినంటే ఏమి, పాతది ఆత్మనే.
1: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
0: రోతదే ఈ దేహము.
1: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
1: యూ హ్యావ్ గట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
0: జ్ఞానము అనేటువంటిది,
1: ద విజ్డమ్,
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానములే.
1: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఫిజిక్స్.
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
1: యు బ్రింగ్ ద నీడిల్.
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టే సాగిపోతుంది.
1: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
0: ప్రాకృతమైన ఫిజిక్స్.
1: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
0: ఇంకా బాటనీ ఉంటుండాలి.
1: దెన్ బాటనీ.
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్స్, ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
0: ఇంకా కెమిస్ట్రీ లో చూస్తే,
1: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
1: You find the turmeric and the lime will give you the red color.
0: ఇవన్నీ కూడా కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
1: They are all artificial colors, artificial objects.
0: ఇది కల్పితమైన జ్ఞానము.
1: This is artificial wisdom.
0: Artificial knowledge.
1: This artificial knowledge.
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జి కాదు.
1: Wisdom is not knowledge.
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
1: It is inner power.
0: ఇది దివ్యత్వమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డివైన్.
0: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
1: దట్ విచ్ ఇస్ డివైన్
0: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
1: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారం అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
1: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్, దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
0: మాయలోనే పుట్టి,
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్,
0: మాయలోనే పెరిగి,
1: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్,
0: మాయ నెరుంగరు మందమతులు.
1: The foolish one does not realize illusion.
0: Yatukulanniyu maya.
1: హోల్ లైఫ్ ఇస్ ఇల్యూషన్.
0: బహుబంధములు మాయా.
1: అటాచ్మెంట్స్ ఇల్యూషన్.
0: సంసారం అది మాయా.
1: ఫ్యామిలీ ఇల్యూషన్.
0: సావు మాయా.
1: డెత్ ఇస్ ఇల్యూషన్.
0: మాయ బ్రతుకుకి మాయలో పడదేలా.
1: వై షుడ్ యు బి క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూషన్ ద లైఫ్.
0: కనుక అంత కూడాను మాయనే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
0: మాయనే అజ్ఞానము.
1: దిస్ ఇల్యూషన్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: మాయా.
1: టూ వర్డ్ లెటర్స్ హియర్.
0: మాయటువంటిది ఇంత ఉన్నదాన్ని లేనట్టుగా భావిస్తున్నావు మాయా.
1: దిస్ ఇల్యూషన్ ఇస్ దట్ దట్ వి టేక్ ఇట్ ది నాట్
0: మాయ. ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: దిస్ ఇల్యూషన్ హాస్ నో సెపరేట్ ఫామ్.
0: లేని దానిని ఉండినట్టుగా ఉన్నదానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూటెడ్ బికాస్ వీ టేక్ ఇట్ దట్ విచ్ ఇస్ ఎగ్జిస్టెంట్ నాన్ ఎగ్జిస్టెంట్
0: ప్రభావమే.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెంట్ ఫీలింగ్.
0: తాడును చూచాము.
1: వీ సీ ద రోప్.
0: కొంత చీకటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎ.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
1: He is deluded, taking mistaken identity. The rope has a snake.
0: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడు చూచి పామని భ్రమిస్తున్నాడు.
1: Because of the darkness, there is this mistaken identity.
0: చీకటి అనేది అజ్ఞానమే.
1: This darkness is ignorance.
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
1: then switch on the torch.
0: ఓ, ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
1: This is not snake, it's a rope.
0: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
1: Before you put on the torch, the rope is rope.
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
1: అజ్ఞానంలోనా
0: అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
1: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ జస్ట్ ఇల్యూషన్.
0: అజ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
1: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
0: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
1: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ రోప్ హాస్ నాట్ కమ్. పోతలు
0: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం?
1: That neither goes nor comes is the nature of Brahman.
0: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడాను భ్రమలే.
1: ఆల్ దోస్ దట్ కమ్ అండ్
0: బ్రహ్మ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: బ్రహ్మ పోవాలనుకుంటే
1: ఫార్ ది ఇల్యూషన్ టు గో
0: అమనస్కుడు కావాలి.
1: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్.
0: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
1: What should we do to withdraw the mind?
0: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
1: We should offer this mind to
0: భావములో దీన్ని ఇమిడించాలి.
1: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
0: ఈ మనస్సంతా కూడా దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
1: The entire mind assumes the form of God.
0: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
1: But today we divert our mind towards the world.
0: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
1: And we have put it on the mold.
0: ప్రకృతి చింతనే చేస్తున్నాము.
1: And we are making it up.
0: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
1: Therefore the mind is full of ప్రకృతి
0: the nature. పురస్కరించుకొని మనోమూలం విదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
1: Basing on this it is said the entire universe is the form of the mind.
0: ఈ యూనివర్స్ అంటే ఏమిటి?
1: What is this universe?
0: ఇది విశ్వము.
1: This is universe.
0: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
1: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
0: విష్ణు కారకుడు, ఇది కారణము.
1: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే విశ్వము.
1: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
0: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించడం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
0: అల్పత్వమును ఆశించి,
1: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్,
0: అధికత్వాన్ని విస్మరించి,
1: ఫర్గెటింగ్ ద ట్రూత్,
0: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
1: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు ఎంత విచిత్రమైనటువంటి యొక్క పేరు.
1: మానవ హ్యూమన్ బీయింగ్ ద నేమ్ ఇస్ వెరీ,
0: ఎంత విలువైనటువంటి పేరు.
1: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
0: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
1: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
0: కాదు, ఆ మానవుడు ఎందుకు అల్పత్తుడిగా ఉండేటువంటి వాడు కొన్ని అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు.
1: Though he remains low, but he speaks very high.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
1: A beggar came to our doorstep of a house.
0: అమ్మా అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
1: The beggar says, I am forlorn, give me food.
0: అనాథి అంటే ఏమిటి?
1: Who is really forlorn?
0: ఆద్యంతములు లేనటువంటి వాడు.
1: He has no
0: బిచ్చగాడు కాదు.
1: He is just a
0: అనాథి. అనాథి అనగా దైవమే.
1: Anadi means that which is ancient.
0: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
1: Each word is sacred.
0: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనటువంటి వాడు అని మనం భావిస్తాం.
1: Anadi word we take as for law on the one who has no
0: support. ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
1: Then the whole meaning changes.
0: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
1: Words have many meanings.
0: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
1: In this there is
0: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
1: We forget the truth and carried away by the misnomer.
0: కనుక ప్రతి విషయంలో కూడా ఎంతనో ఒక గాఢమైనటువంటి ఒక అంతమ అంతరార్థాన్ని ఉన్నాయి.
1: ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: త్యాగరాజు సర్వమును త్యాగము చేసి
1: sacrificing everything
0: ramune na pranam ani bhavinchi
1: considering rama as his very life
0: nidhi chala sukama ishvara sannidhi chala sukama
1: is it the will that gives pleasure or the proximity ishvara
0: sannidhi chala pradasamainatundi the prani kaliki vachinatundi yokka taginatundi yokka sarini kudanu tanni vesadu
1: believing having full faith in the proximity towards god he denied all
0: hari kavari kani siri naaku akkaraledu annadu
1: I want hari the lord not the siri the wealth
0: కనుకనే హరిని ఆశించటం చేతనే
1: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్
0: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది
1: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్
0: కబీరు
1: దెన్ కబీర్
0: కబీరు చాలా బీదవాడు
1: కబీర్ ఇస్ పూర్
0: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు
1: హీ జస్ట్ ఎ వీవర్
0: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికీ ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు
1: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్
0: ఆనందంగా ఉండేటువంటి వాడు
1: బట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్
0: ఒకనాడు
1: on one day
0: raju
1: the king
0: ayokka bikariki anadiki edo kontha varaku dana dhanya bhogasthunta pampinchadu
1: to that beggar the one who has not one to fall back he has sent all the grain and
0: atana anathudu atariki evaru kuda aadharam ledu ataniki raju pampinchadu ani cheppi atariki andinchamani sipayalato pampinchadu
1: he has no support he has no none to fall back through his soldiers he has sent the grain and wealth
0: snanam chesi vastunnadu kabir
1: kabir was returning after bath
0: pallaki lopa janakanaka vastu vahanadalanta kalakala laadutunnayi
1: he saw all the wealth the gold and the grain
0: chuchadu
1: he watched
0: evaraiya dinni pampincharu
1: he said who has sent them
0: maharaj dinni pampichadu
1: the king has sent them
0: evariki ivvani pampichadu
1: for whose sake they are sent
0: kabir anathudu ataniki ichi dinni cheppinchadu
1: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
0: Oho, anathuniki ivvamani cheppada mee raju.
1: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
0: Anathunika daya, naaku nathudu unnadu.
1: No, I have got a master. I am not left with none.
0: Naaku nathudu Sri Ramachandrude.
1: The master is Sri Ramachandra.
0: Kanuka naaku master untunnadu, nathudu untunnadu kabatti nenu anathuni kaadu.
1: I have got a master. Don't say that I have none.
0: రాములకు వేరే ఒక నాథుడు లేడు అతనే అనాథుడు అతనికి అర్పితం చేయమన్నారు.
1: Lord Rama has none to fall back. Better you give it to him.
0: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
1: Who is anatha? The one without anybody.
0: ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కులేనటువంటి వాడు అనుకుంటాం.
1: Today we take this anatha meaning the one left with none.
0: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ అనాథ నాథ.
1: He is the master of the master, God himself. He has none.
0: కరు అనాథుడు అనగా దైవత్వానికే సరియైన అర్థము.
1: God is really anatha, the one, none, the master above him.
0: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: The rest of the beings have master.
0: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
1: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
0: Divyatma swarupulara.
1: Embodiments of divine atma.
0: Meer atmagane vishwasinchandi.
1: You have full faith in the self.
0: Kevalamu kayadharuluga meer vishwasinchakandi.
1: Don't have the body feeling.
0: Dehamu, manasu, buddhi, chittamu, indriyamu, antakkarana, ivanni kuda upadhulu, manam dharinchetuvanti dressulu.
1: The body, the mind, the intellect, ego, they are just a dress.
0: ఈ డ్రెస్ కూడాను ఒకనొక సమయంలో పోతుంటది.
1: You have to forsake the dress at one time.
0: దీన్ని జీసస్ కూడాను the death is the dress of the life అన్నాడు.
1: This Jesus said, death is the dress of life.
0: మనము మరణం అనుకుంటున్నాము. డ్రెస్ ను విప్పటమే మరణం అంటే.
1: You have to view death as just
0: ఒక డ్రెస్ ను వేసుకోవటమే.
1: Putting on the new dress.
0: మనం డ్రెస్ ను విప్పి చాగల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
1: As you change your dress and give the old clothes to wash to washerman, you don't cry.
0: ఈ ఏడ్చడం దేనికోసము?
1: Why do you cry?
0: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకొని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
1: Because you have associated and experienced for long, you cry.
0: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
1: When you consider this relationship is temporary,
0: సుఖ దుఃఖములకు అంతా కూడా మన అనుబంధమే మూల కారణం.
1: For everything there is attachment.
0: Attachment deniki undali.
1: టు హూమ్ షుడ్
0: దైవంతో అటాచ్మెంట్ ఉండాలి.
1: యూ షుడ్ బి అటాచ్డ్ టు గాడ్.
0: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
1: దట్ ఈస్ చేంజ్లెస్.
0: అది నిత్య సత్యమైనటువంటిది.
1: దట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
0: కనుకని మనం దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
1: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ యు ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
0: అహం బ్రహ్మాస్మి.
1: ఐఎమ్ ద బ్రహ్మన్.
0: తత్ త్వం అసి.
1: ఐఎమ్ దట్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఐఎమ్ దట్ అవేర్.
0: ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: ఐఎమ్ ఆత్మ. ఐఎమ్ బ్రహ్మ. ఐఎమ్ ఇది. ఆ విధమైనటువంటి యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఐఎమ్ ఆత్మ. ఐఎమ్ ఆత్మ.
0: ఐఎమ్ సో అండ్ సో. ఐఎమ్ మ్యాన్. ఐఎమ్ రామయ్య. ఐఎమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
1: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్. యూ షుడ్ నెవర్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐఎమ్ దిస్ బాడీ. ఐఎమ్ రామయ్య.
0: ఈ దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
1: యో parents gifted this body.
0: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
1: Who christened you? Your parents christened.
0: పెట్టినదే కాని పుట్టినది కాదు.
1: Is the name given, not with birth.
0: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుంది ఇందులో.
1: That which is neither born nor christened.
0: అదే ఆత్మ.
1: That is the self.
0: దీనికోసమని మూడు విధమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
1: Upanishads taught three paths.
0: వస్తే పోదు.
1: That if comes will not go.
0: పోతే రాదు.
1: When once it is gone, it will not come.
0: పోదు రాదు.
1: That which neither goes nor comes.
0: చక్కగా గుర్తించమని చెప్పింది.
1: Upanishad said, understand this clearly.
0: వస్తే పోదు.
1: If it comes, it will not go.
0: ఏమిటి?
1: What's that?
0: అదే జ్ఞానము.
1: That is wisdom.
0: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
1: When once it comes,
0: నిజమైన జ్ఞానం. వచ్చి పోయేటువంటి జ్ఞానం కాదు.
1: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
0: పోతే రాదు.
1: If it goes, it will not come back.
0: ఏమిటది?
1: What's that?
0: అజ్ఞానం.
1: Ignorance.
0: ఒకతూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
1: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం చావటం పుట్టడంగానే ఉంటుంది.
1: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ ఇట్ ఇస్ బర్త్ అండ్ డెత్.
0: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ టూ.
0: పోతే రాదు.
1: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
1: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్ చీఫ్.
0: రాదు పోదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నర్ గోస్.
0: అదే ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద సెల్ఫ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
1: Swami said in Kodaikanal, a small example.
0: Oka deham untundadi.
1: There's a body.
0: Ee deham maraninchin tarvata,
1: after the death,
0: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
1: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
0: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi,
1: after the death.
0: ఎంతకాలం సంచారం చేస్తుంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు ద
0: సెల్ఫ్? ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
1: వెన్ డస్ ఇట్ గో?
0: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
1: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
0: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ ద కరెంట్ వైర్.
0: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
1: ద మూమెంట్ యూ ప్లేస్ ద బల్బ్ దేర్ యూ గెట్ ద లైట్.
0: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
1: ద మూమెంట్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
0: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
1: ద బల్బ్ హస్ కమ్ అండ్ హస్ గాన్.
0: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్
0: పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఆఫ్టర్ యూ టేక్ అవే ద బల్బ్,
0: ఈ బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
0: అది రాలేదు పోలేదు.
1: ఇట్ హస్ నాట్ కమ్ అండ్ హస్ నాట్ గాన్.
0: అక్కడే ఉంటుంది కరెంట్.
1: కరెంట్ ఈజ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్.
0: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
1: సిమిలర్లీ బాడీ హస్ కమ్ అండ్ గో.
0: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
1: ద ట్రూ సెల్ఫ్ హస్ నాట్ గాన్ హస్ నాట్
0: అక్కడే ఉంటుంది.
1: It is existing.
0: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
1: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్ టు గో ఎనీవేర్.
0: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
1: ఇఫ్ ఐఎమ్ టు గో అవుట్ దేర్ షుడ్ బి సమ్ సపరేట్ ప్లేస్.
0: బయట అనేటువంటిదే లేదు, బయలు అనేటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ అవుట్ సైడ్ లైక్ దాట్.
0: అందువల్లనే ఒకనొక సమయంలో రాధ కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ రాధా సెడ్ ఎట్ వన్ టైమ్.
0: వేయబోవన్ని తలుపు తీయమంటూ పిలుపు.
1: యాజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్.
0: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నాని. వేయబోవని తలుపు.
1: ఐఎమ్ అలోన్ సో లెట్ మీ క్లోజ్ ద డోర్.
0: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
1: దెన్ కాన్షియన్స్ టెల్స్ ఓపెన్ ద డోర్.
0: వెయిటి. ఈ సందేహాలు చూసుకుని రాధకెందుకో నవ్వుగొలుపు.
1: దీస్ టూ కాల్స్ ద బాడీ సేస్ క్లోజ్, ద కాన్షియన్స్ ఇస్ ఓపెన్. ఓపెన్ ద డోర్, క్లోజ్ ద డోర్. దట్ మేక్స్ రాధా స్మైల్.
0: నాలోన నిండి వెలిగే వలపు.
1: ఇట్స్ ఆల్ ద లవ్ దట్ ఇస్ ఇన్ మీ.
0: మేలుకుంటే లేదు పిలుపు.
1: ద మూమెంట్ ఐ వేక్ దేర్ ఇస్ నో మోర్ కాల్.
0: విశ్వమంతా ప్రాణవిభూని మందిరమైన.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: వీధి వాకిలి ఏదటో.
1: వేర్ ఈజ్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa very heaven that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not Kutila,
1: Vikram.
0: The Kailasa is
1: our complete.
0: It is not separate.
1: Vaikuntham anetundi pattanam marokati ledu.
0: There is no city such as Vaikuntha.
1: Bhagavantuda needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked what is the head office?
1: Madbhaktaha yatra gayanti tatra tishthami Narada.
0: Narada.
1: Asko mannadu. Madbhaktaha.
0: My devotees.
1: Yatra gayanti.
0: Where they sing in my glory.
1: Tatra tishthami Narada.
0: I install myself Narada.
1: Ekkada na bhaktulu hrudayamuto gaanam chestunta. Akkada ne na yokka pratishtha ayipoyuntanu.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: Kevalamu Kailasamu, Vaikuntamu, Swargamu, even the branch office address.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye, hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: సో ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్, హీస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఏ ద్వారకావాస,
0: వెన్ వి సే
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపురి విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మధుర.
1: కానీ ఎన్ని ప్రార్థించినప్పటికీ, వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్స్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండ్.
1: అలసిపోయింది.
0: She was tired.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: She lost her tone.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: She fell down saying that, oh God, dwell in the heart. Immediately Krishna manifested.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్ బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్ వై డిడ్ యూ నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, the
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I am near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్, ఎలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there is no aeroplane or any transport.
1: కనుక ఇన్నిన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యమైపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుక భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారిని చెప్పినప్పుడు నేను బృందావనం పోకుండా గిన వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He is everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగులు దైవం మే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేదే లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించే కొద్దీ చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: చైతన్య, వై డూ యూ డాన్స్ లైక్ దట్? డోంట్ యూ ఫీల్ ఫర్ ద బ్లేమ్?
1: అయ్యా ఆ దూషణ నాకు కాదు.
0: He said, no, that blame doesn't come to me.
1: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతుంది.
0: If they blame loudly, it will go into the air.
1: తనలో తాను దూషించుకుంటే తనకే తగులుతుంది.
0: Even one blames within,
1: నా వరకు అది ప్రయాణం చేయటం లేదు కాబట్టి ఆనందిస్తున్నాను అన్నాడు.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: కనుక లోకులు కాకులు.
0: The people are crows.
1: గోపికలను కూడాను అడిగాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ asked గోపికాస్ also.
1: అమ్మా, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
0: యు సీ, ఆల్ ది ఎంటైర్ వరల్డ్ ఇస్
1: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: Oh, Uddhava.
0: He said, oh, Uddhava.
1: Kakulu kustunnayani kokilu tana kanamunu tanu manukuntunda?
0: Because the crows crow, the nightingale will not stop.
1: Lokulo kakulu.
0: The entire society is like crows.
1: Kaka ee kakulu kutalku mem kokiluga undetunte varu mem bhagavantuni yokka chintana chestunnam.
0: We are the nightingale, we think of God.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: లుకింగ్ ఎట్ ది స్వాన్ ది అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్స్
1: లాఫింగ్. కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: బికాస్ ది క్రేన్ లాఫింగ్ ది స్వాన్ విల్ నాట్ సఫర్.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్. ఏనుగు
1: తన లెక్క చేస్తుందా?
0: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కాని లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to have
1: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should be fearful?
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందింది.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in those times.
1: జ్ఞానాన్ని మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnananni taanu kontha varaku sampadinchukovali.
0: Students and the modern youth should acquire that sacred knowledge.
1: Lokulai mana veravaradu.
0: Don't have fear of the world.
1: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
0: Then why should we have fear?
1: మనం వెర్చకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక బ్రహ్మజంది మరణించు సమయము నందున బలిమి మీదగా యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఏద్దంగనెవ్వరు అడ్డగింపగా వత్తురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక.
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యు డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: బ్రహ్మజంది మరణించు సమయము నందు.
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీదగా యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు.
0: When the god of death draws, drags your body,
1: అయ్యోయోయని ఏద్వంగనెవ్వరు అడ్డగింపగా వత్తురప్ప.
0: When you cry, who will come to your rescue towards the end?
1: పరమేశ్వరుడు ఇట్టు తరుణి అయి పురుషుడై ధర క్రీడించుచునుండగా.
0: God is in the form of man and woman and he enjoys himself.
1: నిజముగా చూడ తరుణి జన్మ మేఘనముగా.
0: Actually speaking, the life of woman is great.
1: గర్భధారణ పరియింపవలెనుగా.
0: That we have to chant and think of it.
1: నవమాసములు మోసి కనిపించి గన బుద్ధులను నేర్పి తనయుని యొసగేడి తల్లి తక్కువయునా.
0: Will mother will ever be low because she carries the child for 9 months and then it is for that reason the name of the mother.
1: కలరు ఈ విధముగానే అన్నిటికీ తరుణి నామంబే ముందు.
0: Therefore, for every purpose, in the name of the
1: Tarunia
0: mother,
1: ee prakruti.
0: The very woman is the nature.
1: Ee prakruti ee dhara.
0: This nature is dhara.
1: Ee dhara yokka marpe radha.
0: The very
1: dhara, radha.
0: The earth, dhara, transforms into radha.
1: Kalkune prakruti paramatmula nitpudithi bimba pratibimbamule.
0: So nature and God are objects in the reflection.
1: Kalkune lokamulo Sita, Rama, Parvati, Parameshwara, Lakshmi, Narayana, ani perlu pettukunna undinatundi antaratham emiti?
0: Will mother will ever be low because she carries the child for 9 months and then it is for that reason the name of the mother
1: kalaru ee vidhamuga

0: మనకునే లోకములో సీత రామ పార్వతి పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వెన్ వి సే సీతారామ లక్ష్మీ నారాయణ పార్వతి పరమేశ్వర?
0: మొట్టమొదట ప్రకృతి, తర్వాత పరమాత్మ.
1: ఫస్ట్ నేచర్ అండ్ దెన్ గాడ్.
0: ప్రకృతిని పరమాత్మగా విశ్వసించు.
1: టేక్ ది నేచర్ ఆఫ్ గాడ్.
0: ఇవి రెండు ఏకమైపోతాయి.
1: దెన్ బోత్ బికమ్ వన్.
0: కనుక ఈ అంతరార్థాన్ని ప్రబోధించే నిమిత్తమై వేదాంతములు ఇన్ని విధమైనటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
1: టు టీచ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వేదాంత స్టార్టెడ్ టెలింగ్ ఆల్ దిస్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
1: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
0: విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ
0: గ్రీన్. కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్.
0: ఒక్కటైనా శాశ్వతమైనటువంటి కాదు.
1: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
0: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్
0: భగవత్ తత్వము.
1: దట్ ఈస్ గాడ్.
0: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ లవ్.

0: జ్ఞానము సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యూ టు ఎక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్ ఎథికల్ స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ టు సస్టైన్ అండ్ టు మెయింటైన్ అవర్ ఫిజికల్ బాడీ, వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ షుడ్ నాట్ మియర్లీ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ మేకింగ్ యూ జస్ట్ ఏ హ్యూమన్.
0: మానవుని ఆదర్శ మానవునిగా అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంపులరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగా ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితులు యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then
0: experience.
1: Man today has infinite knowledge in the field of science.
0: కాని అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడనని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic because of her education.
0: Ananta vijnana shastramu kevalamu laukikamainatvanti yokka vidyanu maatrame manaku ee naadu bodhisthu unnadi.
1: The infinite knowledge of science speaks of only the worldly physical knowledge.
0: Kaani manavuniki avasaramainatvanti gunaseelata.
1: But what man needs is character.
0: Kevalam bhautikamaina vidyanu abhyasinchinanta maatramana మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
1: బై ఎక్వైరింగ్ ది సెక్యులర్ నాలెడ్జ్ హీ కెనాట్ బి వర్చ్యువస్.
0: తన యొక్క గుణమును పోషించుకుని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
1: వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్ if only he practices all his virtues in society, draws everybody near him and experiences the thrill of virtues.
0: ee naati vidyarthi ananta vijnanamunu aacharinchi taan evaro aneetvanti vishayanni tana deha tattvanni tana manovikaraanni guttimpa chestu unnadu.
1: Man, although he has learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
0: దీనిని ఒకానొక సమయం లోపల చర్చలు కూడాను చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself. Annadu.
1: The same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself.
0: Anni telusukogalugutunnadu manavudu.
1: Man is able to know
0: everything. Taan evaru tanu telusukolekapothunnadu ee naati vidyavantudu.
1: The modern educated person does not know who he is.
0: Taan evaru telusukovatame nijamainatvanti yokka positive.
1: The true positive acquisition lies in knowing the true nature of oneself.
0: జగత్తునందు జరిగేటువంటి సర్వ విషయములను కూడా నువ్వు గుర్తించి వర్తించటము ఇది కేవలము ఒక నెగటివ్ లక్షణాలు.
1: What all that has been happening in the world, if it is known to you, that is negative.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇది అనుభవమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టక, అన్యులకు దీని ఆదర్శాన్ని నిరూపించక, కేవలం చదివినటువంటి ఒక డిగ్రీని మాత్రమే చేతి ఎందు ఉంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగ నిమిత్తమై సంచరించటము ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కాదు.
1: Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job, and it's not the quality of a true student.
0: Sakala vidyalu nerchi sabha jayinchagavachu purnudairanamandu poravachu raja rajai putti rajyamelagavachu hema గోదానము ఇయ్యవచ్చు గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చు దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
1: One may acquire all the knowledge and be admired in any assembly. One may be a great warrior and win, be victorious. And one may be a king for that matter. One may take to charitable actions by offering the golden cows to those who that require. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth. But yet, you will not be able to control your senses. You will not be able to control your mind and turn inward.
0: Manavudu bahyamaina laukikamainatvanti yokka prakrutini aneka rakamuga varninchavachunu.
1: Man may make an attempt to describe, extol, narrate all that is external.
0: Chanamulo chandramandalam cheri chandramandalam yokka vishayanni kuda nu gurtinchavachunu.
1: He can just travel across the space, reach the moon and describe his journey.
0: Kani chandramandalam veltaniki maatrame thaniki daari ganukunnadu kani arayinchi tane antaraatmaku podeyatvanti daniki ee maatramu daari telusukovatam ledu.
1: Man is able to travel to the moon, but he is not able to turn within even half an inch.
0: Kanuka ee naati manavudu anaga vidyavantudu తనలో ఉన్నటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: మ్యాన్ టుడే ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ టు నో ద ట్రూత్ఫుల్ నేచర్ విచ్ ఇస్ ఇన్నేట్ అండ్ ఇన్ బోర్న్.
0: వాల్మీకి రామాయణం రాశాడు.
1: వాల్మీకి కంపోజ్ రామాయణ.
0: కానీ రామును చదివినంత చదువులు రావణుడు కూడా చదివాడు.
1: రావణ అక్వైర్డ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ సేమ్ యాజ్ రామ.
0: రావణుడు కూడాను సామాన్యమైనటువంటి వాడు కాదు, సకల విద్యను కూడాను నేర్చినటువంటి వాడు.
1: రావణ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్, హి హస్ లెర్న్డ్ ఆల్ నాలెడ్జ్.
0: కానీ వాల్మీకి ఏమన్నాడు?
1: వాట్ డిడ్ వాల్మీకి?
0: రావణో నామ మూర్ఖ అన్నాడు. రాముడు ఒట్టి రావణుడు ఒట్టి మూర్ఖుడు.
1: హీ సెడ్ రావణ ఈజ్ ఎ ఫూల్.
0: రాములే జ్ఞాని.
1: రామ ఇస్ వైజ్.
0: కనుక చదివినటువంటి చదువుల లోపల ఒకరిని జ్ఞాని అన్నారు, ఒకటి మూర్ఖుడు అన్నాడు.
1: హి కాల్ రామ యాజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ వైల్ రావణ ఇస్ ఎ ఫూల్.
0: చదివిన చదువులను ఆచరణలో పెట్టి ఇతరులకు ఆదర్శాన్ని నిరూపించి దేశానికి తగినటువంటి యొక్క సంక్షేమాన్ని అనుభవింపజేసేటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాస్ ప్రాక్టీస్డ్ ఆల్ దట్ హి హ్యాస్ లెర్న్డ్ అండ్ హి లెడ్ ఎన్ ఎగ్జెంప్లరీ లైఫ్. And he shared all the knowledge with the rest of the people in society.
0: Kani indriyamulaku lorudai indriyamulaku vasudai kevalam chaduvuni chaduvunu e maatramu gurtinchukonaka kevalam jeevitam antai kodunu indriya sambandhamaina jeevitanni gadaputu kattagalapatiki tana dehanni tana rajyanni tana sarvasthani kodunu basmam gaavinchukunnadu రావణుడు.
1: వాట్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ రావణ దెన్? హీ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ సెన్సువల్ ప్లెజర్. He has not known the value of education. He is carried away by all the sensual desires. Ultimately, he died. He lost his kingdom and ruined his land.
0: కనుక మనం చదువులన్నీ కూడాను కేవలము మన దేహమునందున్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
1: The education is not meant to make your senses happy, satisfied.
0: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
1: We should demonstrate to the world the character which transcends the sensual pleasure.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
1: This is most essential for modern students today.
0: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ధి అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
1: When you have such students of sense control, the sacred Bharat will progress in advance in future.
0: కానీ ఈనాటి విద్యార్థి ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రము యోచించడం లేదు.
1: బట్ ద స్టూడెంట్ టుడే ఈజ్ నాట్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
1: యూ షుడ్ లర్న్ సో యాజ్ టు బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: నిత్య సత్య సూక్తులన్నీ వికృతి చెంది మారుచుండే.
1: ద డైలీ ప్రాక్టీసెస్, the theories, they change day by day.
0: Pavitra prakruti pratidinamunu pradana veedi povuchunde.
1: That this nature which is so sacred and pure is leaving.
0: Dharma daya aadaranadanni duracharamaguchunde.
1: The righteousness and compassion have not been used, utilized.
0: Arya veda vidyalanege durvidyalu peruguchunde.
1: The ancient scriptures have not been studied, have not been gone through.
0: Idi ఈనాటి కాలమునకు విరుద్ధమైనటువంటి మార్గములు.
1: దిస్ ఈజ్ ది కాంట్రడిక్టరీ ఎడ్యుకేషన్.
0: రోగమును ఇంకను బలపరిచేటువంటి యొక్క ఔషధములే కాని ఇవన్నీ కూడాను రోగ నివారణ గావించేటువంటి ఔషధములు కాదు.
1: ఆల్ దిస్ వీ లెర్న్ టుడే విల్ ఇంక్రీజ్ ద సిక్నెస్ బట్ విల్ నెవర్ అలీవియేట్ సఫరింగ్.
0: విశ్వ శాంతిని చేకూర్చు విధము నేర్చి
1: ద ప్రొసీజర్ దట్ కన్ఫర్స్ పీస్ ఇన్ ద యూనివర్స్
0: సంకుచిత భావములనెల్ల సమయ చేసి
1: కటింగ్ ఆఫ్ ఆల్ ద నారో మైండెడ్నెస్
0: ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయచేసి
1: అండ్ మ్యాన్ షుడ్ పుట్ ఎన్ ఎండ్ టు నారో మైండెడ్నెస్
0: జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: అండ్ హీ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అది ఈనాడు విద్యార్థి చేయవలసినటువంటి దేశమునకు ఉపకారం.
1: దిస్ ఈస్ ద హెల్ప్ దట్ యు కెన్ రెండర్ టు దిస్ కంట్రీ.
0: మనం దేశోపకారం చేస్తున్నామంటున్నాము, దేశానికి సేవలు కలుపుతున్నామంటున్నాము, కానీ ఏ సేవలు చేస్తున్నాము?
1: You say that you serve your country, you are helping your country. What sort of help you are?
0: ఈనాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు.
1: Man today is wasting his life because he is drowned in selfishness and self-interest.
0: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి.
1: If he examines and inquires, truly speaking, from top to toe, he is full of selfishness.
0: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు.
1: Man today wants everything in this world.
0: అయితే ఈ ఆశ ఈ వస్తువుల నిమిత్తమై ఆశిస్తున్నాడా?
1: In fact, does he want, does he desire?
0: కాదు కాదు కాదు కాదు. తన నిమిత్తమై ఈ వస్తువులను ఆశిస్తున్నాడు.
1: He wants to be satisfied within himself. So he wants objects.
0: ఈ కర్చీఫ్ నేను ఆశిస్తున్నాను.
1: I want this kerchief.
0: అచ్చే కర్చీఫ్ యొక్క నిమిత్తమై నేను దీని కర్చీఫ్ను ఆశించటం లేదు.
1: This desire is not for the sake of the kerchief.
0: నా వాంఛ యొక్క నిమిత్తమై కర్చీఫ్ను ఆశిస్తున్నాను.
1: I want this kerchief for my own satisfaction.
0: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను.
1: I want some objects in this world.
0: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు.
1: It is not for the pleasure of these objects.
0: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు.
1: You want these materials for your own happiness.
0: అదే విధంగా

0: సర్వేంద్రియములు కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు.
1: మ్యాన్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ త్రూ సెన్స్.
0: కేవలం ఇంద్రియముల తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు.
1: హీ డజంట్ వాంట్ దెమ్ ఫర్ మియర్లీ
0: తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు.
1: హీ వాంట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సాటిస్ఫాక్షన్.
0: కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు.
1: సో హీ హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
0: ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటున్నది.
1: బికాస్ హీ హస్ బికమ్ ఎ విక్టిమ్ టు హిస్ సెన్సెస్.
0: తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియములు తాను వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు.
1: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ యువర్ సెన్సెస్ దెన్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: కానీ మనసుకు తోచినట్టంతా కూడా ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
1: మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ బీన్ యాక్టింగ్ యాజ్ హీ లైక్.
0: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
1: Just to think of the qualities expected of a student.
0: Sadgunamulu,
1: virtues,
0: sadbuddhi,
1: good mind,
0: satya niriti,
1: truth,
0: bhakti,
1: devotion,
0: kramasiccha,
1: discipline,
0: kartavya palanamulu,
1: duty,
0: nerpunade vidya.
1: Duties, the education should confer
0: vidyarthi
1: all these six
0: values.
1: Students should acquire all these six.
0: Manam ee naadu nerchukovalasinatuvi.
1: This is what we have to learn, pick up today.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru ento gunavantudu.
1: You are all really good.
0: Ento telivitetalu kalavaru.
1: You are highly intelligent.
0: Ento pavitramaitvanti hrudayam kalavaru.
1: You have got sacred noble
0: heart. Kaani aa pavitramaina hrudayaniki taginatvanti yokka padarthanni manam andinchatam ledu.
1: You are not supplying to your holy heart the material it deserves.
0: Chaala parishuddhamainatvantidi.
1: And the heart is so pure unto you.
0: ఈ పరిశుద్ధమైన హృదయమునందు కరుణ ప్రేమ తప్ప మరొక పదార్థమును ప్రవేశించుటకు వీలు కాదు.
1: It's not possible to fill your heart with things other than compassion and love.
0: కానీ ఈనాడు హృదయ ఆ కరుణ లేదు హృదయములో.
1: Today in our hearts there is no
0: compassion. ఆ ప్రేమ లేదు హృదయములో.
1: There is no love at all.
0: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైండ్ దేర్ ప్లేస్.
0: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
1: దట్స్ వాట్ వి ఫైండ్ టుడే ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి.
1: ఆల్ ద సినారియో అరౌండ్ ఇస్ నెగటివ్.
0: కారణమేమిటి?
1: వై
0: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి.
1: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్
0: అవి నీకు ప్రతిబింబిస్తున్నాయి.
1: ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
0: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కానీ బయట నుండి చూసేటువంటిది కాదు.
1: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్.
0: మనం వినేటువంటివంతా కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ through hearing and all that we partake.
0: Enta vijnanam bodhinchinappatikini,
1: in spite of all scientific knowledge,
0: entadi aadhyatmik shaktulu bodhinchinappatikini,
1: in spite of all teaching in spiritual realm,
0: manaku teledi aluvulu,
1: ultimately you will know that it comes down to the level of atoms.
0: ఏ విద్యావంతుడు కాని ఏ సైంటిస్ట్ కాని బోధించేదంతా అణువును గురించే బోధిస్తున్నారు.
1: Educated man, a scientist speaks of these atoms only.
0: అణువులను గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్?
0: మనం తినే తిండి అణువే.
1: ద ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
0: పీల్చే గాలి అణువే.
1: ది ఎయిర్ దట్ యు బ్రీత్.
0: వినేటువంటి శబ్దం అణువే.
1: ద సౌండ్ దట్ యు లిసన్.
0: నడిచే నడక కూడాను అణువే.
1: అండ్ ఎవ్రీ స్టెప్
0: సర్వం కూడాను అణుమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ అటామిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్.
0: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువుల గురించి నీవు తెలుసుకోనవసరం లేదు.
1: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
0: అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We should know that which is smaller than that of an atom.
0: ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు.
1: That which is smaller than atom is the fundamental.
0: అన్ని కూడాను ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి.
1: Everything arises out of this fundamental.
0: ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి బ్రాంచి బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్ అంతా తీసుకుంటున్నాం మనము.
1: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్.
0: మొట్టమొదట డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి.
1: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్.
0: అణువు కంటేను సూక్ష్మమై అణువునగుచు, ఘనము కంటేను వేరైన ఘనమునగుచు, సర్వతటి సాక్షి అయి ఉన్న అణువే ఒకటి.
1: The atom smell stands as a witness because it is smallest of all and in other sense biggest of the big.
0: పెద్దదాంట్లో పెద్దదిగా ఉంటుండాలి, చిన్నదాంట్లో చిన్నదిగా ఉంటుండాలి.
1: It's a gigantic form among the big ones.
0: ఈ అణువులు కూడా అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము.
1: And there we find the combination of atoms too.
0: ఇక్కడ పుష్పం ఉంటుంది. ఈ పుష్పం కూడా అణు స్వరూపమే.
1: The flower here is also atomic.
0: అనేక అణువుల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతుంది.
1: Atoms have come together and you find a flower.
0: ఇది ఒక బట్ట, ఇది కొంత కూడా అణువే.
1: The cloth is also full of
0: atoms. ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు.
1: In this world you don't find anything which is not made up of atoms. Everything is atoms.
0: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి?
1: Why should you make every effort to know the nature of an atom?
0: చదువుల నీయు అణువే.
1: All education.
0: సంకల్పములు అణువే.
1: Thoughts.
0: దేహమంతయు అణువే.
1: Whole body.
0: దేహి అణువే.
1: And that
0: సర్వమును అణువయమే.
1: Everything is composed of atoms.
0: పుట్టుట ఒక అణువు.
1: The birth.
0: భూమి నుండుట అణువు.
1: Life on earth.
0: సంసారమది అణువు.
1: The family life.
0: చావు అణువు.
1: Death.
0: ప్రతికూలన్నీ అణువు.
1: The life.
0: భవబంధములు అణువు.
1: The attachments.
0: అంతా అణువులే.
1: Are full of atoms only.
0: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది?
1: When once you try to know that, what is that you want to know?
0: అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
1: You should experience that which transcends this
0: atom. నీ యొక్క ఆత్మతత్వము.
1: That is the nature of the true self.
0: అది ఫండమెంటల్ యొక్క గుర్తు.
1: That is the fundamental self.
0: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
1: Along with the secular knowledge education, we need spiritual education also.
0: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
1: Mere textual information is not proper.
0: మనం చదివిన చదువులన్నీ కూడా గ్రంథమునకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
1: All the knowledge that we acquired is limited to books.
0: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ టర్న్స్ ఇంటూ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు, మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, దట్స్ రిక్వైర్డ్.
0: తన అనుభూతిలో తాను అనుభవించాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్.
0: ఏ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్.
0: ఒక జిలేబి కానీ, మిఠాయి కానీ, లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
1: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
0: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగుకు చేరుతుండదా?
1: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
0: చేరటం లేదు.
1: నో,
0: దాన్ని ఒక్కతూరి తీసుకుని నీవు నాలుగు పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
1: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్స్ స్వీట్నెస్.
0: అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
0: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
1: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ if we acquire knowledge through books which is superficial.
0: ఇదంతా కూడా ఈనాడు బుకిష్ నాలెడ్జ్ గా రూపొందుతుండదు.
1: టుడే వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్.
0: కనుకనే ఈనాటి ప్రపంచం లోపల సరైనటువంటి వ్యక్తిని మనకు చిక్కటం లేదు.
1: Therefore we don't have right people today in this world.
0: ఎంత మంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో?
1: In Bharat there are number of educated people.
0: గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు.
1: We find highly educated people.
0: గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు.
1: People with very high
0: degrees. ఇంత మంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు?
1: With all these people being here, what is that they are doing for
0: you? ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి పనులు చేస్తున్నారా?
1: Are they doing any activity that would be helpful? 10
0: మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they making anybody happy through their actions?
0: 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they providing any comforts, conveniences to the neighborhood?
0: ఏమాత్రం చేయటం లేదు.
1: No.
0: 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపెట్టడం లేదు.
1: He is not making others happy nor is he happy.
0: ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి?
1: Then why should you learn?
0: చదువులన్నీ చదివి చాలా వివేకియై మగిడి తన్నెరు కూడా మందమతడు.
1: A fool with all his education will not be able to know his self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: A mean man with all his education will never change his attitudes.
0: తరచు చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: The education may help you to argue with others.
0: ఈ చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: With all this knowledge after all why should we die? Ultimately we should learn to be mortal.
0: కనుకనే మనం చదివేటువంటి చదువులంతా కూడాను హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు మేక్ అవర్ హార్ట్
0: 10 మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీబడి జాయ్ఫుల్.
0: అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే.
1: దెన్ యూ విల్ బి హ్యాపీ అండ్ పీపుల్ అరౌండ్ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఆనందమునకై అనేక విధమైనటువంటి పాటు పడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు.
1: There are crores and crores of people all around who want to be happy.
0: ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
1: Are we spending at least a minute to make the other man happy?
0: లేదు లేదు.
1: నీ
0: చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
1: With all this education at least make one happy.
0: లేక నీవైనా ఆనందించు.
1: At least you be happy for yourself.
0: నీవు కూడా ఆనందించటం లేదు.
1: And you are not happy. నా
0: ఆనందపడక ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
1: You are not happy and you are not making others happy. What for is this education?
0: ఇదంతా చదువు అవుతుందా?
1: Can you call it education?
0: ఇదంతా చెత్తగా రూపొందుతుండాలి.
1: It is all waste of knowledge.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ డిగ్రీలు మీ పట్టములు చాలా గొప్ప గొప్పగా ఉంటున్నాయి.
1: యూ హ్యావ్ గాట్ వెరీ హై డిగ్రీస్.
0: ఒక్కొక్క విద్యార్థి చూస్తే ఎంఎస్సీ పాస్ చేసి తిరిగి తాను ఎంబీఏ పాస్ చేసి పీహెచ్డీ కూడా పాస్ చేస్తున్నాడు.
1: దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ హావ్ పాస్డ్ ఎంఎస్సీ, కంప్లీట్ దేర్ ఎంబీఏ అండ్ ఆల్సో పీహెచ్డీ.
0: ఇన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: యూ హ్యావ్ సో మెనీ డిగ్రీస్ టు యువర్ క్రెడిట్.
0: కానీ ఇందులో ఏ కించిత్ అయినా కూడా తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
1: But are you making use of it, a fraction of all that you have learned?
0: కేవలం గ్రంథ పరిచయం గావించుకొని గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని ఎగ్జామినేషన్ హాల్లో పోయి హెడ్ ని హెంటీ చేసుకుని వస్తున్నాడు.
1: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
0: కానీ ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు.
1: You are not investigating single
0: point. మరి నేను చదివినటువంటి ఈ చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: We have not questioned ourselves the significance of
0: education.
1: What is the experience that we
0: have
1: had?
0: ఏమిటి?
1: What is education?
0: చదువు యొక్క రుచి ఏమిటి?
1: What is the taste of it?
0: దీని యొక్క గుణములు ఏమిటి?
1: What are the qualities?
0: దీని యొక్క లక్షణాలు ఏమిటి?
1: What are the features?
0: దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result but through this education? No one is bothered about it.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే.
1: You are really educated indeed.
0: గొప్ప విద్యార్థులే.
1: You are very good
0: students. కానీ మీకు బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
1: సిన్స్ దేర్ ఆర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ, యూ ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ను బోధించాలి.
1: టీచర్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్.
0: లేక తల్లిదండ్రులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ను అనుసరించాలి.
1: ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ.
0: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
0: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు. విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినా కూడా మీకు సరైన అర్థాన్ని బోధించడం లేదు.
1: ది టీచర్స్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యూ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: కేవలం వారి యొక్క బోధానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం, కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
1: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్. But they don't think of the students who are to be benefited by that.
0: Kanuka mana chaduvullo undinatundi oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
1: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
0: Kani oka goppa pandit undinatundi vaadu.
1: There was a great scholar, pandit.
0: Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకే అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
1: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: అతని పేరే విద్యాసాగర్.
1: హిస్ వెరీ నేమ్ విద్యాసాగర.
0: ఈ విద్యాసాగర్ ఏ విధమైనటువంటి స్థితిలో వచ్చాడు?
1: ఇన్ వాట్ కండిషన్ వాస్ హి?
0: చాలా బీద పరిస్థితిలో పుట్టాడు.
1: He was born in a very poor family.
0: చదువుకోవడానికి కూడా ఒక ఇంటిలో ఒక దీపం కూడా లేదు.
1: In fact, he could not afford even a light to read.
0: స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్.
1: He used to study every day sitting under street lights.
0: తల్లి చాలా బాధపడేటువంటిది.
1: Mother felt very sad.
0: తల్లి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు.
1: In fact, mother also had no money.
0: నాయనా విద్యాసాగర్, రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందర కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాపం ఏడ్చేటువంటిది.
1: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ అట్ ది ఎండ్.
0: అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి
1: హీ కుడ్ పాసిఫై హిస్ మదర్.
0: అమ్మా, కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
1: మదర్, If I work hard today, I'll be happy later. Happiness cannot be derived out of happiness. You can be happy if only you work hard. He could get a degree ultimately. Not only that.
0: మన ప్రాచీన గ్రంథముల పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు.
1: He has gone through all the ancient texts and the history of this country.
0: ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
1: Whenever he was to give a lecture, it was
0: అతని ఉపన్యాసం అంత మాధుర్యంగా ఉండేటువంటిది.
1: Because his oration was so beautiful,
0: అంత అర్థసంతంగా ఉండేటువంటిది.
1: And it used to draw everybody.
0: అంత మధురంగా ఉండేటువంటిది.
1: Such resourceful he was.
0: అంత సున్నితమంగా ఉండేటువంటిది.
1: And it was so sensitive.
0: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
1: All his lecture got itself imprinted on the hearts of the audience.
0: ప్రక్క గ్రామానికి స్కూలుకు లో పిలిచారు. సార్ విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాజ్ ఇన్వైటెడ్ బై ఎ కాలేజ్ టు గివ్ దెమ్ ఎ డిస్కోర్స్.
0: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
1: హి వాజ్ జస్ట్ ప్రొసీడింగ్ అండ్ ట్రావెలింగ్ బై ఎ ట్రైన్.
0: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలా అని ఆయన కూడా వెళుతున్నాడు.
1: వన్ బిగ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్.
0: ఇతను ఇప్పుడు ఐఏఎస్ అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
1: ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఐసీఎస్.
0: గొప్ప ఐసీఎస్ అంటే చాలా గొప్ప పేరు.
1: ICS is with the highest achievement.
0: అతను కూడాను వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
1: హీ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ బై ద సేమ్ ట్రైన్.
0: ఇద్దరు ట్రైన్ దిగారు.
1: బోత్ ఆఫ్ దెమ్ గాట్ డౌన్.
0: ట్రైన్ దిగేటప్పటికి
1: ఎట్ ద టైమ్
0: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
1: హీ సా విద్యాసాగర్.
0: ఇతను ఎవరో ఒక కూలీ మనిషి అనుకున్నాడు.
1: హీ థాట్ దట్ హీ సింప్లీ ఏ కూలీ పోర్టర్.
0: అయ్యా నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ విద్యాసాగర్ ఐ గాట్ స్మాల్ బాక్స్ వుడ్ యూ క్యారీ ఇట్ ఫర్ మీ.
0: విద్యాసాగర్ ఆనందించాడు.
1: విద్యాసాగర్ వాస్ హ్యాపీ.
0: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని ఆ దీన్ని పట్టుకున్నాడు తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
1: హీ వాస్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
0: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
1: దిస్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్ టేక్ మీ టు దట్ ప్లేస్ వేర్ విద్యాసాగర్ ఇస్ టు
0: నవ్వుకున్నాడు. నా పేరు తెలియదే ఇంకా అతనికి.
1: విద్యాసాగర్ స్మైల్
0: నేను ఎవరు అని తెలియదే అనుకున్నాడు పాపం.
1: హీ థాట్ హీ డస్ నో హూ ఐఎమ్ వాట్ ఐఎమ్.
0: తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్. అండ్ హీ గేవ్ హిమ్
0: బ్యాక్. అందించి తాను వెనుకపోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు అయ్యా ఇదిగో తీసుకో అని రెండు నాలుగు ఇచ్చాడు.
1: వైల్ విద్యాసాగర్ వాజ్ రిటర్నింగ్ ఐసీఎస్ ఆఫీసర్ వాజ్ రెడీ టు పే హిమ్.
0: దేనికోసం మీరు ఇస్తున్నారు?
1: వై డూ యూ పే మీ?
0: నీవు నా యొక్క సూట్ కేసు తీసుకుని వచ్చావు బ్యాగ్.
1: బికాస్ యు ఆర్ క్యారింగ్ మై సూట్ కేస్.
0: దానికోసం ఇస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ పర్పస్ ఐ గివ్.
0: అయ్యా నేను కూలి కోసం రాలేదు, నీకు సహాయం చేయాలని నేను వచ్చాను.
1: విద్యాసాగర్ సెట్ ఐఎమ్ నాట్ ఎ పోర్టర్.
0: దయచేసి నన్ను క్షమించండి, ఈ డబ్బు నాకు అక్కర్లేదన్నాడు వెళ్లిపోయాడు.
1: హీ సెట్ పార్డన్ మీ ఐ డోంట్ వాంట్ మనీ అండ్ హీ రిటర్న్.
0: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు ఐసీఎస్ ఆఫీసర్.
1: ది ఐసీఎస్ ఆఫీసర్ సాట్ ఆన్ ద డయస్.
0: అందరూ కాచుకొని ఉన్నారు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడు విద్యాసాగర్ వస్తాడని.
1: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
0: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతను స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు.
1: విద్యాసాగర్ బీయింగ్ ఎ సింపుల్ మ్యాన్
0: అందరూ అతన్ని ఖర్చుకొని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
1: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఎ స్మాల్ బ్యాగ్స్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేట్.
0: ఈ ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు మరే నా పెట్టి మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
1: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్. దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.
0: మనసులో తాను అనుకుని ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి నిగర్వి.
1: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హాస్ నో ఈగో నో ప్రైడ్.
0: ఉన్నటువంటి వాడు ఎంత గర్వానికి గురి కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ బి ప్రౌడ్ ఎనఫ్.
0: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు.
1: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
1: విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్.
0: అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల
1: దేర్ ఆన్ ద డయస్
0: చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు.
1: హీ గేవ్ ఎ లాంగ్ టాక్ containing all that which is required of humanity.
0: మిషన్ మిషన్లు కొను గ్రాప్స్ వేస్తూ వచ్చారు.
1: హి వాస్ చీర్డ్ అండ్ లౌడ్లీ అప్లాడెడ్.
0: అంతటి మాధుర్యమైనటువంటి యొక్క కంఠంతో అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకుని పోయేటట్టుగా తాను చెప్తూ వచ్చాడు.
1: విత్ మెలోడియస్ వాయిస్ హీ కుడ్ స్పీక్ విత్ ఆల్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు ది ఎంటైర్ మ్యాన్.
0: తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు.
1: హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద డైలీ హ్యాపెనింగ్.
0: కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు.
1: నాట్ మియర్లీ
0: ఒక గ్రంథంలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు.
1: నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తూ వచ్చాడు.
1: ఆల్ హిస్ టీచింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని 10 మందికి పంచిపెట్టినప్పుడు 10 మంది ఎంత ఆనందించారు.
1: When such an educated man shared his experience,
0: all
1: felt happy. Everybody rejoiced on the occasion.
0: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు.
1: సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్ భారత్.
0: ఈనాటికి కూడా నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: దేర్ ఆల్సో మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ
0: హంబుల్. భారతదేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము.
1: భారత్ ఇస్ ఎ సేక్రెడ్ ల్యాండ్.
0: పవిత్రమైనటువంటి భూమి.
1: ఇస్ ఎ సేక్రెడ్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయుల గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము?
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ వాట్ పాప ప్రీతి లేని
0: పామరత్వం పట్టి
1: వేర్ ఫైవ్ ఫుల్లీ ఇగ్నోరెంట్ బికాస్
0: దైవ ప్రీతి లేని దాని పట్టి
1: అండ్ వి డోంట్ హావ్ లవ్ ఫర్ గాడ్
0: మానవత్వం అనే మానవులందున
1: అండ్ హ్యూమన్ క్వాలిటీస్ టోటలీ గాడ్
0: విశ్వశాంతికి ఇది విప్లవంబు
1: అండ్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ది రివల్యూషన్.
0: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ఇదే మూల కారణము.
1: వై ఇస్ దేర్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్? దిస్ ఇస్ ద కాజ్.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనం.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్స్ ద బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: అఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ది బెస్ట్.
0: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
1: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్.
0: ప్రాణము కంటెను మానమే ఘనము మన దేశ నీతిని మంటగలిపి.
1: ఇన్ ఫ్యాక్ట్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ దాన్ లైఫ్.
0: నేటికిచ్చిన పరదేశ నీతులు అరచి
1: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద కోడ్
0: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే
1: వీఆర్ ఫాలోయింగ్ ద కోడ్ అండ్ ద కాండక్ట్ ఏపీ ఇన్ ద ఫారిన్ కంట్రీస్.
0: ఏమందు భారత పాలనంబు
1: వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
0: ఎలాంటి పవిత్రమైన భారతదేశము,
1: వాట్ ఎ సీక్రెట్ ల్యాండ్.
0: ఎలాంటి ఆదర్శాలను అందించినటువంటి దేశము,
1: వాట్ ఎన్ ఐడియల్ కంట్రీ.
0: ఈనాడు అట్టి పవిత్రమైన దేశము ఈ గతిని అనుభవిస్తుండాలి.
1: దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది సీక్రెట్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: భారతీయ సంస్కృతిని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోవటమే కారణం.
1: వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్
0: దాని ఆచరణలో పెట్టి అనుభవించలేకపోవటమే కారణము.
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు experience the culture of Bharat.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: pavitramaina Bharat desham yokka charitra okka tori meeru vismarinchi,
1: you have forgotten the history of this country.
0: Ee desham yokka sampattini gurinchi meeru manasulo malanam cheskondi.
1: You now you recapitulate, think of the glory of this land.
0: Ee goppa upakaram cheyakapoyinappudiki ee kinchittaina kodanu okka manaviniki upakaram chesi aanandanni anubhavinchandi.
1: Be happy at least by helping a single person.
0: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి.
1: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హ్యాడ్ నోబుల్ థాట్స్.
0: రంగూన్ వార్ జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ రంగూన్ వార్,
0: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు.
1: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్.
0: చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు.
1: ద బాయ్ వాస్ సో యంగ్, ఏజ్ 10.
0: మద్రాస్ వచ్చి చేరారు.
1: దే రీచ్ మద్రాస్.
0: ఆ పిల్లవాడికి ఆకలి అయింది.
1: ద బాయ్ వాస్ హంగ్రీ.
0: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
1: మదర్ ఫెల్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
0: నాయన నీవు ఈ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
1: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండ్ రిట్రీ అండ్ షీ బ్రాట్ ఫుడ్.
0: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది.
1: షీ సర్వ్డ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
0: ఒక దినము, 2 దినము, 3 దినము జరిగింది ఆ విధంగా.
1: 2 డేస్, 3 డేస్ పాస్ లైక్ దట్.
0: ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు?
1: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
0: ఇవ్వలేదు.
1: నో,
0: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
1: దెర్ఫోర్ వాట్ హ్యాపెండ్? మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్.
0: ఆ మదరు నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మదర్.
0: కనుకనే ఆమె పస్తు పని ఉండేటువంటిది.
1: సో షీ ఫాస్ట్.
0: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టగడపడి శరీరం క్షీణించిపోయింది.
1: బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
0: భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు.
1: షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెగ్.
0: అప్పుడు కుమారుడు లేచాడు, అమ్మా నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను బిచ్చమెత్తుతాను.
1: ద సన్ సెడ్ మదర్ యు ఆర్ సో వీక్ టుడే ఐ విల్ గో అండ్ బెగ్.
0: కానీ కుమారుడు బిచ్చమెత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
1: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ సన్ బెగింగ్ ఫర్ హర్.
0: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటికి కూడా ఎందరో ఉంటున్నారు.
1: సార్ట్ ఆఫ్ మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే.
0: పోయాడు, బిచ్చమెత్తాడు, ఎత్తాడు, కొద్ది తిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
1: ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్.
0: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
1: అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్ అండ్ హి ఫాస్టెడ్.
0: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
1: అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్.
0: ఒక ఇంటికి వెళ్ళాడు పాపం.
1: ద బాయ్ వెంట్
0: చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హి వాస్ వెరీ వీక్.
0: మాటలు కూడా రావటం లేదు.
1: హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
0: భవతి బిచ్చాం దేహి అని అడిగాడు.
1: అండ్ హి సెడ్ ఐ వాంట్ ఫుడ్.
0: ఒక వరండాలో ఈజీ చైర్ వేసుకుని ఒక ఆఫీసరు పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
1: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఏ పేపర్ రిలాక్సింగ్ ఆన్ ఎన్ ఈజీ చైర్.
0: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము.
1: హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
0: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
1: హి సెడ్ ఓ బాయ్ హూ ఆర్ యు.
0: జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు.
1: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సాట్ దేర్.
0: కూర్చున్నప్పటికే ఆ ఆఫీసరు లోపలికి వెళ్ళాడు, ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్ బ్రాట్ ఫుడ్ సర్వ్డ్ హిమ్ ఆన్.
0: తినలేదు.
1: Well, the boy didn't.
0: మరి ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు?
1: ద ఆఫీసర్ షౌటెడ్, యు సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
0: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
1: యు సీమ్ టు బి థీఫ్.
0: నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు?
1: యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
0: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
1: ద బాయ్ బీయింగ్ సో వీక్ హి కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
0: ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
1: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్ అండ్ హర్డ్.
0: ఆ బాయ్ చెప్పాడు, మొదలు అమ్మకు.
1: అండ్ ద బాయ్ సెడ్ ఫుడ్ ఫర్ మదర్.
0: మొదలు నేను తల్లికి అందించాలి.
1: ద మదర్ షుడ్ హ్యావ్ ఫుడ్ ఫస్ట్
0: అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
1: అండ్ దెన్ హీ డైడ్.
0: అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
1: సచ్ బాయ్స్, సచ్ సన్స్ అండ్ మదర్స్ వర్ దేర్ అండ్ సర్వ్డ్.
0: తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికీ మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
1: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first.
0: ఇలాంటి
1: పిల్లలు
0: ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
1: Today, do you find any of that sort today?
0: కాని ఉన్నారు.
1: There are.
0: భారతదేశంలో లేకపోలేదు.
1: Not that there are none.
0: పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయ కలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి.
1: In this great land, there is no dearth of noble people.
0: కాని ఈనాడు ఇంత అభివృద్ధి గాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటి కనిపించకుండా పోతున్నారు.
1: But we are not able to see them quite frequently.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు మొట్టమొదటి దయను పెంచుకోండి.
1: First, develop compassion.
0: 10 మంది యొక్క కష్టములు చూచి మీ కన్నీరు కార్చండి.
1: You shed tears watching the suffering of your parents.
0: వారి కష్టములను నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
1: Make every effort to give them relief.
0: వాళ్లకు తగినటువంటి సహాయం చేయండి.
1: యూ హెల్ప్ యువర్ పేరెంట్.
0: నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒక దానం చేయండి.
1: ఇఫ్ యూ 10 రూపీస్, అట్లీస్ట్ 1 రూపీ. త్యాగానికి
0: పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు, అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
1: నో అసోసియేషన్, నో అథారిటీ, నో లీనియేజ్, నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ.
0: నయా పైసలైనా ఇచ్చి వాడికి సహాయం చేయండి.
1: సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ అట్లీస్ట్ ఎ పిటెన్స్.
0: ఆ విధమైనటువంటి సహాయం చేయండి మీరు.
1: రెండర్ హెల్ప్.
0: హస్తస్య భూషణం దానం.
1: And if a real jewel to the hand is charity.
0: భూషణము కంఠస్థ సత్యం, సత్యంకే కంఠమునకు భూషణం.
1: అండ్ ద జ్యువెల్ టు ద నెక్ ఇస్ ద అటరెన్స్ ఆఫ్ ట్రూత్.
0: మన కంఠము నెక్లెస్ కాదు భూషణము.
1: ఇస్ నాట్ ద నెక్లెస్, దట్స్ ద డెకరేషన్.
0: సత్యమే మన భూషణము.
1: ద ట్రూత్ ఇస్ ద రియల్ జ్యువెల్.
0: చేతికి దానమే ఒక భూషణము.
1: అండ్ ఫర్ ద హ్యాండ్ ద జ్యువెల్ ఇస్
0: చారిటీ. ఇలాంటి భూషణాలు ఉండినటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి?
1: అండ్ యు హావ్ సచ్ ప్రెషస్ జ్యువెల్స్, వై డు యు వాంట్ ద రిమైనింగ్ జ్యువెల్స్?
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దయాహృదయులైపోయి మీ చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా నువ్వు చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
1: Having acquired all this education, be ready to sacrifice, get a good name to the society.
0: కానీ మీ లోపల మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
1: Brush aside anger, ego, hatred. They should not find a place in you.
0: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
1: With all the bad qualities in you, even if you offer anything in charity, it turns bitter only.
0: అలాంటి దానం చేయకండి.
1: Don't do such things.
0: మీ దుర్గుణాలను బక్కల నెట్టి చేయండి.
1: Get rid of all bad qualities.
0: ప్రేమను పెంచుకోండి.
1: And develop compassion.
0: ఈ ప్రేమ చేత 10 మందికి అంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి.
1: And with love share bliss with everybody.
0: అది ఏ మీరు చేయవలసినటువంటి ఒక చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని.
1: That is the significance through meaning of education.
0: నిజంగా ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
1: This sort of a service you should
0: do. గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట. మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి. మీరు
1: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
0: ఏది చేసినా ప్రేమతో చేయండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, డూ ఇట్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహ.

0: sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day.
1: రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీ వన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందు ఉన్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్ సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరముల పూర్వం అయినప్పటికీ,
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్,
1: ఇప్పటికి కూడాను అది క్షణక్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulasidasu avidhamga kaadu.
0: But Tulasidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu adarsha murti ani ninnayinchukunnadu.
0: Tulasidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
0: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ కోసల.
1: ఇది మను చక్రవర్తి స్వయంగా నిర్మించినటువంటి ఒక పట్టణం.
0: ఇట్ ఇస్ ద సిటీ బిల్ట్ బై మను ఎంపరర్ హిమ్సెల్ఫ్.
1: ఇంత సుందరమైన పట్టణము మరి ఏ దేశమునందు ఎక్కడా కూడా కనిపించదు.
0: Such a beautiful city you don't find anywhere in the world.
1: ఆనాడే ఈ అయోధ్యలో ఏడంతస్తులు ఎనిమిదంతస్తులు మేడలు ఉండేటువంటివి.
0: There in Ayodhya, in those times, you found mansions, seven-storied buildings.
1: విశాలమైనటువంటి యొక్క బజారులు.
0: Very wide streets.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: The inhabitants of Ayodhya made it so beautiful with all the decoration around.
1: ఆనాటి పరిస్థితుల యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
0: In those circumstances, Ayodhya was one of beauty and splendor.
1: నీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు.

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: దశరథ
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకార స్వరూపుడు.
1: Is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: Dasharatha considered people as very life and rendered all possible
0: service. తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha considered people as his own children.
0: యథా రాజ తదా ప్రజాన, ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ దే వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of virtue.
0: ఇంద్రియ నిగ్రహము గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనము లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ఠ
0: వామన్
1: వామన.
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ఠ అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచువస్ పాత్ అండ్ ప్రాపగేటెడ్ ద వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూత రూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్ డిసాటిస్ఫైడ్.
0: దశరథునికి చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ యాజ్ హి హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ టు హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: ఓ లార్డ్, దేర్ ఇస్ వన్ కింగ్ బై నేమ్ రోమపాద.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: హీఈస్ ది కింగ్ ఆఫ్ అంగదేశ.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: రోమపాద ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దశరథ.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ ఓవర్ ఇయర్స్.
0: ఆ రోమపాదునికి కూడాను పిల్లలు లేరు.
1: రోమపాద కింగ్ ఆల్సో హ్యాడ్ నో చిల్డ్రన్.
0: అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: When Romapada was also feeling so sad, it was only at that time that Kausalya begot the son.
0: Aa bidda pere Shanti.
1: The name of the daughter is Shanti.
0: Aa Shanti ni inka munduku manaku biddalu puttagalaru aneetuvanti vishwasam cheta aa Shanti ni aa yokka Romapadunu ichchadu ee Dasharathudu.
1: Shanti, the daughter, is given marriage to Romapada.
0: Ee Romapadudu aa Shanti ni allaru mudduga penchi అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు దిస్ శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ అన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చుకున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకు ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడా కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: కర్మలైన వృక్షములు పెంచి
1: and develop the tree of action,
0: అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి
1: and we partake the
0: అశాంతిగా జీవితం గడిపేటువంటిది దీని స్వభావము.
1: అండ్ ఇట్స్ నేచర్ ఇస్ టు కన్ఫర్ గివ్ అస్ ద రెస్ట్లెస్నెస్.
0: కనుక ఈ మనసు యొక్క స్వభావం గుర్తించినటువంటి యొక్క సుమంతుడు
1: సుమంత హు హాస్ అండర్స్టుడ్ ద నేచర్ ఆఫ్ మైండ్
0: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
1: సమన్ ద సేజ్ and decided to conduct this aswamedha yaga.
0: అనగా ఏంటి అశ్వమేధ యాగం?
1: What is this aswamedha yaga?
0: అశ్వం అనగా చలించేటువంటిది.
1: అశ్వ ద హార్స్ ఇస్ ద వన్ దట్
0: స్వేర్. మేధ అనగా బుద్ధి.
1: మేధ
0: చలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: టు మేక్ దట్ మైండ్ స్టడీ విచ్ ఈస్ వేవరింగ్ ఆల్
0: అశ్వమేధ.
1: అశ్వమేధ
0: కనుక ఈ చలించేటువంటి మనస్సును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind, which is otherwise wavering, is
0: only asamedha. అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
1: And this is taught in various ways.
0: కానీ ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: This king summoned the king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: Maharaja,
1: O king,
0: na alludainatundi rishisimha untunnadu.
1: There's one rishisimha
0: anaga shanti bharta,
1: and who is the husband of
0: shanti. Adani pelipinchi neevu oka kratuvunu cheyali annadu.
1: You call him and you must conduct a ritual here.
0: Ee kratuvulopala putrakameshti kratuvu kudanu cheyavachunu annadu.
1: You can also perform another one called putrakameshti.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ది టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకు ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: చిత్తలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no one without anxiety, worry.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: One sort of worry or other.
0: పుట్టుట ఒక చింత.
1: ద బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుకు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: ఒక చింత.
1: మిస్టరీ. ఇట్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వరీ.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్ టు బి హ్యాపీ విత్ ఆల్ దిస్ వరీస్ అండ్ ఎంగ్జైటీ?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry, there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖమును రెండును కలిగి ఉండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగు ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం పటందురు అని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: as things went on,
0: దేవతలు సురులు కిరులు కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: As things went on, all angels, celestial bodies prayed to God.
0: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: The wicked activity of
0: సాధువులను మునులను ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ was hurting all the sages and saints.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: They all prayed to Brahma.
0: బ్రహ్మకుడను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: దే ఆల్సో రిమైండెడ్ హిమ్ ఆఫ్ ద బూన్ కన్సర్న్.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైన మరణమును కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: ఆల్ సేజెస్ సెడ్ ఓ లార్డ్ యూ హ్యావ్ గ్రాంటెడ్ హిమ్ సో హ్యాస్ టు బి డెత్లెస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ హీ వుడ్ డై.
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: దెన్ బ్రహ్మ సెడ్
0: పిచ్చివారలారా,
1: మ్యాడ్ పీపుల్,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఫూలిష్.
0: వాడు అడగటం, నేను అనుగ్రహించటము ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడాను నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ంట్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక నేను అతనిని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ సీ టు కిల్ హిమ్.
0: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
1: దెన్ దే సెడ్ ఓ గాడ్ యు ఆర్ వెరీ డివైన్ హౌ డు యూ టేక్ ద హ్యూమన్ ఫామ్.
0: దైవం మనుష్య రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్.
0: నేను మనుష్య రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసును సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ టేక్ హ్యూమన్ ఫామ్ ఇన్ ది సిటీ ఆఫ్ అయోధ్య అండ్ కిల్ ఆల్ ద డీమన్స్ అరౌండ్.
0: ఇంక ఎవరి వల్ల కూడాను రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ రావణ టు డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్
0: మానవ స్వరూపం చేతనే రావణ యొక్క మరణం ఇమిడి ఉంటున్నది.
1: రావణస్ డెత్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
0: ఇవి రెండు కూడాను మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ రిషీస్ ముందు వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋష్యసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్ అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ హీ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: భక్తావిష్టమును అనుగ్రహింపు చేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు హ్యావ్ గాడ్ అవుట్ ఆఫ్ డివోషన్.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ట్రూ డివోటీ యాజ్ సచ్ బట్ గాడ్స్ గ్రేస్ ఈజ్ ఆల్ ప్రొవైడెడ్.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు.
1: దోస్ టైమ్స్ దే ప్రెజెంట్ ట్రూ డివోషన్.
0: నిర్మల హృదయుడు,
1: ప్యూర్ హార్టెడ్,
0: నిస్వార్థపరుడు,
1: సెల్ఫ్లెస్.
0: దైవాన్ని హృదయమునందు ఇమిడ్చుకుని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్ చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్
0: సత్య ధర్మములే తన యొక్క నేత్రములు.
1: దేర్ ఐస్ హ్యాపెన్ టు బి ద
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు.
1: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రంలో పెట్టుకుని తాను సర్వ శాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సీక్రెట్?
0: శాసించినదంతా ఇను శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equality.
0: దర్మమి మానవునికి ప్రధాన సూత్రంగా తీసుకోవాలి.
1: They should go by the principle of righteousness.
0: ఆశ్చమునకైనా అసత్యం ఆడకూడదు.
1: They should never utter a lie even for
0: పెదలు కూడాను అట్టివారే.
1: People who are of that sort.
0: మంత్రులు కూడాను మహా పవిత్రులే.
1: Ministers are sacred no doubt.
0: ఏనాడైనా కూడాను ఏ రాజ్యమైనా కూడాను రామరాజ్యంగా మార్చాలనుకుంటే,
1: if you want to confer make any kingdom రామరాజ్యం,
0: దశరథుని వంటి రాజు,
1: a king of the type of దశరథ,
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: ministers of that type,
0: వశిష్ట వామన్ వంటి పురోహితులు ఉండినట్టే ఏ రాజ్యమైనా మనం రామరాజ్యంగా మార్చవచ్చు.
1: ఇఫ్ యూ హ్యావ్ ది ప్రీస్ట్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వశిష్ట వామన, ఎనీ కింగ్డమ్ ఫర్
0: నాడు నేను ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: ఎనీ కింగ్డమ్ కెన్ బి షేప్డ్ ఇన్ టు రామరాజ్య.
0: కానీ రావణుని యొక్క గుణం హృదయం నందు నాటుకుని రామరాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: The scholars interpreted in various ways as the way how this pudding, payasa, is distributed.
0: ఇది ఏ కంప్యూటర్ కూడా సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
1: No one can give correct answer.
0: కానీ అది చాలా అసత్యం.
1: But that's all false.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం నుంచుకున్నటువంటి వాడు.
1: Dasharatha had equal love towards all the three wives.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: He distributed to all the three equally.
0: ఒకరికి అర్థమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం కోరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ క్యాలిక్యులేటింగ్ దట్ హాఫ్ ఈస్ గివెన్ టు 1/3, 1/4.
0: ఈ విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథుని ఎందుకు ఏనాడు లేదు.
1: Dasharatha had no differences of that sort.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడా అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వాయిస్ కండక్టెడ్ దెమ్సెల్ఫ్స్
0: వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దేవర్ నాట్ సెపరేట్ ఎనీవే, నో డిఫరెన్సెస్.
0: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ద రైటర్స్ యూ ఫైండ్ సర్టన్ మిస్టేక్స్ దేర్.
0: కానీ పవిత్రమైన చరిత్రలు యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ ద సీక్రెట్ హిస్టరీ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ డిఫెక్ట్ ఈదర్.
0: సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి యందు కూడా సమత్వమే వహిస్తుంది.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ న్యాచురల్ టోటల్ హ్యాపీనెస్ దట్ ఆల్ ఆర్ సేమ్ దేర్.
0: ఆ యోగమే సమత్వాన్ని కూడా పెంచుతుంది.
1: అండ్ దిస్ వెరీ ప్రిన్సిపల్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ దిస్ యోగ ప్రిన్సిపల్.
0: కైక ఈ పాయసమును ఆనందంగా అందుకుంది.
1: అండ్ ది పుడ్డింగ్ ఈజ్ రిసీవ్డ్ హ్యాపీలీ బై దెమ్.
0: కారణం ఏమనగా,
1: రీజన్,
0: కైకను వివాహం ఆడేక పూర్వము,
1: ప్రయర్ టు మ్యారీ కైక,
0: గర్గుడు పురోహితుడిగా వచ్చి,
1: గర్గ్య కేమ్ ఎస్ ద ప్రీస్ట్,
0: కైకకు పుట్టేటువంటి కుమారునికే రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
1: గర్గ్య ద ప్రీస్ట్ సెడ్ దట్ కైక వుడ్ మ్యారీ దశరథ ఇఫ్ ఓన్లీ ద సన్ షీ వుడ్ బి గెట్ వుడ్ బి మేడ్ ఎ కింగ్.
0: కానీ పతులకు, సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హాఫ్ ఆఫ్ ద షేర్ గోస్ టు ద రెస్ట్ ఆఫ్ ది టూ.
0: కనుక దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య, సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
1: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్, హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
0: కౌసల్య, సుమిత్రలు హృదయమును పెంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ మీరు ఏ బాధను పెట్టుకు పెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్య, సుమిత్ర సెడ్, డోంట్ వరీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
1: బెటర్ యు మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: ఇట్ వాజ్ అట్ దట్ టైమ్ కైక వాస్ మ్యారీ.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే, జ్యేష్ఠ పుత్రుడు అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్, హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో ఆస్పిరేషన్.
0: ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్స్.
0: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడాను, చలించటకు కూడాను అవకాశం లేదు.
1: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
0: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
1: హర్ మైండ్ ఈస్ బియాండ్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: సుఖ దుఃఖములకు కూడాను అతీతమైనటువంటి మనసు.
1: హర్ మైండ్ ఈస్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
0: కనుక తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
1: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
0: అందరి అందరు సౌమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఈస్ కాల్డ్ సుమిత్ర.
0: ఆమె శిరస్నానం చేసి
1: ఆఫ్టర్ హెడ్ బాత్
0: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: She was drying her hair on the terrace.
0: In the meantime, an eagle
1: came and caught hold of this cup of pudding.
0: Inka tana pati ayinatundi okka dasharathudu ee vidhamainti kopani guri avutundo aneetundi bayamto kindiki digi vachindi.
1: She is fear stricken because of the reprimand that she would
0: jarigina vishayam antai kudanu Kausalya Kaikaku cheppindi.
1: She narrated all the episode to Kausalya and Sumitra.
0: Ayaka satulu kudanu chala goppa gunavantulu.
1: They are one of virtue.
0: Nee vichara padakoddu.
1: Don't worry, they say.
0: Nee deenni savarinchukuntamani Kaikakappulo bhagam ardhamu Kausalya kappulo bhagam ardhamu ee kappulo posi ee kudanu samartham chesaru.
1: They said, don't worry, we will adjust now, rectify the defect. And Kaika gave half of her share, Kausalya gave half of her share.
0: కనుక కైక భాగంలో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
0: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
0: ఈ రామాయణమునకంతా కూడాను మూల నాయకుడు రాముడు.
1: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
0: కనుక ఈ రామునికి సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
1: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
0: ఉపనాయకుడు భరతుడు.
1: The next leader is Bharata.
0: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ఎ ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవల ఎందుకూడను తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హ్యావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: Sumitra is the one who gave birth to these two, who could redeem their lives.
0: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
1: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
0: ఇది రామాంశము, అది భరతాంశము.
1: One is the spark of Rama, while the other is the spark of Bharata.
0: ఈ అంశము ఆ అంశములో చేరడానికి వీలవుతుంది.
1: Naturally, the spark
0: is in the total. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంతా నా అంశములే.
1: That's why God said in Gita, everything is only my spark.
0: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రము ఆశ్చర్యం లేదు.
1: There is nothing surprise if the spark merges in total.
0: ఇది దీని యొక్క సహజము.
1: It's quite natural.
0: కనుక లక్ష్మణుడు రాముని అనుసరిస్తూ వచ్చాడు.
1: సో లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రాముడు లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి
0: లేకపోతే రాముని కూడా నువ్వు క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ్ ఐ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: ఈ సంబంధం ఈ విధంగా మరింత పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హెస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావములు అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ గ్రేస్ అండ్ ద శాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛించిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమనందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి తల్లి అయినా లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ది టైప్
0: కానీ నా లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: But yet it is impossible to get a brother of the type of
0: Lakshmana. అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: రామా హ్యాడ్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదాస్.
0: బాహ్యమైనటువంటి స్వరూపంలో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
0: వాక్కే రుద్వేగము. వాక్
1: దట్ ద టాక్
0: రుద్వేగము
1: ఋగ్వేదం.
0: మనస్సు యజుర్వేదము.
1: మైండ్ ఇస్ యజుర్వేద.
0: ఇంకా ప్రాణము సామవేదము.
1: లైఫ్ ఇస్ సమవేద.
0: బుద్ధి అధర్మణ వేదం,
1: ఇంటెలెక్ట్ ఇస్ అధర్మణ వేద.
0: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
1: All four Vedas have taken the form of these four brothers who are playing in the palace of Dasaratha.
0: ఈ నాలుగు వేదములను కూడాను ఎట్టి వేదములు కూడాను లేదు.
1: There is no difference among these four Vedas.
0: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుగులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్స్.
0: సాక్షాత్ దైవ స్వరూపమే.
1: దే ఆర్ వెరీ డివైన్.
0: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
0: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాన స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్.
0: మానవుడుగా రూపొందుతుంటాడు.
1: అండ్ హీ థింక్స్ సో.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రావునిగా విశ్వసించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఐడియల్ రామ.
0: పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున్న ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రమూ బోధపడదు.
1: ఇఫ్ యూ థింక్ రామ ఇస్ బోర్న్ అండ్ హి డెమోన్స్ట్రేటెడ్ ఐడియలిజం టు ద వరల్డ్ అండ్ హిస్ లైఫ్ ఎండెడ్,
0: రామును ప్రతి హృదయమునందు కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
1: It's only Rama who has got all that blissful virtues.
0: Raminchetvanti atmane Rama swarupamu.
1: It's only that atma, the spirit, which is
0: Raminchetvanti hrudayam lenatvanti manavudu ee jagattulo kanaraadu.
1: In this world there is no one without the heart that is after bliss.
0: Kanuka idi aadhyatmika margamlo manam vicharana chesinappudu Ramulu anetunte vaadu pratyekaminchinatunte vaadu kaadu.
1: Therefore in spiritual path if we investigate Rama is
0: the Dasarathini kumarudu.
1: He is the son of Dasaratha.
0: Evaru ee Dasarathudu?
1: Who is Dasaratha?
0: Kosala deshamunaku raja.
1: Is he the king of Kosala kingdom?
0: ఇది కేవలం ఒక మహారాజా
1: ఆర్ ఎంపరర్?
0: కాదు కాదు, దశరథుడు.
1: దశరథ,
0: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటిది ఈ దేహము.
1: దిస్ బాడీ ఇస్ ద చారియట్ ఆఫ్ 10 సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
1: And five cognitive and cognitive senses, 10.
0: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
1: So therefore Dasaratha, which is the body with all the 10 senses, has got four children.
0: కుమారులే ధర్మా అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: They represent the four objectives of life: dharma, righteousness, kama, desire, moksha, liberation.
0: ప్రతి మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు.
1: Therefore objectives of mankind are found in everybody.
0: ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
1: Without these objectives he will never be redeemed.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
1: Therefore everyone should follow these four principles, objectives.
0: ధర్మము మొట్టమొదటిది.
1: First one is righteousness.
0: రెండవది అర్థం అన్నారు.
1: Second is అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: The wealth should not be bereft of righteousness.
0: ధర్మముతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: The wealth should be supported by dharma, righteousness.
0: ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: Kama, desire should also be righteous.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: అండ్ దేర్ఫోర్ ద అర్థ వెల్త్ షుడ్ హావ్ ఫౌండేషన్ ధర్మ.
0: శ్రీరామచంద్రుడు
1: అండ్ శ్రీరామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచ్.
0: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
1: సో రామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకమును అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
1: Therefore we should lead our lives along the path of dharma and have various
0: ఈ ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరం.
1: This is most essential to the modern man today.
0: ఈ పురుషార్థములు నాలుగు కూడాను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
1: The present position is such that we don't have any idea of these four cardinal principles.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షమును మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to accomplish, achieve all the four.
0: ధనము సంపాదించాలి.
1: We should earn money.
0: ఏ విధంగా సంపాదించాలి?
1: How should we earn?
0: ధర్మముతో ధనమును సంపాదించాలి.
1: We should earn righteously.
0: కోరికను నెరవేర్చుకోవాలి.
1: We should fulfill our desire.
0: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
1: How to fulfill?
0: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: It's also through in the righteous path.
0: ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
0: ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
1: దిస్ ధర్మ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
0: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
1: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
0: ధర్మమునకు స్వతంత్రం లేదు.
1: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
0: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
1: ధర్మ హ్యాస్ ఎ మాస్టర్.
0: అతనే భగవంతుడు.
1: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
0: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షమునియందు
1: In these four objectives, dharma, artha, kama, moksha.
0: Dharmamunu visarjinchi.
1: He has given up dharma.
0: Artha kamamunu matrame aashistu vacharu.
1: He is after the artha, the wealth and kama.
0: Anduvalane etanlo unnatundi durgunamulu dinadinamulaku abhirudhi avutu vachayi.
1: For that reason, the wicked qualities in Ravana were increasing day by day.
0: Ravana kodanu goppa vidyavantude.
1: Ravana is highly educated.
0: 64 vidyalu nechinatundi vadu Ravulu.
1: He is an expert in 64 forms.
0: Ravana chustamant 35 vidyalu nechinatundi vadu.
1: Rama knows only 30.
0: Kani రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
1: బట్ వాట్ ఆల్ దట్ రామ హాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
0: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
1: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హి రెడ్ అండ్ అక్వైర్డ్
0: ఈ అజీర్ణ రోగమే
1: డైజెషన్
0: ఈ కామము.
1: దిస్ ఇండైజెషన్ ఇస్ దిస్ డిజైర్.
0: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్ అస్.
0: ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది.
1: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్
0: అపార్ట్. సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
1: రామ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ, వైల్ రావణ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
0: అధర్మము. కామము అధర్మము.
1: ద డిజైర్ ఇస్ అన్రైచువస్.
0: ఇది ధర్మము.
1: అండ్ దిస్
0: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
0: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు.
1: యాజ్ రామ ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ది ట్రూ ఫార్మ్.
0: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు.
1: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
0: ఫాల్స్. సత్యమునకు రెండింటికి ఎప్పుడు భేదం జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
0: సత్యము నిత్యమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
0: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
1: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
0: నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
1: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
0: ఈ రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
1: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ
0: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
1: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్,
0: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీస్ టు బి అచీవ్డ్,
0: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
1: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
0: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
1: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
0: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే
1: when we shape ourselves as
0: kutumbamlo aadarshavantamainatundi vyaktiga manu roopondutamu,
1: then you'll be ideal in the family.
0: aadarshavantamainatundi yokka kutumbanni manu anusarinchinappude samajamlo manu aadarshaprayamainatundi mahaveerulu ga roopondutamu.
1: when there is ideal family there will be ideal society.
0: ఈ విధంగా నటించియే రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామా ఈజ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శ మూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: హియాస్ పబ్లిసైజ్డ్ వాట్ ఐడియలిజం ఈజ్.
0: సుఖ దుఃఖమును సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
1: హి హాడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
1: హి టాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ది వరల్డ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అందరి ఎందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములు ఎందు ఉంటున్నాడు.
1: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: రాముడు అనగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
1: వి షుడ్ నాట్ థింక్ దట్ హీస్ మేర్లీ సన్ ఆఫ్ ద
0: దశరథ. భౌతికంగా అతను ఒక స్వరూపమే.
1: ఫిజికలీ యాజ్ ఎ ఫామ్.
0: కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివైన్ పవర్ టుడే.
0: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు follow different paths.
0: ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of love.
0: ఈ ప్రేమ తత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది.
1: It's only out of love you will be righteous.
0: ఈ ధర్మమే సత్యంగా రూపొందుతుంది.
1: And that would become the truth.
0: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమ స్వరూపుడు.
1: Therefore it is one of truth and righteousness.
0: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the nature of these two qualities.
0: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
0: ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మము ఏర్పడి ఉంటున్నది.
1: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
0: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
1: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
0: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
1: అండ్ ది quality of burning is the dharma of fire.
0: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గు అవుతుంది.
1: If it doesn't burn, it's no fire, it's coal.
0: ఇంకా ఐసు మంచుగడ్డ, మంచుగడ్డ దీని చల్లదనం, దీని సహజ ధర్మము.
1: It's ice that is so cold.
0: కానీ ఈ ఐసు ఈ చల్లదనం కోల్పోయింది అంటే ఇది ఐసు కానేరదు.
1: ఇది ఐస్ ఇస్ నాట్ సో నాట్ కోల్డ్ ఇట్ కెనాట్ బి ఐస్.
0: అదేవిధంగానే మానవుడు అంటే ఏమిటి, దీనికి సహజ ధర్మం.
1: So what is the natural quality of mankind?
0: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
1: Therefore he has to follow his own heart, utter truth and follow righteous path.
0: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మ స్వరూపమే.
1: Therefore whatever we do with all the purity of heart is bound to be righteous.
0: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
1: Therefore the divine human life is the one that adheres to
0: karma. మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
1: Today there is no relationship among different codes of
0: ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
1: వి జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈస్ బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
0: ధర్మంలో అనేక రకములైనటువంటి ధర్మం ఉన్నాయి.
1: దర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి,
1: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్
0: ధర్మం ఉంటుండాలి, బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి, సన్యాసి ధర్మం ఉంటుండాలి, వ్యావహారిక ధర్మం ఉంటుండాలి,
1: వరల్డ్లీ
0: ఇంకా ఫ్యామిలీ ధర్మము ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ హోల్ లైఫ్.
0: దీని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Therefore our word, thought and deed should be united.
0: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
1: Today we don't find that harmony, unity.
0: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
1: There is a scope to recognize it today.
0: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
1: Therefore there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality.
0: దీనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మనముదచ్యతే అన్నారు.
1: It is said that this is full and this is also full.
0: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
1: This human life is total, full.
0: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
1: As Ravana did not understand this principle, he considered man as an insect.
0: లెక్కనే చేయలేదు.
1: He never bothered, neglected man.
0: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
1: In fact, all powers are latent in man.
0: మానవుని లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
1: There is no other power outside man.
0: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
1: God is in human form.
0: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience all codes of conduct in human life.
0: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది, నిజమైనటువంటి తృప్తి.
1: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
0: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
1: We should develop that spirit of satisfaction within.
0: ఈ తృప్తి,
1: what is this satisfaction?
0: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: We should never entertain any sort of doubt.
0: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాము.
1: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestige and form.
0: Ramayana yokka oka chinna rahasyanga manam bodhisthunnam.
1: This is taught as a secret in Ramayana.
0: Kani but details anta kudanu kramakrameena munmundu Rama ante emiti, Lakshmana ante emiti, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరి అయిన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ ద టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామా ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
1: In fact, there is only one spirit of unity, oneness in all.
0: వేరు వేరు భిన్న భిన్న రూపములు దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుండాలి.
1: Because of various vestures put on, we find the diversity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
1: The nature of Rama
0: రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: There's nothing that you cannot achieve with this principle of Rama.
0: ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
1: It's a mighty power.
0: కనుకని ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటి పాతుకొని పోయింది.
1: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
0: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
1: Many foreigners wanted to change the
0: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ చేంజెస్ అరౌండ్,
0: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
1: ఇట్ రిమైన్ క్వైట్ నోవెల్ అండ్ న్యూ, ఫ్రెష్,
0: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
1: అండ్ దేర్ ఆర్ ఇన్ఫినిట్ సీక్రెట్స్ దేర్.
0: అణువులో ఘనముగా ఘనములో అణువుగా కూడా నిరూపించేటువంటిది రామతత్వము.
1: ఇట్స్ రామాస్ నేచర్ దట్ ప్రూవ్స్ the smallest of the small and the
0: biggest. నిలిచినటువంటిది రామతత్వమే.
1: ఇట్స్ రామాస్ ప్రిన్సిపల్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
1: ద వెస్టర్ ద ఫార్మ్ మే గో ఆఫ్ బట్ యెట్ ది రామతత్వం రిమైన్స్ ఆల్ త్రూ డివినిటీ.
0: కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్ రామ అలోన్.
0: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫార్మ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ ప్రకటిస్తూ వికసిస్తూ విభజిస్తూ వస్తుండాలి.
1: Therefore, the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests,
0: expresses.
1: When this truth is recognized by
0: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది.
1: దే విల్ అండర్స్టాండ్ వాట్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
0: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఐడియల్ హ్యూమన్
0: అవతార తత్వం మనం అనుసరించాలి.
1: వీ హావ్ టు ఫాలో దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్.
0: అవతారములు కూడా కేవలం మానవాకారం ధరించవచ్చును.
1: God takes human form.
0: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
1: We should not be deceived, go by the form alone.
0: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును కానీ
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
0: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
1: బట్ వీ షుడ్ నెవర్ టేక్ దట్ సేమ్ యాజ్ అవర్ బాడీ.
0: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
1: బోత్ ద ఫార్మ్స్ లుక్ అలైక్.
0: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
1: వాచింగ్ ఇట్ దిస్ దట్ లిటిల్ మార్సల్ ఆఫ్ వెరీ సాల్ట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇస్ క్యాండీ.
0: చెరకని నీవు తినవద్దు.
1: డోంట్ మిస్టేక్ దట్ అది
0: రూపు చూచి మోసపోకు. రూపు చూచి మోసపోకు.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్.
0: దైవమే నిజ మన రూపము.
1: ఇట్స్ ఓన్లీ గాడ్.
0: ఈ మనిషి రూపమైనటువంటి దైవ రూపమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ ఫార్మ్ హస్
0: కాయిన్ చూచి మామిడి అని బలచవద్దు.
1: సో డోంట్ బి డెల్యూటెడ్ బై ద ఫార్మ్ అలోన్.
0: బూరగకాయ బూరగకాయ. కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్ అలోన్.
0: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
1: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నోట్.
0: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
1: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: మానవుని ఎందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గోన్ అవే ఫ్రమ్ దిస్ పాత్.
0: మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
1: బట్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్.
0: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: The animals and birds and insects follow their own natural dharma.
0: దానికి అవతారం అక్కర్లేదు.
1: Incarnation is not
0: needed. సర్వధర్మమును విస్మరించి
1: all dharma
0: పెడమార్గమును పట్టి
1: he is reading
0: మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
1: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
1: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
0: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
1: It's only emancipation of humanity which is required.
0: పశుపక్షిమృగాదులను కూడా నువ్వు ఉద్ధరించడం లేదు.
1: Not for beasts and birds and insects.
0: మానవులే ధర్మం తప్పిండేది.
1: It's only man that has gone.
0: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
1: Man is treading on the path of lies.
0: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా నువ్వు మానవుడే విసర్జించాడు.
1: Only human quality is totally forgotten.
0: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
1: to acquire all that is lost and forgotten.
0: మానవునిగా గా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
1: And he has to shape himself into a human.
0: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
1: To protect the pious people.
0: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
1: We have to protect this pious.
0: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
1: It is latent in man.
0: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: That pious quality is forgotten, lost.
0: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: He behaves like an animal and a demon.
0: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ హ్యాస్ టు బి షేప్డ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: కనుక ఈ మానవత్వం మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
1: హౌ టు షేప్ ది హ్యూమన్ క్వాలిటీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్.
0: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాం.
1: భగవాన్ హ్యాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
0: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
1: సో వీ షుడ్ నాట్ థింక్ దట్ రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
0: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
1: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
0: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
1: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
1: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
0: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని అనుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
1: టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
0: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
1: సో వీ షుడ్ నాట్ థింక్ దట్ రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
0: ప్రతి మానవునికి

0: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
1: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని అనుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
1: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
1: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్
1: లేటర్. రామ తత్వం కూడా ఒక ప్రేమ తత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
0: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపకంగా మనం రూపొందాలి.
0: Therefore with this love we can understand Rama and follow the path of love.
1: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
0: in spite of going through texts,
1: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
0: in spite of repeating Vedas,
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: in spite of spiritual practices,
1: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏ మాత్రం కూడా మనం సాధించలేము.
0: When there is no change in the human mind, the other things are useless.
1: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
0: Mental transformation is necessary.
1: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
0: We should believe that mind is the cause.
1: ఈ మనసును మాధవ స్వరూపంగా మార్చాలి.
0: The very mind can be transformed into the divine.
1: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
0: Therefore it is that which is the basis in the beginning.

0: నేను పుణ్యము కాదు పాపము కాదు. ఐ ఆమ్ నైదర్ మెరిటోరియస్ యాక్ట్ నార్ ఎ సిన్. నేను సౌఖ్యము కాదు దుఃఖము కాదు. ఐ ఆమ్ నైదర్ హ్యాపీనెస్ నార్ సారో. నేను మంత్రము కాదు తీర్థము కాదు. ఐ ఆమ్ నైదర్ ఎ మంత్ర నార్ ఎ పిలిగ్రిమ్ సెంటర్. నేను భోక్తను కాదు కర్తను కాదు. నైదర్ ఐ ఆమ్ పార్టేకింగ్ నార్ ఆమ్ ఐ డూయింగ్. నేను సచ్చిదానంద స్వరూపమైన సత్యం శివం సుందరం. ఐ ఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద ట్రూత్ ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ. ఈ మంత్రము ప్రతి వ్యక్తికి కూడాను సంబంధించినటువంటిది.
1: దిస్ పర్టికులర్ మంత్ర ఈజ్ అప్లికబుల్ అండ్ రిలెవెంట్ టు ఎవ్రీ పర్సన్.
0: ప్రపంచములో మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ అండ్ విషెస్ టు హ్యావ్ బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ సుఖానంద నిమిత్తమై మానవుడు అహోరాత్రములు అనేక శ్రమలు పడి ఈ సుఖానందమును సంపాదించుకున్నట్టుకై కృషి చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ సీజ్లెస్ ఎఫర్ట్స్ డే ఇన్ అండ్ డే అవుట్ ఇన్ ద వరల్డ్ సీకింగ్ దిస్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: అన్ని రంగములు యందు మానవుడు ఆశించున్నది రెండు.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్,
0: సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి.
1: దట్ ఈస్ గెటింగ్ జాయ్ అండ్ అవాయిడింగ్ సారో.
0: ఒకటి సుఖప్రాప్తి, రెండవది దుఃఖ నివృత్తి.
1: ద ఫస్ట్ వన్ ఈస్ ది acquiring of joy, the second one is avoiding sorrow.
0: మానవుడు సుఖాన్ని కోరటంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning in man aspiring to have always joy?
0: మానవుడు నిరంతరము ఆనందమును ఆశించుటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of man aspiring to have bliss always?
0: ఇది కేవలము ఆధ్యాత్మికమునందే కాక వైజ్ఞానమునందు కూడాను దీనికి అనేక ఆధారములుంటున్నవి.
1: దే యూ కెన్ ఫైండ్ బేసిస్ నాట్ మెర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ లాంగ్వేజ్ బట్ ఈవెన్ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్.
0: మానవుడి యొక్క స్వభావము స్వరూపము ఆనందం.
1: మ్యాన్స్ నేచర్ అండ్ వెరీ ఫార్మ్ ఈజ్ బ్లిస్.
0: అతను సుఖస్వరూపుడు.
1: ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుఖ.
0: తన స్వభావమైనటువంటి యొక్క ఆనందమును సుఖమును ఆశించుటలో అతనికి అధికారం ఉన్నది.
1: హీ హాజ్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ బ్లిస్ విచ్ ఈస్ హిస్ వెరీ నేచర్.
0: అతని స్వరూపమే అది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్ దట్.
0: చక్కెర సహజంగా తీపిగా ఉంటాయి.
1: షుగర్ ఈజ్ నేచురలీ స్వీట్.
0: ఈ తీపి చక్కెర యొక్క స్వభావము.
1: దిస్ స్వీట్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్.
0: చక్కెర తన స్వభావం అనేటువంటి తీపినే కోల్పోయినా అది చక్కెరే కాదు.
1: ఇఫ్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్ బై షుగర్ ఇట్ కెనాట్ బి కాల్డ్ షుగర్ అట్ ఆల్.
0: విచ్చిన గులాబీ పుష్పము పరిమళాన్ని అందిస్తుంది, సుగంధాన్ని అందిస్తుంది.
1: ది బ్లాజమ్డ్ రోజ్ ఫ్లవర్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్.
0: ఈ గులాబీ పుష్పమునకు ఇది స్వభావము.
1: ఫ్రాగ్రెన్స్ ఈజ్ ది వెరీ నేచర్ ఆఫ్ రోజ్.
0: అదే విధముగానే మానవుడు సుఖమును ఆనందమును కోరుట లోపల ఒక వారి యొక్క స్వభావమే కనుక దాని కోరుటలో అధికారం ఉన్నది.
1: సిమిలర్ ఈజ్ ద కేస్ ఆఫ్ మ్యాన్. యాజ్ మ్యాన్స్ నేచర్ ఈజ్ జాయ్ అండ్ బ్లిస్ హి హాస్ ఎవ్రీ రైట్ టు ఆస్పైర్.
0: మానవుని యొక్క స్వభావమైన సుఖానందములే కోల్పోయిన తాను మానవుడే కాదు.
1: If he ceases to have joy and bliss, he cannot be called a man at all.
0: Kanuka, manavudu, ఈ అంతరార్థాన్ని గుర్తించి తాను సుఖము కోరిక లోపల ఉండినటువంటి యొక్క రహస్యాన్ని కూడాను తాను అర్థం చేసుకోవాలి.
1: రియలైజింగ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ యాజ్ టు వై హీ కంటిన్యూస్లీ సీక్స్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సహజమునకు విరుద్ధమైనటువంటి స్థితి ఎందు అది మనకు విచిత్రంగాను వికారంగాను రూపొందుతుంది.
1: ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కాంట్రరీ టు నేచర్ లుక్స్ రాదర్ సర్ప్రైజింగ్ అండ్ క్రికెట్.
0: మనము మార్గములో నడుస్తున్న సమయంలో అదే మార్గం నందు ఏదో ఒక వ్యక్తి చాలా దుఃఖిస్తూ ఉంటాడు.
1: సపోజ్ యు ఆర్ టేకింగ్ ఎ వాక్ ఆన్ ద రోడ్, యు కమ్ అక్రాస్ ఎ పర్సన్ హూ ఈజ్ రాదర్ సాడ్.
0: కానీ అటు ఇటు పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను నిలిచి అదే దుఃఖములకు కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు.
1: ఎవ్రీ వాకర్ బాయ్ స్టాప్స్ అట్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను ఆ దుఃఖించే వ్యక్తిని ప్రశ్నించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమి,
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ పాసర్ బై ఆస్కింగ్ హిమ్ వై ఆర్ యు సాడ్.
0: మానవునికి దుఃఖం స్వభావం కాదే.
1: Sadness is not natural.
0: స్వభావం కానటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, దీనికి కారణం ఏమిటి అని తెలుసుకోవటమే ఈ యొక్క ప్రజల యొక్క అభిలాష.
1: పీపుల్ ఆర్ ఆస్కింగ్ హిమ్ యాజ్ టు వై హీ సాడ్ బికాస్ sadness is not natural to man, therefore they want to find out the reason.
0: కనుకనే అతని స్వభావం కానటువంటి దానిని అనుభవిస్తున్నటువంటిది చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఒక ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు.
1: ఎవరీ పర్సన్ హూ సీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ పుట్స్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: అదే బజారు ఎందు మరొక వ్యక్తి ఆనందంగా నవ్వులాడుతూ ఉంటాడు.
1: సపోజ్ దేర్ ఇస్ అనదర్ పర్సన్ హూ ఈస్ రాదర్ జాయస్,
0: ప్రసన్నుడై ఉంటాడు,
1: హీఈస్ ఎక్స్ట్రీమ్లీ చీర్ఫుల్.
0: అతన్ని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చటం లేదే అని ప్రశ్నించరే.
1: నో వన్ వుడ్ ఆస్క్ హిమ్ యాజ్ టు వై సార్ వై ఆర్ యు నాట్ క్రయింగ్, వై ఆర్ యు నాట్ సాడ్.
0: ఇతను ఆనందము ప్రసన్నత ఇతని యొక్క స్వభావము.
1: చీర్ఫుల్నెస్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఈజ్ హిస్ వెరీ నేచర్.
0: ఈ స్వభావమునకు ఎట్టి ఆశ్చర్యము ఉండదు.
1: నో వన్ ఎక్స్ప్రెసెస్ సర్ప్రైజ్ వెన్ ఎనీథింగ్ ఈజ్ న్యాచురల్.
0: అస్వభావమునకే ఆశ్చర్యం.
1: సర్ప్రైజ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ సంథింగ్ అన్ న్యాచురల్.
0: కనుక ఆనందము సుఖము అనేటువంటిది మానవుని యొక్క స్వభావం అని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ బ్లిస్ అండ్ జాయ్ ఆర్ హిస్ వెరీ నేచర్.
0: కారణమేమనగా ఈ ఆనంద సుఖమును అందించే నిమిత్తమై అందుకునే నిమిత్తమై ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఏర్పడినాయి.
1: దిస్ బాడీ సెన్సస్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్.
0: అయితే దురదృష్టవశాత్తు ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులందు దోషమును చేరిపోవటం చేతనే తన యొక్క స్వభావమును తన యొక్క స్వరూపమును మరచి మానవుడు విచారంలో మగ్నుడవుతున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ డిఫెక్ట్స్ హ్యావ్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ విత్ రెఫరెన్స్ టు ద బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్. దేర్ఫోర్ హీ ఈజ్ పుట్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ గ్రీఫ్.
0: దేహమును రాగద్వేషములు అనేటువంటి మాలిన్యం కప్పబడింది.
1: బాడీ ఈజ్ కవర్డ్ బై లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఇంద్రియములను భోగ భాగ్యములు అనేటువంటి యొక్క మాలిన్యం కప్పబడింది.
1: The senses are covered by the luxuries and indulgence.
0: ఈ మనస్సును రెండింటి చేతను కప్పబడింది, అనగా రాగద్వేషములు భోగ భాగ్యములు అనేటువంటి ఈ నాలుగింటి చేతను కప్పబడింది.
1: Mind is covered by all the four, the attachment and hatred and the luxuries and indulgence.
0: కనుకనే మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: ఈ భౌతికమైన లౌకికమైన భోగ భాగ్యములు సుఖ సంతోషములే తన యొక్క ఆధారములని తన స్వరూపమని విశ్వసిస్తున్నాడు.
1: He is believing wrongly that this physical and worldly wealth, comforts are his very nature and his very form.
0: ఇవి కేవలము కదిలిపోయేటువంటి మేఘములు.
1: All these worldly things are like passing clouds.
0: ఇందులో ఒక్క మేఘం కూడాను శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: Not even one cloud is going to be permanent.
0: కానీ సుఖానందములు శాశ్వతమైనటువంటివి.
1: But joy and bliss are permanent.
0: కనుక మానవుడు తాను భుజించేటువంటి ఆహారం వల్ల ఈ రాగద్వేషములు భోగ భాగ్యములు అభివృద్ధి అవుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించే ప్రాచీనులు దీనికి ఒక చక్కని రాజమార్గమును కనిపెట్టారు.
1: ద ఏన్షియన్స్ రియలైజ్డ్ దట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ పార్టేకన్ బై మ్యాన్ హీ సబ్జెక్టెడ్ టు లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్సో ద లగ్జరీస్ అండ్ aspiration for wealth etc. They have found out a way out.
0: Bhujinchutaku puramu konni prochanala cheta aaharamunu parisuddhi gavinchukuneetunti vaaru.
1: They used to adopt certain measures to purify the food by spilling water around it.

0: Food is Brahma and Raso Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: It is Maheshwara who partakes this.
1: Annam Brahma Raso Vishnu.
0: The solid food is Brahma.
1: Bhujinchetunte annamu Brahmato samanam.
0: The food partaken is equal to Brahma.
1: Rasamu deeni yokka essence antaru. Anaga trage neeru inka aneka rakamainatundi bhujinchetundi padarthamulu yokka saramulu idi Vishnu swaroopam annaru.
0: The water and the essence of all the foods taken is the very form of Vishnu.
1: Bhokta Devo Maheshwara.
0: The God who is partaking is Maheshwara.
1: Anaga memu bhujinchetunte annamu shashvatamainatunte anandanni andinchali.
0: That means the food which we are partaking must give us permanent joy and bliss.
1: Ani denito prochimpabadutundadi.
0: And with what were you doing prochana?
1: Rutam satyamuto prochimpabadutundadi.
0: It was done with rutam and satyam.
1: Kanuka o Brahma Vishnu Maheshwara swarupulaina trikalagnana triloka swarupulu trimurtulainatundi meeru ee rutam satyam yokka swabhavanni maaku andinchandi.
0: O Brahma, Vishnu, Maheshwara, who are the three trinity and who represent the three times, you bless us with the rutam and satyam.
1: Rutam anetvantidi malo abhirudhi parchali.
0: May rutam grow in us.
1: Anaga trikaranu shuddhini gavinchali.
0: That means let us have the purity of three instruments.
1: Satyam acharani yandu anantaramu untundali.
0: In our practice, may we observe truth.
1: ఈ విధమైనటువంటి ఆహారమును రుతంగా సత్యంగా మార్చుకునే నిమిత్తమై ఆహారమును ప్రోత్సహించి పవిత్రము గావించి ప్రసాదంగా స్వీకరించేటువంటి వారు.
0: దే యూస్ టు ఆఫర్ ప్రోక్షణ అండ్ ప్యూరిఫై ది ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ది ఫుడ్ ఇన్ టు రుతం అండ్ సత్యం.
1: కానీ ఈనాటి మానవుడు మేధాశక్తినే ప్రధానంగా ఉంచుకొని ఈ రుతం సత్యములు అనేటువంటి దానిని విస్మరించి మేధాశక్తికి మించినటువంటి శక్తి మరొకటి లేదు ఈ జగత్తునందు అని విర్రవీగుతున్నారు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ థింకింగ్ దట్ ఇంటెలిజెన్స్ అలోన్ ఈజ్ సుప్రీం అండ్ రుతం సత్యం ఆర్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్.
1: శంకరాచార్యుల వారు దిగ్విజయాత్ర చేసే సమయం నందు మండన మిషన్తో వాదన ఏర్పడింది.
0: వెన్ శంకరాచార్య వెంట్ ఆన్ ఎ టూర్ ఆఫ్ విక్టరీ హీ హ్యాపెన్ టు ఆర్గ్యూ విత్ మండన మిశ్ర.
1: ఈ యొక్క వాదన మేధాశక్తి యొక్క ప్రమాణమును ప్రకటించే నిమిత్తం.
0: ది ఆర్గ్యుమెంట్ వాస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ ది స్పెషాలిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మేధాశక్తి.
1: అక్కడ వీరిద్దరి యొక్క వాదనలో జయాపజయములు నిందించేటువంటి అధికారము ఒకరికి ఉండాలి.
0: There should be one person who can judge and offer the decision.
1: కనుక శంకరాచార్యులకు మండన మిశ్రులకు మధ్యలో ఈ జయాపజయములు నిర్ణయించేటువంటి అధికారం కల వ్యక్తి ఎవరు అని విచారణ చేశారు.
0: They looked into to find out who has that authority to decide who is victorious and who is defeated between them.
1: సర్వ విధముల యోచించి సత్యవాణి పవిత్ర హృదయులు దివ్యమైన భావము ఋత సంపత్తు కలిగినటువంటి యొక్క శ్రద్ధ స్థిరత్వము కలిగినటువంటి యొక్క ఉభయ భారతిని ఈ నిర్ణయాన్ని చేయడానికి జడ్జిగా నిర్మించాడు.
0: దే డిసైడెడ్ ఉభయ భారతి యాజ్ ది జడ్జ్ యాజ్ హీ హ్యాడ్ ది ట్రూత్ సేక్రెడ్ హార్ట్ ప్యూర్ హార్ట్ అండ్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ రుత్ అండ్ ఫెయిత్.
1: బుద్ధి అనగా కేవలం ఆసక్తి స్థిరత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క ఋతము, ఈ యొక్క ఉభయ భారతి యొక్క స్వభావం.
0: ఇట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఉభయ భారతి హూ వాజ్ నోన్ ఫర్ హిస్ ఇంటెలిజెన్స్ బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ అండ్ హీ హ్యాడ్ ది ఋతం.
1: ఈ ఉభయ భారతి ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఉభయ భారతి?
1: మండన మిశ్రుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండన మిశ్ర.
1: శంకరాచార్యునకు ఈ మండన మిశ్రునకు వాదము జరుగుతున్నప్పుడు ఎవరైనా లోకములో తన భార్యనే జయాపజయములు నిర్ణయించమని ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోరటారా?
0: కెన్ దెర్ బి అనదర్ ఇన్స్టెన్స్ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ది వెన్ దెర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ వన్ పార్టీ కెన్ ఆస్క్ ఫార్ ది వైఫ్ ఆఫ్ ది ఆపోజిట్ పార్టీ?
1: ఒకవేళ నిర్ణయించుకుంటే తన యొక్క భర్త వైపునే విజయాన్ని సాధించాలని కోరుతుంది, కానీ సమత్వముతో, దివ్యత్వముతో, పవిత్రతతో సమత్వాన్ని భావించి నిర్ణయించేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ రేర్ టు కమ్ అక్రాస్ పీపుల్ హూ వుడ్ ఎంజాయ్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ, జస్టిస్ వెన్ దే హావ్ టు డిసైడ్ అబౌట్ దేర్ ఓన్ హస్బెండ్స్.
1: అనగా శంకరాచార్యుని యొక్క స్వభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ శంకరాచార్య?
1: మేధాశక్తి కంటే బుద్ధి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటిదని, శక్తివంతమైనటువంటిదని భావించి ఆ యొక్క ఉభయ భారతిని నిర్ణయం చేశాడు.
0: శంకరాచార్య డిసైడెడ్ ఉభయ భారతి టు బి ది జడ్జ్ బికాస్ హీ అండర్స్టూడ్ దట్ ది పవర్ ఆఫ్ బుద్ధి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పవర్ ఆఫ్ మేధస్.
1: కనుక మేధస్సు కంటే బుద్ధి చాలా శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి విద్యార్థులు.
0: Therefore, students have to realize that the power of intelligence, that is buddhi, is far
1: సామాన్యంగా భావించేటువంటి బుద్ధి కాదు ఇది.
0: This is not the type of buddhi which is ordinarily understood.
1: Asta 8 swastha అనేటువంటి ఆసక్తి స్థిరత్వము కూడినటువంటి యొక్క శాంతియే ఈ బుద్ధి.
0: ది రియల్ ఇంటెలిజెన్స్ బుద్ధి ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆసక్తి అండ్ స్టెడీనెస్.
1: ఋతము, సత్యము రెండింటితో ఏకీభవించినటువంటి యొక్క శుద్ధమే ఈ బుద్ధి.
0: దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్యూరిఫైడ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఋతం అండ్ సత్యం, ట్రూత్.
1: ఇంకా యోగము, మహత్తరమైన శక్తి, మహత్తత్వము ఈ రెండింటితో కూడినటువంటి యొక్క పవిత్రమే ఈ యొక్క బుద్ధి.
0: దిస్ బుద్ధి ఈజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ ది సేక్రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ యోగ అండ్ మహత్తత్వ.
1: బుద్ధి అనగా కేవలం ఆలోచన శక్తి మాత్రమే కాదు.
0: బుద్ధి హియర్ డజంట్ రెఫర్ టు మియర్లీ థింకింగ్ పవర్.
1: కేవలం విచారణ శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ పవర్ ఆఫ్ డెలిబరేషన్.
1: కేవలం వివేక శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలం విజ్ఞాన శక్తి మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ది పవర్ ఆఫ్ సైన్స్.
1: విచక్షణ శక్తితో కూడినటువంటి విచారణ శక్తి.
0: ఇట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ థింకింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ వాదనను పురస్కరించుకుని ఉభయ భారతి మండలి మిశ్రుని ఓటమికి అంగీకరించింది.
0: ఉభయ భారతి అగ్రీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీట్.
1: అనగా తన భర్తనే ఓడిపోయినట్టుగా అంగీకరించింది.
0: ఆఫ్టర్ సీయింగ్ ది ఆర్గ్యుమెంటేషన్ షీ డిసైడెడ్ హర్ ఓన్ హస్బెండ్ వాజ్ డిఫీటెడ్.
1: ఇది సత్య ఋతంతో కూడినటువంటి నిర్ణయము.
0: దిస్ డెసిషన్ ఈస్ బేస్డ్ అపాన్ సత్యం అండ్ ఋతం.
1: దీనికి శంకరులు చాలా ఆనందించాడు, ఆమెను అభివందించాడు.
0: Shankara was extremely pleased with her capacity to decide properly.
1: Intato poka ubhaya bharati ninnayanusaramu neevu shankarulu variki dasudu kavali, shishyudu kavali, sanyasamunu swikarinchamani aadeshinchindi.
0: She ordered that according to the agreement, Mandana Mishra should become a disciple of Shankaracharya and accept this sanyasatva.
1: Mata satyamu anaga చెప్పిన దానిని చేయటమే సత్యము, తలచిన దానిని చెప్పటము, చెప్పిన దానిని చేయటమే ఋతం.
0: డూయింగ్ వాట్ యు సే రిఫర్స్ టు సత్యం, ట్రూత్.
1: కనుక నీవు ఈ యొక్క నిర్ణయానుసారంగా సన్యాసం స్వీకరించమని ఆదేశించింది ఉభయ భారతి.
0: షి ఆర్డర్డ్ యాజ్ పర్ ది డిసిషన్ టేక్ అప్ సన్యాసం.
1: కానీ గృహస్థ ధర్మమునందు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి అనేటువంటి యొక్క బిరుదును అందుకున్నందుకు, లోకంలో స్త్రీ జాతికి సరైన ఆదర్శాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో, తన భర్త సన్యాసి అయినప్పుడు తాను కూడాను సన్యాసి కావటం సహజమని భావించి ఆ ఉభయ భారతి కూడాను సన్యాసాన్ని స్వీకరించింది.
0: ఉభయ భారతి యాజ్ షీఈస్ గృహలక్ష్మి అండ్ ధర్మపత్ని, ఇట్ వాజ్ హర్ డ్యూటీ టు ఆల్సో బికమ్ ఏ సన్యాసిన్ వన్స్ హర్ హస్బెండ్ బికమ్ సన్యాసి.
1: భర్తను అనుసరించడము భార్యల యొక్క సహజము.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ అండ్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ద వైఫ్ టు ఫాలో.
1: ఆమె నిజముగా సన్యాసం స్వీకరించనక్కరలేదు.
0: దేర్ వాజ్ నో నీడ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ సన్యాసిన్ అట్ ఆల్.
1: కానీ లోకాదర్శన నిమిత్తమై తాను సన్యాసమును స్వీకరించింది.
0: ఇన్ ఆర్డర్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్ షీ యాక్సెప్టెడ్ సన్యాస.
1: పరిశుద్ధ హృదయరాలు ఉభయ భారతి.
0: ఉభయ భారతి వాజ్ ఎ ప్యూర్ హార్టెడ్ సోల్.
1: ఆమె ఒక ఆశ్రమం నిర్ణయించుకుని కేవలము మేధాశక్తిపై ఆధారపడి మేధాశక్తి చేత జయ విజయాలను పొందాలనేటువంటి యొక్క అపేక్షలు కలిగినటువంటి యొక్క అహంకార వ్యక్తులకు సరైనటువంటి మార్గం నిరూపించాలనేటువంటి సంకల్పం తాను చేసుకుంది.
0: షి రిజాల్వ్ దట్ హర్ హస్బెండ్ హూ వాజ్ బేసింగ్ ఆల్ హిస్ స్కాలర్షిప్ ఆన్ మేధస్ షుడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో షుడ్ బి టాట్ ఏ లెసన్ అండ్ షీ గేవ్ ది కరెక్ట్ డెసిషన్.
1: తాను ఆశ్రమం నిర్మించుకుని ఆశ్రమం నుంచి నదిలో స్నానం చేసే నిమిత్తమై తనను అనుసరించేటువంటి కొన్ని శిష్యురాళ్లతో ఆమె ఒకనాడు బయలుదేరింది.
0: దే బిల్ట్ ఏ హెర్మిటేజ్ బై ది సైడ్ ఆఫ్ ఎ రివర్ అండ్ అలాంగ్ విత్ ది అదర్ డిసైపుల్స్ దే వుడ్ గో టు ద రివర్ అండ్ బేర్ ఎవ్రీ డే.
1: మార్గ మధ్యము లోపల సర్వసంగ పరిత్యాగి అని పేరుగాంచినటువంటి ఒక సన్యాసి.
0: దేర్ వాజ్ ఎ సన్యాసిన్ హూ వాజ్ ఫౌండ్ ఆన్ హర్ వే టు ద రివర్.
1: నీరు త్రాగేటువంటి ఒక తొరకాయ బుర్ర అంటారు తెలుగులో.
0: ఇట్ వాజ్ ఎ వెరీ ఆర్డినరీ టైప్ ఆఫ్ వాటర్ జగ్ వాజ్ దేర్.
1: తీరుని ఎక్కడైనా బయట పెడితే ఎవరైనా దొంగిలిస్తారో ఏమో అనేటువంటి యొక్క భయం చేత, దానిపైన ఉన్నటువంటి అభిమానం చేత ఆ సొరకాయని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు ఈ యొక్క సర్వసంగ పరిత్యాగి.
0: దిస్ గ్రేట్ సన్యాసిన్ హూ హాడ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వాజ్ అటాచ్డ్ టు దట్ స్మాల్ ఆర్డినరీ వాటర్ జగ్, ఫియరింగ్ దట్ దట్ మే బి స్టోలన్ అవే బై సమ్వన్ ఎల్స్ హీ యూజ్డ్ ఇట్ యాజ్ ఎ పిల్లో అండ్ హీ వాజ్ స్లీపింగ్ ఆన్ దట్.
1: అతనికి సరి అయినటువంటి జ్ఞానోపదేశం చేయాలని సంకల్పించుకుంది ఉభయ భారతి.
0: ఉభయ భారతి డిసైడెడ్ దట్ షీ షుడ్ టీచ్ హిమ్ ది కరెక్ట్ పాత్.
1: అతను వినున్నట్టుగా తన యొక్క శిష్యురాళ్లతో చెప్తుండాలి, చూడవే అతను సర్వసంగ పరిత్యాగి కాని సొరకాయ పైన మాత్రం అభిమానం వదలలేదు.
0: ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ సన్యాసి హూ వాజ్ జస్ట్ స్లీపింగ్ షీ బిగాన్ టెలింగ్ హర్ డిసైపుల్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ పర్సన్ హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ యాజ్ అటాచ్మెంట్
1: ఈ చిన్న అల్పమైనటువంటి దాని ఎందే ఇంత అభిమానం ఉండినప్పుడు ఇంకా ఘనమైనటువంటి దాని ఎందు అభిమానం ఎంత గొప్పగా పోతుందో.
0: ఇఫ్ హీ హాస్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫర్ సచ్ అ స్మాల్ పెటీ థింగ్ హౌ మచ్ మోర్ ఆఫ్ అటాచ్మెంట్ వుడ్ హీ హ్యావ్ ఆన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ షీ కామెంటెడ్.
1: ఇతని పేరుకు తగినటువంటి ప్రవర్తన కాదే అనింది.
0: హిజ్ యాక్షన్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ది ఆశ్రమ్ ది హీ హాస్ యాక్సెప్ట్.
1: విన్నాడు ఈ సర్వసంగ పరిత్యాగి.
0: దిస్ పర్సన్ హూ హాస్ రినౌన్స్డ్ ఎవ్రీథింగ్ హీ హర్డ్ ఇట్.
1: మనసులో చాలా బాధ ఉద్రేకము రెండు కూడాను చేరిపోయాయి.
0: He was filled with anger and also excitement.
1: ఒక్క స్త్రీ నన్ను ఇంతటి మాట అనటమా అని తనలో ఒక విధమైనటువంటి ద్వేషాన్ని కూడా అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He developed a sort of anger and hatred against her. After all, a woman commenting upon me.
1: తిరిగి తాను స్నానం చేసి వచ్చే సమయం లోపల నా త్యాగం ఎట్టిదో చూడు అన్నట్టుగా ఆ తల క్రింద ఉన్నటువంటి సొరకాయను తీసి ఆమె పాదాల దగ్గరికి విసిరి వేశాడు.
0: When she was returning after bath from the river, the moment she approached him, he threw away that particular jug at her feet, declaring, look at my renunciation. I don't care for this thing. He threw it away.
1: అప్పుడు ఉభయ భారత్ చెప్పింది, అయ్యో పాపం, ఒట్టి అభిమానమే కాదే అహంకారం కూడా ఉంటుండాలి అనింది.
0: దెన్ ఉభయ భారతి కామెంటెడ్, వెల్ యు నాట్ మియర్లీ హ్యావ్ అటాచ్మెంట్ బట్ హ్యావ్ యువర్ ఫుల్ ఆఫ్ ఈగో ఆల్సో.
1: ఈ అభిమానం అమంకారం అహంకారం అనేటువంటిది మానవునికి ఉండినంత వరకు కూడాను ఆత్మను అర్థం చేసుకోలేరు, ఆత్మానందాన్ని పొందలేరు అనింది.
0: హి ఆల్సో సెడ్, as long as men have attachment and ego and mindness, they would never be able to realize atma.
1: ee satyanni sarvasanga pratyagi grahinchadu.
0: This great renouncer of the world realized the truth.
1: parivetti vachi ama striya purushuda aneetundi vicharana gnaname cheyakunda padamula paina paddadu.
0: She ran to her, fell at her feet, not caring whether it was a man or a woman.
1: నా దోషమును క్షమించమన్నాడు.
0: Forgive my fault, he said.
1: సహజంగా మానవునకు అన్ని విధములైనటువంటి యొక్క బంధనకు మూల కారణము అభిమాన అహంకారములే.
0: It is the attachment and ego which bind man for everything. That is the very basis of all bonding.
1: నేను అనేటువంటి అహంకారము, నాది అనే మమకారము, ఈ రెండు పోయినప్పుడు నీవు నీవుగానే నిలుస్తావు.
0: If you can get rid of the feeling of I and the feeling of mine, then you will remain your pure self.
1: ee vidhamaina ahankaram amakaram lanta kudanu aaharam chetane kooduthuntai.
0: All this ego and attachment come on account of the food that we partake.
1: ee dushtamaina leka durarjitamaina aaharamu manavuni aneka vidhuluga kudanu ajnanamlo munchutundi.
0: The food acquired by unfair means, unfair earning, that will be responsible for. That will suppress all good feelings in man.
1: ఎక్కడ ఎప్పుడు ఏమి ఎవరితో ఏలాగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతుంది.
0: He loses all the power of discrimination as to with whom, when, where, what to talk and how to talk.
1: కనుకనే మహాభారత యుద్ధమునందు భీష్ముడు మహాజ్ఞాని, మహాత్యాగి, అతని యొక్క దీక్షను ఇట్టిది అట్టిదిని ఎవరు కూడా వర్ణించలేరు. పితృ ఆజ్ఞ పరిపాలన శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలించాడు. కాని భీష్ముడు తండ్రి ఆజ్ఞను యావ జీవితం కూడా అనుసరించాడు.
0: భీష్మ వాజ్ ఎ వెరీ యునీక్లీ గ్రేట్ పర్సన్. For the sake of his satisfying his father's wish, he undertook to remain bachelor throughout his life, while Ramachandra could go to forest to satisfy and fulfill the wishes of his father only for 14 years.
1: దృఢమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వాడి కొరకనే ఇతనికి భీష్ముడు అని పేరు వచ్చింది.
0: As he had such firm resolve, he got the appropriate name. ఇటువంటి
1: ప్రతిజ్ఞలయందు భీష్మునికి మించినటువంటి వారు మన భారతదేశం ముందు ఏ చరిత్ర ఎందుకు కానరాదు.
0: Among those people who have taken great vows, there is none comparable to Bhishma in the whole history of Bharat.
1: భీష్ముడు మహాభారత యుద్ధ సమయం నందు 9వ దినమున నేల కూలాడు.
0: 9th day of the war, మహాభారత వార్, భీష్మ వాస్ డిఫీటెడ్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: హీ వాస్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్.
1: పాండవులు ద్రౌపదితో కూడాను కూడి పితామహుడైనటువంటి యొక్క భీష్మాచార్యని చూచే నిమిత్తమై దర్శించే నిమిత్తమై అక్కడికి వచ్చారు.
0: పాండవాస్ అకంపెనీడ్ బై ద్రౌపది కేమ్ టు దిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఫార్ హిస్ దర్శన్, ఫర్ ఎ విజన్ ఆఫ్ హిమ్.
1: శరతల్పం పైన పరుండినటువంటి భీష్ముడు ధర్మజునకు, భీమునకు, అర్జునకు, నకుల సహదేవులకు శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
0: లైన్ డౌన్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్, భీష్మ బిగాన్ టీచింగ్ టు ధర్మజ అండ్ హిస్ బ్రదర్స్ ది
1: ఏది ధర్మం, ఏది అధర్మము, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది అక్రమము, ఏది అనాచారము అనేటువంటిది. దేనిని మనం అనుభవించాలి, అనుసరించాలి, దేనిని మనం అనుసరించకూడదు, అనుభవించకూడదు అనేటువంటి విషయాన్ని పాండవులకు చెబుతున్నాడు.
0: He began expounding what is righteousness, what is unrighteousness, what should be enjoyed, what should not be enjoyed, what is justice, what is injustice.
1: ఈ విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నందు పాండవులకు శాంతి పర్వాన్ని బోధించే సమయం నందు వినలేక ద్రౌపది పక్కున నవ్వింది.
0: The whole surroundings were peaceful. The teaching was going on. Draupadi suddenly burst into laughter.
1: పెద్దలైనటువంటి పితామహుడైనటువంటి జ్ఞాని అయినటువంటి ఈ భీష్ముడు సందేశాన్ని ఇచ్చే సమయం లోపల స్త్రీ, సామాన్యమైనటువంటి స్త్రీ ఈ విధంగా నవ్వటం అవమానపరిచినట్టు కాదా?
0: When such a great, wise, grand man was teaching, should a woman, ordinary woman, laugh? Is it not something?
1: ఎంత వినయ విధేయతను అనుభవించి అందించవలసినటువంటి ఈ స్త్రీ ఈ విధంగా నవ్వింది అని భీముడికి కోపం వచ్చింది. కండలు కదిలించాడు.
0: Bhima was rather enraged. How could this lady, who will show so much of humility and obedience, laugh like that? Is it appropriate?
1: అర్జునకు కన్నులు ఎర్రబడిపోయాయి.
0: Arjuna's eyes became red shot.
1: ధర్మజుడు తల వంచుకున్నాడు.
0: Dharmaja bent down his head.
1: నకుల సహదేవులు చాలా విచారపడుతున్నారు.
0: నకుల అండ్ సహదేవ వర్ వెరీ మచ్ వరీడ్.
1: పాండవుల యొక్క గౌరవం ప్రతిష్టలంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క దీంతో కేవలము ఒక అవమానం పాలవుతుండాలి అని కూడాను అందులో ఒకరికొకరు విచారణ చేస్తూ వచ్చారు.
0: All of them were worried and thinking that the honor and great name and good name of Pandavas has gone to dust on account of the behavior of this woman.
1: Chakkaga gurtinchi Bhishmudu, Bhima, Arjuna, Dharmaja, Draupadi chaala goppa buddhi kaliginatundi.
0: Bhishma, who understood the reason as to why Draupadi
1: was wrong. Aamaku minchinatvanti yokka pativrata ee jagattunandu kaanalaru.
0: There is no woman who is more chaste than
1: maha gunavanturalu.
0: She is extremely virtuous lady.
1: Prapanchamlo evariki ainatvanti gunamulu moodu untunnavi aamelo.
0: There are three extraordinary qualities which she possesses, which none
1: else. Aame karanam leni karyam cheyadu.
0: She would never do anything without reason.
1: Kanuka ee navvadaniki karanam unnadi.
0: Let us find out the reason for this.
1: Ee karanaanni ippudu nirupistanu choodam ani cheptani. అమ్మా ద్రౌపది దగ్గరికి రా అని పిలిచాడు.
0: ఐ విల్ షో యూ ది రీజన్ ఎస్ టు వై షీ హస్ లాఫ్డ్ అండ్ హీ టోల్డ్ అండ్ హీ ఆస్క్డ్ ద్రౌపది, అమ్మా కమ్ హియర్, కమ్ క్లోజర్ టు మీ.
1: నీ నవ్వుకు కారణమేమిటో చక్కగా వివరించి నీ పతులకు అర్థమయ్యేటట్టుగా బోధించమన్నాడు.
0: కైండ్లీ టెల్ యాజ్ టు వై యూ హ్యావ్ లాఫ్డ్, లెట్ యువర్ హస్బెండ్స్ అండర్స్టాండ్ క్లియర్లీ.
1: పితామహ, ఇది నా దోషమే, కానీ అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ప్రవర్తించినటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి బోధనలు సత్యధర్మ నియమ నిరుతులైనటువంటి పాండవులకు బోధించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
0: వెల్, ఇట్ ఈస్ మై ఫాల్ట్ టు హావ్ లాఫ్డ్, బట్ ఐ వాంట్ టు నో యువర్ టీచింగ్స్ ఆర్ మోర్ అప్రోప్రియేట్ టు కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ హూ ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంజస్టిస్. కౌరవులకు
1: సన్యాధిపతిగా ఉంటుండి కూడాను నీవు కౌరవులకు బోధించవలసినటువంటి విషయంలో పాండవులకు బోధిస్తున్నావు. పాండవులు ఏనాడు అధర్మాన్ని ఆచరించలేదు, లేదా అక్రమంలో ప్రవేశించలేదు. వారు నిత్య సత్యవ్రతులు, ధర్మాచరణలు. ఇలాంటి వారికి నీ బోధ కేవలం వృథా అయిపోతున్నది అని నేను విచారించానని.
0: యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అండ్ ఎల్డర్ యూ షుడ్ హావ్ టాట్ టు ది కౌరవాస్ హూ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్. Why should you teach to the Pandavas who have always followed the path of righteousness and truth?
1: నీ బోధనంతా దుర్మార్గులకు దుష్టులకు అత్యవసరము.
0: Your teachings are required for evil minded ones and wicked ones.
1: అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు.
0: Then Bhishma told her,
1: ద్రౌపది, నేను కౌరవుల వైపున నేను ఉండినటువంటి వాడను. నా ఆహారమంతా కూడాను కౌరవులు పెట్టిన అటువంటి ఆహారమే. నేను వారి పలు పుసుపప్పు తిన్నాను, కనుకనే వారి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో కూడినటువంటి ఆహారం నేను భుజించటం చేత నా రక్తమంతా అన్యాయ అక్రమంగానే మారిపోయింది.
0: He said, Draupadi, I had partaken food which was earned in the improper way by the Kauravas, and therefore my blood was full of that kind of attitudes only.
1: నీ పతి అయినటువంటి అర్జునుడు వేసినటువంటి అంబు చేత ఆ యొక్క మాలిన్యమైనటువంటి రక్తం అంతా కూడా కారిపోయింది.
0: బై ది ఆరో షాట్ బై యువర్ హస్బెండ్ అర్జున దట్ ఎంటైర్ బ్లడ్ హ్యాస్ ఊజ్డ్ అవుట్ ఆఫ్ మై బాడీ.
1: అట్టడుగులున్నటువంటి ధర్మములు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
0: ది రైచియస్నెస్ విచ్ వాస్ హిడెన్ విత్ ఇన్ మీ ఈజ్ కమింగ్ టు ది సర్ఫేస్.
1: ఇంతకాలము నా ధర్మమును, నా ప్రతిజ్ఞను, నా యొక్క న్యాయమును ఈ చెడు రక్తమే నన్ను కప్పిపెట్టింది.
0: ఆల్ మై రైచియస్నెస్, ఆల్ మై జస్టిస్ వాజ్ కవర్డ్ బై దిస్ బ్యాడ్ బ్లడ్.
1: కనుక ఇప్పుడు ఆ యొక్క చెడు రక్తం అంతా, మలినమైనటువంటి రక్తం అంతా పోయింది భూమి పైన.
0: యాజ్ ది ఇంప్యూర్ బ్లడ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్, నౌ
1: అడుగులు దాగినటువంటి యొక్క న్యాయ ధర్మములు ఇప్పుడు ఉప్పొంగి వస్తున్నాయి ద్రౌపది అన్నాడు.
0: ది justice and righteousness which were hidden in me are surging forth with all the force.
1: Draupadi, aaharam yokka prabhavamu enta goppaga untunnado meer chakkaga vicharinchandi.
0: You can imagine the influence which food has on man's behavior.
1: Kanuka Draupadi yokka navu valla ee parama satyam kudunu bayata padindi.
0: On account of Draupadi's laughing, this great truth has come out.
1: Anduvalle Bhishmudu cheppadu.
0: That is why Bhishma told,
1: patula palu matalaku eduru cheppanga bodu.
0: She would never answer back to the husbands. Come
1: oka pati gaadu aidi mandi patulu oka pati yokka aagnanu narchukotame chaala kashtam ee kaalamlo. Aidi mandi patulu yokka aagnanu sirasa vahinchi kaadu ledu aneetundi jawabu lekunda narchukuntu vachindi.
0: She obeyed the commands of five husbands. These days it is difficult even to obey the commands of even one husband. And she always obediently carried out the commands.
1: Vari sevalu cheyaga tiradanadu.
0: She would always serve them most willingly.
1: Tanaku nunnadani che trupti ganuchunundu.
0: She was always contented with whatever she had.
1: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ చేస్ట్ ఉమెన్ హూ ఈజ్ కంపేరబుల్ టు ద్రౌపది ఇన్ హర్ గ్రేట్.
1: ఇక్కడ ద్రౌపది యొక్క పతులు ఎవరు?
0: హూ ఆర్ ది హస్బెండ్స్ ఆఫ్ ద్రౌపది?
1: ధర్మార్జున, భీమ, నకుల, సహదేవులు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ధర్మ, అర్జున, భీమ, నకుల అండ్ సహదేవులు.
1: పంచ ప్రాణములే ద్రౌపది అనగా వాక్శుద్ధి అయినటువంటి యొక్క అగ్నికి పతులు అని. ప్రతి మానవుడు ఈ ఐదు పతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫైవ్ హస్బెండ్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన.
1: ఈ ఐదింటిని చక్కగా సమన్వయపరుచుకొని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్ వర్క్ ఇన్ యూనిజాన్ అండ్ సస్టైన్ లైఫ్.
1: ప్రతి మానవుడు కూడాను, స్త్రీ పురుషులు కూడాను ఈ యొక్క ఐదు ప్రాణములను కూడాను మనము కలిగే ఉంటున్నాం.
0: బి ఇట్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఆల్ దీస్ విల్ హ్యావ్ దీస్ ఫైవ్ లైఫ్ బ్రెస్.
1: కనుక మనము వీటిని అనుసరిస్తున్నామా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఉద్రేకిస్తుంది.
0: వన్ అట్ ఎ టైమ్ గోస్ ఆన్ ఎక్సైటింగ్ అస్.
1: కనుకనే తాను చెప్పాడు, తనకు నున్నదాని చే తృప్తి గనుచునుండు.
0: దట్ ఈస్ వాళ్ళకి
1: ఎంత ఉన్నదో అంతతోనే తృప్తి పడుతుంటాడు.
0: That is why it is said that she was contented with whatever she had.
1: Inaati vale 500 rupayala nelaku jeetam ostunte 1000 rupayala kanti cheera naaku kavalani yerchatam ledayama. 500 rupayala ostunte daniki tagarettugane nadchukuneetundi stree.
0: Like today's woman, if the husband gets a salary of 500 rupees, she would never ask for a 1000 rupees sari. She would always
1: be contented. Anaka manaku unna dani tone manam trupti padali.
0: We would always be contented with whatever we have.
1: Kanukane Draupadi nirantaram kudunu tuptigane undetundi.
0: She was always a contented person.
1: Karanam emiti?
0: What was the reason?
1: Manavaru asantruptiki karanamu uddalani tejischi leni danikai aarata padutunnaru anduvalane ashantiki guri ayipothunnaru.
0: Our people are discontented because they do not care to be satisfied with what they have. They always want to have
1: ద్రౌపది లేని దానిని ఆశించటం లేదు, ఉన్నదానిని వదలటం లేదు, ఉన్నదాన్ని అనుభవిస్తుంటారు.
0: She always enjoyed whatever she had, never wanted to have anything more than what she had.
1: కనుక ఈ కారణములను పురస్కరించుకొని ఆహారము చేత బుద్ధులు ఏ విధమైనటువంటి స్థితిని ఇంకా మారుతుందాయనేటువంటిది విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ హౌ దర్ ఇంటెలిజెన్స్ గెట్ షేప్డ్ బై ద ఫుడ్ దట్ దే పార్టేక్.
1: మన రాగద్వేషములు కానీ అభిమాన మమకారములు కానీ ఆహారం చేతనే సంభవిస్తున్నాయి.
0: Whether it is likes and dislikes, attachment and hatred, all these things come by the food that you partake.
1: Kanuka ee aahara neemam anetundi manobuddhulaku atyavasaram entundi.
0: Therefore the discipline relating to food is extremely important for mind and intelligence.
1: Manasu yokka tattamu chaala vichitram.
0: The very nature of mind is rather
1: strange. కనుక నీ శాస్త్రములన్నీ ఏ విధంగా దీన్ని నిర్ణయించాయంటే,
0: దట్ ఈస్ వై ది స్క్రిప్చర్స్ హావ్ డిస్క్రైబ్డ్ మైండ్.
1: మానవుడు ఇంద్రియములను అనుసరించడం చేత పశు అయిపోతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ది సెన్సస్ మ్యాన్ బికమ్స్ ఎన్ యానిమల్.
1: మానవుడు మనసును అనుసరించడం చేత మనిషి అవుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ద మైండ్ మ్యాన్ బికమ్స్ ఎ మ్యాన్.
1: మానవుడు బుద్ధిని అనుసరించడం చేత మహాతత్వము కలిగినటువంటి వాడవుతున్నాడు, మహనీయుడు అవుతున్నాడు.
0: మ్యాన్ బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ బికమ్స్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవుడు ఆత్మను అనుసరించినటువంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, తానే బ్రహ్మగా మారుతున్నాడు.
0: బై ఫాలోయింగ్ ఆత్మ మ్యాన్ బికమ్స్ బ్రహ్మ.
1: కనుక మనం ఇంద్రియములను అనుసరించడం చేతనే పశువుగా మారుతున్నాం.
0: వీఆర్ బికమింగ్ యానిమల్స్ బై ఫాలోయింగ్ సెన్సస్.
1: కానీ మనసునైనా అనుసరించి మానవుడిగానైనా నిలు.
0: అట్లీస్ట్ వీ షుడ్ ఫాలో మైండ్ అండ్ రిమైన్ హ్యూమన్ బీయింగ్స్.
1: బుద్ధిని అనుసరించి మహనీయుడు కాకపోయినప్పటికీ మనసరించి మనసును అనుసరించి మానవుడిగానైనా జీవించు.
0: బై ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ యూ మే నాట్ బికమ్ గ్రేట్ బట్ అట్లీస్ట్ ఫాలో ద మైండ్ అండ్ రిమైన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: అయితే చాలా మంది ఇక్కడ సందేహించవచ్చును, మనసు కూడా చాలా చెడ్డదే కదా అని.
0: మెనీ పీపుల్ మే గెట్ ఎ డౌట్ ఈవెన్ దిస్ మైండ్ కుడ్ బి రాదర్
1: వికెట్. ఎప్పుడూ పరిశుద్ధమైనటువంటిది.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్.
1: ఇటువైపుని ఇంద్రియాన్ని అనుసరించడం చేతనే మాలిన్యాన్ని పొందుతుండాలి.
0: వెన్ ఇట్ ఫాలోస్ ది సెన్సస్
1: ఇంద్రియములు సేకరించినటువంటి విషయ సామగ్రిని మనసుకు అందిస్తుండాలి.
0: ది సెన్సస్ గోన్ సప్లైయింగ్ ది మైండ్.
1: మనసే ఏమాత్రం విషయాన్ని స్వీకరించడం లేదు.
0: మైండ్ బై ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గెట్ అటాచ్ టు ఎనీథింగ్ అట్ ఆల్.
1: మనసు ఇంద్రియానికి మాస్టర్.
0: మైండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: కనుక ఈ యొక్క మనసు యొక్క ఫాలోయర్స్ అయినటువంటి ఇంద్రియాలు అనేక విషయాన్ని స్వీకరించి ఈ మనసుకు అందించడం చేతనే మనసు చక్కగా కూర్చొని భోంచేస్తుంటాడు.
0: దీస్ సెన్సెస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ ద మైండ్ collect all the vishayas, all sense objects and supply to the mind.
1: ee manasu buddhini kudanu koncham anusarinchindante aa buddhi vachi cheputundi manasuku idi cheyataganidi idi cheyataganidi idi nee oppukokoddu idi oppukovachunu ani ninnayistundi kani buddhini ee maatram sampratinchatam ledu ee manasu.
0: If mind
1: yarichindanni anubhavinchukun chetane ee manasu kontha varakunu malinyanni pondutundali.
0: If mind can also follow the intelligence which can decide which is good and which is not good, then it would be safe. But it is not doing that at all. Therefore, it is getting into problem.
1: కనుక మనము ఈ గడచిన దినములంతా కూడాను శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఈ నాలుగింటిని గుర్చి మనము చక్కగా గుర్తించుకుంటాం.
0: All these days, we have recognized and realized the very aspects relating to body, the senses, the mind and intelligence.
1: ఈ నాలుగింటి యొక్క ఏకత్వమైన స్వరూపమే క్షేత్రము అన్నారు.
0: దిస్ క్షేత్రం రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ఫోర్.
1: ఈ క్షేత్రము కేవలము జడమైనటువంటిది, మనస్సు జడమైనటువంటిది, ఇంద్రియములు జడమైనటువంటివి, లేక దేహము జడమైనటువంటిది. అయితే ఈ జడమైనటువంటి దానిని గురించి ఈనాడు తెలుసుకున్నాం. అయితే ఈ జడమైనటువంటి వాటి యొక్క స్వభావాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసేది అదే క్షేత్రజ్ఞుడు.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇనర్ట్. ఆల్ దీస్ ఆర్ ఆల్సో ఇనర్ట్. బాడీ ఇస్ ఇనర్ట్, సెన్సెస్ ఆర్ ఇనర్ట్, మైండ్ ఈస్ ఇనర్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇనర్ట్.
1: ఈ క్షేత్రజ్ఞులకు మధ్య కొంత అవకాశం ఉంటుండాలి సృష్టి యొక్క పరిణామం.
0: అండ్ విల్ హావ్ టు జస్ట్ నో అబౌట్ క్షేత్రజ్ఞ. బిట్వీన్ దిస్ క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ దేర్ ఆర్ సర్టన్ సటిల్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి నో.
1: ఈ క్షేత్రం అనేటువంటిది మరికొన్ని మాలిన్యమైనటువంటి దీంతో కూడాను, శుద్ధమైనటువంటి దీంతో కూడాను స్నేహం కలిగి ఉంటుండాలి.
0: దిస్ క్షేత్రం ఫీల్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సటన్ థింగ్స్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ సటన్ థింగ్స్ విచ్ ఆర్ ప్యూర్.
1: అవి ఏ త్రిగుణములు?
0: అండ్ దోస్ ఆర్ ది క్వాలిటీస్, త్రీ క్వాలిటీస్, త్రిగుణాస్,
1: సత్వ రజో తమో గుణములు.
0: దోస్ క్వాలిటీస్ ఆర్
1: సత్వ రజో తమో గుణములు. చాలా విచిత్రమైనటువంటివి, చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటివి.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ వెరీ స్ట్రేంజ్.
1: ఏ విధంగా సృష్టింపబడినది ఈ సృష్టికి? ఈ త్రిగుణములు ఏ రీతిగా ఆధారమైపోయి ఈ జగత్తంతా త్రిగుణాత్మకమైనటువంటి జగత్ అని పేరు పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్నంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండాలనుకుంటారు. కనుక అలాంటి విషయాన్ని రేపటి దినము చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అండ్ వీల్ హావ్ టు అండర్స్టాండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు దీస్ క్వాలిటీస్, హౌ, వాట్ రోల్ దే ప్లే. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీల్ ట్రై టు నో ఆల్ ద డీటెయిల్స్.

పొందడానికి ఏమి కారణము అనేటువంటి విషయాన్ని అంతా కూడాను రేపటి దిన మనం తెలుసుకుందాం. నిజంగా ఈ త్రిగుణముల యొక్క సృష్టి అనేటువంటిది ఏనాడు కూడాను మీరు విని ఉండరనుకుంటారు.

0: అఖిల సంపదలును ఆధ్యాత్మికపు చిత్త అలరునప్ప. ఆయురారోగ్యంబు ఆధ్యాత్మికపు చిత్తమలరునప్ప. అంతియే కాదు మోక్షమర చేత నిలచు, ఇంతకన్నను వేరెద్దియరుగపరతు. సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా,
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ షుడ్ బి అవేర్ దట్ కంపెనీ విత్ బ్యాడ్ పీపుల్ విల్ బ్రింగ్ హిమ్ రూయిన్ విల్ రూయిన్ హిస్ లైఫ్ విల్ మేక్ హిస్ థాట్స్ బ్యాడ్ అండ్ విల్ మేక్ హిస్ యాక్షన్స్ బ్యాడ్ హీ విల్ లూజ్ ది లిటిల్ డివోషన్ విచ్ హీ మే హ్యావ్ అండ్ హీ విల్ టర్న్ టు బ్యాడ్ వేస్ అండ్ బ్యాడ్ పాత్స్ బిఫోర్ సచ్ ఎ కటాస్ట్రఫీ ఆఫ్ రూయిన్ కమ్స్ టు ఎ మ్యాన్ హీ షుడ్ రియలైజ్ that he might enter good company, avoid bad paths, and then he will get longevity, health, all prosperity. Not only that, he will get spiritual attainment come to him easily. Besides all these, even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?
0: Chadune chiti manchu చదువులు నేర్చితినంచు గర్వము వహించన్ రాదు. మీకున్న చదువే పాటిది

గర్వ దురహంకారంబులం వాయుడి నేర్వ దగ్గది.

0: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
0: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
1: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు, గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉన్నది.
0: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
1: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపజేస్తూ ఉంటున్నది.
0: ఆల్దో దిస్ బేస్ డస్ నాట్ అపియర్ టు అస్ ఫర్ అవుట్వర్డ్ సీయింగ్ యాజ్ మ్యాటర్ డస్, ఇన్వర్డ్లీ ఇన్సైడ్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ డిస్టింక్టివ్ ఇన్నర్ స్పిరిట్.
1: దానిని ఆత్మ అనియు జీవత్వమనియు పిలువబడుతూ వచ్చింది.
0: దిస్ హ్యాస్ బీన్ కాల్డ్ ది ఆత్మ ఆర్ ది జీవ.
1: ఇట్టి జీవతత్వాన్ని, ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: టు గివ్ యు ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
1: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
0: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
1: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడాను నింపుకుని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
0: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అథ అత బ్రహ్మ జిజ్ఞాస, these have stood as the four pillars which have come forward to liberate humanity and to give enlightenment to the human kind.
1: samasta vedanta saramu kudanu ee nalugu padamulu yende nalugu vakyamulu yende imiti unnadanaitundi satyanni ee naada manam gurtinchali.
0: today we should recognize the truth that all the essence of the philosophy and the vedas is contained in these four words.
1: brahma jignasa ainatundi vaade brahma gnani kagaladu.
0: The one who is a Brahma Jignasi, who wants to understand Brahman, can become Brahman.
1: Brahma Jnaniye Vidyavantudani cheppabadadu.
0: A truly educated person will deserve that title only if he has the knowledge of Brahman.
1: Avidya kevalam janana maranamulaku moola karaname kaani aatma tattvamunu andinchetunte yokka margamu kaaneradu.
0: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
1: Atha ఈ అథ అనేటువంటి పదము నానార్థములతో కూడి ఉంటున్నది.
0: ది వర్డ్ అథ హ్యాస్ గాట్ ఎ మానిఫోల్డ్ మీనింగ్స్.
1: మొదటి అర్థము మంగళాధ్యయనం, మంగళాచరణము.
0: ది ఫస్ట్ మీనింగ్ ఈజ్ టు యాక్సెప్ట్ విక్టరీ ఆర్ ప్రాస్పెరిటీ.
1: రెండవది అనంతరము.
0: ది సెకండ్ మీనింగ్ ఈజ్ ఇన్ఫినిట్యూడ్.
1: మూడవది ఆరంభము.
0: ది థర్డ్ మీనింగ్ ఈజ్ బిగినింగ్.
1: నాలుగవది ప్రశ్న.
0: The fourth meaning is inquiry or question.
1: ఐదవది సర్వస్వము.
0: The fifth meaning is knowledge.
1: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో అర్థములు ఉంటున్నది ఈ అథ అనే పదపదంకు.
0: Yet many more meanings are given to this one word అథ.
1: కానీ ఈ బ్రహ్మసూత్రములు ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
0: But the word adha, as it occurs in the Brahma Sutra in this context, we have to take the meaning that this is anantara, that is something which has no limit.
1: Deni anantaramu anetuvanti prashna tirigi manam vesukovalsi vastundi.
0: We should also have to ask the question, what is it the content of?
1: Sadhana chatushtayamulu anantarame anetuvanti javabu kudanu deeniki spashtam avutundi.
0: We will get the meaning that this gives us the large content of the 8 types of sadhana.
1: Ee sadhana chatushtayamulu anaga emiti? Anaga mottamodatidi nitya anitya vishaya parisiranamainatundi jnanamu. Ade vijnanamu.
0: What are these 8 types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
1: Rendavadi vairagyam.
0: The second one is vairagya.
1: Vairagyam anaga kevalamu aalu biddalanu aastipaastamunu visarjinchi aranyavasam cheyamani kaadu.
0: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
1: The main
0: meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water bubble.
1: Inka moodavadi tamadamaadi satsampatti.
0: The third one is the ability to get forbearance.
1: Samadhamadi satsampatti anaga antar indriyamulanu bahir indriyamulanu anagadrukki tadwara pavitramaina satyamaina nirmalamaina nischalamaina nisvarthamaina kunti yokka pavitra bhavamulanu abhivruddhi gavinchukune kunti yokka parinamam.
0: The third one, which has been described as sama and dama, can be explained by saying it is acquiring control over the inner senses and the external organs and thereby obtain an amount of stability.
1: నాలుగవది ముముక్షత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటము.
0: The fourth one is mumuksha, that is to see.
1: మోక్షం అనగా కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కాదనియు ఈ మోక్షం అనగా జన్మరాహిత్యం అనియు అనుకోవటము ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతి.
0: దిస్ వన్ ఇస్ టు సీక్ మోక్ష ఆర్ లిబరేషన్ బట్ టు థింక్ దట్ మోక్ష ఇస్ సమ్ స్పెసిఫిక్ ప్లేస్ అండ్ దట్ ఇస్ టు గెట్ రీడ్ ఆఫ్ వన్స్ లైఫ్ దిస్ ఇస్ ఓన్లీ
1: మోహక్షయమే మోక్షము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నిరూపించాలి.
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ ది వర్డ్ మోక్ష ఇస్ మోహక్షయ దట్ ఇస్ టు గెట్ రీడ్ ఆఫ్ ది ఇల్యూషన్.
1: ఇంకా ఐదవది శ్రవణము.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ లిసనింగ్ శ్రవణ.
1: శ్రవణం దేనిని మనం శ్రవణం చేయాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ లిసన్ టు?
1: చేస్తున్నాం కావలసినన్ని శ్రవణం చేస్తున్నాం.
0: వీ ఆర్ లిసనింగ్ టు మెనీ థింగ్స్.
1: దుర్బోధనలు, దుర్వాక్యములు, అపశబ్దములు, అనవసరమైనటువంటి అపనిందలు, ఇలాంటివన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం.
0: We are listening to bad words, bad things and accusations of others.
1: శ్రవణం చేసేటువంటి ఇంద్రియములను, వాక్కును ఉచ్చరించేటువంటి ఇంద్రియములను, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
1: Meetiti matraha ani ee indriyamulaku matraha ani oka peru.
0: These organs are also called by one name, matra.
1: Matra anaga rendu arthamulu.
0: The word matra has two meanings.
1: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
0: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
1: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
0: మాత్ర హ్యాస్ అనదర్ మీనింగ్ దట్ ఈస్ ఎ స్టాండర్డ్ మెజర్
1: అనగా ఒక సాక్ష్యము అని కూడా చెప్పవచ్చు.
0: వన్ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్ బై సేయింగ్
1: లేక ఒక కొలతబద్ధ అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి ఎ యార్డ్ స్టిక్ ఆర్ ఎన్ ఎవిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
1: ఇతను అన్ని విధములు కూడా అందచందములుగా ఉంటున్నాడు కానీ ఎత్తు తక్కువగా ఉంటుందాది అంటాం మనం.
0: we sometimes say this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
1: Aithe atane andachandamulu kolchinatvanti okka kolta badde edi.
0: What is the yardstick which we have used for measuring his beauty?
1: Ade kannu.
0: That is the organ which is the
1: eye. Kanukane itti kolata baddalato koodinatvantidi kanukane indriyamulaku matra ani peru.
0: Because our organs use such yardsticks, our organs have been called matra.
1: ఈ పదార్థము పుల్లగున్నది తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
0: We decide that this material is sour or material is sweet.
1: ఈ పుల్లదనమును తీయదనమును కూడా కొలిచినటువంటి కొలతబద్ద ఏమిటి? నాలుకని.
0: What is it that gives this yardstick of sweetness or sourness? That is the tongue.
1: అబ్బా ఇది దుర్గంధము ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి ఒక వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
0: We also say this is bad smell, this is fragrance. This decision is made.
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలతబద్ద ఏమిటి? మన నాసికని.
0: What is the implement which decides this good and bad? It is this human organ.
1: అయితే శ్వాసను పీల్చుటకు ప్రాణమును నిలబెట్టుకునుటకు పవిత్రమైనటువంటి యొక్క అంద చందములతో కూడినటువంటి యొక్క భగవత్ సృష్టితో ఉన్నటువంటి యొక్క ఈ జగత్తును దర్శించుటకు పవిత్రమైనటువంటి యొక్క వాక్యములను పరమాత్మ యొక్క శ్రవణమును కొంతవరకు అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
0: God has given us these organs for maintaining our breath and maintaining our life, for also uttering the sacred words relating to God, for seeing the divine aspects in the creation of God. But forgetting the truth, we are using these organs for
1: our purpose. భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
0: Because we are transgressing these limitations prescribed by God for our organs, all sins come into our life.
1: పాపమనగా వేరు పరదేశమున్ లేదు తాను చేయు పనులు తగిలింది.
0: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
1: మనము చక్కని వాసన చూడటానికి గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
0: God has given us the nose to enjoy good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
1: ఆకలి బాధను తప్పించుకునే నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు, కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలము దానవుడుగా మార్చుకొని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
0: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
1: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు, కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
0: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart. But He has not given us these ears to hear about the accusation of others and faulty words.
1: కనుకని శ్రవణ మనన నిధిధ్యాసలనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములనేటువంటి దాంట్లోపల ఈ శమధమాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకు శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదో పాయింట్.
0: బేరింగ్ ఇన్ మైండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ శ్రవణ మనన నిధిధ్యాసన లిసన్ అబ్సార్బ్ అండ్ డైజెస్ట్ దే హ్యావ్ గివెన్ టు అస్ శ్రవణ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దీస్ ఎయిట్ మెథడ్స్ ఆఫ్ సాధన.
1: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
0: దిస్ లిసనింగ్ వీ షుడ్ కన్ఫైన్ ఇట్ టు లిసన్ టు ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
1: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడా కొంతవరకు స్తంభించిపోతాయి.
0: ఇఫ్ వీ బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
1: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది, కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
0: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్ బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
1: అనేక మందికి మీకు తెలుసు ఎయిర్ప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
0: Many of you know that when we travel in aeroplane, they give us first some cotton.
1: అయ్యా ఈ శబ్దమును వినినప్పుడు కొంతవరకు కూడాను నీ యొక్క సహజమైనటువంటి శబ్దం స్తంభించిపోతుంది, కనుక అటువంటి రీతిగా స్తంభించిపోకుండా ఉండే నిమిత్తమై నీవు దాన్ని కాపాడుకోమని చెప్పి ఆ ప్రతిని అందిస్తుంటారు.
0: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So prevent and protect your ears with this cotton.
1: కనుక మనం చేయవలసినటువంటి శ్రవణం ఎలాంటిదంటే భగవత్ నామస్మరణం.
0: The kind of listening which we should accept is to listen
1: పవిత్రమైనటువంటి సత్సంపంలో కూడినటువంటి సత్సంగముతో చేరినటువంటి యొక్క సద్వాక్యములను మనం శ్రవణం చేయాలి.
0: Good words which come out of good company are the things which we should listen to.
1: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
0: The second stage is to absorb what you have listened to.
1: ఈ మననము చేసినటువంటి దాని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
0: ది థర్డ్ స్టేజ్ ఇస్ నితిధ్యాస, దట్ ఈస్ వాట్ యు హావ్ లిసన్డ్ టు అండ్ అబ్సార్బ్డ్, యు హావ్ టు రిటైన్ అండ్ డైజెస్ట్.
1: ఇంకా కట్ట కదపటది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
0: ది లాస్ట్ వన్ ఈస్ టు ఇన్వెస్టిగేట్ వాట్ దిస్ త్వం పదార్థ, వాట్ డస్ త్వం మీన్.
1: త్వం అనగా నేనెవరు అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం విచారం చేయాలి.
0: త్వం మీన్స్ హూ ఎమ్ ఐ. The investigation as to who am I is to be done first.
1: నేను నిజముగా మానవుడనా లేక దానవుడనా లేక దైవమునా అనేటువంటి యొక్క దానిని మనము ప్రతి వ్యక్తి కూడా విచారణ చేయాలి.
0: Every individual should investigate truly whether he is a human being or whether he is a rakshasa or whether he is God.
1: లేక నీవు మానవుడిగా నీవు విశ్వసిస్తుంటే నీవు దానవ దీనిలో ప్రవేశించడానికి వీలుండదే.
0: If you believe that you are a human being, there is no opportunity for you to
1: become a human being. విశ్వసిస్తున్నావు దానవ కార్యములు ఆచరిస్తున్నావు.
0: You are believing that you are a human being, but in practice you are undertaking action.
1: కనుకనే పాపములు పర్వతముల వలె పెరిగిపోతూ వస్తున్నాయి.
0: This is the reason why sins are growing like mountains.
1: మానవుడిని విశ్వసించినప్పుడు మానవ కర్మలనే ఆచరించాలి.
0: When you believe that you are a human being, you
1: మానవుని కర్మలు దయ దాక్షిణ్యంతో ప్రేమతో కూడినటువంటి సహనంతో కూడినటువంటి యొక్క సత్సంపత్తి.
0: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human.
1: కనుకనే ఈ విధమైనటువంటి సాధనా సంపత్తిని తెలుసుకున్న తరువాత అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
0: It's only when you have realized these components of human action, you will deserve to become a wise man, brahmajnani.
1: Ante kaadu rendavadi ataha annadi.
0: Not only that, the second word in that brahma sutra is ataha.
1: Ee ataha anaga ee kaaranam valana ye kaaranam.
0: This ataha means for this reason. What reason?
1: Ee jagattunu unnatundi prati padarthamu kaani ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
0: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్, అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈస్ ది రీజన్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేని దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నామో, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
0: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్.
1: కనుకనే యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
0: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: వాట్ ఎవర్ ఇట్ మే బి,
1: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
0: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్, డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక ఏ కర్మలు కాని, ఏ విషయము కాని, ఏ యొక్క రూపము కాని, ఇవన్నీ కూడా మార్పు చెందినవే కాని శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత, ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
0: దిస్ బ్రహ్మసూత్ర టెల్స్ us దట్ ఫర్ ది రీజన్ ఆఫ్ యువర్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఆల్ ది వర్క్, ఆల్ ది మెటీరియల్ అండ్ ఆల్ ది థింగ్స్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఆర్ అన్ ట్రూ, ఆఫ్టర్ దట్ దెన్ యు సీక్ విజ్డమ్ అండ్ సీక్ బ్రహ్మజ్ఞానం.
1: అత అత ఈ రెండు కూడాను మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం ఉన్నారు.
0: We have understood the two words atha ataha. The next is brahma. Brahma stands for the omnipresent divinity.
1: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
0: To know this, to seek knowledge of brahman is the jignasa.
1: శేషవములో తల్లి వడిని తనకు సర్వస్వంగా భావించి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటాది.
0: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
1: tana talli vadi kante maroku prapancham unnadani kani maroku sukham unnadani kani e maatram kodanu taanu visheshinchadu.
0: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
1: Kani akku visheshinchinatvanti ee yokka bidda kramakramena perugutu vachetappatiki aata bommala paina kontha varaku nu vaancha perigi తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
0: ది చైల్డ్ విచ్ స్టార్టెడ్ విత్ సచ్ లిమిటెడ్ బిలీఫ్ గ్రాడ్యువల్లీ యాజ్ ఇట్ గ్రోస్ అప్ ది చైల్డ్ బిగిన్స్ టు లుక్ ఎట్ టాయ్స్ టు ప్లే విత్ అండ్ విల్ లీవ్ ది మదర్స్ ల్యాప్ అండ్ విల్ బిగిన్ టు హ్యాండిల్ ది టాయ్.
1: ఆట బొమ్మలే తనకు సర్వస్వంగా భావించి ఆడుకుంటున్నటువంటి సమయమునందు అమ్మ పిలిచినప్పటికీ రాదు ఆ బిడ్డ.
0: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
1: ఈ స్థాయి క్రమక్రమేణ పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛనలో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
0: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
1: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram anetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
0: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
1: he wants to appreciate appadiki inga amma nannala matalu kodanu atikramistadu.
0: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
1: Lokam yokka nindala nishthurani kodanu tejistadu.
0: He will give up the sayings and the utterances of the world about him.
1: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
0: హి విల్ బికమ్ బ్లైండెడ్ విత్ లవ్ అండ్
1: అదే సర్వస్వంగా భావిస్తాడు.
0: హి థింక్స్ దట్ ది వరల్డ్ కన్సిస్ట్స్ ఓన్లీ ఆఫ్ దట్.
1: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలు అయిన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
0: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, oh God, why have I entered this family, why have I taken all these children on my head, I want to give up everything.
1: Indulo yedi ee vyaktiki aanandanni andinchindi?
0: Amongst all these things, none of them.
1: Seshavamlo talli vadi pradhananga undindi.
0: In the childhood, mother's lap was everything.
1: Tadupari aata vastuvule aadharanga untunnayi.
0: Thereafter, toys were the basis.
1: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
0: ది థర్డ్ వన్ వాజ్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరైన మార్గం అని విశ్వసించాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈస్ ది ఓన్లీ పాత్ విచ్ హీ కెన్ యాక్సెప్ట్.
1: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది. అది
0: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
1: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
0: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
1: Manamu cheseetundi sarva karmalu kudanu chitta shuddhi nimittamai chestunname kani moksha prapti kosam kadu.
0: All the work that we do is only for purification of our chitta but not for the final liberation.
1: Chitta shuddhi nandincheetundi ve kani karmalu mochaanni prasadincheetundi kadu.
0: Work can only purify your chitta but cannot lead you to liberation.
1: Kanuka manamu ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్ష ప్రాప్తి లక్ష్యం నందుంచుకోవటం అత్యవసరం.
0: It is therefore very necessary that an individual who wants to get permanent bliss should be in work, be doing work, cleanse his chitta, but have his destination.
1: ఆత్మతత్వం అనేటువంటిది అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంటాయి.
0: ఇన్ ది ఇండివిజువల్ హూ హాస్ క్లెన్స్డ్ హిస్ చిత్త, దిస్ బ్రిలియన్స్ ఆఫ్ ఆత్మ విల్ బి సీన్ ఇన్
1: లోక వ్యవహారములు యందు, లోక వాంఛలు యందు మునిగి అనేక విధములైనటువంటి యొక్క అల్లకల్లోలములైనటువంటి భావములతో కూడినటువంటి చిత్తము ఈ ఆత్మతత్వాన్ని అణగదొక్కుతూ ఉంటాది.
0: That mind which involves itself in worldly work and worldly desires gets into confusion in so many ways will prevent this aspect of Atma coming forward.
1: Kirlian anetunte vaadu okadu undetunte vaadu.
0: There was an individual by name Kirlian.
1: Atanu photographer. Atani pere Kirlian photography ani peru.
0: The photographs taken by him are called Kirlian photographs.
1: Russia ku ati samipamulo dakshina dishayandu nalla samudram untundadi.
0: Close to Russia, on the western side, there is the Black Sea.
1: Akkada aneka vidhamainatundi parishodhanalu chalipadu dehamul paina.
0: This person performed a great deal of investigation on the human body.
1: Ee deham yokka charmam nunchi edo konni kaantulanta kudunu vidrummistu prakashistu vastundaya.
0: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
1: కనుకని ఈ దేహమునందు ఒక అగమ్య గోచరమైనటువంటి అర్థము కానటువంటి ఒక దివ్య శక్తి ఉన్నది అని తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
1: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
0: He has also been photographing all the human organs through this light.
1: అన్ని అంగములు యందు కూడాను ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంట్ వలె మెరుస్తూ వస్తున్నాయి.
0: In all the human organs photographed, there was seen some blazing, divine blazing like an electric current.
1: కేవలము ఎలక్ట్రాన్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాయి.
0: The particles which are named electron, neutron, proton are the three basic things with which physics of today deals.
1: పదార్థములు అన్ని కూడాను ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
0: That all the matter can exist in the form of energy was also established.
1: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడాను వారు నిర్ణయించుకున్నారు.
0: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
1: అయితే ఈ కిర్లియను దీనికి అతీతమైనటువంటిది కూడా మరొక ఉంటుండదని ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్ళాడు.
0: బట్ కెరిలియన్ ట్రాన్స్గ్రెస్ దీస్ బౌండరీస్ అండ్ సెడ్ దట్ దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ బోత్ దీస్ థింగ్స్.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును, గుట్టను, రాయిని, రప్పను, జంతువులను, మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
0: In many ways, by taking such photographs, he was examining the trees, the rocks, the mountains and so on.
1: ఈశావాస్యమిదం స జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
0: He came to the conclusion that the truth of this world is ఈశావాస్యం జగత్.
1: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను చిక్కు కలిగి లేక అహంకారం చేతను అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
0: The scientists who saw these photographs of Kirlian were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
1: దీనిని కిర్లియను దివ్య శక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్య శక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్రొత్తగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
0: While Kirlian was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
1: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి, కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
0: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
1: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
0: What does it matter if the names are different?
1: దీనిని వేదము ఏకం సత్వి ప్రాభౌదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు, కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కిర్లియన్.
0: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
1: ఇతను ఒక దినము ఫ్లయింగ్ సాసర్ అంటారు, అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు కలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
2: దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎ ఫ్లయింగ్ సాసర్. మెనీ పీపుల్ డూ నాట్ బిలీవ్ ఇన్ ఇట్ బట్ లేట్లీ సమ్ ఇన్వెస్టిగేషన్స్ హావ్ షోన్.
1: ఒకనాడు ఈ కిర్లీ అన్ను ప్లెయిన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
2: One day when Kirlian was traveling in a train, he saw a flying saucer.
1: Camera to switch on vesadu.
2: He took his camera and switched on.
1: Chuchi inka inniyo lokamlu untunnayi bhagavantuni yokka srishti lopala deenni telusukovataniki manavuniki asadhyam annadu.
2: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
1: Ee bhoomi paina ye vidhanga jeevulu అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలం నందు సూర్యమండలం నందు కూడా కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
2: లైక్ ది జీవాస్ స్పెండింగ్ దేర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సో ఆల్సో దేర్ ఇస్ లైఫ్ ఆన్ ది మూన్ అండ్ లైఫ్ ఆన్ ది సన్.
1: పాలు పొంతల అంటారు మిల్కీ వే అని.
2: దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ది మిల్కీ వే.
1: దానికి కొంత సమీపంలో ఇంకొకటి కూడా ఉంటుండాలి నక్షత్ర మండలము అని.
2: Close to the Milky Way, there is also a cluster of stars.
1: దానిని కూడాను కొంతవరకును అందులో ఏ జీవి ప్రాణము ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుందనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కిర్లియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
2: కిర్లియన్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ నియర్ ది మిల్కీ వే.
1: దానిని ఈనాటి సైంటిస్టులు అంతా కూడాను గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
2: దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ బై ది సైంటిస్ట్ ఆఫ్ టుడే బై ది వర్డ్ గెలక్సీ.
1: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
2: He was establishing that in this galaxy there is some divine life.
1: కనుక ఈనాడు నాస్తికత్వము భౌతికవాదము ఒకవైపున పెరుగుతూ పోతుంటే మరొక వైపున ధార్మికవాదము ఆధ్యాత్మికవాదము నైతికవాదము మరొక వైపున పెరుగుతూనే వస్తుంటుండాలి.
2: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
1: నేడు కాకపోయినా ఇంకా కొన్ని సంవత్సరం లోపల ఈ నాస్తికులు అందరూ కూడాను ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
2: ఇఫ్ నాట్ టుడే సమ్ టైమ్ ఆర్ అదర్ సూనర్ ఆర్ లేటర్ ఆల్ దీస్ ఎథీస్ట్ విల్ టర్న్ ఇన్ టు బిలీవర్స్. దేర్ ఇస్ నో డౌట్ వాట్స్ ఎవర్.
1: ఆస్తికులందరినీ కూడాను కేవలం మూర్ఖులని వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
2: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
1: నిజంగా భౌతికవాదులు నాస్తికవాదులే గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారు.
2: Truly those who follow the material philosophy and
1: కేవలం పరమ మూర్ఖులైపోయి మూఢాచారాన్ని అనుభవిస్తున్నారు.
2: They are taking foolish paths and blind paths.
1: సత్యమైనటువంటి దానిని గుర్తించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
2: They are not making an attempt to recognize the truth.
1: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఈ కోవకే చెందుతుంటున్నారు.
2: The students of today, all of them belong to this category.
1: నిజముగా విద్య అనగా ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
2: Truly, they do not understand the meaning of education.
1: ఏ ఒక బిఏనో ఏ ఎంఏనో ఏ ఎంఎస్సీనో డిగ్రీ తీసుకున్న తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని విర్రవీగుతూ ఉంటున్నారు వెరీ వారే.
2: The moment they take a degree, BA or MA or MSc, they feel proud that they are educated people.
1: ఈ కూటి కూటి కూటి విద్యలన్నీ కూడాను కేవలం పొట్టకూటిని అనుభవించడానికి చేస్తున్నాయని నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్య స్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
2: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్ బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
1: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
2: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
1: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారి చక్కని విద్యార్థులని చెప్పవచ్చు.
2: Really, those students can be called students if they are good, if they do good, and by their good work help the world in a good manner.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
2: స్టూడెంట్స్, ప్రేమ స్వరూపస్,
1: ఇందులో మనము కొన్ని రకములైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరం.
2: It is very necessary that amongst these we should accept certain paths.
1: Teni teegalu untuntai.
2: The bees, take the example of the bees.
1: Okkokka pushpamunandunnatundi makarandanni enta kudanu golutuntai.
2: Each of these bees goes and gets the honey that is present in each flower.
1: ఈ మకరందమును మాత్రమే తీసుకుంటాయి కానీ ఇంకా అపవిత్రమైనటువంటి రసాన్ని తాను గ్రోలవు.
2: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
1: ఈ మధుర మకరందాన్ని గ్రోలి కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
2: Having acquired the sweet honey, they gather it in one place.
1: తిరిగి ఎవరికో ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
2: Ultimately, from the beehive, some other person gets the honey.
1: తాము అందుకునేది వంటిది మధురమైనటువంటి యొక్క మకరందము.
2: What they get is the sweet honey.
1: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
2: What they hand over to others also consists of.
1: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
2: What they give away is also sacred honey.
1: నల్లటిగా ఉంటుంటుంది. నల్లటి ఈగ.
2: There is a black fly.
1: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థములపైననే వాలుతూ ఉంటుంది.
2: This black fly always goes and rests on.
1: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
2: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
1: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అప అశుద్ధంగా చేయటము. ఈ రెండు కూడా చెడ్డ కార్యములే చేస్తున్నాయి.
2: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టు డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
1: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడా నల్లటీగల వలే తయారు కాక తేనెటీగల వలే తయారు కావాలని ఆశిస్తున్నాను.
2: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
1: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu chesukoni manchigaane itharulaku andinchadaniki prayatnam cheyali.
2: You should seek good, get good and do good to others.
1: Aadarshavantamainatuvanti jeevithani andinchali mana yokka vidyarthulu.
2: Our students should show a life which is an ideal example to others.
1: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్, ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
1: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
2: Do not make an attempt simply to promote your desires and fulfill your material desires and become an animal.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
2: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
1: నిగమములు హరించి నిండు దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే.
2: The Rakshasa, Somakasara, who has hidden the Vedas, hidden the truth and given to the world absence of truth, what good has he done?
1: Parasati nasinche padithalal vaademi pattukapoyenu gattigaani.
2: The ten-headed Ravana has gone after a woman who does not belong to him, and what is it that he
1: ila sudi monalanta iya jalanatanna duryodhanundemi dochukoni. ఇలా సూది మొన ఎంత ఈయజాలనటన్నా దుర్యోధనుండేమి దోచుకుని.
2: దుర్యోధన హు వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ ప్లాట్ ఆన్ ది ఎర్త్, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ అక్వైర్డ్ అండ్ గెయిన్డ్ అండ్ టేకెన్ విత్ హిమ్.
1: పసిపాపలను బట్టి కసిబట్టి చంపిన కంసుండు ఏమాత్రం కాచుకుని.
2: Kamsa, who has got hold of young children, ignorant young children, and killed them, what is it that Kamsa has acquired or gained?
1: Vodura babu ye ase peddaganu.
2: Do not have these desires in any large measure.
1: Neti durmargulaku kuda nidiye gati.
2: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
1: Kani ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగాని రామశర్మ రాసినటువంటి వాడు పాపం.
2: బట్ రామశర్మ హెస్ రిటర్న్ దట్ అహెడ్ ఆఫ్ యూ వెన్ యూ బికమ్ ఓల్డ్ దెన్ కమ్స్ యువర్ ట్రయల్, ది ఓల్డ్ ఏజ్ విల్ బ్రింగ్ యూ ఆల్.
1: కొంతమంది యువకులు తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం నందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందు వస్తుండాలనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు.
2: సమ్ యూత్స్ అండ్ యంగ్ పీపుల్ హ్యావ్ దేర్ ఫుల్ అటెన్షన్ ఆన్ వాట్ దే డూ అట్ దట్ మోమెంట్ అండ్ దే డూ నాట్ థింక్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ విచ్ దేర్ యాక్షన్స్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక మనము తెలిసి చేసేటువంటి పనికి అంతా కూడాను తెలియక ఒక ఫలితం ఉంటుండాలి.
2: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
1: Kanuka manam satfalthanni pondalani aashinchetunte vyaktuluga undinappudu satkarmala aacharinchali.
2: So if we are individuals who want to have good consequences, we must do good work.
1: Ee vidhamugainatunte bhavamlo cheta vidyarthulu pavitramainatunte vidya yokka tattvanni kuda nu chakkaga gurtinchi వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపు చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

మధుర భావం వేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: సత్య త్యాగ శాంతి ఇచ్చాంతు లభు ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ ఇన్ ఓన్లీ టోటల్ లవ్. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. దిస్ ఇస్ ది ట్రూత్. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Prema swarupulara gachina anni yugamula kantenu ee kali yugamunandu vijnanamunu pochinchu nimittamai aneka vidhamulainatunti sulabhopayamulu sulabha margamulu kudanu unnadi.
1: More than in the ages that have gone by, in this Kali Yuga, in the present era, there are many ways, many shortcuts in order to promote knowledge and knowledge of science.
0: Vijnanama viriviga perugutunnadi.
1: Talking of science, it has grown enormously.
0: Vidya vidhi vidhi embadi kudanu aneka vidya samasthalu nelakoppuchunnaru.
1: Talking of education, in every street and street after street, there are so many schools and so many educational institutions.
0: Dhanamunarjinchu vidhanama kollaluga kanipinchutunnadi.

0: of earning money, it is growing, and there are many ways of earning money.
1: Kani manavudu shanti sukhamulaku nochukoni lekapochunnadu.
0: But man is not able to acquire peace and happiness.
1: Karanam enti?
0: What's the reason?
1: Manavuni yokka pravartane dini pravartaneediniki moola karanam.
0: The main reason is man's conduct itself.
1: Pravartane manava jeevitamunku pradhanamaina sutramu.
0: Man's conduct is the main basis on which man's life rests.
1: Ee pravartanaku gunamu kudanu athyavasaramu.
0: For good conduct, good qualities are also necessary.
1: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచియేయుండును.
0: ఆఫ్టర్ మ్యాన్ పాసెస్ అవే, ఈవెన్ దెన్ మ్యాన్స్ క్వాలిటీస్ విల్ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకని నడవడికలే మానవ జీవితమునకు ముఖ్య ఆధారములు.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఫర్ మ్యాన్స్ లైఫ్ మ్యాన్స్ కాండక్ట్ ఈస్ ది మెయిన్ బేసిస్.
1: మానవుని యొక్క ముఖ్య జీవితమే ఒక విధమైనటువంటి యొక్క నడవడిక.
0: మ్యాన్స్ లైఫ్ ఇట్సెల్ఫ్ is a kind of conduct for him.
1: Aneka mandi jagattunandu gnanamunaku minchinatvanti yokka balamu ledani cheptuntaru.
0: Many people in this world say that there is no power greater than the power of knowledge.
1: Kani kaadu kaadu, gunamunaku minchinatvanti balamu marokati ledani cheppavachchu.
0: But it is not so. One can say that there is no power bigger than the power of character.
1: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
0: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
0: From time immemorial in this sacred country of Bharat, we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
1: ఈ నాటి వరకు భారతీయుల హృదయమునందు పవిత్రమైన మహర్షి యొక్క పేర్లు కదులుతూ ఉంటున్నవన్నగా దీనికి మూల కారణం ఏమిటి?
0: If we recognize that till today in the minds of the citizens of Bharat, the great names of the great saints are moving, what is the reason for that?
1: వారి యొక్క గుణములే దీనికి ఆధారములు.
0: ది బేస్
1: వారి యొక్క ప్రవర్తనలే దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
0: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
1: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్. Man is bound down by untruth and injustice, and he is becoming something which is inhuman by all these bondages.
1: Lakshala maila duram nundunnatvanti chandrunaina samipaniki chelutunnadu.
0: He is able to reach moon who is millions of miles away from him.
1: Kani pratyakshamuga samipam nundunnatvanti manavuni ati duramuga unchutunnadu.
0: But what is evident and what is near him as another human being is being kept at a great distance from himself.
1: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని చల్పుతున్నాడు.
0: He is spending all his time and at all times he is investigating the nature of the world.
1: కాని ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ హీ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ ది కండిషన్ ఆఫ్ ది నైబర్ హూ లివ్స్ ఇన్ హిస్ నైబరింగ్ హౌస్.
1: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరం నందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది?
0: వితౌట్ రికగ్నైజింగ్ ది హ్యూమన్ నేచర్ దట్ ఈస్ క్లోజ్ టు హిమ్ దట్ ఈస్ వాల్యుయబుల్ టు హిమ్, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
1: Okka pushpamu haram kaneradu.
0: One flower cannot make a garland.
1: Okka chettu vanam kaneradu.
0: One tree cannot make a forest.
1: Okka gruhamu gramam kaneradu.
0: One house cannot make a village.
1: Okka vyakti samajam kaneradu.
0: One individual does not make a society.
1: Kanukani aneka pushpamunu cherinatundi deva haram.
0: Many flowers have to come together to make a garden.
1: Aneka vrutchamulu koodinatvantide vanamu.
0: Many trees have to come together to make a forest.
1: Aneka gruhamulu nirmanamainatvantide gramamu.
0: మెనీ హౌసెస్ హావ్ టు కమ్ టుగెదర్ టు మేక్ ఎ విలేజ్.
1: అనేక వ్యక్తుల యొక్క సమూహమే సమాజం.
0: ది కాంగ్రిగేషన్ ఆఫ్ మెనీ ఇండివిజువల్స్ ఈస్ ద సొసైటీ.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమాజం యొక్క తత్వాన్ని మానవుడు గుర్తించి తన యొక్క జీవితం యొక్క రహస్యాన్ని కూడాను తాను విచారించటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ మ్యాన్ టు రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సీక్రెట్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో అండర్స్టాండ్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ లైఫ్.
1: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
0: That every human being who can think for himself is today being confused by problems in the field of education is something which is known to all of you who know the present situation.
1: Manavuniki jeevitham sambandhinchinatuvanti yokka prati rangamunu pushtivantanganu prayojanavantanganu nirvahinchavalsinatuvanti yokka ee manava samajamulaku aneka vidhamainatuvanti aadarshamulu andinchavalsinatuvanti vidyarangamulu ee naadu vipreeta margamunu prayanam salpuchunnavi.
0: In all spheres which relate to man's life, like the educational sphere, which have really to hand in ideals to regulate man's life, they are behaving in an extraordinary manner and in a manner which is ununderstandable.
1: Ahimsa, tyagamu, neeti, nijayiti lainatunte oka manavatva chinhamu ee naduku mochchunataina kanipinchatam ledu.
0: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
1: Kanuka vidya vishayamai ee naadu manam ati shraddhaga vicharinchavalsinatundi avasaram untunnadi.
0: There is a great necessity today for us to go into depth regarding the field of education.
1: Manavuni yokka aasalaku antu ledu.
0: There is no limit to man's ambitions.
1: Ee naadu manavudu nirantaramu tana jeevitamunantai kodanu స్వార్థమునందే దారబోస్తూ వస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ లైఫ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఏ తలంపు తలచినప్పటికీ, ఏ కార్యం ఆచరించినప్పటికీ, ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీ వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
0: వాట్ ఎవర్ ఐడియా హీ హ్యాస్, వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ అండ్ వాట్ ఎవర్ థాట్స్ హీ హ్యాస్, దే ఆర్ ఆల్ మోటివేటెడ్ బై సెల్ఫిష్నెస్.
1: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడా ఆశిస్తున్నాడు, కానీ పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
0: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఈస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీ ఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
1: కనుక ఈ స్వార్థము ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పదార్థమైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: It's only when he can sacrifice this selfish feeling will he be able to recognize the deep spiritual significance of material acquisition.
1: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు యందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
0: In all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
1: ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ప్రేమ స్వరూపస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ నేచర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంటిమేట్.
1: తన భవిష్యత్తును కూడా తాను విస్మరిస్తూ వస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ ఫ్యూచర్ యాజ్ వెల్.
1: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవితము ప్రాకులాడుతున్నాడు.
0: హీ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్ ప్లెజర్స్.
1: కానీ తన యొక్క మానవత్వం యొక్క రహస్యమేమిటో తాను లోతులకు దిగి విచారించటం లేదు.
0: హి ఇస్ నాట్ గోయింగ్ టు డెప్త్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
1: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
0: ది వాల్యూస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ ఎక్స్ట్రాడినరీ గ్రేట్.
1: ఈ అన్నింటి ఎందుకు త్యాగము ప్రధానమైనటువంటి సూత్రం.
0: ఇన్ ఆల్ దీస్ వాల్యూస్ సాక్రిఫైస్ ఈస్ ది మెయిన్ ఐడియా.
1: సర్వసాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
0: జనరల్లీ ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అక్వైర్ సంథింగ్ హీ మేక్స్ ఆల్ అటెంప్ట్స్ అండ్ వాంట్స్ టు అక్వైర్ ఇట్ ఇన్ ఎనీ పర్టికులర్ మేనర్.
1: ఒక షాపునికే మనం వెళ్ళినామంటే, ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
0: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్ వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
1: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకునేందుకు వీలు లేదు.
0: వితౌట్ గివింగ్ అప్ ఆర్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ యూ కెనాట్ అక్వైర్ అనదర్.
1: అదే విధముగానే ఒక దానిని మనం త్యాగం చేయాలి, మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ వీ హావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
1: కనుకని ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు, సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు, మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్ వీ హావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
1: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనము దుర్గుణములను త్యాగం చేయాలి.
0: ఇన్ ఎ వే ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ సమ్ గుడ్ క్వాలిటీస్ వీ షుల్ హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది బ్యాడ్ క్వాలిటీస్.
1: అదే విధముగానే పరాక్తమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం అనుభవించాలంటే ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వీ హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఈనాడు మానవత్వంలో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
0: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
1: శృతి మాత కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసః. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
0: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యు కెనాట్ అక్వైర్ బై వర్క్, వాట్ యు కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ యు కెనాట్ అక్వైర్ బై వెల్త్ can be acquired only by
1: santakarana parishuddhamu gavinchinatvante vidya.
0: What has cleansed your inner self is education.
1: Naitika dharmika sampattini katigadimpa cheyinatvante vidya.
0: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
1: Kevalam vidya anatvante yantrikamainatvante jeevitham kadu.
0: Education cannot be merely a machine made life.
1: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
0: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు ఒట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
0: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఏ లైఫ్.
1: ఒట్టకూటిని చేకూర్చునట్టి విద్య.
0: Education which enables you to eke out a livelihood.
1: Neeti dharmika drutulanu nerpagalada?
0: How can it teach you morality and dharmic life?
1: Sahaja dharmika vruttine champiveyi.
0: It will kill and destroy the natural attitude of dharmic life.
1: Manam ilanti pavitramainatvanti neeti nijayitinanu manam hrudayamunandu pratishthimpa chesukonaka అనేక విధమైనటువంటి రంగముల యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానం అనే చెప్పవచ్చు.
0: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ సచ్ సేక్రెడ్ మోరల్ కాండక్ట్ అండ్ ఐడియాస్ ఇన్ అవర్ హార్ట్ అవర్ అటెంప్ట్స్ టు షో అవర్ స్ట్రెంగ్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇన్ మెనీ స్పియర్స్ ఈజ్ సింప్లీ ఫూలిష్.
1: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణమేమిటి?
0: If man appears today as a sickly person suffering from ill health, what is the reason for that?
1: Kevalam uddegham yokka aarogyame kaadu.
0: It's not simply the health of the body.
1: Manasika aarogyame kaadu.
0: It is not the health of the mind.
1: Uddegham yokka aarogyam kuda manam chekurchukovali.
0: We also have to get the health of the inner
1: sharira manasika aadhyatmika balamulu manavuniki pushtiga santushtiga undinappude ee chinna karyamaina manam sadhinchadaniki veelavutundi.
0: It's only when man has bodily strength, mental strength and spiritual strength he can achieve anything worthwhile.
1: Kalukani degaritiga manchi karyamulu aacharinchali.
0: By body we must do good work.
1: Manasikanga manchi chintalanu manam abhivruddhi parchukovali.
0: By mind we must promote good thoughts.
1: Hrudayapurvakamainatuvanti sankalpamulu pavitramaina sankalpamuga manam penchukovali.
0: In our heart we should promote sacred ideas.
1: Ee vidhamuga undinappude manam aarogyamunyandu ee pavitramainatuvanti dehamnu konni satkarmalyandu vinyoginchutakai ఉపయోగ పెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
1: మన ఆహారం కూడా మనకు సరైనటువంటి ఆహారం కానేరదు.
0: ఈవెన్ ది ఫుడ్ దట్ వీ టేక్ ఈస్ నాట్ ది రైట్ టైప్ ఆఫ్ ఫుడ్.
1: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమము. ఈ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామ మోక్షములకు కూడా ఆరోగ్యం అత్యవసరం.
0: Good health is necessary for fulfilling the four purusharthas, dharma, artha, kama and moksha.
1: Aarogyame mahabhagyam.
0: Health is the greatest wealth.
1: Aarogyamu lenatvanti manavudu ye chinna karyamunu kuda sadhinchaledu.
0: Man who is not healthy cannot achieve even a small task.
1: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరము.
0: ఫర్ us to get rid of ill health, సాత్విక్ ఫుడ్ ఈజ్ నెసెసరీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దిస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అడవి యందు సంచరించేటువంటి మృగములను చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటారు.
0: ఇఫ్ యు లుక్ ఎట్ ది అనిమల్స్ దట్ రోమ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్, దే అపియర్ టు బి వెరీ హ్యాపీ.
1: ఎన్ని పర్యాయములు చూసినప్పటికీ, ఎంతసేపు చూసినప్పటికీ ఇంకా చూడాలని అనిపిస్తుంది.
0: లుక్ ఎట్ దెమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
1: కారణం ఏమిటి?
0: యు ఫీల్ వెరీ హ్యాపీ. వాట్స్ ది రీజన్?
1: అవి నిరంతరం కూడా సంతృప్తిగా ఉంటుంటాయి.
0: ది రీజన్ ఇస్ దే ఆర్ ఆల్వేస్ సాటిస్ఫైడ్.
1: అందువలననే తాము సంతోషాన్ని అనుభవిస్తుంటాయి.
0: దట్స్ ది రీజన్ వై దే ఎంజాయ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్.
1: పక్కవారి మంచితనం చూచి అవి ఏమాత్రం ఓర్చుకోలేకుండా ఉండవు.
0: దే డోంట్ ఫీల్ జెలస్ బై ది ప్రాస్పెరిటీ ఆఫ్ ఇట్స్ నైబర్.
1: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయవు.
0: దే డూ నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు.
1: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
0: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
1: పదవులను, అభివృద్ధులను కూడా, అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
0: దే డూ నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
1: కనుకనే ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
1: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
0: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
1: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
0: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
1: కానీ మానవుడు అట్టు కాదు.
0: But man is not like that.
1: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
1: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
1: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైన ఆహారాన్ని భుజిస్తున్నాయి.
0: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,000, 83,9,999 species, they are living on natural food.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
0: Let us take an example of some gram, green gram. When we boil it and cook it well and eat it, what happens?
1: అందులో జీర్ణమైపోతున్నాయి.
0: They will get completely digested out.
1: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
0: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
1: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకునక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
0: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sprouts.
1: ఉడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
0: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
1: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థములో ఉండేటువంటి యొక్క జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
0: The reason for this is, in the process of cooking, everything containing the life elements that is being destroyed.
1: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకుని మనం భుజిస్తున్నాము కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
0: టుడే బికాస్ ఇన్ అవర్ ఫుడ్ బై అవర్ ప్రాసెసెస్ వీఆర్ కిల్లింగ్ ది లైఫ్, వీఆర్ ఆల్సో బికమింగ్ లైఫ్ లెస్ కార్పసెస్.
1: మనం జీవితము యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రియల్ లైఫ్, వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేక్ ఫుడ్.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
0: టుడే వన్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మ్యాన్స్ ఇల్ హెల్త్ దట్ హీ హాస్ నో మెంటల్ రెస్ట్.
1: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
0: ఇన్ ఆర్డర్ టు గెట్ ది సో కాల్డ్ మెంటల్ రెస్ట్ వీఆర్ ఫాలోయింగ్ సెవరల్ స్పిరిచువల్ పాత్స్.
1: కానీ ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరి అయినటువంటివి కాదు.
0: బట్ the paths which we are adopting today are also not the right.
1: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని ధ్యానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
0: ఇన్ ది మార్నింగ్ if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out?

0: దుర్గుణములు లేక దుశ్చింతల నుక్కలుగా జానమందు మనసు పూనకలదా?
1: Without getting rid of bad qualities and without removing bad thoughts by sitting in meditation, can we really get any benefit out of
0: appude kontha varaku shanti chekutundi.
1: It's only then that you can get some peace of
0: ee naadu manam durgunamulu chetanu duracharamulu chetanu durbhavamulu chetanu hrudayamulu nimpukoni meditation lo kurchunte ee manasu ekkada pravesistundi.
1: Filling the heart with bad ideas, bad thoughts and bad qualities, and if we sit in meditation, what can the mind achieve?
0: Kanuka motta motta mana yokka chittamunu swachuddham gaavinchukotaniki prayatnam cheyali.
1: The first thing is to cleanse our own mind.
0: Idi sariyaina kitti margamu antiye kaadu prati gruhamunakunu kuda manam velli aarogya vishayamunandu taginatuvanti saddana vahinchamani manam bodhinchali.
1: This is the right path. Not only that, we should go to every home and tell them that health is the most important thing and they should give
0: దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరి అయినటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ ఫిల్ ది బాడీ విత్ గుడ్ క్వాలిటీ ఫుడ్ అండ్ ఇఫ్ యూ కెన్ ఫిల్ ది మైండ్ విత్ గుడ్ థాట్స్ దెన్ ఓన్లీ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్.
0: మనస్సును ఆధారముగా కొన్న మానవుండు పశువు కంటే హీనమై పతనమవును.
1: వన్ హూ డిపెండ్స్ ఆన్ హిస్ మైండ్ అండ్ ఫాలోస్ హిస్ మైండ్ హీ విల్ ఫాల్ బికమ్ వర్స్ దెన్ అన్ యానిమల్.
0: బుద్ధి నాధారముగా కొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికి.
1: వన్ హూ టేక్స్ ఎస్ హిస్ బేసిస్ హిస్ ఇంటలెక్ట్ అండ్ నాట్ ది మైండ్ హీ విల్ బికమ్ ది లార్డ్.
0: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ ఫాలో అవర్ ఇంటెలిజెన్స్.
0: సబకో సన్మతి దే భగవాన్ అని అందరికి మంచి బుద్ధి కావాలని కూడా గాంధీ కూడా ప్రార్థించాడు.
1: సబకో సన్మతి దేవ్ గాంధీ హెస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్.
0: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
1: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ.
0: నూతన విద్య కాదు.
1: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
0: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
1: వాట్ వీ నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ.
0: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
1: సేక్రెడ్ ఐడియాస్ ఆర్ వాంటెడ్.
0: నిస్వార్థమైనటువంటి సేవలు సరిపాలి.
1: Selfless service is to be accepted.
0: ee naade manaku sariyinatunte yokka jeevyatvamu manavatvam kodanu artham avutundi.
1: It is only then that we will understand the true nature of man's life and divinity.
0: Karmikulu kaani karshakulu kaani vyaparasthulu kaani vidyavantulu kaani manavuniki kavalsinatundi manasika shanti.
1: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
0: manasika shanti కేవలము ధనమునందు కాని అధికారమునందు కాని ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కాని లభించేటువంటిది కాదు.
1: వాట్ దే వాంట్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యు కెన్ గెట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ, నాట్ ఇన్ వెల్త్ అండ్ నాట్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్.
0: అనేక మంది ధనవంతులు జగత్తునందు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
0: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఆక్యుపైయింగ్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
0: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
1: But is there peace of mind to them? No.
0: Shanti annatvanti hrudayam nundi aadirbhavinchinatvanti yokka pavitramainatvanti yokka bhavam kaani baita nunchi kodunu praveshinchetvantidi kaadu.
1: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
0: Manayeva manushyanam karanam bandham ochchehu annadu. Ee rendintikini manase karanam.
1: Man's mind is responsible both for his liberation and for his bondage.
0: Kanuka manasunu premato nimpukovali.
1: So we have to fill our mind with love.
0: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
1: Love is a sweet word.
0: Ee padamu rendu aksharamulainappudikini aneka arthamulato koodinatundi moota.
1: Although this word contains only two letters, this is something which is a very valuable bundle of thoughts.
0: Premato ee prema anetundi kevalamu grantha parichayamto labhinchetundi kaadu.
1: This love cannot be got by acquaintance and reading books.
0: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ రిగార్డ్ టు కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ ఇండివిజువల్స్ ఆఫ్ ది సొసైటీ, దిస్ ఇస్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ హాస్ టు బి ప్రమోటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు అవర్ డైలీ లైఫ్.
0: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
0: దేహము లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
1: Without a body you cannot have the heart.
0: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
1: వితౌట్ ఎ హార్ట్ యు కెనాట్ హ్యావ్ ది బాడీ.
0: కనుక దేహం వంటి వారు కార్మికులు.
1: ది వర్కర్స్ ఆర్ లైక్ ది బాడీ.
0: గుండె వంటి వాడు యజమాని.
1: ది ప్రొప్రైటర్ ఇస్ లైక్ ది హార్ట్.
0: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
1: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్ ది.
0: మనము దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
1: We should not go after endless ambition. We should try and promote satisfaction.
0: Meenadu aarogyam ye reethiga manaku labhistundante kevalam aaharamtone kaadu.
1: How do we get good health today? Not simply by food.
0: Manchi talapulu,
1: good thoughts.
0: Manchi maatalu,
1: good words.
0: Manchi cheta,
1: good action.
0: Manchi vinikidi,
1: good words to hear.
0: Manchi choopulu,
1: good sight, good vision.
0: Ichu manchi aarogyam.
1: This will give good health.
0: Kanuka manchi choopu kuda nu oka medicine, oka aushadham.
1: Good vision is also a medicine.
0: Manchi vinikidi oka aushadham.
1: To listen to good things is
0: manchi talapulu oka aushadham.
1: Good thoughts is a medicine.
0: Manchi karmalu oka aushadham.
1: Good action is also a medicine.
0: Kanukani manamu aarogyanni penchukovalante manchi talapulu, manchi choopulu, manchi vinikidi, manchi panulu manam cheyadaniki prayatninchali.
1: We want to promote good health, we must promote good thoughts, good vision and
0: appude manasika shanti manaku labhistundi.
1: It's only then we can have peace of mind.
0: Manasika shanti labhinchinappude deha aarogyam kuda manaku phalistundi.
1: When we have peace of mind, good health will come to us in our body.
0: Kanuka ee deha sambandhamainatundi aarogyamu aneka vidhamulainatundi yokka margamulu yendu kuda nu konta chekuvadaniki avakasam untundali.
1: The health that relates to this body can be acquired through many different paths.
0: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
1: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ మెడిసిన్స్.
0: మందులు చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
1: హెల్త్ కెన్ నెవర్ బి అబ్టైన్డ్ త్రూ
0: మన ప్రవర్తన చేతనే మనం చక్క చేసుకోవాలి.
1: ఇట్స్ ఓన్లీ కెన్ బి రెక్టిఫైడ్ బై అవర్ కాన్
0: మానవులందరూ కూడా సోదర సోదరీమణులు.
1: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ఏ విధంగా అనగా కేవలము ఒక్క విత్తనము నాటినాం భూమిలో.
1: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
0: Aa yokka vittanamu pedda vrutchamuga tayaraindi.
1: That seed sprouts and becomes a big tree.
0: Aa vrutchamunandu aneka lakshala kayalu gaachinayi.
1: That tree has millions of fruit.
0: Aa kayika enduku untirigi okkoka vittanam poi cherutundayi.
1: In each one of those fruits there is a seed.
0: Deenini puraskarinchukoni Bhagavad Gita yandu bijam mam sarvabhutanam ani cheppadu.
1: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
0: Seed ade daivattvam.
1: That seed is divinity.
0: Aa daivattvam anetundi nunchi jagat anetundi pedda vruksham tayarayindi.
1: From this divinity, the seed, the entire creation, the world has come like a tree.
0: Ee yokka jagat anetundi dantlo vishwamunandu prati jeevarasulu kuda nu kayaluga kaachinayi.
1: In this creation, the tree of creation, all the living things are the fruits.
0: ఒక్కొక్క జీవరాశి యందు కూడాను ఆత్మ అనేటువంటి ఒక బీజం పోయి చేరి ఉంటుండాలి.
1: In each living species, the fruit, there is the seed.
0: దీనిని పురస్కరించుకొని ఈశావాస్యం మిదం జగత్ అన్నారు.
1: It is in this context it has been said that the entire world is full and covered by
0: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరీ మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మనం కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూప టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవరి వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్ దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
0: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
1: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ దిస్ ట్రైనింగ్ through their faith and care, they should establish the truth that service to man is service to God.
0: పారమార్థికం వేరు వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
1: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
0: ఇది కేవలం ఒక వస్త్రము.
1: This is a piece of cloth.
0: ఇది వస్త్రము కాదు, bundle of threads.
1: This is not cloth, this is a bundle of threads.
0: ఇది threads కాదు, cotton.
1: This is not threads, this is cotton.
0: Cotton లేకుండా threads కాలేదు.
1: Without cotton we don't have the thread.
0: Threads lekunda vastram kaaledu.
1: Without threads we don't have the
0: cloth. Kanukane ade reethi gani ee jagattu aneetvantidi kevalam manavudi yokka sammilitamainatundi swaroopame.
1: In the same manner this world is simply a congregation of all human beings.
0: Ade vidhamugane ఈ పారమార్థికం అనేటువంటిది వ్యావహారిక ప్రాతిభాషికమునందు కూడాను అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఈస్ ప్రెసెంట్ యాజ్ అన్ ఇన్నర్ స్ట్రీమ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ ది ఇల్యూసరీ.
0: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఇఫ్ యు ఆస్క్ హౌ, దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
1: దేర్ ఇస్ అ బిగ్ ఓషన్ ఇన్ ది నైబర్హుడ్ ఆఫ్ బాంబే.
0: కానీ దీనిలో అనేక అలలు కూడాను బయలుదేరినాయి.
1: In this ocean there are many waves.
0: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడాను బయలుదేరింది.
1: On the waves and as a result of the waves there is foam.
0: జలము లేకుండా అలలు కాలేదు.
1: Without water there are no waves.
0: అలలు లేకుండా నురుగు రాలేదు.
1: Without waves there is no foam.
0: కనుక నురుగునందు అలలయందు జలము సమానంగా ఉంటుండాలి.
1: In the foam and in the waves there is water.
0: కనుకని పారమార్థికము జలం వంటిది.
1: Spirituality is like the water.
0: వ్యావహారికము అలల వంటివి.
1: Worldly matters are like the waves.
0: ప్రాతిభాసికము నురుగు వంటిది.
1: The illusory part of it is like the foam.
0: ఈ ఒక్కటే సంబంధము, అది ఏ జలము.
1: Between the foam and the waves and the water there is one connection.
0: అదే విధముగానే పారమార్థికమునందు వ్యావహారికమునందు ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
1: So in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them.
0: Inaadu manamu premanu penchukovali.
1: Today we must promote love.
0: Swarthanni kaadu.
1: We should not promote selfishness.
0: Tyaganni penchukovali.
1: We should promote sacrifice.
0: Mohanni kaadu.
1: Not attachment.
0: Kanuka manam inaadu tyagamu prema ee rendu rekkala vale manam aadharam chestunnappudu manam prapancham paina egaradaniki entaina avakasam untundali.
1: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
0: prema tyagam anetunte rendu chakralaga pettukunnappudu mana jeevita ratham anta kuda sancharistundi.
1: If love and sacrifice are made two wheels of our chariot, the life
0: prema tyagam anetunte rendu netramulaga pettukunnappudu brahma sutranga tayaraipothundi.
1: If we have love and sacrifice as our two eyes, then we become
0: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
1: Today man uses love as a selfish love.
0: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
1: There is no limit to the attachment which he promotes in himself.
0: ఒక పశుపక్ష మృగాదులకైనప్పుడు ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
1: Even for animals and birds there is a season and reason, but man
0: anekamandi jagattunandu aneka reetulaga prabodhalu talputunnare kaani okkareina deeniki kankanam kattukoni taginatvanti margamu lopala manavatvanni divyatvanga nirupinchetunte yokka prayatnaniki evaru kodunu kankanam kattukotam ledu.
1: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
0: Nijamuga manam practice lo manam hero kavali, platform speech lo kaadu.
1: Truly we must become heroes in our practice and not on the platform.
0: Kanuka manam ee naadu sai samasthalu yendu sarvulakudunu oka sodara sodari mandaliga manam bhavinchukoni samajamulo manam aduganti taginatvanti yokka reetilo manam abhivruddhi gavinchali.
1: Truly today in all the sai organizations we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
0: prema swarupulara. Matamu kaani kulamu kaani తెగ కాని దేశము కాని కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
1: ప్రేమ స్వరూపస్ నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
0: అందరు కూడా ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్ అండ్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: రిలీజియన్ ఆఫ్ లవ్.
1: ఇట్స్ ది రిలీజియన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఇట్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
1: We should take these three as our base.
0: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
1: Where there are people who need help, unattended people, we should give all our strength and help them.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
1: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
0: Japa tapa yagna yagadrutulainappudu tyagam chesi sevalo manam kaalu pettali.
1: Even giving up and sacrificing japa, tapa and yajna, we should enter the society and do some good.
0: Dhyanamu oka swarthamu.
1: Meditation is also self.
0: Oka japam oka swarthamu.
1: Japa is also self.
0: Tana nimittamai taanu acharinchetundi.
1: These are things which he does for his own good.
0: Tana toti manavulu aneka mandi badala padutunnappudu japa dhyanamaina kuda tyagam chesi vaara sevane manu dhyanam.
1: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
0: Ye maata maatadina premato maatadali.
1: Whatever word you speak, you should speak with love.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You
0: premato karunato manamu itarnu palakarinchali.
1: With love you should speak to others.
0: Dayagala hrudayame daiva mandiramu annaru.
1: A heart of compassion is the temple of God.
0: Dayane lekapothe idi dayyamulu yokka nivasame.
1: If there is no compassion in the heart, devils reside in that heart.
0: Kanuka dayato premato manam samajamulo adugu petti manam samaja karyakramam yendu digvijayanni sadinchalani meeru kankanam kattukovali.
1: You must make the determination to enter the society with compassion and love and serve the society.
0: Daivamu sarvatra untunnadu.
1: God is omnipresent.
0: Kani manam antunnamu సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణను మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
1: We say that God is omnipresent and omni-knowing, but we are not putting it into practice.
0: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
1: We should not demonstrate our faith by words, but only by practice.
0: ఈనాడు విద్యారంగం లోపల విరివిగా పెరిగినటువంటి యొక్క విచిత్రమైన మార్గములు, వికారమైన మార్గములు మనం అరికట్టాలి.
1: In the field of education today, there are many distorted and unacceptable paths.
0: ee naadu talabharamainatvanti degree lu manam pattanga teesukuntunnama kaani manam taginatvanti reetiga daani anubhavinchatam ledu.
1: We are accepting the degrees which mark the education today, which are head heavy, and but we are not using them in the right
0: manner. Saraswati parnasali ainatvanti yokka vidyarangamulanni kudunu ee naadu lakshmi nivasanga tayaraipothunnayi.
1: All our educational institutions, which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
0: Eenaadu ye vidya chadivinappudikini dhanarjana dhanarjana dhanarjana.
1: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
0: Eenaadu ye naadu kudanu kani virugunatvanti vini erugunatvanti yokka reetiga ee attatrushta adhikara srushta mitimiri perigipothundayi.
1: Today quest after wealth and after power are becoming so much that they cannot be compared to
0: Delhi modalu palli varaku kudanu ee durasalu perigipothunnayi.
1: These bad ambitions and thoughts are being promoted from Delhi
0: kavalsinadi kaani mitamuga undu.
1: Path of morality is not helping us.
0: Alanti dhanamu anyaya akrama achchala chetha sampadinchinatundi dhanamu manaku santoshanni ee reetiga andistundi.
1: If that is so, wealth acquired by unmoral practices and bad practices, how is it going to help us?
0: Kanuka manam nyayarjitamainatundi dharmo rakshate rakshitaha.
1: So whatever, whoever protects dharma will be in turn protected by dharma. Money earned along the right path will
0: only dhanam lekapothe jagatunandu chanamaina mana kaalam gadavadu.
1: If one has no wealth, we cannot live in this world even for a minute.
0: Kaani daniki oka miti untundali.
1: But there should be a limit to that.
0: Nasreyo niyamam vina oka niyamame lekapothe adi asreyam anistundi.
1: If there is no limitation for anything, it will always cause harm.
0: Kanuka మనము ధనాన్ని ఆర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం ఆర్జిస్తాము, ధర్మంగా మనం ఆర్జిస్తాం.
1: వి షుడ్ ఎర్న్ మనీ, బట్ ది ఎర్నింగ్ షుడ్ బి అలాంగ్ ది రైట్ పాత్ అకార్డింగ్ టు ధర్మ.
0: ఆర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమే మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
1: ది వెల్త్ దస్ యాస్ ఎర్న్ షుడ్ బి యూస్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ అదర్స్ అండ్ ఫర్ ది గుడ్ కాజ్.
0: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
1: If there is not such proper use, what is the
0: పూదకు దొంగలకిత్తురో దొరలకవును.
1: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not
0: know. Telisi satkarmalu acharinchadaniki prayatninchali.
1: We should therefore do good deeds knowingly and willfully.
0: Durasalu manaku dukkhaniki chetu.
1: Bad ambitions will cause sorrow.
0: Prema swarupulara ee vidyarangamulo manamu samajamulo taginatundi sevanu arjinchi samajamulo sevanu manamu andinche nimittamai ee vidyanu garapalaneetundi satyanni manam gurtinchali.
1: Prema swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will enable us.
0: Kevalam vidyanaga book knowledge kaadu.
1: Education does not consist of book knowledge.
0: రాయటము చదవటముతో మాత్రమే ఇది తీరిపోలేదు.
1: It doesn't end with reading and writing.
0: ఇది పరోక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానం.
1: This is only knowledge which is acquired.
0: ప్రత్యక్ష జ్ఞానం మనం అనుభవంలో మనం నిరూపించాలి.
1: We should get knowledge based on personal experience.
0: కనుకని ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
1: Education of today is a test of your memory.
0: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రి పగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
1: This is because the students read day and night and fill their head with contents.
0: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
1: They go into the examination hall and they empty their head and return with an empty head.
0: ఇలాంటి విద్యార్థులు ఇంక దేశానికి ఏమి ఉపయోగం చేస్తారు?
1: దట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ గుడ్ విల్ దే డూ టు ది కంట్రీ?
0: కేవలం మెమరీని టెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం.
1: ది ఎడ్యుకేషనల్ అథారిటీస్ ఆర్ సింప్లీ మేకింగ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
0: ఇది సరైనటువంటి విద్య కాదు.
1: దిస్ ఇస్ నాట్ ది రైట్ టైప్.
0: హృదయానికి చేరిపోవాలి.
1: ఇట్ షుడ్ గో ఇన్ టు యువర్
0: హృదయం. ఒక నెగిటివ్ గా తయారు కావాలి.
1: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగిటివ్.
0: ఈ నెగిటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
1: ఫ్రమ్ ది నెగిటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అస్ మెనీ పిక్చర్స్.
0: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈస్ లైక్ ది పోలరాయిడ్ పిక్చర్.
0: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలులేదు.
1: యు కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
0: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
1: యు షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
0: విద్య యొక్కను వినయంబు.
1: Education gives you humility.
0: వినయమునను కలుగు పాత్రత.
1: From humility you deserve
0: పాత్రత వలన ధనము.
1: Out of deservedness
0: ధనము వలన ధర్మము.
1: From wealth you get
0: ధర్మం వలన ఐహికామిష్మికంబులు నందునరుడు.
1: From dharma you become well in this world and in the spiritual world.
0: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
1: Maybe you will acquire all types of education and be
0: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
1: You can be a hero and fight a battle.
0: రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.
1: యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
0: గేమ గోదానములు ఇయ్యవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
0: జగత్తునందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
1: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
0: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
0: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
1: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచ్.
0: చంద్రమండలమైన చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ది మూన్.
0: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
1: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్డ్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
0: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
1: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
0: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
1: This can be got by controlling our heart by sacred ideas.
0: ఇది అవసరమైనప్పుడంతా కూడా నువ్వు దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
1: At all times, whenever it is necessary, we should.
0: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
1: I have purchased a car in my name.
0: ఈ కారు నా పేరుతోనే ఉంది.
1: This car is in my name.
0: నేను డబ్బు ఇచ్చాను.
1: I have paid for it.
0: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
1: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
0: నాకు ఒక గుర్రం ఉంటుండాలి.
1: ఐ ఓన్ ఎ హార్స్.
0: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడ ఒక తోచి వేస్తుంది.
1: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్, ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్, దెన్ ది హార్స్ విల్ గో అస్ట్రే.
0: నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైన్, ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
0: బ్రేకులు లేని కార్ ఏ విధంగా డేంజరో నిగ్రహం లేనటువంటి దేహం కూడా డేంజర్.
1: Like the car without brakes will cause danger, so also a body on which there is
0: no control. ఈనాడు పిల్లలనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
1: The students of today, without control, are becoming subject to excitement and are easily excited and they are wasting their life.
0: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రముకు అవకాశం అందించకూడదు.
1: Students should not give any chance for excitement.
0: ఈ లేత వయసునందు పవిత్రమైన హృదయమునందు ఒక ఆవేశాలకంత అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంత కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
1: In this tender age, if you permit your sacred heart to be submitted to excitement and such instances, then your whole life will become.
0: దీనికంత మూల కారణం పాలిటిక్స్.
1: The main reason for all this is politics.
0: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్ దిస్ పాలిటిక్స్.
0: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
1: మోర్ దెన్ దట్ ది టీచర్ షుడ్ నాట్ ఎంటర్.
0: విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
1: A student will remain a student for 2 or 3 years.
0: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
1: A teacher is a student for all his life.
0: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారత ఉద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
1: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
0: సత్య సాయి బాల వికాస విద్య ఒక అధ్యాపకులారా, మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి, మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి, ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
1: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote this idea.
0: ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
1: We should give to the students education.
0: టీచర్స్ ఈనాడు ఎలాంటి వాళ్ళుగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీంట్లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
1: The teacher of today should be such that he would practice what he wants to preach.
0: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
1: An English lecturer comes into the class, reads the text and teaches.
0: Mathematics teacher వచ్చాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
1: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
0: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
1: Another teacher comes and uses his book and
0: ఈ టీచర్ల మాదిరి మనం తయారు కాకూడదు.
1: We should not become such teachers.
0: మనం ఏ రీతిగా టీచర్ అంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
1: ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ షుడ్ బి లైక్ ది ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్.
0: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
1: He does what he wants the children to do. He shows them by practice.
0: అదే రీతిగానే ఈనాడు మన బాల వికాస ఉపాధ్యాయులంతా కూడా చేసి చూపించాలి, పిల్లలకు చెప్పి ప్రయోజనం లేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది బాల వికాస్ టీచర్స్ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అండ్ షో బై ప్రాక్టీస్ అండ్ నాట్ బై ప్రీచింగ్.
0: మనము అనేక విధములుగా శాంతి శాంతి శాంతి 3 పర్యాలు చెప్తున్నాం.
1: On many occasions we say shanti shanti shanti 3 times.
0: ఈ 3 పర్యాయములు ఎందుకు చెప్పాలి? 2 పర్యాయములు చెప్పకూడదా, లేక 4 పర్యాయములు చెప్పకూడదా?
1: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
0: దేహ రీతిగా శాంతి, మానసిక రీతిగా శాంతి, ఆత్మ రీతిగా శాంతి. ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము. ఈ 3 ఎందుకు శాంతి కావాలని మనం బోధిస్తున్నాం.
1: We require bodily peace, mental peace and the peace of the atma. This is what we are meaning by saying
0: manam shanti shanti ani cheptunnamu kani mana matallone shanti ledu, raudralu ga vastunnayi.
1: We utter these words but even in the words there is no peace. They come out as if you are agitated.
0: Ee shanti aneetundi padamulu enta shantanga cheppali. శాంతి శాంతి శాంతి ఎంత శాంతంగా ఉంటుంటాయి. అట్ట చెప్పడం లేదు శాంతి శాంతి శాంతి. మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
1: We don't even utter these words with peace. We utter them as if we are pronouncing some harsh words. If there is no peace in the words, how can we get peace in our mind?
0: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడా చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: At all times, teachers should have a smiling face and should teach the children.
0: నీ ముఖములో ఆనందమని కాని, ఉత్సాహమని కాని, వాత్సల్యమని కాని, ప్రేమ కాని నీ ముఖములో ఉట్టిపడాలి.
1: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
0: అంతే కాని ఇది బలవంతం మహాస్నానమాది క్యాస్ట్రాల్ ఫేస్ చేసుకుని కూర్చోకూడదు.
1: బట్ you should not regard your teaching as a compulsory imposition on you and have a castroil face.
0: మీరు ఉత్సాహం ఎంత నిరూపణ చేస్తారో పిల్లలు ఎందుకు ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
1: The amount of enthusiasm you display, you will have a reaction in the children of the same amount of enthusiasm.
0: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై సదాచారవంతులై సద్భావాన్ని కలిగి ఉండాలి.
1: The teachers should have good qualities, good conduct and display good thoughts.
0: మీరందరూ కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందు కూడాను ఈ ఆరోగ్యకు సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
1: All of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
0: Mana yokka sevalanni kudunu pattanallo jarigithe prayojanam ledu.
1: All of our service, there is no use by confining it to the cities.
0: Mana pallali ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
1: We should first promote these things in the village and thereafter come to the city.
0: కాన ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
1: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్.
0: ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడాను తగిన రీతిగా మనం చెప్పాలి.
1: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
0: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాడు తినడానికి తల్లిదండ్రులే మూల కారణం.
1: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
0: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
0: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్. ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
1: దేర్ షుడ్ బి ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది యూజ్?
0: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
1: ఒకేషనలీ వీ షుడ్ మీట్ ది పేరెంట్స్, సెలబ్రేట్ ది పేరెంట్స్ డే, సెండ్ ఫర్ దెమ్ అండ్ ఎంక్వైర్ ఫ్రమ్ దెమ్ హౌ ది చిల్డ్రన్ ఆర్ ఫేరింగ్ అండ్ హౌ ఆర్ దే కండక్టింగ్ దెమ్.
0: ఒకవైపున అధ్యాపకులు, మరొక వైపునటువంటి తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు తెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
1: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
0: కనుక ఈనాడు తల్లిదండ్రులు గురువులు ఇరువురు చేరి పిల్లల్ని చక్క చేయడానికి, ఎందుకంటే తల్లిదండ్రులకు కామపుత్రుడు ఉపాధ్యాయునికి ప్రేమపుత్రుడు.
1: Today, the parents and teachers should come together and set right the children. The reason for this is, the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకుని వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
0: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
1: It is not possible to bend a big branch of a tree.
0: చిన్న మొక్కలని చక్క చేయడానికి వీలవుతుంది.
1: It is possible to set right a twig.
0: కనుక ఈ పెద్దవాళ్ళలో పోయి మీరు ప్రవేశిస్తే ప్రయోజనం లేదు. చిన్న పిల్లల్ని తయారు చేస్తూ రావాలి.
1: There is no use. You are taking in hand the grown up and the older.
0: భవిష్యత్తుకంతా కూడా ఈ బాలబాలికలే లీడర్స్, ఫీడర్స్.
1: In the future, it is these children who will become the leaders.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దీనిని తయారు చేసి తిరిగి పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడాను మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్. ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Baba addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.
1: బ్రహ్మంబు ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప

0: అద్వితీయురగుదురు మీరు.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్. దేర్ఫోర్ దేర్ షుడ్ బి ఎ కనెక్షన్, కాంటాక్ట్, లవ్ టు లవ్. That should be the proper procedure. And therefore, if you strengthen this love, you will be unparalleled, unbeaten.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru, idu idi conference ani, ee conference lo meer attend kavatamu takku time. కానీ మీరు వర్ణించడం చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. మీరు ఆశించినంత ఆశ ఫలము మీకు ఇంకా దక్కలేదు.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఫార్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ నరేషన్, యువర్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫార్ ఫార్ బియాండ్. Yet you are to experience that what you really deserve and expect.
0: Sadbhaktulandaru bhagavantuda anchu chevula.

0: ఇంపుగా స్మరణ చేయి దినము. బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము. దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము. దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
1: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity brotherhood. When all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day which is well spent. All the rest of the days are annual ceremonies or obituary.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema ante emito inaati yuttulaku neti karyakramam gurinchi neti kartavyanni gurinchi neti pravartanna gurinchi meer cheptunnare kaani prema anaga ఇది కాదు నిజమైన ప్రేమ.
1: ఆల్ ది ఆబ్జర్వేషన్స్ యు మేడ్ ఆన్ లవ్ ఆర్ బేస్డ్ ఆన్ ది యాక్టివిటీ గోయింగ్ ఆన్ హియర్, యువర్ బిహేవియర్ ఇన్ ద క్యాంపస్ అండ్ ద డ్యూటీస్ దట్ లై అహెడ్ ఆఫ్ యూ ఇన్ ఫ్యూచర్.
0: రెండు హృదయములు ఉన్నటువంటిది ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ద లవ్ దట్ ఈస్ లిమిటెడ్ టు ద టూ ఇండివిజువల్స్.
0: ఏకాత్మ ప్రేమనే నిజమైన ప్రేమ.
1: ద ట్రూ లవ్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
0: ఒకరు ఇవ్వటము మరొకరు పుచ్చుకోవటము ఇది ప్రేమ కాదు.
1: గివ్ అండ్ టేక్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఇచ్చుకోవటమే మన యొక్క నిజమైనటువంటి ప్రేమ.
1: ద ట్రూ లవ్ డిమాండ్స్ ఆఫ్ అస్ టు కంటిన్యూ టు గివ్ గివ్ అండ్ గివ్ త్రూ అవుట్.
0: కష్టర సమయం లోపల మనము వెలుకకు వెళుతున్నాం, అది చాలా పొరపాటు.
1: వీ రిట్రీట్ గో బ్యాక్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: అది ప్రేమ అనిపించుకోదు.
1: You cannot call it love by any standard.
0: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
1: It is selfishness.
0: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
1: So you have to give up swartha, the selfishness, and you should be after parartha, the spirituality, and understand yadartha, the significance and the depth.
0: పదార్థం యథార్థమునకు ఎంత భేదం ఉన్నదో మీరు గుర్తించాలి.
1: You should know the difference between padartha, the material, and the yadartha, reality.
0: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
1: పదార్థ is material or matter.
0: Etti matter tho kuda nu chernatvantide yadartham.
1: But yadartha, the reality, is beyond the material or matter.
0: Sarvam kalvidam brahma. Annintiki endu kuda nu sukha dukha samayavastha labho labha jaya jayat annatvantidi ekatvam ga manam భావించాలి.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, బి దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, పెయిన్ ఆర్ ప్లెజర్.
0: మనస్సులకు ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్.
0: మైండ్ తో కూడినప్పుడు అది కేవలం ఒక మ్యాటర్గా చేరుతుంది.
1: If you are attached to the mind, it will take you towards matter.
0: Kani matter ku tanaku it sambandhamu undakudadu.
1: There should not be any relationship between the matter outside and the mind within.
0: Manasu cherin daggara antai kudanu bhinnatvame erpadutundi kani ekatvam anetundi erpadadu.
1: Wherever mind gets in, you always notice duality, no scope for non-dualism.
0: Renduga cherinatundi adi sarinatundi bhakti e kaadu.
1: That which is the jewel does not stand for true devotion.
0: Kanuka premaswarupulara mi yandunnadi paru yandunnadi kudanu oka prema matrame.
1: Therefore, understand clearly that love which is within you is very much same as the love in others.
0: Prema ekattam anetundi satyanni gurtinchi vartinchadame bhaktuni yokka pradhanamaina kartavyam.
1: It is most essential for every devotee to realize that love is one.
0: Renduga cherinatundi idi bhakti kaaneradu.
1: Duality is not devotion.
0: Idi dvaitamto koodinatundi.
1: It goes after this dualism or dualistic approach.
0: Ee dualism anetundi bhaktiye kaadu.
1: Dualism is not true devotion.
0: Ekatvam anetundi bhakti.
1: Non-dualism is devotion.
0: Kanuka manamu premanu premagane andinchali.
1: Therefore we should love for love's sake.
0: Prema roopamu brahmamu premamayamu prema premata sandimpa neemamagunu kaana premanu gattiga pattiyunna adhitiyam chetchanga arhudagulu.
1: Therefore God is love, love is God. Strengthen this love. That should be our duty and responsibility. There should be love-to-love connection only, so that you can be non-dual.
0: Itti laukakamainatundi prema jagattulo ee naadu tellavari modalu raatri varaku kudanu ide jarugutu untunnadi. Deenini prema prema prema ani andaru kudanu bhramistunnaru.
1: The love that we experience from dawn to dusk, right time we get up from bed and until we retire, we call this love in this world. This is not love at all in the true sense.
0: Ee prema dinni prema anipinchukodu.
1: This worldly love is not true love.
0: Premaku okkate aakaramu, okkate margamu, okkate gamyamu, okkate danyamu.
1: Therefore, the love has got only one goal, only one path, only one redemption, only one fulfillment.
0: Itti premanu manam bhinnanga bhavinchukotam chala purapatu.
1: To divide love is a big mistake.
0: Deenni manam nijamainatundi premaga bhavinchi danni anusaristhu potunnam manamu.
1: We go by the path of the divided love.
0: Preme daivam, daivam prema.
1: Love is God, God is love.
0: Live in love.
1: Live in love.
0: Ee prema appude okkatiga chertundi.
1: Then only you will find oneness in love.
0: Itti premanu ఎట్టి హృదయంలో నాటుకుందరు అట్టి సార్థకతను వారు పొందుదురు.
1: ద డే వెన్ యు సో ద సీడ్స్ ఆఫ్ లవ్ నేచురలీ యూ విల్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్ ద బేరింగ్ ఆఫ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసుకు రామ రామ రామ.
1: సే ది నేమ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ లవ్.
0: కానీ ఏ పేరు చూచినప్పటికీ అది ప్రేమ కింద చేరినటువంటిది.
1: యు మే గివ్ ఎనీ నేమ్ టు గాడ్ బట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇట్టి ప్రేమను, ఇట్టి పవిత్రమైన ప్రేమను, ఇట్టి సాత్వికమైన ప్రేమను, ఇటు ఏకత్వమైన ప్రేమను, ఇటు మధురమైనటువంటి ప్రేమను మనము అనేకంగా భావించుకొని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
1: దిస్ సీక్రెట్ లవ్, దిస్ వన్ లవ్, దిస్ లవ్ దట్ విల్ గివ్ అస్ రిడెంప్షన్ లిబరేషన్, దిస్ నెక్టరైన్ లవ్ ఈజ్ వ్యూడ్ యాజ్ ఎ జ్యూవెల్ ఆర్ డివైడెడ్.
0: కనుక ఇది ఇష్టప్రేమలు ఎందు కూడాను, ఇష్ట కష్టములు ఎందు కూడాను ఏకంగానే ఉంటుండాలి.
1: ద లవ్ షుడ్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇన్ డిఫికల్టీస్ అండ్ ఆల్సో ఇన్ మూమెంట్స్ ఆఫ్ ప్లెజర్.
0: దీనిలో ఎట్టి భేదములు కూడాను ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ డిఫరెన్సెస్ టు ఎగ్జిస్ట్ ఇన్ లవ్.
0: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కాని ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడా నువ్వు కాలరావు.
1: ఆల్ ది డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యూ, బట్ ఇన్ డివోషన్ దెర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: యూ అండ్ ఐ ఆర్ వన్.
1: ది రియాలిటీ సేస్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: యూ నీవు, ఐ నేను, నీవు నేను అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము భేదం ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ యాజ్ యు అండ్ ఐ.
0: యు అనేటువంటిది కేవలం థర్డ్ పర్సన్.
1: వెన్ యు సే యు ఇట్ రిఫర్స్ టు థర్డ్ పర్సన్.
0: ఐ అనేటువంటిది ఏకాత్మ పర్సన్.
1: అండ్ దిస్ ఐ ఈజ్ సింగులర్, దట్ స్టాండ్స్ ఫర్ వన్నెస్.
0: కనుక యు అండ్ ఐ ఆర్ వన్ అనేటువంటి దాంట్లో ఈ యు అనేటువంటిది ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీథింగ్ లైక్ ది అదర్ యు.
0: కనుక మనము ఇట్టి భేదమును దూరం చేసి దివ్యత్వాన్ని, పవిత్రతను మనము ఆచరించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ అప్ దిస్ డ్యూయలిస్టిక్ మైండ్ అండ్ ట్రై టు అటైన్ ద డివినిటీ అండ్ శాంక్టిటీ బిహైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది ఇది అనుభవించవలసిందే కాని బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
1: లవ్ ఈజ్ నాట్ కంపారిటివ్, ఈజ్ నాట్ కాంపిటేటివ్, బట్ లవ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
0: కానీ ఈనాటి ప్రేమను వీరు లౌకికమైనటువంటి మార్గంలో అర్థములు తీసుకుని తద్వారా దానిని మార్పులు చేసుకుంటున్నారు.
1: But we understand love from the physical point of view, from the worldly point of view, interpret and follow.
0: ఈ ప్రేమ దేహమునకు ఎట్టి సంబంధము ఉండకూడదు.
1: Love should not have any links with the physical body.
0: ఈ దేహంతో కూడినటువంటి అంతా కూడాను మ్యాటర్ తో కూడినటువంటిది.
1: The body is composed of matter only.
0: ఈ మ్యాటర్ తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
1: దిస్ బాడీ మూవ్స్ అహెడ్, మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్, బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్, బీ అలైవ్ టు ఎవరీ వన్.
1: ఇఫ్ వీ డూ నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ dual way, if we do not go by this divided mind, if you rely on the oneness, you will understand that all are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: Kanuka manamu ee prema tattvanni prakrutamaina margamalo manamu teesukoni pothunnam, adhe pedda porapatu.
1: It's a big mistake if we allow the love to tread along the path of world.
0: Kani indulo rendintiye matramu cherakoodadu.
1: There should not be this dualistic way in love.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: meerandaru kudanu bhinnanga kanipinchinappatikani అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
1: Though you are many here in numbers, different in forms, but love is same in everybody. Therefore, Bhagavan addresses as the embodiments of love.
0: Prema okkati e kaani anekam tho koodinatundi kaadu.
1: Love is always one and is never divided.
0: Kanuka meeru daiva premanu ekanga bayar bhavinchandi.
1: Therefore, consider the divine love as unity, one only.
0: Itti premane nijamainatundi bhakti kinda chertundi.
1: Such love is true devotion.
0: Kanukane jayadevudu gaurangadudu ekasantharudu veerandaru kudanu dehamuru veru veruga bhavinchinappudikini prema tattvanni ekangane teesukoni poyaru.
1: Therefore, great people like Jayadeva, Gauranga, though they have different bodies, the vestia they have taken upon themselves, but they always proceeded along the principle of love, which is one and the same.
0: Meera, Sakubai, veerandaru kudanu prema anetuvantinto okka margamlone poyaru kani Krishna ani, Rama ani, Gauranga ani veru veru perulato veeru anubhavinchaledu.
1: Likewise, devotees like Mirabai, Sakubai always have proceeded along the path of love, single-mindedness, one-pointedness. They never observed any duality or divided mind. Those that go by duality ruin themselves. So we should never be dualistic in our approach.
0: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ వన్ పాయింటెడ్నెస్, దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఈశ్వర అను ఏ పేరు పెట్టిపించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
1: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
0: ఇట్టి గోలును మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
0: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధకు కనిపించకుండా వెళ్ళాడు.
1: ఇట్ సో హ్యాపెన్ దట్ కృష్ణ వాజ్ నాట్ నోటీస్డ్ బై రాధ.
0: కానీ ఆకారంను కృష్ణగా భావించుకుని ఈ ఆకారం కోసము ఈమె అనేక విధములుగా కూడాను పరితపించి ప్రయాణాలు చేసింది.
1: బట్ రాధ హ్యాస్ కన్సిడర్డ్ కృష్ణ ఇన్ హిస్ ఫిజికల్ ఫార్మ్, ఆల్వేస్ పైన్డ్ అండ్ యర్న్డ్ ఫర్ హిస్ ప్రెసెన్స్.
0: కనుక ఈ పేరులో ఉన్నటువంటి యొక్క నామము, పేరులో ఉన్నటువంటి యొక్క రూపము ఏకముగే కాని అన్యము కాదు.
1: దేర్ఫోర్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: కానీ మనము అంతటి లోతులకు పోయేటువంటి ఒక శక్తి సామర్థ్యములు లేవు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ అబిలిటీ అండ్ కెపాసిటీ టు డైవ్ ఇన్ టు దట్ డెప్త్.
0: ప్రేమ గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: లవ్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: దీని శక్తి మరి దేనికి కూడాను రాదు.
1: ద పవర్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
1: ఇన్వెస్టిగేషన్, ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ చోటునే ఉంటుంటుంది, కానీ అన్య మార్గము ప్రవేశించదు.
1: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్, నథింగ్ ఎల్స్.
0: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కాని ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
1: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
0: రాణా, ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, get out. Annadu.
1: Rana said, this is the temple built by me. You cannot pray here. Get out, he said.
0: Bayataki velli pomani cheppetappudiki ivuku motta motta shock maadiri vachindi.
1: It was a shocking news for Mirabai.
0: Emiti nannu bayata pommantunnade ekkada bayata poyedi krishnudu unnade bayata na lopanna aneetvanti oka sandeham kudurtu vachindi.
1: She was very much surprised. Why is it that I am asked to get out of the temple? Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
0: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి యొక్క పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
1: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
0: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
1: Then she could have the proper understanding.
0: తాను మధురకు బయలుదేరింది.
1: And she was prepared to reach Madhura.
0: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
1: She thought Krishna was there in Mathura.
0: మధుర అనగా ఒక పట్టణం కాదు, మధురమైనటువంటి హృదయమే మధుర.
1: Madhura is not a geographical location. Madhura symbolizes the nectarine nature of the reality.
0: Chelo re man Ganga Yamuna tir Chelo re man.
1: Let mind go along the shores of Ganga and Yamuna.

0: గంగా యమునా తీరమదిగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడమ ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమునా తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మధురగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: షీ కుడ్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ ఇంటర్ప్రిటేషన్.
0: మహారాణా చెప్పినట్టుగా ఈ గంగా యమునకు ఎక్కడ టికెట్ తాను చిక్కలేదు.
1: షీ డిడ్ ఫాలో వాట్ రాణా మెంట్ బై దీస్ టూ గంగా యమున.
0: వెళుతూ ఉంది పాపం.
1: హీ వాజ్ ప్రొసీడింగ్ అండ్ ప్రొసీడింగ్ బై.
0: కృష్ణ కృష్ణ కృష్ణ అనుకుంటూ బయలుదేరింది. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అడవి అన్నిటినీ దాటిపోయింది.
1: షీ వాజ్ రిపీటింగ్ కృష్ణాస్ గ్లోరియస్ నేమ్. షీ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ది మౌంటైన్స్ ద డౌన్ ద వ్యాలీస్ అప్ ద హిల్స్.
0: చేరింది కట్టకడపటికి బృందావనము చేరింది.
1: షీ రీచ్డ్ ఫైనల్లీ బృందావనం.
0: అక్కడ వెళ్ళేటప్పటికి తలుపులు మూసుకుంది.
1: There she noticed closed doors.
0: ఎవరెన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ తలుపులు ఓపెన్ కాలేదు.
1: In spite of repeated prayers, doors didn't open.
0: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
1: Then she shouted.
0: కృష్ణ, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
1: Krishna, you are not the one to move about from one place to another.
0: నీ ఉన్నది ఒకే స్థానమే.
1: You are the very existence. You remain where you are.
0: కనుక మీరా హృదయ స్థాయి నీవు.
1: You reside in the altar of the heart of Meera.
0: మీరా హృదయము ఒక్కటే కానీ రెండు లేవు.
1: The heart of Meera is one and not two.
0: కనుక ఆ హృదయాన్ని నీవు అందుకోమని చెప్పింది.
1: యు అక్సెప్ట్ మై హార్ట్, షీ ప్రేడ్.
0: మోర మకుట పీతాంబరధారి.
1: అండ్ యు వేర్ దట్ పీతాంబర అండ్ విత్ ఆల్ దట్ ఇన్సిగ్ని ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
0: అక్కడికి పోయేటప్పటికీ తాను ఆ ద్వారమునకు తల కొట్టింది.
1: అండ్ షీ హాడ్ హిట్ హర్ హెడ్ అగేన్స్ట్ ద డోర్స్.
0: తల పగిలింది. కృష్ణుడు యొక్క ప్రత్యక్షమయ్యాడు.
1: అండ్ దేర్ she could experience the manifestation of krishna.
0: krishna ekatvam ayyatappudiki maharana ventane pothunnadu.
1: and maharana also was passing by along the same road.
0: nenu porapaatu topala meeranu kopaddanu.
1: i was deluded, i was mistaken in giving this treatment to meera.
0: krishna meeranu kshaminchu, nannu kshaminchu ani krishnuni pettinchu poyadu.
1: and rana prayed for pardon. ఓ కృష్ణ, పాడన్ మీ, పాడన్ మీరా.
0: ఆమె క్రింద పడింది, ప్రాణం వదలింది.
1: యాజ్ షీ ఫెల్ డౌన్ షీ బ్రీద్ హర్ లాస్ట్.
0: కానీ ఇది పోయి కృష్ణుడు చేరిన తర్వాత కృష్ణుడు ప్రత్యక్షమై ప్రయోజనం ఏమిటి?
1: వెన్ వన్స్ షీ రీచ్డ్ కృష్ణ, వన్ విత్ హిమ్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ కృష్ణాస్ మేనిఫెస్టేషన్ అపార్ట్ ఫ్రమ్ దిస్?
0: కనుక నా హృదయ స్థాయే నీ యొక్క స్థాయి అని చెప్పినప్పుడు హృదయ స్థాయికి చేరిపోయాడు కృష్ణుడు.
1: Therefore, when once she declared that Krishna resides in her heart, Krishna did so.
0: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
1: Though there is lot of depth and inner significance, no one seems to be bothered of this.
0: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నాను.
1: సో పీపుల్ గో బై ద వర్డ్స్ టేకింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: కనుక మనము ఈ వరల్డ్లీ మీనింగ్ మనం తీసుకోకూడదు.
1: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వరల్డ్లీ మీనింగ్.
0: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావమునే మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెళ్ళేటువంటిది కాదు.
1: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
0: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
1: హార్ట్ నెవర్ చేంజెస్.
0: హృదయ స్థాయి ఏనాటికనే మారదు.
1: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్ ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
0: బట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఈ విధంగా మీరా తన యొక్క ప్రియమైనటువంటి యొక్క క్రీస్తుణ్ణి పొందుతూ వచ్చింది.
1: దట్స్ హౌ మీరా కుడ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ విత్ కృష్ణ.
0: ప్రేమ మించినటువంటిది మరొకటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుండాలి.
1: దట్ లవ్ ఈస్ ఆల్వేస్ వన్.
0: కనుక భక్తిని కోరేటువంటి వారందరూ కూడాను ప్రేమతత్వాన్ని ఒక్కటి మనం గట్టిగా పట్టుకోవాలి.
1: Therefore, all devotees should have a firm grip on this love.
0: ఈ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి కూడా మనం భగవంతుని చేర్చలేవు.
1: No other path will take you to God other than love.
0: కనుక ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
1: Therefore, go by this path of love, sharing.
0: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: Love is with you.
0: కంటనే కూడా ఉంటుండాలి.
1: Love is with you, in you, around you, above you, below you.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
1: How can you ever change love?
0: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగా మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
1: The ordinary people may go on changing this principle of love. But devotees should have this love which is changeless.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Meerandaru kodanu tirigi meeru vellinappatikini akkada ee premane mee yokka hrudayanga teeskondi.
1: Even after you return, have this love, preserve this, sustain it.
0: Inga deenini kodanu maarchanakkarledu.
1: You don't need to bring changes in any way.
0: Nee ventane jantane intane kuda untuntadu bhagavantudu.
1: God is always with you, in you, around you, below you, above you.
0: Kanuka Krishna nenu nee venta vastanu ani prarthisukunte taanu Krishna mundu pothuntadu taanu venta vastuntadu taanu veru itana veru.
1: If you pray, Krishna please be with me, it means that he is always with you, by your side.
0: Kaani Krishna nee tone nenu vastunnanu annapudu కృష్ణ లోపలనే ఉంటున్నాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఇన్ యూ.
0: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రమూ సాధ్యం కాదు.
1: ఇఫ్ యూ గో బై ద రియల్ మీనింగ్ యూ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కృష్ణ ఐఎమ్ ఇన్ యూ అంటారు.
1: యూ సే కృష్ణ ఐఎమ్ ఇన్ యూ.
0: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
1: When Krishna is in you, how do you find him outside?
0: Chala mandi bhaktulu kodanu, I am with you, I am in you, I am to you, I am for you, I am tuntaru.
1: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
0: Ivanni kodanu kevalam distinct padamulu tappa nijamainatuvanti padamulu kadu.
1: These are all the words that you find in dictionary, the vocabulary.
0: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు, కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్.
0: కనుక మీరెప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకొని మీరు ప్రార్థించండి.
1: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
1: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
1: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
0: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
1: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లెస్ వెయిటింగ్ ఫర్ యూ.
0: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్య కావాలి.
1: You need so much to consume to fill your bellies.
0: ఏదో కొంచెం తినేసేసి కడుపు నిండిందని అనుకోకండి మీరు.
1: By just eating a fraction, you cannot say that your hunger is appeased or satiated.
0: There
1: is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

0: சடையதே ஜனபாந்தவம், சடையதே ஜனபாந்தவம், சத்யம் மாதா. பிரேமஸ்வரூபுலாரா,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
0: ఈ జగత్తు నందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు, భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హావ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి, పవిత్రమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ వన్ టు డెవలప్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్.
0: సత్యం మాత, నిజముగా మన తల్లి ఎవరు?
1: హూ ఇస్ అవర్ మదర్?
0: ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి.
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్, హూ హస్ టేకెన్ కేర్.
0: ఆ తల్లి కొంతకాలమునకు కనుమరుగు కావచ్చు.
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కానీ త్రికాల భాజ్యం, మూడు కాలములు యందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, past, present and future, is truth.
0: Pita jnanam, jnanam anaga kevalam advaita darshanam jnanam, rendu kaani okatiye jnanam, adiye mana yokka tandri.
1: Wisdom is non dualism, the only one and not two, that is our father.
0: Dharmo భ్రాత, ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ, రైచస్నెస్ ఈజ్ అవర్ బ్రదర్.
0: దయాసఖీ, దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
0: సిస్టర్
1: కంపాషన్.
0: శాంతం పత్ని,
1: పీస్ ఈజ్ వైఫ్.
0: క్షమాపుత్ర,
1: ఫర్బేరెన్స్ ఈజ్ సన్.
0: షడయతే జనబాంధవ, ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు నువ్వు సరి అయినటువంటి నిజ బంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: The first action lies in allowing this love, the river of love, to flow forward among the neighborhood.
0: Pratimana undunu

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
2: Atmananda Nimittamu. Atmanveshana Nimittamu. Atma Samyoga Nimittamu. Atma Sandarsana Nimittamu. మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
2: చర్యలయందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: salutation,
1: archanam,
0: worship, friendship,
1: atmanivedanam,
0: surrender.
2: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సరిపుతున్నట్టుగా భావిస్తున్నారు.
0: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
2: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
2: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
0: యు కెన్ నెవర్ అటైన్ ద డివినిటీ బై ఫాలోయింగ్ దిస్.
2: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
0: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
2: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
0: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
2: కప్పుకున్న నిమురును మనము తీసివేస్తే నిప్పు మనకు ప్రకాశిస్తూనే ఉంటుంది.
0: When once the ash is blown out, you will see the fire.
2: నీ సమస్త సాధనలు కూడాను అనాత్మను దూరం చేసే నిమిత్తమే సలిపేటువంటి నిత్య కర్మలు.
0: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
2: మేఘములు కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
0: As clouds pass off, you find the sun shining.
2: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to make any effort to enjoy the sunshine.
2: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తున్నాం.
0: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
2: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
0: It's not for the Spirit.
2: అనాత్మ సంయోగము నుంచి సంయోగమునకు పోవటం.
0: We just give up this worldly feeling and just unite with the Spirit.
2: కనుక ఆత్మ సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
0: Its union with the Spirit and separation from the world are the aims of these paths.
2: కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ త్వమేవ మాతా చ

0: devotee.
1: Tvameva mata cha pita tvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: None of these prayers are true.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాతా, నీవే నా తండ్రి తల్లి.
0: ఓ గాడ్, యు ఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
0: What are the consequences, rewards of this
1: prayer?
0: On the other hand, they bring a kind of dichotomy, bifurcation
1: between you. Mata cha pita tvameva. Neeve talli, neeve tandri. Nenu vere.
0: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
1: Karaka neeve talli, neeve tandri. నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
0: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
1: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
0: A father can never be a son and a son can never be a father.
1: Father is father, son is son.
0: Father is father, son is son.
1: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
0: Both can never be one.
1: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
0: Therefore when we pray, O God that you are mother, that you are my father, they are all the prayers of innocence.
1: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
0: I am you and you are me only, that is the true prayer that should be offered.
1: తత్వం అసి.
0: తత్వమసి, దట్ ద వన్.
1: నీవే నేను.
0: ఐఎమ్ యు ఆర్ మీ హియర్.
1: ఈ సంబంధమైన బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
0: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే
1: దైవంతో కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
0: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
1: సర్వుని ఎందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ వన్.
1: సర్వత పాణిపాదం తర్వతో శిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
0: వెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ హిమ్ దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్?
1: భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: నీ ఎందు, వారి ఎందు, వీరి ఎందు, అందరి ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
1: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫర్ కమ్యూనిటీ గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vesture.
1: ఏకోహం బహుశ్యాం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many. Everything is one.
1: అతను ఒక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి ఎందు తానే ఉంటున్నది.
0: హీ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని నామములు తానే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: వి మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: డే బై డే వీఆర్ మోర్ అండ్ మోర్ డెల్యూటెడ్.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: సో లాంగ్ దిస్ డెల్యూషన్ Brahma is there, you can never know the Brahman.
1: Brahmanu dooram chesthe Brahma maname ayipothavu.
0: Then once you are free from this delusion, you become the divine.
1: Aham Brahmasmi.
0: I am Brahman.
1: Nene Brahma.
0: I am Brahma.
1: Ee vidhamainatuvanti okka sthiramainatuvanti vishwasamu bhaktullo abhivruddhi kavali.
0: A devotee should develop that such a type of strong faith.
1: Shareeramulu bhinnanga unnai.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: So we have varied feelings and thoughts.
1: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: There's lot of difference between person to person.
1: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: Likewise there's wide gulf of difference between mind to mind.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని అనుభవించగలవు?
0: How can you experience this unity?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసు ఏకత్వం. బ్రహ్మాస్మి.
0: ఐఎమ్ బ్రహ్మన్.
1: నేనే బ్రహ్మ.
0: ఐఎమ్ బ్రహ్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి విశ్వాసము భక్తుల్లో అభివృద్ధి కావాలి.
0: ఎ డివోటీ షుడ్ డెవలప్.

0: How can you experience this unity?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
0: There may be differences so far at the body level, but జగత్తంతకును
1: బ్రహ్మమయమే.
0: The whole universe is full of Brahman.
1: సైంటిస్టులు చెప్తుంటారు.
0: Scientists say,
1: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
0: Say that everywhere there is atomic power.
1: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
0: Scientists say it's a sign of foolishness to give a specific form and name to God and worship Him.
1: ఎవరు పురుషో చక్కగా యోచించాలి.
0: Enquire clearly who are fools here.
1: నిజంగా సైంటిస్ట్ ఏ ఫూలిష్.
0: Truly speaking, scientists are foolish.
1: ఎత్తనగా ఈ జగత్ అంతా కూడాను స్వరూపంతో కూడినటువంటిది.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడాను ఒక స్వరూపం ఉంటుండాలి.
0: ఈవెన్ ఆటమ్ హ్యాస్ ఎ ఫామ్.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: అండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: కనుక అణువు కూడాను ఒక రూపం ఉంది.
0: ఈవెన్ ఆటమ్ హ్యాస్ ఎ ఫామ్.
1: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ వితౌట్ ఎ ఫామ్ ఇన్ దిస్ వరల్డ్.
1: సర్వరూప ధరం శాంతం సర్వనామ ధరం శివం సర్వదైవపరం తాం శాంతం సర్వనామ ధరం శివం.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: ఈజ్ ది వన్ ఆఫ్ దట్ ఎటర్నల్ బ్లిస్ ఎగ్జిస్టెన్స్ అవేర్నెస్.
1: శివం సుందరం.
0: అండ్ హీ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: సర్వరూప ధరం శాంతం. అన్ని రూపములు కూడా భగవంతుడు ధరించినటువంటిది.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ ది డివైన్.
1: దీనినే పురుష సూక్తం నందు.
0: దిస్ ఇన్ పురుష సూక్త.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. భగవంతు యొక్క స్వరూపమే.
0: సేస్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ది డివైన్ ఫామ్ అండ్ మానిఫెస్టేషన్.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుందని.
0: సిన్స్ దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ కాగ్నైజ్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఎ హ్యూమన్ హ్యాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
0: హీ సేస్ సంథింగ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ హిస్ యాక్షన్ ఇస్ ఆల్ టుగెదర్ ఆపోజిట్.
1: ఇది కాదు మానవత్వము.
0: ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ ఒకటి కావాలి.
0: దేర్ షుడ్ బి యూనిఫికేషన్, యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: అప్పుడే మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ వీ కాల్ అవర్ సెల్ఫ్ హ్యూమన్.
1: కనుక ప్రపంచం నందు సర్వస్వరూపం భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు.
0: What is the inner significance?
1: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్న పెట్టినప్పుడే పదిగా ఉంది.
0: A zero by the side of one will be called 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10000 అయింది.
0: Another zero 10000.
1: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this by adding more and more of zeros you will have total
1: millions. కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is viluva.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: కనుకని ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగు అంతా వస్తుందని.
0: Therefore, this world is zero gets the light from that hero one.
1: దైవము ఒక్కడు ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి.
0: When there is God, everything will have its own.
1: దైవము లేకపోతే జగత్తే లేదు.
0: Without God, there is no world.
1: కనుకనే దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: Therefore God is the cause.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఇస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: Having been born in the sacred nature, how is that one does not know his true self?
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: వీ షుడ్ నో దట్ అటమిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము.

0: ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు.
1: When you go on identifying yourself with the body, mind and intellect, how do you know the true spirit?
0: బాడీ మైండ్ బుద్ధి చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
1: బాడీ మైండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: యు ఆర్ ది మాస్టర్.
1: బట్ యు ఆర్ ద మాస్టర్.
0: అదే ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ ద స్పిరిట్.
0: ఈ ఆత్మ అనేటువంటి సర్వత్రా ఉంటుండేటువంటిది.
1: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మ అనేటువంటిది ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
0: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
1: This vastness is Brahman.
0: Anaga visalamayetvantide Brahma.
1: Means that it which is ever expansive.
0: Sarvatra vyapinchinatvantide Brahma.
1: That which is ever expansive.
0: Idi aanade ప్రహ్లాదుడు చెప్పాడు.
1: దిస్ ఇస్ డిక్లేర్డ్ బై ప్రహ్లాద దెన్ ఇట్సెల్ఫ్.
0: హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ ది సన్ ఆఫ్ హిరణ్యకశిపు.
0: ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు.
1: విరోచన ఇస్ ది సన్ ఆఫ్ ప్రహ్లాద.
0: విరోచన యొక్క కుమారుడే ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి ఇస్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
0: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
1: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
0: ధర్మమూర్తులు.
1: దట్ వెరీ ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: త్యాగ మూర్తులు.
1: దర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఆనంద ప్రియులు.
1: ద లవ్ బ్లిస్.
0: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
1: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
0: విరోచనుడు కూడా తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
1: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
0: మినిస్టర్ చెప్పాడు.
1: ద మినిస్టర్ సెడ్
0: జనసేవనే జనార్దన్ సేవ అని.
1: సర్వీస్ టు హ్యుమానిటీ సర్వీస్ టు గాడ్.
0: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ డన్ బై విరోచన.
0: విరోచన కుమారుడైనటువంటి యొక్క ఈ బలి చక్రవర్తి కూడా చేశాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ఫాలోడ్ బై ఎంపరర్ బలి.
0: కనుకనే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి?
1: వాట్ షుడ్ వి లర్న్?
0: అనేక మంది బుద్ధుడి దగ్గర చేరి
1: మెనీ అసెంబ్లీ
0: ఇంతకాలం మీరు సాధన చేశారు కదా, దైవత్వాన్ని గురించి మీరు కొంత బోధించమని చెప్పారు.
1: దే ఆస్ బుద్ధ, యు హావ్ ఫాలోడ్ ది స్పిరిచువల్ పాత్ సో లాంగ్, ప్లీజ్ టీచ్ అస్.
0: అప్పుడు అతను చక్కగా మౌనం వహించాడు.
1: హి అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వరికీ అధికారం లేదు.
1: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
0: ఏమి తెలుసునని నీవు ఆర్గ్యుమెంట్ కు వస్తున్నావు?
1: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
0: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్.
0: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
1: దేర్ ఇన్ రైట్స్.
0: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
1: ట్రూత్ అండ్ ఫాల్స్.
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్. ఆన్ వాట్ బేసిస్ డూ యూ ఆర్గ్యూ?
0: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
1: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఇది కాలం వ్యర్థము.
1: యుల్ బి వేస్టింగ్ టైం.
0: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
0: దైవం ధర్మస్వరూపం.
1: బట్ గాడ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
0: దైవం సత్యస్వరూపము.
1: గాడ్ ఇస్ ఎంబోడిమెంట్.
0: దైవం అహింసా స్వరూపము.
1: గాడ్ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
0: them. నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
1: Follow dharma and speak truth and observe non violence.
0: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
1: This is the very form of God.
0: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
1: Some assembled very close to Paramahamsa.
0: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు లీనమై ఉంటున్నారు.
1: Sir, you spend all the time serving God.
0: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
1: Have you seen God yourself?
0: ఆయన పక్కన నవ్వి,
1: he laughed.
0: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
1: Yes, I see God as I see you.
0: నా కంటెదుటగానే కనిపిస్తున్నావు.
1: I see in front of my eyes.
0: సర్వులు కూడా దైవ స్వరూపులే.
1: All are embodiments of the divine.
0: అయితే
1: however,
0: నీ దృష్టి వేరుగా ఉంటుంది.
1: However, your looks vision is different.
0: వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
0: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
0: కాదు.
1: నో.
0: పశ్యన్న పిచా నపశ్యతి మూఢో. మూఢో మూఢు. కనిపించేదంతా దైవ స్వరూపమే.
1: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: నీవు చూస్తూ చూడలేదని ఎత్త నీవు చెప్పగలవు.
1: యు సీ యెట్ యు డినై.
0: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
1: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫార్మ్?
0: ఓ నరుడా,
1: ఓ మ్యాన్,
0: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
1: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
0: భర్త కోసం ఏడుస్తున్నారు.
1: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
0: పదవుల కోసం ఏడుస్తున్నారు.
1: యు క్రై ఫర్ పొజిషన్.
0: ధనం కోసం ఏడుస్తున్నారు.
1: ఫర్ మనీ.
0: పేరు కోసం ఏడుస్తున్నారు.
1: ఫర్ నేమ్.
0: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
1: ఫర్ ప్రెస్టీజ్.
0: దైవం కోసం ఏడుస్తున్నారా?
1: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
0: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
1: When you pine for God just as you cry for the world, certainly you will
0: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
1: In realms of spirituality and God, you become part-time devotee.
0: Worldly life lo poyataliki full-time devotion.
1: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
0: Prakrutamainatundi jeevitaniki denaina ivadaniki siddham avutunnadu.
1: You are ready to sacrifice anything for this world.
0: Idi vedam cheppindi. Na karmana, na prajaya, dhanena tyageneki amrutatvamanasuhu. దేనిని మనం త్యాగం చేయాలి?
1: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
0: భ్రాంతిని త్యాగం చేయాలి.
1: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్
0: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
0: ఆలి వీడి అడవికేయుట కాదు.
1: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
0: చిత్తమందు దుష్ట చింతన వీడుటే త్యాగమగును అదే యోగమగును.
1: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
0: ఈ చిత్తమందు చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణంలో మనం వదిలేసి
1: we have to give up the bad qualities, bad thoughts.
0: Adiye nijamaina tyagam.
1: That is true tyaga or sacrifice.
0: Ee tyagam anetundi dani enta mandi paatistunnaru?
1: How many observe this sort of sacrifice?
0: Kanuka danini manam paatinchinappude deeni yokka yadartha tattvam manaku artham avutundi.
1: Then once we follow and adopt this procedure, you will know your true self.
0: Tyagamulo pala ee vara addam vachinappudu kuda manam addu cheyanakkaledu.
1: You don't need to care anything that comes on the way of the sacrifice.
0: Bali chakravarti chuchadu vamanudu vastunnadi.
1: Emperor Bali could know the approach of the dwarf Vamana.
0: Kani evaru vachinappudiki aa yagnam lopala attanni andarni swagatham chestunnadu.
1: He was welcoming everybody who visited that ritual yaga.
0: Vachina Vamanudiki unnata aasanam ichadu.
1: He made Vamana be seated.
0: Swami, meerem kavali, meerem korutunnaru annadu.
1: He said, Swami, what is it that you want?
0: Naaku emi akkarledayya.
1: I don't want anything.
0: Moodu adugulu naaku stalam kavali annadu.
1: I just 3 footsteps.
0: బలి చక్రవర్తి అన్నాడు, ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
1: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యూ కమ్ దిస్ ఫార్?
0: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడడుగులు.
1: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
0: కాదు కాదు, నేను అడిగిన 3 అడుగులు ఇవ్వాలి.
1: బట్ నథింగ్ డూయింగ్, యూ గివ్ మీ దీస్ 3.
0: వెనక వైపు నుంచున్నాడు శుక్రాచార్యుడు.
1: శుక్రాచార్య ప్రిసెప్టర్
0: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
1: అండ్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్
0: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
1: ఈజ్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్
0: బలి చక్రవర్తి. ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
1: హి సెడ్ ఓ కింగ్, హి ఇస్ నో ఆర్డినరీ.
0: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రం ఒప్పుకోవద్దు.
1: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
0: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
1: Is there any other greater sin than to go back by the promise given?
0: Ichchan.
1: Yes, I made a promise.
0: Dinu tappadaniki veelu kaadu.
1: I will never go back.
0: Guruvaina sari evaraina sari.
1: Let him be the teacher or anyone for that matter.
0: Guruvunaina nenu tyagam chestanu gaani aadina maata nenu tappanu.
1: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
0: Daanam chesadu.
1: He offered.
0: Atti satya swaroopudu బలి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
0: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
1: హి నెవర్ ట్రాన్స్గ్రెస్ ద వెరీ వర్డ్ దట్ హి గివ్.
0: అందువలననే
1: సో
0: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయంలందు నాటుకొని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి is imprinted in the hearts of the people of Kerala.
0: Kanakamana deni aaradhistunnamu satyamune aadharistunnamu.
1: Therefore we respect only truth.
0: Ee satyame lekapothe deniki viluvaledu.
1: Without this truth nothing has any value.
0: Satya dharma prema chantunu lekunna vidyalanniyu nerchi viluvasunna.
1: Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything its value is just a zero.
0: Satya dharma prema shantunu lekunna dana dharmanu satyakata sunna.
1: Without these values, the acts of charity and compassion, they just come down to the level
0: satya
1: of a zero.
0: Dharma prema శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్న.
1: ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ and the acts of compassion are just a zero.
0: Satya dharma prema shantulu lekunna padavulani elina phalamu sunna.
1: You may occupy exalted position of authority, but its value is a zero nothingness.
0: Sanatana dharma dharmyambu niluva.
1: For this ancient mansion of dharma to sustain,
0: gunamulivinalgu,
1: these are the
0: gunamulivinalgu punadi godalappam.
1: These four values are the pillars.
0: Ee nalugu viluvalanu manam gurtinchali.
1: We have to recognize these values.
0: Satya dharma prema shantulu.
1: We have to know these values.
0: Iviye bhagavat yokka swarupalu, iviye manavuni yokka viluvalu.
1: These are the human values. They are totally divine.
0: Satyam, truth is God.
1: Truth is God.
0: Dharmam, Ramo vigrahavan dharmaha. Daivastva roopame dharmam.
1: Rama is the very embodiment of dharma.
0: Shanti.
1: Peace.
0: Ee shanti ekkada undi?
1: Where is it present?
0: Shanti ekkada bayata ledu.
1: It's not present in the
0: outer world. Bayata prapanchamlo antaku peace undi. No peace.
1: In the outer world you find pieces, but not peace.
0: Shanti jagatke oka saubhagyamainatundi oka mutyam vantidi.
1: This peace is the
0: aabharanam vantidi.
1: It's an ornament to the world.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: Satya dharma prema.
1: The love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Premane lekapothe praname ledu.
1: Without love there is no life at all.
0: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi prananga nilichi undi.
1: Therefore in every human being this love is the life principle.
0: Duradrushtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
1: But however in this world today, unfortunately,
0: bharya bhartala prema, talli biddala prema, anna tammula prema, akka tellendru prema, mitrula prema, bandhuvula prema, ee vidhanga premanu aa vidhanga panchukuntunnaru.
1: Unfortunately the love is directed along the wrong path today towards the mother, the father, the wife and children.
0: నీవన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
1: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్, డివైడింగ్ దిస్ లవ్.
0: కాదు,
1: నో,
0: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
1: లెట్ అస్ యూనిఫై, బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్, మేక్ ఇట్ డివైన్.
0: దారములో చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది.
1: యాజ్ ఆల్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళతో తుంచివేయండి.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ద ఫింగర్.
0: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
1: ద లవ్ ఇన్ ఎవ్రీవన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
0: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
1: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
0: నువ్వే గాడు, నీవే ఫ్రెండ్.
1: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్.
0: అందువల్లనే కట్టగలిపటికీ ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
1: Therefore when it's a matter of self surrender there comes the question of friendship.
0: కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదనం. ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి.
1: And therefore is the friendship that precedes this surrender.
0: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద ఫ్రెండ్షిప్,
0: అదే మైత్రి.
1: దట్ ఈస్ ఫ్రెండ్.
0: వాట్ ఈస్ మైత్రి?
1: మైత్రి
0: సత్వ రజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ.
1: ది హార్మోనీ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్, సత్వ రజస్ తమో గుణ, మైత్రి, ద త్రీ ఆస్పెక్ట్స్.
0: కనుక నేను మిత్రత్వాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్.
0: యు ఆర్ మై ఫ్రెండ్.
1: యు ఆర్ మై ఫ్రెండ్.
0: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ మై ఫ్రెండ్.
0: ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్ అంతా పాకెట్ లో మనీ చూస్తారు.
1: Worldly friends will be mindful of the money in your pocket.
0: Father position ఇస్తారు.
1: And the position of your
0: father position సరిగా ఉంటుందది.
1: The position is fine.
0: తన పాకెట్ లో మనీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ మనీ ఇన్ ద
0: పాకెట్. హలో హలో హలో అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు.
1: యూ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ విల్ టెల్ యూ హలో.
0: పాకెట్ లో రూపాయి నోట్ కూడా లేదు.
1: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ,
0: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
1: ఫాదర్ రిటైర్డ్.
0: గుడ్ బై కూడా చెప్పడు.
1: యు ఆర్ లెఫ్ట్ విత్ నన్ హూ వుడ్ సే గుడ్ బై.
0: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వరల్డ్ ఫ్రెండ్స్,
1: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
0: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్?
1: ఆర్ ది ట్రూ ఫ్రెండ్స్?
0: నాట్ హియర్. God is real friend.
1: God is the only real friend.
0: He is always with you, in you, around you, above you, below you.
1: God is always with you, in you, above you, below you, around you.
0: Aa friend eppatiki nee podu.
1: That friend will never be away from you.
0: Ee bandhuvulandaru vaakidi daakane vallakaatike vattaru.
1: All relations will come up to the doorstep or to the cremation ground.
0: Bandhamanchi ninbayani aapad bandhu vagavennaame mera.
1: It's only God who is
0: bandhuvu okkade bhagavantudu.
1: God is only the refuge of the forlorn who will be with you.
0: నీ ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
1: యు మే గో ఎనీవేర్ హి విల్ ఫాలో.
0: వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వెళ్తున్నాడు.
1: హి ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అబౌ యు, అలా అరౌండ్ యు, అండ్ హి ఇస్ ఆఫ్టర్ యు.
0: అలాంటి ఫ్రెండ్షిప్ ని మనం సంపాదించుకోవాలి.
1: వి షుడ్ అక్వైర్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కనుకనే బలి చక్రవర్తి దైవమును ఒక విధమైన యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
1: Emperor Bali considered God as his intimate friend and surrendered himself.
0: తనకనక వస్తువాహనాలను దానము చేసేటువంటి వారు ఉన్నారు.
1: The number of people who would offer in charity and sacrifice their comforts and conveniences. Offering land.
0: అన్నము దానము చేయవచ్చును.
1: Food.
0: వస్త్రం దానం చేయవచ్చును.
1: And clothes.
0: ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చును.
1: Or anything you can offer.
0: బలి చక్రవర్తి అట్టు చేయలేదు. తనను దానం చేసుకు.
1: But Emperor Bali offered himself.
0: తనం తానే దానం చేసుకున్నాడు.
1: He has offered his own self.
0: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
1: That is the greatest value.
0: ఏదో మూడు అడుగులు ఇచ్చాడని కాదు.
1: Not the 3 foot step.
0: తననే ఇచ్చాడు.
1: He offered himself.

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpitam.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam sheshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu nannu tichukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo isenaku.
0: O God, the heart that you have given to me.
1: Magiri atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padar achanaku yemi tettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly, accept.
1: Neenu yemi techedi nenu.
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama, ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Nenu chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the birth of the flower?
1: Market lo phalam tisukochi arpitam ante aa phalam ye chettiki puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane
0: so
1: okkati vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: దేర్ ఇస్ వన్ టీచింగ్ ఇన్ వేదాంత విత్ ఫుల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: పత్రము
0: ఎ లీఫ్,
1: పుష్పము
0: ఎ ఫ్లవర్,
1: ఫలము
0: ఎ ఫ్రూట్,
1: తోయము
0: ఆర్ వాటర్.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ.
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: యుల్ సర్టన్లీ వెయిట్ టు దట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
1: పత్రము బిళ్ళ పత్ర, మారడి పత్ర, తులసి పత్ర కాదు కాదు.
0: వాట్ ఇస్ దిస్ లీఫ్? ఇస్ ది లీఫ్ ఆఫ్ ఎనీ ప్లాంట్?
1: పత్రము దేహం.
0: బాడీ ఈస్ ది లీఫ్.
1: పుష్పము
0: ఫ్లవర్.
1: ఏ శామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ ఇంకో పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
0: ఆర్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ద మార్కెట్, ద రోజ్ ఫ్లవర్, క్రిసాంతిమం,
1: నా హృదయ పుష్పమే నీకు అర్పితము.
0: ద ఫ్లవర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఆఫర్.
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్.
1: వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోటి పండు, కమలా పండ్లు, ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటిది.
0: నాట్ ది ఫ్రూట్స్, బనానా ఫ్రూట్స్.
1: మనోఫలము,
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్.
1: తోయము
0: వాటర్.
1: ఏ గ్యాంజెస్ వాటర్, ఏ రివర్ వాటర్, ఏ ట్యాప్ వాటర్, ఏ వెల్ వాటర్ అది కాదు. తోయము ఆనంద బాష్పాలని కర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్
1: ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: ఆర్ ఆల్ బోర్న్ అవుట్ బోర్న్ టు దిస్ ప్రియ
1: వృక్షంలోనూ పుట్టినటువంటివి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పం, పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ద మైండ్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆనందమే మనకు జలము.
0: అండ్ ద బ్లిస్ ఇస్ వాటర్.
1: దేహంలో పుట్టినటువంటివి నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు, పోవచ్చు.
0: ఇఫ్ యు గివ్ ఎనీ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బల చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఏ సంకత నుంచి వచ్చినటువంటి వాడు?
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలము భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద్ సన్ ఆఫ్ హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదు విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తెలుసు.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైం
1: ప్రహ్లాదుణ్ణి ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుణ్ణి జయించి
0: అండ్ హీ కాంక్వర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టూ వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర lost his kingdom, felt very weak.
1: Purohitunni poi poladu.
0: And he prayed to Purohit.
1: Swami.
0: Swami.
1: Tirigi naa rajyam vachi raavadaniki edi kaaranam?
0: How am I to
1: margam bodhinchamannadu.
0: How am I to get back my kingdom? Tell me the path.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
2: హీ విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
2: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
2: ఇంద్ర హస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
1: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
2: హీ వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
2: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుకుని ఆ ఇంద్రుడు కోరాడు, నాకు నీ శీలం కావాలి అన్నాడు.
2: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్తో నువ్వేం చేయగలవు, దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్.
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
2: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్ ఐ ఆస్క్.
1: ఆ క్యారెక్టర్తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
2: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్ డోంట్ బాదర్ అబౌట్.
1: ఈ యాగ్యం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
2: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
1: కనుక నేను అడిగాను, ఇచ్చేస్తావా ఇవ్వవా?
2: ఐ ఆస్క్ ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
1: ఇచ్చానని దారబోసాడు.
2: హి సెడ్ హి సాక్రిఫైస్డ్ హిస్ క్యారెక్టర్.
1: ఒక 5 నిమిషాల లోపలే
2: విత్ ఇన్ 5 మినిట్స్
1: ఈ ప్రహ్లాదుని ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
2: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద సా దట్ లైట్.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
2: హి ఆస్క్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ.
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
2: అండ్ దిస్ లైట్ డిడ్ సే
1: ప్రహ్లాద
2: ప్రహ్లాద
1: నేను నీ యొక్క క్యారెక్టర్.
2: ఐ ఆమ్ యువర్ క్యారెక్టర్.
1: ఇంతకాలం నీలో నేనుండినాను.
2: సో లాంగ్ ఐ మీ విత్ యూ.
1: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా నువ్వు అభివృద్ధి గావించాను.
2: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్
1: రెప్యుటేషన్. ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
2: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
1: నేను వెళ్లిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫార్మ్ ఎ రేడియంట్ ఫార్మ్.
1: చూచాడు ప్రహ్లాద.
2: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
2: హి సెడ్ ఓ కింగ్ హూ ఆర్ యు.
1: మీరు ఎవరో చక్రవర్తిగా ఉంటున్నారే.
2: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద నేను నీ కీర్తిని అన్నాడు.
2: హి సెడ్ ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను.
2: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ ఐ కెన్ రిమైన్ విత్ యూ నేమ్ అండ్ ఫేమ్. వెన్ వన్ క్యారెక్టర్
1: పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్లిపోతున్నాను.
2: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
2: హి స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
1: మరి కొంతసేపటికి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చింది.
2: లేటర్ ఏ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: చేతులు ముట్టుకాడు, చేర్చాడు. తల్లి మీరెవరు?
2: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్. మదర్ హూ ఆర్ యూ?
1: ప్రహ్లాద.
2: ప్రహ్లాద
1: క్యారెక్టర్ కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మిని
2: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ. ఐఎమ్ ద కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్లిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్. దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
2: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
1: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
2: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారు, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి, రాజ్యలక్ష్మి, సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
2: Therefore, wherever there is character, there is reputation and kingdom.
1: Sadaisharya sampannudu annaru.
2: So God has got all this.
1: Aisharyamu, dharmamu, yashasu, sampada, gnanamu, vairagyamu. Ee aaru kudanu okka daivatvamtho koodinatundi.
2: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
1: Eppudu ee character pothundo, ee aaru kudanu అంతర్ధానమైపోతాయి.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో.
1: ఏమిటి మన ఐశ్వర్యము?
2: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
2: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ ఐశ్వర్యము.
1: సత్యైశ్వర్యము.
2: ద వెల్త్ ఆఫ్
1: ధర్మైశ్వర్యము.
2: వెల్త్ ఆఫ్ రైచియస్నెస్.
1: ఐశ్వర్యమంతా ఈ విధంగా ఉంటాయి.
2: దిస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విస్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
2: దేర్ ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
1: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
2: It was only at that time Prahlada married.
1: అప్పుడే ఆ ప్రహ్లాదునకు ఈ విరోచనుడు అనే కుమారుడు పుట్టాడు.
2: Then he had a son by name విరోచన.
1: ఈ విధంగా తీసుకుంటే ఆధ్యాత్మిక అంతరార్థంలో ఎంత గొప్ప ఉంటుందో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారం చేసుకోవాలి.
2: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ద క్యారెక్టర్ హెస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
2: దిస్ క్యారెక్టర్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ అండ్ నన్ ఎల్స్.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
2: బికాస్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్యనిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
2: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
2: God is the only one who is selfless, whereas in this world everyone has got selfishness.
1: ఒక తల్లైన కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది.
2: Mother loves because of body relationship, blood relation.
1: తండ్రైన కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు.
2: Father loves because of body connection, relationship.
1: భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు.
2: But God has no such relationship.
1: Heart to heart, love to love.
2: It is only connection heart to heart, love to love.
1: Yetti swarthanni kudanu aashinchetunte vaadu kaadu.
2: He has no trace of selfishness whatsoever.
1: Atti daivaniki maatrame arpitam kavali.
2: So we have to offer ourselves to such God.
1: Yetti satyanityamainatunte yokka prabodhanu aanaadu bali chakravarti chaadutu poyyadu.
2: Therefore emperor Bali propagated these eternal true principles.
1: Matru devo bhava, pitru devo bhava, aacharya devo bhava, aditi devo bhava ani enta varaku chepparu. తల్లి తండ్రి గురువు.
2: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్, టీచర్ ఈజ్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పలా ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. అది కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
2: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffer.
1: Daivani gurumgaavinchinatundi talli talliya kaadu.
2: Can she be a mother who betrayed God? No.
1: Talli ainappudikini oka daiva visham lopala taanu viruddhamaina marganiki vaste talli leena chedinchavachchu.
2: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: Inka tandri,
2: then father.
1: Hiranyakaspudu,
2: ఫాదర్ హిరణ్యకశిపుడు,
1: నిరంతరం కూడాను ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
2: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
2: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు,
2: దెన్ ప్రిసెప్టర్,
1: అది బలి చక్రవర్తి.
2: That is Bali Chakravarti.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తాను.
2: I am prepared to sacrifice anything for God.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
2: One can sacrifice anything for God.
1: తులసిదాసు కాలంలోనే భక్త మీర.
2: మీర is contemporary, contemporary of తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
2: And that was the relationship at those times.
1: ఒకనాడు మహారాణ నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
2: Rana has driven her out of this palace.
1: Patiye daivam.
2: The husband is God.
1: Patiye na gati.
2: And he is my destiny.
1: Alanti paristhiti lopala patini ee reethiga nenu vadaltam.
2: How can I leave him?
1: Idi sandeham vachindi.
2: She doubted.
1: Dwarakaku poye munduga idi ee vidhanga pariharam kavali.
2: Before reaching Dwaraka, how to solve this problem?
1: Rajabatulu okkarni pampinchindi తులసిదాస్ దగ్గరికి.
2: షీ సెంట్ ఎ మెసేజ్.
1: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
2: అట్ దట్ టైమ్ తులసిదాస్ వాస్ ఆన్ ది మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట. షీ సెంట్ ఎ మెసేజ్.
1: స్వామి,
2: స్వామి,
1: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
2: ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వాట్ షుడ్ ఐ డూ?
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని జయించడమా?
2: ఈజ్ ఇట్ లీవ్ మై హస్బెండ్ ఆర్ లీవ్ గాడ్?
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
2: Then Tulsidas sent a message.
1: ఇలాంటి భక్తలు ఎన్ని జన్మములో ఎన్ని జన్మములో ఎన్ని జన్మముల నుంచినో భర్తలు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
2: యూ మైట్ హ్యాడ్ నంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఇన్ ది పాస్ట్ లైవ్స్, వన్ ఆఫ్టర్ ద అదర్,
1: మెనీ మెనీ లైవ్,
2: మెనీ మెనీ లైవ్స్.
1: కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
2: బట్ గాడ్ ఈజ్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ మెనీ లైవ్స్ యూ హ్యావ్ హ్యాడ్.
1: కనుక నీవు భర్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
2: యు సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్, బట్ నెవర్ గివ్ అప్.
1: ఆ వార్తను వినింది.
2: షీ హర్డ్ దట్.

0: దట్ దిస్ మైండ్
1: ఏ ప్రయాణకు పోదామని ఆ ప్రయాణకు ఏ టికెట్ బుక్ చేసుకోవాలని ఏమి పెట్టుకోలేదు. గంగా జమున తీర్ చల్లో రేమున్ రెండింటి యొక్క స్థానమే భూమధ్య స్థానం. ఈ భూమధ్య స్థానమే యమునా తీర్.
0: ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ఇడా అండ్ పింగళ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ మర్జర్ ఆఫ్ ది టూ సేక్రెడ్ రివర్స్.
1: యమునా నిర్మల పాని
0: ద ప్యూర్ వాటర్స్ ఆఫ్ ది సేక్రెడ్.

0: O mind, go to that area of Ganga and Yamuna, the shores along that.
1: Moramakuta Pitambara Subi Kundala Rajata Seril Chaloreman. Hey man, Chaloreman. Ganga Yamuna Tir.
0: Oh my.
1: Ganga Yamuna. Irenitikitiram Ade Prayaga.
0: The Prayaga is the meeting place of Ganga, Yamuna. Oh my God.
1: Idi Rechakamu, Idi Purakamu, Idi Kumbakamu. Rechakapuraka Kumbam Yoka Saname Prayaga Sthanamu.
0: The place of Prayaga is the place of withholding the breath there.
1: Alanti Ritiga Chagam Chesindi Meera.
0: That is the sacrifice of Meera.
1: Kanukane Daivaniki Viruddhamainatuvanti Margamlo Evaru Cheppinappatikini Ye Matram Manam Vadalakoddu.
0: Anyone may say anything, but never give up God.
1: Akasam nettipaina koolinappatikini sari emaina kaani daivam nenu vadalu.
0: The whole firmament, the sky may fall on your head, but never give up God.
1: Agnini chetulo pattukoni mandutunnappatikini sari daivani nenu vadalakoddu.
0: Doesn't matter even if there is fire on hand, burning all along.
1: Bhumi divi kuda marinappatikini daivani marchakoddu.
0: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
1: Elanti paristhiti endeni kodanu daivam yokka vishwasanni matramu nirantaram gattiga untundala.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: Aa vishwasame nijamainatuvanti raksha.
0: That faith will protect you.
1: Idariki pothunnadu kumarudu.
0: The son is going for war.
1: Namaskaram chesadu Subhadraku.
0: And he did namaskar to Subhadra.
1: Kani aame yemi istundi. Aa samayamlo Arjunudu samsaptikulapa yuddhaniki poyadu.
0: At that time Arjuna was not present there. He was in the battlefield.
1: Arjunudiki help ga untundalani Nakula Sahadevudu vellaru.
0: Nakula Sahadeva followed Arjuna.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ది సన్ కేమ్.
1: పెదనాన్నను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ది ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు

0: ముందును చెప్పలేము. మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక. అభిమన్యు ఆ విధంగా చెప్పాడు, నాయన నీ భార్య గర్భవతి.
1: Your wife is in the family way.
0: నీ మామ అయినటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
1: Your uncle Krishna is not.
0: నీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
1: Nor your father Arjuna.
0: కాలమేటిన చెప్పలేము.
1: We cannot decide future.
0: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
1: Drop this proposal, he said.
0: కోపం వచ్చింది అభిమన్యునికి.
1: Abhimanyu was very furious.
0: వేరే ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే వేనురుకుతు చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్ది పలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక. ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిడంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
1: Is it proper on your part to say like this?
0: చస్తే చస్తావు, శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుని రామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి, పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా.
1: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
0: ఆనాటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాల కోసం పాటుపడుతూ వచ్చారు.
1: In those days that people struggle hard for the valor and the courage and the prestige.
0: Prahlada kudunu ante
1: the same thing with Prahlada.
0: Intati goppa tyaganiki punukunnatundi vyaktulu aanati vyaktulu.
1: They were men of sacrifice in those times.
0: Inka talli daggariki vachadu kaalaku namaskarinchadu
1: and then he paid his respects to mother.
0: Inka ami che em chestundi?
1: What else can she do?
0: Sirasu paina cheyi unchindi.
1: She laid her hand on his head.
0: Taraka kyasuram dordarpa madachu vela gauri tanayuna kidda veeraraccha shambarasura veera jampaga chanu vela bhargava suta kidda bhavyaraccha matru dasitvambu manpanarugu vela వినత పుత్రున కిడ్డ విమల రక్ష అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్షలందు దివ్యమావు శ్రీరామరక్ష తోడు నీడ

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హి సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్చ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికీ లేదు.
1: హెర్క్యులెస్ హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ.
0: అంత బలమైనటువంటి వాళ్ళు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము?
1: వెన్ యూ కన్సిడర్ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: ఒక్క క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ వి మేక్ ది హోల్
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తున్నాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి రిమూవ్డ్.
0: ఒక్క సూర్యుడు జగత్తు లోకానికి కూడాను వెలుతురును సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము?
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: వినుడు
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, భుజబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: సాధన చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: Aham Brahmasmi, Aham Brahmasmi.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరం స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahma vit brahmaiva bhavati. Neeve brahma aipothavu.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Neevu leni poni sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu neevu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్.
0: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: All the meditation, the penance and sacred rituals that we undertake only give us satisfaction.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: The mind is always of wavering nature.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి నీవు పరిపించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ అక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: చిత్తు ఆనందం.
1: Sat chit ananda.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renditi yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: కనుక దానిని మనం నిరంతరము స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ డివినిటీ.
0: దానిని నిరంతరము మనం భజిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన వినా సుఖ శాంతి నహి.

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం విష్ణు స్వరూపం, ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్. భాస్కర బింబే దీప్తం దైవం, సూర్యుని యొక్క కిరణముల యొక్క ముందు ప్రకాశించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ షైన్స్ అండ్ డిక్లర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రేస్ ఆఫ్ సన్.
0: లోచన మధ్య సుప్తం దైవం, ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి ప్రకటింపజేసి వికసింపజేసి ప్రకాశింపజేసేటువంటి వాడు దైవం.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ ద ఐ ఫంక్షన్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ది మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద వరల్డ్.
0: చితకర మండల గుప్తం దైవం, చంద్రుని మధ్య ఉన్నటువంటి యొక్క చల్లదనము తెల్లదనము లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే.
1: ద కూల్నెస్ ద వైట్నెస్ అండ్ ద ఇమెన్స్ పీస్ విచ్ మూన్ కన్ఫర్స్ ఆన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో గాడ్.
0: త్రిగుణిత భవన వ్యాప్తం దైవం, త్రికాలాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, త్రిమూర్తాత్మకమైనటువంటి ఈ జగత్తునందు త్రిగుణ స్వరూపములో ప్రకటించేటువంటి యొక్క దివ్యత్వం భగవంతమే. తెల్లదనము లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే.
1: ద కూల్నెస్

0: భగవంతమే.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ త్రీ మూర్తిస్ ట్రినిటీ, ఇట్ ఈస్ గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ప్రకృతి యొక్క చిత్రము మహావిచిత్రము.
1: ద నేచర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ రాదర్ వండర్ఫుల్.
0: ఎవ్వరూ దీనిని గుర్తించలేరు.
1: నో వన్ కెన్ రియలైజ్ దిస్.
0: ముంచిన, తేల్చిన, అనుగ్రహించిన, ఆగ్రహించిన ప్రకృతి.
1: ఇట్ ఈస్ ది నేచర్ విచ్ కెన్ గివ్ యూ, కన్ఫర్ ఆన్ యూ గ్రేస్, ఆర్ విచ్ కెన్ షో ఇట్స్ ఓన్ యాంగర్, విచ్ కెన్ కన్ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ ద మ్యాన్.
0: జీవకోటి పైన ఆధిపత్యం ప్రకృతిది.
1: నేచర్ ఎక్సర్సైజెస్ ఇట్స్ ఓన్ మాస్టరీ ఓవర్ మ్యాన్.
0: ఈ ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది.
1: దిస్ నేచర్ అండ్ క్రియేషన్ ఈ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచమే త్రిమూర్తి స్వరూపం.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్ ఈజ్ ఆల్సో ది ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: ఇవియే సృష్టి స్థితి లయమునకు త్రిగుణములే మూల కారణం.
1: ఫర్ ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిజల్యూషన్ ఇట్ ఈస్ దీస్ త్రీ క్వాలిటీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో
1: ది ఫార్మ్ అండ్ ద నేచర్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్,
0: విశేష వికారాలతో
1: ద స్పెషల్ ఫీచర్స్ అండ్ ద వే దట్ ది ఫంక్షన్,
0: సరస సల్లాపాలతో
1: ది జాయ్ అండ్ ది సారో దే ఆర్ కేపబుల్ ఆఫ్ కన్ఫరింగ్.
0: లోకాలను ప్రకాశించేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది త్రిగుణములే.
1: ఇట్ ఇస్ దీస్ త్రీ వెరీ క్వాలిటీస్ విచ్ ఫిల్ ది వరల్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ విచ్ మేక్ ది క్రియేషన్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ వెరైటీ.
0: మానవుడు దీర్ఘ జీవితం కోసం కాదు ఆశించవలసినది, దివ్య జీవితం కోసం ఆశించాలి.
1: వాట్ మ్యాన్ షుడ్ ఆస్పైర్ ఫార్ ఈజ్ నాట్ ఫర్ ఎ లాంగ్ లైఫ్ బట్ ఫర్ డివైన్ లైఫ్.
0: దివ్యమైనటువంటి ఈ ప్రకృతి యందు దివ్యమైనటువంటి మానవత్వము, దివ్యత్వాన్ని పొందటమే ప్రధాన కర్తవ్యం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ టు సీ దాట్ దే బికమ్ డివైన్ యాజ్ దే ఆర్ లివింగ్ ఇన్ ద డివైన్ నేచర్.
0: సృష్టి యొక్క రహస్యము సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్థం కాదు.
1: ద సీక్రెట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ నోన్ టు ద క్రియేటర్ అలోన్, టు నన్ ఎల్స్.
0: సృష్టి యొక్క రహస్యమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వారే ఈ సైంటిస్ట్.
1: ద సైంటిస్ట్ ఆర్ దోస్ హూ ట్రై టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
0: ఈ సృష్టి యొక్క రహస్యమును కూడాను పరిపూర్ణంగా ఎవరు కూడాను గుర్తించలేరు.
1: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: ఈ వైజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది.
1: ఇన్ సైన్స్ టుడేస్ రీసెర్చ్ బికమ్స్ అవుట్ డేటెడ్ టుమారో.
0: రేపటి దినం యొక్క పరిశీలన ఎల్లుండికి పాతదైపోతుంది.
1: అండ్ టుమారోస్ రీసెర్చ్ గెట్ ఎక్స్ప్లోడెడ్.
0: కానీ ఈ వైజ్ఞానిక వ్యక్తి యందు పాతదంతా రోతదిగా భావించుకుంటూ పోతుంటాడు.
1: ఇన్ ద సైన్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎవ్రీథింగ్ ఓల్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్.
0: కనుక సృష్టి అంతా కూడా కేవలము క్షణ క్షణములకు మార్పు చెందినటువంటిది.
1: సృష్టి ది క్రియేషన్ అండర్గోస్ కంటిన్యూస్ చేంజ్.
0: ఇది నిత్యమైనది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎటర్నల్.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క తత్వము సృష్టికర్తనే.
1: ఇట్ ఈస్ ది క్రియేటర్ హూ ఈస్ పర్మనెంట్, హూ ఈస్ ఎటర్నల్ అండ్ హూ ఈస్ ట్రూత్.
0: సృష్టికర్తను పరిశీలన చేసి పరిశోధన చేసి సృష్టికర్తను పొందేటువంటిదే ఆధ్యాత్మిక మార్గం.
1: స్పిరిచువాలిటీ ఈస్ దట్ పాత్ విచ్ మేక్స్ యూ ఫస్ట్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద క్రియేటర్ అండ్ అండర్స్టాండ్ క్రియేటర్ అండ్ దెన్ గో ఫర్ క్రియేషన్.
0: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను కేవలం త్రిగుణాత్మక

0: ఉన్నటువంటిది. ద ఎంటైర్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలోన్.
1: కనుక గుణాతీతమైనటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తిత్వమే నిజమైనటువంటి మానవత్వం.
0: ద రియల్ హ్యూమానిటీ కన్సిస్ట్ ఆఫ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ట్రాన్సెండెంటల్ ట్రూత్ రాదర్ దాన్ ద ట్రూత్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు ది చేంజెస్.
1: భగవంతుడు ఆత్మస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మమన్నా సత్యమన్నా అనంతమన్నా ఆత్మ అన్నా భగవంతుడన్నా దేవుడన్నా ఇవి అన్ని కేవలము ఒక్క పదం యొక్క పర్యాయములే.
0: ట్రూత్ విజ్డమ్ ఇన్ఫినిటీ డివినిటీ ఆల్ దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్.
1: కనుక మొట్టమొదట ఆత్మ నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
1: అయితే పంచభూతముల యందు పంచతత్వముల యొక్క తత్వాన్ని ఇముడ్చుకొని ఉంటున్నాయి.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఇంబెడెడ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ద ఫైవ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్స్.
1: ఈ పంచభూతముల నుండి కూడాను పంచీకృతము ఆరంభమైంది.
0: పంచీకృత హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచీకృత భావము నుండి ఆవిర్భవించినటువంటివే ఈ త్రిగుణములు.
0: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ దిస్ పంచీకృత.
1: ఈ త్రిగుణముల యొక్క ఆకారమే ఈ విశ్వము.
0: దిస్ వరల్డ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
1: ఈ విశ్వమునందు సత్వ రజో తమో గుణములు అనేటువంటి త్రిగుణాత్మక స్వరూపము నిండి ఉంటున్నది.
0: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలూన్ సత్వ రజ అండ్ తమ.
1: ఈ సత్వ సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ ది క్వాలిటీ ఆఫ్ సత్వ.
1: సత్వ సృష్టి యొక్క సమస్త యొక్క సత్యాంశమే అంతఃకరణ.
0: అంతఃకరణ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది కలెక్టివిటీ ఆఫ్ ది క్రియేషన్.
1: పంచభూతముల యొక్క సమష్టి సత్వాంశమే ఈ అంతఃకరణ.
0: దిస్ అంతఃకరణ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సత్వ అసోసియేటెడ్ విత్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: అయితే ఈ ఆకాశము నుండి కూడాను సత్వ సృష్టి అయినటువంటి యొక్క ఇది వ్యష్టి సత్వాన్ని అనుభవిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ ఈథర్ స్కై వాట్ హాజ్ ఎమినేటెడ్ యాజ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్ హ్యాజ్ ఎంజాయ్డ్ ఆల్వేస్ దిస్ సత్వ క్వాలిటీ ఇట్సెల్ఫ్.
1: ఈ పంచభూతముల్లో ఆకాశము మొదటిది.
0: Among the five elements, ether is the first one.
1: ఈ ఆకాశం యొక్క వ్యక్తితత్వం నుండి కూడాను శుద్ధ సత్వం అనేటువంటి యొక్క అంశం ఒకటి బయలుదేరింది.
0: A pure sattva has emanated from the individual aspect of this ఆకాశ or sky.
1: ఇదియే మానవ ఆకారమునకు ప్రథమ స్థానం.
0: This is the basis of the human forms in the very
1: manavattamunaku ee vidhamainatti amshamul yokka prabhavamu prasakti paripurnatanu prarambham kavatam.
0: The fullness and the sacredness of the human aspect has come from this alone.
1: Kanuka akasham yokka vesti sattvam nundi kudanu chevi aneetuvanti puttindi.
0: From the individual aspect of this ether and from sattva, the sharir has taken its birth.
2: Yes.
0: The ear has taken its birth.
1: Inka rendavudainatundi gali. Idi rendavu bhootamu panchabhootamullo.
0: The second element is air.
1: Ee gali nundi వ్యష్టి సత్వమైనటువంటి యొక్క అంశమే చర్మము.
0: The individualized aspect of this air is the skin.
1: మూడవదైనా అగ్ని.
0: The third
1: one, అగ్ని యొక్క వ్యష్టి సత్వాంశమే కన్ను.
0: The individualized sattvic aspect of the fire is the eye.
1: నాలుగవదైనటువంటి యొక్క నీరు, దీని వ్యష్టి యొక్క సత్వాంశమే నాలుక.
0: The sattvic aspect of individualized sattvic aspect of water is the tongue.
1: ఐదవదైనటువంటి యొక్క భూతము కేవలము ప్రకృతి.
0: The fifth element is ప్రకృతి, nature.
1: ప్రకృతి యొక్క వ్యష్టి సత్వాంశమే ముక్కు.
0: The individualized sattvic aspect of nature is the nose.
1: కనుక శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ భూతములు ఈ యొక్క ప్రథమం నందు సాత్వికమైనటువంటి యొక్క శుద్ధ సత్వం నుంచి ఆరంభమైనాయి.
0: దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్, ద సౌండ్, ద టచ్, ది టేస్ట్, ద స్మెల్ అండ్ ది
1: అయితే
0: ఆల్ దీస్ హావ్ కమ్.
1: ఒక్కొక్క భూతమునకు వ్యష్టి భూతము కనుక ఆ వ్యష్టి నుండి ఆవిర్భవించినటువంటి ఈ అంగములు ఒక్కొక్క పనికి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
0: ఇన్ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ ఫైవ్ సెన్సెస్. ఈచ్ సెన్స్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్.
1: ఆకాశం యొక్క గుణము శబ్దము.
0: ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ether is sound.
1: శబ్దమునకు చిహ్నము చెవి.
0: The symbol which is associated or the
1: చెవి కేవలము వినుట మాత్రమే తప్ప అన్యము ఎరుగదు.
0: The sense meant for hearing this sound is ear. This can hear alone and nothing else can be done by that.
1: అదే విధముగానే రెండవ భూతమైనటువంటి గాలి, ఇది స్పర్శ, ఇది కేవలము చర్మము.
0: The second element is air and that is associated with touch.
1: ఇది స్పర్శ తప్ప ఇది శ్రవణము చేయటం వీలు కాదు.
0: Skin is meant for experiencing touch.
1: దీనికి శ్రవణ శక్తి లేదు.
0: It does not have the power of hearing.
1: మూడవది అగ్ని.
0: The third one is fire.
1: ఇది కన్ను, దీని అంశము.
0: This aspect is expressed.
1: ఇది చూడగలదే కానీ స్పరించలేదు.
0: I can see but cannot enjoy touch.
1: నాలుగవది నీరు, ఇది జిహ్వ నాలుక.
0: Tongue is the aspect of water.
1: నాలుక రుచి చూడగలదే కానీ వ్యక్తిని చూడలేదు.
0: It can enjoy taste but it cannot see the form of a person.
1: ప్రకృతి యొక్క అంశము ముక్కు.
0: Nose is the aspect of
1: ఇది వాసన చూడగలదే కానీ రుచిని చూడలేదు.
0: It can smell but cannot taste.
1: అయితే ఇవి అంశముల యొక్క ప్రతిబింబములు కౌట చేత ఒక్కొక్క గుణము మాత్రమే ఇది స్వీకరిస్తూ వచ్చింది.
0: As these five senses are only a reflection of the five elements, each
1: అయితే సమష్టి స్వరూపమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమే అంతఃకరణ.
0: But అంతఃకరణ is the collective aspect of all these five elements.
1: అంతఃకరణకు శబ్ద స్పర్శ రూప రస గంధములు అన్నింటినీ అనుభవించేటువంటి అధికారం ఉంటుందట.
0: అంతఃకరణ has the power to enjoy all these sounds, touch, smell, form and taste.
1: కనుకని అంతఃకరణ అనగా ఇవి కేవలము శబ్ద స్పర్శ రూప రస గంధాదులు జ్ఞానేంద్రియములకు మాత్రమే సంబంధించినటువంటిది.
0: These five aspects which are associated with antahkarana are enjoyed through inner sense organs.
1: Aithe ee gnanendriyamulu dehamunaku velupuluva leka lopalavya ani vicharisthe ivi antar bahir swaroopalu.
0: These five senses gnanendriyas, when one inquires whether they are external to man or internal to man, they are having both aspects.
1: Andre karmendriyam lenatundi chevu maatrame untundi gnanendriyam anetundi vinishakti lekapoyinappudu chevu undi prayojanam ledu.
0: If there is a sense organ here but does not have the power of hearing, this ear is useless.
1: జ్ఞానేంద్రియం అనేటువంటి వినుశక్తి ఉండి కర్మేంద్రియం అనే చెవి లేకపోతే ఇది కూడా నువ్వు వినలేదు.
0: This ear again, if it exists but it doesn't have the power of hearing which is given by జ్ఞానేంద్రియ.
1: జ్ఞానేంద్రియ కర్మేంద్రియం యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈ యొక్క వెస్టి యొక్క తత్వం.
0: The aspect of individual is a combination of the both కర్మేంద్రియాస్ అండ్ జ్ఞానేంద్రియాస్.
1: లౌడ్ స్పీకర్స్ బయట పెట్టారు.
0: The loud speaker is kept outside of the
1: loud speaker ఉంటుంది. ఇక్కడ మైక్ లేకపోతే లౌడ్ స్పీకర్ ప్రయోజనం లేదు.
0: If there is no mic but there is a loud speaker, it is useless.
1: అక్కడ స్పీకర్ ఉంటే ఇక్కడ స్పీకర్ లేకపోతే ప్రయోజనం లేదు. లౌడ్ స్పీకర్ ఉంటే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ మైక్ వితౌట్ స్పీకర్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్లెస్.
1: స్పీకర్ ఉంటే లౌడ్ స్పీకర్ లేకపోతేనూ ప్రయోజనం లేదు.
0: ఇఫ్ దెర్ ఇస్ నో స్పీకర్ అండ్ నో లౌడ్ స్పీకర్ ఆల్సో దెన్ ఇట్ ఇస్ యూజ్లెస్.
1: కనుక ఇక్కడ మైక్ స్పీకర్ రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఇక్కడ తత్వాన్ని అక్కడికి అక్కడ తత్వాన్ని ఇక్కడికి ప్రసరింపచేస్తుంది.
0: ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ద మైక్ విచ్ కెన్ ప్రొడ్యూస్ అ సౌండ్ అండ్ రిలేట్ త్రూ లౌడ్ స్పీకర్.
1: కనుకనే ఈ శుద్ధ సత్వమైనటువంటి యొక్క సప్తగుణ సంపత్తియే శబ్ద స్పర్శ రూప రసగంధాదు.
0: దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సౌండ్ టచ్ form, taste and hearing, all these are the aspects of
1: sattva gunamku maatrame sambandhinchinatundi.
0: All these relate to the quality of sattva alone.
1: Rajogunamu yokka samasti panchabhutamulu yokka swaroopame pranamu.
0: The aspect of rajo quality and in its all in its collective form is the form of prana.
1: Sattva gunamu yokka పంచభూత స్వరూపమైనటువంటిది అంతఃకరణ అయితే రజోగుణం యొక్క పంచభూతం యొక్క సమస్త స్వరూపము ప్రాణంగా నిలిచింది.
0: ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ సత్వగుణ ఈజ్ అంతఃకరణ. ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రజోగుణ ఈజ్ ప్రాణ ఆర్ లైఫ్.
1: రజోగుణం యొక్క సృష్టి యందు పంచభూతముల యొక్క వెస్టి సృష్టి ఆకాశం యొక్క సృష్టి కన్ను.
0: Among these five elements, with reference to Rajoguna, the five elements manifest itself in the form of the eye.
1: Inka rendu bhutamainatundi yokka vayu. Ee vayu yokka vesti swaroopam yokka binduvu cheyi.
0: Hand is the individualized form of the five elements in the aspect of Rajoguna.
1: రజోగుణ సృష్టి యందు మూడవదైనటువంటి యొక్క వెస్టి స్వరూపమైనటువంటి అగ్ని యొక్క సృష్టి కాలు.
0: అమంగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విత్ రెఫరెన్స్ టు రజోగుణ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆర్ లిమ్ విచ్ రిప్రజెంట్స్ దట్ ఈస్ లెగ్.
1: నాలుగు ఐదు అయినటువంటి యొక్క గాలి ప్రకృతి యొక్క వెస్టి యొక్క సృష్టి మలమూత్రములు విసర్జించు ప్రదేశములు.
0: The other two aspects of air and nature among the five elements with reference to Rajoguna are represented in a human being in the organs of excretion.
1: ఇక్కడ చక్కగా గుర్తించవలసినటువంటి విషయం.
0: There is a particular thing which you have to very carefully understand.
1: సప్తగుణ సృష్టి యందు వెస్టి సృష్టిగా వచ్చినటువంటి ఆకాశం యొక్క మొదటి సృష్టి చెవి.
0: In with reference to sattva guna, representing ether is the hand, ear.
1: Rajogunam nandu vesti srushti ainatundi aakasam yokka srushti idi kannu.
0: When it comes to rajoguna, the individualized limb of the five elements, the out of that ether is
1: vata. ఆ యొక్క ఆకాశమునకు ఇద్దరు బిడ్డలు. రజోగుణము యొక్క బిడ్డ కన్ను, సత్వగుణము యొక్క బిడ్డ చెవి.
0: ఫర్ ది ఈథర్ త్రూ సత్వగుణ ఈజ్ బోర్న్ ఇయర్, త్రూ రజోగుణ ఈజ్ బోర్న్ ఐ.
1: ఆకాశం యొక్క మొదటి బిడ్డ చెవి, రెండవ బిడ్డ కన్ను.
0: ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ether is ear, the second child is eye.
1: మొదటి బిడ్డ అయినటువంటి యొక్క చెవి, బయట విషయాన్ని లోపలికి స్వీకరిస్తుంది.
0: ఇయర్ ఈజ్ మెంట్ ఫర్ అబ్జర్వింగ్ వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్టర్నలీ మేడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: రెండో బిడ్డ అయినటువంటి కన్ను స్వీకరించిన దానిని బయటకు విడిచిపెడుతుంది.
0: ద ఐ ఈజ్ మెంట్ టు లీవ్ అవుట్ వాట్ ఈస్ టేకన్ త్రూ ది ఇయర్. ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మౌత్, ది వర్డ్.
1: ఇంకా సత్వగుణం యొక్క వాయు యొక్క బిడ్డ చర్మము.
0: ది ఫస్ట్ చైల్డ్ ఆఫ్ సత్వగుణ ఈజ్ స్కిన్.
1: రజోగుణం యొక్క వాయువు బిడ్డ చేయి.
0: ది సెకండ్ చైల్డ్ ఆఫ్ ఎయిర్ త్రూ రజోగుణ ఈజ్ హ్యాండ్.
1: ఎక్కడైనా దేహం పైన ఒక చీమ పారాడుతూ ఉంటుంటే ఈ స్పర్శ తెలుసుకుంటుంది చర్మం.
0: ది పవర్ ఆఫ్ టచ్ విల్ మేక్ యూ నో ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ అన్ హ్యాండ్ క్రాలింగ్ ఆన్.
1: తెలుసుకున్న తక్షణమే చేయి తీసి పారవేస్తుంది.
0: ది మోమెంట్ యూ కమ్ టు నో ఆఫ్ ఎన్ హ్యాండ్ ఆన్ యువర్ బాడీ, ది హ్యాండ్ టేక్స్ ఇట్ అవే అండ్ త్రోస్ ఇట్.
1: ఏతావాత సప్తగుణము యొక్క అంశములు స్వీకరించటము.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ది థింగ్స్ అసోసియేటెడ్ విత్ సత్వగుణ రిసీవ్ థింగ్స్.
1: రజోగుణం యొక్క సంతతి దానిని విసర్జించటం.
0: ద చిల్డ్రన్ ఆఫ్ రజోగుణ హెల్ప్ ఇన్ టేకింగ్ దట్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్.
1: కనుక ఈనాడు లోకము ఏ రీతిగా ఉన్నదంటే రజోగుణము స్వీకరిస్తా ఉంది, సత్వగుణం విసర్జిస్తా ఉంది. దీనికి ఉల్టా సీద్ అంటారు, విరుద్ధంగా నడుస్తూ వస్తుంటారు.
0: టుడేస్ పొజిషన్ ఈజ్ కాంట్రరీ టు ఇట్స్ నేచురల్ వే. రజోగుణ ఈజ్ అబ్జార్బింగ్ అండ్ సత్వగుణ ఈజ్ థ్రోయింగ్ అవుట్.
1: సృష్టి యొక్క రహస్యము, నిజస్వరూపము సత్వగుణం మాత్రమే స్వీకరించాలి.
0: ది నేచర్ అండ్ ది మిస్టరీ అండ్ ది సీక్రెట్ ఆఫ్ నేచర్ ఈజ్ దట్ సత్వగుణ షుడ్ రిసీవ్ థింగ్స్.
1: రజోగుణం యొక్క తత్వమునే విసర్జించాలి.
0: రజోగుణ షుడ్ త్రో ఇట్ అవుట్ ఆర్ గివ్ అప్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబ్జార్బ్ బై సత్వగుణం.
1: కనుక మొట్టమొదటి ఈ ప్రకృతికి సత్వగుణమే మొట్టమొదటి పదము.
0: ద ఫస్ట్ వర్డ్ అసోసియేటెడ్ విత్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ సత్వగుణ.
1: ఈ ప్రకృతికి స్త్రీ అని ఒక పేరు.
0: వన్ ఈక్వల్ అండ్ వన్ మీనింగ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ద నేచర్ ఈజ్ ఇట్ ఈస్ ఎ ఉమన్. స్త్రీ,
1: స్త్రీ అనగా సకార తకార రకారములతో కూడినటువంటిదే స్త్రీ.
0: ది స్త్రీ కన్సిస్ట్ ఆఫ్ త్రీ సిలబల్స్, సకార తకార అండ్ రకార.
1: అనగా సకార తకార రకారములు అనగా ఏమిటంటే మొట్టమొదట సాత్వికము స్వీకరించాలి.
0: దీస్ త్రీ సిలబల్స్ సకార తకార రిప్రజెంట్ త్రీ థింగ్స్. సాకార రిప్రజెంట్స్ యూ షుడ్ రిసీవ్.
1: రెండవది తకారమనే తమో గుణమును అనగా మర్యాదగా వినయగా ఈ విధమైనటువంటి యొక్క అనకుగా ఉండేటువంటి గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
0: దిస్ తకార రిప్రజెంట్స్ తమో గుణ, యూ షుడ్ బి హంబుల్ ఒబీడియంట్.
1: రకారమనేటువంటిది కట్టకదపడది.
0: రకార ఈజ్ ది లాస్ట్ అమంగ్ ద త్రీ సిలబల్స్.
1: ఇక్కడ కొన్ని సమయములందు కొన్ని దీక్షను, కొన్ని ప్రతిజ్ఞలను, కొన్ని విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క చర్యలను తీసుకోవాల్సి వస్తుంది.
0: సర్టన్ సర్కమ్స్టాన్సెస్ నెసెసిటేట్ టేకింగ్ ఎ ఫ్యూ వోస్ అండ్ టేకింగ్ ఎ ఫ్యూ రెజల్యూషన్స్.
1: కనుక రజోగుణం అనేటువంటిది విధి లేనటువంటి పరిస్థితి యందు కట్టకడపటికి స్వీకరించవలసినటువంటి కానీ మొట్టమొదటి స్వీకరించవలసింది కాదు.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ రజోగుణ అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అండ్ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ అలోన్ మస్ట్ బి యాక్సెప్టెడ్. అదర్వైజ్ ఇన్ ది నార్మల్ కోర్స్ రజోగుణ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్.
1: ప్రకృతి యొక్క రహస్యమునందు ప్రప్రథమములో ప్రారంభమయ్యేటువంటిది సకారమే. సకారమే
0: ఇన్ ది
1: అదే సాత్వికము.
0: ఇన్ అండర్స్టాండింగ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ వన్ హాస్ టు సీ దట్ నేచర్ స్టార్ట్స్ విత్ సకార అండ్ సత్వగుణ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సత్వగుణ అంశమునందు, సత్వగుణ ప్రక్రియ ఎందు, సత్వగుణ బింబమునందు, సత్వగుణ తేజస్సునందు, సత్వగుణ మార్గమునందు, సత్యగుణ ప్రవర్తమునందు మానవత్వము అభివృద్ధి గావించుకోవాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు డెవలప్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద నేచర్ ఆఫ్ సత్వగుణ, ఇట్స్ రెస్ప్లెండెన్స్, ఇట్స్ గ్రేట్ క్వాలిటీస్, ఇట్స్ సీక్రెట్ క్వాలిటీస్.
1: ఇంకా తమో గుణం యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుండాలంటే పంచభూతముల యొక్క మిశ్రమమై ఉంటుండాలి.
0: వెన్ యూ కమ్ టు తమో గుణ You have a combination of these five elements in all the creation associated with tamoguna.
1: ఇక్కడ పంచభూతములు పరిపూర్ణ భూతములు ఇక్కడ మిశ్రమం కాలేదు.
0: The full elements are not mixed or
1: combined. పంచీకృతములు ఇక్కడ చేరిపోయాయి.
0: It is these పంచీకృతాస్ which have come together and formed into tamoguna.
1: అనగా దీనికి ఒక చక్కని, ఇది అందరికీ అర్థమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత ప్రాపంచిక సంబంధమైన విషయంలో మీకు ఒక ఉపమానాన్ని చెప్తాను.
0: This particular thing is rather difficult for everyone to understand. In order to make things simple and clear, I would like to give a worldly example and make it clear.
1: Ikkada aakashamu, vayuvu, agni, jalamu, prithvi. Ivu aidu aidu vyakti swaroopalu.
0: Ether, air, fire, water and earth, these are all five individual entities.
1: ఈ ఐదు మంది ఒక చోట కూడినారు.
0: Let us just say these five people representing these five have come together.
1: ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపాయి ఉంటున్నది.
0: Each one has one rupee with him.
1: ఈ ఆకాశం అనేటువంటి వాడు తన రూపాయిని చిల్లరగా మార్చాడు.
0: This individual called ether converted this rupee into small changes.
1: అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని రెండు రెండు అణాలు నలుగురికి పంచుతూ వచ్చాడు.
0: హీ రిటైన్డ్ విత్ హిమ్సెల్ఫ్ హాఫ్ ఎ రూపీ, ద రిమైనింగ్ హాఫ్ ఎ రూపీ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ అమంగ్ ది రిమైనింగ్ ఫోర్.
1: అదే విధంగా రెండో భూతమైనటువంటి యొక్క వాయువు కూడాను దాని తన రూపాయిని చిల్లర చేసి అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని తాను కూడాను రెండు రెండు రూపాయలు అంత నలుగురికి పంచుతూ వచ్చాడు.
0: సిమిలర్లీ ది ఎయిర్ divided its rupee into two halves, retained half with it, and remaining half a rupee was distributed among the other four people.
1: అగ్ని కూడాను అనుసరిస్తూ వచ్చింది.
0: The same thing was followed by fire also with its rupee.
1: తిరిగి జలము కూడాను ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
0: సేమ్ థింగ్ వాజ్ ఫాలోడ్ బై వాటర్ ఆల్సో.
1: పృథ్వీ కూడాను అంతే ఈ పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
0: Earth also followed the same.
1: ఈ విధంగా అనుసరిస్తూ రావటం చేత కట్టకటప్పటికి ఏమైపోయింది, అందరి దగ్గర రూపాయి రూపాయి రూపాయిగానే మిగిలింది.
0: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఈచ్ వన్ హ్యాడ్ వన్ రూపీ.
1: అయితే ఈ రూపాయలు ఏ విధంగా ఒక్కొక్క రూపాయిగా మిగిలినాయి? పూర్వము గట్టి అయినటువంటి ఒకే రూపాయి ఉండినది, ఇప్పుడు చిల్లరతో కూడినటువంటి రూపాయిగా మారిపోయింది.
0: Earlier there was an undivided single rupee with each one, but now each one is having rupee but in changes, smaller coins.
1: Anaga purvam undinatvanti yokka panchabhutamulu anetvantide gatti rupayi, ee chilla rupayile panchikrutamulu ani.
0: This panchabhutas five elements or this undivided rupees as such, but when they were converted into changes, panchikrutamulu
1: kudinatvanti manavattamu చిల్లర రూపాయలుగా చలావణి అవుతుంటుండాలి.
0: ద హ్యూమన్ బీయింగ్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ దిస్ పంచీకృత ఆర్ లైక్ ది చేంజెస్ కమింగ్ టుగెదర్ అండ్ బికమింగ్ వన్ రూపీ.
1: అనగా భిన్న భిన్న భావములతో కూడి వస్తుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎలిమెంట్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించింది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ యూనిటీ ఈస్ పర్సీవ్డ్ యాజ్ డైవర్సిటీ.
1: పూర్వము అనేకత్వమైనటువంటి ఏకత్వంగా ఉండేటువంటిది.
0: అర్లియర్ వితౌట్ డైవర్సిటీ దర్ వాజ్ యూనిటీ, టోటల్ యూనిటీ.
1: అదే రూపాయికి 16 అణాలు అనేది పూర్వం.
0: దట్ మీన్స్ దట్ వన్ రూపీ హ్యాడ్ 16 అనాస్ అర్లియర్.
1: ఇక్కడ మనిషికి 16 గుణాలు అని.
0: హియర్ మ్యాన్ హ్యాస్ 16 క్వాలిటీస్.
1: వీటిని ఆధ్యాత్మిక తత్వం నందు షోడశ కళలు అన్నారు.
0: In spiritual parlance, this has been described as 16 aspects.
1: ఈ 16, ఈ 18 కళలు ఏమిటివి?
0: What are these 16 aspects?
1: 16 కళలు.
0: 16 aspects.
1: ఇక్కడ 5 పంచేంద్రియములు,
0: 5 senses,
1: 5 జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు.
0: 5 the ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్, 5 ది ఆర్గన్స్ ఆఫ్
1: ఈ ఉద్భవించినటువంటి యొక్క పంచభూతములు 5,
0: అండ్ 5 ఎలిమెంట్స్.
1: ఇక్కడ మనస్సు ఒక్కటి, ఇవే 16 కళలు.
0: అండ్ వన్ మైండ్, టుగెదర్ బికమ్ 16 ఆస్పెక్ట్స్.
1: ఇవి కేవలం భగవంతుని యందే 16 కళలు ఉంటున్నాయని భావించడం చాలా వెర్రితనం.
0: ఇట్ ఈస్ రాదర్ రాంగ్ అండ్ మిస్టేకన్ నోషన్.
1: ఈ వ్యక్తి కూడా 16 కళలతో ఉంటున్నాడు.
0: నాట్ మెర్లీ గాడ్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాసుకోపనిషత్తును ఈశ్వరుడు సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ గాడ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్, గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
1: ఈ మానవుడు ఏకత్వాన్ని అనేకత్వంగా మార్చడానికి వచ్చిన కారణమేమిటి?
0: వై ఇస్ ఇట్ దట్ ఇండివిజువల్ ఈజ్ పర్సీవింగ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ?
1: దీనికి అభిష్టములే మూల కారణం.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ డిజైర్.
1: ఈ అభిష్టములు కూడాను క్రమక్రమేణా కూడాను మితిమీరిపోతూ వచ్చాయి.
0: ఈవెన్ దీస్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ బికేమ్ ఎక్సెసివ్, అవుట్ ఆఫ్ లిమిట్స్.
1: ఈ పంచభూతములకు సంబంధించినటువంటి యొక్క వాంఛలు అత్యవసరమే.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ డిజైర్స్ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
1: ఇవి క్రమక్రమేణా మితిమీరిపోవటం చేత మతి భ్రమణ జరిగింది.
0: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్ దేర్ ఈస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
1: ప్రతి ఒక్కటి అప్పటికప్పటికే ఫలితం లభించాలి.
0: హీ వాంట్స్ ఇమ్మీడియట్ రిజల్ట్స్, స్పాంటేనియస్.
1: కాలం కోసం కూడా తాను కాచుకోడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్డ్ టు వెయిట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: త్రికాల స్వరూపమైనటువంటిది ఈ త్రిగుణము.
0: ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్.
1: ఈ కాలం వచ్చిందంటే ఏది కూడాను ఎవరు కూడాను ఆపడానికి వీలు కాదు.
0: వెన్ ది టైమ్ కమ్స్ నో వన్ కెన్ స్టాప్ థింగ్స్.
1: రోగన్మానదు దేహం ఎవ్విధము నన్ను పోషించి రక్షించినను, రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యము నన్ను దాగినను.
0: వాట్ ఎవర్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యూ టేక్ టు ద బాడీ, ఎ డే కమ్స్ వెన్ దిస్ బాడీ విల్ హావ్ టు గో అండ్ యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఓల్డ్ ఏజ్, దిస్ ఈజ్ అండ్ సచ్ అదర్ థింగ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకున్న వ్యక్తులు ఏదో ఆతృత పడుతుంటారు. అక్కడికి పోతే తప్పుతుందో ఏమో మా ప్రమాదం, ఇక్కడ ఉంటే నాకు లభిస్తుందో ఏమో ఆదాయము అని అనుకుంటుంటారు.
0: ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ మ్యాన్ గెట్స్ డెల్యూడెడ్ ఇఫ్ ఐ గో టు దట్ పర్టికులర్ ప్లేస్ ఐ మే అవాయిడ్ ది డేంజర్.
1: వచ్చేది రాక తప్పదు.
0: వేర్ ఎవర్ యు గో వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
1: పురుష ప్రయత్నము అత్యవసరం.
0: బట్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ స్టిల్ ఎసెన్షియల్.
1: ఉండాది తట్టలో పొటాటో చపాతి.
0: There is potato and chapati in the plate.
1: Lavinchindi.
0: And you have got it now.
1: Kaani tattalo undinatundi potta lek cheyalante notiki chetiki pani pettali. Ide purusha prayatnam.
0: In order that it goes into the stomach, you have to give work for your mouth and hand. That is purusha prayatna, the effort of man, human effort.
1: Kali prabhavam cheta.
0: An account of the impact of Kali.
1: Korikala yokka balam cheta.
0: An account of the impact of excessive desires.
1: Manavatvanni vismarinchi.
0: Giving up the human nature.
1: Abhishta jeevitanni abhilashinchi.
0: And he is aspiring to have.
1: Atyanta unnata sthayiki povalani cheppinadi ati shigranga povalani shortcut kosam prayatnam chestunnadu.
0: Man is trying to find a shortcut to reach the highest level very shortly in a narrow way.
1: షార్ట్ కట్ చాలా త్వరగా చేరొచ్చు అనుకుంటారు.
0: యు వన్ థింగ్స్ బట్ బై షార్ట్ కట్ వన్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్.
1: చూడడానికి డిస్టెన్స్ దగ్గరగా కనిపిస్తుంది.
0: టు సీ ది డిస్టెన్స్ అపియర్స్ టు బి వెరీ షార్ట్.
1: కానీ ఆ షార్ట్ కట్ లోపల అనేక రాళ్లు, ముండ్లు, కంపలు, అనేక రకమైనటువంటి బాధలతో కూడి ఉంటుంటాయి.
0: బట్ ఈ వన్ వాన్స్ టు గో టు షార్ట్ కట్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్.
1: ఇవన్నీ తప్పించుకుని ఆ యొక్క మెయిన్ రోడ్డుకు చేరడానికి, మెయిన్ రోడ్ లో దానికంటే నాలుగింతలు అధికమైనప్పటికీ అది సులభంగా నడిచి అందులో చేరడానికి టైం ఒక్కటే అవుతుంది.
0: ది టైం టేకన్ టు గో ఇన్ ది మెయిన్ రోడ్ అండ్ ది షార్ట్ కట్ ఈస్ వన్ అండ్ ది సేమ్ బికాస్ ఆఫ్టర్ ఆల్ హీ హాస్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఇన్ ద షార్ట్ కట్. ఇఫ్ హీ గోస్ ఇన్ ద మెయిన్ రోడ్ హీ విల్ నాట్ ఫేస్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్.
1: కానీ మానవుడు ఏదో ఒక త్వరగా చేరేటువంటి ఒక స్థానాన్ని, మార్గాన్ని వెతుకుతూ వస్తుంటాడు.
0: బట్ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ టు ఫైండ్ a shortcut all the same.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
1: దూరం అయినప్పటికి మంచి రాజమార్గంలో మనం ప్రవేశించాలి.
0: ఈవెన్ ది డిస్టెన్స్ ఈజ్ మోర్ బెటర్ ఫాలో ది రైట్ రాయల్ పాత్.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: స్వర్గమునకు పోయేటువంటి యొక్క రోడ్డు చాలా చిన్నదిగా ఉంటుందట.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ది రోడ్ లీడింగ్ టు హెవెన్ ఈజ్ వెరీ వెరీ నారో.
1: నరకమునకు పోయేటువంటి రోడ్డు చాలా పెద్దదిగా కనిపిస్తుంటాదట.
0: ది రోడ్ లీడింగ్ టు హెల్ ఇట్ అపియర్స్ ఇస్ వెరీ బ్రాడ్ అండ్ వైడ్.
1: ఇంత పెద్ద రోడ్డు మెయిన్ రోడ్డు గా ఉంటుంటుండాలి, ఇది ట్రంక్ రోడ్డు గా ఉంటుండాలి, దీనికి ఇంత పెద్ద రోడ్డు ఎందుకు, భగవంతుని దగ్గర పోవడానికి ఇంత చిన్న రోడ్డు ఎందుకు అని మనం ప్రశ్నించవచ్చును మన యొక్క బుద్ధిని అనుసరించి.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఓన్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ వి పుట్ ఏ క్వశ్చన్, వై ఇస్ ఇట్ దట్ దేర్ ఇస్ సచ్ ఎ నారో రోడ్ లీడింగ్ టు గాడ్, సచ్ ఎ బ్రాడ్ ట్రంక్ రోడ్ లీడింగ్ టు
1: భగవంతుని యొక్క సృష్టి. అనేక రకములైనటువంటి యొక్క విచారణ సలిపి వివేక భావంతో విజ్ఞాన హృదయముతో విశాల తత్వముతో నేర్పరిచినటువంటివి.
0: గాడ్స్ క్రియేషన్ ఈస్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంప్రహెన్సివ్ థింకింగ్ టోటల్ విజ్డమ్ అండ్ ఫుల్ అండర్స్టాండింగ్.
1: నరకమునకు పోయేటువంటి వారు లక్షల లక్షల మంది, వీళ్ళందరికీ నడచడానికి పెద్ద రోడ్డు కావాలి.
0: Lakhs of people want to go to hell. There is a need for a very broad road so that so many lakhs of people.
1: Swargamunaku poyetunte varu ye okaro iddaro nootiki okaro koti okaro variki pedda road avasaram ledhu, chinna road lone vellachu.
0: 100 or 1 in a crore are likely to go to heaven, therefore a narrow road is sufficient for them.
1: Adhe vidhamgane bhagavantudu prati okati kudanu tana yokka sankalpamlo yogachhemam vahamyaham anniti yokka chemaanni gurinchi నిమిత్తమై అన్ని రకమైనటువంటి సృష్టిని ఆచరిస్తుంటాడు,
0: విశ్వంటాడు. విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్, గాడ్ వుడ్ హావ్ టేకన్ అప్రోప్రియేట్ స్టెప్స్ ఫర్ దేర్ వెల్ఫేర్ ఇన్ హిస్ క్రియేషన్.
1: ఒక భక్తుడు తాను శ్రీమంతుడు కావాలని ఆశించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ వచ్చాడు.
0: వన్ డివోటీ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ వెల్తీ ప్రేయర్ టు గాడెస్ లక్ష్మి.
1: భౌతిక వాంఛలు నెరవేర్చుకునే నిమిత్తమై భక్తుడు ఎంతటి శ్రమలకైనా ఓర్చుకుంటాడు.
0: మ్యాన్ ఇస్ ప్రిపేర్డ్ టు అండర్గో ఎనీ ట్రబుల్స్,
1: ఎన్ని కష్టములైనా సహిస్తాడు.
0: హీఈస్ ప్రిపేర్డ్ టు బేర్ ఎనీ డిఫికల్టీ,
1: ఎన్ని నిందల నిష్ఠూరములకైనా గురి అవుతాడు.
0: హీఈస్ ప్రిపేర్డ్ టు బేర్ ఎనీ క్రిటిసిజం సెన్సర్ అండ్ కండమ్నేషన్.
1: పారమార్థిక మార్గమునకు ప్రయత్నించేటువంటి భక్తుడు ఏ చిన్న కష్టం జరిగినా కూడాను తాను భరించుకోలేడు.
0: But for a person who is aspiring to go to a spiritual path, he is not prepared to bear even a small difficulty.
1: దీనిని పట్టి భౌతిక వాంఛలపైన మానవునికి అమితమైనటువంటి అభిమానం ఉంటుండాలి.
0: The meaning of this is that man has unlimited desire for physical comforts and happiness.
1: ఈ భక్తుడు లక్ష్మీ కటాక్షము కోసమని గారా ఘోరమైన తపస్సు చేశాడు పాప.
0: He did very rigorous penance aspiring to have the grace of Lakshmi.
1: Lakshmi pratyakshamayindi,
0: Lakshmi appeared before him.
1: Nayana neekem kavali,
0: what do you want child, she asked.
1: Neeve kavali talli annadu.
0: I want you mother, he said.
1: Aithe nenu sarvalankara bhushitralanai nee ventane vastanu, nee mundu nadachu.
0: With all the jewels put on me, I will follow you. You go first, I will be behind you.
1: ఇంటికి వచ్చి ఈ యొక్క నగలన్నిటిని నీకు అక్కడ విసర్జించి వస్తాను.
0: I will come with you up to your home, leave all this jewelry with you and then go back.
1: కాని అక్కడ ఒక్క నియమాన్ని మాత్రం పాటించాలని కోరింది ఆమె.
0: She said, but you have to observe one important condition.
1: నీ ముందు మాత్రమే వెళ్ళు, వెనుకకు మాత్రం తిరిగి చూడకూడదు. వెనుక తిరిగి చూస్తేవా నేను అక్కడ నిలిచిపోతానని సత్యమే చెప్పింది పాపం.
0: షీ టోల్డ్ ది ట్రూత్ అండ్ దట్ కండిషన్ ఈస్ యు షుడ్ బి ఆల్వేస్ లుకింగ్ టు ద ఫ్రంట్, యు షుడ్ నాట్ లుక్ బ్యాక్. ఇఫ్ యు లుక్ బ్యాక్ ఐ విల్ స్టే స్టిల్ దేర్ ఇట్ సెల్ఫ్. ఐ లాక్
1: ఆనంద హృదయుడై ఉల్లాసముతో ఉరుకుతూ ఉన్నాడు ముందుకు, ఎప్పుడెప్పుడు నేను ఇంటికి పోయి చేరుతానా అని.
0: హీ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్, ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్. హీ వాజ్ థింకింగ్ వెన్ వుడ్ ఐ బి ఏబుల్ టు రీచ్ మై హోమ్.
1: పోయేటప్పటికి చాలా శబ్దాలు ఇస్తుండాలి ఈమె, ఏ ఏ నగలు ధరించిందో ఏమిటో చూడాలని ఒక్క తూరికి వెనక్కి తిరిగి చూచాడు.
0: ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ డిస్టెన్స్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సౌండ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ది జ్యువెలరీ, లెట్ మీ హ్యావ్ ఎ లుక్ వాట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ షీ ఈస్ వేరింగ్. హీ టర్న్ బిహైండ్.
1: ఇంటికి పోయేంత వరకు ఓపిక లేకపోయింది పాప ఈ ఆశ.
0: లుక్ అట్ దిస్ మ్యాన్, హీ డిడ్ నాట్ హ్యావ్ పేషెన్స్ అంటిల్ హీ రీచ్డ్ హోమ్.
1: తిరిగి చూసేటప్పటికి ఆయన అక్కడే నిలిచిపోయింది, ఇంటికి పోలేదు.
0: ది మొమెంట్ హీ టర్న్ బ్యాక్ షీ స్టూడ్ స్టిల్, షీ డిడ్ నాట్ గో.
1: ఆశ యొక్క ప్రభావం,
0: కెన్ యూ సీ,
1: అనుగ్రహాన్ని పొంది కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు.
0: The result of this excessive greed is, even after obtaining, he has not been able to enjoy it.
1: కనుక భగవత్ అనుగ్రహం అనేటువంటిది నిండుగా దండిగా ఉండినప్పటికీ అనుభవించేటువంటి యొక్క శక్తిని కూడా మనం సంపాదించాలి.
0: గాడ్స్ గ్రేస్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ ఫుల్ అండ్ కంప్లీట్ బట్ ఈవెన్ టు ఎంజాయ్ గాడ్స్ గ్రేస్ వన్ షుడ్ బి రియలీ ఫార్చునేట్.
1: అది అనుభవించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆజ్ఞను పాలించాలి.
0: ఇఫ్ యు రియలీ వాంట్ టు ఎర్న్ ది కెపాసిటీ టు ఎంజాయ్ గాడ్స్ గ్రేస్ implicitly obey God's command.
1: ఆ లక్ష్మి యొక్క ఆజ్ఞను సరిగా పాటించింటే పాలించింటే ఆ లక్ష్మి తనకు వచ్చి చేరిండేటువంటిది కదా.
0: If only he had followed the command of Lakshmi, she would have come to the home and got all the jewelry.
1: ఆజ్ఞను మీరటం చేతనే లభించినటువంటి లక్ష్మిని కూడా నువ్వు కోల్పోయాడు.
0: On account of violation of her command, he lost what he gained by way of grace.
1: లోకము యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంటాడు.
0: The situation in the world is the same.
1: లోకమంతా కూడాను సత్వ రజోతమో గుణముల యొక్క ప్రభావమై ఉంటుండాలి.
0: ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ గుణస్ సత్వ రజ అండ్ తమో గుణస్.
1: ఈ సత్వ రజోతమో గుణముల యొక్క సృష్టి కూడాను మన యొక్క దృష్టి ఎందు కూడాను చేరి ఉంటుండాలి.
0: ఈవెన్ అవర్ విజన్ ఈజ్ పర్మియేటెడ్ బై దీస్ త్రీ క్వాలిటీస్ సత్వ రజ అండ్ తమో.
1: మన దృష్టి మన నేత్రం చూడండి చక్కగా పరిశీలన చేసి.
0: వాచ్ యువర్ ఓన్ ఐ.
1: మొట్టమొదట కొసలేకొస్తానే రెడ్ కలర్ ఇదే రజోగుణం.
0: ఇన్ ది బార్డర్ యు హావ్ గాట్ ది రెడ్ కలర్ దట్ రిప్రజెంట్స్ రజోగుణం.
1: అది దాటుతానే సాత్వికము.
0: వన్స్ యూ క్రాస్ దాట్ దేర్ ఈస్
1: ఆ సాత్వికులకు మధ్యలోపలే రాజసికం ఉంటుంది తామసికం ఉంటుండాలి.
0: అండ్ దెన్ ఇన్ ది సెంటర్ దేర్ ఈస్ తమో గుణం.
1: అదే నలుపు.
0: దట్ ఈస్ బ్లాక్.
1: కనుక తెలుపు ఎరుపు నలుపు ఈ మూడింటి యొక్క గుణములు మూడు కూడా మన దృష్టి ఎందు కూడా ఉంటున్నాయి.
0: యూ కెన్ సీ ది క్వాలిటీస్ అండ్ కలర్స్ అసోసియేటెడ్ విత్ ద క్వాలిటీస్ వైట్నెస్ రెడ్నెస్ అండ్ బ్లాక్నెస్ ఆల్ దీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఐ ఆల్సో అండ్ ఇన్ ది విజన్ ఆల్సో.
1: దైవం అంటే ఎక్కడ ఉన్నాడు ఎట్లా ఉంటాడు అని విచారణ చేస్తే మనకు ప్రత్యక్ష స్వరూపకంగా ప్రకృతియే మనకు ఆన్సర్ ఇస్తుంటుండాలి.
0: If you ask a question, where does God stay? Nature gives the appropriate answer.
1: Suryodayamu suryastam garistundadi.
0: The sunrise and sunset may be observed.
1: Ee suryodaya suryastamala valla dinamulu yerpadutunnayi.
0: The day is formed by the dawn and the dusk.
1: Ee dinamulu valla nelalu nelala valla samvatsaramulu jarugutunnayi.
0: By this process, days, months, and years are formed.
1: ఇది జరగడానికి కారణం ఏమిటి?
0: What is the basis of this?
1: భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ల వేగంతో నడుపుతూ ఉండాలి.
0: The earth rotates round itself at the speed of 1000 miles per hour.
1: భూమి తన చుట్టూ తాను మాత్రమే గంటకు 1000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉంటుండాలి.
0: It is going round itself. At the speed of 1,000 miles per hour.
1: తిరగటం చేతనే సూర్యోదయం సూర్యాస్తములు జరుగుతున్నాయి.
0: On account of this kind of movement, sunrise and sunset
1: కేవలం సూర్యోదయం సూర్యాస్తములు జరిగినంత మాత్రం మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it that you are going to achieve by the sunrise and sunset?
1: కానీ భగవత్ యొక్క సంకల్పం చాలా విశాలమైనటువంటిది.
0: But God's will is rather.
1: ఎవరూ దీనిని అర్థం చేసుకోలేరు.
0: No one would be able to understand.
1: అదే భూమి తిరిగి సూర్యుని చుట్టూ కూడాను గంటకు 66,000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉండాలి.
0: The same earth is revolving round the sun at the speed of 66,000 miles per hour.
1: చూసా తన చుట్టూ తాను 1000 మైళ్లు గంటకు తిరుగుతూ ఉంటే సూర్యుని చుట్టూ 66,000 మైళ్లు తిరుగుతూ ఉంటుండాలి.
0: When it is going round itself at the speed of 1000 miles an hour, it is going round the sun at the speed of 66,000.
1: సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఏమైపోతుందది? ఋతువులు ఏర్పడుతున్నాయి.
0: On account of the movement of earth round the sun, seasons are formed.
1: ఈ ఋతువుల వల్ల వర్షములు లభిస్తున్నాయి. పంటలు పండుతుండాలి. వంటకు ఏమీ తక్కువ లేకుండా ఉంటుండాలి.
0: On account of the formation of seasons, there is rain, crops and food for partaking by the man.
1: కనుక మన యొక్క ఆహార విహారములకు ఈ యొక్క భూమి యొక్క తత్వము ఎంత ఉపకారంగా ఉంటుండాలి.
0: ది నేచర్ అండ్ ది వే దట్ అర్త్ రొటేట్స్ ఇట్సెల్ఫ్ ఈస్ గివింగ్ అస్ ఫుడ్. హౌ యూస్ఫుల్ ఇట్ ఈస్ ఫర్ అస్.
1: ఇదియే ప్రత్యక్ష దైవం.
0: దిస్ ఈస్ ది ప్రత్యక్ష ది డైరెక్ట్ గాడ్.
1: ప్రశ్చన్నపిచా నపశ్యతి మూఢో అనింది వేదం. పశ్చన్నపిచా నపశ్యతి మూఢో, నీవు భగవంతుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదు చూడలేదు చూడలేదు అనుకుంటున్నావు, చాలా పొరపాటు. ఈ ప్రకృతియే పరమాత్మ స్వరూపం.
0: యు ఆర్ సీయింగ్ గాడ్ బట్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ సీయింగ్ గాడ్ అట్ ఆల్. దిస్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్. ఇఫ్ యు సే దట్ ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈ ప్రకృతి వల్ల మనం గుర్తించవలసినటువంటిది ఏమిటి? క్రియాశీలత.
0: What is it that you'll have to understand through nature? And that is the integrity of action.
1: Mana kartavyanni manam nirvartinchali.
0: That means we should discharge our duties.
1: Prakruti tana kartavyanni tane paatistuntu chetane inta pavitramainatundi jagatruku upakaram cheyagalutundali.
0: As nature discharges its duties meticulously, it has been able to confer so many benefits on man.
1: Kanukune srishti yokka rahasyamu కర్తవ్యాచరణే.
0: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీస్ ఇస్ ద సీక్రెట్ అండ్ మిస్టరీ ఆఫ్ క్రియేషన్.
1: ఏ కర్మలో నీవు ప్రవేశిస్తున్నావో ఆ కర్మను నీవు శ్రద్ధాభక్తితో చేయి.
0: వాట్ ఎవర్ యాక్షన్ యు హావ్ టు పర్ఫార్మ్ డూ ఇట్ విత్ ఫుల్ హార్ట్ అండ్ ఫుల్ ఇంట్రెస్ట్.
1: అంతేకాని మానవు ఏదో సుఖించాలి సుఖించాలి సుఖించాలి ఈ సుఖము కోసమని అనేక రకమైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
0: In order to aspire to have joy and happiness, he is going on the wrong path.
1: ఈ ఆధునిక యుగమునందు,
0: in the modern age,
1: ఆంగ్ల విద్యా ప్రభావమునందు,
0: on account of the impact of Western education,
1: విద్యార్థుల యొక్క తత్వములు,
0: the principles which should be followed by
1: విద్యావంతుల యొక్క ప్రభావములు,
0: the influence of the educated,
1: వికార మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: All these things are going on the wrong path.
1: మీకందరికీ తెలుసు.
0: All of you know this.
1: అనేక మంది అధికారులు ఆఫీసుకు వెళుతుంటారు, ధనవంతులు తమ తమ యొక్క ఆఫీసులకు తాము పోతుంటారు, తమ తమ పనులు తాము చేస్తుంటారు, ఏదో పెద్ద శ్రమ పడి వచ్చినట్టుగా ఇంటికి వస్తారు.
0: ఆఫీస్ ఇట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆఫీసర్స్ గో టు దర్ ఆఫీసర్స్ వర్క్ దేర్. ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ వెల్తీ పీపుల్ గో టు దర్ బిజినెస్ ప్లేసెస్ అండ్ వర్క్ దేర్. దే థింక్ యాజ్ దే హావ్ అకాంప్లిష్ సంథింగ్.
1: మాకు సుఖం లేదు, శాంతి లేదు, ఈ ఆఫీసు పనులు చేసి మా వ్యాపార పనులు చేసి మా కర్తవ్య కర్మలు ఆచరించి మాకు ఏమాత్రము సుఖము శాంతి లేకుండా ఉంటుండదని ఆపోతుంటారు.
0: దేర్ కంప్లైంట్ ఈస్ దే గో టు ద ఆఫీసర్స్ వర్క్ సో హార్డ్ బట్ దెర్ ఇస్ నో హ్యాపీనెస్ నో పీస్ అండ్ దే ఫీల్.
1: ఇంటికి వచ్చి హ్యాపీ నిమిత్తమై తమ డ్రస్సులు తాము విసర్జించి ఇంకొక డ్రస్సులు సేకరించి క్లబ్లకు వెళుతారు.
0: దే కమ్ హోమ్ చేంజ్ దేర్ డ్రెస్ ఇన్ ఆర్డర్ టు గెట్ హ్యాపీనెస్ దే గో టు క్లబ్.
1: దేనికోసం వెళుతున్నారు? పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీ కోసం, సంతోషం కోసం పోతున్నాం, కొంచెం రెస్ట్ కావాలి.
0: వై ఆర్ దే గోయింగ్ టు క్లబ్? క్లబ్ విల్ గివ్ దెమ్ హ్యాపీనెస్. ఇట్ విల్ గివ్ దెమ్ ఎ లిటిల్ రిలాక్సేషన్.
1: నిజంగా అక్కడ హ్యాపీ ఉన్నదా? నిజంగా అక్కడ శాంతి ఉన్నదా? నిజంగా అక్కడ సుఖమున్నదా?
0: ట్రూలీ స్పీకింగ్, డూ యు గెట్ హ్యాపీనెస్? డూ యు గెట్ పీస్? డూ యు గెట్ జాయ్ ఇన్ ద క్లబ్?
1: ఆ క్లబ్లకు పోవటము, కార్డ్స్ ఆడటము, బాటిల్స్ తీసుకోవటము, శాంతిగా ప్రపంచాన్ని మర్చిపోయి కూర్చోవటము.
0: గోయింగ్ టు ద క్లబ్స్, ప్లేయింగ్ కార్డ్స్, డ్రింకింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ ఫర్గెటింగ్ ద వరల్డ్.
1: ఇంకా ఇంకా ఇంకా మధ్య మధ్య పానీయం సమపాయాన్ని ఏమేమో చేస్తూ ఉంటారు.
0: In the middle, they go on doing many other things.
1: ఇవన్నీ కూడాను కేవలము సుఖశాంతి నిమిత్తమై ఆచరించేటువంటి సత్కర్మలుగా భావిస్తున్నారు.
0: They think that this is all action meant to give them joy, happiness and peace.
1: ఇది చాలా దుర్మార్గమైనటువంటి మార్గం.
0: This is rather wicked path, evil path.
1: ఈ సుఖము సుఖమనేటువంటి ఆపేక్షతో దుఃఖాన్ని వారు కొంటున్నారు.
0: In the expectation of happiness, they are only getting sorrow.
1: వారిని వారు చెడిపోవటమే కాకుండా వారి యొక్క సమాజాన్ని కూడా చెడగొడుతున్నారు.
0: Not merely they are spoiled and ruining the society.
1: ఈ విధమైనటువంటి మార్గము మొట్టమొదటి ప్రారంభము లోపల చాలా సుఖంగానే కనిపించవచ్చు.
0: In the beginning, this path seems to confer really happiness.
1: పోతూ పోతూ పోతూ పోతూ పోతూ క్రమక్రమేణ ఎక్కడికి దిగుతుంది?
0: As you go on this path, gradually where
1: first,
0: you land yourself.
1: The man drinks the wine.
0: In the first place, man says.
1: Second, the wine drinks the wine.
0: Second, wine.
1: Third, wine drinks the man. ఇది జరుగుతుంది ఇంకా.
0: This is what happens at the end. Wine drinks man.
1: కేవలం తాను తాను తీసుకుంటున్నానని భ్రమిస్తున్నాడు కాదు, అదే తనను తీసుకుంటుండాలి.
0: హీఈస్ డెల్యూడింగ్ హిమ్సెల్ఫ్ దట్ హీఈస్ డ్రింకింగ్ ద వైన్ బట్ వైన్ ఈస్ డ్రింకింగ్ హిమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క శాంతిని కోరి పెడమార్గమును పట్టి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు.
0: ఆస్పైరింగ్ టు గెట్ హ్యాపీనెస్ బై దిస్ పర్టికులర్ పాత్ he is only ruining himself and destroying his own real happiness.
1: sukham anubhavinchalanukunte
0: really
1: service chey, public service,
0: really one wants to enjoy happiness and peace, undertake
1: samajamlo praveshinchu,
0: enter into society,
1: dinuluku dikkulainatundi varini poshinchu.
0: The poor and the forlorn could be taken care of by you.
1: దానిలో నీ యొక్క ఎనర్జీ కూడా అభివృద్ధి అవుతుంది.
0: Through that, your energy also gets charged.
1: మానసిక శాంతి కూడా నువ్వు లభిస్తుంది.
0: You get peace of mind.
1: నీవు చేసినటువంటి పని మంచిదేని నీ కాన్షియస్ కూడా నీకు తృప్తి పడుతుంది.
0: Your conscience also declares to you that what you have done is for your own good.
1: ఈ రకమైనటువంటి మార్గమునందు ప్రవేశించడానికి ఈ ధనవంతులకు కానీ అధికారులకు కానీ బుద్ధి పుట్టదు.
0: Whether it is the wealthy people or people in power and authority, do not unfortunately get this kind of thoughts to go on the right path.
1: Vidyarthulu munmundu deenini lakshyam nanduchukoni tama shaktini tama yokka pavitratanu taamu anubhavinchute kaakunda samajaniki kuda nu dani vinyoginchali.
0: Dear students, you should remember in your future life all your capacities and your sacredness must be distributed for the welfare.
1: కారణం ఏమనగా నీవు కూడా సమాజంలో ఒక వ్యక్తివి.
0: The reason is you are a member of the society.
1: నీవు సమాజంలోకి దూరంగా లేవు.
0: You are not different from the society.
1: కనుక నీ క్షేమం అంతా సమాజ క్షేమంపైన ఆధారపడి ఉంటుంది.
0: Your welfare depends upon the welfare of the society.
1: అప్పుడే నీ క్షేమం కూడా అభివృద్ధి అవుతుంది.
0: Then only your welfare also grows.
1: ఇదియే నిజమైనటువంటి మానవుని కర్తవ్యం.
0: This is the most important duty of man.
1: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
0: giving up this sacred duty,
1: దుర్భావముతో దుర్భావమును విశ్వసించి
0: having full faith in bad,
1: దుర్మార్గములో ప్రవేశించడం చేతనే
0: entering into the wrong evil path,
1: శాంతి సుఖములకు దూరమైపోతున్నాడు మానవుడు.
0: He is becoming distant to peace and happiness.
1: కనుక భగవంతుడు నీవే,
0: యు ఆర్ గాడ్,
1: నీ యొక్క తత్వమే భగవత్ యొక్క శక్తి.
0: యువర్ పవర్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్.
1: దీనిని ఎనర్జీ అన్నారు.
0: దాట్ ఈస్ మీ ఎనర్జీ.
1: అయితే మనకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
0: వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ క్లవర్నెస్.
1: ఈ తెలివితేటలంతా కూడాను ఈ యొక్క దుర్వినియోగం చేస్తున్నారు ఈ ఎనర్జీని.
0: వీఆర్ మిస్యూజింగ్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ క్లవర్నెస్ ఆల్ అవర్.
1: తెలివితేటలు ఉండి కూడాను ఆ తెలివితేటను సక్రమమైన మార్గంలో ప్రవేశించకుండా పోతే ఆ తెలివితేట నిరుపయోగమైపోతాయి.
0: యు మే హ్యావ్ క్లవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ వెల్,
1: తెలివితేటలు లేకుండా నీవు కార్యంలో ప్రవేశిస్తే ఆ కార్యంలో నిష్ప్రయోజనమైపోతుంది.
0: వితౌట్ క్లవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ యూ అండర్టేక్ యాక్షన్, యు ఆర్ నాట్ లైక్లీ టు సక్సీడ్ ఐదర్.
1: నాలెడ్జీ వితౌట్ యాక్షన్ ఫూలిష్నెస్.
0: Knowledge without action is foolishness.
1: Action without knowledge useless.
0: Action without knowledge is useless.
1: ఈ knowledge మన action రెండింటిని ఏకం చేయాలి.
0: You should combine and unite knowledge and action.
1: ఇది దివ్యత్వము ప్రకృతి తత్వము రెండింటి యొక్క ఏకత్వం.
0: That is combining the divinity and the principle of creation.
1: కనుక ఈ యొక్క క్రియేషన్ ప్రత్యేకంగా భగవంతునికి వేరుగా లేదు.
0: క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: భగవంతునితోనే కూడి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఇన్ ఇంటిగ్రల్ వే విత్ గాడ్.
1: అందుకోసమనే జీవ ఈశ్వర ప్రకృతి అని త్రిమూర్తాత్మక స్వరూపం.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ ద ఇండివిజువల్ సౌల్, ఈశ్వర,
1: ఈ మూడు వేరు కాదు.
0: దీస్ ఆర్ నాట్ త్రీ డిఫరెంట్ ఎంటిటీస్.
1: వేరు వేరు రూపం నామంగా మనకు గోచరిస్తుందే కానీ మూడు చేరి ఒక్కటే.
0: The forms are different, but essentially and basically they are one and the same.
1: Idi emiti? Idi vastram.
0: This is a cloth.
1: Aithe idi vastram etlaipoyindi? Daramulu yokka cherikato vastramayindi.
0: By the threads this has become a cloth.
1: Ee daramulu etlajinayi? Prati okka deenito daramuluga yerpadnayi.
0: By converting cotton you got the threads.
1: ప్రతి లేక దారం కాలేదు, దారం లేక వస్త్రం కాలేదు.
0: వితౌట్ కాటన్ యు డిడ్ నాట్ హ్యావ్ థ్రెడ్స్, వితౌట్ థ్రెడ్స్ యు డిడ్ నాట్ హ్యావ్ క్లాత్.
1: కనుకనే ప్రతి దారము వస్త్రము మూడు ఏకమే.
0: ఇన్ ద సేమ్ వే ది క్లాత్ ది థ్రెడ్స్ అండ్
1: మన వినియోగాలు దీనికి రూపనామములు వేరువేరుగా వచ్చాయి.
0: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ డిఫరెంట్ ఫర్ దిస్.
1: కనుకనే త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏ బిల్వం శివార్పణం అన్న ముఖ్యమైనటువంటిది మన త్రిగుణముల యొక్క తత్వము ఏకత్వమైన సత్యతత్వంతో కూడి ఉంటుండాలి.
0: బేసికలీ దీస్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ యునైటెడ్ ఇన్ వన్ క్వాలిటీ అండ్ దట్ ఈస్ ట్రూత్.
1: విద్యార్థులారా, ఏ సాధనలు మనం చేయకపోయినప్పటికీ
0: స్టూడెంట్స్ యూ మే నాట్ డూ ఎనీ సాధన,
1: భగవత్ ప్రేమను అమితంగా మనం పెంచుకోవాలి.
0: డెవలప్ ఇన్ గ్రేట్ క్వాంటిటీస్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ఒక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక ప్రేమను మనం పెంచుకుంటే మనకు సర్వము లభ్యమైపోతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ప్యూర్ అండ్ స్టడీ లవ్ ఫర్ గాడ్ యు గెట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ బికమ్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: వాల్మీకి యౌవని వంశమందలివాడు.
0: ఇన్ విచ్ లీనియేజ్ డిడ్ వాల్మీకి టేక్ హిస్ బర్త్?
1: వాల్మీకి యౌవని వంశమందలివాడు. నందుండు ఏ పల్లె ఎందు పుట్టే.
0: ఇన్ విచ్ విలేజ్ వాజ్ నంద బార్న్?
1: వసుద ధ్రువుండెంత వయసు కలిగి ఉండే. శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే.
0: ధ్రువ వాట్ ఏజ్ డిడ్ హీ హ్యావ్? వాట్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్?
1: విదురునికెంతటి వితరణమతి ఉండే. తిమ్మనికెంతటి తెలివి ఉండే.
0: What extra quality did Vidura have? What extra quality, special quality which Hanuman have?
1: Pedda chanchalattundo puttinillu pettini peru koti Hanumantudiki.
0: A monkey Hanuman is known for the wavering nature.
1: Atadu Ramunuku priyamaina near and dear annitikini taru mukhyamainatundi vaaduga undalante deeniki kaaranam emti?
0: What is it that made Hanuman nearest and dearest to Rama in all the things?
1: Chinna vishayanni tana telivitetalu yoka tattvanni meer chakkaga gurtinchachu.
0: You can understand the type of cleverness and intelligence which Hanuman had.
1: Parama bhaktiye pavitramainatundi shaktini andistundi.
0: It is the sacred devotion which confers extraordinary power on you.
1: Itanu Rama aagnanu sirasa vahinchi enni kashtamulakaina enni baadhalakaina kodanu tanu sahinchi ఆ రామాజ్ఞను నేను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన కర్తవ్యమని విశ్వసించాడు.
0: హీ ఆల్వేస్ ఫర్మ్లీ బిలీవ్ క్యారీయింగ్ అవుట్ ద కమాండ్ ఆఫ్ రామా వాజ్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ హనుమాన్.
1: ఆజ్ఞ ఇచ్చినటువంటి భగవంతుడు శక్తిని కూడా తానే ఇవ్వగలడు.
0: గాడ్ హూ గివ్స్ ద కమాండ్ కన్ఫర్స్ ఆల్సో
1: ఈ సీతాన్వేషణకై నన్ను పంపుతున్నాడు. ఆ అన్వేషణ శక్తి కూడా తానే ఇవ్వగలడు.
0: He is giving me the task of searching for Sita.
1: తాను ఇవ్వకుండా నన్ను ఆజ్ఞాపించడానికి ఏమాత్రం కూడా ఆయన అప్పుకోడు.
0: Without giving the capacity and power, he would never give me any command.
1: ఆ విశ్వాసంతో తాను పూనుకున్నాడు సీతాన్వేషణకు.
0: He undertook quest for Sita with that firm faith.
1: లంకలో ప్రవేశించాడు.
0: He entered into Lanka.
1: విభీషణతో స్నేహం చేసుకున్నాడు.
0: He made friendship with Vibhishana.
1: వారిద్దరి సంభాషణలు జరుగుతుండాలి.
0: There was conversation, dialogue going on between Vibhishana and Hanuman.
1: నీవెంత అదృష్టవంతుడోయి అంటున్నాడు విభీషణుడు.
0: Vibhishana told Hanuman, how lucky and fortunate you are, Hanuman.
1: శ్రీరామ దర్శనము నీవు చేసుకున్నావు, శ్రీరామ సేవను నీవు సలుపుతున్నావు, కాని నేను ఎంతో కాలం నుంచి కూడాను రామచింతన చేస్తున్నాను, కాను నాకు రామదర్శనం కలగలేదు.
0: You have the fortune of serving Rama directly. But I am chanting the name of Rama for such a long time. I did not have his vision, his darshan at all.
1: Dini karanam emto neevu gurtinchukunnava Vibhishana annadu.
0: Hanuman asked Vibhishana, have you been able to find the reason for this?
1: Intati karanam telusukuneetundi vyaktini nenaithe naaku darshanam kaaledaneetundi vicharam nenu chese undunu.
0: If only I had the capacity to find out the reason, I would
1: have told Hanuman. నీవు రామ చింతన చేస్తున్నావే కాని రామ కార్యంలో పాల్గొంటున్నావా?
0: యూఆర్ ఓన్లీ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ అండ్ రిమెంబరింగ్ హిమ్, బట్ ఆర్ యూ అండర్టేకింగ్ టు పార్టిసిపేట్ ఇన్ రామాస్ మిషన్?
1: ఈనాడు భగవంత్ భగవత్ భగవత్ అని భగవత్ చింతన చేస్తున్నారే కాని భగవత్ కార్యాలు ఏమైనా పాల్గొంటున్నామా?
0: టుడే వీఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ గాడ్, బట్ ఆర్ వీ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ వర్క్?
1: నేను రామ చింతన చేయటమే కాకుండా రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశాను.
0: నాట్ మెర్లీ డూ ఐ గో ఆన్ రిమెంబరింగ్ కాన్స్టెంట్లీ రామ, ఐ అండర్టేక్ టు డూ రామ.
1: రాములు నన్ను దగ్గర చేర్చుకోవటానికి తగినటువంటి అర్హత నాకు.
0: దాట్ ఈస్ వై రామ హాస్ టేకన్ మీ సో నియర్.
1: ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ దిక్కు నేను వల్లించలేదు, నేర్చుకోలేదు.
0: ఐ డు నాట్ ఐ హావ్ నాట్ రెడ్ ఎనీ స్క్రిప్చర్, ఎనీ వేద, ఎనీ ఉపనిషత్ ఆర్ ఎనీ శాస్త్ర.
1: కనుక ఆ రామ చింతనతో పాటు రామ కార్యములో నా జీవితాన్ని అంకితం చేశానన్నాడు.
0: అలాంగ్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ టు సర్వ్ రామ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ మిషన్. అండ్
1: తదుపరి హనుమంతుడు ప్రశ్నించాడు.
0: దెన్ హనుమాన్ క్వశ్చన్,
1: విభీషణ తల్లి సీతమ్మను చూచావా నీవు అన్నాడు.
0: హ్యావ్ యు సీన్ మదర్ సీతా విభీషణ?
1: చూచాను హనుమంత.
0: వెల్ ఐ హావ్ సీన్ హనుమాన్.
1: మరి ఆ సీత యొక్క విడుదల కోసము, విముక్తి నిమిత్తమై నీవేమైనా ప్రయత్నం చేశావా?
0: హ్యావ్ యూ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు గెట్ ఐ హావ్ నాట్ రెడ్ ఎనీ స్క్రిప్చర్, ఎనీ వేద, ఎనీ ఉపనిషత్ ఆర్ ఎనీ శాస్త్ర.
1: కనుక ఆ రామ చింతనతో పాటు రామ కార్యములో నా జీవితాన్ని అంకితం చేశానన్నాడు.
0: అలాంగ్ విత్

0: మరి ఆ సీత యొక్క విడుదల కోసం విముక్తి నిమిత్తమై నీవేమైనా ప్రయత్నం చేశావా?
1: హ్యావ్ యూ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు గెట్ హర్ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్?
0: చేయలేదు.
1: నో, యు హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: రామభక్తి అని అనుకుంటున్నావు, రామ పత్ని అయినటువంటి యొక్క సీతని ఇన్ని కష్టాలు పడుతుంటే ఆ రామను చెంతకు చేర్చడానికి తగినటువంటి కృషి నువ్వు చేయలేదు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ, యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు టేక్ సీత అండ్ పుట్ హర్ బ్యాక్ టు రామ.
0: అయితే ఇందులో మనం ఇద్దరు కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్నేహంతో ఒక విధమైనటువంటి సమన్వయం కవుదాం.
1: నౌ లెట్ అస్ జస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్.
0: నీవు అమ్మను చూచావు, నేను అప్పను చూచాను.
1: యు హావ్ సీన్ మదర్, ఐ హావ్ సీన్ ఫాదర్.
0: కనుక నీవు నాకు అమ్మను చూపించు, నేను నీకు అప్పను చూపిస్తానన్నాడు.
1: యు షో మీ మదర్, ఐ విల్ షో యూ ఫాదర్.
0: అప్పుడు ఇరువురు కూడా అమ్మ అప్పలను చూచినటువంటి వారం అవుతాం.
1: దెన్ బోత్ ఆఫ్ us will have the vision of mother as well as father.
0: ఈ విధంగా ఇరువురు కూడాను ఒక కార్యంలో ఒక నిర్ణయానికి వచ్చారు.
1: దట్ వాస్ ది కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇంటూ బై దెమ్. అండ్
0: మరి ఒక సందర్భం లోపల హనుమంతుడితో మాట్లాడుతూ విభీషణుడు అంటున్నాడు.
1: ఇన్ అనదర్ కాంటెక్స్ట్ వైల్ టాకింగ్ టు హనుమాన్ విభీషణ్ అడ్రస్డ్ హిమ్ దస్.
0: హనుమంత, నేను ఎక్కడున్నాడని మీకు తెలియదా? కేవలము సూటి అయినటువంటి యొక్క పొదల వంటి అమ్ముల పొదల వంటి యొక్క దంతముల మధ్య నాలుక ఉండినట్టుగా ఈ క్రూర రాక్షసుల మధ్య నేను నిలిచి ఉంటున్నాను. రామచింతన చేయడానికి కూడా నాకు సదవకాశం లభించటం లేదు అన్నాడు.
1: విభీషణ టోల్డ్ హనుమాన్, హనుమాన్ ఐఎమ్ లైక్ ద టంగ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది షార్ప్ టీత్. ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ దిస్ రాక్షసస్ ఐ డు నాట్ హ్యావ్ ద టైమ్ ఈవెన్ టు థింక్ ఆఫ్ రామా, హీ సెడ్.
0: హనుమంతుని యొక్క తెలివితేటలు ఎంత గొప్పవో, ఆ రామానుగ్రహం వల్ల కలిగినటువంటి యొక్క ఈ శక్తి సామర్థ్యం ఎంత గొప్పవో విద్యార్థులు చక్కగా గుర్తించవచ్చు.
1: స్టూడెంట్స్ కెన్ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ విజ్డమ్ అండ్ షార్ప్ నాలెడ్జ్ హీ హ్యాడ్ బై ది గ్రేస్ ఆఫ్ రామ.
0: ఈ మాట విన్నంతనే హనుమంతుడు చెప్తున్నాడు, విభీషణ పండ్లు ముందు రాలుతాయా నాలుక ముందు రాలుతుందా?
1: The moment he Hanuman heard these words from Vibhishana, he questioned back. Well, Vibhishana, would teeth fall off first or
0: mundu pandu ralutai naluka ralalu?
1: Teeth will fall first.
0: Kaluka neevu dantamunaku madhya undinattuga neevu ramachintana chestu untunnavu ee rakshasulaku madhya, rakshasulu mundu koolipotharu.
1: You are considering yourself like a tongue in the midst of these demons.
0: Neevu poshimpabadtavu.
1: The demons will die
0: దీనికై
1: and you will be protected. There is nothing to be bothered about by you. You are safe.
0: కనుక హనుమంతుని యొక్క గుణము ఎంత సూక్ష్మంగా ఉంటుందో అది యోచించండి.
1: What subtle power of understanding Hanuman had, you can see.
0: కనుకనే ఆ విభీషణుడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అని వర్ణిస్తూ వచ్చాడు.
1: That Vibhishana began describing Hanuman as the one who is full of peace, full of power, full of understanding.
0: ఈ శాంతి గుణము బలము అన్ని మనకు ఒక్క ప్రేమ ద్వారానే లభ్యమవుతాయి.
1: ఆల్ దిస్ పీస్, వర్చ్యూ, పవర్, కెపాసిటీస్ వీ కెన్ గెట్ త్రూ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ లవ్.
0: భగవత్ ప్రేమ సంపూర్ణమైన హృదయంతో ఉండిన సర్వము మనకు లభ్యమైపోతుంది.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ ఫుల్ లవ్ ఫర్ గాడ్, యు గెట్ ఎవ్రీథింగ్ యాడెడ్ అన్ టు యూ.
0: కనుక భగవత్ ప్రేమను మనము అనుభవించినట్టమే త్రిగుణముల యొక్క స్వాధీనం మనకు జరుగుతుంది.
1: యాజ్ వీఆర్ నాట్ ఎంజాయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, యు హావ్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
0: త్రిగుణాన్ని సాధించినటువంటి వ్యక్తి త్రిలోకాన్ని కూడా సాధించగలడు.
1: ఎ పర్సన్ హూ కాంకర్స్ దీస్ త్రీ క్వాలిటీస్ కెన్ కాంకర్ ద త్రీ వరల్డ్.
0: వాటిని సాధించక ఇంక ఎన్ని సాధించి కానీ ఏమి ప్రయోజనం?
1: వితౌట్ కాంకరింగ్ దెమ్ వాట్ ఎవర్ ఎల్స్ ఇస్ కాంకర్డ్ బై యూ.
0: చిన్న విద్యార్థి ప్రహ్లాదుడు పెద్ద హిరణ్యకశిపుడైన తండ్రికి బుద్ధి చెప్పుతున్నాడు.
1: ప్రహ్లాద్ ఆహో సచ్ అ స్మాల్ స్టూడెంట్ వాజ్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ లెసన్స్ టు హిస్ ఫాదర్ హూ వాస్

0: చేయలేవు. ఓ తండ్రి, ఎన్ని లోకాలు నీవు సాధించావు, ఎందరు రాజ్యాలను నీవు పొందినావు, ఎందరు రాజ్యంలో నీవు పరాభవం గావించావు, కానీ నీ యొక్క ఇంద్రియాల్ని మాత్రం నీవు జయించుకోలేకపోతున్నావు. ఎన్ని జయించి ప్రయోజనమేమి?
1: ఓ ఫాదర్, యూ హ్యావ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ ఎ నంబర్ ఆఫ్ వర్ల్డ్స్ అండ్ డిఫీటెడ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్స్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సెస్ అండ్
0: కనుక బయట రాజ్యాన్ని జయించినటువంటి వాడు రాజు కావచ్చు.
1: The one who has conquered the external kingdoms may be a king.
0: Indriyanu jeeinchinatunte vaadu rajaniki raja maharaja raja.
1: But the one who has conquered the senses is the emperor,
0: king of kings. Chakravarti kaagaladu.
1: He will become an emperor.
0: Anaga man register chakravarti kaadu. Hudaya samrajyamunaku chakravarti avutadu.
1: He will become an emperor of the heart.
0: Kanuka విద్యార్థులు ఇంద్రియములను అరికట్టి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుటకు కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, టేక్ ఎ వౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్, ఆఫర్ your lives as an ideal and a model.
0: హృదయాన్ని విశాలముగా ఉంచుకోండి.
1: Broaden your hearts.
0: ఈనాడు ప్రపంచములో ఎక్కడ చూసినప్పటికీ వాతావరణము మాలిన్యంగా ఉంది.
1: To whichever side you turn this world,
0: ఆహారం మాలిన్యంగా ఉంటుండాలి.
1: Environment is polluted, food is polluted.
0: తినేటువంటి పదార్థం మాలిన్యంగా ఉంటుండాలి.
1: The food that you partake is polluted.
0: సర్వము మాలిన్యమయంగా ఉంటుండాలి.
1: Everything is full of pollution.
0: దీనిని మనము ఏ విధంగా మనం పరిశుద్ధం చేయాలి?
1: హౌ కెన్ వీ క్లీన్స్ ఇట్?
0: ఒక్క ప్రేమభావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని సమాజంలో ప్రవేశించండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ అండ్ ఎంటర్ ఇన్ టు సొసైటీ.
0: మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి సర్వ విధములు కూడా మీ విజయాన్ని సాధించడానికి తగిన శక్తిని అందిస్తాడు భగవంతుడు.
1: గాడ్ విల్ గివ్ యూ ది పవర్ టు అచీవ్ విక్టరీ అండ్ సక్సెస్ ఇన్ ఆల్ యువర్
0: విశ్వాసాన్ని మీరు మొట్టమొదట బలపరచుకోవాలి.
1: That faith must be developed in
0: త్యాగాన్ని స్వార్థాన్ని త్యాగం చేయండి.
1: Sacrifice your selfishness.
0: పరార్థాన్ని ప్రేమించండి.
1: Love the transcendental God.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మీరు అభివృద్ధి పరచాలి.
1: Develop in you love for God, fear of sin and societal morality in you.

0: the spirit Atma, which is present at all points of time, which is all pervasive. People begin to wonder, how is it that they don't see this spirit Atma, though it is present everywhere? If you want to extract butter out of the milk, can you get it as much as you want?
1: Premaswarupular.
0: Embodiments of love.
1: Vishyamantayu oka gruham.
0: The entire universe is a house.
1: Manavulandaru oka kutumbami.
0: The entire humanity is a family.
1: Swarthame jeevita anartham.
0: It is selfishness that will put you to ruin.
1: Niswarthame jeevita paramartham.
0: Selflessness is ultimate objective of life.
1: Idi e Ramacharitam yokka jeevitartham.
0: This is the inner secret in the history of Rama.
1: Jagattunandu sarvatra nindinatvanti yokka divyatvanni gurtinchukovadam atyanta sulabhame.
0: That divinity which is spread all over the universe is quite easy to know that.
1: Kani prakrutamaina bhavamulu manavuni yandu undinanta varaku kudanu ee divyattamu apraptangane untundadi.
0: So long he is filled with worldly thought and worldly feeling, the divinity will be hidden.
1: Kulabhimanamu deshabhimanamu pratrabhimanamu bachabhimanamu bhashabhimanamu undinanta varaku kudanu itanu prakruta jeeviye.
0: He is a worldly man so long he is carried away by regional factions, divisions, the regional, the linguistic feelings.
1: Ittide pravritti jeevanamu ani.
0: This is outward path of life.
1: Tyagamu bhavamu prema nisvarthamu ityadi pavitramainti gunamulu undinanta varaku idi nivritti margamlo pravesistundi.
0: When once we cultivate sacrifice, love, selfishness, selflessness and sanctity, you will turn inward path.
1: Kaluka prapta apraptulanni kudanu pravritti nivrittulu ende kudanu ividi untunnavi.
0: Therefore this deservedness and undeservedness are present in both these aspects.
1: Manchiloni cheddane prakrutamainatvanti nee pravritti.
0: Therefore the bad you find in good is outward direction.
1: Cheddaloni manchiye nivritti yokka satyamu.
0: The good in bad is the truth in inward path.
1: Ee naati manavuni yendu amitanga pravritti lakshanamule abhirudhi avutunnavi.
0: Today we find so many qualities on the rise in humanity.
1: Dina dinamunakunu pravruttiye abhirudhimanam avutunnadi kani nivritti yokka tattvamu e matram kudunu manasu yendu sokutaledu.
0: Man is always outward, at no point of time is inward.
1: Ramayanamunandu pravritti yokka tattvani nirmoolam gavinche nimittamai nivritti tattvam anetuvanti ramulu vanaranto cheri samudra teeramulo unnaru.
0: Rama reached the banks of the sea in order to kill this outward attitude, outward trend, and to develop the inward vision.
1: Ravana rajyamantai kudanu pravritti margamunande pravartistu untundadi.
0: The entire kingdom of Ravana is outward in its
1: pravritti anaga ajnanamu ahankaramu aadambaramu.
0: Outward direction means ignorance, pomp and show and aggrandizement.
1: Enni chaduvulu undinappatikini enta balamu undinappatikini ఎంతటి స్థానంలో ఉండినప్పటికీ ఈ మూడు కూడాను మానవుని ప్రవృత్తి నుండి తన నివృత్తిలోకి పోనివ్వదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హై నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఎగ్జాల్టెడ్ పొజిషన్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, హీ విల్ నెవర్ టర్న్ ఇన్వర్డ్.
1: కనుకని సముద్ర తీరమునందు రామ లక్ష్మణ సుగ్రీవ అంగద జాంబవంత ఈ వీరందరూ చేరి అనేక విధములైనటువంటి యొక్క ముందుకు జరగవలసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
0: ఆల్ గ్యాదర్డ్ అలాంగ్ ద సీ షోర్ రామ లక్ష్మణ సుగ్రీవ జాంబవాన్ అంగద మేకింగ్ ఆల్
1: నలుని ఒకవైపున అంగదుని ఒకవైపున జాంబవంతుని ఒకవైపున నియమిస్తూ వచ్చాడు రాముడు.
0: Rama started appointing people in charge in different directions. Jambavan,
1: ఈ విధమైనటువంటి యొక్క ఏర్పాట్ల యందు మునిగినటువంటి రాములు అలసినట్టుగా లక్ష్మణుని తొడపైన తలపెట్టి పండుకున్నాడు.
0: Rama was pretending as if he is very much tired making all these war arrangements and he was just resting on the lap of Lakshmana.
1: అది పూర్ణిమ రాత్రి.
0: It is full moon night.
1: కానీ రాములకు అలసట లేదు.
0: In fact, Rama is never tired.
1: ఈ చెంత చేరినటువంటి యొక్క ప్రవృత్తి యొక్క తత్వాలను నివృత్తిగా మార్చే నిమిత్తమై ఒక విధమైనటువంటి ఒక పరీక్షగా పూనుకున్నాడు.
0: Rama wanted to test how people would go inward with regard to the full moon night.
1: సుగ్రీవుడు కూడాను ప్రవృత్తి రక్షణమే.
0: సుగ్రీవ హాస్ ఆల్సో
1: అంగదుడు కూడాను ప్రవృత్తి రక్షణమే. జాంబవంతుడు ప్రవృత్తి రక్షణమే. నలుడు ప్రవృత్తి రక్షణమే. నీరుడు ప్రవృత్తి రక్షణమే. వీరందరినీ చేర్చుకుని అనేక విధములుగా రామచంద్రుడు తమాషగా పలుకరిస్తూ వచ్చాడు.
0: రామ స్టార్టెడ్ మేకింగ్ కైండ్ ఎంక్వైరీస్ విత్ ఆల్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: అంగదుడిని పిలిచాడు.
0: హీ కాల్డ్ అంగద.
1: అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు.
0: యు సీ హౌ అంగద, హౌ మూన్ ఇస్ షైనింగ్. సో
1: మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు.
0: హీ సెడ్ దేర్ ఇస్ నో స్పాట్ ఇన్ ద మూన్.
1: కానీ సుగ్రీవుడు వచ్చి, స్వామి అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు.
0: బట్ సుగ్రీవ కేమ్ అండ్ సెడ్ యెస్ దేర్ ఈజ్ ఎ స్పాట్ ఆన్ ద మూన్.
1: ఏమిటి ఆ మచ్చ అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ స్పాట్?
1: ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు.
0: హీ సెడ్ యాజ్ జస్ట్ ద మూన్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ నేచర్ యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ దేర్ ఇన్ ద మూన్.
1: సూర్యుడు భూమి చంద్రుడు ఒకే స్వరూపుడే.
0: సన్ మూన్ అండ్ ఎర్త్ ఆర్ ఆఫ్ ద సేమ్ ఫామ్.
1: ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి.
0: దే అమౌంట్ టు త్రీ ఫేసెస్.
1: కనుక ప్రకృతి యందు ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడా చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నవి అన్నారు.
0: సో ఆల్ ద సీన్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ వెరీ మచ్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద మూన్.
1: హనుమంతుణ్ణి పిలిచాడు.
0: దెన్ హీ కాల్డ్ హనుమాన్.
1: హనుమంత, ఈ చంద్రుల్లో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు.
0: హనుమాన్, వాట్ ఈస్ ద స్పాట్ దట్ యు ఫైండ్ ఇన్ ద మూన్?
1: రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు.
0: రామ, ఐ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్ దేర్.
1: ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుని యందు అద్దం వలె కనిపిస్తుంటుంది అన్నాడు.
0: యాజ్ యూ హ్యావ్ పుట్ యువర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ లక్ష్మణ ద వెరీ హెడ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద మూన్. దాట్ ఈస్ ద స్పాట్.
1: కనుక చంద్రుడు ఒక అద్దం వంటి వాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటుంది అన్నాడు.
0: మూన్ ఈజ్ ఎ మిర్రర్, దేర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హెడ్.
1: అనగా సర్వత్రా రామచింతనే రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు.
0: లైక్ దిస్ హనుమాన్ డెమోన్స్ట్రేటెడ్ Rama, who is all pervasive everywhere.
1: ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా,
0: as the conversation went on,
1: Rama, Rama, Rama అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి.
0: A person came shouting Rama, Rama.
1: అతని వెంట నలుగురు పరిచారకులు.
0: He is followed by four associates.
1: ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు.
0: The monkeys stopped them there.
1: నీవెవరు అని ప్రశ్నించారు.
0: They asked, who are you?
1: నేను విభీషణుడను.
0: I am Vibhishana.
1: నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది.
0: ఐఎమ్ జస్ట్ డిస్గస్టెడ్ విత్
1: మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: మై బ్రదర్ రావణ ఇస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: సాక్షాత్ నారాయణుడే కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు.
0: హీస్ ట్రైంగ్ టు హార్మ్ ద వెరీ గాడ్.
1: ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు.
0: ఐ కెనాట్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ వికెట్ బ్రదర్.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: I want to be at the feet of Rama.
1: రామునికి నేను కేవలము శరణాగతుడను.
0: He wanted to surrender.
1: అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను.
0: I am struggling to earn his
1: grace. నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు.
0: See that I have his pardon, that I am excused. So
1: కానీ ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు.
0: This message is conveyed to Sugriva.
1: సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు.
0: Sugriva went and inquired,
1: started
0: to Rama.
1: విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు నీ పాదముల చెంత వచ్చి రాలాలనుకుని ఆశిస్తున్నాడు.
0: స్వామి, విభీషణ is the brother of your enemy. Now he wants surrender.
1: కాని ఇతను నమ్మదగినటువంటిది కాదు.
0: We cannot believe him in any way.
1: ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపు చేయడానికి కోసం వస్తున్నాడు.
0: He has come here as a spy to know the secrets.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు.
0: Each one started giving his own advice.
1: అప్పుడు హనుమంతుడు లేచి రామచంద్ర
0: Then Hanuman got up and said, Ramachandra,
1: మీరెవరికి మీ శాస్త్ర పరిచయం లేదు.
0: No one has got any direct acquaintance.
1: సత్సంగం యొక్క ప్రభావం లేదు.
0: They have no effect of good company.
1: అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు.
0: Therefore they don't understand the sanctity of heart.
1: రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు.
0: There are many enemies to Ram.
1: మొదటి వారు తన సొంతపు జనులు.
0: First his own people.
1: రెండవది పరదేశం వారు సమీపస్థులు.
0: The people who belong to other place.
1: ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు.
0: They don't belong to us anyway.
1: కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు.
0: So there is no possibility for him to know our secrets.
1: ఇంకా ప్రకరాజ్యం వారు అనుకోవడానికి మనము ఈ రంకకు ప్రకరాజ్యం వారు కాదు.
0: If we take that they belong to neighboring kingdom, there is no
1: kingdom near to them.
0: In fact, there is no reason to develop this hatred.
1: కనుక ఇక్కడ ద్వేషభావమునకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
0: There is no scope for any hatred.
1: అతని యొక్క భక్తి భావమునకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు.
0: Let's go by his devotion and steadfastness. Please confer your grace on him.
1: ఇది చక్కని సరి అయినటువంటి సలహాలని భావించాడు రాముడు.
0: రామ కన్సిడర్డ్ దిస్ ఎ కరెక్ట్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ అడ్వైస్.
1: విభీషణ్ణి పిలిచాడు.
0: హీ కాల్డ్ విభీషణ.
1: ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు.
0: హీ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి టోల్డ్ టు హిమ్.
1: రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
0: Vibhishana narrated what all that had happened. That Ravana didn't pay heed to his good advice. He has forgotten his responsibility and resorted to all wicked activities. It is not the quality.
1: కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ.
0: ఇట్స్ ఎ మీన్ మైండ్.
1: అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏరటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదు అన్నాడు.
0: ఇట్స్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కింగ్డమ్ దట్ హి షుడ్ బి రూల్డ్ బై
1: మీ. విధంగా రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది. ఇంద్రజిత్తు కోపం వచ్చింది.
0: While he was arguing like that, Ravana was very angry.
1: Ilanti mitra drohi sodara drohi rajya drohi ee lankalo undakoddu baita vellamannaru.
0: Such a betrayer, such a traitor cannot be here in this kingdom. He should be sent out.
1: Idi naa yokka manchi kosam ane bhavinchi tatchaname atani yokka aagnanu teeskoni meeru mee lanka chemamga unduru kaaka ani aashirvadinchi nenu vachesanu.
0: Vibhishana considered that everything happened for his own good and followed his kingdom and wished the welfare and the prosperity of the kingdom. I have no relationship in
1: naaku kavalsinatundi bhagavantude.
0: What I want is God.
1: Bhagavantuni yokka paada sannidhini cheri naa jeevithamnu saarthakam gaavinchukovalanatundi sankalpame pradhana sankalpam.
0: I have my determination to be at the feet of Lord and serve him.
1: Neenu ee naadu kaadu ఏ నాటి నుండియో రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను.
0: నాట్ ఓన్లీ టుడే హై బీన్ చాంటింగ్ గాడ్స్ రామాస్ నేమ్స్ ఇన్ సో
1: మెనీ. మొట్టమొదటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాం.
0: దెన్ హనుమాన్ స్టెప్డ్ ఇన్ టు లంక. ఇట్ ఈస్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ బ్రాట్ అస్ టుగెదర్.
1: ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు.
0: హనుమాన్ యాక్సెప్టెడ్ దిస్.
1: నీ పాదమును తప్ప నాకు అన్యం నాకు అక్కర్లేదు.
0: I don't want anything else other than your lotus feet.
1: Aalu bittelu kudunu naaku akkarledu.
0: I don't want wife and children.
1: Naaku kavalsina nee paada sannidhiye.
0: What I want
1: nee seva bhagyame naaku nijamainatundi bhagyamu.
0: The real wealth lies in serving you.
1: Itvanti ghanamainatundi bhagyam naakundaga ee alpamainatundi aasalaku nee enduku tallarukkali.
0: When I have that mighty wealth, why should I ask low things?
1: Ani vibhishanudu cheppukoga daggariki pilichi విభీషణ నీవు భయపడవద్దు.
0: When Vibhishana said like that, Rama,
1: నీ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు.
0: Your brother is going to be punished for all his wicked activity very soon.
1: ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు.
0: యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ.
1: నిన్ను ఆ లంకకు రాజుగా చేయగలను.
0: ఐ యామ్ గోయింగ్ టు కరోనేట్ యు యాస్ ది కింగ్ ఆఫ్ లంక.
1: సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకాపట్టణముకు రాజుగా చేయండి అన్నాడు.
0: అండ్ హీ కాల్డ్ లక్ష్మణ అండ్ హీ వాంటెడ్ సుగ్రీవ టు బి టేకెన్ ఓవర్ దేర్ నియర్ ద సీ టు హ్యావ్ హిస్ బాత్ సో హస్ టు బి కరోనేటెడ్ లేటర్.
1: విభీషణుడు ప్రార్థించాడు.
0: విభీషణ ప్రే
1: స్వామి
0: స్వామి
1: నేను రాజాభిమానంతో నేను రాలేదు.
0: ఐ హావ్ నాట్ కమ్ హియర్ ఫర్ పొజిషన్.
1: నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ కింగ్.
1: రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యము.
0: ఐ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ రామ.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి.
0: టేక్ మీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రామరాజ్యం.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక దూతగా విశ్వసించండి.
0: టేక్ మీ యాజ్ ఎ మెసెంజర్.
1: ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటానన్నాడు.
0: లెట్ మీ బి సర్వెంట్ ఇన్ రామరాజ్య.
1: కానీ రాముడు అంగీకరించక
0: రామ డి నాట్ అక్సెప్ట్.
1: ఇంకా యుద్ధము ప్రారంభమే కాలేదు.
0: వార్ డిడ్ బిగిన్.
1: లంకకు రాజ్యాధిపతిగా చేశాడు.
0: బట్ ఈవెన్ బిఫోర్ విభీషణ ఇస్ కరోనేటెడ్
1: అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణుపైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రను జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు.
0: సిన్స్ దెన్ సుగ్రీవ జాంబవాన్ అంగద they had a watchful eye as no
1: nijamuga vibhishanu yokka hrudayamu tellani battavale untundali nirmalanga untundi.
0: In fact the heart of vibhishana is so
1: nischalamaina bhavamto unnadu.
0: Steady feeling.
1: Nishwarthamainatundi sevalu cheyalani vachadu.
0: He came there to render selfless service.
1: Itti tattvani endari gamaniste maatramu adi bayata padutunda padadu.
0: Unless you examine you don't find them.
1: Kanukane ramulu idanni angikarinchi
0: accepted what Rama said.
1: నన్నాయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను.
0: Rama said I consider you as my own.
1: అని చెప్పేటప్పటికి ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
0: On listening to this Vibhishana was ecstatic.
1: ఇంకా అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి.
0: Since then the whole tasks commenced.
1: ఈ రాములు నదీ తీరం అనగా సముద్ర తీరమును చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్ధములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసురునికి.
0: రావణ హ్యాస్ కమ్ టు నో అబ్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఫర్ వార్ గోయింగ్ ఆన్ నియర్ ద సీషోర్.
1: ఇంకా ఈ యొక్క సముద్రమునకు వారధి కట్టాలి.
0: ఎ బ్రిడ్జ్ హ్యాస్ టు బి బిల్డ్.
1: అది కడితే కానీ దీన్ని లంకను చేరడానికి వీలు కాదు.
0: Unless the bridge is built they cannot reach Lanka.
1: అప్పుడు ఈ విషయం లోపల సుగ్రీవుణ్ణి చేర్చుకొని విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు.
0: At that time Sugriva and Vibhishana were
1: consulting each other. అప్పుడు ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు.
0: Then an ideal is taught there that
1: Ramachandra
0: Ramachandra
1: ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది.
0: This sea is the making of a member of your own clan Sagara.
1: కనుక మీరు దీన్ని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటుంటే తప్పక ఈ సముద్రుడు మీకు దారినిస్తాడు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్ యూ సర్టన్లీ హీ విల్ సర్టన్లీ షో యూ ద వే.
1: ఇది చక్కని మార్గమే. దీనికి వంతెన కట్టడము దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది. సముద్రుడే అనుగ్రహించి దారిని ఇచ్చినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు.
0: దెర్ఫోర్ ఎవ్రీబడీ సేడ్ ఇట్ టేక్స్ టైమ్ టు బ్రిడ్జ్ టు కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ అండ్ టు క్రాస్.
1: దర్భచాపను పరుచుకున్నాడు రాములు కూర్చున్నాడు ఏక దీక్షతో.
0: Rama sat on the mat with one determination.
1: ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు.
0: In spite of repeated calls Samudra did not respond.
1: కానీ రాములకు ఓపిక తగ్గింది.
0: But Rama was impatient.
1: ఇంకా అంబును తీశాడు.
0: He took the arrow.
1: తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అంబును పట్టుకున్నాడు.
0: Lakshmana immediately ran and caught hold of that arrow.
1: కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి.
0: One has to know the cause and proceed thereafter.
1: అనేటప్పటికి అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు.
0: There manifested Samudra, the God of ocean.
1: Ramachandra.
0: Ramachandra.
1: నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
0: You are very God.
1: సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును.
0: You know all the mysteries.
1: పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నావో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను.
0: Just as all the five elements observe their own rights and qualities, I
1: నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి.
0: Infinite beings, creatures are within me.
1: వీటికి ఏ మాత్రం కూడాను భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి.
0: I should see that they will not be put to any sort of harm.
1: గాలికి వీచే శక్తి ఉంటుండాలి.
0: ద విండ్ హస్ గాట్ ది కెపాసిటీ,
1: దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి.
0: అండ్ ది దిస్
1: కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది.
0: బట్ వెన్ యూ కీప్ ఫైర్ ఇన్ ద విండ్ ఇట్ విల్ బి ఎక్స్టింగ్విష్డ్.
1: దీపం వెలగటము దీపం యొక్క సహజము.
0: టు లైట్ ఇస్ ద క్వాలిటీ,
1: ఆర్చటము గాలి యొక్క సహజము.
0: అండ్ ద విండ్ కెన్
1: తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి.
0: ఈచ్ వన్ ఫాలోస్ ఇట్స్ ఓన్
1: డ్యూటీ. అదే విధంగా నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును.
0: ఐ యామ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ అమంగ్ ద ఫైవ్.
1: నా కర్తవ్యం ఏమాత్రం కూడాను విసర్జించక
0: ఐ నెవర్ గివ్ అప్ ఎనీ మార్గం.
1: సక్రమమైన మార్గం నేను అనుసరిస్తున్నాను.
0: ఐ గో ఇన్ ద రైట్ఫుల్ పాత్.
1: కనుక నేను ఈ వక్రమ మార్గం నేను అనుసరించను.
0: ఐ డోంట్ ఫాలో ద రాంగ్ పాత్.
1: కానీ ఒక్కటి మాత్రం మీకు సహాయం చేస్తానన్నాడు.
0: బట్ వన్ హెల్ప్ ఐ కెన్ రెండర్.
1: మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి.
0: యూ కన్స్ట్రక్ట్ ఎ బ్రిడ్జ్.
1: దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటాను.
0: ఐ షల్ సీ దట్ ఇట్ విల్ నాట్ బ్రేక్ ఆర్ ఫాల్.
1: దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు.
0: హి గివ్ అనదర్ అడ్వైస్.
1: సాక్షాత్ విశ్వకర్మే అయినటువంటి ఆ మహనీయుని యొక్క కుమారుడు నలుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో.
0: ద సన్ ఆఫ్ విశ్వకర్మ హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఈస్ దేర్ నౌ.
1: విశ్వకర్మ శిల్పి శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు.
0: విశ్వకర్మ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ స్కల్ప్చర్.
1: అతని కుమారుడే నలుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు.
0: ఇస్ యువర్ సన్ నలుడు ఈజ్ ఇన్ దిస్ అసెంబ్లీ.
1: కాబట్టి నలుడిని పిలవండి అన్నారు.
0: సో యూ కాల్ హిమ్.
1: నలుడు పరిగెత్తొచ్చాడు.
0: నలా కేమ్ రన్నింగ్.
1: ఇది సత్యమే.
0: Yes, it is.
1: నేను దీనిని నిర్మించగలను అన్నా.
0: ఐ కెన్ కన్స్ట్రక్ట్.
1: 100 మైళ్ల దూరం దీన్ని ఏ విధంగా నిర్మించగలవు?
0: 100 మైల్స్ లాంగ్ బ్రిడ్జెస్ టు బి బిల్ట్.
1: స్వామి నీ అనుగ్రహం ఉంటే 100 మైల్స్ కాదు ఇంకా 1000 మైళ్లు కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నలుడు.
0: దిస్ నల్లా సెడ్ స్వామి ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ కెన్ కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ 1000 మైల్స్ లాంగ్.
1: రేపటి దినమే ప్రారంభం అన్నాడు. ముహూర్తం పెట్టాడు.
0: డిసైడెడ్ దట్ హ్యాస్ టు బి బిల్ట్
1: బిగినింగ్. ఒక్కొక్క దినం 25 మైళ్ళు అంతా బ్రిడ్జ్లు కడుతూ వచ్చారు.
0: ఈచ్ డే దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఎట్ రేట్ ఆఫ్ 25.
1: ఈ వానవులంతా పోవటము రాళ్లు తీసుకుని రావటం.
0: ఆల్ మంకీ స్టార్టెడ్ బ్రింగింగ్ స్టోన్స్ బౌల్.
1: ఈ రాళ్లు వేసేటప్పటికీ మునిగిపోతూ వచ్చాయి.
0: దే స్టార్టెడ్ డ్రౌనింగ్.
1: సముద్రుడు అసత్యమాడినాడని సముద్రుని పైన కోపం వచ్చింది.
0: అండ్ దే ఆర్ సో యాంగ్రీ విత్ ది సముద్ర ద గాడ్ ఆఫ్ సీ ఫర్ అటరింగ్ ఎ లై.
1: తిరిగి సముద్రం ప్రత్యక్షమయ్యి
0: అండ్ సముద్ర మేనిఫెస్టెడ్ దేర్.
1: రామచంద్ర ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్
1: అన్ని మునిగిపోయేటువంటివి.
0: ఆల్ ఆర్ బౌండ్ టు బి డ్రౌన్డ్.
1: తేలేది ఒక్కటే నీ నామము.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ ఫ్లోట్స్ దట్స్ యువర్ సేక్రెడ్ నేమ్.
1: సర్వమును కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఇట్స్ మర్జ్డ్ ఇన్ ది టైం.
1: నేడు కాకపోయినా రేపటికైనా కూడా సర్వులు కూడా ఇందులో మసిపు కలిపేటువంటి వారే.
0: టుడే ఆర్ టుమారో ఎవ్రీబడి ఇస్ బౌండ్ టు బి డ్రౌన్డ్ దట్ సంక్.
1: కనుక మీ నామం ఒక్కటే మునగనటువంటిది. ఆ నామంతో దీన్ని ప్రారంభించండి అన్నారు.
0: ఓన్లీ యువర్ సేక్రెడ్ నేమ్ దట్ వుడ్ రిమైన్ అ ఫ్లోట్ విత్ దట్.
1: ఒక్కొక్క రాతి పైన రామ రామ రామ రామ అని రాస్తూ అందులో పడవేశారు.
0: దే స్టార్టెడ్ రైటింగ్ రామ ఆన్ ఈచ్ బౌల్డర్ అండ్ స్టాపింగ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఆన్ ద ఓషన్.
1: కానీ ఆ రాళ్లు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడెక్కడికో పోతున్నాయి. తేలినాయి కానీ ఒక్కడికి వెళ్తున్నాయి.
0: దో ది బౌల్డర్స్ వర్ ఫ్లోటింగ్ బట్ దే డ్రివెన్ బై ద వేవ్స్ టు ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
1: తిరిగి హనుమంతుడు వచ్చి
0: హనుమాన్ కే
1: సరి అయిన పద్ధతి కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్ ప్రొసీజర్
1: అని చెప్పి ఒక రాతి పైన రా మరొక రాతి పైన మా అని రాసి దాంట్లో వేయమని చెప్పన్నాడు.
0: హనుమాన్ సెడ్ రైట్ ద లెటర్ రా ఆన్ వన్ బోల్డర్, రైట్ ద లెటర్ మా ఆన్ అనదర్ బోల్డర్.
1: రామా అని రాళ్ళంతా చేరుతూ వచ్చేసాయి.
0: లైక్ దిస్ ఆల్ బోల్డర్స్ స్టార్టెడ్ జాయినింగ్ టుగెదర్.
1: ఈ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చినటువంటి భావములు ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపంది.
0: దేర్ఫోర్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
1: హనుమంతుడు గొప్ప భక్తుడు.
0: నలుడు ఇస్ ఆల్సో.
1: ఈ భక్తిలో 3 రకములైనటువంటి భక్తి ఉంటుండాలి.
0: దేర్ ఆర్ 3 ఫార్మ్స్ ఆఫ్ డివోషన్.
1: నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము ఇది సాధారణ భక్తి.
0: అన్ ఆర్డినరీ డివోషన్ ఇస్ ద వన్ దట్ వేర్ వీ ఆఫర్ ప్రేయర్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ.
1: అయితే నాలోనే నీ ఉన్నావు నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైతభావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది మధ్యభక్తి.
0: ద మిడిల్ పాత్ ఈస్ టు ఫీల్ గాడ్ విత్ ఇన్ యూ అండ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ ఇన్ విత్ ఇన్
1: నేను అనేదే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్
1: అంతా నీవే అంతా నీవే.
0: ఎవ్రీథింగ్ ఓన్లీ యూ గాడ్.
1: నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఎల్స్ బియాండ్ యూ
1: అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటి అనన్య భక్తి.
0: థర్డ్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ దిస్ సార్ట్ ఇన్ఫినిట్.
1: రామచంద్ర నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే.
0: రామచంద్ర ఇఫ్ ఐ హ్యావ్ బాడీ ఫీలింగ్ ఐఎమ్ ఓన్లీ యువర్ సర్వెంట్.
1: జీవాత్మ భావం చేత నేను నీ ప్రతిబింబముని.
0: అట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఐఎమ్ యువర్ రిఫ్లెక్షన్.
1: ఆత్మభావం చేత నేనే నీవు నీవే నేను అంత ఇద్దరు ఒకటే.
0: But in true spirit you and
1: రెండవదే లేదు.
0: There's no difference.
1: అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ గేవ్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ డివోషన్.
1: 4 దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది.
0: ఎంటైర్ బ్రిడ్జ్ ఇస్ బిల్ట్.
1: వానరులందరూ కూడాను లంకను చేరారు.
0: అండ్ ఆల్ వానరస్ మంకీస్ రీచ్ లంక.
1: ఆ యొక్క లంకను చేరి ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు.
0: దే వర్ రెడీ టు గెట్ ఇన్.
1: ఈ సమయం లోపల
0: ఇన్ ది మీన్ టైమ్
1: సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: ఆల్ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు పుట్ టు సీత టు సఫర్.
1: విద్విద్విహుడు అనేటువంటి వాడిని పిలిచాడు. విద్విద్విహుడు
0: విద్విద్విహుడు
1: అతన్ని పిలిచి నీ మాయలు అందరికీ తెలుసును.
0: యూ ఆల్ యువర్ యాక్టివిటీస్ నోన్ టు ఎవ్రీబడీ.
1: మాయ వేషధారి అయినటువంటి వాడు ఈ విద్విద్విహుడు ఒక్కడే ఆ లంకలో.
0: ఆల్ యువర్ డిసీట్ ఈస్ నోన్ టు ఎవ్రీబడీ. యూఆర్ ది ఓన్లీ వన్.
1: నీ యొక్క ప్రవృత్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి.
0: ఇట్స్ టైమ్ దట్ యూ షుడ్ ఎగ్జిబిట్ ఆల్ యువర్ పవర్.
1: రాముల వంటి శిరస్సునే ఖండించినట్టు తెచ్చుకున్నరా.
0: యూ షుడ్ బిహెడ్ రామా. బ్రింగ్ హిస్ హెడ్ నౌ.
1: రాముల్ని ముట్టడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు.
1: కానీ ఆ శిరస్సు రాముల వలె ఉంటుండాలి.
0: బట్ ద హెడ్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ యాక్చువల్
1: రామా. అతని అమ్ములన్నీ కూడా రాముల వలె ఉంటుండాలి.
0: ఆరోస్ షుడ్ బి
1: అవన్నీ తీసుకుని వచ్చి తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు.
0: బ్రింగ్ దెమ్ ఆల్ అండ్ కీప్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీత.
1: సీత ఆ శిరస్సును చూచింది.
0: సీత సా దిస్ హెడ్.
1: రావణుడు కూడా వెళ్లాడు. చూచితివా, ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను.
0: And Ravana said, "You have prayed. Have you seen all this?"
1: Na maata ne maatram kuda nenu vishwasinchaledu.
0: You never had any.
1: Nirantaram Rama Rama Rama ani nenu chintistu vachavu.
0: You have been thinking
1: of Rama. Ee gati ayinado chudam ani cheppindu.
0: You see the fate of Rama now.
1: Nammalekapoyindi.
0: She couldn't believe.
1: Kaani aa shirasunu chuste baada tattukolekapoyindi.
0: But she could not bear the suffering sadness.
1: Rendu chetulu jodinchindi.
0: She with folded hands.
1: Ravana, neevu naaku okka sahayam cheyali.
0: Rama, you should help me.
1: Rama sirasu ikkada vachindi.
0: Rama said is here.
1: Kaani deham akkada untundali.
0: Body is there.
1: Na sirasunu kuda khandinchi aa dehamunu ee sirasunu rendu ni kaalchi veyandi adu okka upakaramaina cheyandi annadu.
0: Take my head and join this head to that body, let both of them be burned.
1: Ramunu vadala nenu undalenu.
0: I cannot live apart from Rama.
1: Kalaga aa bonda ee bonda rendu cherchi dahanam cheyalanchandi.
0: Let the two bodies be
1: burned. Ee nakadapati korika anindi.
0: There is only desire.
1: ఈ విధంగా రావణంతో చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదుడి నుంచి వార్త వచ్చింది.
0: సో సేయింగ్ వైల్ సీత వాస్ క్రాయింగ్ ఏ మెసేజ్ ఫ్రమ్ అంగద.
1: త్వరగా నీవు రావాలి.
0: యూ షుడ్ కమ్ ఇమీడియట్లీ.
1: రావణుడు వెళ్లిపోయాడు.
0: రావణ లెఫ్ట్.
1: ఈ దృశ్యాన్ని చూచినటువంటి సరమ విభీషణుని యొక్క భార్య.
0: సరమ ఇస్ ది వైఫ్ ఆఫ్ విభీషణ్.
1: ఆమె అక్కడే ఉంటుంది.
0: ఇస్ దేర్
1: తల్లి రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా?
0: Is there anyone who can kill Rama?
1: Ramulu Sriman Narayana Murthy.
0: Rama is God.
1: Idanta rakshasulu yokka maya.
0: This is all the deceit.
1: Chiyantivanni Ramulu daggara anekanga untunnayi.
0: There are so many of that sort.
1: Kanaka meer emi baadha padanakkaledu.
0: Sri
1: Ramachandrudu sukhanga untunnadu. Sukshemanga untunnadu.
0: Rama is safe and secure.
1: Ee sirasu kevalam kalpitamainatuvanti sirasu.
0: All this
1: meer baadha padakandi.
0: This head is artificial, don't worry.
1: Ani cheptu aa sirasunu muttindi aa sirasu mayamaipoyindi.
0: And there this head vanished.
1: Rakshasulu yandu inta shaktulu kuda untuntayi. Oka vikrutamainatuvanti shaktulu.
0: Demons have all these powers in the wrong path.
1: Ee lopala rendava dinamu రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాటంతా చేశాడు.
0: సెకండ్ డే రావణ ఆల్సో మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
1: ఈ రావణుడు రెండో దినం వెళ్లి
0: రావణ వెంట్ ఆన్ ది ఫాలోయింగ్ డే.
1: ఈ సీతతో అనేక విధములుగా కూడా వాదోపవాదం చేస్తున్నాడు.
0: హీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ సీత.
1: సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు.
0: దో సీత రిమైండ్ దేర్ ఇన్ లంక ఫర్ 10 మంత్స్ షీ నెవర్ లుక్డ్ అట్ రావణ.
1: ఇంకా కొన్ని గంటల లోపల రావణుడు రాములు మరణిస్తున్నాడు.
0: Sita, within few hours Rama is going to die.
1: నీవు నా రాణివి.
0: You are my queen.
1: ఈ అంతఃపురం అంతా నీదే. నా ఐశ్వర్యం కాని నా బలము కాని నా పరాక్రమం కాని నా సంపద కాని ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మెజర్ మై స్ట్రెంగ్త్ మై
1: సర్వ సంపదతో కూడినటువంటి వాడను.
0: ఐ హావ్ గాట్ ఆల్ కంఫర్ట్.
1: సర్వజ్ఞుడను నేను.
0: ఐ నో ఆల్.
1: సర్వశక్తిమయుడను నేను.
0: ఐ యామ్ ఆల్ పవర్ఫుల్.
1: కనుక నన్ను అంగీకరించమని చెప్పనని బలవంత పెట్టాడు.
0: సో హీ ఫోర్స్డ్ హర్ టు యాక్సెప్ట్.
1: ఆ కాలు కింద ఉన్నటువంటి గడ్డిపోచను ఒకదాన్ని తీసింది ఈ సీత.
0: సీత పిక్డ్ అప్ ఎ గ్రాస్ బ్లేడ్ అండర్ హర్.
1: రావణ
0: రావణ
1: రాముని యొక్క సంపదకు నీ సంపదకు ఈ గడ్డిపోతతో సమానం.
0: వెన్ కంపేర్డ్ టు ది వెల్త్ ఆఫ్ రామ విత్ దట్ ఆఫ్ యువర్ వెల్త్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఈక్వల్ టు
1: రాముడు. ప్రజ్ఞాన సంపత్తి గలవాడు.
0: రామ హ్యాస్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ వెల్త్.
1: ఆత్మజ్ఞాన సంపన్నుడు.
2: హి హస్ గాట్ ఆత్మిక్ బ్లిస్.
1: అనేక విధమైనటువంటి తేజోమయుడు.
2: హిస్ ఆఫ్ ఎఫల్జెన్స్.
1: అమృత స్వరూపుడు.
2: హిస్
1: ఆనందమయుడు.
2: హిస్ వన్ ఆఫ్ బ్లిస్.
1: అట్టి రామునకును ఇట్టి తుచ్ఛమైనటువంటి గడ్డి పోచకును నీవు పోల్చుకుంటున్నావా?
2: హౌ డు యు కంపేర్ దట్ విత్ దిస్?
1: ఎంత తుచ్ఛమైనటువంటి భావం నీది.
2: వాట్ ఎ మీన్ ఫీలింగ్ యు హావ్.
1: రావణ, నీవు ఇంత పెద్ద రాజువను భావిస్తున్నావు.
2: రావణ, ఐ కన్సిడర్ యు.
1: నీకెవరు కూడా ఈ రావణ ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వాడు లేరా?
2: ఇన్ దిస్ లంక ఆర్ దర్ నాట్ ఎనీబడి హూ కెన్ గివ్ గుడ్ అడ్వైస్?
1: అనేక సలహాలు చెప్పేటువంటి వారు ఉండి కూడాను వారి సలహాలు నీవు తీసుకోవటం లేదా?
2: దో దేర్ ఆర్ అడ్వైజర్స్ ఆర్ యు నాట్ కన్సీడింగ్.
1: ఇంత దుర్గతి పాలైపోతున్నావు.
2: వై దిస్ ఫేట్ డెస్టినీ?
1: ఎంత అల్పజ్ఞుడిగా మారిపోతున్నావు.
2: హౌ మీన్ యు ఆర్?
1: ఇంత అల్పజ్ఞుడికి రామునికి పోల్చుకోవటం ఎక్కడైనా సాధ్యముందా?
2: యు ఆర్ ఏ మీన్ ఫెలో. హౌ డు యూ కంపేర్ యువర్సెల్ఫ్ విత్ రామ?
1: వెళ్ళిపోమని చెప్పని చెప్పింది.
2: హి సెడ్ గెట్ అవుట్.
1: ఈమె అనేక రకమైన ఏనాడు కూడా మాట్లాడనటువంటి సీత ఆ గడ్డిపోవృత్తిని చూస్తూ ఆ గడ్డిపోచనే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది.
2: సీత నెవర్ స్పోక్ సో ఫార్. పికింగ్ అప్ దట్ గ్రాస్ బ్లేడ్ షీ థాట్ షీ కన్సిడర్డ్ గ్రాస్ బ్లేడ్ యాజ్ రావణ.
1: రావణ పట్టలేని కోపం పడింది.
2: రావణ వాస్ వెరీ యాంగ్రీ.
1: సీత, ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నాడు.
2: సీత, ఐ గివ్ యూ ఓన్లీ 2 మంత్స్ టైం.
1: ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంటవారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు.
2: After 2 months, our cook will come back to the
1: pizza
2: and cook you. And then who can protect you at that time?
1: ఇది కడపటి యొక్క శాసనం అన్నాడు.
2: This final warning.
1: ఆమె దేనికి నీ లెక్క చేయలేదు.
2: She didn't accept this.
1: ఇలాంటి తుచ్చులతో నాకేం పని?
2: What is this mean fellow
1: talking? మూర్ఖులైనటువంటి వారితో మాట్లాడటం కూడా ఒక విధమైనటువంటి యొక్క హాస్యమే.
2: To talk to fools also is a matter.
1: ఇది ఒక పాపమే.
2: Is a sin.
1: ఇలాంటి మూర్ఖులతో సంభాషణ జరిపి ప్రయోజనం ఏమిటి? కాలం వ్యర్థము.
2: What is the fun of talking with fools?
1: అనుకొని అతన్ని రావణ్ణి అన్నిటికీ హీనుడేగా భావిస్తూ వచ్చింది.
2: సీత కన్సిడర్ రావణ యాజ్ మీన్ అండ్ ఎ ఫూల్ ఫెలో.
1: తదుపరి 2వ దినం నుంచి ఇంక యుద్ధం ప్రారంభమైంది.
2: వార్ స్టార్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ డే.
1: ఒక్కొక్క దినము ఒక్కొక్క వందల మంది హతమారిపోతున్నారు.
2: Hundreds ఆర్ కిల్డ్ ఈచ్ డే.
1: కానీ రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: అంగద ఆల్సో కేమ్ ద బిగ్ ఆర్మీ బిహైండ్.
1: ఈ విధమైనటువంటి యుద్ధంలో రాత్రి పగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు.
2: వార్ వెంట్ ఆన్ డే అండ్ నైట్.
1: లంక అంతా కూడా భయకంపితమై ఉంటుంది.
2: ఎంటైర్ లంక ఇస్ ఫియర్ స్ట్రికెన్.
1: వానరులకు ఎవరికీ భయం లేదు.
2: బట్ మంకీస్ ఆర్ నాట్ అఫ్రైడ్.
1: 3వ దినము
2: థర్డ్ డే
1: ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో.
2: థర్డ్ డే ఆల్ మంకీస్ ఫెయింటెడ్.
1: ఇక్కడ విభీషణుడు ఉండి
2: యర్ విభీషణ ఇస్ దేర్.
1: మీరెవరు భయపడనక్కర్లేదు.
2: డోంట్ బి అఫ్రైడ్.
1: ఇది రాక్షసుల యొక్క మాయాచాలము.
2: దిస్ ఈస్ ఆల్ ది డిసీట్.
1: కనుక ఏమాత్రం కూడా మీరు ప్రాణం పోలేదు.
2: యూ డిన్ డై యాక్చువల్లీ.
1: ధైర్యంగా ఉండండి.
2: పిక్ అప్
1: ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు.
2: And he also devised in such a way that they would all get up.
1: ఈ విధమైనటువంటి ఒక చర్యల లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు.
2: And Ravanasura resorted to all kinds of knacks.
1: ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలను తీసుకుని పోయి రాములకు చూపుతూ వచ్చాడు.
2: By his neck he did in such a way that head of Sita is made artificially and he showed to Rama.
1: భార్య సరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రామును కూడా ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు.
2: The way Sarama taught to Sita, the same way విభీషణుడు.
1: రామ ఆ సీత మహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు.
2: రామ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు టచ్ సీత.
1: ఆమె శిరస్సు ఖండించేటువంటి వాడు ఎవడు?
2: Who can touch her? Who can?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యము.
2: ఇట్ ఇస్ అ ఫన్.
1: దీన్ని మీరు నమ్మకండి అన్న.
2: నెవర్ బిలీవ్ ఇట్.
1: ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములను కల్పిస్తూ
2: సో మెనీ మిస్టేక్స్
1: విచిత్రమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ
2: ఆల్ మిస్టరీస్ ఆర్ సర్ప్రైజ్.
1: రామును కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు.
2: రామ ఆల్సో వాస్ సర్ప్రైజ్ ఫర్ ఎ మోమెంట్.
1: రామును కూడా తెలుసును.
2: రామ ఆల్సో నో.
1: అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూచేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు.
2: హావింగ్ సీన్ ది హెడ్ ఆఫ్ సీత లక్ష్మణ వాజ్ షాక్డ్.
1: 2వ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్ధంలో ప్రవేశించాడు.
2: లక్ష్మణ ఈజ్ ఇన్ ద వార్ ఫ్రంట్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: ఈ లక్ష్మణుడు కూడాను యుద్ధంలో మూర్చిపోయాడు.
2: లక్ష్మణ ఆల్సో ఫెయింటెడ్ ఇన్ ద
1: బ్యాటిల్. మూర్చిపోయినటువంటి లక్ష్మణుడు చూచి రాముడు చాలా బాధపడుతున్నాడు.
2: రామ ఫెల్ట్ వెరీ సాడ్ సీయింగ్ లక్ష్మణ హూ ఫెయింటెడ్.
1: రామ నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ.
2: You have taken me as the 6th life principle.
1: కరకని ఈ నాడున ఆరో ప్రాణం కూడా పోయిందే.
2: I have lost the 6th life breath.
1: అని లక్ష్మణుడి పైన పడి అనేక విధములుగా విలపిల్లించినట్టుగా నటన చేస్తూ వచ్చాడు.
2: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ క్రైయింగ్. హి ఫెల్ ఆన్ ద బాడీ ఆఫ్ లక్ష్మణ.
1: విభీషణుడు వచ్చి
2: విభీషణ కేమ్.
1: దీనికి ఒక విధమైనటువంటి మందు కలదు.
2: There's a medicine for this.
1: ఇదే సంజీవిని అనేటువంటి మందు, దీనికి ఫలాని యొక్క పర్వతం పైన ఉంటుందని హనుమంతుణ్ణి పంపించాడు.
2: సంజీవి ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ దట్ వుడ్ బి ఎ కరెక్ట్ క్యూర్.
1: ఏమిటో అది ఎవరికి తెలియదు.
2: వేర్ ఇట్ ఈస్ నో వన్ నోస్.
1: కానీ పోవటము రావటం లోపల లక్ష్మణ్ ముచ్చి ఏమవుతుందో ఏమిటో.
2: వైల్ గోయింగ్ అండ్ రిటర్నింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ బిట్వీన్ ద లక్ష్మణ్.
1: కొండను ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు.
2: సో హనుమాన్ బ్రాట్ ది హోల్ మౌంటైన్.
1: ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు.
2: యూ జస్ట్ పిక్ అప్ ద రైట్ ట్రీ దేర్.
1: వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికి లక్ష్మణుడు లేచాడు.
2: వెరీ జ్యూసీస్ జస్ట్
1: ఆ లక్ష్మణుడు రామును కౌగలించుకుని, నాయన ఈనాడు నాకు పునర్జన్మము.
2: రామ సేడ్ దిస్ ఈజ్ మై రీబర్.
1: ఇది అంతా కూడా లోక నటనకై ఆడిస్తున్నా ఆటలు.
2: అండ్ హియర్ దిస్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ది విన్స్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇంకా రెండవ దిన మూడవ దినము ఈ లక్ష్మణుడు మూర్తి తేలిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు.
2: అండ్ ద ఫోర్త్ డే రామ హింసెల్ఫ్ స్టార్ట్.
1: మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
2: వార్ వాస్ గోయింగ్ ఆన్.
1: ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి.
2: మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆన్ బోత్ సైడ్స్.
1: కానీ ఆనాడు రాములు వేసినటువంటి అస్తముల చేత ఒక రావణాసురుడు మూర్చి అలసిపోయినట్టుగా కనిపించాడు.
2: బికాస్ ఆఫ్ ది మైటీ పవర్ ఆఫ్ రామ, రావణ అపియర్డ్ యాజ్ ఇట్ ఈస్ పెయింటెడ్ ఇన్ ట్రాయ్.
1: రాముడు దయాహృదయుడు.
2: రామ ఇస్ కంపాషనేట్.
1: ప్రేమ స్వరూపుడు.
2: ఎంబోడిమెంట్ ఆఫ్
1: ఇలాంటి అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు.
2: బికాస్ రావణ ఇస్ టైర్డ్, రామ డిడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచువేషన్.
1: అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు.
2: రావణ యు అపియర్ టు బి టైర్డ్.
1: నీవు నీ వెళ్లి నీ యొక్క పర్ణశాల నీ యొక్క గృహమునకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు.
2: గో బ్యాక్ టు యువర్ ప్యాలెస్, టేక్ రెస్ట్, కమ్ టుమారో.
1: ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా?
2: విల్ ఎనీబడీ సే లైక్ దట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
1: ధర్మ యుద్ధము ఆనాటి శ్రీరామునిది.
2: రామస్ వార్ ఇస్ వన్ ఆఫ్ ధర్మ.
1: తిరిగి యొక్క రావణ్ణి ఇంటికి పంపించి
2: అండ్ ఈ సెంట్ రావణ హోమ్.
1: ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. రేపటి దినం తిరిగి రావణతో యుద్ధం ప్రారంభం.
2: రావణ టుక్ రెస్ట్ దట్ డే, నెక్స్ట్ డే ఈజ్ రెడీ టు ఫైట్ విత్ రామ.
1: కానీ మండోదరి కూడాను అక్కడ రావణుకు అనేక విధమైనటువంటి బోధలు చేస్తూ వచ్చి.
2: మండోదర ఆల్సో గే వెరీ గుడ్ టీచర్.
1: రామలక్ష్మణులు సామాన్యులు కాదు.
2: రామలక్ష్మణులు ఆర్ నాట్ ఆర్డినరీ.
1: సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తి ఆదిశేషుడు.
2: వన్ ఇస్ గాడ్, అదర్ వన్ ఇస్ ఆదిశేషుడు.
1: వినాశకాలే విపరీత బుద్ధి. ఈ విపరీత బుద్ధులు నీకెందుకు పుట్టాయి?
2: బికాస్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ యు ఆర్ హావింగ్ ఆల్ సచ్ వికెడ్ ఐడియాస్.
1: ఇప్పటికైనా మించిపోలేదు.
2: Is not
1: ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పచెప్పి పాదాల పైన పడండి అని.
2: అట్ లీస్ట్ నౌ సరెండర్ సీత టు రామ.
1: వీడు ఏమాత్రమూ అంగీకరించలేదు.
2: ఇట్ ఈస్ నాట్ యాక్సెప్ట్.
1: ఈ వినాశకాలం వస్తుండాలి.
2: దాట్ టైమ్ ఇస్
1: మంచి మాట ఎట్ట వింటారు.
2: యు నాట్ పే హీట్ గుడ్.
1: అందువల్లనే చెప్పాను, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలట్లే చెవిని చేర్చు.
2: దో గుడ్
1: మంచి మాటలు ఎవరూ వినరు.
2: గుడ్ వర్డ్స్ విల్ నెవర్ పే హీట్.
1: ఆనాడే కాదు, ఏనాడు కూడా ఇట్టి మంచి మాటలు వినరు.
2: నాట్ ఓన్లీ దెన్ ఆర్ ఎనీ డే ఫర్ దట్ మ్యాటర్.
1: చెడ్డ మాటలంటే ఎన్నో కర్ణములు పెట్టుకుని వింటారు.
2: వీఆర్ రెడీ టు లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు.
2: దిస్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ హూ ఇస్ ఆన్ ద లాంగ్.
1: ఈ ప్రవృత్తి అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ దట్?
1: ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి.
2: ద ప్రవృత్తి ఇస్ వన్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఆఫ్ ది సెన్సెస్.
1: కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి.
2: వెన్ యూ హ్యావ్ సెన్స్ కంట్రోల్ యూ టర్న్ ఇన్వర్డ్. ఈ
1: ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవునకు ఈ కామ క్రోధ లోభము మదవాచ్యములనేటువంటి అరిషట్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా బాధిస్తుంటాయి.
2: దేర్ఫోర్ ద వన్ హూ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ బౌండ్ టు బి విక్టిమ్ టు ఆల్ ది ఎనిమీస్.
1: మన ఆయుధంతో ఎవరు శత్రువులు?
2: హూ ఆర్ అవర్ ఎనిమీస్?
1: ఎవరు యముడు శత్రువుడని ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు.
2: వీ కన్సిడర్ సో అండ్ సో ఇస్ అవర్ ఎనిమీ. సో అండ్ సో నో,
1: దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తున్నాయి.
2: దట్ క్వాలిటీస్ అవర్ ఎనిమీస్ దట్ విల్ కట్ షార్ట్ అవర్ లైఫ్ స్పాన్.
1: ఈ అసూయ మహాదుర్గుణము.
2: జెలసీ ఇస్ ఎ బ్యాడ్ క్వాలిటీ.
1: దీనికి మందే లేదు.
2: ఇట్స్ నాట్ గుడ్.
1: ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది.
2: ఇట్ ఇస్ లైక్ ఎ క్యాన్సర్.
1: ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు.
2: ద వన్ ఆఫ్ జెలసీ ఇస్ బౌండ్ టు రూట్.
1: క్రోధము, క్రోధం అనుకునేటువంటిది మహారాక్షసి.
2: యాంగర్ ఇస్ ఎ డెమన్.
1: ఈ రాక్షసికి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు.
2: వెల్ దిస్ యాంగర్ ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: కనుక ఈ రాక్షసులకు అందరికి ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు.
2: ఆల్ డెమన్స్ హావ్ ఆల్ దిస్ బ్యాడ్.
1: ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే.
2: ఎట్ ఎనీ టైమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఎనీ ఏజ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్.
1: ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు.
2: The bad qualities are the products of our
1: food
2: habit. They change moment to moment.
1: కాని రాక్షస గుణములు అట్ట కాదు.
2: Demonic qualities are not like that.
1: అవి ఇతన్ని వదలనే వదలవు.
2: They will never leave you.
1: ఈ పరిస్థితులు ఎందుకు కూడా మార్పులు చెందవు.
2: Under any circumstances they don't change.
1: కనుకనే ఈ కామక్రోధములనే రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు.
2: Therefore this desire and anger are the enemies.
1: లోకములో నవగ్రహములు అంటున్నారు.
2: వి ఫైండ్ 9 ప్లానెట్స్.
1: కాదు కాదు, రెండే గ్రహములు.
2: దర్ ఓన్లీ 2 ప్లానెట్స్.
1: ఆ రెండే, కామము క్రోధము, ఈ రెండే గ్రహములు.
2: ఓన్లీ 2 ప్లానెట్స్. వన్ ఇస్ కామ ది డిజైర్.
1: ఈ రెండు గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి.
2: Because you suffer because of these two.
1: అవి ఇంకా అనేక రకములైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి.
2: There's so many forms.
1: దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో,
2: so many parts in our
1: అదే విధంగానే మనసులో కూడా అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి.
2: Therefore, in the mind also there are so many.
1: శరీరం నశించిన తర్వాత కూడా మనసు నశించదు.
2: The body may die, but mind remains.
1: తిరిగి మరుజన్మంలో కూడా అందులో ప్రవేశిస్తూ ఉంటుంది.
2: It enters into another body.
1: ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జలుపుతూ ఉంటుంది.
2: Because of this, we are deluded.
1: కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి
2: in order to see that mind will be in right direction
1: మార్గాన్ని అనుసరించాలి.
2: We should follow the inward path.
1: నివృత్తి మార్గం అనగా ఏమిటి?
2: What do you mean by నివృత్తి?
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
2: Do all activities to please
1: God. ఏ పని చేసినప్పటికీ ఇది భగవంతుని ప్రీతిగా నేను చేస్తున్నాను.
2: You may do anything, it should be done so as to please God.
1: ఈ సులభ మార్గం ఉండి కూడాను మానవులు ఎందుకో దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది, శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తుంటున్నారు.
2: దో సచ్ ఎన్ ఈజీ పాత్ ఇస్ అవైలబుల్, మ్యాన్ రిజార్ట్స్ టు ఎ టఫ్ పాత్.
1: ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి.
2: మ్యాన్ టుడే ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి.
2: హెస్ ఇంటెలిజెన్స్ బట్ నో వాల్యూ.
1: ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ
2: హీ మే బి హైలీ ఎడ్యుకేటెడ్,
1: జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ జీరో.
2: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ ఆర్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నుండే మానవుడు ఉత్తమ మానవుడిగా ఉంటాడు.
2: ఇఫ్ యువర్ జనరల్ నాలెడ్జ్ యూ విల్ బి నోబుల్.
1: ఇప్పుడు ఎంతో చదువుకుంటారు,
2: యూ లీవ్
1: కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు.
2: బట్ యూ డోంట్ నో మైనర్ థింగ్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?
1: ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు.
2: బికాజ్ యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనివో చేస్తుంటాడు.
2: స్కల్ప్చర్ డస్ ఎ లాట్.
1: కానీ నలుడు చిన్న విషయం లోపల రాయిని మునగలేకుండా చేసుకోలేకపోయాడు.
2: నలా కుడ్ మేక్ ది బౌల్డర్ ఫ్లో.
1: అదే విధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు.
2: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్.
1: మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది.
2: దే హావ్ వెరీ హై ఇంటెలెక్ట్ బట్ దే హావ్ నో
1: కామన్ సెన్స్. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం ఈనాడు.
2: జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా,
2: వాట్ ఎవర్ వర్క్ యూ మ్యాన్
1: డూ, సత్యమా అసత్యమా,
2: ట్రూత్ ఆర్ ఫాల్స్,
1: ఇది ధర్మమా అధర్మమా,
2: రైచస్ ఆర్ అన్రైచస్,
1: ఇది చేయవలసిందా చేయతగనిదా,
2: షుడ్ ఐ డూ ఆర్ నాట్
1: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుందా.
2: దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ గాన్.
1: కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు.
2: Though he is highly educated, as he has no general knowledge, he is a fool.
1: కనుకని అవివేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి.
2: ఇన్ ఆర్డర్ టు అవే ఫ్రమ్ దిస్ ఫూలిష్నెస్,
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ గివ్ అప్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ డెవలప్ ఎటర్నల్.
1: అది మన వేదాలను బోధించి సత్యం వద,
2: ట్రూత్ ఆర్ ఫాల్స్,
1: ఇది ధర్మమా అధర్మమా,
2: రైచస్ ఆర్ అన్రైచస్,
1: ఇది చేయవలసిందా చేయతగనిదా,
2: షుడ్ ఐ డూ ఆర్ నాట్
1: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుందా.
2: దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ గాన్.

0: మంచి సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ గివ్ అప్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ డెవలప్ ఎటర్నల్.
0: అది మన వేదమును బోధించి సత్యం వద ధర్మం చెర
1: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో.
1: సేఫ్ గార్డ్ దీస్ టూ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి.
1: ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ విల్ రన్ అవే.
0: కనుక నీ లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుండగా
1: when they started killing all the demons in Lanka,
0: ramana kudunu oka vidhamainatundi vishadam prarambhinchindi.
1: Rama also started feeling bad.
0: Dosham chesina vaadu evadu?
1: Who committed mistake?
0: Ee paapamunu anubhavinche vaaru evaru?
1: Who are the sufferers actually?
0: Aithe
1: however
0: idi veeri dosham kaadu.
1: It's not their mistake.
0: Aa master dosham.
1: Mistake lies with the master.
0: Aithe adanu chesinatundi dosham valla adani parisaramulu varandarki ee yokka deenini anubhavinchaka tappadu.
1: Because of the mistake of the master all his associates will have to suffer.
0: Kananamuna regina karuchichu vemulanu galchi maamilla vidachichanuna.
1: That bonfire there in the forest will never leave the mangoes. It will not merely burn the rest of the
0: tree. Adavi agni annitini kalchestundi.
1: The fire there in the forest will burn all the
0: tree. Paramlistundeni maavudu chettunu vadaladu. Idi chele paramlistundeni vepa chettunu kalchadu.
1: It will not leave the trees that yield sweet fruits or burn only the rest of the trees now.
0: Kalukune adavilo puttinatti malli teege annintiki sugandhanni andistundi.
1: Therefore the creeper, the jasmine,
0: adavilo puttinatti agni annintini kalchivestundi.
1: The fire there will burn all the trees.
0: Adi reetila samajame oka pedda adavi.
1: So the society is a
0: ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వము సద్గుణవంతులుగా చేస్తుంది.
1: If there are virtuous people, everybody would be virtuous.
0: కానీ దుర్గుణవంతులు ఒక్కడుంటే చాలు సమాజంనే నాశనం చేస్తుంది.
1: If there is one,
0: ఆ ఊదటి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది.
1: We need a person of the incense stick type.
0: స్వార్థమును నాశనం చేసుకున్న పరాత్మ అనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది.
1: And once you control selfishness, the spiritual fragrance
0: will spread. లంక రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యము.
1: And therefore Lanka is bad country.
0: అందరి ఎందుకును అంతో ఇంతో ఈ స్వార్థ సప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి.
1: All have demonic qualities of selfishness.
0: ఇది తప్పినది కాదు.
1: So it's inescapable.
0: అందులో కూడాను మంచివారు లేకపోలేదు.
1: There are good, no doubt.
0: రావణుడు వీరితో యుద్ధం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు.
1: When there's war between Ravana and Rama, some women started running.
0: చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి.
1: One woman started running with a baby.
0: లక్షణుడు ఆయుధం విదిలేసినప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది, చిన్న బిడ్డ పడిపోయింది.
1: When Lakshmana shot an arrow, the baby died while mother started
0: running. కానీ ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన తాను రక్షించుకోసమని.
1: The mother dropped the child there and started running ahead.
0: అన్న ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు.
1: Lakshmana said, brother,
0: వాత్సల్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు.
1: He had no compassion towards the child.
0: కానీ సర్వజ్ఞుడైన రాములకు తెలుసును.
1: బట్ ఆల్ నోయింగ్ రామ నోస్.
0: లక్ష్మణ నీవు పొరపడుతున్నావు.
1: లక్ష్మణ యువర్ మిస్టేకెన్.
0: చూడు ఆమెకు స్వార్థం కాదు.
1: ఇట్స్ నాట్ సెల్ఫిష్.
0: ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి.
1: హి హస్ గాట్ స్పిరిచువల్.
0: అని వారిని పంపించి ఆమెను పిలిపించారు.
1: అండ్ హి సెంట్ అండ్ సమండ్ హర్.
0: ఆమెను అడిగారు.
1: అండ్ హి ఆస్క్డ్
0: అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణమేమిటి అన్నారు.
1: హి ఆస్క్డ్ ఓ లేడీ, though your child died, you just dropped her there and you are running out of selfishness. Why?
0: Bidda bhavam naaku ledu.
1: I don't have any attachment to the child.
0: Sri Ramachandra Sriman Narayana Murthy.
1: Rama is very God.
0: Adani ee ragganantha naasanam cheyadam kosam vachadu.
1: He came here to burn the entire
0: Lanka. Kattagadapudiki Lankanu naasanam chesi Lankani yelalani thanu untunnadu.
1: And he wanted to rule this Lanka.
0: Leka tirigi Ayodhyaku poi cheralani untundochu.
1: Or he may reach Ayodhya.
0: మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని.
1: అవుట్ ఆఫ్ షేర్ యాంగ్జైటీ దట్ వీ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గో టు అయోధ్య అండ్ సర్వ్ హిమ్.
0: రామసేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ రామ.
0: రామరాజ్యం రావాలి.
1: రామరాజ్యం షుడ్.
0: దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను.
1: అండ్ వీ వాంట్ టు లివ్.
0: అంతేకాని నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు.
1: దేర్ ఇస్ నో డిజైర్ టు లివ్ ఎనీ లాంగర్.
0: రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది.
1: వీ వాంట్ టు సర్వ్ రామ లివింగ్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: చెప్పాడు రాములు.
1: ఎన్ రామ సార్
0: చూచావా లక్ష్మణ.
1: లక్ష్మణ హావ్
0: సీన్. ఎవరెవరు హృదయం ఏ విధమైన మాటలో ఉంటుంటాదో అందరూ రాక్షసులే కాదు.
1: ఆల్ ఆర్ నాట్ డెమన్స్.
0: దాంతో కూడా సాత్వికులు ఉంటున్నారు.
1: దే ఆర్ ఆల్సో పైయస్ పీపుల్.
0: ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం.
1: విభీషణ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
0: కొరకు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు.
1: సచ్ నోబుల్ పీపుల్ ఆర్ దేర్.
0: వారిని ఒక రక్షించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ప్రొటెక్ట్.
0: ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మనే వారిని రక్షిస్తుంది.

0: వెరీ ధర్మ దే ఫాలో విల్ ప్రొటెక్ట్
1: అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునికు అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు.
0: రామా స్టార్టెడ్ టీచింగ్ టు ఎవ్రీబడి అరౌండ్.
1: ఎందుకంటే రావణ్ని ఇంటికి పంపాడు.
0: రావణ వాజ్ ఆస్క్డ్ టు గో హోమ్.
1: రెండవ దినం ఇంకా యుద్ధము సిద్ధం కావాలి.
0: నెక్స్ట్ డే దే వర్ రెడీ టు ఫైట్.
1: వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్ధము, దీంట్లో ఎవరెవరు ఏ యొక్క భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు.
0: దే హావ్ కాన్సంట్రేటెడ్ ఆల్ దేర్ అటెన్షన్ యాస్ టు హౌ టు డిస్ట్రిబ్యూట్ ద జాబ్ దేర్.
1: తెల్లవారింది.
0: నెక్స్ట్ మార్నింగ్
1: రాక్షస ఇది శబ్దములు బ్రోగిందాయి.
0: ఆల్ యు ఫైండ్ ద సౌండ్ రెడీ దేర్.
1: తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా బ్రోగినాయి.
0: అండ్ దిస్ సైడ్ ఆల్సో యు ఫైండ్ ద ప్రిపరేషన్.
1: ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు.
0: బోత్ ది పార్టీస్ ఆర్ రెడీ.
1: ఇలాంటి సమయం లోపల
0: ఇన్ ది మీన్ టైమ్
1: రావణు యొక్క రెండో కుమారుడు
0: ద సెకండ్ సన్
1: ఇందులో ప్రవేశించి
0: హి కేమ్ దేర్.
1: అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు.
0: హి స్టార్టెడ్ చీటింగ్ ఇన్ వేరీడ్ వేస్.
1: ఈ కోతులకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు.
0: హి మేడ్ దెం సఫర్ ఎ లాట్.
1: కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు, దీనికి ఏమాత్రమూ మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తాను ఒకటి చేస్తూ వచ్చాడు.
0: బట్ విభీషణ దేర్ సేడ్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్.
1: చెప్పాడు
0: కౌంటర్ యాక్షన్
1: లక్ష్మణ.
0: లక్ష్మణ
1: సుగ్రీవుని అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు.
0: గేవ్ సో మెనీ ఎగ్జాంపుల్.
1: సలహాలు చెప్పారు.
0: దే గేవ్ అడ్వైస్.
1: కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటం ఎంతో మంచిదైంది.
0: విభీషణ ఇస్ ఇన్ అవర్ కంపెనీ.
1: విభీషణుడు చాలా గొప్పవాడు.
0: విభీషణ ఇస్ నోబుల్.
1: ఈనాడు లోకములో
0: టుడే ఇన్ ద వరల్డ్
1: భీష్ముడు ఒకడు, విభీషణుడు ఇంకొకడు.
0: దేర్ ఆర్ టూ క్యారెక్టర్స్ భీష్మ అండ్ విభీషణ.
1: కానీ భీష్ముడి కంటే విభీషణుడే గొప్పవాడు అన్నాడు.
0: ఇట్ ఈస్ సెడ్ విభీషణ ఇస్ గ్రేటర్ దాన్ భీష్మ.
1: ఎట్లా గొప్పవాడు?
0: హౌ డు యూ సే దాట్?
1: కౌరవులు చేసేటువంటిదంతా పాపములని భీష్ముడికి తెలుసును.
0: భీష్మ నోస్ pretty well that what all that is done by Kaurava.
1: వారు అధర్మమూర్తులు అని తెలుసును.
0: He knows that Pandava.
1: కానీ తెలిసి కూడాను కౌరవులకు చెప్పలేకపోయాడు భీష్ముడు.
0: Bhishma did not give any advice to Kauravas. No,
1: వారి వైపునే కూడాను ఈ యొక్క భీష్ముడు సైన్యాధిపతిగా నిలిచాడు.
0: In fact, Bhishma stood as the chief captain for Kaurava.
1: కానీ విభీషణుడు అట్లా కాదు.
0: బట్ విభీష్ణ ఇస్ నాట్.
1: అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు.
0: విభీష్ణ కండెమ్డ్ వాట్ హీస్ డన్.
1: దాన్ని ఖండిస్తూ వస్తున్నాడు.
0: హీ స్టార్టెడ్ కాంట్రడిక్టింగ్, అపోజింగ్.
1: సీతను తీసుకెళ్లి రామునికి అప్పచెప్పమని బోధిస్తున్నాడు.
0: హీ పర్సూడ్ దట్ సీత షుడ్ బి హ్యాండెడ్
1: ఓవర్ టు రామ్. కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు.
0: హీ లెఫ్ట్ హిస్ బ్రదర్ అండ్ పట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: కనుక విభీషణుడు గొప్పవాడు కాదా?
0: ఇస్ నాట్ విభీషణ గ్రేట్?
1: దోషమును దోషంగా భావించి చెప్తూ వచ్చాడు.
0: He started pointing out the mistake.
1: ఈ దోషమును తాను వదలలేకపోవటం చేత అతన్ని త్యజించి వచ్చాడు.
0: Therefore, because he did not leave the sinful act, he left the company of his brother.
1: కనుకనే రామతత్వమే నాకు ప్రధాన ప్రాణతత్వము.
0: Rama is very important, my very life.
1: అనేటువంటి ఒక సత్యాన్ని విశ్వసింపజేస్తూ వచ్చాడు.
0: Full faith in the truth.
1: కనుక ఆనాడు ఈ రకమైనటువంటి యొక్క మాయల చేతను, మహాప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధం చేతను అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు.
0: బికాస్ ఆఫ్ సివియర్ వార్ఫేర్ గోయింగ్ ఆన్, మెనీ మెనీ డైడ్ ఆన్ బోత్ సైడ్.
1: ఈ యుద్ధం యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి.
0: అండ్ ద వార్ వాస్ సో సివియర్.
1: కారణకుడు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు.
0: యాక్చువల్లీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్ బట్
1: కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటుంది.
0: ద కాజ్ ఈజ్ వన్, ఎఫెక్ట్ ఈజ్ డిఫరెంట్.
1: కనుకని దీనిలో ఉండేటువంటి మూల కారణము ద్వేషమే దీనికి మూల కారణం.
0: ద మెయిన్ కాజ్ ఈజ్ హేట్రెడ్.
1: ఈ ద్వేషమునకు వాంఛలే మూల కారణం.
0: ది హేట్రెడ్ డిజైర్.
1: వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది.
0: వెన్ ద డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ వన్ విల్ బి.
1: వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది.
0: ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ వన్ విల్ బి
1: ఈగోయిస్టిక్. తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గం.
0: దేర్ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద డిజైర్.
1: కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకుని
0: వి షుడ్ హావ్ టు రిడ్యూస్
1: ద్వేషమును అణగుదొక్కుకొని దైవానుగ్రహములకై పాటుపట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు డిజర్వ్ అండ్ టు వర్క్ ఫర్ గాడ్స్ గ్రేస్.
1: రమణామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: Rama's name is the sweet, it is available, devotees come here.
1: Rama namamanu mithai idigo randi bhakt

0: లోపెట్టున వెన్న దొంగిలించి నీ పేరును చెడగొట్టుచున్నావు. కృష్ణ కృష్ణ పెట్టినది తినవు, నీ మన ఇంటిలో పుట్టినది తినవు. లోగొట్టున గొల్లల ఇండకేగి దొంగిలించి ఆ వెన్నను పొట్ట పూసుకొని యశోద కృష్ణుణ్ణి పట్టుకొని అడుగుతూ ఉన్నది. కృష్ణ, నీకు కావలసినంత వెన్న మన ఇంటిలో ఉన్నదేదా? కానీ పెట్టింది తిన్నవు, కానీ గొల్లలు పుట్టెలకుని పోయి పట్టెళ్ళు గలి గుట్టును తినవు. నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ వెంట్ ఆన్ టాకింగ్ టు హిమ్ దిస్ వే. Krishna, you are not prepared to eat that butter which is available at home and served to you. On the other hand, you go on stealing the butter from the neighborhood. You spoil your good name. Why do you do that? Why don't you relish the butter served to you at home?
0: Kani tana intilo unnatuvanti taniki eppudu kuda ruchiga undavu.
1: You
0: bite intive తనకు అతి మధురమైనటువంటి రుచి.
1: యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ ఎట్ హోమ్, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూ యాక్సెప్ట్ దట్ విచ్ ఇస్ అవైలబుల్ ఎల్స్వేర్.
0: లడ్డు మిఠాయి అమ్మేటువంటి ఒక వ్యాపారి తన అంగట్లోనే కూర్చొని ఉంటాడు, కానీ ఆ వాసనలన్నీ తన ముక్కుకు సోకుతున్నవి, కంటి కనిపించుతున్నవి, కానీ వాటిపైన ఏమాత్రము ఇష్టం పోలేదు.
1: You have the owner of a sweet shop with all the sweets available. He smells all of the sweets, but he doesn't relish, he doesn't partake even one.
0: గాలికి ఊపే పరిగెత్తిపోయేటువంటి ఆ బొరుగులు మాత్రం తాను తింటూ ఉంటాడు.
1: But he is after this puffed rice, which is after all the tasteless.
0: కష్టపడు తన ఇంటిలో ఉన్నటువంటి యొక్క సర్వస్వమును కూడాను కృష్ణుడికి అర్పితం చేసి ఆనందపడుచుండగా అతని భార్య, అయ్యా మీరు అన్నీ వాసిస్తున్నారు, కానీ మనం ఒక్క బిడ్డను మాత్రము మనం పుచ్చుకోలేకపోతున్నాము, మీరు ఆ యొక్క బిడ్డను అడిగి ప్రసాదించుకోండి అని బోధ చేస్తూ వచ్చింది.
1: యూ హ్యావ్ ఆఫర్డ్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్, but yet ask him only one boon, that we should have a child.
0: ఆ వామనుని కశ్యపుడు ప్రేమించి పొందినటువంటి ఒక ప్రసాదం.
1: And this is the gift that he received from the divine.
0: ఎన్నో యజ్ఞములు చేశాడు, 100 యజ్ఞములు చేసిన తర్వాత 101 యజ్ఞములకు అశ్వమేధ యాగం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టి అశ్వమేధ యాగం చేయడానికి ప్రయత్నిస్తుండగా తాను ఒక వామన రూపం లోపల వచ్చాడు కృష్ణుడు.
1: సో మెనీ రిచువల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మ్డ్, ఇట్ వాజ్ అశ్వమేధ యాగ విచ్ వాజ్ ఫైనలీ అండర్ టేకెన్ అండ్ కృష్ణ అపియర్డ్ ఇన్ హిస్ ఫార్మ్ దేర్.
0: 100 యజ్ఞములు చేసినప్పటికీ తనకి ఎట్టి మనశ్శాంతిని కుదరలేదు, తృప్తి కలగలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ 100 ఆఫ్ ద సేక్రెడ్ రిచువల్స్ హి డిడ్ంట్ హావ్ ద మెంటల్ పీస్.
0: అశ్వమేధ యాగమునకు ప్రయత్నించినప్పుడే ఈ పొట్టి వామనుడు అందులో ప్రవేశించాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ అట్ ద టైమ్ వెన్ అశ్వమేధ యాగ వాస్ అండర్ టేకెన్ వామన ద డ్వార్ఫ్ అపియర్డ్ దేర్ మానిఫెస్టెడ్.
0: కానీ పురోహితుడు వచ్చి, నీవు ఇతనికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: ద ప్రిసెప్టర్ కేమ్ అండ్ సెడ్, don't pay heed to his words.
0: ఇతను వచ్చినటువంటి వాడు వామనుడు కాదు.
1: The one who has
0: బ్రాహ్మణుడు కాదు, చాలా గొప్పవాడు.
1: The one who has come here is not simply the Vamana, the short one. He is a mighty person.
0: అయ్యా, నాకు మూడు అడుగులు మాత్రం దానం ఇస్తే నాకు చాలు.
1: When asked, what is it that you want? He said, it is enough if you grant me 3 footsteps, 3 feet.
0: కానీ చేరిన పురోహితులందరూ కూడాను ఎంతయో బోధ చేశారు. అయ్యా, నీవు బ్రాహ్మణులు అనుకుని నీవు అతన్ని ఆశిస్తున్నావు. కాదు కాదు, అతను బ్రహ్మాండమనే పట్టుకునేటువంటి వాడు. అలాంటి వారికి నీవు దానం ఇచ్చడం న్యాయం కాదు అన్నాడు.
1: All of the pandit, the scholars that assembled there, don't do that, O king. It is not befitting for a Brahmin to ask for charity like this.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే పాపమున్నా అని చెప్పాడు.
1: The king replied, I can't go back by the word given.
0: చక్రవర్తి మహా గట్టి హృదయుడు.
1: And he has got the strong faith in God, full of
0: మాట ఇచ్చిందంటే దాన్ని ఏమాత్రమూ మరువడు.
1: He will never break his promise. He will keep it up.
0: కనుక నేను మాట ఇచ్చిదిని.
1: Yes, I have given the promise.
0: అతను ఏమి కోరినను నేను ఇవ్వగలను.
1: I am ready to give whatever that he asks for.
0: అప్పుడు చెప్పాడు, నా 100 యజ్ఞములు కూడాను ఒక మాల మాదిరి చేసి అతనికి అర్పిస్తాను.
1: All the rituals I have done so far will be made into a garland and will be offered unto you.
0: 108వ యజ్ఞము అశ్వమేధ యాగం.
1: The 8th one is Ashwamedha.
0: దాన్ని కూడాను అతని పాదాలకి అర్పితం చేస్తాను.
1: That I will offer to your lotus feet.
0: అని చెప్పి ఆ వామనుని పోయి పాదాలు పట్టుకొని ఆ 108 యజ్ఞములు కూడాను తన యొక్క హారంగా చేసి మెడలో వేశాడు.
1: And all the sacred rituals have been made into a garland and it adorned the head of God.
0: ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యజ్ఞం. 108 యజ్ఞములు ఇవన్నీ.
1: Each one represents one yajna, 108 in total.
0: ఇది చేస్తుండగా వామనుడు పెరిగాడు పెరిగాడు పెరిగాడు. బ్రహ్మాండమంతకుడును నిండిపోయాడు.
1: వామన హ్యాస్ బికమ్ మైటీ, జైజాంటిక్ పర్సనాలిటీ, కాస్మిక్ పర్సనాలిటీ.
0: చూచితరా వామనమూర్తి, ఇతను మహాబ్రహ్మాండమునే ఆక్రమించేటువంటి వాడు. ఇతన్ని నీవు కేవలం నమ్మి పూజించావు.
1: The preceptor said, you have considered him as an ordinary one.
0: అతను 3 అడుగులు మాత్రమే కాదు,
1: not merely 3 feet.
0: ముల్లోకాలు కూడా నువ్వు తీసుకోగలడు.
1: He will occupy all the 3 worlds.
0: అలాంటి భగవత్ శక్తిని నీవు నమ్మి చాలా మోసపోతున్నావు అని ఎంతయో బోధించారు.
1: You are deceiving yourself by the form that you see in front of you.
0: కానీ దానిని స్వీకరించి బల చక్రవర్తి గొప్ప విశాల హృదయుడయ్యి అతన్ని మెచ్చుకున్నాడు.
1: హ్యావింగ్ ఆఫర్డ్ ద 3 feet, ది ఎంపరర్ బలి గాట్ ఎ వెరీ గుడ్ నేమ్, హైలీ రెప్యూటెడ్.
0: మాట ఇచ్చి తప్పుడు కంటే మరణమున్నది అన్నాడు.
1: ఇఫ్ వన్ బ్రేక్స్ ది ప్రామిస్ ఇట్ ఇస్ డెత్.
0: కానీ ఈనాటి కలియుగం లోపల మాటలు ఇస్తున్నారు కానీ అన్ని తప్పుతున్నారు.
1: In this age of Kali, so many promises are made, but nobody would keep them up.
0: కానీ ద్వాపరయుగములు మాట చెప్పి తప్పేటువంటి వాడు ఎవరు కూడా కనిపించలేదు.
1: But in the Dwapara age, nobody ever gone back the promise given.
0: కనుక బలిచక్రవర్తి నేను తప్పను అన్నాడు.
1: So Emperor Bali said, I'll keep up my promise.
0: కానీ చెప్పినట్టుగా కృష్ణుడికి దానం చేశాడు, అంతా కృష్ణుడికి అర్పితం చేశాడు. నాది అనేటువంటిది ఏది లేదు.
1: As he declared, he has offered everything to God and said,
0: అంతా భగవంతునిది,
1: nothing belongs to me, everything is yours, O Lord.
0: అని అర్పితం గావించుకుని తన యజ్ఞం పూర్తి చేసుకున్నాడు.
1: So he surrendered and completed the performance of the ritual.
0: ఇది ముఖ్యం కాదు. కృష్ణుని యొక్క లీలల్లో మహత్తరమైనటువంటి లీలలు, మహాశక్తివంతమైనటువంటి లీలలు ప్రదర్శించాడు కృష్ణుడు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, కాంప్రిహెన్షన్ అండ్ ఎస్టిమేట్.
0: ఈ విధంగా జరుగుతుండగా కానీ ప్రజలు ఎంతయో ఈ యొక్క విష్ణుమూర్తిని వర్ణిస్తూ వచ్చారు.
1: People went on extolling, praising the Lord, the inhabitants.
0: Vamanamurtini varnistu vacharu.
1: They have been narrating God Vamana.
0: Ee Vamanudu Mahachakravarti.
1: And you have the emperor on one hand.
0: Kashyapunaku puttinatvanti muddulu biddadu.
1: And he is the dearest child of Kashyapa.
0: Aa Kashyapudu nayana నీకేం కావాలన్నప్పటికీ నేను ప్రసాదిస్తాను.
1: Whatever you want, I will confer, he said.
0: ఎవరిని నీవు ఆశించవద్దు.
1: In fact, don't expect any from anybody.
0: అడిగి పుచ్చుకోవటం కంటే అడుగకనే ఇచ్చినటువంటి పుచ్చుకోవటము చాలా గొప్పతనం.
1: It's simply great if you accept what is destined, what is given to you, rather expecting something.
0: కనుక ఈ ప్రపంచమంతయును నీదే.
1: The whole world is yours, Lord.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి నీకు ఇంకొకరిని ఎందుకు నీవు ఆశించాలి?
1: యు ఆర్ బీయింగ్ సో పవర్ఫుల్, ఓనర్ ఆఫ్ ద హోల్ కాస్మోస్, వై డు యు ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ ఎనీబడీ
0: అని చెప్పి తనకు కావాల్సినంత ఏది కావాలన్నప్పటికీ ఇచ్చాడు.
1: సో సేయింగ్ ది ఎంపరర్ ఆఫర్డ్ వాట్ ఎవర్ దట్ ఆస్క్ ఫర్.
0: వామనుడు అనగా చాలా పొట్టివాడు.
1: వామన ఇస్ సో షార్ట్, ది డ్వార్ఫ్.
0: అనగా తాను చాలా చిన్నవాడైనప్పటికీ ప్రపంచమంతా కూడా మించినటువంటి వాడుగా తయారవుతూ వచ్చాడు.
1: దో హీ సో షార్ట్, సో స్మాల్ ఇన్ స్టేచర్, బట్ ఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ది యూనివర్స్.
0: అతనికి ఏది కూడా ఒక విధమైనటువంటి యొక్క తృప్తి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ హ్యావ్ ద హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాంప్లసెన్సీ.
0: హ్యూమన్ లెవెల్ కంటే కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: ద హ్యూమన్ లెవెల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్.
0: కానీ ఇతనికి ఎట్టి పరిమితం కూడా లేనటువంటి వాడు.
1: The divine is limitless.
0: పరిమితములకు మించి
1: transcends limitation.
0: ప్రొద్దున రాత్రి కూడాను సూర్యోదయం జరుగుతూ ఉంటుంటారు.
1: You find the sunrise happening every time.
0: దీన్ని ఎవరు నియమిస్తూ వచ్చారు?
1: Who is the controller of sunrise?
0: తన యొక్క నియమం తాను పాటిస్తూ వచ్చాడు.
1: He observes his own regulation.
0: ఇట్టి విచిత్రమైనటువంటి శక్తి ఒక కలియుగమునందు కానీ మరి ఏ యుగమునందు కానీ ఎక్కడ కూడా జరగలేదు.
1: దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ ఏజ్.
0: ఇది నా డ్యూటీ, నా డ్యూటీని నేను తప్పక చేయాలి అని స్మరించుకుంటూ వచ్చాయి.
1: ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ద డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలోడ్ అకార్డింగ్లీ.
0: ఏ విధంగా వచ్చాయి? బలవంతంతో రాలేదు.
1: దే హావ్ నాట్ బీన్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: కిలకిల నవ్వుచు, పక్కపక్క నవ్వుచు ప్రవాహములు ఎంతనో ఆనందంగా ప్రవహిస్తూ వచ్చాయి.
1: ద రివర్స్ అండ్ ద రన్నింగ్ బ్రూక్స్ విత్ ఆల్ ద సౌండ్స్ లైక్ దట్ ఆఫ్ ద స్మైల్స్ ఫ్లో ఇన్సెసెంట్లీ కంటిన్యూస్లీ.
0: ఇట్టి ద్వాపర యుగం యొక్క ప్రభావము అన్ని యుగములు కూడాను ఆదర్శాన్ని చూపిస్తూ వచ్చాయి.
1: దిస్ ఈజ్ ద ఐడియల్ సెట్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఏజెస్.
0: ఇంతే కాక సైంటిస్ట్ అంతా కూడా ఎంతనో ప్రయత్నపూర్వకంగా శోధనలు చేస్తూ వచ్చారు.
1: Scientists investigated, made thorough inquiry of all these facts.
0: రాత్రి యందు ఆకాశమునకు వెలుగు కలిగించి పగటిపూట ఎక్కడనో దాచుకుంటున్నాయి ఈ నక్షత్రాలు, దీనికి ఏది కారణమని పరిశీలన చేస్తూ వచ్చారు.
1: Scientists wanted to know the reason behind the stars hiding themselves during the daytime.
0: కానీ వారు కేవలము ఒక యుక్తితో ఈ పగటిపూట వెలుతురు ఎక్కువగా ఉండటం చేత నక్షత్రాలు అక్కడ కనిపించడం లేదు అని నిర్ణయం చేశారు.
1: దే డిసైడెడ్ బికాస్ ద బ్రాడ్ డే లైట్, ద లైట్ ఆఫ్ ద స్టార్స్ కుడ్ నాట్ బి సీన్ ఆర్ మేడ్ అపేరెంట్.
0: కానీ ఇదే విధంగానే ప్రతి శక్తిని కూడాను దివ్యమైనటువంటి యొక్క శక్తిని కూడాను తాము వేరుగా ఉంచుకొని కారణాలు చెప్పక అనేక రకములుగా ప్రవహించుకుంటూ వచ్చాయి.
1: Therefore, the divine power and the mystery could not be comprehended and thoroughly investigated. Therefore, man went on imagining his own way.
0: శిశువు పుట్టిన తక్షణమే, ప్రేగును కోసిన తక్షణమే కెవకెవని ఏడుస్తుంటాడు.
1: The moment child is born, the moment his fetus is cut off, the child starts crying.
0: Kani ee yokka rahasyam evvaru kudanu neti kudanu kanipettaledu.
1: Nobody could explain the reason behind this.
0: Inta teno leka palo naluku paina pettinappudu challaga nidrapothadu.
1: When once the honey or the milk is fed to the child goes to sleep.
0: Anaga manavudu puttinadantai kudanu aakari teechukunnadu kai.
1: The human birth, it appears as though, is going to be the hunger.
0: Chikkuna nanduchu koti vidyalan poonika neyachi paripurna sukambulanu pondaleka ee manava jati lokamunu mraggaganeetiki sri paratparam jnanam cheyu shaktulaku darini chupakai unne manava.
1: The man struggles hard and makes use of all his talents and the skills and the knowledge that he has, only to eke out his living, to carry on his living. But what is it? Why can't you think of God and go beyond, transcend the fulfillment and shelter?
0: Prati manavudu kudanu manam puttinadi mottamota pottani nimpukosmani ani gurtinchadu.
1: So every man started feeling that he is born only to satiate his hunger, the fundamental requirement.
0: Prati vyakti kudanu puttinappudu nunchi kudanu aahara nimittamai praakulaadutu vachayi.
1: So man is struggling for food right from the beginning.
0: Intiye kaadu chettulo unnatundi kommalu gaaliki atu itu aadutu oka kommaku raasukoni andulo agni putti aneka rakamainatundi agni prajwalimpa chestundadi.
1: As the wind blows, you find the branches that touch each other and there arises sparks of fire.
0: Aa kattalanu agnilo veste kudanu kaaratam chaala kashtamu.
1: And that fire naturally burns.
0: కానీ కొమ్మకు కొమ్మకు రాసుకునియే అగ్ని తల నుండి కుట్టిన ఆవిర్భవిస్తున్నాయి.
1: బట్ ద వెరీ ఫైర్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది టూ బ్రాంచెస్ దట్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ రబ్ అగైన్స్ట్ ఈచ్ అదర్.
0: అగ్ని ఉండి కూడాను తమకు తాము భస్మం చేసుకోలేకపోతున్నాయి. దీని రహస్యాన్ని ఎవరు ఈనాటి వరకు కనిపెట్టలేదు.
1: ద ఫైర్ ఈజ్ ఇన్ ద వుడ్ బట్ ద వుడ్ ఈజ్ నాట్ బర్న్డ్ బై ద ఫైర్ విత్ ఇన్. నోబడి కుడ్ నో ద రీజన్ బిహైండ్.
0: ఇట్టి రహస్యములు జగత్తులో ఎన్నియో ఉన్నవి.
1: There are so many mysteries in this nature.
0: ఇటువంటి రహస్యములు నేటి కూడాను అనేక వేల సంవత్సరం నుంచి కూడాను అనేక మంది సైంటిస్టులు పరిశోధన చేస్తూ వస్తున్నారు.
1: The secrets of nature are being unraveled, explored, investigated by scientists.
0: ఇట్టి రహస్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మానవులు దైవాన్వేషణ నిమిత్తమై ప్రాకులాడుతూ వచ్చారు.
1: Man is in search of God to know the secrets of nature.
0: దైవాన్ని అన్వేషించుటకు వీలు కాదు.
1: It's not possible to search for God.
0: ఈ కేవలం సామాన్యమైనటువంటి ఒక వస్తు రూపము లేక ఒక శక్తి రూపము అయితే దీన్ని కొంతవరకు పరిశోధన చేయవచ్చును.
1: God is not an object nor individual to visualize and see him in front of you.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందగ చేయించి జీవితము నీ దగ్గర దారబోసి అరవింద దరాక్షుని విస్మరించి ఏ సుఖం పొందినారు మీరు.
1: ఓ మ్యాన్, వాట్ కంఫర్ట్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్, వాట్ జాయ్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్. రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, యూ స్పెండ్ ఆల్ యువర్ టైమ్ జస్ట్ టు క్యారీ ఆన్ యువర్ లివింగ్, ఫర్గెటింగ్ ద హోలీ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవశక్తి చేత సర్వములకును జగత్తులో సంచరిస్తున్నావు గాని మానవుని యొక్క సశక్తి చేత ఏది కూడా వారు ప్రయత్నపూర్వకంగా సాధించలేదు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ ఆర్డైన్డ్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ద విల్ అండ్ ద డివైన్ కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ బై హ్యూమన్ ఎఫర్ట్.
0: ఇదే విధంగానే ఈ ప్రపంచంలో అనేక శక్తులు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ సో మెనీ మైటీ పవర్స్.
0: ఈ శక్తులన్నీ కూడాను కేవలము ఎవరో పుట్టించారు, ఏదో ఒక శక్తి నుంచి వచ్చినాయి, భగవశక్తి నుంచి ఇవి ఆధారమవుతున్నాయి అని భావిస్తూ ఉంటారు. ఇది భగవద్శక్తితో వచ్చేటువంటివి కాదు.
1: పీపుల్ థింక్ దట్ దీస్ పవర్స్ ఆర్ ఎక్వైర్డ్, దట్ దే ఆర్ అబ్టైన్డ్, నాట్ సో.
0: ఇది కేవలము ఈ ప్రకృతి యొక్క శక్తినే సహజశక్తిపైనటువంటి ఒక దీంతో ఇవి ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దీస్ ఆర్ న్యాచురల్. ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ లేటెంట్ పవర్స్ ఇస్ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఒక కర్రను తీసి దేన్నైనా కొట్టినప్పుడు అది చాలా బాధపడుతుంటాయి.
1: వెన్ యూ hit anyone with the stick, naturally it causes pain.
0: Andulo edo ee agni shakti okati unnadi.
1: Well, there is some power here.
0: Rayanti is denaina kottinappudu deenlo edo oka parama shakti untundadi.
1: If you pelt a stone and hit anybody, naturally it pains. When you just strike two stones against each other,
0: that's a fire originate.
1: Do you see the fire externally?
0: Ledu.
1: No.
0: గోప్యంగా ఉంటుండి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేది కనిపించి వసం చేస్తుండదు.
1: ద ఫైర్ ఇస్ హిడెన్, ఇట్ కమ్స్ అవుట్ ఎట్ ఎ ప్రాపర్ టైమ్ అండ్ బర్న్స్ ఆల్.
0: ఈ శక్తులన్నీ కూడా ఆ సహసిద్ధమైనటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అనుగ్రహించినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ద మిస్టరీస్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ది స్పెషల్ డిజైన్ ఆఫ్ గాడ్.
0: నందుని ఇంట ఒక దీపం పుట్టించేటువంటి వారు.
1: They found his fire, the lamp, at the residence of Nanda.
0: మిగిలిన బీదవారందరి కూడాను ఈ షావుకారింటి దీపం తీసుకుని పోతే మేము కూడా షావుకారులం అవుతామని ఆ ఇంటి దీపాన్ని ముట్టించుకుని వెళ్లిపోయేటువంటి వారు సాయంకాలం.
1: The Nanda being rich one, all the local inhabitants go visit Nanda's residence, lamp their own, thinking that they would also.
0: ఆ గ్రామం నందుని ఒక ఇంకొక కొత్త కోడలు వచ్చింది.
1: There in the same village, a daughter-in-law newly
0: అక్కడారు ఆ నందుని ఇంటికి పోయి యశోద ఇంటి యొక్క దీపం ముట్టించుకుని రామని చెప్పింది.
1: షీ టూ వాజ్ కమాండెడ్ టు గో టు నందాస్ రెసిడెన్స్ అండ్ ల్యాంప్.
0: ఆ యొక్క దీపం ముట్టించుకుని చూస్తుంటుంటే చేయంతా కారిపోతుండాలి కానీ ఈమె నవ్వుకుంటూ ఆ కన్నులు తెచ్చుకుని చాలా ఆనందంగా చూస్తుండాలి.
1: యాజ్ షీ వాజ్ లైటింగ్ ద ల్యాంప్ షీ వాజ్ వాచింగ్ ది డివైన్ ఫేస్ and has lost herself in ecstasy.
0: నిప్పు కారేటువంటిదే కాని చల్లని ఆనందాన్ని అందించేటువంటిది కాదు.
1: It is a fire that burns, it will never give you any kind of comfort and coolness.
0: ఇంకా మరి దీపమును అందించుకోవడానికి పోయినటువంటి ఒక ఈ స్త్రీలు బాలికలందరూ కూడాను ఆమెను చూస్తూ ఎగురుతూ ఉన్నారు.
1: While this newly married daughter-in-law started lamping her own, lighting her own lamp,
0: ఎందుకు తాను దూరం రావటం లేదు?
1: How is that you are? Why is that you are distancing yourself from the fire? They have put the question.
0: అక్కడ వాళ్ళు పాటలు పాడుకుంటూ కూర్చున్నారు.
1: Then they were singing.
0: సుగుణకు కనిపించెనంట సుగుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట దీపాన కనిపించెనంట అని పాటలు పాడుతున్నారు.
1: They were all singing. In chorus, Suguna could see there. Suguna could see there in the fire the beautiful form of Krishna. That's how they were singing in joy.
0: ఈ పాటలు విని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: And Yashoda came there, appeared there in front of them.
0: ఆమె కూడా చూచింది.
1: She too noticed.
0: ఈ సుగుణ యొక్క చేయి కాలిపోతుంటుంటే చూచింది.
1: And she could notice the finger of Suguna being burned.
0: మధ్యలో ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి వాళ్ళంతా పాటలు పాడుతుంటూ ఎగురుతూ ఉన్నారు.
1: And she also noticed all the rest dancing in joy, singing the glory.
0: అప్పుడు యశోద వచ్చి ఆమె చేయిని పట్టుకుని తీసి, ఏమమ్మా అర్జున్ నిన్ను కాలుస్తుంటుంటే నీవి గుర్తించుకోవటం లేదే అనింది.
1: యశోద హ్యాస్ పుష్డ్ హర్ హ్యాండ్ అసైడ్ అండ్ సెడ్, డోంట్ యూ నోటీస్ దట్ యువర్ ఫింగర్ ఇస్ బర్నింగ్. వై డోంట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్? దట్స్ వాట్ షీ సెడ్.
0: నందుని ఇంటికి పోతే అగ్ని కాలుస్తుంది అనేటువంటి పెద్ద చెడ్డ పేరును తేవడానికున్నావా?
1: డూ యూ వాంట్ టు బ్రింగ్ ఎ bad name to Nanda's family that anybody would burn down?
0: వాళ్ళ అత్త మొదలే కోపంగా ఉండేటువంటి ఈ యొక్క యశోద ఇంటికి వచ్చి చూసేటప్పటికి చాలా బాధపడిపోయింది.
1: మదర్ ఇన్ లైన్ వెన్ షీ కేమ్ అండ్ నోటీస్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్, షీ ఫెల్ట్ వెరీ సాడ్.
0: ఇంకా ఏనాటికి కూడాను యశోద ఇంటికి అడ్డు పెట్టుకోవడానికి పోకూడదు.
1: వీ షుడ్ నెవర్ సెండ్ హర్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు లైట్ అవర్ ల్యాంప్.
0: ఈ విధంగా కొన్ని కొన్ని కారణాలు, అనేక రకమైనటువంటి యొక్క విచిత్రమైన కారణాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: మిస్టీరియస్ థింగ్స్, వండర్ఫుల్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ దోస్ డేస్.
0: కనుక యశోద ఇంటి దగ్గర అనేక రకమైన విచిత్ర విచిత్రములంతా కూడాను కలిగిస్తూ వచ్చింది.
1: ది ఇన్ఎక్స్ప్లికబుల్ మిస్టీరియస్ థింగ్స్ హ్యాపెండ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఈ విధంగా చేస్తూ రాగా ఒకనాడు కృష్ణుడు వచ్చాడు.
1: One day Krishna came there.
0: Madhuraku vellinatvanti Krishnudu aa naati varaku raaledu.
1: Having left this place once, he has not come back.
0: Eppudu vastadu Krishnudu, eppudu vastadani choodalani aneka mandi gopikalu kannulu kaalu gaachukoni koorchunnaru.
1: In fact, all gopikas there in Vrindavan were waiting for the return of Krishna.
0: Ilanti paristhiti lopala aa naadu Krishnudu vachadu.
1: Under these circumstances, in response to the yearning,
0: Krishna appeared.
1: But nobody could see him. All had assembled at the residence of
0: Yashoda. People
1: went on questioning, it seems Krishna is here, you are hiding him somewhere. Let us see him. That's what they said.
0: ఎవరికి కనిపించుకోకుండా ఒక్కొక్కరికి మాత్రమే ప్రత్యేకంగా కనిపించేటువంటి వాడు.
1: ఆల్ కుడ్ నాట్ సీ హిమ్ కలెక్టివ్లీ, బట్ ఈచ్ వన్ కుడ్ విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ కృష్ణ.
0: కానీ నీ ప్రాప్తి నీది అని తాను జవాబు చెప్పి వెళ్ళిపోయాడు.
1: థింగ్స్ హ్యాపన్ అకార్డింగ్ టు దర్ డిజర్వ్డ్నెస్. దిస్ ఈజ్ యువర్ ప్రాప్తి.
0: యశోద లోపలికి పిలిచి కృష్ణుణ్ణి చాలా దండించింది.
1: అండ్ యశోద పనిష్డ్ కృష్ణ.
0: కృష్ణ, పెట్టినది తినవు, నీ పెట్టినది తినవు, గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగలో గుట్టున తినదేవు, నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: కృష్ణ, యూ డోంట్ ఈట్ దట్ విచ్ ఇస్ సర్వ్డ్ టు యూ, దట్ విచ్ ఇస్ అవైలబుల్ అట్ హోమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ బి విజిటింగ్ ఆల్
0: రిలేటివ్స్. నీకు రుచిగా ఉండదా?
1: Don't you realize that what is served at home?
0: ఇతరుల ఇంటికి పోయి దొంగతనంతో చేసుకునేటువంటిది మాత్రమే నీకు చాలా రుచి ఇస్తుందా?
1: Do you really like that by stealing which is available elsewhere?
0: అని ఆ పిల్లవాడిని కృష్ణుణ్ణి రోడ్డుకి కట్టివేసింది.
1: And he was tied up to a mortar there.
0: నిజంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది సార్వభౌమమే.
1: This is the experience of everybody in the world.
0: తన ఇంటిని తనకు ఎప్పుడు కూడా రుచి ఉంటావు.
1: నో వన్ యాక్సెప్ట్స్ రిలీషియస్ దాట్ విచ్ ఇస్ ఎట్ హోమ్.
0: ఇంటిలో వంటలు వండితే ఆ వంటలు ఏమీ కూడా తనకు రుచిగా ఉండవు.
1: ఆల్ ద ప్రిపరేషన్స్ సో నైస్లీ మేడ్ ఎట్ హోమ్
0: పరయింటి వంటలు మాత్రము చాలా పక్వంగా మంచి రుచిగా కనిపిస్తుంటాయి.
1: బట్ దోస్ విచ్ ఆర్ సర్వ్డ్ అవుట్ సైడ్ వీ రిలీష్ దెమ్ వెరీ మచ్.
0: ఈ విధంగా జగత్తులో జరుగుతూనే ఉంటున్నాయి.
1: దిస్ ఈస్ ద వే ఆఫ్ ద వరల్డ్.
0: కృష్ణుడు పరయింటివి పక్వంగా ఉంటున్నాయని బోధించడం కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ద లెసన్ ఆఫ్ కృష్ణ.
0: వెన్న అనగా కేవలం పరిశుద్ధమైనటువంటి హృదయమే.
1: బట్టర్ సింబలైజెస్ ప్యూర్ హార్ట్.
0: ఆ ప్యూర్ హార్ట్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తీసుకుంటాడు కృష్ణుడు.
1: కృష్ణ రిసీవ్స్ యాక్సెప్ట్స్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ప్యూర్ హార్ట్.
0: అది మృదుమధురంగా ఉంటుంటారు.
1: ఇట్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
0: అనగా ఇతరులు పరిపక్వమైనటువంటి హృదయములు చాలా మృదుమధురంగా ఉంటుంటాయి.
1: The hearts of devotees are soft, tender and sweet.
0: కనుకనే వారి యొక్క హృదయముని మాత్రమే తాను అపహరిస్తుంటుంటాడు.
1: Therefore Krishna is after such sweet hearts.
0: కానీ ఆ దొంగతనము అనేటువంటిది మాత్రము ఓ చెడ్డ పేరును తెప్పించింది.
1: But however this robber stealing brought him bad name.
0: అందరూ కూడా కృష్ణుడు చోరుడు చోరుడు చోరుడు అని పిలుస్తూ వచ్చాడు.
1: All call Krishna a thief.
0: కానీ యశోద చెప్పింది, నాయన నిన్ను చోరుడు అంటున్నావు, కానీ అదే చోరుడు అనేటువంటి పదమును నువ్వు పాటలతో చెప్తే అందరూ తలలు ఊపి ఆనందిస్తారు.
1: పీపుల్ కాల్ యూ ఎ థీఫ్, బట్ కృష్ణ వెన్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ నైస్ హిమ్, పీపుల్ విల్ నాట్ దేర్ హెడ్స్ ఇన్ అప్రిసియేషన్.
0: చిత్త చోరా అని పిలుస్తుంటుంటే ఎంతనో ఆనందపడుతుంటారు.
1: వెన్ వన్స్ వీ సే చిత్త చోరా, ద వన్ హూ స్టీల్స్ ద హార్ట్, పీపుల్
0: ఊరికే చోరుడు అంటుంటే మాత్రం కోప్పడతారు.
1: But if we call you simply a thief, you'll be irritated.
0: Avidi kaakunda gaanamto cherinappudu adi ento madhuryanga untuntadi.
1: When it's mixed with a melody, it is joyful.
0: Kanuka prathi okaru premato ee vidhanga pichinappatikini bhagavantudiki adi madhuryamgaane untuntadi.
1: Therefore when once we sing with all the love, it will be so sweet to God.
0: Lekapothe andaru enduku chitta chora ani pilustaru?
1: Why people call him chitta chora?
0: చిత్త చోర యశోద కే బాలీ చోర కో చిత్త చోర.

0: విధంగా రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి.
1: That song in praise of God with all the melody makes everybody blissful.
0: అటు రాగతాళములు లేకుండా ఏ చోర చిత్తచోర రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది.
1: But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat,
0: రాగతాళములతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి.
1: The music rendered with the correct beat and the tune will be relished except
0: everybody. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళములతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు.
1: That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy.
0: కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి.
1: That is the greatness and the sweetness in music.
0: ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును.
1: With music you can please God.
0: కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు.
1: The mere vocal expression, verbal expression will not please God.
0: రాగతాళములు కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు.
1: It should be music full of melody that pleases God.
0: కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చు.
1: The good music, the sweet words, the nectarine words, the beautiful music.
0: కృతయుగ త్రేతాయుగమునందు ఇట్టి గానం చేత ఎవరు కూడా పొందలేరు.
1: This was not the way to attain God in Kruta and Treta ages.
0: వేదాలంతా కూడా ఎన్నో వర్ణిస్తూ వచ్చారు.
1: They went on repeating, reciting Vedas.
0: కానీ ఈ వేదం చేత కూడా ఎవరు భగవంతుని పొందలేరు.
1: People could not attain God by reciting Veda.
0: Rigveda, Yajurveda, Samaveda, Adharvana Veda kodanu entano paadutu vacharu.
1: All four Vedas were repeatedly recited.
0: Samavedanu endaro brahmanulu chaala varnistu vacharu.
1: Many priests followed, adopted Samaveda.
0: Kaani ee vedamcho enni vidhamainatundi prayatnam chesina bhagavantuni okkaraina kodanu sandarshinchina varu leru.
1: None could see the manifestation of the divine.
0: కానీ దీనిని గానంలో చెప్పినప్పుడు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
1: బట్ వెన్ వన్స్ ఇట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ దే కుడ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని గానలోలుడు అన్నారు, గానప్రియుడు అన్నారు.
1: గాడ్ లవ్స్ మ్యూజిక్, హీస్ ఆఫ్టర్ మ్యూజిక్.
0: కనుక మీరు గానం చేత భగవంతుని ప్రార్థించండి.
1: సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: అట్టి గానం చేత దైవాన్ని ఎంతైనా మనం పొందవచ్చును.
1: దట్ మ్యూజిక్ ప్లీజెస్ గాడ్.
0: కానీ మాకు రానటువంటి వారు మా గతి ఏమిటి అని వారు వాదించవచ్చు.
1: సమ్ పీపుల్ మే క్వశ్చన్ దిస్ వే, దోస్ దట్ డు నాట్ నో మ్యూజిక్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్.
0: మీ మ్యూజిక్ లేకపోయినప్పటికీ పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్.
0: ఏదో ఒక రాగంలో మీరు పెట్టి భగవంతుని ప్రేమించండి.
1: యు నీడ్ నాట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యూజిక్, యూ కెన్ సింగ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: కనుక మ్యూజిక్ అంటే ఏమిటి ప్రత్యేకంగా నేర్చుకున్నటువంటిదే కాదు.
1: మ్యూజిక్ ఈజ్ నాట్ ఎక్స్పర్ట్, ఇట్స్ స్పెషల్లీ లెర్న్డ్.
0: రామ నన్ను కాపాడు అని ఒక పద్యంలో చెప్తే ఏమంత మధురంగా కనిపించదు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ప్రొజైక్ ఫార్మ్ ఇట్ విల్ నాట్ బి ప్లీజింగ్.
0: రామ నన్ను కాపాడప్ప అని మాటలతో చెప్తే అంత మధురంగా ఉండదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ సో నైస్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ వెర్బలీ.
0: కానీ అదే ఒక రాగం వేసి రామ నన్ను కాపాడు అంటే ఎంతో మధురంగా వచ్చేసేస్తుంది.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ పుట్ ఇన్ మ్యూజికల్ స్టైల్, ఇట్ ఈస్ సో మెలోడియస్.
0: పాడండి, ఆ మ్యూజిక్ లోపల అంత మాధుర్యం ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద స్వీట్నెస్ ఇన్ మ్యూజిక్.
0: కనుక భగవంతుని మనం పొందాలనుకుంటే గానం చేతనే మనం భగవంతుని పొందాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ టేక్స్ యూ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్.
0: హృదయాన్ని అర్పితం చేసి
1: ఆఫరింగ్ యువర్ హార్ట్ టు గాడ్,
0: దీంతో ఒక రాగమును కలిపి
1: అండ్ యాడింగ్ ట్యూన్ టు దాట్
0: గానం చేస్తే భగవంతుడు తప్పక మీకు కల్పిస్తుంటాడు.
1: అండ్ సింగ్ హోల్ హార్టెడ్లీ యుల్ సీ గాడ్
0: అప్పుడు మీరు పోతున్నప్పటికీ తప్పక మీకు కనిపిస్తుంటాడు.
1: యుల్ సర్టన్లీ ఫైండ్ హిమ్.
0: ఇటువంటి రాగము నేర్చుకునేటువంటి వాడు ఏదో కొన్ని పాటల వల్ల పద్యాల వల్ల భగవంతుని ప్రార్థిస్తూ నిరాశకు గురి అవుతున్నారు.
1: Those that cannot sing in praise of God They are disappointed, they are frustrated.
0: కానీ ఆ విధంగా డిసప్పాయింట్ కి మాత్రము మీరు అవకాశం అందించకండి.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఎందుకు డిసప్పాయింట్ వస్తుంది? మొదలై నీవు అపాయింట్ చేసుకుంటే అది డిసప్పాయింట్ వస్తుంది.
1: ద డిసప్పాయింట్మెంట్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రయర్ అపాయింట్మెంట్.
0: నీవు మొదలై నీవు అపాయింట్ చేసుకోవద్దు.
1: That you don't have an appointment at the beginning.
0: తోచినప్పుడు నీకు ఏది తెలుస్తుందో దాన్ని నీవు గానంతో చెప్పు.
1: Express in the form of music as you feel.
0: ఇది ఏ భగవంతుని పొందడానికి సులభమైన మార్గం.
1: This is an easy path to attain God.
0: కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క ఆనందము మరి ఏ అవతారంలో కూడాను ఎవరు కూడాను పొందలేదు.
1: The bliss enjoyed by the people in Krishna's age, in the incarnation of Krishna, no one else ever enjoyed that blissful state.
0: కనుక మీరు కృష్ణ అవతారంలో పొందినటువంటి యొక్క అనుభూతిని మీరు జ్ఞప్తి అందించుకొని మీరు కూడాను మీకు తోచినటువంటి జ్ఞానం చేత భగవంతుని పాడుకొని ఆనంద పెట్టండి.
1: యు థింక్ దోస్ డేస్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్ అండ్ థింక్ సింగ్ ఇన్ గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈవెన్ టుడే.
0: ఈ గానలోరుడైనటువంటి యొక్క కృష్ణుడు,
1: కృష్ణ హూ లవ్స్ మ్యూజిక్,
0: మనోలోరుడైపోతుంటాడు.
1: ఆల్సో లవ్స్ ది హ్యూమన్ హార్ట్.
0: ఇటువంటి మనస్సుకు ఒక్క పాత మాత్రమే సరిపోతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హార్ట్.
0: కృష్ణ అవతారంలో లీనమైనటువంటి యొక్క భక్తులు మరి ఏ అవతారం అందుకూడను ఎవరికి ఆ విధంగా లీనం కాలేదు.
1: ద కైండ్ ఆఫ్ మర్జ, ద కైండ్ ఆఫ్ కల్మినేషన్ క్లైమాక్స్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఎంజాయిడ్ బై కృష్ణావతారం
0: మాత్రమే అనేక వేలకు వేలేరు భగవంతునితో ఏకమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది డివోటీస్, గుడ్ లాట్ ఆఫ్ దెమ్ మర్జ్డ్ ఇన్ గాడ్ ఇన్ ది టైమ్స్ ఆఫ్ కృష్ణ.
0: దైవంలో మర్జ్ కావాలంటే ఒక గానమే ప్రధానమైనది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డివైన్ మ్యూజిక్ that helps the devotee to merge in the deity.
0: Kana gana priyude anetundi danti idi sarine arthanga teeskovali.
1: This is the true meaning in the divine music.
0: Krishna oka maata matram chepte kuda chaalu.
1: If you just utter the name of God Krishna once, it's enough.
0: Aa vidham anetundi oka gaanam cheta meeru daivanni pondandi.
1: You reach God, attain God by music.
0: Krishna avataram nandunnatundi oka leelalu, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక మహిమలు, కృష్ణావతారం నందు కనుగొన్నటువంటి ఒక చేష్టలు ఏ అవతారం నందు కూడాను ఈ విధంగా కనిపించలేదు.
1: ద స్పోర్ట్ ఆఫ్ కృష్ణ, ది లీలాస్ ఆఫ్ కృష్ణ, ది డివైన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అన్పారలల్డ్, ఆర్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ ది ఏజెస్ దట్ ఫాలోడ్.
0: అటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నప్పుడు దైవమును ఏదో ఒక రాగము కల్పించుకుని ఈ రాగం చేత మీ యొక్క హృదయ రాగాన్ని ఏకం చేయండి.
1: If you want to enjoy that blissful state, sing the glory of God with that divine melody wholeheartedly.
0: కానీ అట్టి రాగమే మీకు తెలియకుండా పోయినప్పుడు అది ఒక రోగంగా తయారవుతుంది.
1: If you don't know how to sing in correct tune raga, then naturally it will be roga or disease.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్నియో భజన చేస్తున్నారు.
1: You do bhajans.
0: అందరూ కూడా భజనలో పాల్గొంటున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ జాయిన్ ఇన్ కోరస్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంగా పోతున్నారు.
1: బట్ ఈచ్ వన్ సీమ్స్ టు సింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: నిజంగా వారికి తెలిసినటువంటి రాగంలో మీరు ఏకమైపోతే,
1: ఇఫ్ యూ జాయిన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ,
0: హృదయంలో భగవంతుడు కూడా లీనమవుతాడు.
1: యూ విల్ ఫైండ్ గాడ్ విత్ ఇన్ యూ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక భగవంతుని మనం లీనం చేసుకోనంటే ఏదో మనకు తెలిసినటువంటి రాగంగా తీర్చుకొని ఆ రాగం చేతనే మనము గానం చేయవచ్చు.
1: If you want to identify yourself with God in you, installed in your heart, you have to sing His glory in perfection.
0: ఇటువంటి కృష్ణావతారం లోపల అనేక మందికి అనేక విధములైనటువంటి ఒక దర్శనమిచ్చి సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము కేవలం మృదుమధురమైనటువంటి ఒక మాటల చేత భగవంతుని సంతోషపెట్టినటువంటిది కృష్ణావతారం ఒకటే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ కృష్ణాస్ ఇన్కార్నేషన్ that has granted many of the devotees with mysterious, ununderstandable, inexplicable leelas and experiences. The God who is pleased by the melody and the music.
0: Kanaka prema swaroopulara,
1: embodiments of love.
0: Ee gaanam kante minchinatundi marokati ledu.
1: There is nothing more than music.
0: Ekkadaina kada dramalu aadutunte
1: takes perfection.
0: Ituvanti krishna avataram lokala aneka mandiki aneka vidhamulainatundi oka darshanam ichi సందేహాలు తీర్చి వారిలో లీనం గావించుకున్నటువంటి ఒక అవతారము.

0: ఈ గానం కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ మోర్ దాన్ మ్యూజిక్.
0: ఎక్కడైనా కానీ డ్రామాలు ఆడుతుంటే లేక ఇంకెక్కడైనా కూడా సినిమా జరుగుతుంటుంటే ఆ రాగం పైన అందరూ పోతుంటారు.
1: పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ బై మ్యూజిక్ ఇన్ ఎనీ స్టేజ్ పర్ఫార్మెన్స్ బీ ది డ్రామా ఆర్ సినిమా.
0: ఇటువంటి డ్రామాల పైన మనం నిజమైనటువంటి మనసును పెట్టుకుని నిజమైనటువంటి ఒక ప్రేమ చేత భగవంతుని ప్రార్థించండి.
1: విత్ దిస్ మ్యూజిక్ బీయింగ్ దేర్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెజెంటేషన్స్ వీ కెన్ ప్లీజ్ గాడ్.
0: కనుక మీరు గానమును మాత్రం మర్చకండి.
1: నెవర్ ఫర్గెట్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: గానము లోపల ఎటువంటి మూర్ఖులైనా కూడాను ఎటువంటి వృద్ధులైనా కూడాను లీనమైపోతూ ఉంటారు.
1: ఎనీ ఇగ్నోరెంట్ పర్సన్ ఎనీ ఏజ్డ్ పర్సన్ హూసోవర్ మే బీ విల్ సర్టన్లీ బీ క్యారీడ్ అవే బై దిస్ మ్యూజిక్.
0: చిన్న పిల్లలు పండుకోకపోతే పాటలు పాడుకుంటూ ఓల్డ్ లేడీస్ ఉయ్యాలు లూపుతూ ఉంటారు.
1: చిల్డ్రన్ గో టు స్లీప్ లిసనింగ్ టు మ్యూజిక్.
0: కానీ వాళ్ళకి పాటలు తెలియదు.
1: బట్ దే డోంట్ నో మ్యూజిక్ అట్ ఆల్.
0: అయినప్పటికీ ఏదో ఒక రాగం పెట్టుకుని వాడు పాడుతూ ఉంటారు.
1: బట్ పీపుల్ సింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్.
0: ఆ పుట్టిన బిడ్డకి ఈ రాగం యొక్క పేరు తెలిసినా తెలియదు.
1: ద న్యూ బార్న్ బేబ్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద ట్యూన్స్.
0: ఆ చిన్న రాగాన్ని మొత్తం మనసులో చేర్చుకుని చక్క గొరకలు పెడుతూ నిద్రపోతారు.
1: బట్ ద చైల్డ్ రెస్పాండ్స్ టు ద మ్యూజిక్ అండ్ గోస్ టు స్లీప్.
0: ఈ విధంగా మీరు ఎన్ని తెలియకపోయినప్పటికీ ఏదో ఒక రాగం వేసుకుని మీరు భగవంతుని ప్రార్థిస్తూ రండి.
1: You may not know the science and the technique of music, but you can sing his glory in your own way.
0: ఈ అవతారం లోపల సరైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారు ఈ గోపికలు మాత్రమే.
1: Gopikas who sang the glory of God are the only ones, the chosen ones, who have enjoyed the manifestation of the divine.
0: ఆ సుగుణ కనిపించినప్పుడు ఎంత రాగాలు పాడా తెలుసా?
1: Suguna, when she could see God there, what kind of music?
0: ఎవ్వరు కూడా ఆ రాగాన్ని గుర్తుపట్టలేదు.
1: Nobody can sing like that.
0: ఏదో ఒక పాట మాదిరి అనుకున్నారు.
1: They thought it's like any other song.
0: సుగుణకు కనిపించేనంత ఆ పాట లోపలే ఎంత ఆనందం వస్తుంది.
1: There in the very singing you have a wonderful beat, the rhythm.
0: ఇంత గోపాలుడంట దీపాన కనిపించేనంత.
1: If you find the rhythm and the beat in perfect accuracy,
0: anta pratyakshanga vaaru chudakapoyinappatini anta anta anta anta ee anta aneetuvanti padam lopane ento aanandam untukuni hrudayanni antukuntundi.
1: You see the rhyme in every stanza, anta anta over there, that adds to the beauty of the literary style.
0: Nanduni inta akatan inta
1: nanduni inta the residence of nanda
0: gopaludanta.
1: That he is called Gopala.
0: Deepana kanipinchenanta.
1: He is seen in that very lamp, in that very light.
0: Anta anta anta anta ne pothunnaru.
1: This rhyme anta adds the beauty of the literary style.
0: Enta ananda istundadi.
1: Beautiful it is.
0: Ee vidhanga meer prathi okadani kodunu mee yokka hrudayamnu uppangimpa chesi dantho ee raagamunu pettukuntandi.
1: Therefore every rendering should take you to that state of ecstasy, blissful state.
0: కనుక మనం ఎన్ని భజనలు చేసినప్పటికీ ఎన్ని పాటలు పాడినప్పటికీ దాంట్లో మృదుమధురమైనటువంటి భావాలు చేర్చినప్పుడే ఇది ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
1: ఇట్ షుడ్ ద నెక్టరైన్ ఫీలింగ్ ద డివైన్ ఫీలింగ్ దట్ షుడ్ బి ద బేసిస్ ఫౌండేషన్ ఫర్ ఆల్ మ్యూజిక్.
0: ఇంకా సాయంకాలం ఉంటుండది.
1: వి హ్యావ్ దిస్ ఈవినింగ్.
0: ఈ కృష్ణుని యొక్క చర్యలు చాలా పవిత్రమైనటువంటి వెంట ఉన్నాయి.
1: There's so many leelas, actions of the divine Krishna.
0: ఈ నాడు సాయంకాలం అంతా కూడాను ఈ కృష్ణుని యొక్క లీలలే మీకు అనురూపంగా తెప్పిస్తాను.
1: This evening you'll certainly experience all the leelas of Krishna.
2: You just heard excerpts from a divine discourse delivered on the 6th of September 2004 during the Krishnashtami celebrations. Here, Bhagwan Baba explained the inner significance of Krishna stealing butter to illustrate that God accepts offerings of pure love from his devotees.

మంచి నడత కోరవోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత ఇంతకన్నను వెరతి ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యుల సభ్యునార సాధు సద్గుణ గణ్యుల

0: people pray for good time. They desire to occupy high positions. They expect good life, but they do not pray for good mind, wisdom, and conduct. What else is to be communicated to this noble assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava Jeevitam Arudainadi.
0: Human life is rare.
1: Kalam Viluvainadi.
0: Time is valuable.
1: Hrudayam Mruduvainadi.
0: Human heart is valuable.
1: Manasu Maduramainadi.
0: Mind is nectarine.
1: Itti Manavatvani. Manavata Viluvanu. ఇటువంటి మానవత స్వరూపంను మానవుడు గుర్తించలేకపోవటం ఒక దురదృష్టమే.
0: ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్ నేచర్ ద హ్యూమన్ క్వాలిటీ అండ్ ద హ్యూమన్ వాల్యూ.
1: మానవుడనగా కేవలం శరీరధారి మాత్రమే కాదు.
0: ఎ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద బాడీ ఇన్ ఫార్మ్ అలోన్.
1: ఇతను విశ్వ విరాట స్వరూపుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ కాస్మిక్ ఫార్మ్.
1: విశ్వమునందు ఏ శక్తులు గలవు సా సమస్త శక్తులు కూడా మానవుని యందు ఇమిడి ఉన్నవి.
0: ఆల్ ద పవర్ దట్ యు ఫైండ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ లైస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఇన్ని శక్తులు ఇమిడ్చుకున్నప్పటికీ మానవుడు తన యొక్క శక్తి తత్వాన్ని తాను కించిత్ కూడాను గుర్తించలేకపోతున్నాడు.
0: విత్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ దట్ ఆర్ గిఫ్టెడ్ టు హిమ్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: మానవుడు శాంతి సుఖాలను అందుకోలేకపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ రిసీవ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: అరుదైన జీవితము, విశాలమైన కాలము, మృదువైన హృదయము, మధురమైన మనసు కలిగినప్పటికీ తాను శాంతిని ఎందుకు పొందలేకపోతున్నాడు?
0: హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ though having been given this human life which is rare, valuable time, nectarine heart and a beautiful mind?
1: Manavu tana vishala hrudayamunu marachi sankutamaina bhavamunu cherchukoni swarthamu swarthamu swarthamu ane pelimutamulaku dongi ee ashantini asukhanni anubhavistunnadu.
0: In fact, man is passing through the restlessness and misery because he has lost his broad-mindedness and is completely narrow-minded, full of the selfishness which is the demon that is swallowing him.
1: Prachina manavudu shanti sukhamunu nondutu ashanti ante emito vaadu gurtinchalekapothu vachadu.
0: In ancient days,
1: sukham anetundi emito vaadu artham chesukolekapothu vachadu.
0: Ancient man spent all the time in peace and happiness. Now we do not know what peace and happiness are.
1: Prachina kalamundi manavudu satya dharmamunu aasrayinchatam chetane ashanti anetundi varlo e maatramo praveshinchaledu.
0: In olden days man was never restless because he has adhered to the twin principles of truth and righteousness.
1: Nirantaram kodunu sukha shantilato jeevistu vacharu.
0: He always spent his life in peace and happiness.
1: Manavuni yokka hrudayam marpulaku edi pradhanamu?
0: What is that which contributes the transformation of human heart?
1: Etti mantano atti poga.
0: As is the flame, so is the smoke around.
1: Etti pogano atti megamu.
0: As is the smoke, so is the cloud.
1: Etti megamo atti varshamu.
0: As is the cloud, so is the rain.
1: Etti varshamo atti panta.
0: As is the rain, so is the crop.
1: Etti pantano atti vanta.
0: As is the crop, so is the preparation.
1: Etti vantano atti bhamalu manavuni yandu abhiruddhi avutundi.
0: As is the food, so is the mind.
1: Kanuka ee naadu manavuni yokka tindi teethamulu kudanu sakramamainatundi sthitilo levu.
0: Today in the food and drink are not in the proper way.
1: మానవుని యొక్క సౌందర్యం ఏమిటి అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ నౌ.
1: ఏమి రెడ్డి మల్లమ్మ చెప్పేటువంటిది? నీలింగి సన్నిధి శృంగార, ఊరింగి ఆగరవ శృంగార, సముద్రకి తెరయే శృంగార, నారి గుణవే శృంగార అని. మానవులకు నిజమైనటువంటి శృంగారం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ట్రూ డెకరేషన్ టు మ్యాన్?
1: కొలనుకు తామర పుష్పమే శృంగారం.
0: It is the lotus flower that adds beauty to the lake.
1: గ్రామమునకు నిర్మించుకున్న ఇంటే శృంగారం.
0: The entire village, the houses built there add to the beauty.
1: సముద్రమునకు అలలే శృంగారం.
0: Waves are the decoration to the mighty ocean.
1: గగనమునకు చంద్రుడే శృంగారము.
0: Moon is the beauty to the entire infinite sky.
1: మానవునకు గుణమే శృంగారము.
0: For the man it is the character that is the true decoration.
1: ఇట్టి గుణమనేటువంటి శృంగారంను కోల్పోవటం చేతనే మానవుడు అనేక దుఃఖములకు అనేక కష్టములకు అనేక బాధలకు గురి అవుతున్నాడు.
0: As man has lost this beautiful ornament of character, he is completely drowned in misery and sadness.
1: భగవంతుడు మానవుని ఏ కార్య నిమిత్తమే నిర్మించాడో జన్మింపజేశాడో మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద పర్పస్ ఫర్ విచ్ హీ ఈజ్ బోర్న్.
1: ప్రతి సృష్టి ఎందు కూడాను కొన్ని రహస్యములు, కొన్ని ఆదర్శములు, కొన్ని ప్రమాణములు కూడాను నిర్మించాడు భగవంతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హెస్ లెఫ్ట్ దేర్ సో మెనీ ఐడియల్స్ మిస్టర్ అండ్ వండర్ బిహైండ్ ఇన్ దిస్ క్రియేషన్.
1: కానీ ఈ ఆదర్శాలను వీడు విస్మరిస్తున్నాడు.
0: But man has forgotten the ideal set ahead of him.
1: మానవత్వం అనేటువంటి ఎంత ఘనమైనటువంటిదో తాను చూచుకోలేకపోతున్నాడు.
0: He is not able to realize the wonder, the grandeur of human life.
1: ప్రపంచంలో ఉన్నటువంటి సర్వశక్తుల కంటే మానవుని యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
0: The human power is mightier than all the powers spread all over the world.
1: మానవుడే ప్రతి పదార్థమునకును ప్రతి విషయమునకును విలువను అందిస్తున్నాడు.
0: In fact, man attaches value to all the objects and the material in the world.
1: Diamond ki evaru viluvistunnadu?
0: Who values the diamond?
1: Bangaru ki evaru vilu andistunnadu?
0: Who values gold?
1: Bhoomi ki evaru viluvinistunnadu?
0: Who values land?
1: Manishe.
0: It's only man that values.
1: Itti ghanamainatundi viluvainatundi manavatvanni inaadu manavude gurtinchukolekapothunnadu.
0: Being a human being, he is not able to know his own value.
1: మానవుని ఎందున్న మానవత్వాన్నే గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: When the man is not able to know his own value of the human being as a human being,
1: మానవుని ఎందున్నటువంటి మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In the first instance, man should know the greatness value of the human life.
1: కనుక తన మానవత్వాన్ని తాను గుర్తించుకున్న తర్వాతనే దైవత్వమును సులభంగా తాను పొందగలడు.
0: When once he comprehends the value of the human life, he can understand the value of
1: దైవం. ఏ కైలాసమునందును, ఏ స్వర్గమునందును, ఏ యొక్క ముని యందునో తాను లేడు.
0: God is not present there in paradise or in heaven.
1: ఈ స్వర్గము, కైలాసము ఇవంతా కూడా కేవలము ఒక క్యాంపింగ్ స్టేషన్స్.
0: The paradise and the heaven, the Kailasa and Swarga are camping stations.
1: భగవంతుని నిజమైనటువంటి స్థానము మానవుని హృదయమే.
0: The true dwelling place of God is human heart.
1: భగవంతుని ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు.
0: You don't need to search for God.
1: దేవుడనగ వేరు, దేశమందును లేడు. దేవుడనగ తన దేహమందే.
0: God is not present in a foreign land. He is present in one's own life.
1: పాపమనగ వేరు, పరదేశము లేదు. తాను చేయు పనుల తగిలి ఉంది.
0: సీన్ ది సిన్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారిన్ కంట్రీ. ఇట్ ఈస్ అటాచ్డ్ టు వన్స్ ఓన్ యాక్షన్.
1: తన ఎందే ఉండి తాను చేసే కర్మలు ఎందు కూడా ఉంటుంది. తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటము మానవుని యొక్క ప్రధానమైన అజ్ఞానమే.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో దో ఎవ్రీథింగ్ ఈజ్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
1: ఈ అజ్ఞానమునకు మూల కారణం ఏమిటనేది కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద రీజన్ బిహైండ్ ఇట్.
1: నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గమునందే మనం ప్రయాణం సాగుతున్నామే కానీ నివృత్తి వైపున ఏమాత్రం కూడాను మనం వెనుక తిరిగి చూడటం లేదు.
0: త్రూ అవుట్ అవర్ లైఫ్ టైమ్ వీ స్పెండ్ థింకింగ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్, నథింగ్ టు డూ విత్ ఇన్.
1: చూస్తున్నది ప్రవృత్తి యొక్క దృష్టియే.
0: We have got outer vision.
1: వినున్నది ప్రవృత్తి యొక్క పలుకులే.
0: Our words are also external.
1: తలంచున్నది ప్రవృత్తి యొక్క తలంపులే.
0: Thoughts are external.
1: అన్ని ప్రవృత్తి యొక్క లక్షణములే.
0: All are outward.
1: ఈ ప్రవృత్తి యందు ప్రవృత్తి భావములే మనం ఆవిర్భవిస్తున్నాయి కానీ నివృత్తి తత్వం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించండి.
0: Therefore we will have outer tendencies, nothing to do the inner.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of law.
1: మానవుని యొక్క విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to know the value of a human being.
1: మొట్టమొదటి మానవుడి యందున్నటువంటి దైవత్వం కంటే మరొక దైవం వేరే లేదు.
0: In fact, other than God in man, there's no other God.
1: మానవుడే దైవము.
0: Man is God.
1: దైవమే మానవుడు.
0: God is man.
1: మానవునకు దైవత్వానికి ఎట్టి భేదములు లేదు.
0: There's no difference between the man and God.
1: కానీ భావముని యందు మాత్రమే మార్పు కలుగుతుండాలి.
0: There lies the difference in the realm of thought.
1: చూచే విశ్వాన్ని విశ్వరూపంతో మనం చూస్తున్నామే కానీ విశ్వేశ్వర స్వరూపంతో చూడటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ వాచ్ ద వరల్డ్ విత్ ద వరల్డ్లీ థాట్, నాట్ విత్ ది డివైన్ ఫీలింగ్.
1: ప్రకృతి దృష్టితోనే మనం చూస్తున్నాము.
0: వీ హావ్ గాట్ ఓన్లీ ది వ్యూ ఆఫ్ ద నేచర్.
1: కానీ ఆ ప్రకృతి దృష్టిని మరల్చి పరమాత్మ దృష్టిని స్థిరించుకో.
0: In fact, we have to divert the outer view towards the inner view.
1: ప్రకృతి దృష్టితో చూసినప్పుడు ఇది ఒక గులాబీ పుష్పము.
0: From the outer view, it is a rose flower.
1: కానీ ఇదే దైవ స్వరూపంతో చూసినప్పుడు ఇది హృదయ పుష్పము.
0: From the divine look, you will consider it is the flower of heart.
1: ఈ రంగులను, ఈ యొక్క వాసనలను ఎవరు అందించారు?
0: Who gave us this vision and smell?
1: కనుకనే దైవత్వంతో కూడినటువంటి జగత్తును మనము జగత్తుగా చూస్తున్నామే కానీ దైవత్వంగా మనం చూడటం లేదు.
0: So we have got only worldly view but not the divine outlook.
1: కనుకనే మనము ఈ ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క కష్ట నష్టములకు గురి అవుతూ దీన్ని అనుభవిస్తూ ఉన్నాం.
0: For that reason we pass through the world is suffering trouble and turmoil.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను సత్యాన్ని బోధించి వారి యొక్క సత్య స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది మదాలస.
0: మదాలస టాక్ టు ఎవ్రీ న్యూ బోర్న్ చైల్డ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్.
1: నాయన, నీవు కేవలము శరీరధారి కాదు.
0: మై డియర్ చైల్డ్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ శరీరము భౌతిక శరీరం కాదు.
0: ఇస్ నాట్ మియర్లీ మెటీరియల్.
1: నీవు అజ్ఞానముకు లోబడలేదు.
0: అండ్ యూ డోంట్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ఇగ్నోరెన్స్.
1: మాయకు వశం కాలేదు.
0: డోంట్ సబ్మిట్ టు ఇల్యూషన్.
1: నీవు కేవలం ఈ అంత మోహం అనేటువంటి నిద్రలో అనుభవించేటువంటి స్థితిలో.
0: యు ఆర్ జస్ట్ పాసింగ్ త్రూ ద స్లీప్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఈ మోహం అనే నిద్ర నుంచి మేల్కో.
0: గెట్ అప్, వేక్ అప్ ఫ్రమ్ ది స్లంబర్ ఆఫ్ అటాచ్మెంట్.
1: జాగ్రత్త అనేటువంటి గ్రామంలో జ్ఞానంలో ప్రవేశించు.
0: వేక్ అప్ ఇన్ దట్ లైట్నింగ్ ఆఫ్ నాలెడ్జ్ విజ్డమ్.
1: ఎప్పుడు మనకు కలలు వస్తున్నాయి?
0: వెన్ డూ యూ గెట్ ది సైట్?
1: చాలా మంది కలలు కలడానికి కొన్ని ఆహార దోషములని భావిస్తున్నారు.
0: Many dream, they think that food is the cause.
1: కొన్ని తలంపులే దీనికి మూల కారణమని భావిస్తున్నారు.
0: సమ్ కన్సిడర్ థాట్స్ ఆర్ బిహైండ్ అవర్ డ్రీమ్స్.
1: ఇవి ఏవి కాదు.
0: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
1: సంసార స్వప్న త్యజమోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి స్వప్నం లోపల మోహమనే నిద్ర వల్ల నిజమైనటువంటి యొక్క తన స్వరూపాన్ని మర్చిపోతున్నాడు.
0: In the dream of this family life, man is just passes his time in attachment and forgets his nature. In fact, if you don't go to sleep, you cannot dream. For the dream, the sleep is the main cause. In order to experience the dream of
1: the mind,
0: and this illusion, the sleep is the cause.
1: కనుక ఈ అవిద్య అనేటువంటి స్వప్నంలో నిద్రలో నీవు ఏమాత్రము మర్చిపోవద్దు.
0: డోంట్ గెట్ ఇన్ టు దట్ స్లీప్ ఆఫ్ ఇల్యూషన్ ఆర్ డెల్యూషన్.
1: ఈ విధంగా బోధించి జన్మించిన ప్రతి కుమారుని కూడాను ఒక గొప్ప యోగిగా మార్చివేసింది తల్లి.
0: సో టీచింగ్ మదాలస మేడ్ ఎవ్రీ చైల్డ్ బోర్న్ టు హర్ ఇంటూ ఏ సేజ్.
1: కనుక మానవుడు జగత్తు లోపల జన్మించి జగత్తు విషయములంతా అనుభవించే నిమిత్తం కాదు.
0: Man is born not to simply live and experience.
1: జగత్తులో ఎంత అనుభవించినప్పటికీ దాని ఎందు తృప్తి మనకు కలుగుటం లేదు.
0: In spite of all the pleasure, we are not satisfied.
1: అనుభవించుకొనది ఆశలు పెరిగిపోతున్నదే కాని తరిగిపోవడానికి ఏమాత్రం పునుకోవటం లేదు.
0: In spite of all the pleasures and the desires we enjoy, they will never decline, diminish, no.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించాలి.
0: So every man needs to know his nature.
1: ఈనాడు జగత్ రీతిగా, ప్రవృత్తి రీతిగా, ప్రాకృతి రీతిగా, భౌతిక రీతిగా ఇది 200 సంవత్సరములు అనుకుంటున్నారు.
0: From the worldly viewpoint, physically speaking, from the nature, the calendar, this day is the beginning of 2000.
1: ఇది ఒక దేశీయులకు మాత్రమే కాని అందరికీ కాదు.
0: This is limited to a particular people.
1: ఇది సమస్త యొక్క కొలతలు కాదు.
0: It is not the measure of the cosmos.
1: Samasti yokka tattvam kaadu.
0: It is not the nature of the universe.
1: Samasti yokka peru kaadu.
0: That's nothing to do with the cosmos.
1: Samasti anaga daivame.
0: Cosmos means is God.
1: Vyakti anaga oka desamu oka vyaktiye.
0: Individual is related to time and space.
1: Kabatti vyakti jeevudu samasti devudu.
0: Individual is the human while cosmos daiva bhavamlo
1: ee 200 samvatsaramlo manam chakkaga vicharana chesthe.
0: If we investigate from the divine viewpoint,
1: ఇది 200 సంవత్సరం చాలా అల్పమైనటువంటిది.
0: This 2000 period is so small.
1: ఎన్ని కోట్ల సంవత్సరంలో జరిగిపోయినవి.
0: Crores and crores years passed by.
1: కానీ 200 సంవత్సరాలు అని చెప్పుకోవడంలో అర్థం లేనటువంటి విషయం.
0: It is meaningless to say it's just 2000.
1: Jesus కొలకు వేసినప్పుడు,
0: when he was crucified,
1: ఆనాటి నుంచి ఈనాటి వరకు 1000 సంవత్సరాలైంది మాత్రం.
0: Just the days are counted from the day of crucifixion.
1: దానికి పూర్వం ఉన్నటువంటి దానిని వదిలిపెట్టారు.
0: He has forgotten the period ahead.
1: దానికి పూర్వం గ్రీక్ దేశపు రాజుల యొక్క పేర్లే ఈ సంవత్సరములకంతా ఉండేది.
0: All the names of the year are related to the names of the Greek king.
1: ఒక్కొక్క సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇవన్నీ కూడా కేవలము గ్రీక్ దేశపు యొక్క రాజుల యొక్క పేర్లు.
0: The names of all the months are the names of the kings of Greece.
1: కనుక ఇలాంటి మానవుని యొక్క పేరును ఆధారం తీసుకుని,
0: వీ గో బై ద నేమ్స్,
1: మానవుని యొక్క పేరును తనేటువంటి యొక్క ప్రమాణంగా తీసుకుని,
0: వీ గో బై ద స్టాండర్డ్ ఆఫ్ ది ఓన్లీ
1: మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
0: వీఆర్ ఇన్ సచ్ అన్ అన్ఫార్చునేట్ కండిషన్ దట్ వీ డోంట్ నో ద నేచర్.
1: మానవుడు అనగా ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ దట్
1: వీడు దైవస్వరూపుడే, దైవస్వరూపుడే.
0: హీస్ ఎంబాడీమెంట్ ఆఫ్ ద డివైన్. Three letters.
1: Va ajnanamu, da lekunda, va vartinchatamu. Ajnanam lekunda vartinche vade manavudu.
0: Manava, ma means ignorance, va who conducts himself without ignorance.
1: Veedu navina manavudu kaadu.
0: He is not ultra modern.
1: Sanatana manavudu.
0: He is eternal.
1: Puratana manavudu.
0: He is ancient.
1: Manava.
0: మా నవ.
1: మా అనగా కాదు.
0: మా నో.
1: నవ అనగా కొత్త.
0: నవ న్యూ.
1: కొత్తవాడు కాదు ఈ మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ న్యూ.
1: పాతవాడే.
0: ఈజ్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడా వస్తున్నాడు ఈ మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ దేర్ రైట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
1: కనుక కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, పిచ్చి ఇవన్నీ కూడా ఆకారం పట్టి మనం మానవత్వంగా భావిస్తున్నాం, కానీ ఈ ఆకారం మానవత్వం కాదు.
0: వీ గో బై ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, ది లెగ్స్, ది నోస్, ది హెడ్ సో ఫార్, అండ్ కన్సిడర్ ఇట్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక మనం సంవత్సరములకై మనం బ్యాకులాడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ది వరల్డ్.
1: ప్రతి సెకండ్ కూడా నూతన సంవత్సరమే.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎ న్యూ ఇయర్.
1: ఈ నూతన సెకండ్ అనేటువంటి సంవత్సరం చేస్తే నూతన నిమిషములుగా మారుతున్నాయి.
0: ది సెకండ్స్ వుడ్ యాడ్ ఆన్ కాన్స్టిట్యూట్ ది మినిట్.
1: నూతన నిమిషములైనా కూడా నూతన గంటలుగా వస్తున్నాయి.
0: మినిట్స్ కంపోజ్ ఎన్ అవర్.
1: నూతన గంటలే నూతన దినములుగా వస్తున్నాయి.
0: అండ్ అవర్స్ లీడ్ టు ఎ డే.
1: నూతన దినములే నూతన నెలలుగా వస్తున్నాయి.
0: డేస్ కాన్స్టిట్యూట్ ఎ మంత్.
1: ఈ నూతన నెలలే సంవత్సరములుగా మారుతున్నాయి.
0: అండ్ మంత్స్ కాన్స్టిట్యూట్ ఎన్ ఇయర్.
1: కాబట్టి సంవత్సరం కోసం మనం వెతుకునక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎన్ ఇయర్.
1: ఒక్కొక్క సెకండ్ కూడా ఒక్కొక్క నూతనమైనటువంటిది.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఎవర్ న్యూ.
1: కనుకనే ఈనాటి మానవుడు ఈ సెకండ్ లోపల ఈ నూతన సంవత్సరంలో ప్రపంచంలో ఏ విధమైనటువంటి శుభములు అశుభములు సంభవిస్తాయో అని అనేక మంది విచారిస్తున్నారు.
0: మ్యాన్ ఈస్ వెరీ మచ్ బాదర్డ్ యాస్ టు వాట్ ఈస్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ ఫర్ అస్, హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీనెస్.
1: మన సుఖ దుఃఖములకు సంవత్సరంలో మూల కారణం కానే కాదు.
0: ఇయర్ ఈస్ నాట్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ.
1: మన యొక్క చేతలతో చేసినటువంటి కర్మలే దీనికి మంచి చెడ్డలకు మూల కారణము.
0: అవర్ ఓన్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీ.
1: ఏ విత్తనం నాటుదమో ఆ యొక్క మొక్కనే పడుతుంది.
0: యాజ్ ఇస్ ద సీడ్ దట్ యు సో, సో ఇస్ ద ప్లాంట్ దట్ ఇట్ స్ప్రౌట్స్ అప్.
1: అది చేతు ఇంకెన్నియో చేతు నుంచి ఊహలు తల్లి అలసిపోకు.
0: డోంట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ టైర్డ్ ఇమాజిన్ దట్ యుడ్ బి ఏబుల్ టు డూ దట్. ఏ
1: విత్తనం నాటి ఇచ్చోట ఉంటివో ఆ ఫలములే నీకు అందుచుండు.
0: బికాస్ ఆఫ్ ద సీడ్స్ దట్ యు హావ్ సోన్ ఇన్ ద పాస్ట్ లైఫ్ యు రీప్ ద ఫ్రూట్ నౌ.
1: విత్తనం ఒకటైనా వేరైన ఫలములు సవ్యు లభించుట ఏట్టు సాధ్యమగును.
0: ఇఫ్ ద సీడ్ ఈస్ ఆఫ్ వన్ కైండ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ద ప్లాంట్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్.
1: కనుక విత్తనం ఒకటి ఫలం ఒకటి కానే కారదు.
0: ద ఫ్రూట్ యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ద ఫ్రూట్ దట్ యు రీప్.
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి,
0: వాట్ ఎవర్ యు డూ గాడ్ విల్ కౌంట్ వన్ బై వన్.
1: బ్రహ్మ నీకిచ్చి పంపెను బరవమాల.
0: ద క్రియేటర్ సెండ్స్ యూ విత్ దట్ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ గాడ్ సెండ్స్ యూ టు దిస్ ఎర్త్ విత్ దిస్ నెక్లెస్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్.
1: కనుకనే మానవుడు ఒక కంఠమాలతో జన్మిస్తున్నాడు.
0: దెర్ఫోర్ మ్యాన్ ఈస్ బోర్న్ విత్ దిస్ గార్లెండ్ ఆఫ్ యాక్షన్.
1: ఆ కంఠమాల యందు ఏ రత్నాలు ఏ ముత్యాలు లేవు.
0: ద చైన్ విత్ విచ్ వీ ఆర్ బోర్న్ డజంట్ షో ఎనీ పర్ల్స్ ఆఫ్ డైమండ్స్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ ఈస్ ఎ నెక్లెస్ ఆఫ్ ఆల్ ది
1: మంచి చెడ్డ కర్మలతో కూడినటువంటి ఈ మాల.
0: That necklace is made up of good and bad, the results of our past
1: actions. తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time of birth we have not brought any gold chain with us.
1: మంచి ముత్యపు సరులు మంచునకును లేవు.
0: We don't find any trace of pearls.
1: మేము బంగారు దండ మెడకు లేదు.
0: There's no gold chain round our neck.
1: రత్నాల హారములు రంజిల్లగా లేదు.
0: There are no diamonds whatsoever.
1: పచ్చల పేళ్ళను పుతకలేదు.
0: There are no precious stones.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: There is a chain round your neck.
1: ఏ రత్నములు కాదు, ఏ ముత్యములు కాదు, ఏ నరము కాదు, కానీ మానవుల యొక్క మంచి చెడ్డ కర్మలే తన మాల.
0: We don't have any chain of pearls or diamonds or gold, but we have got the chain of the consequences of our embodiments of love.
1: మనం చేసేటువంటి కర్మలు అన్ని కూడాను సక్రమమైనటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను చేసినప్పుడు మనకు అన్ని పవిత్రములే లభిస్తుంటాయి.
0: When all our actions are good and sacred, we'll certainly face good results.
1: కానీ ఈ ఆధ్యాత్మిక మార్గములో మనము ఇంతవరకు పోయినప్పుడు మనకు అర్థం కాలేటువంటి విషయం అవుతుంది.
0: In spiritual path, we are yet to understand.
1: ఈ వచ్చిన సంవత్సరము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్థితిని అందిస్తున్నాయి.
0: ఎవ్రీ ఇయర్ దట్ కమ్స్ టు అస్ విల్ సర్టెన్లీ గివ్ అస్ గుడ్ థింగ్స్.
1: ఈ 2000 సంవత్సరం అనేటువంటిది ఈనాడు కాదు.
0: ఇయర్ 2000 ఇస్ నాట్ ఆఫ్ దిస్ డే.
1: ఈనాడు 2000 సంవత్సరం ప్రారంభమైనది అంతే.
0: ఇట్స్ ఓన్లీ కమెన్స్మెంట్ బిగినింగ్ ఆఫ్ 2000.
1: 1999 యొక్క సంవత్సరం అంత్యమైంది.
0: ఇట్స్ ఎన్ ఎండింగ్ ఆఫ్ ఇయర్ 1999.
1: 2000 సంవత్సరం ప్రారంభమైంది.
0: Beginning of year 2000.
1: ఈ 2000 సంవత్సరం అనేటువంటిది రాబోయేటువంటి జనవరికి ఇది 2000 సంవత్సరం అని చెప్పవచ్చు.
0: We can say this is the beginning 2000 year on the basis of January 1st.
1: కనుక ఇది 2000 సంవత్సరం యొక్క ఫలితంగా మనం భావించరాదు.
0: We cannot consider as the result of this year 2000.
1: ఇది 1999 యొక్క సంవత్సరం యొక్క ఫలితంగానే మనం విశ్వసించాలి.
0: The results of the 2000 are based on the actions of the year 1999.
1: కనుక ఇందులో చాలా వరకు దేశమునకు వ్యక్తులకు తమ యొక్క ఫలములకు చాలా ఉత్తమమైనటువంటి కాలంగానే ఉంటుండాలి.
0: దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ టైమ్ ఫర్ ఆల్ నేషన్స్ ఫర్ ఆల్ ఇండివిజువల్.
1: కేవలము ఈ జనవరి కనుక ఈనాడు ప్రారంభమైంది. ఇవంతా దేనివల్ల సంబంధిస్తున్నాయి?
0: వాట్ ఫార్? హౌ డస్ ఇట్
1: సోలార్ సూర్య ప్రతిబింబం చేత లభించేటువంటి ఈ కాలములు.
0: The time happens because of solar light.
1: కనుక ఈ 200 సంవత్సరం లోపల ఈ సోలార్ పద్ధతులు కొంత మారిపోతున్నాయి.
0: There's going to be certain changes in solar light.
1: ఈ మార్పు కలిగేటువంటి సోలార్ సిస్టమ్ అంతా కూడాను ఈ 3 నెలలు కూడాను కొంచెం కాలం తీసుకుంటుంది.
0: The solar changes take place within span of 3 months.
1: అయితే కేవలం కాలం మాత్రమే ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించకూడదు.
0: We don't need to wait for that time.
1: మానవుని యొక్క ప్రయత్నం కూడాను దీనికి అత్యవసరం.
0: Human effort is essential.
1: మానవుని యొక్క కర్మలు కూడాను చాలా ప్రధానము.
0: Human actions are important.
1: ఈనాడు మానవుని యొక్క చేష్టలు చాలా విపరీతంగా మారిపోతున్నాయి.
0: Human actions are peculiar.
1: మానవుని యందు ఉండవలసినటువంటి మానవతా గుణములు శూన్యమైపోతున్నాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
1: ప్రేమ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: సత్యము అనేటువంటిది వినిపించడం లేదు.
0: వీ డోంట్ లిసన్ టు ట్రూత్.
1: ధర్మం అనేటువంటిది చేయటం లేదు.
0: రైచియస్నెస్ ఇస్ నాట్ డన్.
1: శాంతి ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
1: కనుక భగవంతుడే దీనికి సంపూర్ణమైనటువంటి స్వరూపము.
0: గాడ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, రైచియస్నెస్ అండ్ పీస్.
1: మనము ఒక గోల్డ్ స్మిత్ దగ్గర వెళ్లి బంగారు పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి బంగారు చేతికిచ్చినప్పుడు ఏం చేయాలంటాడు వాడు?
0: When you hand over gold to a goldsmith, what does he say?
1: అయ్యా, ఈ బంగారుతో నాకు ఒక నగ చేయించు.
0: If you ask the goldsmith, I want
1: ఈ బంగారుతో నాకు కొన్ని గాజులు చేయించు.
0: Make some bangles for me.
1: ఈ బంగారుతో నాకు ఒడ్డాణం చేయించు.
0: I want a waist belt with this gold.
1: ఈ విధంగా పలికి ఆ బంగారును ఈ యొక్క స్వరూపాలుగా తీర్చిదిద్దుతున్నాడు.
0: And you want the gold to be made into jewels of your choice.
1: భగవంతుడు హిరణ్యగర్భుడు.
0: God's name is హిరణ్యగర్భ.
1: ఈ ఒక్క బంగారు వంటి వాడు.
0: God is gold.
1: ఆ బంగారును భగవంతుడు అనేటువంటి బంగారును మన హృదయంలో పెట్టుకుంటే
0: then we have that golden god in our heart.
1: బంగారు చేత శాంతి అనేటువంటి నగరం మనం చేయించుకోవచ్చును. సత్యము అనేటువంటి నగరం చేయించుకోవచ్చును. ధర్మం అనేటువంటి నగరం చేయించుకోవచ్చును. ఈ యొక్క పనులన్నీ కూడాను ఈ బంగారుతోనే పనులు జరుగుతున్నాయి.
0: విత్ గోల్డెన్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ హ్యావ్ ద జ్యువెల్స్ ఆఫ్ ట్రూత్, ద ఆర్నమెంట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద జ్యువెల్ ఆఫ్ పీస్.
1: బంగారు లేకుండా నగలు కాలేదు.
0: Without gold you cannot make ornaments.
1: దైవం లేకుండా నీ యొక్క శాంతి నీకు లభించదు.
0: Without God you can never be peaceful.
1: నీ సత్యం నీకు ప్రాప్తించదు.
0: You cannot be truthful.
1: నీ ధర్మం నీవు ఆచరించలేవు.
0: You don't perform righteous acts.
1: ఇవన్నీ కూడా నువ్వు భగవంతుని ద్వారా లభించేటువంటివి.
0: They are all God's gifts only.
1: కనుక నీ భగవంతుడు బంగారు వంటి వాడిగా నీవు తీసుకోవాలి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ గోల్డ్.
1: దీన్ని ఒక దృష్టి అని ఉంచుకుని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అని పిలుస్తుంటాను పిల్లలు.
0: కీపింగ్ దిస్ వ్యూ ఓన్లీ స్వామి సేస్ బంగారు బంగారు గోల్డ్ గోల్డ్
1: అనగా అందరి ఎందుకును ఈ హిరణ్య గర్భుడున్నాడు.
0: గోల్డ్ గాడ్ డివైన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కాబట్టి దీని సత్యాన్ని గుర్తించి నా యందు భగవంతుడున్నాడు అనేటువంటి దీన్ని విశ్వసించినప్పుడే నీకు సర్వ విధములకు సుఖములు చేకూరుతాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ ద ఫర్మ్ ఫెయిత్ దిస్ ట్రూత్ ఈజ్ ఇన్ యూ, యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
1: కానీ హృదయం నందు ఉన్నటువంటి యొక్క దైవ స్వరూపాన్ని చింతించటం విస్మరించారు.
0: బట్ వి హావ్ ఫర్గాటెన్ టు థింక్ ఆఫ్ గాడ్ విదిన్ us.
1: బాహ్యమైన ఫలితముల కోసమని ఆశిస్తున్నాడు.
0: వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఔటర్ రివార్డ్స్ అండ్ రిజల్ట్స్.
1: ఇది అసాధ్యము అసాధ్యము.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్.
1: కనుక మొట్టమొదట నీవు దైవత్వాన్ని విశ్వసించు.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధములుగా కూడా దైవత్వాన్ని స్మరిస్తూ ప్రచార ప్రతిబోధం సల్పుతూ అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ డేస్ ఇట్ ఇస్ భారత్ దట్ హస్ ప్రొపగేటెడ్ ద స్పిరిచువల్ పాత్ ఎన్ష్యూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: భారతీయ ప్రాచీన సంస్కృతి చాలా గొప్పది.
0: The ancient culture of Bharat is great and valuable.
1: కాని ఆ యొక్క సంస్కృతి యొక్క తత్వాన్ని ఎవరు కూడా విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: But nobody thinks of this ancient
1: విద్యార్థులు
0: కూడా
1: ఈ సంస్కృతిలో ఏమాత్రమూ ప్రవేశించడం లేదు.
0: Students also do not understand the sanctity of Indian culture.
1: కనుకనే వారికి ఈ సంస్కృతి పద్ధతి కూడా వారికి అర్థం కావటం లేదు.
0: So they do not know the cultural procedure.
1: ప్రాచీన సంస్కృతి మహాఫలవంతమైనటువంటిది.
0: ది ఏన్షియంట్ కల్చర్ ఇస్ హైలీ ఫ్రూట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్.
1: మహా పవిత్రమైనటువంటిది,
0: హైలీ సెక్రెడ్,
1: దివ్యమైనటువంటిది, నవ్యమైనటువంటిది. ఇలాంటి పవిత్రతను అయిన మన సంస్కృతిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వి హావ్ ఫర్గాటెన్ దట్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: మహాభారత యుద్ధం నందు జరిగినటువంటి యొక్క ఫలితములకు చక్కని ఆదర్శం తీసుకోండి.
0: యూ కెన్ టేక్ ఆల్ ది ఐడియల్ దట్ యు లెర్న్ అవుట్ ఆఫ్ మహాభారత్ వార్.
1: అర్జునుడు, ధర్మజుడు, భీముడు, నకులు, సహదేవుడు ఈ పంచపాండవులు కూడాను భగవంతుని నిరంతరం కూడా స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ ద ఫైవ్ బ్రదర్స్ ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవ ఫాలోడ్ గాడ్.
1: ఫస్ట్ గాడ్.
0: దే కెప్ట్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్.
1: నెక్స్ట్ వరల్డ్.
0: దెన్ దేర్ లైస్ ద వరల్డ్.
1: లాస్ట్ ఐ అన్నారు వాళ్ళు.
0: అండ్ దే కెప్ట్ దిస్ ఐ ఇన్ ద లాస్ట్.
1: కానీ కౌరవులు అట్ట కాదు.
0: కౌరవ్స్ ఆర్ నాట్ లైక్
1: ఫస్ట్ ఐ.
0: దే కెప్ట్ ఐ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
1: నెక్స్ట్ వరల్డ్.
0: నెక్స్ట్ వరల్డ్.
1: లాస్ట్ గాడ్ అన్నారు.
0: గాడ్ ఈస్ గివెన్ ద లాస్ట్ ప్లేస్.
1: కనుకనే వారు గాడ్ అంతా కూడా కోల్పోయినారు.
0: సో దే లాస్ట్ గాడ్.
1: అందరూ లాస్ట్ లైఫ్ నే జీవితాన్ని కోల్పోయారు.
0: సో దే లాస్ట్ దేర్ లైఫ్.
1: కనుకనే ఈనాటి మానవులందరూ కూడా మొట్టమొదటి దైవాన్ని ముందు ఉంచుకోవాలి.
0: Therefore everyone of us will have to give first place to God.
1: దైవాన్ని ముందు ఉంచుకుంటే ఏ యొక్క విప్లవము రాదు మనకు.
0: If you keep God in front, you will not have any revolution.
1: కనుకనే ఇటు దైవత్వాన్ని హృదయంలో మనం స్మరించుకుంటూ
0: we have to think of God.
1: దైవత్వాన్ని చింతించుకుంటూ దేశంలో మన జీవితాన్ని గడపాలి.
0: We have to carry on this life sojourn thinking of God in full faith.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దేశం వేరు, దేహం వేరు కాదు.
0: In fact, desha, country, deha, body
1: దేశంలో
0: ఉన్నటువంటి
1: పంచభూతంలే దేహం నందు ఉంటున్నాయి.
0: The five elements in the country are
1: ఈ దేహంలో ఉన్నటువంటి పంచభూతంలే దేశం నందు ఉంటున్నాయి.
0: The five elements in the body are present in
1: దేశ దేహములకు రెండు కూడా బింబ ప్రతిబింబండే.
0: In fact, the body and the motherland are object
1: రెండు కూడా అవినాభావ సంబంధములే.
0: They are interrelated.
1: ఇవి రెండును అన్యోన్యాశ్రమిలే.
0: They are interdependent.
1: ఇలాంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make every effort to know this truth.
1: ఈనాటి యువకులే భవిష్యత్ యొక్క భారత నాయకులు.
0: యంగ్స్టర్స్ టుడే ఆర్ ఫ్యూచర్ లీడర్స్.
1: కనుక నీ భవిష్యత్ బాగుపడాలంటే
0: ఇఫ్ యూ వాంట్ ద ఫ్యూచర్,
1: ఈనాటి యువకులు దైవత్వం లోపల సంపూర్ణమైన విశ్వాసం ఉంచుకొని
0: యూత్ షుడ్ డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: తద్వారా తన నిత్యకర్మను తాను ఆచరిస్తూ రావాలి.
0: అండ్ టేక్ టు డైలీ యాక్టివిటీ.
1: అప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: దెన్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: దేశం నీకంటే ప్రత్యేకమైనది కాదు.
0: And country is not different.
1: దేశంలో నీవు ఒక భాగము.
0: You are part in this country.
1: కనుక దేశము నాది అనేటువంటి ఒక భావమును నీవు పూర్తి దృఢం చేసుకోవాలి.
0: Have the strong feeling that this country belongs to me.
1: ఈనాడు నేషనల్ భావం అనేటువంటిది లేకుండా ఉంటుండాలి పిల్లలు.
0: Among students today there is no patriotic spirit or national feeling.
1: దేశం యొక్క విశ్వాసమే లేదు ఈనాడు.
0: They don't have any faith in their country.
1: దేశం యొక్క అభిమానమే ఈనాడు లేదు.
0: They have no sense of attachment to
1: the దేశము. ఇది నాది మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నాది మాతృభాష.
0: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
0: దిస్ ఇస్ మై రిలిజియన్.
1: ఎదగొట్టి నుడువ నేరని బ్రతికిన పీడింగొకండు వసదును గలడా.
0: ఇఫ్ యు కెనాట్ ఛాలెంజ్ రైజ్ యువర్ హెడ్ సేయింగ్ దిస్ మదర్ ల్యాండ్ మై మదర్ టంగ్.
1: ఏ దేశమైనను ఆ దేశ అభిమానాన్ని కోల్పోకూడదు.
0: never lose this patriotic spirit.
1: ఆ దేశాభిమానము కోల్పోయి
0: హావింగ్ లాస్ట్ పేట్రియాటిజం
1: విదేశాల యొక్క అభిమానాన్ని పొంది
0: అటాచ్డ్ టు ఫారెన్ ల్యాండ్
1: మానవుడు రెండింటికి భ్రష్టపడినటువంటి వాడైపోయినాడు.
0: మ్యాన్ ఈజ్ లాస్ట్ ఇన్ బిట్వీన్.
1: ఇలాంటి మానవత్వానికి ఏ రీతిగా దివ్యత్వానికి కాగలరు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ సచ్ ఎ మ్యాన్ టు నో ద డివినిటీ?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: భగవంతుడు సర్వాధారుడు.
0: God is the basis.
1: Sarvashaktimayudu.
0: He is all powerful.
1: Sarvagnudu.
0: He is omniscient.
1: Sarvabhutantaratma.
0: And he is indweller in all creatures.
1: Sarvatraunnadi okkate Bhagavantudu.
0: God is all pervasive.
1: Lenidini ani cheppanga galaru gaani unnadini ani cheppanga nevartaramu.
0: You can deny that which is not present. How do you decide that which is existing? Unnadokkate
1: daivambu ennatikini.
0: God is ever present.
1: లేనిదయ్యను లోకంబు మానదయ్యా.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఇస్
1: ఈ జగత్ అనేటువంటిది ఏమాత్రము జగత్ కాదు.
0: అండ్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ ద
1: దైవం లేని జగత్తే కాదు ఇది.
0: ఇట్ కెనాట్ గో వరల్డ్ వితౌట్ గాడ్.
1: కనుకనే
0: సో
1: ఇది ప్రతి లేకుండా వస్త్రం కాలేదు.
0: వితౌట్ కాటన్ యూ కెనాట్ హ్యావ్ క్లాత్.
1: ఇది వెండి లేకుండా టంబ్లర్ కాలేదు.
0: వితౌట్ సిల్వర్ యూ కెనాట్ టంబ్లర్.
1: దైవం లేకుండా మానవుడు కాలేదు.
0: వితౌట్ గాడ్ యూ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
1: కానే కాదు,
0: ఇది
1: ఒక ఆకారంగా ఉంటున్నావే కానీ ఈ ఆకారాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
0: యూ గో బై దిస్ ఫార్మ్.
1: ఆకారం నిజమైనది కాదు.
0: ఫార్మ్ ఇస్ నాట్ ట్రూ.
1: ఏనాటికైనా ఇది మార్పు చెందేటువంటిది.
0: వన్ డే ఆర్ ద ఫార్మ్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దేహాన్ని సత్యంగా నీవు భావించకూడదు.
0: డోంట్ కన్సిడర్ దిస్ చేంజబుల్ ఫార్మ్ ఎస్ ట్రూత్.
1: ఈ దేహి అయినటువంటి ఒక దైవత్వాన్ని సత్యంగా భావించు.
0: అండర్స్టాండ్ ది ఇన్వెలర్ గాడ్. కన్సిడర్ హిమ్ ట్రూ.
1: దేహమునందే దేహి ఉన్నాడు.
0: The indweller is present in the body.
1: చావు పుట్టుకలు లేనట్టి శాశ్వతి ఉండు.
0: God is permanent, eternal.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: He has neither beginning nor end.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot perish. You cannot kill him. You cannot inhale.
1: సాక్షిభూతుడై ఉండు దేవదేవుడు.
0: God is an eternal witness.
1: సర్వత్రకు సాక్షిభూతుడుగా ఉన్నాడు.
0: God is an eternal witness in this universe.
1: ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: Know this truth.
1: ఎలాంటి పనికి పరిస్థితులు ఏంటో దీన్ని గుర్తించక తప్పదు.
0: యు ఆర్ బౌండ్ టు నో దిస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, 2000 సంవత్సరాలు ప్రారంభమైంది అనుకుంటున్నాం మనము.
0: వి థింక్ దట్ వి పాస్ త్రూ మెనీ ఆఫ్ ది ఇయర్స్ అండ్ దిస్
1: అడ్వెంట్ 2000 సంవత్సరాలు ఎప్పుడు వచ్చినాయి మనకు?
0: When did you get them?
1: 1999 సంవత్సరాలు గడిచిన తర్వాతే కదా 2000 వచ్చాయి.
0: You got this year 2000 after the passing off of the year 1999. Do you mean say the year by
1: gone is waste?
0: We have gone through the past years and reached the present.
1: కానీ మనం భావిస్తున్నాము.
0: But we think
1: బ్రిటిష్ వారిది, ఇంగ్లీష్ వారిది డేట్లు అనుకుంటున్నాము.
0: We consider that the new year is with British or American.
1: అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for such thoughts.
1: ఆ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వము.
0: Human life is the combination of
1: అన్ని దేశములు ఎందుకు హ్యూమానిటీ ఒకటిగానే ఉంటుండాలి.
0: Humanity is one in all countries.
1: మనం అన్నిటికీ ఒకే జాతి.
0: We belong to one race.
1: మతమే.
0: One religion.
1: అదే హ్యూమానిటీ.
0: And that is
1: అదే మానవ జాతి.
0: That is human society.
1: మానవ సైపత్యము.
0: And that is humanity.
1: కనుక ఈ సత్య సంకల్పాన్ని హృదయమునందు ఉంచుకొని
0: develop this truthful thoughts.
1: మానవుడు
0: human being
1: అరుదైనటువంటి వాడము అని మనం విశ్వసించాలి.
0: Should consider himself as rare.
1: కాలము విలువైనటువంటిగా భావించాలి.
0: Time is highly valuable.
1: హృదయము మృదువైనటువంటిదిగా తలంచాలి.
0: హ్యూమన్ హార్ట్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: మనసు మధురమైనటువంటిదిగా ఉండాలి.
0: మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ నెక్టర్.
1: ఈనాటి ఆ మధురమైనటువంటి మనసునందు కూడా విషమైనటువంటి యొక్క మాటలుగా వస్తున్నాయి.
0: ద నెక్టర్ ఇన్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజనస్ థాట్స్ టుడే.
1: ఈ మాటలకు కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్
1: విష సంబంధమైనటువంటి విషయాలపైన మనసు పోవటం చేతనే ఇది విషమంగా మారిపోయింది.
0: ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్ బికాస్ ఇట్ ఈస్ ఆఫ్టర్ సెన్చువల్ ప్లెజర్ విచ్ ఇస్ ఎ పాయిజన్.
1: కాదు కాదు, ఇది
0: ఇట్ షుడ్ బి సో.
1: మనసు చాలా మధురమైనటువంటిది.
0: మైండ్ ఇస్ నెక్టరైన్.
1: ఇట్టి మధురమైనటువంటి మనసును మనం పాయిజన్ గా మార్చుకుంటున్నాం.
0: మైండ్ విచ్ ఇస్ సపోజ్ టు బి సో స్వీట్ హెస్ బికమ్ పాయిజనస్ నౌ.
1: హృదయము మృదువైనటువంటి దాన్ని కఠినంగా మార్చుకుంటున్నాం.
0: హార్ట్ ఇస్ సో సాఫ్ట్ టెండర్ అండ్ డెలికేట్ హెస్ బికమ్ సో హార్డ్.
1: అనంతమైనటువంటి కాలమును అంతమైనటువంటిగా మనం విశ్వసిస్తున్నాము.
0: And we consider time infinite.
1: Kalame bhagavaswarupudu.
0: Time is God.
1: Dinni puraskarinchukoni kalayanamaha kala kalayanamaha kala pramanamaha kala atitayanamaha kala swarupayanamaha kala nimita anta kalame.
0: Everything is time. God is the master of time. God transcends time.
1: Kaluku mana kalanni manam viswasinchukunta pothe manam ye denni viswasinchu kayanni viswasistava?
0: We don't have faith in time. Do you have full faith in your body?
1: కాయం అనిత్యమైనటువంటిది.
0: బాడీ ఇస్ టెంపరీ.
1: కాలంతోనే పెరుగుతుండాలి, కాలంతోనే తరిగిపోతుండాలి.
0: ద బాడీ గ్రోస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినంగా భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ టుడే సెక్రెట్ డే.
1: యద్భావం తద్భవతి. మన భావన పురస్కరించుకునే ఈ విధంగా మారుతూ ఉంటాయి.
0: యాజ్ ఇస్ ద థాట్ సో ఇస్ ద ఫీలింగ్.
1: కానీ ఈ 2000 సంవత్సరములు ఏమాత్రము చెడ్డవి కాదు.
0: The 2000 years passed by are not bad anyway.
1: చాలా ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: This year will take you to noble heights.
1: దివ్యమైనటువంటి యొక్క భవిష్యత్తం భగవతత్వాన్ని ప్రబోధిస్తుంది.
0: This year 2000 will propagate the divinity.
1: కనుక ఇంకా పూర్వపూర్వమంతా కూడా ఐకమత్యాన్ని కూడా చేరుస్తుంది.
0: ఇట్ విల్ ఆల్సో ఫాస్టర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అతి శీఘ్ర కాలం నందే కూడాను అన్ని దేశముల వారు కూడాను ఏకమైపోతారు.
0: వెరీ సూన్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్.
1: ఎవరు మనకు ద్వేషమని మేము భావిస్తున్నామో వారే పరమ మిత్రులుగా మారిపోతారు.
0: హూమ్ యూ కన్సిడర్ యాజ్ యువర్ వర్స్ట్ ఎనిమీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ ఫ్రెండ్స్.
1: కనుక మనకి ఎవరు కూడా ద్వేషులు లేరు.
0: వీ డోంట్ నీడ్ టు
1: హేట్ ఎవరు కూడా విరోధులు కారు.
0: None are our enemies.
1: అందరు కూడా అన్నదమ్ములే.
0: All are brothers.
1: Brotherhood of man, fatherhood of God.
0: We should believe in brotherhood of man and fatherhood of God.
1: అట్టి ఏకత్వాన్ని అతి శీఘ్రంలోనే మీరు చూడగలరు.
0: You are going to witness that unity very soon.
1: కానీ మీరందరి హృదయాలు కూడాను పవిత్రమైన భావంతో ప్రార్థన చేయండి.
0: But fill your sacred hearts with sacred thoughts.
1: ఈ ప్రార్థన చేత సాధించలేనటువంటి జగత్తులో ఏదీ లేదు.
0: There is nothing that you cannot achieve without a prayer.
1: హృదయాన్ని కూడాను కరిగిస్తుంది ప్రార్థన.
0: In fact, prayer melts every heart.
1: కనుకనే ఈ ప్రార్థన చేస్తే ఇది అతి శీఘ్రకాలం లోపలే పూర్తి పరిహారం కూడా అవుతుంది.
0: అవర్ సిన్సియర్ ప్రేయర్ విల్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్.
1: సర్వలోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా మీరు చేయాలి.
0: లెట్ us pray wholeheartedly for the safety, security.
1: నేను నా వారు నా కుటుంబము నా బంధువులు నా మిత్రులు మాత్రమే కాదు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి. అన్ని రూపముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
0: We should not be narrow minded confining to the feelings of I and mine. Let everybody happy. Let all countries be happy.
1: సమస్తి స్వరూపము.
0: This all cosmic form.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ముఖ్యంగా పెంచుకోవాల్సినటువంటి ప్రేమ ఒక్కటి.
0: వాట్ యు ఆర్ సపోజ్ టు గ్రో ఇస్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అక్కడ ఏమాత్రము ద్వేషానికి అవకాశం లేదు.
0: వేర్ దర్ ఇస్ లవ్ దర్ కెన్ నాట్ బి హేట్రెడ్.
1: ఇంతకు పూర్వం ప్రేమ లేకపోతే దాంట్లో నాటుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఎర్లియర్ అట్లీస్ట్ సో ద సీడ్స్ ఆఫ్ లవ్ నౌ.
1: కనుక ఆనాడు గోపికులు కూడా చెప్పారు.
0: గోపికాస్ నో దే సెడ్
1: ప్రేమ

0: వేషము తో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: ఇన్ దిస్ బ్యారన్ హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్, so the seeds of love in this heart, with all the temporary motion of love, with all the rain of love, let the rivers of love flow incessantly.
0: prema rahitamainatundi ee marubhoomi lopala prema seedu manu penchukovali.
1: in this barren land bereft of love, so the seeds of love,
0: daniki prema jalamane poyali,
1: water with love,
0: ee prema prabahamunu prarambha cheyali,
1: let there be flow of love,
0: అందరికీ పంచాలి.
1: వీ హావ్ టు షేర్ విత్ ఎవ్రీవన్,
0: మీరు అనుభవించాలి.
1: అండ్ యూ టూ ఎంజాయ్.
0: ఈ నూతన సంవత్సరం లోపల నూతనమైనటువంటి ఒక పదార్థం ఏమిటంటే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: వాట్ ఈస్ దిస్ గిఫ్ట్ ఆఫ్ దిస్ న్యూ ఇయర్? ద సెల్ఫ్లెస్ ట్రూ సీక్రెట్ లవ్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రేమను లౌకికమైన దాంట్లో ప్రవేశపెట్టి తద్వారా అనేక చిక్కులకు గురి అవుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్ ద మండేన్ purposes.
0: Karuna selfless love,
1: it should be selfless.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Karuna selfish love manakoddu.
1: Don't have selfish love.
0: Selfish fish durgandham.
1: Selfish love is foul, very bad.
0: Selfless,
1: you should be selfless.
0: అలాంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: డెవలప్ సెల్ఫ్లెస్ లవ్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: వారు ఏమైనా భావించుకొని,
1: లెట్ దెం ఫీల్ యాజ్ దే లవ్.
0: వారు ఏమైనా తలంచుకొని,
1: లెట్ దెం థింక్ యాజ్ దే లవ్.
0: దీనికి వెరవనక్కర్లేదు. నీవు
1: డోంట్ బి బాదర్డ్.
0: నీ ప్రేమను పవిత్రంగా పెట్టుకో.
1: మేక్ యువర్ లవ్ సేక్రెడ్.
0: అప్పుడే జగత్తంతా పవిత్రంగా అవుతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ బి సేక్రెడ్.
0: కనుక ఈ 2000 సంవత్సరంలో అనేటువంటిది ఏ ఫలితాన్ని, ఏ ఆనందాన్ని, ఏ విధమైనటువంటి దీన్ని అందిస్తుందో అని చాలా మంది ఆపోహల పడుతున్నారు.
1: మెనీ ఆర్ కన్సర్న్డ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్, వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్, రివార్డ్స్ దట్ వి గెట్ హియర్.
0: ఈ బాధలు లేవు.
1: నో సఫరింగ్ అట్ ఆల్.
0: అని వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని ఇంత ప్రపంచం లోపల ఈ సుఖ దుఃఖం లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: హౌఎవర్ దిస్ బీయింగ్ ఎ మండేన్ వరల్డ్, గుడ్ అండ్ బ్యాడ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ జగత్తుకు ఏది కూడా చెడ్డది కాదు.
1: నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధలు లేకపోతే సుఖం అనేటువంటి ఎక్కడ కలుగుతుంది?
1: విదౌట్ దిస్ ఇంటర్వల్ యూ కెనాట్ ఎంజాయ్.
0: వస్తుంటాయి పోతుంటాయి అన్ని కూడా పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: దీనికి మనం వెరవనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ.
0: మనం ఎదుర్కోవాలి.
1: Resist and face.
0: ప్రేమతో దాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్.
0: ప్రేమ కింద మార్చుకోవాలి.
1: ట్రాన్స్ఫార్మ్ విత్ లవ్.
0: ప్రేమ స్వరూపులు కావాలి.
1: బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అప్పుడు జగత్ అంతా కూడా ఎప్పుడు కూడా శాంతి శాంతి శాంతి.
1: దెన్ ది హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్ అండ్ పీస్ఫుల్.
0: ఎందుకోసం మూడు పర్యాయం చెప్తున్నారు శాంతి శాంతి శాంతిని?
1: వై డు యూ సే దిస్ వర్డ్ శాంతి, పీస్?
0: శారీరక శాంతి, మానసిక శాంతి, ఆత్మశాంతి.
1: Peace is required at three levels, the physical, psychological and also spiritual.
0: Karuna, you are not one person but three.
1: So Bhagavan says you
0: are
1: not one
0: but three. Think you are physical body.
1: The one you think you are is physical
0: even
1: body.
0: Others think you are, that is mental body.
1: The one others think you are is mental.
0: The one you really are, that is Atma.
1: The one you really are is Atma.
0: కనుక మూడింటి ఎందుకు శాంతి మనకు కావాలి?
1: వీ నీడ్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్.
0: ఈ మూడింటి కాదు, 3000 కాదు, 3 కోట్ల కాదు, 30 కోట్ల, అన్నిటికీ ఒక ప్రేమనే సమాధానం.
1: లవ్ ఇస్ ఓన్లీ సొల్యూషన్ ఐదర్ ఫర్ 2000, 3000 ఆర్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: ఒక్క ప్రేమతో సర్వమును కూడా మనము అనుభవించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నేనే సాక్షి.
1: భగవాన్ ఇస్ ది విట్నెస్ అండ్ ప్రూఫ్ ఫర్ దాట్.
0: నా యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
1: Bhagavan has that infinite love.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరడానికి ఏ ఇన్విటేషన్ పంపించారు? కాదు కాదు, నా ప్రేమని, నా మీ పైన ఉన్నటువంటి, మీకు నా పైన ఉన్నటువంటి ప్రేమని ఇద్దరు సన్నిహిత సంబంధ బాంధవ్యం చేసింది.
1: Thousands and thousands have assembled here. No invitation is sent. Why? Because of Bhagavan's love for you and your love.
0: ప్రేమ నా పైన ఉంది, నా ప్రేమ మీ పైన ఉంది.
1: You love Bhagavan and Bhagavan loves you.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ సమావేశమునకు మూల కారణం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దిస్ లవ్ బ్రాట్ యూ హియర్ టు దిస్ అసెంబ్లీ.
0: కనుక ప్రేమ చేత మనం ఏమైనా సాధించవచ్చు అనే సత్యాన్ని గుర్తించి నేటి నుంచి ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
1: విత్ లవ్ వీ కెన్ అచీవ్, అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఏమైనా ద్వేషమో, అసూయో, డంబమో, ఆడంబరమో వస్తే దాన్ని తించివేయండి.
1: kill, cut off that pomp and show aggrandizement, hatred.
0: ఇది నా క్వాలిటీస్ కాదు ఇవన్నీ.
1: These are not my qualities.
0: ఇది అనిమల్ క్వాలిటీస్.
1: They are animal qualities.
0: కాబట్టి నేను మానవుడు.
1: I am a human being.
0: మానవుడికి ఏంటి? ప్రేమనే ప్రధానము.
1: As a man, love is important.
0: సత్యమే ఆధారము.
1: Truth is the basis.
0: ధర్మమే మన యొక్క జీవితము.
1: Righteousness is our life.
0: ఈ మూడింటిని ఏకత్వం చేసుకుంటే శాంతి మన యొక్క హక్కు.
1: When once we unify these three, you will have peace.
0: కనుక మీరు దేశం యొక్క ఐకమత్యాన్ని మీరు ఆశించి
1: స్టాండ్ ఫర్ ద యూనిటీ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ప్రతి ఒక్కరి ఒక్క క్షేమాన్ని కూడా మనం విశ్వసించి
1: ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: మీ స్వార్థాన్ని దూరం నెట్టి
1: గివ్ అప్ సెల్ఫిష్నెస్.
0: ప్రార్థన చేయండి.
1: ప్రే.
0: అప్పుడే మనం జన్మించినందుకు ఒక ఆదర్శం అవుతుంది.
1: దాట్ విల్ బి అన్ ఐడియల్ లైఫ్.
0: మానవుడు తిని తిరిగి నిద్రించే కోసం జన్మించలేదు.
1: వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: దేశానికి ఒక ఆదర్శాన్ని కూడా అందించాలి.
1: వీ హావ్ టు సెట్ అన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: ఆ ఆదర్శం ఏమిటి మీరు అందించాలి?
1: వాట్ ఇస్ దట్ ఐడియల్?
0: సర్వులకు మనకు చేతనంత వరకు సహాయం చేయాలి.
1: వీ హావ్ టు సర్వ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: భగవాన్ వాంట్స్ us to keep these two things very precious, highly sacred, and భగవాన్ వాంట్స్ us to lead a peaceful life.
0: ప్రేమ ముదిత మనసు కహో.

చదువేల పదవేల చాలు జాలి గుండె సంతసమున భోగ భాగ్యములేల చదువు ఏల గొప్ప పదవులేల చాలు జాలి గుండె సంతోష శాంతులు

0: చాలు మానవునకు చాలు చాలు.
1: Why prosperity? Why all pleasures and comforts? What for is education? Why exalted positions? Why? It is enough if you have compassionate heart. The humanity, it is enough if humanity has the peace and happiness. It is enough for the human being to enjoy the peace and happiness within.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఎన్నింటినో జగత్తునకు ప్రచారం చేస్తున్నారు.
1: Scientists have been propagating many of the theories all around the world.
0: ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అనేక విధములైనటువంటి యొక్క దైవత్వము గురించి ప్రచారం సల్పుతున్నారు.
1: Spiritualists have been propagating the principles of the divinity.
0: ఈ ఇరువురు చేయుచున్నటువంటి యొక్క కర్తవ్యములు జగత్తునికి ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
1: The world is not able to understand what these two scientists and spiritualists have been doing.
0: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
1: Finally and ultimately we understand that everything is composed of atoms and molecules.
0: ఈ పరమాణువులే లేకుండినా ప్రపంచమే లేదు.
1: Without an atom the world cannot exist.
0: Who is God? Where is God? అని.
1: Who is God? Where is God?
0: God is an atom.
1: God is an atom.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఇది దీనికి సరైన జవాబు.
1: This is the correct answer.
0: పరమాణువులు లేకుండినా విశ్వమే కానరాదు.
1: Without these atoms you cannot see the universe.
0: విశ్వమంతా కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: The universe is the combination, conglomeration of all the atoms.
0: కనుక వేదాంతులు అణో రణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
1: And hence philosophers called it smallest of the small and mightiest of the mighty.
0: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు

0: సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యు ఫైండ్ ద మ్యాటర్ మెటీరియల్ ఎగ్జిస్టింగ్, ఆబ్జెక్ట్స్ ఎగ్జిస్టింగ్, సో ఆల్సో ద ఎలిమెంట్స్.
0: పరమాణువులే ప్రపంచమంతా ఇక్కడను వ్యాపించి ఉన్నవి.
1: ది ఆటమ్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కేవలము పరమాణువులనగా ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఆటమ్స్?
0: ఇది సంపూర్ణమైనటువంటి యొక్క సంగతత్వం యొక్క చర్యలే.
1: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
0: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిదే.
1: ద నేచర్ ఆఫ్ ది ఆటమ్ కంబైన్స్ అసోసియేట్స్ విత్ ఆల్.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మరొక వస్తువు కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ బియాండ్ ఆటమ్స్.
0: ఈ కనిపించే మనుషులు,
1: ది హ్యూమన్ బీయింగ్స్ దట్ యు సీ,
0: ఈ భవనము,
1: ద మ్యాన్షన్,
0: ఈ లైట్,
1: ద లైట్,
0: ఈ సర్వం కూడాను పరమాణువుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: మానవుడంతా కూడాను పరమాణువుల యొక్క చేరికనే.
1: మ్యాన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ మానవునియందు లేనటువంటి యొక్క శక్తులు జగత్తులో మరొక చోట కానరాదు.
1: దేర్ ఇస్ నో పవర్ ఔట్సైడ్ ద మ్యాన్ విచ్ ఇస్ నాట్ ఇన్ హిమ్.
0: కాంతి తరంగములు మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: ద లైట్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మ్యాన్.
0: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడా మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ వేవ్స్ ఇన్ మ్యాన్.
0: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
1: ది హైయెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ మ్యాగ్నెట్.
0: ఈ అయస్కాంతమే మానవీయందు సమస్తము వ్యాపించి ఉన్నది.
1: దిస్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
0: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ ఈస్ ఏబుల్ టు డ్రా నియర్ ద ఆటమ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
1: విత్ ద రిజల్ట్ ద ఫుడ్ దట్ యు పార్టేక్ అండ్ ద వాటర్ దట్ యు డ్రింక్, ద బర్డ్స్ దట్ ఫ్లై అక్రాస్, దే ఆల్ హావ్ ఆటమ్స్.
0: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మం వగుచు,
1: ద సటలెస్ట్ అమంగ్ ద మైన్యూటెస్ట్,
0: మేటి వస్తువులందున మేటి ఎగుచు,
1: ద బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్,
0: సర్వంతరం సాక్షి అయి ఉన్నట్టి,
1: దట్ స్టాండ్స్ ఎస్ ఎన్ ఎటర్నల్ విట్నెస్,
0: అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
1: డివైన్ ఈజ్ ఆటమ్, ఆటమ్ ఇస్ డివైన్.
0: కనుకనే బ్రహ్మ అనగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: సో గాడ్ హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
0: అది కూడా పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ఆటమ్స్.
0: రాముడు పుట్టాడు,
1: రామ వాస్ బోర్న్,
0: కృష్ణుడు పుట్టాడు,
1: సో ఆల్సో కృష్ణ.
0: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
1: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్,
0: సంభూతులు ఆవిర్భవించారు,
1: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
0: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
1: దే రిప్రజెంట్ ది వెరీ ఫార్మ్, ద స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
0: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
1: Why have they put on the vesture form?
0: భగవంతునికి రూపమే లేదని కొందరు,
1: some say God has no form,
0: అనంత స్వరూపుడని మరికొందరు,
1: some say is infinite.
0: ఇవన్నీ కూడాను చెప్తూ ఉంటే,
1: they declare so.
0: ఇవి రెండు కూడాను సరైనటువంటి యొక్క సత్యములు కావు.
1: They are not true in the strict sense.
0: ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది.
1: Every atom has a specific form.
0: కనుకనే భగవంతునికి కూడాను ఒక రూపం ఉన్నది.
1: God too has a form.
0: ఏమిటి ఆ రూపము?
1: What is his form?
0: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
1: God assumes the form as per the wishes, worship, adoration, expectation of the devotee.
0: ఈనాడు శబ్దమునకు ఒక స్వరూపం లేదు.
1: Sound has no form.
0: కాని శబ్దము చేసేటువంటి ఒక వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: But an object that makes the sound has a form.
0: ఇక్కడ శబ్దం వచ్చింది.
1: Here you listen to the sound.
0: ఈ శబ్దమునకు స్వరూపం. లేదు కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: సౌండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్ బట్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ బ్రాట్ ఫార్వర్డ్ ది సౌండ్ యాజ్ ఎ ఫార్మ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఆనందమునకు స్వరూపం లేదు.
1: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
1: ది ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ద బ్లిస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: పరిమళము స్వరూపం లేదు.
1: స్మెల్ హ్యాస్ నో ఫార్మ్.
0: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
1: ద ఫ్లవర్ దట్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ప్రేమకు స్వరూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
1: ద మదర్ హూ షేర్స్ లవ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవమునకు స్వరూపం లేదు.
1: గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
1: బట్ ది ఆటమ్ దట్ కాన్స్టిట్యూట్స్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
1: ద ఫిజికల్ ఫార్మ్ ఇస్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: భగవంతునికి ఏ రూపము లేదని కూడా మరికొందరు వాదిస్తుంటారు.
1: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఇస్ ఫార్మ్లెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అఖండమైన అనంతమైన అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్ ఎక్స్పాన్సివ్ బియాండ్ ఆల్ మెజర్.
0: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటం పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
1: వాటర్ ద టంబ్లర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ ఈ జనమును ధరించినటువంటి ఒక టంబ్లర్ కు స్వరూపం ఉన్నది.
1: బట్ ద కంటైనర్ హియర్ టంబ్లర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఈ టంబ్లర్ యొక్క ఆకారంను పురస్కరించుకుని జలము మనకు కనిపిస్తూ ఉండాలి.
1: ద వాటర్ అపియర్ సో బేసింగ్ ఆన్ ద టంబ్లర్ ఇట్ ఈస్ ఇన్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
1: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హ్యావ్ నో ఫార్మ్.
0: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
1: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఇదే విధంగానే
1: అన్నింటికీ
0: మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
1: A primordial fundamental principle of the universe is
0: annintikini mooladharamu paramanuve.
1: It is the atom which is the basis.
0: Ee paramanamunu vismariste ee okka padarthamu manaku kanipinchadu.
1: If you forget this you don't see any object.
0: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక పరమాత్ముడు ఎవరనగా పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
1: Therefore the very atom is divine. God has taken that form.
0: Sarva anu swarupame paramatma swarupamu.
1: And in fact the form of every atom is basically divine.
0: Ilanti satya satyamainatvanti oka swarupanni prati manavudu kodanu gurtinchadaniki prayatninchali.
1: The eternal truths will have got to be understood by everyone.
0: Sarvatra paramanule unnadani scientistu ee samasyanantha kodanu aneka rakamainatvanti paatu paddaru.
1: Scientists have been struggling hard for 1,000 years to explain that atoms are everywhere.
0: Kani vaaru ee naati kudanu ye maatramu satyanni gurtinchukolekapothunnaru.
1: But they are not able to know the truth till this day.
0: Kadapatiki prapanchamantai kudanu paramaanulu yokka swaroopame ane satyanni vismarincharu.
1: And they have forgotten the fact that everything is composed of atoms.
0: Inyo vela samvatsaramu puramu తరములకు సంవత్సరముకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
1: ఇయర్స్ అండ్ ఇయర్స్ అగో జనరేషన్స్ జనరేషన్స్ అగో ప్రహ్లాద హ్యాస్ నోన్ దిస్ ఫ్యాక్ట్.
0: ఇందుకలడు అందులేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్.
0: చక్రి సర్వోపగతుండు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించు.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ యుల్ ఫైండ్ హిమ్ దేర్.
0: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ అండర్స్టూడ్ బై మోడర్న్ సైంటిస్ట్.
0: కనుక సైన్స్ కు అందనటువంటిదే ఇది భగవంతు యొక్క తత్వము.
1: స్పిరిచువాలిటీ ట్రాన్సెండ్స్ సైన్స్.
0: దీనికి అతీతమైన శక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కంతా కూడా అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: ద ట్రాన్సెండెంట్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటినీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
1: ది వొకాబులరీ మే బి వేరీడ్ బట్ ది బేసిస్ ఇస్ వన్.
0: ఇది అనంతమైనటువంటిది అందరి యందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడు అడిగితే,
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ఒక ఇనుమును, ఒక కత్తిని, ఒక ములికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
1: హిస్ రిప్లై ఇస్, మ్యాగ్నెట్ ఇస్ ద వన్ దట్ డ్రాస్ నియర్
0: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
1: దట్స్ హౌ హి ఎక్స్‌ప్లెయిన్స్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
1: బట్ ఇఫ్ యూ ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ధనమే అయస్కాంతం అంటాడు.
1: హీ విల్ సే మనీ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే, పతికి సతి, సతికి పతియే అయస్కాంతం అంటాడు.
1: ఇఫ్ యు ఆస్క్ ద హస్బెండ్ వాట్ ఇస్ ద మ్యాగ్నెట్, హి విల్ సే వైఫ్ ఇస్ ద మ్యాగ్నెట్. ద వైఫ్ సేస్ హస్బెండ్ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
1: What is the basis for this flower?
0: దీనికి అయస్కాంతం ఏమిటి?
1: What is this magnet here?
0: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
1: And it is the bee that is the magnet.
0: తుమ్మెదన దీని ఆకర్షిస్తుంటుండాలి.
1: And the bees are drawn near.
0: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
1: Now we will understand that each one has got its own attractive power, magnetic principle.
0: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
1: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రవర్షియల్ ఇష్యూస్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: మ్యాగ్నెట్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ హెస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
1: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ కింగ్స్ హ్యాడ్ క్రౌన్ బేరింగ్ ఎ మ్యాగ్నెట్.
0: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు.
1: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడి.
0: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలయందు.
1: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ.
0: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు.
1: That's how they would be able to attract everybody.
0: కాని
1: బట్
0: భగవంతుడు కూడా ఒక అయస్కాంత స్వరూపుడే.
1: బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ మ్యాగ్నెటిక్ ఫామ్.
0: ఎట్టిది?
1: వాట్ మ్యాగ్నెట్?
0: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్.
1: ఇట్ ఈస్ ఎ సూపర్ స్పెషాలిటీ పవర్.
0: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దిస్ ఈజ్ ఎ సూపర్ మ్యాగ్నెట్.
0: దీనిని దీనికి సరైనటువంటి పేరు కాదు. ఇది
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఎనీవే.
0: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది అది.
1: సోక్రటిస్ పవర్.
0: ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటుంది.
1: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ.
0: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుంది.
1: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దట్ లేటెంట్ పవర్ దట్ వుడ్ డ్రా నియర్ అట్రాక్ట్ ఆల్ అరౌండ్.
0: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వం మనకు మాత్రమే అమితంగా ఉంటుండాలి.
1: దట్ అట్రాక్టివ్ పవర్ గాడ్ ఓన్లీ హ్యాస్.
0: సీత బాలిక.
1: సీత వాజ్ సో యంగ్.
0: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
1: బట్ ఎట్ రెసిడెన్స్ ఫాదర్ జనక కెప్ట్ ఎ వెరీ హెవీ.
0: పిల్లలతో ఆడుకుంటూ
1: శివధనుస్
0: ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్ కిందికి పోయింది.
1: వైల్ ప్లేయింగ్ ఇట్ సో హ్యాపెన్ ద బాల్ జస్ట్ రోల్డ్ జస్ట్ బిలో దిస్ బాల్.
0: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తివ్వాలని చూచారు.
1: The other playmates wanted to bring out that ball.
0: కాని సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది.
1: సీత could simply lift up with her left hand and keep it aside.
0: ఈ విషయము జనకునకు తెలిసింది.
1: జనక could come to know this.
0: చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: He was mystified.
0: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా.
1: It's not possible for ordinary one.
0: సీత బాలికనే.
1: సీత వాజ్ సో యంగ్.
0: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది?
1: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
0: అని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎవరికి చెప్పలేదు.
1: బట్ హి డిడ్న్ టెల్ ఎనీబడి.
0: దీనిని దృష్టి యందు ఉంచుకొనియే
1: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
0: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేశాడు.
1: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ హూ సో ఎవర్ దట్ బ్రేక్స్ దిస్ శివధనుస్ would be offered in marriage to Sita.
0: ఈ శివధనస్సు పైన ప్రతిజ్ఞ చేయడానికి కారణం ఏమిటి?
1: What is the reason for such a promise?
0: ఈ శివధనస్సు సీత సులభంగా ఎత్తింది.
1: Sita could lift this Sivadhanas easily.
0: దీని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తరిగినటువంటి మ్యాచ్.
1: The man who could lift up would be a proper match to her.
0: దీని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడైపోతాడు.
1: In fact, anyone who cannot lift is not eligible to marry her.
0: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు.
1: And hence the one with infinite power is the right match to her.
0: అమానుష్యమైనటువంటి శక్తి అది ఎందుకు కలిగి ఉంటుండాలి?
1: It is the super power. That's present in Rama.
0: Kanuka ee vidhamainatundi oka vaagdanam chesi ee swayamvaramunaku prapanchamanta chaatinaadu.
1: Having made a promise like that, the same news was spread all over the world.
0: Andaru vacharu.
1: All kings came.
0: Dani ettadaniki prayatnam chesaru.
1: They made an attempt to lift this bar.
0: Vifaludaipoyaru.
1: And they failed utterly.
0: Kaani Vishwamitrudu teesukoni poyinatundi Ramalakshmini iddaru kudanu andulo prati okka deeni kudanu aakarshaniyanga untundaru.
1: And Rama and Lakshmana, who followed Vishwamitra, they were so attractive.
0: వచ్చిన జనమందరి కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
1: Everybody in the assembly started seeing Rama.
0: ఏ మాత్రము దృష్టి పెట్టలేదు.
1: No one was looking at this Sivadhanas.
0: అనగా ఏమిటి? వీరియందు ఆ తేజస్సు ఉట్టి పడుతూ ఉండేది.
1: It only means they're full of brilliance.
0: విశ్వామిత్రుడు రాముల వైపు చూచాడు.
1: Vishwamitra looked at Rama.
0: చూచేటప్పటికీ దృష్టితో సర్వమును గుర్తించేటువంటి శక్తి రాములు యందు ఉండేటువంటిది.
1: Rama has got the capacity to understand by mere looks.
0: లేచాడు.
1: He got up.
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: He just walked the distance softly towards
0: శివధనస్సు. అందరూ నవ్వుతూ పోయారు.
1: All started laughing.
0: ఈ యొక్క రావణుడు చూస్తామా మహాబలవంతుడు.
1: Ravana was mighty powerful.
0: ఇంతటికంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కానరాడు.
1: There is no other stronger man.
0: రావణు చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: When Ravana failed, how is that Rama would be able to accomplish it?
0: అని నవ్వుతూ ఉండినారు.
1: They were smiling.
0: దగ్గరికి పోయినటువంటి వాడు
1: రామా వెంట నియర్
0: అమ్మును పక్కన పెట్టి
1: క్యాప్ ది ఎరో ఆన్ వన్ సైడ్
0: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హిమ్సెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హి సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ఇస్ ది రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ.
0: ఇంతలోపలి తిరిగి దాన్ని ఎత్తి దానికి తాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది
0: నాట్. ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూచినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీత కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి? ఆ సీత యందు ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీత అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్
0: పూర్ణమిదం. అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామా ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీత.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించటం చేత
1: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామా రిప్రజెంట్స్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడు సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిదే పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: Therefore, magnet stands as a witness to understand the divinity.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: This power is not known to everybody.
0: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: In fact, it is present in every man.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: That power of the light is in
0: everyone. Laser power ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: Magnet laser power is in everyone.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ కాంతి పవర్ లో కానీ ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ శివసీనస్ లో కానీ అన్నింటి ఎందుకు ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్, ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్ దేర్ ఇస్ వన్ అండర్లైయింగ్ కామన్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకు ధరించినటువంటిది.
1: This mighty power is present in every man.
0: కాని మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know the power latent.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: He goes by the physical strength and feels pompous about it.
0: భోగ భాగ్యములేలా
1: why this property is
0: చదువులేలా
1: why
0: గొప్ప పదవులేలా
1: why exalted positions
0: చాలు జారి గుణము
1: is enough if your compassion
0: శాంతి సంతోషము
1: the peace and happiness
0: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు చాలు
1: enough if you have these qualities no more required
0: చాలు మానవతకు చాలు చాలు
1: for the humanity it is enough that's enough
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగ భాగ్యములు కాదు గొప్పవి
1: nothing great with regard to the properties and conveniences
0: santosha shantule itaniki goppa balamulu
1: the happiness and peace is the true strength
0: ee santosha shantulanta kudunu oka magnet nunchi vachetuntivi
1: the happiness and peace are originated from the magnet
0: ee ayaskantam anetuntidi
1: this magnet
0: anta goppa shaktivantamainatuntidi
1: it is so powerful
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది
1: దట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీ మ్యాన్
0: ఇందులో ఉష్ణపు శక్తి ఉంటుండాలి
1: దేర్ ఇస్ హీట్ పవర్
0: పవర్ శక్తి ఉంటుండాలి
1: అండ్ ఆల్సో ద
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎ స్మాల్ జనరేటర్
0: ప్రతి మానవుని యొక్క హృదయము
1: హ్యూమన్ హార్ట్
0: ఒక విధమైన యొక్క టీవీనే
1: ఇస్ ఎ టీవీ సెట్
0: మానవుని యొక్క మనస్సు
1: హ్యూమన్ మైండ్
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిది
1: ఇస్ లైక్ ఎ కెమెరా
0: అన్ని మానవుడే
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాన్
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ నోటీస్డ్ అవుట్ సైడ్
0: కనుక మ్యాన్ అంత గొప్ప బలవంతుడు
1: మ్యాన్ ఇస్ సో పవర్ఫుల్
0: గొప్ప శక్తివంతం కలిగేవాడు
1: సో పవర్ఫుల్ ఎనర్జెటిక్
0: ఇలాంటి మ్యాన్ ను ఈనాడు అల్పునిగా భావించుకోవటం చాలా అల్పత్వమే
1: ఇట్ ఈస్ మీన్నెస్ టు కన్సిడర్ మ్యాన్ సో లో
0: ఇలాంటి మానవత్వాన్ని
1: సచ్ హ్యూమన్
0: ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం
1: వీఆర్ మిస్యూజింగ్ ఇట్
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం
1: ఇన్ఫాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్
0: ఎదుటివారి ఎందు ఏ శక్తి కలదో తన ఎందుకు అదే శక్తి ఉంటుంది
1: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్
0: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు
1: This is explained very well in Ramayana.
0: Kanuka ee Ramayanam nandu
1: in Ramayana
0: konni rakamainatvanti okka vali mahashaktivantudu.
1: Vali is very powerful.
0: Atanu kevalamu magnet power nunchine puttinatvanti vadu.
1: In fact is born out of this magnet.
0: Ayaskanta swaroopamainatvanti vadu.
1: He is very form of magnet.
0: Atani shaktito
1: with this power
0: రాములతో యుద్ధం చేసినప్పుడు సుగ్రీవుని కొట్టడానికి రాములు ఎదురుగా వస్తే ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది
1: ఇన్ ఫ్యాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు
1: దేర్ఫోర్ హి హాడ్ హిట్ హిమ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ
0: ఈ రహస్యాలు తెలియకుండా
1: This secret
0: రాముని ఎందుకు అతని చెట్టు చాటు నుంచి కొట్టాడు
1: వీ క్వశ్చన్ వై ఇస్ ఇట్ ద రామా
0: కిల్డ్ అక్కడ కూడా ఈ యొక్క అయస్కాంతం శక్తి అధికంగా ఉంది
1: Because Vali has got more of
0: Ramani endukudunu ayaskanta shakti adhikanga untundadi
1: so also Rama
0: ee shaktini thana ardham aakarshinchite Ramana shakti cheenichutundi
1: and Vali attracts the half of the magnetic force of Rama
0: kalani kalanu gunyamga
1: appropriate to the times
0: సమయ సందర్భానుసారంగా
1: సర్కమ్స్టాన్సెస్
0: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకును హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు
1: గాడ్ కండక్ట్స్ హింసెల్ఫ్ బై ది స్టిప్యులేషన్స్ లిమిటేషన్
0: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ బియాండ్
0: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్
0: ప్రపంచ క్షేమం కోసమని
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
0: కళ్యాణం కోసమని
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ
0: జనరంజన కోసమని
1: ఫర్ ఎవ్రీబడీ
0: తన శక్తిని తేనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు
1: as though he has no power
0: ee kanipinchinanta maatramana
1: for that simple reason
0: meeru sandehinchavachunu
1: you may doubt
0: mari inta shakti kaliginatunte vaadu sai baba enduku ee pani cheyaledu
1: bhagavan is so powerful how is that he has not done this
0: kaani aa samayam alantidi cheyakoodadu
1: that was the situation it should not be done
0: ee samaya spurtiga manu maarchukoneetundi shakti oka daivaniki tappa anyulaku ye maatramu kaligadu
1: is only god who can change the situation and the direction of the situation no one can do it
0: ఇదే విధమైన రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
1: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైం, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికీ తెలుసును ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
1: అట్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ యు నో గార్లెండింగ్ ఈజ్ ఎ పార్ట్.
0: అందరు మాలలు చేతిలో పట్టుకున్నారు.
1: దే వర్ ఆల్ హోల్డింగ్ గార్లెండ్.
0: సీత కూడా చేతిలో పట్టుకుంది.
1: సీత
0: రాముని కంఠమును ధరించిన తర్వాతనే మీరింటి వారంతా కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులంతా కూడా మాలలు వేయించుకుంటారు.
1: అండ్ ఇట్ వాస్ ఫస్ట్ సీత షూట్ గార్లెండ్ దట్ వుడ్ బి ఫాలోడ్ బై ది రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్.
0: రాముడు అజానుబాహుడు.
1: రామ వాస్ సో టాల్.
0: చాలా ఎత్తైనటువంటి వాడు.
1: ఇస్ వెరీ టాల్ ఇన్ హైట్.
0: సీత చాలా పొట్టిది.
1: సీత ఇస్ వెరీ షార్ట్.
0: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
1: టు గార్లెండ్ హిమ్ రామ హ్యాస్ టు బెండ్ హిస్ హెడ్.
0: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ ది సినారియో దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
0: ఈ కళ్యాణ సమయం నందు
1: ఎట్ ది వెడ్డింగ్ టైం
0: గొప్ప సమావేశం నందు
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: గొప్ప జనమంతా కూడినటువంటి సమయం నందు
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్ అసెంబ్లీ
0: రాముడు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే తన గౌరవం పాడైపోతుంది.
1: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of the
0: woman.
1: And he is a big warrior and a king cannot bend his head in front of
0: the woman. He
1: is one of righteousness.
0: Who treads the path of righteousness?
1: So he need not bend his
0: head. Sita was holding the garland
1: and waiting and waiting.
0: కాని జనమందరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోతున్నారు. ఎందుకు రాముని తల వంచకూడదు?
1: Why not Rama bend his head?
0: ఆమె ఎత్తు రాముడికి తెలుసు కదా.
1: And after all, he knows the height of Sita.
0: కాని ఒక్కటి ఇక్కడ చిన్న రహస్యం కూడా ఉంటుండాలి.
1: Here is one secret.
0: అంతవరకు సీతను రాముని చూడలేదు.
1: Till that
0: ప్రాపంచిక దృష్టిలో
1: Rama did not look at Sita.
0: ఎందుకనగా తనకు మంగళసూత్రం కట్టిన తర్వాతనే ఆమె తన భార్య అని తెలుసు, అప్పుడు చూడడానికి అధికారం ఉంటుంటుంది.
1: In fact, he has got the time to look at her after tying up the holy knot.
0: పరాయి కన్యక.
1: In fact, she was not married till then.
0: అలాంటి మ్యారేజ్ కానటువంటి యొక్క కన్యను పురుషుడు చూడకూడదు.
1: A man should not look at an unmarried
0: girl. రాముని యొక్క సహజ ధర్మం.
1: That is the quality of Rama.
0: తన యొక్క శీల ధర్మము.
1: And that stands for అది ఏ
0: సత్యశీలము అని పేరు.
1: That is very principle of truth.
0: ఆ సత్యశీలజ్ఞుడికి ఈ విధమైనటువంటి కట్టుబాటు అంతా కొన్ని పెట్టుకున్నాడు.
1: And these are the regulations that he has laid down to himself.
0: లక్ష్మణుడు వైపును చూచాడు రాములు.
1: Rama looked at Lakshmana.
0: లక్ష్మణుడు సూక్ష్మబుద్ధి గల లక్ష్మణుడు.
1: Lakshmana is very intelligent.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he said.
0: లక్ష్మణుడు అన్నా మీ యొక్క సైగలు నాకు తెలుసును.
1: బ్రదర్ ఐ నో వాట్
0: అనగా ఏమిటి?
1: సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఇది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇతను కేవలము ఒక విధమైనటువంటి ఆదిశేషుడు.
1: హీఈస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పాత్ వేర్ సీతా వాస్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్
0: అన్నా సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందంటే నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్,
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యూ విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్నది.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ ద నాక్ లక్ష్మణ్ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముని పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: వెన్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్ లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేఫ్ అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతను ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజ్ ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటునాసిబుల్
1: టు టై అప్
0: లక్ష్మీదేవి వలచునా
1: కాన్సర్ట్
0: లక్ష్మణుడు కొలచునా
1: విల్ లక్ష్మణ
0: బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: విల్ భరత సర్వ్ విల్ లక్ష్మణ సర్వ్ concept Lakshmi will ever
0: love him.
1: Well, how is it possible for Lakshmana to know
0: this? As per the
1: situation, position, God conducts himself.
0: Because he bent his head, he does not mean
1: that he bent his head in front of a
0: woman.
1: And in fact, they have got determination of that sort in those things. People read Ramayana.
0: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు.
1: They read భారత and భాగవత.
0: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But no one is making effort to know the subtleties, secrets.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
1: In every man, this magnet is very important.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: Because of this, you find the divinity.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్. హూ హావ్ ఇన్వైటెడ్ యు?
0: ఇన్విటేషన్ పంపించారు.
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు,
1: నో.
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: The name and the form of Bhagavan attracted the whole world.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an attempt to know this power of
0: attraction. ఈ ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: I came because I like. How is
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: And that is the magnetic power.
0: ఈ మ్యాగ్నెట్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు.
1: You cannot estimate the power of the magnet.
0: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూజ్ ఇన్ స్టిప్యులేటెడ్.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: If you just take the tumbler to sea water, you would collect it as per its size.
0: కాని ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితంగానే కనిపిస్తుంటాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్ అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kodunu anubhavisthu untadi.
1: It experiences all photographs, pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రీశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్.
0: పరమాణువుల యొక్క రియాక్షనే.
1: అండ్ ఇట్స్ ద రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు.
1: స్పిరిచువల్
0: కానీ ఈ సాధనలకంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: ఎవరు వారికి సరైన మార్గమును బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధిస్తుంటారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్.
0: ఈ సాధనలు అన్ని కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది.
1: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్
0: భగవంతుని ఏ రీతిగా పొందాలి.
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ది డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: అండ్ ద లవ్ ఇన్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికీ అందిస్తున్నాడో ఆ ప్రేమను మీరు కూడా అందరికీ అందించాలి.
1: జస్ట్ యాస్ గాడ్ స్ప్రెడ్స్ హిస్ లవ్ యు షుడ్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్.
0: అట్టి సమత్వమైన దానికి మాత్రమే భగవంతుడు సన్నిహిత అవుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వుడ్ బి క్లోజ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: భగవంతుడి నుండి వచ్చినటువంటి యొక్క హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: In fact, the principle of the heart is oneness. And this love which is only one has got to be increased, developed. And then you can reach, attain God. Not that he comes from outside and gets
0: into
1: you. That which is in you, latent in you, becomes patent. This is
0: reaction.
1: This is resound. This is reflection.
0: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
1: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ
0: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుండాలి
1: రియాలిటీ ఇస్ ఇన్ యూ
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్
0: ఆ మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయాలి
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్
0: చెప్పినట్టు వినండి
1: యూ ఫాలో అకార్డింగ్ టు
0: చెప్పినట్టు చేయండి
1: యూ యాక్ట్ అకార్డింగ్ టు హిమ్
0: చెప్పినట్టు నడుచుకోండి
1: యూ కండక్ట్ యువర్ సెల్ఫ్
0: తప్పక అదే నీకు లభిస్తుంది
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్
0: అదే నీకు ప్రాప్తిస్తుంది
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తి చేయడానికి వీలు కాదు
1: యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్
0: ఏదో ఒక మార్గంలో బలముంది కదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు
1: బికాస్ యు ఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే
0: భగవంతునిలో ఎట్టి గుణములు లేవు
1: God is attributeless.
0: అందుకొల్ల గుణాతీతుడు అన్నారు
1: సో హీ ట్రాన్సెండ్స్ గుణ
0: ఒక్కటే గుణము
1: హి హస్ గాట్ ఓన్లీ వన్
0: అది ఏ ప్రేమ
1: That is love.
0: అది ఏ ప్రాణము
1: దట్ ఇస్ లైఫ్
0: అది ఏ నిజమైనటువంటి సంబంధము
1: దట్ ఇస్ ద ట్రూ రిలేషన్
0: అందరికీ ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే
1: దట్ ఇస్ ఓన్లీ ట్రూ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ us.
0: లవ్ టు లవ్
1: లవ్ టు లవ్
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి
1: అండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓన్లీ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము
1: It is very difficult to understand.
0: కాని అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
1: If you understand, there is nothing other simpler than that.
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: Anything you can control.
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు
1: The person who understands God
0: జగత్తునంతా అర్థం చేసుకోగలడు.
1: Will be able to understand the whole world.
0: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది.
1: This is the teaching of Upanishads.
0: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: That principle if understood, rest of the things will be understood.
0: ఏ ఒక్కదాన్ని గుర్తించడానికి వీలు లేనిటువంటిప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: If you understand that principle, rest cannot be understood.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత
1: When once you know this silver,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: You keep it anywhere, it continues to be silver.
0: అనేక రూపములు నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: It may be of different forms, but still it is silver.
0: అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: In fact, God, the very personification of love, you will find him everywhere
0: ee sukshmamainatundi oka rahasyanni gurtinchukoleniki manavude aneka tikamakalabadipothunnadu
1: in fact the person who does not understand love of god is confused
0: prema chetane paramatmani pondali
1: only you can attain god through love
0: desham chete kani ధనం చేత కాని పదవి చేత కాని ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు
1: మనీ పొజిషన్ పవర్ పెల్స్ విల్ నెవర్ టేక్ యూ టు గాడ్
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది
1: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్
0: కనుకనే
1: సో
0: రాధ ఒకానొక సమయం లోపల
1: రాధ ఎట్ వన్ టైం
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్
0: రాధ అంటే ఎవరు ఆమెను ధరనే
1: రాధ
0: రాధ ధర
1: రాధ ధర అర్త్
0: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర అర్త్
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక భక్తుడు
1: వన్ డివోటీ
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతనో ప్రయత్నం చేస్తున్నాడు
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచకు సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు
1: హి హస్ నో డిజైర్
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటు
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ నన్ ఎల్స్
0: అలాంటి సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనుగొనుపు చేయాలని
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్
0: రాధ సంకల్పించుకుంది
1: రాధ డిటర్మిన్
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు ఒక కొలను ఉంటుండాలి
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: చెరువు ఉంటుండాలి
1: దేర్ ఇస్ ఎ లేక్
0: ఆ చెరువు గట్టున ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బాయ్
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహమైపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు
0: అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లు అని గాజులంతా కూడా శబ్దం ఇస్తుండాలి
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్
0: ఆ కొలం నుంచి ఒక చేయి వచ్చింది బయటికి
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్ అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్ రోజ్ అప్
0: అయ్యా నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొడుగుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్, ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ ఇట్ బ్యాంగిల్స్.
0: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. మాత్రమే ఎత్తింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండదే అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హీ ఆల్సో హర్డ్ ది ఆన్సర్,
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతికి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హీ హస్ పుట్ ది బ్యాంగిల్స్.
0: చేయి ఎత్తింది.